0: Radio Sai now presents A Divine Discourse, delivered by Bhagwan Sri Satya Sai Baba on the occasion of Christmas and also the annual day of Kingdom of Mother Sai on the 25th of December 1983.
1: పవిత్ర ప్రకృతి ప్రతి దినమును ప్రజల విడచి పారుతుంది. దాన ధర్మాచరణ సతము దురాచార మొందుచుండి

0: వేద విద్య అనుగంటెను, దుర్విద్యలు పెరుగుచుండి.
1: Like satya, dharma, and the noble path that have been laid down. Day by day, they are all taking a distorted and crooked form. In the peoples of the world at large, we find that qualities like dana, charity, dharma, and the way of leading a life of truth and virtue is on the decline, as also the ancient knowledge contained in the Vedas and the scriptures, all that is on the decline. And what one finds to be on the increase are the evil ways, the evil tendencies and evil traits.
0: Naravamsamanandu putti, naravamsamanandu perigi, నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరవంశమునందు పుట్టి నరవంశమునందు పెరిగి నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరమత భేదములు పెంచి అసురత్వము స్వీకరించి సమరాలను స్వాగతించి చదువులెన్నో చదువుతారు.
1: Having been born in the family as a human being, having been brought up amongst men, there are those who have forgotten the starting point of their origin.
0: Janma metina venuka jagatta kavale. జన్మ మెట్టిన వెనుక జాగ్రత్త కావలే, దుర్మార్గులను చేర దొసగు కలుగు, చెడును

0: అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అర్జునయ్య, ఆయురారోగ్యము అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అర్జునయ్య.
1: Having been given this life, be vigilant, be careful. If you become one with the evil and the wicked, you have nothing to look forward to, for verily you would have disintegrated yourself. Once your life is gone, your virtues are gone, and your element of devotion also will be gone. If you make the company of the wicked yours, not only have you gone, but also you would have felt disaster for those around you. So, before getting into bad ways, try and be vigilant and make friendship with the good and the noble one, and be thus removed from evil ways. This is indeed the way to secure a long life, health, wealth, possessions, and above all, a spiritual orientation to your existence.
2: Prema Swarupular.
1: Embodiments of love.
2: Ananta Jagattulo, Akira Pranikotulo, Anni Vidhamula, Manavudu, Agrasthanamunuku Cherinavadu.
1: In this world, as we observe, widespread and far and wide, we find man to be achieving success in various fields of endeavor.
2: Ahara nidradulalo manavudu akila pranikotulato samanudainappatikini jnanamu dharmamu manavunaku undinatuvanti visishtata.
1: Though man is one with all the other types of life species in terms of food and sleep, he has a distinctive nature in the sense that he is endowed with these two traits of jnana and dharma.
2: Jnanamu bhaktiye lekundina manavunaku pachi pachi mrugadulaku vyakti bhedamu kudanu undadu.
1: If man were not to be having jnana and bhaktiya devotion, there is no difference between him and the animals and the beasts.
2: Dharma jnanamulu manavunaku pratyekamainatuvanti oka vara prasadamulu.
1: Dharma and jnana are the boons given to man as an act of grace.
2: Dharma managa ధారణ ధర్మాతిత్యాగోని అన్ని పదార్థములను హద్దులో నుంచినదే, హద్దులో నుంచి కాపాడునదే ధర్మము.
1: వాట్ ఈస్ ధర్మ? ధర్మ ఈస్ దాట్ విచ్ ప్లేసెస్ ఎ లిమిటేషన్ ఆర్ బ్రింగ్స్ అబౌట్ ఎ డిగ్రీ ఆఫ్ మోడరేషన్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్.
2: ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును చంపకూడినటువంటి వాణిని ధర్మమే చంపుతుంది.
1: And thereby it protects you. One who ventures out to kill dharma, in turn would be killed himself.
2: ధర్మమును రక్షించదలిచినటువంటి వాణిని ధర్మము రక్షిస్తుంది.
1: One who goes out of his way to foster dharma, in turn is fostered and protected.
2: ధర్మో జయతినా ధర్మః. ధర్మమునకే జయము కాని ధర్మం కానటువంటి వానికి ఏమాత్రము జయముండదు.
1: ది అల్టిమేట్ విక్టరీ ఈజ్ ఆఫ్ ధర్మ. వన్ హూ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ధర్మ కెన్ నెవర్ అచీవ్ సక్సెస్.
2: యథో ధర్మ తథో జయ అని, ఎక్కడ ధర్మముండును అక్కడ నీ జయముండును.
1: వేర్ ధర్మ ఈజ్ దేర్ విక్టరీ షాల్ బి.
2: సత్యం వద ధర్మం చర అని, నిజమును పలుకు న్యాయముగా జీవించు అని ఉపనిషత్తులు వేద ఇతిహాస పురాణములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: The Upanishads, the Vedas and other scriptures exhort man to speak truth and follow the path of dharma.
2: Nyaya vanega yemiti.
1: What is nyaya?
2: Surya yendu yedu kiranamulu anaga surya rasmi yendu yedu rangulu undinattuga satyamunandu సమాజోద్ధారణ నిమిత్తమై సంఘ శ్రేయస్సు నిమిత్తమై అనేక ధర్మములు ఏర్పడుతూ వచ్చాయి.
1: జస్ట్ యాజ్ ద సన్లైట్ కన్సిస్ట్ ఆఫ్ 7 డిఫరెంట్ డిస్టింక్టివ్ కలర్స్, సో ఆల్సో ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ సత్య ఫర్ ద వెల్ఫేర్ అండ్ అప్కీప్ ఆఫ్ సొసైటీ దేర్ ఆర్ 7 డిస్టింక్టివ్ వేస్ ఆఫ్ పాత్ లైడ్ డౌన్.
2: సంఘ శ్రేయస్సుకై ఏర్పడినటువంటి అనేక ధర్మములలో న్యాయము ప్రధానమైనటువంటిది.
1: Out of all those which have been laid down, the path laid down for the welfare of society, nyaya is the most important.
2: Nyaya buddhi kaligi, nyaya pravartana yandu, jeevitamuna ankitam gavinchina tunti vaniki shanti labhistundi.
1: That individual who makes his life full of nyaya, wherein he is governed by what is right, what is not, his behavior is such as to be in tune with this highest virtue, verily will be successful.
2: Nyayam oka padunaina katti vante.
1: Nyaya again is like a sharpened knife or sword.
2: Ee nyayamunaku tana para aneetvanti bhedamule maatramo undavu.
1: To this nyaya there is nothing like mine or thine.
2: Swarthamunaku emaatramu kudanu ee nyayamulo avakasamu ledu.
1: Nor is there a trace of selfishness in this nyaya.
2: Nyaya pravartanala cheta tanaku kani tana variki kani tana bandhavulaku kani emaina nashta kashtamulu sambhavinchunanna ee nashta kashtamulakainanu taanu baadhyudu kavalenu kani nyayamunu vidadaadaradu.
1: Now if a person were to come across difficulties and troubles, either for himself or for those around him, the fault lies with him, not with this path of nyaya which he may be following.
2: ఈ న్యాయము ఇది భగవత్ వరప్రసాదము.
1: దిస్ న్యాయ అగైన్ ఇస్ అ బూన్ ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్.
2: ఈ న్యాయ ప్రవర్తన కలిగి మానవుడు జీవించినప్పుడే మానవత్వం అనేటువంటి తత్వము చక్కగా అర్థమవుతుంది.
1: వెన్ మ్యాన్ మేక్స్ హిస్ లైఫ్ వన్ ఆఫ్ న్యాయ, హిస్ బిహేవియర్ ఇస్ సచ్ యాస్ టు బి కంటైనింగ్ దిస్ న్యాయ, సర్టన్లీ హి విల్ రిసీవ్ ద గ్రేస్.
2: ఉద్యోగము చేసి వ్యాపారం చేసి మానవుడు ధనమును సంపాదించినట్టుగా ఈ న్యాయ పరిపాలన చేత మానవుడు పవిత్రమైనటువంటి ఒక పుణ్యమును ప్రోగు చేసుకుంటాడు.
1: Now just as a job or your business would give you wealth, material wealth, so also this nyaya would confer on you the fruits of your deeds, good ones.
2: ఉద్యోగం వల్ల లభించినటువంటి ధనము కానీ వ్యాపారం చే లభించినటువంటి ధనమును కాని ఒక రూపము ఒక స్థానము ఉండవచ్చు.
1: Now for the wealth accrued through the medium of a job or business may have a form, may have a shape or a place.
2: న్యాయం వల్ల సంపాదించినటువంటి పుణ్యధనమునకు ఎట్టి రూపము లేదు.
1: But the wealth accrued from nyaya has no form or shape.
2: ఇది కంటికి కనిపించినది కాదు.
1: This is something which cannot be seen by the eye.
2: Bhagavat anugraham anekunti bankuku ee nyayam valla labhinchinatvanti oka punya dhanamu mee perukunaku cheripothuntadi.
1: In this bank of grace of God, this punya is like a deposit credited against your name.
2: Itti nyayamunu manavudu vicharinchi danini anusarinchi anushtinchi andinchi ఆనందించడమే ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మ్యాన్ పారమౌంట్ టాస్క్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ న్యాయ, డెసిఫర్ ఇట్, డయాగ్నోస్ ఇట్ అండ్ దెన్ ట్రై అండ్ బిహేవ్ అకార్డింగ్లీ.
2: కనుక మానవుడు ప్రప్రథమంలో న్యాయముగా జీవించడానికి ప్రయత్నించాలి.
1: సో అట్ ది వెరీ అవుట్సెట్ మ్యాన్ షుడ్ ఎండెవర్ టు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ న్యాయ.
2: స్వార్థరహితమై అహంకారరహితమై తాను ఆచరించేటువంటి ప్రతి కర్మల యందు కూడాను న్యాయమును లక్ష్యం నందించుకోవాలి.
1: సో ఇన్ ఆల్ హిస్ సెల్ఫ్లెస్ అండ్ ఈగోలెస్ డీడ్స్ దిస్ న్యాయా షుడ్ బి గవర్నింగ్ హిస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్.
2: ఇక జ్ఞానము. జ్ఞానం అనగా అందరికీ తెలిసినటువంటిది ఒక తెలివి అని అర్థం.
1: Now we come to this word జ్ఞాన. Everyone equates జ్ఞాన with intelligence.
2: ఈ తెలివికి వ్యాపకత్వమైనటువంటిదే విద్య.
1: Now that which gives a definite shape and form to this intelligence is called vidya.
2: సా విద్య యా విముక్తయే, అనగా దుఃఖమును విముక్తి గావించినటువంటిదే నిజమైన విద్య.
1: What is this true vidya? That which will remove you from grief and sorrow.
2: ఇట్టి దుఃఖమును నివృత్తి గావించినటువంటి యొక్క విద్య అది విద్య కానేరదు.
1: Now if that vidya cannot remove grief and sorrow for you, it cannot be called vidya.
2: దేనము దేయము జ్ఞానము ఏకమైనటువంటి యొక్క పరతత్వమే సరి అయినటువంటి విద్య.
1: Vidya is again a true form, takes on a true form when it has due importance given to this nyaya.
2: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వమే నీవు నేను అనేటువంటి సంబంధ బాంధవ్యమును కల్పించినటువంటిదే విద్య.
1: This vidya again should be such as to take you on to the realization that you and I are one.
2: ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని నిరూపించి దివ్యత్వమైనటువంటి పరతత్వాన్ని బోధించినటువంటిదే విద్య.
1: Once you have the affinity in terms of the Atma established, then it would lead you on to the Paratattva.
2: Kanuka, ekatma bhavananu abhivruddhi parchukoni Atma tattvanni anveshana gavinchadaniki krishi cheyatame vidya yokka pradhanamainatundi shikshana.
1: The primary task of vidya is to lead you on to this process of understanding the underlying unity amongst this diversity. This synthesis that should be yours.
2: Kani duradrishta vachattu ee naadu atti vidya manaku chaala dooramainadi.
1: Unfortunately we are far removed today from this type of vidya.
2: Chadivi graya nechina varandaru vidyavantulena.
1: Can all those who can write, read and talk be termed educated?
2: Kaleji degree lanu ponda vidyavantulaguna.
1: Or if they merely get degrees in the college, can you call them educated?
2: Sujnanam sukrutuleni vidyalu sadvidyalaguna.
1: And that vidya which cannot give you your good qualities and good traits, can you call it vidya?
2: Pratukutuke vidyanna bratukaleja pasupachudu.
1: If vidya is that which makes you earn a living, do not the birds and animals also make a living?
2: Kanuka మనము బ్రతుకు నిమిత్తమై నేర్చేటువంటి విద్యలు విద్యలు కావు.
1: సో దీ థింగ్స్ విచ్ వీ కాల్ విద్యా టుడే బై వర్చ్యూ ఆఫ్ విచ్ వీఆర్ ఏబుల్ టు లివ్ ఆర్ నాట్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ విద్య.
2: బ్రతుకు యొక్క రహస్యాన్ని నిరూపించేటువంటిదే విద్యలు.
1: విద్యా ఇస్ దాట్ విచ్ మేక్స్ యూ అండర్స్టాండ్ ది మిస్టరీ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ దిస్ లైఫ్.
2: కనుక ఇట్టి విద్యలను అభ్యసించి ఆత్మతత్వాన్ని అన్వేషణ చేయాలి.
1: So by pursuing such study, we should try and understand the nature of this Atma.
2: Aithe manavattvamlo itti vidyalu manaku sadhanalu moolakanga sadhyamavutundani meeru sandehinchinakkaraledu.
1: But then you really don't have to doubt, is it really possible for us to acquire such vidya?
2: Manavattvanni madhavattvanga roopinchukoneetundi yokka margamunake vidya margamu ani.
1: Vidya is verily that path wherein you transcend the limitations of this human form of yours to become one with the divine.
2: Madhavatva anaga emiti?
1: Now what is this madhavatva or this
2: ma state? Anaga prakriti.
1: Ma means prakriti or nature.
2: Dhavud anaga bhakta.
1: And the second form dhava means husband, master.
2: Ma dhavud anaga prakriti ni neeminchinatvanti vaadu madhavudu.
1: So madhava is one who is a master of this nature.
2: ప్రకృతికి కర్తనే మాధవుడు.
1: అండ్ వాట్ యు హావ్ యాజ్ నేచర్ వన్ హూస్ ద క్రియేటర్ బిహైండ్ దిస్ ఈజ్ మాధవ.
2: సమస్త సృష్టి కల్పితమైన ఈ సృష్టికంతా కూడాను అధిపతి మాధవుడు.
1: అండ్ ఆల్ దట్ యు సీ అరౌండ్ యూ త్రూ ద మీడియం ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ యువర్ సెన్సెస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ మాధవ.
2: సాల పురుగు తన నోటి నుండి దారమును ఏ విధంగా తీసి ఆ యొక్క దారము వల్లనే తాను ఇల్లును నిర్మించుకుని తద్వారా తిరిగి ఆ దారమును తన యందే ఐక్యము గావించుకున్నట్టుగా.
1: యు హ్యావ్ ద స్పైడర్ విచ్ వీవ్స్ ఎ వెబ్ ఫ్రమ్ ద థ్రెడ్ విచ్ ఇస్ బౌండ్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
2: మాధవుడు తన నుండి ఏ సృష్టిని ఆవిర్భవింపచేసి దానిని పెంచి తిరిగి తనలోని ఈనము గావించుకుంటాడు.
1: And the spider in turn evolves this thread. Madhava also. From him is born everything. To him goes everything.
2: దీనిని పురస్కరించుకుని యథోవా ఇమాని భూతాని జాయంతి అన్నారు. అథోవా ఇమాని భూతాని జాయంతి అనగా దైవము పుట్టి మెట్టి తనలో లీనము గావించుకునేటువంటి తత్వములకు తానే అధిపతి అని.
1: సో దిస్ హెస్ బీన్ కంటైన్డ్ ఇన్ దీస్ వర్డ్స్ దట్ హీ ఈజ్ ద వన్ హూ హెస్ గివెన్ బర్త్ టు ఆల్ దట్స్ దేర్. హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దట్ హీ హెస్ క్రియేటెడ్.
2: సమస్త భూతములను కూడా సృష్టించినాడు అతని. తిరిగి దానిని పోషించి తనలో లయము గావించుకునేవాడు తనే.
1: He is the one who has created these five elements. He is the one who fosters them. He is the one wherein they find the consummation.
2: కనుకు దైవత్వం అన్నటువంటి దానికి ఏకత్వం భావించుకోవటమే దివ్యత్వమైనటువంటి పవిత్రత.
1: So one's sacredness or sanctity of purpose consists in seeing this fundamental unity of this creation.
2: ప్రాణి రూపమును పిండాండము అంటారు.
1: Now there is this word pindanda given to the form of life.
2: Characharamunaku brahmandamu antaru.
1: That which moves and activates itself is called brahmanda.
2: Pindandamunaku adineta jeevudu.
1: For the first one pindanda, the jeeva is the acknowledged master.
2: Characharamainatunti yokka brahmandamunaku adineta devudu.
1: And that which permeates everything and anything in this, the Lord of it is God.
2: Paramatma nundi ee charachara jagattanantayi kudano srushti avutunda cheta deeniki naramu ani peru.
1: And it is because it is born of God, this brahmanda, all that you see around is also called nara.
2: Deeniki vyapaka lakshanamu dharmamu kaliginatundi kanuka deeniki apti ani peru undi.
1: This also has a characteristic feature that it is present
2: anywhere. Apaha ani kuda antaru.
1: So it's also called api or apaha.
2: Aithe ee naramulaku adidevudainatundi vaadu kanuka narayanudu ani taniki peru.
1: And because for this nara, the master is the God, he is also called narayana.
2: Naramulaku ayanamu anaga ayanam anaga emti deeniki adishtana tattvamu ani deeniki artham.
1: So to that which is Nara, he is this Ayana, meaning he is the one who oversees.
2: Kanaka Naramu adhisthana tattvamainatundi vaadu kanaka idaniki Narayanudu ani peru.
1: So it is that God is also referred to as Narayana.
2: Daivattam anetundi edo oka pratyekamaina oka pradeshamundu kaani oka pratyekamaina vyakti endu maatrame unnadani manam bhavincharadu.
1: We should not believe that that which we call divinity is present in a particular place or in a certain individual.
2: Sarva pranani endu kudanu daivattamu antarbhutamai unnadi.
1: In all forms of life we could find this trace of divinity.
2: Ilanti anekattamainatundi aatmatattvanni guttimpa chesukunatakai upanishattudu putta puranamulu itihasamulu dhamma sutramulu ittyadi grandhamulantai kudanu aavirbhavinchayi.
1: And by way of helping us to understand this fundamental underlying unity in all this diversity, we have this Upanishad, the Brahma Sutras and all the other scriptures and sacred texts.
2: Prakriti sambandham anetundi bandhavyam undinanta varaku atma sambandham anetundi manaku artham kaadu.
1: So long as we are bound and tied to all that goes on a physical plane of existence, we cannot really understand that which is beyond it.
2: Vyavaharika jeevitam nundi kontha varaku manamu dooramai పారమార్థిక జీవితాన్ని కొంతవరకు ప్రవేశింపజేసి తద్వారా ఒక విచారణాశక్తితో తాను సాధనను కలిపినప్పుడే ఈ ఏకత్వం అనే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ కెన్ పుట్ అసైడ్ అవర్ వరల్డ్లీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కెన్ వీ ఆస్పైర్ టు అండర్స్టాండ్ దట్ విచ్ లైస్ ఇన్ ది స్పిరిచువల్ డొమైన్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్.
2: ఇట్టి వ్యావహారిక జగత్తును నిరూపించుకు చేసినటువంటిదే సైన్స్ అన్నారు. ఇదే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఈ మార్గముల ద్వారా ప్రకృతిని పరిశోధనలు కలిపి తద్వారా దైవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించడం.
1: Now all that goes on in the world, the worldly processes, the study of these has been called science, and you have these different subjects, physics, chemistry, botany and zoology, so that by a study of these you could find the underlying principle of unity.
2: మూలాధారమైనటువంటి తత్వాన్ని గుర్తింపచేసేటువంటిది ఈ విధమైనటువంటి చదువు.
1: So this form of education, of study, is that which will trace you to the beginnings of everything.
2: అణోరణీయాన్ మహతో మహీయాన్ అని అణువునందు అణువుగను మహత్తునందు మహత్తునగను నిరూపింపచేసేటువంటిది ఈ అణుశక్తి.
1: Now this energy associated with the atom, if you were to look into it, you will really understand the meanings of these words, the biggest of the big, the smallest of the small.
2: సూక్ష్మమైనటువంటి వస్తువును సూక్ష్మమగుచు, నేటి వస్తువునందున నేటి అగుచు.
1: That which is subtlest of everything, certainly that is there.
2: అంతకము సర్వసాంఛ్య అయి అలరునట్టి.
1: And that which is so big and vast, that also is there.
2: అదియే బ్రహ్మ.
1: And being everywhere and anywhere, this entity is Brahma.
2: అలాంటి విచారణ ద్వారా మనము ఈ ప్రకృతిని పరిశోధనలు కలపాలి.
1: Such a process of inquiry is what we should have to understand this nature.
2: ఇట్టి పరిశోధనలు కలిపి పరిశీలన ద్వారా ప్రపంచమునకు ఈ మూలాధారమైనటువంటి శక్తిని ప్రబోధింపచేసినటువంటి వారే మహనీయులు.
1: Experimenting thus, observing thus, and basing their conclusions on a sense of conviction, this is what these great personages and personalities have done.
2: Vare vedahametam purusham mahantam adityavarnam tamasa parastat ani jagatunaku chatinaru. O manavulara, meemu aneka parishilanalu chesi పరిశోధన ద్వారా పరమ పురుషుడైన తేజ స్వరూపుడైన పరమాత్మని మేము తెలుసుకున్నాము అని జగత్తునకు చాటినారు.
1: దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ప్రొక్లెయిమ్డ్ టు మ్యాన్కైండ్ ఎట్ లార్జ్, ఓ మ్యాన్ లిసన్, ఆఫ్టర్ ఇంటెన్సివ్ సర్చెస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్ రియలైజ్డ్ దట్ దట్ ఎఫల్జెంట్ వన్, దట్ గ్లోయింగ్ వన్, దట్ ఆల్ పవర్ఫుల్ వన్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ అలోన్.
2: ఆ పరమ పురుషుడు ఎక్కడ ఉన్నాడు, లోకలన వెలుపలన?
1: Where is such a divine being, within or without?
2: అందరి హృదయమునందు కూడాను తాను సంచలనమై సర్వవ్యాపకమై సర్వజ్ఞత్వమై సర్వశక్తిమయమై ఆవరించి ఉన్నాడు.
1: In every being's heart he resides firmly installed. And
2: కనుకనే ప్రతి మానవుని కూడాను ప్రేమించి ఆదరించి అతని ద్వారా తన యొక్క తత్వాన్ని జగత్తునకు వ్యాప్తిని గావించమని చాటుతూ వచ్చాడు జీసస్.
1: ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ అండ్ గైడింగ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్, జీసస్ ఇస్ అన్ ఇండివిజువల్ హూ హ్యావ్ ప్రొక్లెయిమ్డ్ దిస్ బేసిక్ ఫండమెంటల్ ట్రూత్ టు మ్యాన్కైండ్ ఎట్ లార్జ్.
2: ఫలము లేని వృక్షము వలె,
1: యాజ్ ఎ ట్రీ వితౌట్ ఎనీ ఫ్రూట్,
2: రుచులు లేని ఫలము వలె,
1: as a fruit without any taste,
2: telivileni mrugamu vale,
1: as an animal without an iota of intelligence,
2: palivani govu vale,
1: as a cow which does not yield any milk,
2: putti itti yevi phalam,
1: what's the use of being born thus,
2: palumenidu janminchitivi,
1: of living a life of
2: palameruga maraminchina nee verigina demanna.
1: You have been born, you do not know the purpose for which you are born. You come and die, what's the use?
2: Manavattamu janminchatamu oka visishtamainatuvanti gamyanni telusukovatam.
1: Having been born as man is for you to reach your goal proper.
2: Ee gamyamunu manu cherutaku premane oka raja bata.
1: The right royal way which will lead you on to your destination is the path of love.
2: Kani ee naadu manavuni yokka prema సంకుచితమై ఉంటున్నది.
1: బట్ ఇన్ టుడేస్ వరల్డ్ మ్యాన్స్ లవ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ నారో అండ్ పెటీ.
2: నేను నా వారు అనేటువంటి యొక్క హద్దులకే ఇది నిలిచిపోతున్నది.
1: దిస్ లవ్ ఇస్ కన్స్ట్రెయిన్డ్ బై దీస్ లిమిట్స్, ఐ అండ్ మైన్ అండ్ అవర్స్.
2: ఇది విశాలమైనటువంటి యొక్క జగత్ స్వరూపకంగా నిరూపించాలి.
1: దిస్ లవ్ షుడ్ బి ఎక్స్పాన్సివ్ ఇన్ ఇట్స్ స్కోప్.
2: అట్టి ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నట్టుగా సర్వజీవాత్మ యందు ఉండేటువంటి ప్రేమతత్వాన్ని మనం చవి చూడాలి.
1: In order that our love might expand thus, we should be able to reach out with this love to all forms of life around us.
2: Swarthamunu tyagamu chesi,
1: sacrifice selfishness,
2: ahankaramu nirmoolamu chesi,
1: exterminate your ego,
2: aadambaramu hatamu chesi,
1: this exhibitionism being given a go by,
2: janasevaku nadumu kattali,
1: bend down for the service of mankind.
2: సమన్వయమును మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: సర్చ్ ఫర్ దిస్ యూనిటీ ఆఫ్ సర్కిల్.
2: సమరసాన్ని పెంచుకోవాలి.
1: దిస్ ఈక్వానిమిటీ, దిస్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఫెలో బీయింగ్,
2: సమత్వాన్ని పోషించుకోవాలి.
1: అండ్ ద వన్నెస్ ఆఫ్ సర్కిల్.
2: ఈ సమత్వము మనం ఏనాడు పోషించుకుంటామో సర్వమును మనం జయించగలం.
1: When you have this equal-mindedness of purpose, you can achieve everything.
2: సమైక్యత మనలో ఏమాత్రం కూడాను కనిపించటలేదు.
1: But this sort of a thing, success can never be found where you are narrow and
2: fixed. ఎవరికి వారే యమునా తీరి.
1: Each one's own way.
2: ఈ సమైక్యత అనేటువంటిది ఒక గృహమునందు కాని, ఒక దేశమునందు కాని, ఒక విషయమునందు కాని, ఒక పదార్థమునందు కాని మనకి ఏమాత్రం కూడాను కనిపించటలేదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ దీస్ డేస్ ఐదర్ ఇన్ ఎ హోమ్ ఆర్ ఇన్ ఎ కంట్రీ ఆర్ ఇన్ ద సొసైటీ.
2: ఈ సమైక్యత మనం సాధించినప్పుడే సర్వజ్ఞత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందగలము.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ పర్పస్ ఆఫ్ యూనిటీ, యూ కుడ్ రియలీ అండర్స్టాండ్ దాట్ విచ్ లైస్ బియాండ్ ఆల్.
2: సమైక్యతను మనము సాధించినప్పుడే మన యొక్క హృదయము పవిత్రమైన నిర్మలంగా నిరూపింపగలము.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ యూనిటీ అగైన్, యువర్ హార్ట్ విల్ బికమ్ ప్యూర్ అండ్ అన్క్లీన్.
2: ఈ సమైక్యతకు పూర్వము త్యాగము.
1: అండ్ ఎన్ ఎర్లియర్ స్టేజ్ టు గెట్ దిస్ యూనిటీ,
2: దీనిని సమరసము సమన్వయము అని కూడా చెప్పవచ్చు.
1: ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్.
2: మంచి చెడ్డని ఎందు నిత్యానిత్య విషయ పరిశీలన చేయక మానవుని ఎందు ప్రేమతత్వము చేత సమన్వయం గావించుకోవాలి.
1: సో రాదర్ దాన్ స్టార్ట్ మేకింగ్ ఇన్క్వైరీస్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ విత్ రిగార్డ్ టు దీస్ ఫ్లీటింగ్ థింగ్స్,
2: ఈ సమన్వయమునకు త్యాగమే ప్రధాన ప్రాణం.
1: ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ యూనిటీ సాక్రిఫైస్ ఈజ్ ద ఫస్ట్ క్వాలిటీ.
2: త్యాగం అనగా కేవలము ఒక క్రియలు ఎందు మాత్రమే కాకుండా, మన పరుడి ఎందు మాత్రమే కాకుండా, మన ధనమునందు మాత్రమే కాకుండా, మన విద్యందు మాత్రమే కాకుండా, సర్వస్వమునందు కూడా మనం త్యాగమునకు సిద్ధమై ఉండాలి.
1: This sacrifice should be confined not merely to our actions, deeds with regard to wealth and vidya, but in everything that we say or do.
2: ఈనాడు ఒక విధమైనటువంటి త్యాగమునకు చారిటీ అని చెప్పుకుంటూ వస్తున్నారు.
1: Now today, one word is used for this sacrifice, charity.
2: ఈ చారిటీ అనగా కొంత ధనం ఇవ్వటము, లేక కొన్ని వస్త్రములు ఇవ్వటము, కొన్ని భూములు ఇవ్వటము, ఈ విధమైనటువంటివి త్వరలకు అందించటం చేత ఒక త్యాగమని మనం భావిస్తున్నాము. ఇది త్యాగము కానేరదు.
1: Now by charity we understand parting with some money or clothes or a little bit of ground. This cannot be called charity.
2: నీకు ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నీవు ఎంత గాఢముగా ప్రేమించవో అట్టి ప్రేమను త్యాగము చేయాలి.
1: What you should really say, this is charity, it can't be sacrificed. That which you love as your very own thing.
2: ప్రేమను ప్రేమతోనే పెంచాలి.
1: And that love should be parted with. That is sacrifice.
2: ప్రేమనే మానవునికి ప్రాణం.
1: Love can foster love. Love is really...
2: ఆ ప్రేమను త్యాగము చేయటమే నిజమైన charity.
1: Love is really the essence of life. Sacrificing such a love is...
2: ఈనాడు మనం అందించేటువంటి వస్తువాహనాదులు కాని, ధనకనక మూలాదులు కాని, ఇవి కేవలము ఒక విధమైనటువంటి ప్రతిఫలాపేక్షతో మనం చేసేటువంటివి.
1: Today if you are parting with money and clothes, it's with an eye and what's going to come your way.
2: Pratiphala apeksha lekunda tyagam cheyali.
1: You should instead come forward with a thing you without looking forward to the result.
2: Deenulanu rakshinchadaniki prayatninchali.
1: Try and protect the downtrodden one.
2: Dikkulena varini poshinchadaniki poonukovali.
1: Those, the hapless ones, try and go to their assistance.
2: Balaheenulainatunte variki chedodu vaadoduga undali.
1: The weakling, go and give your strength and support.
2: ఈ విధమైనటువంటి ఒక ప్రేమను త్యాగము చేసినప్పుడే, అనగా ఈ విధమైన చారిటీ మనం చేసినప్పుడే ఒక విధమైన యూనిటీ, ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బలిచిపోతుంది, బలపడుతుంది.
1: If this is the charity that you are going to come forward from your side, certainly you would understand the meaning of the word unity.
2: ఈ యూనిటీని అనగా చేరికను మనం అభివృద్ధి గావించినప్పుడే మనలో ఒక ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: And only when we have this unity amongst us, we can understand, we have a place for purity within us.
2: ఈ ప్యూరిటీ మనలో పెంచుకున్నప్పుడే మనకు డివినిటీ ప్రాప్తిస్తుంది.
1: And once we have this element of purity in us, there is indeed a place for divinity.
2: కనుక ప్యూరిటీ కి పునాది చారిటీ.
1: So, the foundation stone for purity is for unity is charity.
2: ఈ చారిటీ అనేటువంటి పునాది పైననే మనం యూనిటీ అనేటువంటి గోడను కట్టాలి.
1: On this base of support of charity, build a wall of unity.
2: ఈ యూనిటీ అనేటువంటి గోడపైనే ప్యూరిటీ అనేటువంటి స్లాబ్ వేయాలి.
1: అండ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ దిస్ యూనిటీ పుట్ ద సీలింగ్ ఆర్ ద స్లాబ్ ఆఫ్ ప్యూరిటీ.
2: అప్పుడే డివినిటీ అనేటువంటి యొక్క ఆనందాన్ని మనం అనుభవిస్తాం.
1: ఓన్లీ దెన్ ఆర్ అట్ దట్ టైమ్ యు విల్ అండర్ ఎక్స్పీరియన్స్
2: అట్టి జీవితాన్ని మనము అనుభవిస్తాం.
1: ఎక్స్పీరియన్స్ ద బ్లెస్ ఆఫ్ డివినిటీ.
2: కనుకనే వేదములియందు న కర్మణ న ప్రజయ దరేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం అనేటువంటిది మానవునికి ఎన్ని విధములైనటువంటి క్షేమమునో ఎన్ని విధములైనటువంటి యోగమునో చేకూర్చుతున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఆన్ మ్యాన్ ఆల్ దట్ హీ కెన్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
2: అయితే ఈనాడు ఈ త్యాగము అనేటువంటి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఆధునిక ఫ్యాషన్ ధరిస్తూ ఉంటుండాలి.
1: But in today's world, an entirely new connotation, a fashionable one, has been given to this word sacrifice.
2: పదిమందికి తెలియనట్టుగా పది మంది ముందు నేను ఇది చేస్తాను అది చేస్తానని వాగ్దానం చేయవచ్చును. కానీ ఒంటరిగా పోయి అయ్యో పది మందిలో చెప్పి తిని దీనికి ఎట్లా చేసేది అని తాను ఒక విధమైన విచారణకు గురి అవుతున్నాడు.
1: Now when you are in the midst of 10 people or more, you start saying, I'll do this, I shall do that. Once you go back and you're all by yourself, you'll start wondering, how could I possibly do it?
2: ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడు ఇది సంకుచితమైనటువంటి ఒక విధమైనటువంటి త్యాగంగా ఉంటుంది.
1: So obviously it's not a case of wholehearted coming out from your side. When you have this narrow feelings in you,
2: ఇది బలవత్తరమైన త్యాగంగా ఉంటుంది.
1: This is not a spontaneous sacrifice, something which is being forced out of you.
2: భావం తద్భవతి. మీ యొక్క భావం ఎట్టిదో భగవంతుని యొక్క అనుగ్రహం కూడా అట్టిదిగానే ఉంటాయి.
1: As you think and as you feel, God also would respond in the same way.
2: ఏది చేయ తలచినప్పటికీ నీవు హృదయపూర్వకంగా స్వార్థములకు ఏమాత్రం కూడా అవకాశం ఒక పరార్థమైన భావంతో ఒక పది నయా పైసలైన త్యాగం చేస్తే అదే కొండంతగా రూపొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ విష్ టు డూ, లెట్ ఇట్ బి స్పాంటేనియస్ అండ్ హోల్ హార్టెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ trying to give a gift of 10 naya paise, let it be wholehearted and spontaneous from your side.
2: Kanaka manam ippudu cheyavalasina tyagi emitunte dana kanaka vastu vahanadulu kadu.
1: So what is the type of sacrifice we should indulge in?
2: Not it cheyatalinatunte varu kudanu adi cheyavachchu.
1: Now it's not that it should be money, clothes and the like, but those who wish to do it can certainly do that.
2: Kani mukhyamuga cheyavalasinatundi prema.
1: But overriding all these is this quality of love that has to be.
2: ఇది నిజమైన వైరాగ్యముతో రూపొందుతుంది.
1: Now this love in turn will lead you on to detachment.
2: ఈ వైరాగ్యం అనగా ఏమిటి?
1: What is this వైరాగ్యం?
2: వైరాగ్యం అనగా ఇల్లు, వాకలి, భార్య, బిడ్డలను త్యజించి అరణ్యమునకు పోయి తపస్సును ఆచరించడం వైరాగ్యం కాదు.
1: వైరాగ్య or detachment does not consist in leaving behind your family, your house, your possessions and making it to the forest.
2: ఇల్లు వదిలిపెట్టవాలన్నా సులభంగా వదిలిపెట్టవచ్చు.
1: ఇఫ్ యు విష్ టు లీవ్ యువర్ హౌస్ మేబీ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ యూ టు డూ దాట్.
2: బంధువులను విసర్జించవాలన్నా సులభంగా విసర్జించవచ్చు. ఇది పెద్ద ఘనకార్యం కాదు.
1: ఇఫ్ యు విష్ టు కట్ ఆఫ్ యువర్ లింక్స్ విత్ యువర్ రిలేటివ్స్ దట్ ఆల్సో ఇస్ అన్ ఈజీ థింగ్ ఫర్ యూ టు డూ.
2: మనలో ఉండినటువంటి యొక్క కామ క్రోధ లోభ మోహ మనమాశ్చర్యం అనేటువంటి ఈ దుర్గుణాలను త్యాగం చేయాలి.
1: వాట్ ఇన్స్టెడ్ యు మస్ట్ సాక్రిఫైస్ ఆర్ దీస్ సిక్స్ ఈవిల్ క్వాలిటీస్ ఆఫ్ కామ క్రోధ మోహ లోభ అండ్ ద లైక్.
2: ఈ యొక్క దుర్బుద్ధులను, దురాలోచనలను, దుశ్చింతలను మనము దుర్గుణములను త్యాగం చేయటమే నిజమైనటువంటి వైరాగ్యం.
1: True detachment consists in sacrificing and discarding these evil tendencies and traits and bad thoughts.
2: కాని ఈనాడు ఇట్టి వైరాగ్యమునందు కాని ఇట్టి ఆధ్యాత్మిక మార్గమునందు కాని ఒక విధమైనటువంటి నూతన మార్గమును అవలంబిస్తూ వస్తుండాలి.
1: But in today's world we find that this word detachment is given an entirely different meaning and orientation.
2: పూర్తి నూటికి నూరు వాళ్ళు కూడాను స్వార్థమును లక్ష్యంలో పెట్టుకుని సాధనలు కలుపుతున్నారు.
1: Whatever sadhanas that we do, all is motivated from a point of view of your own selfish interest somewhere deep within.
2: భగవంతుని దగ్గర కూడాను ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారాల కింద ప్రారంభిస్తున్నారు.
1: If you are in God's presence, you always think in terms of what should I give, what should I get back in turn.
2: నేను ఎంత భజన చేస్తే, ఎంత సాధన చేస్తే నాకు ఎంత ఫలం లభిస్తుంది అని ముందుగానే కొంచెం ఒడ్డు వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు.
1: You start engaging yourself in bartering. If I do so much of bhajan, if I do so much of one of these japa or jhana, what is the result that I'm going to get back in return?
2: ఆధ్యాత్మిక మార్గంలో ఇట్టి వ్యాపారం పనికిరాదు.
1: ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ సచ్ ఎ బార్టరింగ్.
2: నీ బలమును, నీ ధనమును, నీ విద్యను, నీ పదవిని, నీ ఐశ్వర్యాన్ని చూచి భగవంతుడు అనుగ్రహించడు.
1: గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు గ్రేస్ యూ బై లుకింగ్ ఎట్ యువర్ పొజిషన్ ఆఫ్ అథారిటీ, యువర్ ప్లేస్ అండ్ వాట్ యూ హ్యావ్ ఎ పొసెస్.
2: నీ హృదయ పవిత్రతను చూచి అనుగ్రహిస్తుంది.
1: హీ ఈస్ గోయింగ్ టు గ్రేస్ యూ బై లుకింగ్ ఎట్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
2: కనుకనే ఇట్టి అనుగ్రహమునకు పాత్రుడు కావాలన్నా సర్వమును కూడా నువ్వు త్యాగం చేయడానికి సంసిద్ధుడై ఉండాలి.
1: సో ఇఫ్ యూ హ్యావ్ టు బి డిజర్వింగ్ ఆఫ్ దిస్ గ్రేస్ ఫ్రమ్ గాడ్, బీ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
2: దీనిలో రక్షించే కోసమని, దిక్కులేని వారిని ప్రేమించి ఆదరించే నిమిత్తమై జీసస్ తన దేహమును కూడా త్యాగం చేశాడు.
1: జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ఈవెన్ సాక్రిఫైస్ హిజ్ ఓన్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ కమింగ్ టు ద ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ ద పువర్, ద డౌన్ ట్రోడన్ అండ్ ద హోప్లెస్ పీపుల్.
2: అయితే ఆకారము నుండి కూడాను ఈ సాధకులైనటువంటి వారి ఎందు ఈ వ్యాపారం యొక్క భావంలో లేకపోలేదు.
1: బట్ దెన్ ఈవెన్ ఇన్ దోస్ టైమ్స్ పీపుల్ ఆఫ్ దోస్ టైమ్స్ ఆల్సో వర్ ప్లేగ్డ్ బై ద టెండెన్సీస్ దట్ యూ సీ టుడే.
2: జీసస్ కు ప్రధానమైనటువంటి 12-13 మంది శిష్యులు ఉండేటువంటి వారు.
1: నౌ జీసస్ హ్యాడ్ దీస్ 13 ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ విత్ హిమ్.
2: వీరు కూడాను ఈ గురువు అయినటువంటి జీసస్ ద్వారా అనేక విధమైనటువంటి ఉన్నత మార్గములను, ఉత్తమమైనటువంటి విషయములను తాము గుర్తించుతూ వచ్చారు.
1: నౌ దీస్ డిసైపుల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ జీసస్ కుడ్ రియల్లీ ఎవాల్వ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ గెటింగ్ టు నో సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్.
2: ఆ శిష్యులు కూడాను జీసస్యే మాకు ప్రభువు, జీసస్యే మాకు తండ్రి, జీసస్యే మాకు తల్లి, జీసస్యే మాకు దైవము అని కూడా విశ్వసిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో వుడ్ సే జీసస్ ఇస్ అవర్ లార్డ్, హీస్ అవర్ ఫాదర్, హీస్ అవర్ మదర్, హీస్ అవర్ గాడ్.
2: జీసస్ వారిని ప్రేమించి చెంతగేర్చుకుని లాలించి పాలించి అన్ని విధాలా ఉద్ధరించినప్పటికీ వారి యొక్క కంటించిత్ బుద్ధులు వారిలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు.
1: దో జీసస్ టుక్ దెమ్ క్లోజర్, పాండర్డ్ దెమ్, క్యారెడ్ దెమ్ అండ్ షవర్డ్ హిస్ బౌన్ఫుల్ లవ్ ఆన్ దెమ్, స్టిల్ దే కుడ్ నాట్ డిస్కార్డ్ దేర్ పెట్టీ నారో మైండ్.
2: కానీ వీటిని జీసస్ ఏమాత్రం కూడా లెక్క చేయక కన్న బిడ్డల వలె, కంట రెప్పల వలె వారిని చూసుకుంటూ వచ్చాడు.
1: బట్ దెన్ జీసస్ వుడ్ నాట్ గివ్ రూమ్ for such feelings which were coming in the disciples' hearts.
2: Pramada vasattu Jesus ku aneka mandi konta asuya parulainatunte varu atani himsinchadaniki poonukunnappudu ee shishyulu kulanu aa himsala maaku ikkada praaputundo ani okariki okaru tappinchukuntu vellaru.
1: In spite of this attitude from his disciples, Jesus would guard them as his own, as the eyelids would the eye. So it so happened that there were those others who would attack Jesus and who would start assaulting him. Then these disciples would feel, if we are around Jesus, we will come to harm. So they started slipping away one by one.
2: లౌకిక సదుపాయములు చేకూరినంత కాలము ఈ శిష్యులు ప్రభువును కన్న తండ్రి వలె, దైవం వలె భావిస్తూ వస్తారు.
1: Now, so to look upon the master as their very own.
2: అందువల్లనే జీసస్ కూడా చెప్పాడు, నాయనలారా మిమ్మల్ని రక్షించేటువంటిది బ్రెడ్ కాదు, రొట్టె కాదు, దైవమే మిమ్మల్ని రక్షించేటువంటిది అన్నాడు.
1: సో ఇట్ వాజ్ దట్ జీసస్ ఆల్సో వుడ్ సే, సన్, ఇట్ ఇస్ నాట్ బ్రెడ్ దట్ ఇస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ ఆర్ సేఫ్ గార్డ్ యూ, ఇట్ ఇస్ గాడ్ అలోన్ హూ ఇస్ గోయింగ్ టు డూ దట్.
2: నీ బ్లడ్ ని బ్రెడ్ గా మార్చమన్నాడు.
1: సో లెట్ యువర్ బ్లడ్ బికమ్ బ్రెడ్.
2: అప్పుడే నీకు నిజమైనటువంటి యొక్క త్యాగం చేకూరుతుంది అన్నాడు.
1: ఓన్లీ దెన్ విల్ యూ గెట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ హీ సెడ్.
2: కానీ విన్నంత వరకు అతి మధురంగా ఉంటున్నాయి.
1: Now when they heard me, of course they were close to him to a point.
2: ఆచరణలోకి వచ్చేటప్పటికి అందరు కూడా దిగజారిపోయారు.
1: But when it came to putting these ideas into practice, they started getting disheartened and slipping away.
2: కట్ట కడపటికి తాను ఆ యొక్క శిలువను మోసుకుని పోతుండే సమయంలో పీటర్ కూడా ఎదురొచ్చాడు.
1: And at the far end of it all, when Jesus was carrying the burden of the cross with him, Peter happened to come that way.
2: పీటర్, నీకు చేపలు పట్టేటువంటి విధానం నేర్చుకున్నావు. చేపలు పట్టేటువంటి విధానంలో గొప్పతనము లేదు, మనసును పట్టాలి. హృదయాన్ని పట్టేటువంటి విధానం నీకు నేర్పిస్తారని అతన్ని అనేక విధములుగా దగ్గర చేర్చుకుని అతనికి సాధనలు చేయించి ఆ యొక్క హృదయాన్ని ఆకర్షించుకునేటువంటి యొక్క విద్యను కూడా బోధించాడు.
1: జీసస్ వుడ్ అడ్రెస్ పీటర్ దాడ్, పీటర్, యు నో దిస్, యు ఆర్ ఎ స్కిల్డ్ ఫిషర్మన్, యు నో ద ఆర్ట్ అండ్ ట్రిక్స్ ఆఫ్ క్యాచింగ్ ఫిష్. But it's no use getting this knowledge. Instead, try and control and curse and get your mind in your possession. So he started teaching him on these lines. And and gave him this knowledge of pertaining to the heart and the mind.
2: అంత ప్రాణసమానముగా ప్రేమించినటువంటి పీటరు తన ప్రాణమునకు ఏమైనా ప్రమాదం సంభవించునేమో అని కష్టములు వచ్చునేమో అని తాము కూడాను ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వం వారి శిక్షకు గురి కావలసి వచ్చునేమో అని తాను కూడాను గురువును తప్పించుకుని పోవటకై ప్రయత్నించాడు.
1: Here was Peter as an example whom Jesus took to heart and raised him as his very own. But such a Peter, when he saw that Jesus was in trouble and difficulties, started feeling that if he were to be close to Jesus, then he in turn would be troubled and put to a lot of difficulties from the government side and those around. So he too would start to slip away.
2: కడపటి సమయములో తాను ఆ సిలువను మోసుకుని పోయే సమయంలో పీటర్ ఎదురొచ్చినప్పుడు ఒక కఠినమైనటువంటి మాట చెప్తాడు జీసస్.
1: Now, when this was the relationship between Jesus and Peter, at the end of it all, when Jesus was carrying the burden of the cross, when Peter came across, Jesus uttered a rather harsh word.
2: Peter, naa jeevithame tyaga jeevitham.
1: Peter, my life is a saga of sacrifice.
2: Deham okka neeti budaga vantidi.
1: My body is like a bubble of water.
2: Yenaatikaina kudanu idi oodipoka kaalipoka koolipoka tappadu.
1: Now, any day, any moment, this might disintegrate and decay.
2: Aithe, eenaadu నేనే నేను నా ప్రాణమును కోల్పోవటకై సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: బట్ టుడే ఐ ఫ్రమ్ మై ఓన్ సైడ్ ఐఎమ్ ప్రిపేర్ టు గివ్ అప్ మై లైఫ్.
2: ఆ మాట విన్న తక్షణమే పీటరు గట్టిగా ఆర్చి బాధపడ్డాడు.
1: వెన్ హీ హర్డ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ జీసస్, పీటర్ వాస్ గివెన్ టు ఎ స్టేట్ ఆఫ్ యాంగ్విష్, డీప్ ఎగనీ, అండ్ హీ ఎక్స్క్లెయిమ్డ్.
2: ఈ నటనంతా కూడా నువ్వు గుర్తించుకున్నటువంటి జీసస్ కఠినమైన మాట ఒకటి చెప్తాడు. పీటర్, నీపోటి గురుద్రోహులకు నేను గురువుగా ఉండుట కంటే నా చేతులారా నా ప్రాణం తీసుకోవటం మంచిది అన్నాడు.
1: అండ్ పీటర్ స్టార్టెడ్ లామెంటింగ్, బట్ జీసస్ కుడ్ సీ త్రూ దిస్ యాక్ట్, దిస్ డ్రామా ఆఫ్ పీటర్, అండ్ హీ అటర్డ్ దిస్ హార్ష్ వర్డ్. పీటర్, రాదర్ దెన్ రైజ్ అండ్ ఫాండల్ యూ డిసీట్ఫుల్ డిసైపుల్, ఐ వుడ్ రాదర్ గివ్ అప్ మై ఓన్ లైఫ్.
2: దైవ ద్రోహులు గురుద్రోహులు చెంత చేరటం ఏమాత్రమో అవకాశం ఉండదు.
1: దెర్ ఇస్ నో ప్లేస్ for those cheats to come in the vicinity, in the proximity of God.
2: Kanuka ilanti drohulaku nenu maatraga undutakante naa dehamunu vitajinchatam naaku santosham annadu.
1: I'll be happy living my life, discarding my life, rather than be the master of such a set of disciples.
2: Kanuka guruvu cheta abhirthiga avimpabadi, guruvu cheta poshimpabadi, guruvu cheta samrakshimpabadinatvanti yokka శిష్యుడు గురువునకు ఏమాత్రం కూడాను దోహమునకు పాల్పడరాదు.
1: సో ఇట్ ట్రాన్స్ఫర్ దట్ దోస్ డిసైపుల్స్ హూ ఆర్ ఫౌండ్ నరిష్డ్ ప్రొటెక్టెడ్ ఫాస్టర్డ్ అండ్ బ్రాటప్ బై ది గురు షుడ్ నెవర్ సో మచ్ ఆస్ థింక్ ఆఫ్ బ్రింగింగ్ హార్మ్ టు ది గురు.
2: ఈ కృతజ్ఞతనే మానవునికి లేకపోయినా వాడు క్రూర మృగము కంటే హీనుడని చెప్పవచ్చు.
1: దే షుడ్ బి గ్రేట్ఫుల్ టు ది గురు, డివైడ్ ఆఫ్ దిస్ ట్రేస్ ఆఫ్ గ్రాటిట్యూడ్, దే ఆర్ వర్స్ దాన్ ఎ క్రూయల్ బీస్ట్.
2: ముఖ్యముగా జీసస్ కు అతి చిన్న వయసునందనే తన యొక్క జీవితమును చాలించాలి అనేటువంటి సంకల్పం పుట్టడానికి ఇదే మూల కారణం.
1: దిస్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ వై జీసస్ వాంటెడ్ టు పుట్ అన్ ఎండ్ టు హిస్ లైఫ్ ఎట్ ఎ యంగ్ ఏజ్.
2: ఎవరిని తనవారు అని విశ్వసించెను, ఎవరు తన బిడ్డలుగా భావించెను, ఎవరిని అన్ని విధములుగా కూడాను పోషించి తనకు అండదండలుగా ఉండగలరనేటువంటిది విశ్వసించెను, అట్టి వారే గురువులకు ద్రోహానికి పూనుకున్నారు.
1: He trusted and had implicit faith in those whom he looked upon his own children, his very own kith and kin, his very own people who would save God and protect him. Such people attempted an act of treachery on him.
2: Enni vidhamulainpattu upakaram chesinappadikini ee upakaram ye maatram kudunu gurtinchadaniki prayatnicharu alpa buddhula vaaru.
1: Now the petty minded and the narrow minded ones would never so much as understand or try to understand the great good and benefit that has come to them.
2: Aparpaika sthitilo undinatvanti phalamulu ye vidhamuga ruchinchavo ade vidhamugane poorna vishwasamu lenitunti yokka bhaktari yokka hrudayalu kudano aruchiga untayi.
1: Now a fruit which has not developed to the full can never become tasty. So also these devotees wherein the fruit of devotion has not yet fructified, they never can be called true devotees.
2: Asampurnamainatvanti yokka buddhulu kevalamu గని నుంచి తీసినటువంటి మృతక లోహము వంటిది.
1: నౌ దిస్ impure devotion, this devotion which is not full, is like the ore which is drawn from a deep mine.
2: ఈ ముతక లోహమును బాగా కాంచి దానిని సంస్కరింపచేసినప్పుడే ఒక పరిశుద్ధమైనటువంటి లోహంగా రూపొందుతుంది.
1: Now this metal, which is still in its nascent form, in the form of ore, with so many impurities, has to be taken through a series of processes so that it becomes shining and its original form.
2: మంచి జాతి ఫలమైనప్పటికీ కాయక స్థితి యందు అది ఒగరుగాను పుల్లగానే ఉంటుంటాది.
1: Now a particular tree may be good by its very nature and the way it has come up, but the fruit you can't be too sure that whether it will be going to be bitter.
2: అది ఫలమైన తరువాతనే ఆ జాతి యొక్క మాధుర్యము అందులో మనకు తెలుస్తుంది.
1: Only when you can taste the sweetness in the fruit can you determine that the tree is indeed a good one.
2: జంతువులం నరజన్మ దుర్లభం, మానవ జన్మము మహాపవిత్రమైనటువంటిది, దుర్లభమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది.
1: Amongst all forms of life, man is indeed the most difficult one to get, the highest form of life that you can possibly think of, a very unique one.
2: ఈ జాతి ఫలము కాయగా ఉండినప్పుడు ఇది మాధుర్యం మనకు ఏమాత్రమూ తెలియదు.
1: Now you really cannot know the nature of this by looking at the unripe fruit.
2: కనుకనే ఈ అపరిపక్వ స్థితి ఎందున్నటువంటి వారు కసిగందలంటువంటి వారి కాయ ఉంది.
1: So these people, these fruits which are still unripe, are very much like the fruit in a bud state, still to grow.
2: కనుక ఈ కసిగందలైనటువంటి మన హృదయాలను పరిపక్వ స్థితికి రావాలంటే మనం ప్రేమను పెంచుకోవాలి.
1: సో అవర్ హార్ట్ ఆర్ ఇన్ దిస్ నేషన్స్ స్టేజ్, ఇఫ్ దే హ్యావ్ టు రీచ్ ద ఫుల్నెస్ ఆఫ్ దేర్ గ్రోత్, లవ్ ఈజ్ ద మీడియం.
2: లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములతో మనం ఉండినంత కాలం కూడాను ఈ పరిపక్వ స్థితి అయినటువంటి యొక్క పరతత్వ చైతన్యం మనకు అర్థం కాదు.
1: నౌ సో లాంగ్ యాజ్ వి ఎంటాంగిల్ అవర్సెల్వ్ ఇన్ దీస్ వరల్డ్లీ యాక్షన్స్ అండ్ డీడ్స్ ఆఫ్ అవర్స్, వి రియల్లీ కెనాట్ బ్రేక్ త్రూ అండ్ అండర్స్టాండ్ దాట్ విచ్ లైస్ బియాండ్.
2: కనుక ఆనాటి నుండి కూడాను ఈనాటి వరకు ఈ దైవత్వములకు మానవత్వములకు ఉన్న సంబంధ బాంధవ్యములు యందు ఈ విధమైనటువంటి భేదభావములు ఏర్పడుతూ వస్తున్నాయి.
1: సో ఐదర్ దెన్ ఆర్ నౌ, this differentiation between man on the one hand and God on the other have been coming down to us.
2: Yenadu manamu bhagavantuni kevalamu premaku premaga hrudayaniki hrudayamga mana visheshinchi aaradhintamo adiye nijamainatunti patti.
1: When you start worshiping God through the medium of love for love's sake, your heart for the sake of securing God's grace, that is the way in fact you must start progressing.
2: Kani yenadu sadhakulainatunti varu భక్తులైనటువంటి వారు వారి అధిష్టములను మాత్రమే లక్ష్యములను ఉంచుకుని దైవ సంకల్పం ఎట్టిదు అనేటువంటిది అర్థము చేసుకొనక తన లక్ష్యాన్ని మాత్రమే తాము సాధించడానికి ప్రయత్నిస్తుంటారు.
1: బట్ టుడే సాధక దే ఆర్ డివైడ్ ఆఫ్ దిస్ అండర్స్టాండింగ్ విత్ రిగార్డ్ టు ద నేచర్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ లవ్. దే ఆర్ ఆల్ ద వైల్ ట్యూన్డ్ ఇన్ టు సెక్యూరింగ్ దేర్ ఓన్ సెల్ఫిష్ నారో ఎండ్.
2: దైవం యొక్క ప్రేమ యొక్క విశిష్టతను తాము గుర్తించరు.
1: They also do not understand the uniqueness or the distinctive feature.
2: Alpha vanchalu tamakemaina chekurakundina divyamaiti prema tattvam paina kudanu oka dveshamunu poonutaru.
1: Distinctive nature of the love of God. If their own petty desires are not fulfilled, their own love, their own attachment to God turns to one of soreness and bitterness.
2: Daivamunaina veedutuku prayatninchuru kani తమ వాంఛలను అరికట్టుకోవడానికి ఏమాత్రమూ ప్రయత్నించదు.
1: దే వుడ్ బి ప్రిపేర్డ్ ఈవెన్ టు పార్ట్ కంపెనీ విత్ గాడ్, బట్ దే వుడ్ నెవర్ సో మచ్ యాస్ మేక్ ఎన్ అటెంప్ట్ టు పార్ట్ విత్ దేర్ డిజైర్ ఫర్ విషెస్.
2: దైవమే తమ కోరికలు ఏమైనా కూడా తీర్చకుండా దైవం పైన కూడా విశ్వాసరాహిత్య తీర్మానం ప్రారంభిస్తారు.
1: ఇఫ్ గాడ్ డస్ నాట్ ఫుల్ఫిల్ దేర్ విషెస్ ఆర్ డిజైర్, దే వుడ్ పాస్ ఎ నో కాన్ఫిడెన్స్ మోషన్ అగెన్స్ట్ గాడ్.
2: ఈ కోరికకు నేను అర్హుడనా, దీనిని నేను సాధించేటువంటి యోగ్యత నాకు ఉన్నదా, అంత శక్తి సామర్థ్యము నాలో ఉన్నవా అనేటువంటి విచారణ ఏమాత్రం కూడా చేయరు.
1: దే డు నాట్ ఎన్క్వైర్ ఇన్ టు దిస్ వైటల్ ఆస్పెక్ట్, ఐ డిజర్వింగ్ ఆఫ్ మేకింగ్ సచ్ ఎ విష్ టు గాడ్, ఐ డిజర్వింగ్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ఇట్, ఇస్ ఇన్ టర్న్ గాడ్ వాట్ గివ్ మీ సంథింగ్.
2: ఇంకే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
2: దైవము ముందు భక్తుని వలె సాధకుని వలె తమ బిడ్డ వలె అన్ని విధాలు కూడా ప్రవర్తిస్తారు.
1: In the presence of God, they behave like a true sadhaka, like God's own child, and as one very much attached to God.
2: Sarvasanga parityaga vale tamu pravartistaru.
1: He would also behave as if he has discarded and renounced everything.
2: ఇంకా మరుగున వెళ్లి దీనికి విరుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తనలు ప్రారంభిస్తారు.
1: బట్ వన్స్ దే గో అవే ఫ్రమ్ గాడ్స్ ప్రెసెన్స్ దే స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అగైన్స్ట్ దిస్.
2: చెప్పుట ఒకటి, చేయుట మరొకటి.
1: వాట్ దే సే ఇస్ వన్ థింగ్, వాట్ దే డూ ఇస్ క్వైట్ అనదర్.
2: ఇంతటితో తీరిపోవటం లేదు.
1: అండ్ ద హోల్ థింగ్ డజంట్ ఎండ్ హియర్.
2: దైవత్వానికి విరుద్ధంగా కూడా ప్రవర్తించటకు తాము కోరుకుంటారు.
1: దే వుడ్ ఆల్సో ఎండెవర్ టు బిహేవ్ అగెయిన్స్ట్ ద ఇంజంక్షన్స్ ఆఫ్ గాడ్.
2: ఈ విధమైనటువంటి యొక్క ద్విపాత్ర అభినయనములు కావిస్తారు.
1: సో ఇన్ దిస్ వే దే స్టార్ట్ ఎనాక్టింగ్ ఎ డ్యూయల్ రోల్. In this way, they start doing mono-acting.
2: ఈ మోనో యాక్టింగ్ లోపల దైవత్వము గుర్తించుకోలేక కేవలము తమ యొక్క జీవితం లక్ష్యమును మాత్రమే ప్రత్యేకమైన మార్గంలో ప్రవేశింపజేస్తారు.
1: While they are thus doing a mono-acting bit, they lose track of what God has given them and they start pursuing their own end.
2: ఈ తిపాత్ర అభినయనం మంచిది కాదని బోధించినప్పుడు కేవలము ఒక విధమైన విరుద్ధమైన మార్గంలో మరొక మార్గమును అవలంబిస్తారు.
1: Now when they are exhorted and cautioned that this is not the way it should be, they go in quite yet another direction.
2: కానీ లోపులు బయట ప్రదర్శనలనే ప్రత్యేక లక్ష్యంలో చూస్తారు, కానీ మనోభావం ఏమాత్రం కూడా వారు చూడలేరు.
1: But those in the world around you find they really cannot know what's happening within a certain person. They can only see the external aspects of it.
2: కనుకని ఇప్పుడు కలి ప్రభావంలో ఏమి చేయాల్సి వస్తుంది?
1: So in this kali era, kali age,
2: ఈ కలి ప్రభావమును పురస్కరించుకొని భక్తుని యొక్క ప్రవర్తనను ఆశ్రయంగా తీసుకొని భగవంతుడు కూడా ఒక నూతనమైన మార్గాన్ని అవలంబించడానికి పూనుకుంటాడు.
1: సో అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి, వాట్ ఇస్ ఇట్ దట్ షుడ్ బి డన్? గాడ్ ఈజ్ ఈక్వలీ అవేర్ దట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఈజ్ క్వైట్ ర్యాంపెంట్. సో గాడ్ ఆల్సో స్టార్ట్ టేకింగ్ డిఫరెంట్ మెథడ్స్ టు టాకిల్ దట్ సిచ్యువేషన్.
2: అది ఏ విధమైనటువంటిది అనగా, భక్తుడు మోనో యాక్ట్ ప్రదర్శించినప్పుడు మౌనము భగవంతుడు మౌనం యాక్ట్ చేస్తాడు.
1: Now the method adopted by God is, if the devotee is taking the idea of mono acting, God assumes mauna acting, meaning he maintains silence.
2: Emi maatadu,
1: he would not done. God is equally aware that the influence of kali is quite rampant, so God also starts taking different methods to tackle such situations.
2: Adi ye vidhamai

0: human being silent.
1: ఏమి మాట్లాడదు.
0: He would not say anything.
1: స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నన్ను పలకరించటం లేదు అంటారు. కానీ ఆ రోగానికి ఇదే సరైన ఔషధం.
0: స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు హిమ్, టాకింగ్ టు మీ. స్వామి ఇస్ నాట్ సేయింగ్ ఎ వర్డ్ టు మీ.
1: నేనేమైనా వారి తప్పులనేమైనా కూడా సర్దిద్దుటకై తిరిగి దాన్ని సవరించుటకై చెప్పినప్పుడు దీనికి విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తారు. కనుక ఆ విరుద్ధమైన మార్గమును అవలంబించకుండా ఉన్న స్థాయి నుండి అయినా ఉన్నత స్థాయికి పోయే నిమిత్తమే నేను మౌన యాక్ట్ పొందుతాను.
0: Then you start languishing, but then for that disease, this is the remedy. Now, if Swami were to venture out to show up to you your own shortcomings and defects and your own faults, you still would not try to relent and you would not understand the spirit in which it has been given. So, by way of pulling you up from the morass in which you find, God assumes silence, total silence.
1: ఏది చెప్పినా ఏది చూసినా వారి మంచి కోసమే కాని నా కోసం కాదు.
0: నౌ వాట్ ఎవర్ ఐ సే ఆర్ డూ ఈజ్ ఫర్ ద బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ యూ, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: ఒక్కొక్క తూరి కొంత కఠినమైనటువంటి పదములు కూడా నువ్వు ఉపయోగపెట్టవలసి వస్తుంది.
0: అట్ టైమ్స్ ఇట్ మైట్ బి నెసెసరీ టు యూజ్ హార్ష్ వర్డ్స్.
1: కానీ ఆ కఠినమైనటువంటి కూడా నువ్వు బాధించేటువంటివి కాదు.
0: బట్
1: వారి క్షేమాన్ని కోరి, వారి ఉన్నత స్థితిని ఆశించి, వారి భవిష్యత్తును కోరేటువంటివి.
0: But then these harsh words are also keeping in view, with a view of their own safety, their own welfare. It's not for the sake of hurting them.
1: Challani varshabindulato paatu challani manchugaddalu kudanu padutuntayi appudappudu.
0: Now, along with these cool rain drops, you also have a hailstorm at times.
1: అయితే ఈ మంచుగడ్డలు రాళ్ల వలె కనిపిస్తాయి, రాళ్ల వలె మనకు బాధను చేస్తాయి.
0: ఓ నో సారీ, ది ఐస్ స్పెక్స్ ఆల్సో కీప్ డ్రాపింగ్ డౌన్ స్నో. నౌ దే లుక్ లైక్ స్టోన్ బట్ దే ఆర్ నాట్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్.
1: కానీ కొన్ని క్షణముల లోపలే అది తిరిగి నీరుగా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ దీస్ స్మాల్ బ్లాక్స్ ఆఫ్ స్నో విల్ బికమ్ లిక్విడ్.
1: స్వామి యొక్క కఠిన మాటలు కూడాను ఒక మంచుగడ్డ వంటివి.
0: సో ద హార్ష్ వర్డ్స్ ఆఫ్ స్వామి are like these blocks of snow.
1: Kani duradrishtavashattu bhaktulu ivi manchugaddaga bhavinchukotam ledu.
0: But unfortunately devotees do not look upon these
1: kathinamaina silaluga bhavistunnaru
0: as snow blobs. Instead they look upon them
1: ivi silaluga bhavinchunanta kalam kudanu bhagavantudu vaadaku silagane untadu.
0: They look upon these words of God as harsh hard stones. So long as they look upon these words of God as hard stones, God would also be like a stone of silence.
1: ఇది చల్లనైన మంచుగడ్డలు, పవిత్రమైన పలుకులు అని భావించినప్పుడే వాడు పవిత్రుడు కాగలడు.
0: Once you start believing that these are pure snowballs, then you receive a great deal of comfort and become pure.
1: అయితే ఒక్కటి మాత్రం మనం గుర్తులో ఉంచుకోవాలి,
0: but there is
1: దైవము స్వార్థరహితుడు.
0: But there is one thing which we should keep in mind. God is selfless to the core.
1: Tanaku ye aashalu levu.
0: He has no desire for himself.
1: Tanaku kavalsina vedinu ledu.
0: There is nothing that he asks for himself.
1: Anni nee kosamani.
0: Everything is for your sake.
1: Anni jagat kosamani.
0: And everything is for the sake of the world.
1: Loka samasta sukhino bhavantu aneetvanti okka margamunu avalambinchi aithe వారి వారి ప్రవర్తనను పురస్కరించుకుని దానికి ఫలితములు అందిస్తూ వస్తుంటారు.
0: మే ఎవ్రీవన్ ఎవ్రీవేర్ ఎంజాయ్ పీస్, ప్రాస్పెరిటీ అండ్ హెల్త్. విత్ దిస్ ఎండ్ ఇన్ వ్యూ గాడ్ డస్ సో మెనీ థింగ్స్, బట్ దెన్ ఇన్ ట్యూన్ విత్ వన్స్ ఓన్ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్స్, గాడ్ అడాప్ట్స్ డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్.
1: దైవము ప్రత్యేకించినటువంటి ఒకరి ఎందు ఉండాలని భావించరాదు, అందరి ఎందు ఉంటున్నారు.
0: యూ షుడ్ నాట్ గివ్ a feeling within yourself that God should not reside in some other being. God resides in every being.
1: భగవంతుడు ప్రత్యేకంగా ఉండినాడు అని ఉండినంత వరకు కూడాను ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్.
0: నౌ సో లాంగ్ యాజ్ హి ఫెల్ట్ దట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ఐఎమ్ అనదర్, జీసస్ వుడ్ సే ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: నేను ఒక దూతను అన్నాడు.
0: ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ జీసస్.
1: భగవంతుని విషయాన్ని ప్రచారం చేసేటువంటి ఒక దూతను అన్నాడు.
0: ఐఎమ్ మ్యూర్లీ ఐ మెసెంజర్ టు క్యారీ ద మెసేజ్ ఆఫ్ గాడ్.
1: కొంతకాలం విచారణ చేసి 12వ సంవత్సరం లోపల ఒక ఎడారి ప్రదేశమునకు వెళ్లి తాను కొన్ని సాధనలు తలిపిన తర్వాత

0: and the Son of God on earth.
1: Then after a few years of inquiry, during his 12th year, he retired to the desert, and then he started inquiring deeper and came up with this profound statement, I am the Son of God.
2: భగవంతుడు నా తండ్రి, నేను భగవంతుని బిడ్డను అనుకున్నాడు.
1: గాడ్ ఇస్ మై ఫాదర్ అండ్ ఐఎమ్ ద చైల్డ్, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
2: తండ్రికి కుమారునికి సన్నిహిత సంబంధం కలదని దానిని విచారణ చేస్తూ పోయి కట్టగలిపటికి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: అండ్ ప్రొసీడింగ్ ఫర్దర్ ఆన్ దిస్ లైన్ ఆఫ్ ఇంక్వైరీ దట్ దేర్ ఇస్ దిస్ కిన్షిప్ బిట్వీన్ ద సన్ అండ్ గాడ్, హీ కేమ్ అప్ విత్ దిస్ రియలైజేషన్, ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
2: కనుకనే మొట్టమొదట ప్రతి ఒక్క సాధకుడు కూడాను I am the messenger of God. నేను భగవంతుడు పంపినటువంటి దూతను. ఈ దూత ద్వారా ఒక విధమైనటువంటి సమాజమునకు పవిత్రమైనటువంటి ఒక ఆదర్శాన్ని అందించాలి అని విశ్వసించాలి.
1: So at the very beginnings of everything, every true sadhaka should have this firm conviction that I am the messenger of God. I have been given a role to play and thereby take the message of God to everywhere.
2: మరి కొంతకాలం ఈ భావం చేర్పడినప్పటికీ నేను భగవంతుని బిడ్డని, భగవంతుడికి నాకు వేరే భేదం లేదు అని తాను విశ్వసించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్ దెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దిస్, ఐఎమ్ వెరీలీ ద సన్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ మై ఫాదర్.
2: తండ్రి యొక్క ప్రాపర్టీకి నేను అధికారమే కదా, కనుక ఆ దివ్యత్వమునకు నాకు ఒక విధమైనటువంటి ఏకత్వం ఉంటుండాలని ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని ఏకత్వం చేస్తాడు.
1: యాజ్ ఎ సన్ ఐ కెన్ ఇన్హెరిట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ద ఫాదర్ హ్యాస్. ఇట్ ఈస్ దిస్ డివినిటీ దట్ హీ హ్యాస్. So you say, I and my father are one.
2: కనుక ఎంతకాలమైనప్పటికీ మనము ఈ ద్వైత భావంలోనే మనం జీవితాన్ని గడపరాదు.
1: So time is passing and we should not lead a life in this duality of things.
2: అద్వైతము ఏకత్వానికి మనం ప్రయత్నించాలి.
1: Try to reach out to this aspect of Advaita, non-duality.
2: మనం ఈ ఏకత్వానికి ప్రారంభించినప్పుడే మనకు దైవత్వం మనకు లభిస్తుంది.
1: Once you can bridge the gulf between the two, there is no two for you. Then you can reach God.
2: Vidyarthulara,
1: students,
2: kingdom of Mother Sai, sabhyulandare kudanu, edo oka vidhamainatundi oka sadhana selipe nimittamai, ee oka peruto, sevalu selipto vacharu, kaani ee sevalato meeru tripti undararu.
1: The members of the kingdom of Mother Sai, out of their own enthusiasm and out of their own ideas, they have been undertaking service activities of varying dimensions.
2: But in the మాధవుడిగా భావించుకునేటువంటి స్థాయికి మీరు చేరాలి.
1: బట్ దే షుడ్ నాట్ రిమైన్ కంటెంట్ విత్ జస్ట్ దిస్. దే షుడ్ ట్రై నౌ అండ్ గో ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ మానవ టు ది స్టేట్ ఆఫ్ మాధవ.
2: సమాజంలో ప్రవేశించి సంఘంలో మీరు సరైన సేవలు మీరు ప్రారంభించాలి.
1: ప్లంజింగ్ ఇన్ టు ద సొసైటీ, అండర్టేక్ యాక్టివిటీస్ విచ్ మైట్ బి బెనిఫిషియల్ టు మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ.
2: సమైక్యతను పెంపొందింప చేసుకోవాలి.
1: అండ్ ట్రై అండ్ బ్రింగ్ అబౌట్ అన్ ఈక్వాలిటీ. A sense of unity in
2: all. ఎవరిని మనము ద్వేషించరాదు.
1: We should not hate anyone.
2: ఎవరిని మనము దూషించరాదు.
1: We should not criticize, abuse anyone.
2: ఈ ద్వేషము దూషణ కేవలము మనకే ఒక రియాక్షన్ గా ఒక ప్రతిబింబం చేస్తుంది.
1: This hatred, this criticism towards others is thrown back at us as a form of reflection.
2: పరువ తిట్టినంత పాపకర్మం బప్పు.
1: By indulging in criticism of others, it's only an act of sin that you're committing.
2: విడువనేరదప్పుడు విశ్వమండు.
1: అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ నెవర్ కెన్ పాసిబ్లీ పుట్ అసైడ్.
2: పరుడు పరుడు కాదు పరమాత్ముడగునయ్య.
1: దేర్ ఇస్ రియలీ
2: పరుడు పరుడు కాదు పరమాత్ముడగునయ్య.
1: ఇట్స్ నాట్ దట్ ది అదర్ పర్సన్ ఈజ్ రియలీ ఎన్ అదర్ పర్సన్. హీస్ వెరీలీ గాడ్, వన్ మోర్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: తనది ఎందుయున్న తత్వము తెలియక వేరే యాత్ర చేయు వెర్రివాడు.
1: Now the foolish ones do not really know what their true nature is, and instead they undertake pilgrimages.
2: Ganta mosi mosi gaadida tirigada.
1: Now you have a donkey which is bearing the burden for long. The donkey is doing this all right.
2: Tanadi endi unna tattambu marachi vere yatra cheyu verrivaadu. తనలోని ఉండినటువంటి దైవత్వాన్ని మర్చిపోయి ఎక్కడెక్కడో యాత్ర చేస్తూ పోతుంటారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ డివినిటీ ఇస్ వెరీ మచ్ విత్ఇన్ యూ, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. విత్ దిస్ బర్డన్ ఆఫ్ దిస్ రియలైజేషన్ యూ కీప్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ పిల్గ్రిమ్ సెంటర్ టు పిల్గ్రిమ్ సెంటర్.
2: తన ఎందున్న తత్వాన్ని తాను అంతర్దృష్టిగా ప్రయత్నం చేయాలి.
1: సో దాట్ విచ్ ఇస్ వెరీ మచ్ యువర్ ఓన్ యూ స్టార్ట్ లుకింగ్ ఇన్ సైడ్, లుకింగ్ ఇన్ వర్డ్ యూ.
2: కనుక దైవ విషయమునందు ఎట్టి ద్వేషమును కాని ఎట్టి విరుద్ధమును కాని మనము అవలంబించరాదు.
1: సో వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్స్ పర్టైనింగ్ టు ది డివైన్, నెవర్ అస్యూమ్ థింగ్స్ లైక్ హేట్రెడ్ ఆర్ క్రిటిసిజం ఆర్
2: ఎనీథింగ్. దీనివల్ల నీకే నష్టము కాని నీకే కష్టము కాని దైవమునకు సంభవించేటువంటిది ఏ మాత్రము లోకముండదు.
1: Now, by indulging in these things with regard to God, you are the one who is coming to grieve and harm. God is not going to lose anything in the process.
2: సూర్యునికి దుమ్ము చల్లితే ఆ దుమ్ము నీ ముఖానికే పడుతుంది గాని సూర్యునికి చేరదు.
1: Now, you pick up a dust and throw it at the sun, but the sun is not affected. The dust comes back into your eyes.
2: చుక్కలను చూసి కుక్కలు మొలిగితే చుక్కలు కిందికి రాలవు.
1: The dogs tend to bark at the stars. Do the stars descend from their levels and come from the sky?
2: Manchiga undi, manchiga chuchi, manchiga talanchi, manchiga jeevinchu.
1: So it has been said, see good, do good, be good.
2: This is the way to God.
1: This is the way to God.
2: Kanuka, మనం పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి పరచుకునే నిమిత్తమై ఈ విధమైన సత్సంగాలంతా కూడాను ఒక సాధన రూపంలో ఏర్పడినాయి.
1: సో దట్ వీ కుడ్ ఫర్దర్ అండ్ నరిష్ సచ్ గుడ్ క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దీస్ కాంగ్రిగేషన్ దీస్ అసెంబ్లీస్ ఆఫ్ సాధకర్స్ హ్యావ్ బికమ్.
2: గురువు లభించినప్పుడే, దైవము లభించినప్పుడే, పెద్దలు మనకు ప్రాప్తించినప్పుడే మనము సరి అయినటువంటి రీతిగా కాలంను వినియోగం చేసుకోవాలి.
1: Only when we have, or rather when we have the occasion to have a guru, when we are in the proximity of God, should we try and make the best use of our time at our disposal.
2: ee chikkina kaalamulo durvinyogam chesukunte tirigi manaku labhinchedi kaadu.
1: If you are to fritter away this time that is yours now, you never can get it back afterwards.
2: chikkina chaayina okkaleyaka chakka chesukondi.
1: Now this tie which has come within your grasp, make him secure and firm in your possession.
2: poyina chikkadu pattisini ee paadasevayandi.
1: Once you lose this chance, you never can get this padaseva outside.
2: Rattini ichi, shaktini ichi, mukti chestunandi.
1: Conferring on you devotion, giving you the strength necessary, leading you on to liberation.
2: Itarula matalu impuga namni kompatiyakandi.
1: Don't give your ears to everything that is being uttered by others. You are going to damage yourself.
2: Nerchukondi ee buddhulanniyu teerchukondi karmam.
1: Understand that this is the way it should be.
2: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: Build this nature of love in you.
2: అద్వేష్ట సర్వభూతానా ఎవరిని ద్వేషించకుండా చూసుకోండి.
1: Wipe out the effects of your past karma thus and don't hate or criticize.
2: ఎవరిని ద్వేషిస్తున్నారనుకోవటం చాలా పొరపాటు. నిన్ను నీవే ద్వేషించుకోండి.
1: If you say that you're hating somebody else, it's a fault. You're hating yourself.
2: కనుక ప్రేమతోనే పరమాత్ముడు లభిస్తాడు.
1: It's only through the medium of love can you get God.
2: ప్రేమనే మన గమ్యము.
1: Love is our destination.
2: ప్రేమతోనే మన జన్మ ధన్యము.
1: And it is through the medium of love that we can sanctify our lives.
2: ప్రేమనే జీవితంగా భావించుకోవాలి.
1: And love verily is life.
2: సాత్వరహితమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడే అదే సాక్షి.
1: A life devoid of selfishness, full of selflessness, that is a true witness to a true life having meaning.
2: ఇంకా విదేశముల నుండి వచ్చినటువంటి వారు ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క విషయాన్నంతా కూడాను అనేక విధములుగా ఆనందాన్ని అందించి వారు అనుభవించేటువంటి కార్యక్రమం ఉండటం చేత ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి. విదేశాల్లో క్రిస్మస్ జరుపుకుంటున్నారు. హ్యాపీ క్రిస్మస్ అంటారు, మేరీ క్రిస్మస్ అంటారు. కానీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ రాజబాటలు కావు, చీరి మార్గాలు. ఇక్కడ ఉంటుండేటువంటిది ఒక హోలీ క్రిస్మస్. పవిత్రమైనటువంటి యొక్క క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అంటే కొంచెం ప్రాపంచిక సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని కల్పించుకోవటం. హ్యాపీ క్రిస్మస్ అంటే తాత్కాలికంగా లభించేటువంటి హ్యాపీ. కానీ ఇది హోలీ క్రిస్మస్. నిజమైన హృదయాలతో ఎన్నో వేల రూపాయలు ఖర్చులు పెట్టుకుని ఎంతో దూరం నుండి ఇక్కడికి ప్రవేశించి ఇందులో జరిగేటువంటి అనానుకూలములు, కొన్ని కష్టములకు, కొన్ని బాధలకు సహించుకుని హృదయపూర్వకంగా దైవాన్ని ఆరాధన చేసేటువంటి ఇదే నిజమైనటువంటి హోలీ క్రిస్మస్. ఏదో మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే కేవలం త్రాగటము, డ్యాన్స్ రాగటము, ఆ నాత్రంతా కూడాను మనం అన్ని విధాల దుర్వినియోగం చేసుకోవటము, ఇది హోలీ క్రిస్మస్ కాదు. హోలీ క్రిస్మస్ ఓన్లీ ఇన్ ప్రశాంత నిర్ణయం.

भजन

प्रियोति मानम हित्वा प्रियोति।

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈ జగత్తు నందు సమస్త పదార్థములు కూడాను సత్, చిత్, ఆనందం, రూపనామం ఈ ఐదింటితో కూడి ఉన్నది.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఎవ్రీ మెటీరియల్ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్, బ్లిస్, నేమ్ అండ్ ఫామ్.
0: సత్, చిత్, ఆనందము ఇది జీవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ద త్రీ.

0: chief qualities of every individual jiva.
1: Rupa namamulu kalpitamulu asatyamulu.
0: The name and form are untrue, they are just artificial.
1: Rupa namamulu adharam cheskuni prakriti yokka anityamaina sattvamulu ఆచరణ అందించుకొని మానవుడు తన నిజస్వరూపాన్ని విస్మరించి జీవిస్తున్నాడు.
0: మ్యాన్ హెస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ బికాస్ హీ గోస్ బై ద నేమ్ అండ్ ద ఫార్మ్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
1: భగవంతునకు ఎట్టి గుణములు ఎట్టి భావములు లేవు.
0: గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, హీ ఈజ్ బియాండ్ ఆల్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్.
1: అట్టి భగవంతునికి గుణములు కల్పించి మానవత్వమును పోషించుకునే నిమిత్తమై తన దివ్యత్వాన్ని మరచి జీవించటం ఇది విచిత్రమైన జీవితము.
0: ఇట్ ఈస్ రాదర్ మిస్టీరియస్ that we just impose attributes to God and we carry on our life sojourn forgetting the latent divinity.
1: Bhagavantuni yandu entati prema entati satyamu entati dayashilata koodi unnado anetvintidi prati vyakti kudanu gurtinchavalsina avasaram.
0: It's most essential for every individual to know the infinite love, truth, the vast compassion of God.
1: Manavudu kevalamu daivattvanto kudinatvanti vaadu ainappatikini daivanni visparinchi pravartinchatam cheta vaadu daanamudiga roopondutunnadu.
0: Man, although he is essentially divine, he has forgotten his true nature and conducting himself like a demon, danava.
1: Bhagavantunaku samasta shakti ainatvanti yokka deeksha naabhiyandu unchukovatam cheta aa naabhi yokka tattvamu utkrishtamai saujanyamai sausheelyamainatiga roopondutu vachindi.
0: The power, the cosmic power, lies in the navel of the divinity and is responsible for the sustenance and the maintenance of the entire cosmos.
1: Kanukane bhagavantunaku uttejamainatvanti oka tattvamu undatam cheta ataniki saundaryavantudu ani kuda peru vachindi.
0: As God has got this vibrant, effulgent nature, he is the very personification of bliss.
1: Hiranyagarbhamu anetvanti oka tattvamu lopala manavattvamulo utkrishtamainatvanti oka jeevitamu.
0: Being Hiranyagarbha, the life of the divine is noblest and highest.
1: Suvarnamayamainatvanti oka naabhiyandu divyatvamainatvanti bhavamulu aavibhavinchatam cheta అతనికి సువర్ణ గర్భుడు అని కూడా ఒక పేరు.
0: గాడ్ హ్యాస్ దిస్ నేమ్ సువర్ణ గర్భ బికాస్ ఇన్ ద గోల్డెన్ నావెల్ దేర్ అరైజెస్ ద డివైన్ ఫీలింగ్స్.
1: సమస్త సృష్టికి కూడాను తానే కర్త అయినట్టు ఉన్నా ఆ కర్తత్వమును గుర్తించుకుని మనువు అని కూడా పేరు వచ్చింది.
0: ద నేమ్ మనువు ఈజ్ ఆల్సో గివెన్ బికాస్ he happens to be the creator of the entire creation.
1: Kanuka bhagavantuni tattvamunu artham cheskovalanna okkoka naamamu okkoka bhavamu ee yokka kriyala cheta ee bhavam cheta aavirbhavinchinavi aneetvantidi gurtinchali.
0: Therefore we have to understand clearly the inner meaning and the significance of every name of God, the feeling and the depth of the meaning through the manifestation by deeds that are divine.
1: ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి యొక్క దీక్షలు దక్షతలు ఇమిడి ఉంటున్నవి.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ దిస్ దీక్ష డిటర్మినేషన్ అండ్ దక్షత ద అబిలిటీ.
1: అట్టి దీక్షను పొందినటువంటి మానవుడే నిజమైన మానవుడని భావించవచ్చు.
0: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు హవ్ గాట్ దట్ దీక్ష డిటర్మినేషన్.
1: నాభీ గర్భమునందు మానవత్వం అనేటువంటిది ఉత్కృష్టమైన తేజస్సుతో ప్రకాశించటం చేత ఇతనికి తేజోమయుడు అని కూడాను పేరు.
0: హీఈస్ ఆల్సో కాల్డ్ తేజోమయ, ద వన్ ఆఫ్ బ్రిలియన్స్ రేడియన్స్, బికాస్ దేర్ షైన్స్ ద హ్యూమన్నెస్ ఇన్ ద నేలవ్.
1: సమస్త సృష్టికి కూడాను కారణభూతుడు కావటం చేత అతనికి ప్రజాపతి అని కూడాను మరొక పేరు.
0: He has another name, Prajapati, being the primordial cause behind this entire creation.
1: భగవంతుని యొక్క పేర్లు ఎన్నియో ఉన్నవి, కానీ అర్థరహితమైనటువంటి పేర్లు ఒక్కటి కూడాను కనిపించదు.
0: God has so many names of this kind, there is not even one without a meaning.
1: దీనిని పురస్కరించుకొని ప్రతి మానవునకు దైవనామములే పెట్టుకుంటూ వచ్చారు మన ప్రాచీనులు.
0: That's the reason why our ancients have named us after God.
1: కనుక దైవత్వమును గుర్తించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నారు. ఇది అత్యవసరమైనటువంటివి కాదు.
0: We are making attempt to know God. We are in search of God. It is not necessary.
1: తన యందే సర్వత్వము ఉండినప్పుడు తానింకా విచారించటం ఎందుకు?
0: When God is in you, why do you search for him? Why do you worry?
1: Kanuka daivanni vetukanakkarledu.
0: You don't need to search for God.
1: Daivamu prema swarupudu.
0: God is the embodiment of love.
1: Satyame adani yokka swarupamu swabhavamu.
0: Truth is his nature and form.
1: Satyam nasti paro dharmaha ani daniki minchinatvantidi maroka dharmam ledu.
0: There's no other code beyond this truth.
1: Kani ee naati manavudu satyamunu gurtinchukonaleka asatyamune abhirudhi gavinchukoni adiye satyamani bhavistu jeevistu unnadu.
0: But man today has forgotten satya, the truth, and he considers untruth, asatya, as truth.
1: Tana abhishtam nerveechukune nimittamai manavudu asatyamune satyamuga gurtinchi దానినే పోషిస్తుకుంటూ వస్తున్నాడు.
0: టు గెట్ హిస్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్ హీ కన్సిడర్స్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్ అండ్ లీడ్స్ హిస్ లైఫ్.
1: కనుక మానవుడు తన స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ నేచర్.
1: తన యొక్క నేచరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: The nature of man is satyam, truth, jnanam, wisdom, anantam, infinity.
1: Kanuka manavuni yokka nijamainatundi gunamulu satya jnanam anantam.
0: So the attributes of man are these three: satya, truth, jnana, wisdom, anantam, infinity.
1: Itti jnana swaroopudainatundi manavulaku కొంతవరకును వరకును సరైనటువంటి కన్నులు తెరిపించే నిమిత్తమై దైవము అనేక రకములైనటువంటి యొక్క శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు వెల్లడించు వచ్చాడు.
0: గాడ్ హాస్ గిఫ్టెడ్ ఆల్ ద మైథాలజీ, ద సీక్రెట్ టెక్స్ట్ టు ఓపెన్ అవర్ ఐస్, బికాస్ ఇన్ రియాలిటీ వీఆర్ డివైన్ విత్ విజ్డమ్.
1: ప్రపంచములో ప్రతి మానవుని యందు కూడాను సత్యం ఉన్నది, ధర్మం ఉన్నది, ప్రేమ ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఇన్ హిమ్ ద ట్రూత్, ద రైచియస్నెస్ అండ్ లవ్.
1: ఈ సత్చిత్ ఆనందం అనేటువంటిది కూడాను భగవంతుని యొక్క ప్రతిబింబములే.
0: ద త్రీ అట్రిబ్యూట్స్ ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్ అండ్ బ్లిస్
1: అయ్యే జీవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణములు.
0: దీస్ ఆర్ ది చీఫ్ క్వాలిటీస్, అట్రిబ్యూట్స్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: సత్ అనగా శాశ్వతమైనటువంటిది.
0: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అది మార్పు చెందినది కాదు.
0: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీ టైమ్.
1: ఏనాటికి కూడా అది మార్పు చెందదు.
0: It will never undergo transformation any time.
1: Chit anaga idi kevalam chaitanya roopamto koodinatvantidi.
0: Chit is awareness.
1: Bhagavantuni yokka tattvamu atma ani pilicharu.
0: God is referred as atma.
1: Atma anaga brahmamu ani oka artham.
0: Atma has another meaning, brahman.
1: Ee brahmane prati manavuni endukodanu chaitanyamunu dharinchi unnadi.
0: This brahman is present in every man as awareness.
1: Kanaka prati manavuni endu undinatvanti oka chaitanyamu daiva swarupame.
0: Awareness in every man, alertness, is essentially divine in everyone.
1: అట్టి చైతన్యమును ఈనాడు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ కాగ్నైజ్ దిస్ లేటెంట్ అవేర్నెస్.
1: అట్టి చైతన్య తత్వాన్ని గుర్తించినటువంటి మానవుడే నిజమైన మానవుడు.
0: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు నో దిస్ అలర్ట్నెస్ అవేర్నెస్.
1: కనుక సత్యచిత్ ఆనందం అనేటువంటిది కానీ సత్యజ్ఞానం అనంతం అనేటువంటిది కానీ ఇవి కేవలము పదములు వేరువేరు కాని అర్థములంతా ఒకటే.
0: దేర్ఫోర్ సత్ ద ట్రూత్ చిత్ అవేర్నెస్ ఆనంద బ్లిస్ అండ్ ది సత్య ట్రూత్ జ్ఞాన విజ్డమ్ అనంత ఇన్ఫినిట్ దో దే ఆర్ డిఫరెంట్ ఇన్ నామెన్క్లేచర్ దే మీన్ ద సేమ్.
1: కనుక ప్రపంచములో మనము అనేక రకమైనటువంటి యొక్క వాదనలు వింటున్నాము.
0: ఇన్ దిస్ వరల్డ్ we often listen to arguments.
1: Nastika vadamani, dvaita vadamani, advaita vadamani, visishta advaita vadamani vintunnam.
0: We listen to arguments, atheism, non-dualism, dualism and qualified non-dualism.
1: Ee annanti kante mukhyamainatundi ee annanti yokka saramu kesava namame.
0: The essence of all this is this name of God, Keshava.
1: Ka anaga Brahma ani artham.
0: Ka stands for Brahma.
1: Shava anaga Shivudani artham.
0: Shava meaning Shiva.
1: Kanuka Keshava anaga vakaram anetvantidi Vishnu namamuku chendinatvantidi.
0: Va stands for Vishnu.
1: Ee Keshava anetvantidi srishti sthiti layamulaku moonintikini karanamainatvantidi.
0: Keshava name therefore represents creation, sustenance and annihilation.
1: Kanuka prati manavudu kudanu tana tattvamunu tanu gurtinchukovalante Keshava namanni tana yandu gurtinchukovatani prayatninchali.
0: Therefore, if you want to know your true identity, you should repeat this name, Keshava.
1: Puramu ananta kalam nundi aneka vidhamainatundi parishodhanalu parishilanalu chesi దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తించి జగత్తులకు చాటుతూ వచ్చారు.
0: సిన్స్ లాంగ్ దెర్ హ్యావ్ బీన్ రిపీటెడ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎంక్వైరీస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విదిన్ అండ్ టు షేర్ విత్ ఫెలో మ్యాన్.
1: వేదాహవేదం పురుషం మహాంతమందం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు. వేదాహవేదం పురుషం, ఇది వేదాతీతమైనటువంటి యొక్క తత్వము, దైవత్వము.
0: డివినిటీ ఇస్ బేసికల్లీ వేదాంతిక్, దట్ ఆఫ్ ది వేదిక్ నేచర్.
1: మహాంతం ఆదిత్యవర్ణం, సూర్యుని యొక్క కలరు.
0: హీ హ్యాస్ ది కలర్ ఆఫ్ ది సన్.
1: తమస పరస్తాత్, తమస్ అనేటువంటి హృదయం నుండి ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: హీ షైన్స్ దేర్ ఇన్ తమస్ ద హార్ట్ that is darkness.
1: కనుక అందరు కూడాను అట్టి పవిత్రమైనటువంటి స్వరూపాన్ని దర్శించండి అని ప్రపంచానికి చాటుతూ వచ్చారు.
0: Ancient rishis shared this good news of having visualized the divinity who lies beyond this darkness as effulgence.
1: కాని ఆనాటి నుండి దైవత్వం అనేటువంటి విశ్వాసము మానవుని యందు ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: That gave rise to theistic tendency in mankind.
1: ఇట్టి విశ్వాసమును క్రమక్రమేణా కూడా కాలము జరిగే కొలది మార్పు చెందుతూ వచ్చింది.
0: ద ఫెయిత్ చేంజ్డ్ గ్రాడ్యువల్లీ డే బై డే.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్ బిహైండ్?
1: మానవుని యందు నమ్మకం అనేటువంటిది కోల్పోవటం చేతనే, ఈ అపనమ్మకం చేతనే అనకింతమైనటువంటి అనర్థాలు ప్రారంభమవుతూ వచ్చాయి.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్ అండ్ హీ గోస్ బై డిస్బిలీఫ్ అండ్ ఫెయిత్. faces obstacles and problems.
1: Allah yantu Muhammadiyulu.
0: Mohammedans call him Allah.
1: Jehovah yantu Satkraitavul.
0: Good Christians call him Jehovah.
1: Pullabjachudanantu Christ Vishnu Vaishnavulu.
0: And Vaishnavites call him as Pullabjach.
1: Sambho yantu Seivul Sada.
0: Seivites call him Sambho.
1: Pralabambuna Koluva. Andariki ఐశ్వర్యమును దయను ప్రేమను అందించి కాపాడేటువంటి దేవుడు ఒక్కడే అని భావించుడి.
0: We may give him any number of names, extol him as Allah, Jehovah, Vishnu and Shiva, but yet the same God confers plenty, prosperity.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: పేర్లు అనేకంగా ఉంటున్నాయి.
0: He has many names.
1: ఒక్కొక్క దానిని గురించి ఒక మతంగా స్థాపించుకుంటూ వచ్చారు.
0: And every religion has got its own comprehension.
1: ఈ మతములు వేరు కాదు.
0: In fact, they are different.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
0: Though religions differ, the path is one.
1: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
0: The yarn is one, though cloth seems to be different.
1: శృంగారములు వేరు, బంగారం ఒకటే.
0: Jewels are different, but gold is one.
1: పశువుల వెన్నెలు వేరు, పాలు ఒకటే.
0: The color of the cows is different, but
1: జీవజంతువులు వేరు, జీవుండు ఒకటే.
0: Though there are many individuals, but the indwelling.
1: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
0: There may be many of the beings, but the birth is same.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన తత్వాన్ని తాను గుర్తించుకుంటే సత్యము స్మరణకు వస్తుంది.
0: Therefore, if everyone investigates and inquires to know his true nature, he can experience truth.
1: Jesus ఒక విధమైనటువంటి యొక్క మహనీయుడిగా జన్మిస్తూ వచ్చాడు.
0: Was born as a very great noble soul.
1: ఇతను కేవలము దైవత్వం అని కాని లేక మరొక తత్వం అని కాని చెప్పుటకు వీలు లేదు.
0: It is not possible to decide that he is divine or in any other way.
1: I am son of God annadu.
0: He declared that he is the son of God.
1: Daivamu na tandri.
0: God is my father.
1: Nenu daivam yokka kumarunnanu.
0: I am the son of God.
1: Ani cheptu vachadu kani nene daivamu ani cheppaledu.
0: He went on declaring so, but he never stated that he is God.
1: Adi kodunu taanu cheppinatundi kaadu.
0: Even that he has not said so.
1: Adanu janminchina samayamlo
0: at the time of his birth,
1: Arabic kings unta vachi,
0: the Arabian kings came there,
1: kramakramina aa yokka star yokka prakashamnu chuchi,
0: watching the light of the star,
1: ee ekkadiki velutunnadani star nu anusaristhu vacharu.
0: They started following the star, watching its light.
1: Adi oka cow shed daggariki vellindi,
0: and the light led them to a cow shed.
1: Appudu aa jyoti yokka prakashamu poyina chotunaku ee Arabian kings చేరినారు.
0: The kings were led by the light of the star to the cow shed.
1: వాళ్ళు ముగ్గురు చేరినారు.
0: Three Arabian kings gathered.
1: చూచాడు ఆ బిడ్డ చిన్న తట్టలో పండు పెట్టడం లేదు తాత ప్రకాశంగా ప్రజ్వలిస్తూ ఉన్నాడు.
0: They saw the shining babe born in a manger.
1: అప్పుడు దాన్ని చూచి ఒక అరేబియన్ కింగ్ చెప్పాడు, ఈ పిల్లవాడు దైవాన్ని ప్రేమిస్తాడు భవిష్యత్తులో అన్నాడు.
0: One Arabian king commented that this child will love God.
1: Rendava king cheppadu, kaadu kaadu bhagavantude ee pillavanni premistadu
0: annadu. The second Arabian king said, no, God will love this child.
1: Inka moodava raju cheppadu, kaadu kaadu itane andarni premistadu.
0: The third king said, no, this child will love all.
1: Kanukone aanadu బైబిల్లో రాసినటువంటి ప్రజలు ఈ విధంగా ఉంటున్నాయి.
0: దట్ వాస్ ద రైటింగ్స్ కంపోజిషన్స్ ఇన్ ది హోలీ బైబిల్.
1: ది వన్ యు థింక్ యు ఆర్,
0: ది వన్
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
0: ది వన్
1: ది వన్ యు రియల్లీ ఆర్,
0: ద వన్ యు రియల్లీ ఆర్.
1: ఈ మూడింటి యొక్క భావములకు సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకొని ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: దట్ హ్యాస్ బీన్ ది బేసిక్ ఇన్నర్ మీనింగ్ బిహైండ్ ద కంపోజిషన్స్ ఆఫ్ ది హోలీ బైబిల్.
1: ఈ పిల్లవాడు మేరీ దగ్గర పెరుగుతూ ఉండగా,
0: as the child started growing in under the care of
1: తండ్రి ఈ కార్పెంటర్ వర్క్ పనిచేస్తూ ఉండినాడు.
0: Father happened to be the carpenter.
1: ఒకానొక దినము,
0: one day,
1: తిరునాళ్ళు జరుగుతూ వచ్చింది.
0: There was a festival, carnival, in the nearby place.
1: అక్కడ జనాలంతా అధికంగా చేరారు.
0: Crowd gathered there.
1: ఆ పిల్లలతో చేరి తాను కూడా ఎక్కడో బయలుదేరి వెళ్ళాడు.
0: And Jesus also followed the group.
1: తల్లి తండ్రి తల్లిదండ్రులు ఆ బిడ్డ నిమిత్తమై అన్ని వైపులు కూడా వెతుకుతూ పోయారు.
0: పేరెంట్స్ సర్చ్ ఫర్ దిస్ లాస్ట్ చైల్డ్,
1: కానీ ఎక్కడా కనిపించలేదు.
0: దే కుడ్ ఫైండ్ హిమ్ ఎనీవేర్.
1: మందిరం లోపల పురోహితుడు భగవత్ తీర్థాన్ని చదువుతుండగా ఆ ప్రదేశంలో పోయి కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్ ఇన్ ఎ టెంపుల్ వేర్ ద ప్రీస్ట్ వాజ్ వర్షిపింగ్ ద ఐడల్.
1: ఎక్కడ చూసినా కనిపించినటువంటి బిడ్డను చూసి మేరీ చాలా బాధపడుతూ వచ్చింది.
0: మేరీ ద మదర్ ఫెల్ట్ సో సాడ్ బికాస్ షీ కుడ్ నాట్ ఫైండ్ ద లాస్ట్ చైల్డ్.
1: కన్న తల్లికి బిడ్డలు కనిపించకుండా పోయినప్పుడు ఈ బాధలు సహజంగా వస్తుంటాయి.
0: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మదర్ టు ఫీల్ సో సాడ్ వెన్ సెపరేటెడ్ ఫ్రమ్ చైల్డ్.
1: సరే, దేవాలయంకు వెళ్లి ఇక్కడ భగవంతునైనా ప్రార్థిస్తామని చెప్పని ఆ యొక్క మంటంలోకి వెళ్లారు.
0: Both of them have gone into the temple to pray to God in order to find the lost child.
1: Akkadi talupu daggariki poyetappudiki aa pillavaadu vastunnadu veliku.
0: By the time they were close to the door, they saw the child coming out of the temple.
1: Aa talli pattaleyinanta aanandamto aa biddani ettukoni,
0: mother was ecstatic and picked up the child.
1: Inta kaalam nuvu ekkada pothivi, మాకు కనిపించలేదు, ఎక్కడ ఉంటివి అని అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: స్టార్టెడ్ పుట్టింగ్ సో మెనీ క్వశ్చన్స్, మై డియర్ చైల్డ్ వేర్ వర్ యూ ఆల్ దీస్ డేస్, వేర్ హ్యావ్ యూ స్టేడ్,
1: ఎందుకు ఈ పిచ్చి, నేను దైవం దగ్గరనే ఉన్నాను.
0: హీ రిప్లైడ్ మదర్ వై ఆర్ యూ మ్యాడ్,
1: తెల్లవారి నుంచి కూడాను దైవ స్మరణ చేస్తున్నటువంటి ఒక ప్రీస్ట్ నాకు చక్కని బోధన చేస్తూ వచ్చాడు.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఐ హడ్ ద ఫార్చ్యూన్ ఆఫ్ రిసీవింగ్ ద టీచింగ్ ఫ్రమ్ ద ప్రీస్ట్.
1: కనుక ప్రారంభం నుంచి కూడాను ఆ బిడ్డకు ఈ దైవ చింత తనలో ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: ద కాన్స్టెంట్ కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ హ్యాపెన్స్ టు బి ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ద చైల్డ్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: ఈ విధంగా పెరుగుతూ రాగా,
0: యాజ్ హి వాస్ గ్రోయింగ్,
1: కొంతకాలమునకు తండ్రి మరణించాడు. కాని తల్లి చెప్పింది, నాయన తండ్రి లేడు కనుక నీవు ఆ పనిని అప్పచెప్పుకుని ఆ యొక్క కార్పెంటర్ పనిచేసి మన పొట్టను పుట్టుకుందాం.
0: As you have no father, the mother said, better you also be a carpenter and eke out your living.
1: కాని పిల్లవానికి ఆ పని ఇష్టపడలేదు.
0: But this boy doesn't want to be a carpenter.
1: కాని తల్లి ఆ బిడ్డ ఇష్టముకు విరుద్ధంగా పోవటం తనకి ఇష్టం లేదు.
0: The mother doesn't want to go against the wish of the son.
1: ఒక దినము ఆ పిల్లవాడు తల్లికి చెప్పకుండా బయలుదేరి ఒక పర్వతానికి వెళ్ళాడు.
0: One day the boy left home without informing the mother.
1: పోయినటువంటి బిడ్డ ఎక్కడ కూడా కనిపించలేదు.
0: This boy was not noticed anywhere in the vicinity.
1: ఈ తల్లి బాధపడి కట్టకడపడికి ఆమె కూడా కృశించిపోయింది.
0: The mother felt so sad.
1: ఆ పర్వతంలో కూర్చొని తాను భగవత్ చింతన చేస్తూ వచ్చాడు.
0: The boy sat on the mountain, went on contemplating on God.
1: క్రమక్రమేణ క్రిందికి దిగుతూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్ క్లైంబింగ్, గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద మౌంటైన్.
1: అక్కడ ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంటుండాలి.
0: దేర్ వాజ్ ఎ రివర్ విచ్ వాజ్ ఫ్లోయింగ్ కంటిన్యూస్లీ.
1: అక్కడ కొంతమంది జాలర్లంతా కూడా కూర్చొని ఉంటున్నారు.
0: దేర్ వర్ ఫ్యూ ఫిషర్మెన్ అరౌండ్.
1: అక్కడికి వచ్చేసేసి చూచాడు.
0: దేర్ హీ కేమ్ అండ్
1: సా. వారందరూ చాలా విచారంగా ఉన్నారు.
0: హీ నోటిస్డ్ ఫిషర్మెన్ హు ఆర్ వెరీ మచ్ వరీడ్.
1: ఎందుకు మీరింత విచారంగా ఉన్నారు అని ప్రశ్నించాడు ఈ పిల్లవాడు.
0: దిస్ బాయ్ క్వశ్చన్ ఫిషర్మెన్, వై ఆర్ యూ వరీడ్.
1: నాయన, మేము ఎంతకాలం నుండి ఈ చేపల వ్యవహారం చేత మేము జీవిస్తూ ఉన్నాం.
0: దే సెడ్, వీ హావ్ బీన్ క్యారింగ్ ఆన్ అవర్ లైఫ్ బై ఫిషింగ్ హియర్.
1: కానీ ఈనాడు ఎక్కడ చూసినా ఒక్కటైనా మాకు చిక్కలేదు.
0: టుడే వీ కుడ్ నాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ సింగిల్ ఫిష్.
1: పిచ్చివారులారా, జలమున్న చోట చేపలుండకుండా ఉంటుందా?
0: Don't you understand that there are bound to be fishes where there is water?
1: Randi na venta ee padavu ekkudam veludam pandi annaru.
0: He said, follow me, get on to the boat and come along with me.
1: Varini andarni tana venta teesukoni madhi samudram leki vellinappudiki ekkada vala veyamannadu.
0: And he wanted him other fishermen to follow him and wanted him to spread the net.
1: Chikkinai
0: and they could have lots and lots of fishes.
1: Appudu aa pillavani paina chaala namakam vachindi.
0: Then the fisherman developed faith in this boy.
1: కనుక మొట్టమొదట ప్రతి మానవునికి నమ్మకం చాలా ప్రధానమైనటువంటిది.
0: So for every human being to begin with,
1: where
0: faith
1: there is
0: essential.
1: Confidence, there is love.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is peace.
0: Where there is love, there is peace.
1: Where there is peace, there is truth.
0: Where there is peace, there is truth.
1: Where there is truth, there is bliss.
0: Where there is truth, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: కనుకనే జీసస్ ఒక విధమైనటువంటి నమ్మకాన్ని వారికి అందించాడు.
0: Therefore, Jesus was instrumental in imbuing the spirit of faith.
1: అందులో ప్రధానమైనటువంటి యువకుడు పీటర్.
0: Among them, important one is Peter.
1: ఆ పీటర్కు ఈ పిల్లవాడిపైన అమితమైనటువంటి ప్రేమ నమ్మకము ఆవిర్భవించింది.
0: Peter developed a sort of love towards this boy.
1: దీన్ని ఆ పిల్లవాడిని తీసుకుని పోవటము, అవసరంత సహాయం తీసుకుని రావటము.
0: Every day he was accompanied by Peter and returned home late.
1: సాయంకాలం ఒక చెట్టు కిందకి వచ్చేటప్పటికి
0: in the evening when they sit under
1: వారికంత ఈ ఆధ్యాత్మిక ప్రచారం చలుపుతూ వచ్చేటువంటి వాడు జీసస్.
0: జీసస్ స్పెంట్ హిస్ టైమ్ ఇన్ షేరింగ్ ఆల్ ద డివైన్ నాలెడ్జ్.
1: పీటర్ తండ్రి మరణించాడు.
0: ద ఫాదర్ డైడ్.
1: అప్పుడు తల్లి చాలా బాధపడుతూ ఉండినది.
0: ద మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: అప్పుడు ఆ పిల్లవాడితో పోయి, Death is the dress of life. Why cry?
0: Then she said, Death is the dress of life. Why do you cry?
1: ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు?
0: Why do you cry?
1: Death అనేటువంటిది మన వస్త్రంలో మార్చుకున్నట్టే.
0: Death is something like changing our dress.
1: కనుక మీరు ఏమాత్రమో చింతించనక్కర్లేదు.
0: సో డోంట్ గెట్ వరీడ్ ఆన్ దట్.
1: ఈ పాంచభౌతికమైనటువంటి దేహములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
0: ద ఫిజికల్ బాడీ దట్ ఈస్ మండేన్ కమ్స్ అండ్ గోస్.
1: దేహం అశాశ్వతము.
0: బాడీ ఈస్ టెంపరీ.
1: దేహము పుట్టక చావకెప్పుడు.
0: ద బాడీ ఈస్ బౌండ్ టు ఫాల్ అండ్ డై.
1: కనుక ఈ దేహాన్ని గురించి మీరు విచారించకండి.
0: సో డోంట్ కన్సిడర్ దిస్ బాడీ సో ఇంపార్టెంట్.
1: దేహము పాంచభౌతికము.
0: Body is just physical.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: It is bound to die.
1: దేహి నిరామయుండు.
0: The indweller is immortal.
1: గడుతింపక దేహికి చావు పుట్టుకలు, మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: The indweller has no beginning nor an end, bondage or liberation.
1: కనుక ఆ దేహియే దేవదేవుడు.
0: That indweller is God himself.
1: ఆ దేహమునందున్నటువంటి దేహియే నిజమైన దేవుడు.
0: The indweller in the body is our true God.
1: ఈ విధంగా ఉపశాంతి జల్పించి అనేక మందికి ధైర్య సాహసాలు అందించి తాను ఈ కాపును ఒక ఫిషర్మ్యాన్ తో కాలం గడుపుతూ వచ్చాడు.
0: బై టీచింగ్ సో హీ గేవ్ ఆల్ ఫిషర్మెన్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు కంటిన్యూ టు లివ్.
1: ఇలాంటి పరిస్థితి లోపల ఫిషర్మ్యాన్ ఆనందంగా ఉంటున్నారు.
0: ద ఫిషర్మెన్ వర్ జాయ్ఫుల్ ఇన్ ద
1: ఎట్టి విచారము వారికి గుర్తుకు రాలేదు.
0: దే హ్యాడ్ నో యాంగ్జైటీస్ వాట్స్ ఎవర్.
1: అలాంటి సమయం లోపల మాథ్యూ అని ఒక ట్యాక్స్ ఆఫీసర్ అక్కడికి వారికి వారిని ట్యాక్స్ అడిగే కోసం వచ్చారు.
0: అట్ దట్ టైమ్ మాథ్యూ ఏ ట్యాక్స్ ఆఫీసర్ హ్యాపెన్ టు విజిట్ దెమ్.
1: నిత్యము ఆ యొక్క ఫిషర్మ్యాన్ కంతా బోధించుకునేటువంటి ఒక సద్బోధన అంతా కూడాను మాథ్యూ కూడా వింటూ వచ్చాడు.
0: మాథ్యూ ఆల్సో హ్యాపెన్ టు లిసన్ టు ద టీచింగ్స్ ఆఫ్ జీసస్.
1: తన యొక్క పుస్తకంలో రాసుకుంటూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ నోటింగ్ డౌన్ ఆల్ ది సీక్రెట్ టీచింగ్స్.
1: ఈ విధంగా చేస్తూ రావటం చేత తాను కూడాను జీసస్ కు ఒక డిసైపుల్ గా మారాడు.
0: As he heard his teaching and rapt attention, he too could become a disciple.
1: ఈ విధంగా క్రమక్రమేణ పెరుగుతూ రాగా పాంచభౌతికమైనటువంటి కష్టములు తప్పినవి కాదు ఎవరికైనా.
0: Nobody can escape from worldly problems.
1: కొన్ని బాధలు, దుఃఖములు, విచారములు సంభవిస్తూ ఉంటాయి.
0: The sufferings and the difficulties and obstacles come in our way.
1: ఈ జగత్తునందు అవి లేకుండా మనం మానవుడు జీవించలేడు.
0: Man cannot live without these problems on the way.
1: కష్టములు, సుఖములు మానవునికి పుట్టినిల్లు.
0: The pain and the pleasure go hand in human life.
1: పుట్టినటువంటి మానవునికి గిట్టక తప్పదు.
0: Man who is born is bound to die.
1: సుఖమునకు దుఃఖం కూడా తప్పదు.
0: The happiness will be followed by unhappiness.
1: సమయకృత్వ లాభము లాభిజయాజయ.
0: The pain and pleasure, the profit and loss go together.
1: కనుక the pleasure is an interval between two pains.
0: Pleasure is an interval between two pains.
1: కనుక ఇది లేకుండా మాత్రము మానవుడు ఉండలేడు.
0: Man cannot lead his life without this duality.
1: కనుక మానవ జీవితం అనేటువంటిది ఒక సత్యాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటిది.
0: Human life is gifted to be in quest after truth.
1: కేవలం తినటము, తాగటం, తిరగటం, జీవించడం దీనికోసం వచ్చినటువంటిది కాదు.
0: Life is not given not merely for eating.
1: ఈ మధ్యలో జరిగేటువంటి యొక్క పంచభౌతికమైనటువంటి తత్వములే.
0: దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ యాక్షన్స్ దట్ హ్యాపన్ ఇన్ బిట్వీన్.
1: కానీ వచ్చిన మానవుడు తన సత్యాన్ని తాను గుర్తించాలి.
0: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్ షుడ్ నో హిస్ ట్రూత్.
1: తన యొక్క స్వరూపాన్ని తాను అర్థం చేసుకోవాలి.
0: హీ షుడ్ నో హిస్ ట్రూ నేచర్.
1: కేవలం మానవుడు పుట్టడం, పెరగటం, తినటం, తాగటం, మరణించడం ఇంతతో మాత్రమే మానవ జీవితం అంత్యం కాదు.
0: ద హ్యూమన్ లైఫ్ షుడ్ నాట్ కంక్లూడ్ by mere birth, growth and development thereafter, ultimately ending in death.
1: ఈ విధమైనటువంటి ఒక సద్బోధనలు జరుపుతూ వచ్చాడు జీసస్.
0: Jesus went on sharing the sacred teachings.
1: ఎక్కడే గాని లోకములో ఎవరికైనా గాని గొప్ప మంచి పేరు వస్తుండదంటే దాన్ని ఓర్చుకోలేనటువంటి వారు అనేక మంది ఉంటారు.
0: In this world, when a person wins the esteem, reputation, good name, there will be envious people.
1: అసూయ భావము అనేక మందికి ఆవిర్భవిస్తుంటాయి.
0: There will be many people full of jealousy and envy.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: కొన్ని రకమైనటువంటి దేశములు కూడా ప్రారంభమవుతుంటాయి.
0: Not only this, they develop hatred also.
1: లోకములో ఎంతటి గొప్పవారైన
0: thereafter, ultimately ending in death.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్బోధనలు జరుపుతూ వచ్చాడు జీసస్.
0: Jesus went on sharing the sacred teachings.
1: ఎక్కడేగా

0: నాట్ ఓన్లీ దిస్,
1: కొన్ని రకమైనటువంటి దేశములు కూడా ప్రారంభమవుతుంటాయి.
0: నాట్ ఓన్లీ దిస్, దే డెవలప్ హేట్రెడ్ ఆల్సో.
1: లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ ఈ విధమైనటువంటి దుర్గుణములు ప్రవేశించి అతన్ని హతమారుస్తూ ఉంటాయి.
0: ద బ్యాడ్ క్వాలిటీస్ గెట్ ఇన్ టు ద హ్యూమన్ లైఫ్, అల్టిమేట్లీ లీడింగ్ టు వన్స్ ఓన్ రూయిన్.
1: అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది చాలా దుర్గుణములు.
0: జెలసీ, ఈగో, పాంప్ అండ్ షో ఆర్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కనుక ఇలాంటి దుర్గుణములు ఉన్నటువంటి వాడిని ఎవరు కూడా క్షమించరు.
0: Nobody will forgive you if you have these bad qualities.
1: ఎవరిని మనం దూషించకూడదు.
0: We should not hate anybody.
1: ఎవరిని చూచి పరిహసించకూడదు.
0: We should not make fun of anybody.
1: కనుక నీ ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక సమభావమును నేర్చుకున్నప్పుడే మానవుడు మానవత్వాన్ని పొందినవాడవుతాడు.
0: When once man acquires this equal mindedness, equanimous nature,
1: ఈనాటి మానవుడు ఉన్నాడు కానీ మానవత్వం అనే గుణములు పూర్తి శూన్యమైపోయినాయి.
0: టుడే వీ ఫైండ్ మ్యాన్ వితౌట్ హ్యూమన్ క్వాలిటీస్.
1: మానవతా గుణములు నశించిపోవడం చేతనే మానవుడు పడరాని బాధలకు గురి అవుతున్నాడు.
0: యాజ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ టోటలీ గాన్, మ్యాన్ ఈస్ పాసింగ్ త్రూ.
1: అగ్ని అనగా దాంట్లో దహనశక్తి ఉండినప్పుడే దానికి అగ్ని అని పేరు.
0: వీ కాల్ ఇట్ ఫైర్ ఇఫ్ ఓన్లీ ఇట్ బర్న్స్.
1: అదేవిధంగా మానవుడు అనుకున్నప్పుడు, మానవతా గుణములు ఉండినప్పుడే వాడు మానవుడు.
0: సిమిలర్లీ యూ కెన్ కాల్ ఏ హ్యూమన్ ఇఫ్ హెస్ హ్యూమన్ క్వాలిటీ.
1: మానవతా గుణములు కోల్పోయిన తర్వాత వాడు మానవుడు కాదు.
0: బెరెఫ్ట్ ఆఫ్ హ్యూమన్,
1: మసి బొగ్గు వంటి వాడు.
0: వితౌట్ హ్యూమన్ వాల్యూస్ హీఈస్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్, హీఈస్ జస్ట్ కోల్.
1: ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి చదువరి అయినా, ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి గుణవంతుడైనా, మొట్టమొదట మానవతా గుణములను పెంచుకోవాలి.
0: ఇవి మైటీ మ్యాన్, ఏ స్ట్రాంగ్ మ్యాన్, అండ్ ఇంటెలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్, బట్ వితౌట్ హ్యూమన్ వాల్యూస్.
1: కనుకనే ఈనాటి మానవతా గుణములు చాలా అవసరమైనటువంటివి.
0: సో హ్యూమన్ వాల్యూస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ టుడే.
1: మానవతా గుణములు కంప్లీట్ గా పూర్తి నశించిపోయినాయి.
0: టుడే హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్.
1: మానవుడుగా జీవిస్తున్నాడే కానీ మానవతా గుణములు కించిత్తైనా కనిపించడం లేదు.
0: ఇట్ జస్ట్ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ వితౌట్ హ్యూమన్ వాల్యూ.
1: ఎంత చదువులైతే ఏం ప్రయోజనము?
0: వాట్ ఫార్ ఈస్ ఆల్ దిస్?
1: ఎంత ధనవంతుడైతే ఏం ప్రయోజనము?
0: వాట్ ఫార్ ఈస్ దిస్ వెల్త్?
1: కానీ ఈ గుణములే లేకపోతే వాడు పూర్తి తుచ్చుడైపోతాడు.
0: వితౌట్ హ్యూమన్ వాల్యూస్ యు ఆర్ సింప్లీ మీన్.
1: కనుక మొట్టమొదట మనము ఈ దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి.
0: Therefore, we have to distance ourselves from these bad qualities.
1: నేను ఎప్పుడు దీన్నే చెప్తుంటాను.
0: This is what Bhagavan tells us repeated, the thought and the deed.
1: నాకు వర్క్ ప్రధానం కాదు, గుణములు చాలా ప్రధానము.
0: Bhagavan does not consider the work valid.
1: ఎక్కడైనా
0: quality is important.
1: అడవులు ఎందున్నా, ఆకాశములో ఉన్నా, పల్లెలున్న, పట్టణములున్న, ఎక్కడ ఉన్నప్పటికీ గుణములు చాలా అవసరించుకోవాలి.
0: యు మే బి ఆన్ ఎర్త్ ఆర్ ఇన్ ద స్కై, ఇన్ ద స్పేస్, అప్ ద మౌంటైన్, డౌన్ డీప్ ఇన్ ద వ్యాలీ, ఆర్ ఇన్ ద డీప్ సీ, యు షుడ్ హావ్ వాల్యూస్.
1: అసూయాభావము చాలా చెడ్డది.
0: జెలసీ ఈజ్ వెరీ బ్యాడ్.
1: ఆ అసూయ ఉన్నటువంటి వారికి ఏనాటికి నీ జీవితం జీవితంగా జరగదు.
0: జెలస్ పర్సన్ వుడ్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
0: జెలసీ లీడ్స్ టు లివింగ్ డెత్.
1: దానికి తగినట్టుగా ఇక్కడ మాటలు, అక్కడ అక్కడ మాటలు, ఈ తంటాలు చెప్పుకోవటం.
0: ఫర్దర్ యాడింగ్ టు దిస్ వీ ఫైండ్ క్యారీయింగ్
1: ఇతరుల పైన నీకు ఎందుకు ఈ మాటలు?
0: వై డు యూ క్యారీ టేల్స్?
1: ఇతరుల గురించి నీవెందుకు దూషించటము?
0: వై డు యూ క్రిటిసైజ్ అదర్?
1: నీలో ఉన్నటువంటి దుర్గుణాన్ని నీవు దూషించుకో.
0: జస్ట్ అక్యూజ్ ఆల్ ద బ్యాడ్,
1: నీలో ఉన్నటువంటి దుర్భావములను నీవు దూసి పారవేయి.
0: బ్రష్ అసైడ్ ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
1: కానీ బరుల ఎందు లేనటువంటి దుర్గుణాన్ని నీవు పుట్టించి ఎందుకు నీవు ప్రచారం చేస్తావు?
0: బట్ యూ అట్రిబ్యూట్ బ్యాడ్ క్వాలిటీస్ టు అదర్స్ అండ్ టీషన్.
1: మొట్టమొదటి ప్రేమతత్వాన్ని,
0: టుడే దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్,
1: సత్యమార్గాన్ని,
0: అండ్ ద పాత్ ఆఫ్ ట్రూత్,
1: ధర్మతత్వాన్ని,
0: అండ్ ఆల్సో రైచియస్నెస్
1: అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ గాట్ టు డెవలప్ దెమ్.
1: అదే మీరు చేయవలసినటువంటి పని.
0: దట్స్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ.
1: కనుక సత్యమైనటువంటి మార్గంలో సత్య మార్గం ప్రవేశపెట్టాలి.
0: సో వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ ఇన్ ఎ రైచియస్ వే.
1: కనుకనే భగవంతునకు అన్ని రకములైనటువంటి పేర్లంతా కూడా నియమిస్తుంటూ వచ్చారు.
0: గాడ్ హెస్ సో మెనీ నేమ్స్ అండ్
1: సత్య ధర్మ పరాయణ నమః.
0: And he really maintains
1: satya swarupaya namaha
0: is the personification of truth.
1: ee vidhanga pettukotamlo enta artham untundayi?
0: What an amount of meaning it convey.
1: Prema swarupaya namaha
0: is embodiment of love.
1: Premane manavuni yokka pradhanamaina patram.
0: And love is the main principle of human life.
1: Alanti premane ainatvanti yokka deeni prayojanam emiti?
0: Without life what for? Without love what for?
1: Veeru lenappudu vaari paina, vaaru lenappudu veeru paina tantalu cheppukuntu kurchovatam.
0: People go on carrying
1: nayaku udesham chaduvulu perugutu perugutu raavatam valla durgunalu kuda perugutu vachayi.
0: Bhagavan feels that there's more and more of education today.
1: చదువులన్నీ చదివి
0: చాలా
1: వివేకియై మగిడి తన్నెరు కూడా మందమతుడు.
0: With all the education specialization man

0: does not know his true identity.
1: ఎంత చదువు చదివి ఏ రీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
0: With all the high education, a mean man would never give up his mean mind.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: Education after all helps you to argue with each other but not earn.
1: ఇలాంటి చదువు చదువు చదివి చావంగనేటికి.
0: After all acquiring this knowledge, why should we die?
1: చావులేని చదువు చదువువాలి.
0: వీ షుడ్ స్టడీ టు బి ఇమ్మోర్టల్.
1: కనుకనే ఈ దుర్గుణములతో కూడినటువంటి చదువు ఉండి ప్రయోజనం లేదు.
0: దిస్ ఎడ్యుకేషన్ విత్ బ్యాడ్ క్వాలిటీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక మనం చదువులు కాదు ముఖ్యము, గుణములు చాలా అవసరము.
0: ఇట్స్ నాట్ ద ఎడ్యుకేషన్ దట్ మ్యాటర్స్, ఇట్స్ ఓన్లీ ద క్వాలిటీ.
1: ఈ దుర్గుణములతో కూడినటువంటి వాడిని స్నేహం చేయటం వల్ల వీరు కూడా దుర్గుణాలు చాలా.
0: జాయినింగ్ ద బ్యాడ్ కంపెనీ యూ ఆల్సో బికమ్ బ్యాడ్.
1: జయ జయ దుర్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: భజ సాధు సమాగమం.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: కురు పుణ్య మహోరాత్రం.
0: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
1: ఇది ముఖ్యమైనటువంటి మానవునికి.
0: దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఫర్ మ్యాన్ కైండ్.
1: చెడ్డవారితో మనం స్నేహం చేయటం చేత మనం కూడా చెడ్డవారైపోతాం.
0: ఇఫ్ యూ జాయిన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
1: మహాభారతం లోపల గొప్పవాడు కర్ణుడు.
0: In Mahabharat, Karna is a mighty man.
1: కర్ణుడు సర్వ విద్యను సంపూర్ణంగా నేర్చుకున్నటువంటి వాడు.
0: He is an expert in archery.
1: అతను మహాగురువు యొక్క చేయబట్టినటువంటి వాడు.
0: And in fact, he is not an ordinary one.
1: అర్జునుడి కంటే గొప్ప విద్య కలిగినటువంటి వాడు.
0: He is greater, more knowledgeable than Arjuna.
1: కానీ ఇంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ,
0: being an intellectual,
1: కర్ణుని యొక్క పేరు ఎందుకు చెడిపోయింది?
0: Why did he get a bad name? Karna.
1: దుర్యోధన దుశ్శాసనాదుల సంపర్కం చేత తన పేరు పాడైపోయింది.
0: Because Karna joined the bad company of Duryodhana and Dushyasana.
1: కనుకనే అంత గొప్పవాడై ప్రయోజనం ఏమిటి?
0: సో దో హీ సో గ్రేట్,
1: కర్ణుడంతటి వాడు కడపటికి ఏమయ్యే?
0: వాట్ హ్యాపెన్ టు కర్ణ, సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఎట్ ద ఎండ్.
1: కనుకనే మనం ఎన్ని విధములు చదివినప్పటికీ బుద్ధి సరిలేకపోతే అన్ని వ్యర్థమైపోతుంది.
0: వెన్ అవర్ మైండ్ ఈజ్ నాట్ ప్రాపర్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఇన్
1: వెయిన్. దూరంగా మనం పోవాలి.
0: వీ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క తత్వము.
0: దెన్ యుల్ హ్యావ్ యువర్ ట్రూ నేచర్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినియులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: అందరూ కూడాను గుణములు మొట్టమొదటి పెంచుకోండి.
0: ఆల్ ఆఫ్ యూ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
1: ధనమును సంపాదించి ప్రయోజనం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ఎర్నింగ్ మనీ,
1: మెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ మోర్ ఆఫ్ మనీ, దేర్ బి మోర్ ఆఫ్ ఈగో అండ్ అవరెస్.
1: మదముడిన ధనముడుగును, ధనముడిగిన మదముడుగును.
0: వెన్ వన్స్ మనీ ఇస్ గాన్, యూ కెనాట్ బి ఈగోయిస్టిక్.
1: మదమిడిగిన దుర్గుణము మానునివేమా.
0: దేర్ ఆఫ్టర్ విత్ ద లాస్ ఆఫ్ మనీ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ క్వాలిటీ.
1: కనుకనే మనకు ధన సంపాదన గొప్పది కాదు.
0: అమాసింగ్ వెల్త్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: సంపాదన చాలా అవసరమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద క్వాలిటీస్ వాల్యూస్ ఆర్
1: మితంగా మాట్లాడండి.
0: టాక్ ఇన్ లిమిటెడ్
1: మాట్లాడటం చేతనే ఈ విధమైనటువంటివన్నీ వస్తుంటాయి.
0: టూ మచ్ టాక్ లీడ్స్ టు ఆల్ దిస్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఎన్ని సంస్థల్లో నువ్వు చేరినప్పటికీ నీ లోపల ఉన్నటువంటి యొక్క భావమే మార్చుకునకుండా నీ ఉండి ప్రయోజనం లేదు.
0: యూ మే బి ఇన్ ఎనీ ఆర్గనైజేషన్, ఇఫ్ దేర్ నో కాగ్నైజబుల్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ యూ, ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: మాటలు,
0: వీ టాక్ టూ మచ్.
1: కానీ హృదయం చేదు మనసు.
0: బట్ దో వీ టాక్ స్వీట్లీ, ద హార్ట్ ఈస్ బిట్టర్.
1: పాయిజన్,
0: ఇట్స్ పాయిజన్, పాయిజన్.
1: కనుకనే మొట్టమొదట మనం మనసు లోపల తీయదనాన్ని పెంచుకోవాలి.
0: సో వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నెక్టర్ విత్ హిమ్.
1: అది ఏ నిజమైనటువంటి హృదయము.
0: దట్ ఈస్ ట్రూ హార్ట్.
1: హృత్ ప్లస్ దయా హృదయము.
0: హృత్ ప్లస్ దయా.
1: దయా హృదయుడు కావాలి.
0: వన్ షుడ్ బి కంపాషనేట్.
1: ప్రేమ హృదయుడు కావాలి.
0: వన్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: అప్పుడే నిజమైనటువంటి మానవుడు.
0: దెన్ యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
1: ఈ విధంగా జీసస్ ప్రేమ హృదయుడైపోయి అనేక మందిని, బీదలను, సాధలను సాకుతూ సంరక్షిస్తూ వారికి తగినటువంటి తోడునీడిగా ఉండటం చేత అనేక మంది విరోధులు బయలుదేరారు.
0: యాజ్ జీసస్ బీయింగ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, he started helping the poor, needy and the forlorn. Therefore that led to many of the foes.
1: ఎవరైనా సరే మంచి వారికి సహాయం చేయండి.
0: Let him be anyone. మనకు
1: ఎన్ని కష్టములు వచ్చినా కూడా పర్వాలేదు.
0: Doesn't matter even if you
1: have ఎన్ని బాధలు సంభవించినా పర్వాలేదు.
0: You may have difficulties on the way.
1: పరులను మాత్రం దూషించకూడదు.
0: But never criticize anybody.
1: అందరి యందు ఉండేటువంటి ఒకే ఆత్మనే.
0: The same atma dwells in all.
1: నీ ఆత్మనే నీవు దూషించేటువంటి వారి యందు కూడాను అదే ఆత్మనే ఉంటుండాలి.
0: The atma present in you is present in the other man whom you hate.
1: ఇతన్ని దూషిస్తున్నావని నీవు భావిస్తావు కానీ కాదు కాదు, నిన్ను నీవే దూషించుకున్నట్టు.
0: You think you are criticizing someone else? No. You are criticizing yourself.
1: If you don't like, remain
0: silent. Don't accuse.
1: కనుక ఇలాంటి మంచి గుణములు పెంచుకుంటూ రండి.
0: సో వీ షుడ్ డూ గుడ్ డీడ్స్ అండ్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
1: చెడ్డ గుణములు పెంచుకుంటూ మంచి పనులు ఎన్ని చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: విత్ ది బ్యాడ్ క్వాలిటీస్ నో అమౌంట్ ఆఫ్ గుడ్ వర్క్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
1: మంచి మాటలైనా పలకండి.
0: అట్లీస్ట్ స్పీక్ గుడ్
1: వర్క్. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
1: కనుక నీవు మంచి మాటలు మాట్లాడు.
0: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అంతేకాని ఇతరులపైన దోషములు లేనిపోని కల్పించి మాట్లాడుకోవటం ఇది రాక్షస కృత్యము.
0: Don't find fault with others and spread this, share this with everybody.
1: ఎవరికైనా బాధలు జరిగితే నీవు బాధపడను.
0: If there is any suffering that come to your notice,
1: పాపం ఈ నాడు వారికి జరిగింది, రేపొద్దు మాకు జరుగుతుందేమో.
0: Today they are suffering, tomorrow I may suffer.
1: కనుక ఎవరికైనా బాధలు తప్పదు.
0: One is bound to suffer someday or other.
1: కనుక అందరి క్షేమాన్ని మనం కోరండి.
0: We should pray for the welfare of everybody.
1: లోక సమస్త సుఖినో భవంతు.
0: That's the reason why we pray, let the whole world be happy and peaceful.
1: కనుక మనం అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
0: We have to work for the prosperity of everybody.
1: అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
0: We should also know the welfare of everybody.
1: మన హృదయం హిరణ్య గర్భంగా మారాలి.
0: Our heart should be golden, హిరణ్య గర్భ.
1: అప్పుడే మంచి మంచి భావము మంచి జీవితము కలుగుతుంది.
0: With the golden heart there will be golden ideas and a successful life.
1: కనుకనే మంచివాడనటానికి కారణం ఇదియే.
0: This is, should be the trend of a good
1: నీవు
0: man.
1: గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడుక.
0: You don't need to be a great man, be a good man at least.
1: అందరూ నిన్ను ప్రేమించేటట్టుగానే ప్రయత్నించాలి.
0: బిహేవ్ యువర్ సెల్ఫ్ హ్యాస్ టు బి లవ్డ్ బై ఎవ్రీబడి.
1: కనుక నీ భగవంతుని అంతా కూడా హిరణ్య గర్భాయ నమః అన్నారు. అందరూ భగవంతుని ప్రేమిస్తారు.
0: God has got this Hiranya Garbha because all love him.
1: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు.
0: God is always blissful.
1: ఎవర్ని ద్వేషించడు.
0: He never hates anybody.
1: ఎవర్ని పరిహసించడు.
0: He never makes fun of anybody.
1: ఏది చేసినా వారి మంచి కోసమే చేస్తుంటాడు.
0: Whatever God does, it is for your good.
1: కనుకని ఏది చేసినప్పటికీ ఇది నా మంచికి, నా మంచికి అని.
0: All actions of God are for your own good.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: సత్య మార్గాన్ని పెంచుకోండి.
0: అండ్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: నీతిని నిలుపుకోండి.
0: అండ్ వీ హావ్ టు అప్హోల్డ్ మొరాలిటీ.
1: నీతి లేని జాతి నిర్భయంబు.
0: అండ్ వితౌట్ మొరాలిటీ ద నేషనాలిటీ ఇస్ యూస్లెస్.
1: కాబట్టి నేషనాలిటీ ఉండినంత మాత్రమే కాదు, మొరాలిటీ కూడా ఉండాలి.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ నేషనాలిటీ.
1: చాలా మంది నేషనాలిటీ నేషనాలిటీ దేశభక్తి కావాలని కోరుతుంటారు.
0: పీపుల్స్ stress on nationality and patriotism.
1: Nationality undi prayojanam enti?
0: What for is that nationality?
1: Nijamainatundi oka prema tattvam undali.
0: So love and morality are more important.
1: Morality lekapothe nationality undi prayojanam ledu.
0: Without morality mere nationality is useless.
1: Annitikunu morality chala important.
0: So for all morality is very important.
1: Kanuka manam morality ni penchukovali.
0: So we have to develop the moral conduct.
1: మోరల్ కాండక్ట్ పెట్టుకునేటప్పుడే మనిషిగా మారుతాడు.
0: When once there is moral conduct, we will be true human.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు అన్ని పలికటేమి పలుకులు నిజమైనటువంటివి.
0: What all you said is quite true.
1: కానీ పలుకులకు సంతోషించడు భగవంతుడు.
0: God will not be happy by your words. పలుకులను
1: ప్రాక్టికల్ లో పెట్టండి.
0: All our words must be translated into action.
1: మీ ప్లాట్ఫామ్ స్పీచెస్ లో గొప్ప హీరోగా ఉండవచ్చును.
0: యూ మే బి హీరో ఆన్ ఏ ప్లాట్ఫామ్.
1: కానీ ప్రాక్టికల్ సైన్స్ లో జీరోగా ఉండవచ్చు.
0: ఇన్ ప్రాక్టికల్ లైఫ్ యూ మే బి అ జీరో.
1: ప్రాక్టికల్ సైన్స్ లో హీరో కావాలి.
0: యూ షుడ్ బి హీరో ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
1: అది నాకు చాలా ఇష్టము.
0: దాట్ వాట్ భగవాన్
1: ఎక్స్పెక్ట్స్. ప్రాక్టికల్ లోపల నిత్య జీవితం లోపల నీవు హీరోగా.
0: ఎనీ డిఫికల్ట్ యూ మే హ్యావ్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్ బి ఏ హీరో.
1: కనుకని దైవత్వం అనేటువంటిది పెద్దలంతా ఎన్నో అనుభవించినారు.
0: డివినిటీ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎల్డర్స్.
1: మహమ్మద్ కానీ,
0: ప్రాఫెట్ మహమ్మద్
1: కానీ, కానీ
0: జీసస్,
1: ఈ వీరందరూ కూడా ఎంతనో గొప్పవారంత.
0: ఆల్ ఆర్ వెరీ గ్రేట్ పీపుల్.
1: వారి ఎంత గ్రేట్నెస్ ఎట్లా వచ్చింది?
0: వేర్ డస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్?
1: మంచి పనులు చేయటం చేతనే గ్రేట్నెస్ వచ్చింది.
0: దేర్ గుడ్నెస్ బ్రాట్ దెమ్ ద గ్రేట్నెస్.
1: ఈ గ్రేట్నెస్ లో దాంట్లో గుడ్నెస్ కూడా చేర్చాలి.
0: దేర్ ది గ్రేట్నెస్ షుడ్ హ్యావ్ ఇన్ కాంబినేషన్ ద గుడ్నెస్ టూ.
1: కనుక గ్రేట్నెస్ కంటే గుడ్నెస్ చాలా మంచిది.
0: గుడ్నెస్ ఈస్ గ్రేటర్ దాన్ గ్రేట్నెస్.
1: ఎంతమందో భారతదేశంలో మహనీయులంతా ఉన్నారు.
0: ఇన్ భారత్ దేర్ మెనీ నోబుల్ సోల్స్.
1: ఎందరో మహానుభావులు. అందరికీ వందనం అన్నాడు త్యాగరాజు.
0: త్యాగరాజు సెడ్ మై సాల్యుటేషన్స్ టు ఆల్ గ్రేట్ నోబుల్ సోల్స్.
1: కనుక ఆయన అంతటి గొప్పవాడైనప్పుడు కూడా ఆ రకమైనటువంటి వినయ విధేయతను నిరూపించాడు.
0: దో సెయింట్ త్యాగరాజు ఇస్ సో గ్రేట్ హి హస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
1: కనుక భగవంతుని ఎంతవరకు వర్ణిస్తూ వచ్చాడు?
0: హౌ హ్యాస్ హి టు వాట్ ఎక్స్టెంట్ హ్యాస్ హి ఎక్స్టోల్డ్ గాడ్?
1: వాచామ గోచరుండని.
0: You are beyond comprehension.
1: నీ చరిత్రమును కూడా బ్రహ్మాదులకులైన తరమా.
0: That even Brahma cannot describe you.
1: వాచామ గోచరుండని.
0: You are beyond expression.
1: నీవు పలుకుల చేత నీవు వర్ణించడానికి వీలు కాదు.
0: It's not possible to describe, narrate, is not possible to comprehend.
1: Devaki vasudevulanu rakshinchinavu.
0: You have protected Devaki
1: vasudevulanu. Melu melu pandavulanu kaachinavu.
0: And you have protected Pandavas.
1: Vijayunu aarthi deechinavu.
0: And you also
1: Kurupeyana skubja vakramulanu pogottinavu.
0: You also came to the rescue of
1: 16,000 ramavananu pochinavu.
0: And you also came to the rescue of 16,000
1: Krishna Krishna antapu sabalo poyi neevu rakshinchinavu.

0: manifested in the open court in response to the prayer of Draupadi.
1: అలాంటి వాణివి నిన్ను వర్ణించడానికి ఏమవుతుంది?
0: Is it possible for me to
1: explain? ఎవరి భావం ఎట్టిదో వారి ఫలితం అట్టిది.
0: As is the feeling, so is the manifestation.
1: నీ భావం హృదయం నుంచి వచ్చినప్పుడు నీ ఫలితం కూడాను హృదయాన్ని అందుకుంటుంది.
0: If the feeling is wholehearted, you'll have the result also properly.
1: కేవలం మాటలు మాత్రం పలికి హృదయం లోపల మాత్రం మంట పెట్టుకుంటే ప్రయోజనం ఏంటది?
0: If it is only mere vocal, verbal expression with emptiness in the heart, it is useless.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది శాంత భావం పెట్టుకోవాలి.
0: వాట్ వీ హావ్ టు అక్వైర్ టుడే ఇస్ పీస్.
1: లోకములో ఎక్కడ చూసినా శాంతియే లేదు.
0: దేర్ ఇస్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరు పోయి అడిగినప్పటికీ ఐ వాంట్ పీస్ పీస్ పీస్ పీస్.
0: If you ask anybody, they say, I want peace, everyone.
1: ఎక్కడుంది పీస్?
0: వేర్ ఇస్ పీస్?
1: ఎంత పీసెస్? పీసెస్ పీసెస్. నో పీస్.
0: You find only pieces, pieces, no peace anywhere.
1: నీ హృదయాన్ని పీసెస్ చేసుకుంటున్నావు.
0: In fact, you split up your heart into
1: pieces. ఎక్కడ నుంచి వస్తుంది?
0: And how do you expect peace from outside?
1: కనుక నువ్వు భగవంతుని ప్రేమించు.
0: Love God first.
1: ఈ భగవంతుని విశ్వసించు.
0: Have faith in God.
1: భగవంతునికి అర్పితం చేసుకో.
0: Surrender to God.
1: నీ జీవితం అంతా కూడా నువ్వు భగవత్ కార్యాలుగా భావించు.
0: Dedicate your life to God.
1: మనం చేసే ప్రతి కర్మలు కూడా నువ్వు ఉపకారమైన కర్మలుగా ఉండాలి.
0: Let all our actions be helpful to others.
1: Helpful. Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: కనుక ఎవరిని మనం బాధించకూడదు.
0: Never hurt anybody.
1: సాధ్యమైనంత వరకు వారికి ఉపకారమే చేస్తూ పోదాం.
0: To the extent possible, help.
1: వారిని ప్రేమిస్తూ పోదాం.
0: Love them.
1: ఎవరికైనా ఏ కష్టములు వస్తున్నాయో.
0: Anybody may have any difficulty.
1: వారికి ఆ కష్టములు వచ్చినాయి నాకు రాలేదే నేను బాగున్నాను అనుకుంటావు.
0: You may feel that the other man is having difficulties and that you are not, you are free.
1: ఏ నిమిషమో ఎప్పుడు.
0: Any moment, any day.
1: కనుక నీవు ఎప్పుడు కూడా నువ్వు మాగుండాలంటే ఇతరుల యొక్క మంచిని నీవు కోరు.
0: ఇఫ్ యూ వాంట్ టు బి ఫైన్, విష్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అందరి యొక్క క్షేమాన్ని నీవు ఆశించురా.
0: అండ్ విష్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి.
1: ఇదే నిజమైనటువంటి యొక్క సాధన.
0: దిస్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
1: ఇది స్పిరిచువల్. స్పిరిచువల్ అనుకుంటే పూజలు చేయటం, భజన చేయటం ఇవి కాదు ముఖ్యమైనటువంటి.
0: స్పిరిచువాలిటీ డస్ నాట్ మీన్ మెకానికల్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ భజన్ రెసిటేషన్.
1: గుణములను పెంచుకోవాలి.
0: ద స్పిరిచువల్ క్వాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్.
1: మనం 10 మందికి మంచివారిగా అనిపించుకోవాలి.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ది ఫెలో మెన్.
1: జీసస్ చాలా గొప్ప పేరునంత చేశాడు.
0: జీసస్ వన్ ది ఎస్టీమ్.
1: కట్టగడబడి తన దేహం అర్పితం చేశాడు.
0: అల్టిమేట్లీ హీ సాక్రిఫైస్ హిస్ బాడీ.
1: కనుకనే అలాంటి త్యాగానికి మనం పూనుకోవాలి.
0: వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
1: ఈ త్యాగమే లేకపోతే భోగమే భోగమే అనుకుంటే జీవితం అంతా కూడా రోగంగా మారుతుంది.
0: వితౌట్ సాక్రిఫైస్ త్యాగ, ఇఫ్ యు గో బై భోగ ద ప్రాస్పెరిటీ,
1: త్యాగమే యోగము. త్యాగమే నిజమైన యోగము.
0: దేర్ఫోర్ త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగ.
1: ఈ భోగమే నిజమైన రోగము.
0: భోగ ప్రాస్పెరిటీ రోగ డిసీజ్.
1: కనుక మనం ఈ రోగానికి బరి కాకూడదు.
0: సో వీ షుడ్ నాట్ బి డిసీజ్.
1: యోగానికి మనం గురి కావాలి.
0: బీ ప్రిపేర్డ్ ఫర్ యోగా స్పిరిచువల్ పాత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అందరు కూడా నేర్చుకోవాల్సినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ప్రేమతత్వమే.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ నో ఈస్ దిస్ స్పిరిట్ ఆఫ్
1: ప్రేమ. ప్రేమ ప్రేమ.
0: లవ్ అండ్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమ ఉండినటువంటి వారికి ఎవరు ద్వేషించరు.
0: If you have got this quality of love, nobody will hate you.
1: Nu prema chopta nu bazar lo po ye adavukaina po ekkadi vrugalu kuda ninnu badinchavu.
0: With love you will go around the streets or even you go to the forest.
1: Maharishulandaru kuda nu
0: wild animals will not attack you.
1: Kalani gadupthu vacharu.
0: Sages and saints spend their time in forest.
1: Aa kaladavu lopala pululu simhalu enninno kalchi anni vidala పోట్లాడుకునేటువంటివి.
0: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ యూ ఫైండ్ ద వైల్డ్ యానిమల్స్ ఫైటింగ్.
1: అలాంటి క్రూర మృగముల మధ్యలో కూడా మానవులు శాంతంగా జీవిస్తూ వచ్చాడు.
0: సేజ్ లెడ్ ఎ పీస్ఫుల్ లైఫ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అతని దగ్గర ఒక అస్త్రం ఉంటుండాలి.
0: బికాస్ ద సెయింట్స్ హావ్ గాట్ ఎ
1: వెపన్. ప్రేమాస్త్రం తన దగ్గర పెట్టుకోవడం చేతనే ఆ క్రూర మృగములు కూడా అతన్ని రక్షిస్తూ వచ్చాయి.
0: విత్ ది వెపన్ ఆఫ్ లవ్ even wild animals started protecting the lives of sages and saints.
1: Manam prema chotha manam untinappudu evaraina kuda manalni premistaru.
0: With love you will be loved in turn.
1: Manam astani manam sampadinchukovali.
0: We should have this weapon.
1: Atom bomb, hydrogen bomb ivi kadu manaku.
0: Not the atom bomb, nitrogen bomb and hydrogen bomb.
1: Avi kadu manaku rakshinchedi.
0: They will never protect you.
1: Premastame manaku pradhanamainatundi.
0: The weapon of love is most important.
1: Adi manam sampadinchukunte evvaru kuda ee vidhanganu manalni badhincharu.
0: With weapon of love you never be hurt by anybody.
1: నాకు ప్రేమ ప్రేమ ప్రేమ అనేటువంటిది చాలా ప్రధానమైన శాస్త్రము.
0: భగవాన్ హస్ గాట్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ ఆఫ్ లవ్ విత్ హిమ్.
1: ఈ ప్రేమ ఉంచుకోవటం చేతనే ఇంతమంది ప్రజలంతా కూడా వస్తుంటారు.
0: బికాస్ ఆఫ్ భగవాన్స్ లవ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్.
1: ఎవరికైనా నేను ఇన్విటేషన్ ఇచ్చానా?
0: ఇస్ ఎనీ ఇన్విటేషన్ సెంట్ టు యు?
1: నేను ఆహ్వానం చేశానా?
0: ఆర్ యు ఇన్వైటెడ్ హియర్?
1: ఏది ఆహ్వానం లేదు.
0: నో ఇన్విటేషన్.
1: ఇన్విటేషన్ లేదు.
0: నో ఇన్విటేషన్.
1: ఆ ప్రేమనే వాళ్ళందరినీ ప్రకాశిస్తూ ఉంటుంది.
0: ఇస్ ఓన్లీ భగవాన్స్ లవ్ దట్ హెస్ డ్రాన్ యు హియర్.
1: నా హృదయమే పెద్ద మ్యాగ్నెట్.
0: భగవాన్స్ హార్ట్ ఈజ్ ఎ బిగ్ మ్యాగ్నెట్.
1: ఆ మ్యాగ్నెట్ వల్లనే అన్ని ఇనుపతుండ్లంతా వచ్చి చేరిపోతున్నాయి.
0: ది హార్ట్ ఆఫ్ భగవాన్ ద మ్యాగ్నెట్ హెస్ డ్రాన్ ది ఐరన్ ఫైలింగ్.
1: కఠినమైన హృదయాలైన కూడాను అవి ఇనుపతుండ్లు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐరన్ ఫైలింగ్స్ ఆర్ సో హార్ష్. అవి కూడా
1: పరిశుద్ధంగా ఉంటుంటే అతి త్వరగా ఆకర్షిస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్ యుల్ బి అట్రాక్టెడ్ వెరీ సూన్.
1: కానీ కొంతమంది అనుకుంటారు,
0: బట్ సమ్ ఫీల్ సో,
1: అయ్యో స్వామి మ్యాగ్నెట్ అనుకుంటున్నారే,
0: స్వామి ఇస్ మ్యాగ్నెట్,
1: మమ్మల్ని ఎందుకు ఆకర్షించడం లేదు?
0: హౌ ఇస్ దట్ భగవాన్ డజంట్ అట్రాక్ట్ మీ?
1: మిమ్మల్ని ఆకర్షిస్తాడు.
0: యూ విల్ బి అట్రాక్ట్.
1: అయితే ఆ ఇనుము కొంచెం తుప్పు బట్టి తుండు బట్టి చాలా చిరుము పట్టిపోయింది.
0: బట్ ఇఫ్ దిస్ ఐరన్ ఫైలింగ్స్ ఆర్ డస్టెడ్ అండ్ రస్టెడ్ దే కెనాట్ బి డ్రాన్.
1: దాన్ని క్లీన్ చేసే,
0: సో ఐరన్ మస్ట్ బి క్లీన్స్.
1: తప్పక ఇది ఆకర్షిస్తుంది.
0: బౌండ్ టు బి డ్రాన్.
1: దాన్ని క్లీన్ చేయకుండా ఆకర్షించలేదు, ఆకర్షించలేదు ఎట్లా ఆకర్షిస్తుంది?
0: వితౌట్ క్లీనింగ్ ది డస్ట్ అండ్ ద రస్ట్ the iron cannot be expected to be drawn or attracted.
1: Dust povali anukunte prema cheta baaga kadagala.
0: So clean this dust and the rust with love.
1: With love, with love.
0: With love and with love.
1: కనుకొని ఆ ప్రేమ చేత మీ హృదయాన్ని పవిత్రం చేసుకోండి.
0: Make your heart sacred with love.
1: ఇది విదేశీయులు కానీ ఈ దేశీయులు కానీ స్వదేశీయులు కానీ అందరూ నేర్చుకోవాల్సింది ఒక్కటే.
0: Everybody, foreigners or the natives, all of you should learn only
1: prema,
0: one thing.
1: Prema, prema.
0: Love and love and love
1: alone. Selfless love.
0: Selfless love.
1: Ah, selfless love unnapude neevandanni prapanchane nuvu aakarshinchu chestavu.
0: When you have selfless love, you'll be able to attract the whole world.
1: Love is selfless.
0: Love is selfless.
1: Self is loveless.
0: Self is lovelessness.
1: Self untunte loveless aipothundi.
0: When there is self, there will no love.
1: Karukune meeru ప్రేమతో మీరు జీవించాలి.
0: సో లీడ్ యువర్ లైఫ్ విత్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

భవ సమయ రామ పరమ శాంతి.

హెచ్చు విద్యలు చదివి ఇంద్రియ లోలులై చచ్చువారల కన్నా

0: ఎత్తి ఇముడు కొంచును కానీ అట్టి చదువులు చదివి ఆర్యులౌట, అట్టి చదువులు చదివి ఆర్యులౌట, చదువు చదువు చదివి చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులును చింతనొందు వారే చదువరుండు.
1: All high education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాతృల సహజం కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ అన్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ట్రూ మ్యాన్.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ఎ ట్రూ ఫిలాసఫర్.
0: ధాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని, సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: ద ఏన్షియంట్ సెయింట్స్ ఆర్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ the true form and the infinite power.
0: Nyaya vaisheshika darshanamulanu padarthamulu yokka siddhantamulanu anusakti yokka siddhantamulanu ee sankhyamu angikarinchaledu.
1: The theory propounded by Nyaya vaisheshika darshanas relating to the matter and the atom is not accepted by sankhya.
0: ప్రపంచమంతయి కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య ప్రపౌండ్స్ ద థియరీ దట్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఇది సెయింట్ కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్డ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ డివైన్ విత్ అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ విత్ నంబర్స్.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా,
1: యాజ్ దర్ ఇస్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్,
0: కర్రలలో నిప్పుండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ ద వుడ్,
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా,
1: యాజ్ దర్ ఇస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఈ యొక్క ప్రకృతి ఎందు కూడాను పరమాత్మ తత్వము కారణ రూపమై ఉంటున్నది.
1: ఇన్ దిస్ నేచర్ ద డివైన్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాజ్.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: గాడ్ ఈస్ ద కాజ్, నేచర్ ఇస్ ది ఇఫెక్ట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు, పరమాత్ముని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యూ that the nature is not separate. It is the very form of the divine.
0: సాంఖ్యం అనగా తత్వము అని దీనికి అర్థం.
1: The word సాంఖ్య meant the nature.
0: తత్వం అనగా విచారణ శక్తి.
1: తత్వ meant the power of inquiry.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క ప్రపత్తమైనటువంటి ఈ శక్తికి తత్వము అని మరొక పేరు.
1: This spirit of inquiry meant that which endows you the faculty to distinguish between that which is temporary and permanent. ఒక్క పదార్థం
0: చేత సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
1: It's not possible to have the entire creation out of one matter.
0: రెండు పదార్థములు చేరినప్పుడే,
1: when there is a combination of two,
0: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
1: Because of the combination of these two, the third one emerges.
0: ఒక హస్తము చేత శబ్దము ఏర్పడదు.
1: With one hand, you cannot make sound.
0: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దం ఏర్పడుతుంది.
1: When you join both hands, you get the sound.
0: ఒక్క శబ్దము చేత వేడి మనకు సంభవించదు.
1: With one hand, you don't generate heat.
0: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
1: When you rub both hands, you get the heat.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: సో ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ నేచర్ సెపరేట్.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ సాంఖ్య దట్ టీచర్స్ యు that there is this inner current in unmanifested way, the divine power.
0: ee prakrutiki 24 sankhyalu unnavani,
1: this nature has 24 numbers.
0: 5 karmendriyamulu,
1: 5 senses of action,
0: 5 gnanendriyamulu,
1: 5 senses,
0: 5 pranamulu,
1: 5 life principles,
0: panch tanmatralu,
1: 5 inner senses,
0: antarbhutamulaina manasu, buddhi, chittamu, ahankaramu.
1: The inner senses such as the mind, intellect, ego.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: This world has got these 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: All the 24 appear to be contradictory.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is water, there cannot be fire.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is wind, you don't find fire.
0: ఈ దానికి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: This world is a combination of these opposites.
0: Kanuka itti viruddhamainatunti oka shaktulu yokka samanvayamto kudinatunti ee prapanchamunu moodu bhagamuluga polustu vachindi sankhya yogamu.
1: It is sankhya yoga that teaches these three faculties.
0: Manavudu daivattani pondutaku ee moode moola karanam ani kudanu nirupistu vachindi.
1: The very same sankhya taught that is the only path to reach divinity.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: It's also said liberation does not mean leaving the family and spending time in exile.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వంగా రూపొందుతుంది.
1: With all the 24 faculties of nature together with creator,
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: ఆల్ దీస్ 24 ఆర్ టాట్ యాజ్ విషయము,
0: మ్యాటర్. కనుక ఈ పురుషుడు 25వ తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ద క్రియేటర్ ఈస్ ద 25th వన్.
0: జీవుడు,
1: ఇండివిజువల్,
0: ప్రకృతిని, పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం సలిపి
1: the nature, individual and God have been investigated.
0: ఈ శక్తి యొక్క పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: ఇస్ ది ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ,
0: 26th
1: ద 26th శివ.
0: కనుక 24 తత్వములు ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్.
0: 25వ తత్వం వాడు,
1: 25th క్రియేటర్.
0: ఈశ్వరుడు 26వ తత్వం వాడు,
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక 26 తత్వములతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: Therefore the human life has got all these 26
0: manavayende prakruti purusha jeeva tattvamulu erpadi untunnavi.
1: It is only in human being you find the individual, the nature and the creator.
0: Jeevudunna dehamandu hrudayamandu devudu unde.
1: The individual is present in the body and in the heart. There is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there and they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: How to recognize both in one and the same?
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ టు వాచ్ ద డైవర్సిటీ ఇన్ దిస్ యూనిటీ.
0: కానీ అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
1: ఇట్స్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ఎ నోబుల్ సోల్ టు రియలైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ సాంఖ్య టాట్ దట్ ది హ్యుమానిటీ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద డివినిటీ, ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్.
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్నీ బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యు విల్ సీ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ.
0: అదే నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఈస్ ద డిజైర్ ద విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ. కల్పవృక్షము
0: కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిల్లింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు
1: to the object that is seen
0: agocharamainatundi vastuvulaku
1: the object that is not seen
0: madhya oka bridge vale untundali varadhi vale untundali
1: is present like a bridge in between
0: itti manavatto madhyalo undinatundi kabatte manavulaku martyudu ani kuda maroka peru.
1: As this humanity is in between, the man is also called martya.
0: Kanipinchinatundi drishyamunu maatrame chuchi idi nijamani bhavincharadu.
1: We should never consider it truth on the basis of that which is apparent.
0: ఇది కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కానీ ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen but not separate.
0: కనిపించునది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.
1: We say that it's false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలములకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విల్ గివ్ అస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ యాక్షన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది అన్సీన్.
0: మనస్సు అనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
1: మైండ్ ఇస్ నాట్ లైక్ ఎ వైట్ పేపర్.
0: అనేక జన్మల సంస్కారములు అనేటువంటిది అందులో వ్రాయింపబడినటువంటిది.
1: It has got all the writings of the previous lives.
0: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
1: It's also called chitta.
0: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
1: The one who recognizes this factor.
0: ఎవడు ఈ చిత్రగుప్తుడు? చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
1: The one who is present hidden is chitragupta.
0: అది ఏ ప్రజ్ఞాశక్తి?
1: That is ప్రజ్ఞాశక్తి radiation.
0: అది radiation.
1: That is radiation.
0: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్
0: వైబ్రేషన్ గా విస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
0: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: Therefore, bhurbhuva soha, the radiation, vibration, materialization is the human life.
0: కనుకు మానవుడనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: So man has got combination of these three.
0: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: This is called the nature of the individual,
0: nature
1: and God.
0: ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: It is the sankhya that will make us experience these three.
0: ఈ సాంఖ్యము యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు
1: when you inquire in a different way
0: మోక్షము అనేటువంటిది
1: the liberation
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు
1: is not to be acquired separately.
0: నమోక్షో నవసపృష్టి న పాతాళే న భూతలే. అజ్ఞాన హృదయ గ్రంథే నాశి ఇతి మోక్షం, శృతి ఇతి మోక్షం అన్న. అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
1: లిబరేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ పాతాళ డౌన్ బిలో,
0: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
1: ఇట్ డజన్ డిసెండ్ ఫ్రమ్ ద టాప్.
0: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్ యుల్ గెట్ ద లిబరేషన్.
0: కనుక నీ మోక్షమునకు
1: ఫర్ లిబరేషన్
0: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
1: సాంఖ్య టీచర్స్ దట్ యు డోంట్ నీడ్ టు మేక్ మెనీ ఎఫర్ట్స్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు,
1: వెన్ యు రియలైజ్ యువర్ ట్రూ ఫామ్,
0: అది ఏ మోక్షం అవుతుంది.
1: That is liberation.
0: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
1: So long you don't realize your true form,
0: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము,
1: the moment you know the truth, the entire attachment goes.
0: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
1: The decline of attachment is liberation.
0: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక,
1: without realizing the true form,
0: kevalam bhautikamainti yokka ee dehame tane yokka aakaram ani viswasinchi,
1: having full faith that his physical body is the true form,
0: ee aakaram yokka sukhasanthala nimittamai aneka vidhamainti yokka prayatnamulu salipi,
1: making all efforts for the pleasure of this body,
0: kalamunanta vyarthamu gavinchukuntunnadu manavudu.
1: Man is wasting his time.
0: Kani taane satya swarupudu aneetvanti yokka nitya tattvanni గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
1: సాంఖ్య హెల్ప్స్ యు టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
0: పిచ్చివాడ, ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
1: ఓ మ్యాడ్ మ్యాన్, ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
0: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
1: ద క్రియేటర్ ఇస్ వన్.
0: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
1: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
0: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను,
1: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్,
0: మనకు సత్యము గోచరించదు.
1: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
0: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
1: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
0: అది నిజమైన సూపర్ మైండ్.
1: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి గుణం ఉంటుండాలి.
1: ద సూపర్ మైండ్ హస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హస్ గాట్ ఆల్ థింగ్స్.
0: ఈ సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: The moment you cross this illuminated mind, you can be in higher mind.
0: Paina sheetlu undinanta varaku kudanu kappu undinanta varakunu aakashanni manam choodalemu.
1: So long there is sheet the roof, you don't see the sky.
0: Aa yokka paina kappu nu teesi vesinappude aakashamu ikkada nunchide manam choodavachunu.
1: The moment roof is dismantled, you can see the sky.
0: Ade vidhamugane
1: similarly
0: ee yokka manasunu anaga lower mind,
1: that is the mind, lower mind,
0: super mind,
1: super mind,
0: illuminated mind,
1: illuminated mind,
0: higher mind,
1: higher mind,
0: ivanni daatin tarata over mind lopala ee satva sarvasvamu kudanu manaku gocharam avutundi.
1: When you cross all, it is only in the state of over mind you will realize all.
0: Kanuka manasuku atheetudu kaabani,
1: so one should beyond the mind.
0: Sankhyato koodinatvanti anta kudanu kevalam sankhyame avutundani.
1: All that relating to numbers is sankhya.
0: Sankhyamanta prakrutito koodinadani.
1: This number related to nature.
0: Prakruti drishtini ni viraminchukunnappude paramaatma drishti saakshatkaristundani.
1: When you withdraw from the world, you can see, visualize God.
0: Ee sankhyamu prabodhinchindi.
1: That's the way how sankhya taught.
0: Sankhya tattvam lopala mari konni vibhagamulu kuda untunnayi.
1: In this sankhya there are further divisions.
0: Manavattvam anetundi aatmatattvamto koodinadani.
1: The human life has got the true self.
0: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని.
1: The true self cannot be investigated by experiment.
0: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని.
1: It is natural.
0: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ.
1: Whether body exists or not.
0: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: It is proved that the true self is all pervasive.
0: ఏ విధంగా?
1: How?
0: మొన్న చెప్పాను.
1: Swami said the other day,
0: sarvatra current wire lanta manam vesukundam.
1: We have put on the electric wires everywhere.
0: Kani aa wire lo undinanta varaku nu vidyut chakti manike ematramu gocharinchadu.
1: So long there is current in the electric wires, you don't visualize it.
0: బల్బ్ పెట్టిన దగ్గర మాత్రమే ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క ప్రభావము ప్రకాశిస్తుంది.
1: వేర్ యు కీప్ ద బల్బ్ యు గెట్ ది ఇల్యూమినేషన్.
0: అయితే ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
1: ద మూమెంట్ యు టేక్ అవే ద బల్బ్ యు డోంట్ సీ ది కరెంట్.
0: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
1: What had happened to current?
0: ఎక్కడ పోలేదు, అక్కడే ఉంటుండాలి.
1: It has not gone anywhere. It is there.
0: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
1: There is current even before.
0: బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
1: While placing the bulb, there is current.
0: బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి.
1: The moment you take away the bulb, there is current.
0: కాబట్టి మన దేహములు బల్బ్ వంటివి.
1: Body is like a bulb.
0: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
1: Before connection with the divine self, there is
0: ee dekhamaneetvanti yokka bulb pettinappudu kuda nu vidyut shakti untundali aatmane.
1: When the body the bulb is connected, there is a self.
0: Ee deham cheerinchina tarvata kuda nu akkade aatma shakti untundali.
1: The moment body decays, still there is a self.
0: Raaka pokalu lenatvanti de aatma tattvamu.
1: The self neither comes nor goes.
0: Kevalam deha branch cheta gurtinchinattu gaanu adi lenappudu poyinattu gaanu manam bhavistunnam.
1: Because of body attachment, we feel it when we are alive.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
1: in spite of all formal education,
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
1: in spite of all spiritual practices,
0: గమ్యము మాత్రము పొందక తప్పదు.
1: We must reach the goal.
0: అది ఏనాటికైనా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
1: What is the destiny of man?
0: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
1: To experience the spirituality is the end of man.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి భూమిని.
1: త్యాగరాజు
0: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ, ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికి తిరిగి ఒక చెట్టును వెతకక తప్పదు.
1: త్యాగరాజు said, birds may fly high sky, but at one time or other,
0: చెట్టును ఆశ్రయించక తప్పదు.
1: They must rest on branches.
0: ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది?
1: How long they move about across the sky?
0: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
1: Later they have to rest on the branches.
0: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
1: though man had many births,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of practices,
0: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు తప్పదు.
1: He has to submit himself to the divinity. It's a must.
0: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచినే మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్, బెటర్ వి సబ్మిట్ నౌ.
0: హెచ్చరిస్తూ వచ్చింది.
1: ద సాంఖ్య టీచర్స్ దట్ వే.
0: దైవత్వం అనేటువంటి దానిని,
1: ద డివినిటీ,
0: విశ్వసించటము మానవత్వం కాదు అనింది.
1: Forgetting the divinity is no true human quality.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
1: It is the demonic nature in man.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: What is the practice to be undertaken by human
0: being? సాధన మనం చేయనక్కరలేదు.
1: We don't need to do that which is impossible.
0: మానవుని ఎందుకున్నటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలన చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
1: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
0: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
1: To see the fire covered by the ash, you don't need to do any practices.
0: Woof ani hoopite nimiru pothundi, nippu kanipistundi.
1: Blow off the ash, then you will see the fire.
0: Neeti paina kappinatundi paachini manam ememo yantra tantramalato kaani japajap janalato kaani danni chudaniki prayatnam cheyatam prayojanam ledu.
1: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
0: Paina paachini manam pakkaku nettiti neeru manaku sakshatkaristayi.
1: Remove the moss, you will find the water.
0: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసన అనేటువంటి వాసి కప్పబడింది.
1: Therefore, the heart that is pure is covered by sensual pleasure, the moss.
0: దానిని సత్కర్మలనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
1: With the hands indulge in good activities, we should brush aside the moss.
0: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
1: To see the fire covered by the ash, with namasmarana, chanting the name of the Lord, then you will find the manifestation.
0: Chala sulabhamaina margam idi.
1: It is the easiest path.
0: Karukane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyava nastiyava nastiyava gatirinda. Ee kaliyugam lopala namasmaranaku minchinatvantidi marokati ledani chakkaga prabodhistu vachindi.
1: It taught very clearly, in this age of Kali there is nothing more than the name of the God.
0: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవలనన్నా
2: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: సంఖ్యాతత్వాన్ని మనము విమర్శి కొంతవరకు విస్మరించాలి.
2: వీ హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
0: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
2: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది
2: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య
0: ప్రకృతి జీవ పరమాత్మ యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్.
0: నాలుగు తత్వములు ప్రకృతివి,
2: ద నేచర్
0: పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
2: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిజువల్ గాడ్ అండ్ క్రియేటర్
0: చెప్పాడు.
2: దిస్ వాట్ హి సెడ్.
0: మాయకు లోనవును,
2: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మాయకు తానవును.
2: He becomes illusion.
0: Maya 25 marmamulavunu. Maya 25 marmamulavunu.
2: This illusion becomes 25.
0: Maya 25 marmamu telisite maya maya maya maribayalavunu.
2: If you know the secrets of all these 25.
0: Kaga ee 25 tattavulanu chakkaga manam artham chesukunte
2: when you understand the 25 traits clearly
0: 26 tattavu maname ayipotam.
2: We become the 26th.
0: Idi ye sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
2: That's how the Sankhya taught clearly and nicely.
0: Mana yendu unnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu,
2: the nature within us, the five senses, inner senses,
0: dooram cheskunataku veelu kaadu.
2: It's not possible to gather.
0: Kaani daanini manamu sariyaina margamulo pravesha pettali.
2: But we should put them in along the proper track.
0: Kontha neemanni manamu anubhavinchali.
2: We should observe discipline.
0: Neemamu lenappude
2: when there is no discipline
0: manam ee indriyamulanu sakkavena margamlo pravesha pettalemu.
2: It's not possible to put senses along the right way.
0: Srishti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
2: We can understand the mystery of nature.
0: Ratrim pagalu rutuvulu ivanni kudulu tama tama neemamunu anusaristhu neemanusaranga pravartisthunnayi.
2: Day night and seasons proceed as per discipline.
0: Ee neemame lekundina రాత్రిం పగలే లేదు.
2: When there's no discipline, there's neither day nor night.
0: రాత్రిం పగలే లేకుండా ఋతువులే రావు.
2: Without day and night, you don't get seasons.
0: ఋతువులే లేకుండా మానవునికి ఆహారమే లభ్యం కాదు.
2: When there are no seasons, you don't get food.
0: కనుక నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
2: Therefore, discipline is very important.
0: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
2: Therefore, Sankhya, all the nature with the 25 traits,
0: ఇది ఒక చిన్న ఉదాహరణము.
2: ఎస్మోలి
0: నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవులు చక్కగా గుర్తించాలి.
2: Human beings should recognize what will happen if the discipline is not followed.
0: ఇంగ్లాండ్ లో ఒక రైతు,
2: a farmer in England,
0: పాల వ్యాపారం చేస్తూ వచ్చాడు.
2: He is doing business milk.
0: అతను చక్కని ప్రభుత్వం యొక్క నిబంధనలను పాటిస్తూనే వచ్చాడు.
2: He observes all the rules of the government.
0: అతను సత్య హృదయుడు.
2: He has got all truth in his heart.
0: అతను ధర్మరీత్యా తన యొక్క పశువుల నుండి పాలను తీసి అమ్ముతూ వచ్చాడు.
2: He draws milk out of the cows and sells them.
0: కానీ కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
2: But he observed the change in the milk.
0: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్టు చేశారు.
2: Those that have noticed the change in the quality of the milk has taken a matter of course.
0: అయినటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
2: They reported that he is not selling good milk.
0: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
2: Thereafter court proceeded.
0: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
2: The farmer was summoned to the court and judge started questioning him.
0: కానీ ఈ రైతు ఉన్నదున్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
2: This farmer explained the fact what had all happened.
0: కానీ దీనిని విశ్వసించినటువంటి యొక్క న్యాయాధికారి,
2: దట్ జడ్జ్,
0: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకున్న స్థానంలో రిపోర్ట్ చేశారు.
2: Those that noticed the change in the quality of the milk has taken a matter of course.
0: అయినటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
2: They reported that he is not

0: జడ్జ్
1: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
0: ద జడ్జ్ పర్సనలీ ఇన్వెస్టిగేటెడ్ అబ్జర్వ్డ్ ద మిల్క్.
1: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
0: హీ ఆల్సో డిసైడెడ్ ఇట్స్ నాట్ గుడ్ మిల్క్.
1: ఈ రైతు యొక్క దోషము కాదనియో,
0: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఫార్మర్.
1: ఇది కేవలము పశువు నుండే ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని,
0: ఇట్ ఓన్లీ వెరీ కౌ దాట్ ఇస్
1: నిర్ణయించి
0: he decided so.
1: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
0: Later he made thorough inquiry.
1: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను, కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
0: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
1: చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము. ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి, నియమమునకు వితక్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
0: సో హీ వాస్ డ్రాయింగ్ ద వాటర్ ద మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ.
1: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
0: సో ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డ్రా మిల్క్ ఎట్ ప్రాపర్ టైం.
1: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరము కూడాను సరి అయినట్టుగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని, ద్వేషము, అసూయ, కామము, దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వానికి,
0: those with all hatred, jealous and wicked qualities in heart,
1: తాను అన్నము తినే సమయమునందు,
0: as he eats food,
1: ఆ యొక్క జీర్ణకోశమునందుండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
0: All that is present in the digestive system will reach the brain.
1: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
0: When all this foul smell goes to the brain, he will have bad habits.
1: కనుకని ఆహారము నుండి, పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
0: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
1: అసలు మనసు ఎక్కడి నుంచి పుడుతుండాలి?
0: Where from the mind originates.
1: మనసు ఆహారం నుంచే పుడుతుండాలి.
0: The mind is originated out of
1: food. మనం ఎట్టి ఆహారం భుజించుమో,
0: as is the food,
1: అట్టి మనసుగానే పోతుంది.
0: So is the mind.
1: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
0: Therefore ancient rishis said that you should eat sattvic food.
1: మన ప్రాణం ఏమిటి?
0: What is our life?
1: త్రాగే నీరే ప్రాణం.
0: The water is life.
1: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మనంగా వెళుతుంది.
0: The gross part of the food is left excreted.
1: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
0: సటిల్ ఫార్మ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మజిల్.
1: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
0: Subtlest form of food becomes mind.
1: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
0: సో అవుట్ ఆఫ్ ద వాటర్ వీ డ్రింక్ గ్రాస్ పోర్షన్ ఈజ్ ఎక్స్క్రీటెడ్.
1: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
0: ద సటిల్ పోర్షన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ బ్లడ్.
1: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
0: ద సటిలెస్ట్ పోర్షన్ ఈజ్ ద లైఫ్.
1: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఇన్ వాటర్.
1: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము, ఎవరైనా మూర్చ వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతుంటారు.
0: వీ సీ ఇన్ ద వరల్డ్ ఇఫ్ ఎనీవన్ ఫెయింట్,
1: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: వీ స్ప్రింకిల్ వాటర్ బికాస్ దేర్ ఇస్ పవర్ ఇన్ వాటర్.
1: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
0: సో యాజ్ వీ డ్రింక్ యాజ్ వీ ఈట్ వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్.
1: కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్,
1: మనం భుజించే ముందుగా
0: బిఫోర్ ఈటింగ్
1: అపానం చేసేటువంటి ప్రాణాయ నమః, ప్రాణాయ స్వాహ, అపాన స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
0: దే యూస్ టు ఆఫర్ వాటర్ ఫస్ట్ టు గాడ్ అండ్ దెన్ డ్రింక్.
1: పంచ ప్రాణములకు అర్పితము చేసి,
0: ఆఫరింగ్ టు ఆల్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్,
1: అది ప్రసాదంగా భుజించటం చేత,
0: టేకింగ్ ఇట్ యాజ్ ప్రసాద్,
1: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని.
0: దేర్ బి నో డిఫెక్ట్స్ ఇన్ ఫుడ్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములైనటువంటి ఈ పంచ ప్రాణములు కూడా మొట్టమొదటి అర్పితం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
0: సాంఖ్య దర్శన. టాట్ దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: మన విద్యార్థులకు బాగా తెలుసును,
0: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్,
1: భుజించేక ముందుగా,
0: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్,
1: భగవత్ అర్పితం, బ్రహ్మార్పణం, బ్రహ్మావి అర్పితం చేస్తున్నారు.
0: వీ ఆఫర్ ఫుడ్ టు గాడ్.
1: ఎందుకోసం అర్పితం చేయమని?
0: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
1: ఈ యొక్క పదార్థములో మూడు విధములైన దోషములు

0: ప్రవేశిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ విల్ బి 3 డిఫెక్ట్స్.
0: పాత్ర శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్ ద వెసల్,
0: పాక శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్
0: పదార్థ శుద్ధి
1: అండ్ ద మ్యాటర్.
0: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
1: వెన్ ఆల్ ది 3 ఆర్ ప్యూర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఆఫ్
0: హార్ట్. ఈ మూడు శుద్ధిగా లేనప్పుడు,
1: వెన్ దేర్ 3 ఆర్ నాట్ ప్యూర్,
0: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ విల్ బి నో ప్యూరిటీ విత్ ఇన్ us.
0: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
1: సో వి కెన్ కీప్ ది వెసల్ క్లీన్.
0: కానీ పదార్థ శుద్ధి, ఏ అంగడిలో ఏం తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ద మెటీరియల్ ఇస్ బ్రాట్, వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్.
0: కనుక ఈ పదార్థం అనేటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్లీనెస్ ఆఫ్ మెటీరియల్.
0: చేసేటువంటి వాడి భావాలు, ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో,
1: what feelings that the cook has at that time,
0: vaade edaina durbhavamto dinanta vallutuntunte aa padarthamulo durbhavunde pravesistuntai.
1: If the cook has bad feelings, the cooked food also will have bad.
0: Kanukane ee paatra shuddhi, paaka shuddhi, padartha shuddhi chudadaniki asadhyamainadi. Kanukane daani brahmarpanam daniki bhagavantuniki arpitanga chesinappudu ee yokka doshamulanni kuda pariharam ayipoyi adi parishuddhamaina roopondutundi. Appudu dinni bhujinchadaniki annam kaadadi prasadanga roopondutundi.
1: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
0: Aithe idi parishuddham kavadaniki lopala undinatundi okka karanam emiti?
1: What is the reason for its purification?
0: Neevu brahmarpanam chesinappudu aham vaishyanaro bhutva praninam dehamasita pranapana samayukta pacham nyanyam chaturvidam. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్యాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
1: ద ఫుడ్ దట్ యు హావ్ ఈటన్ ఇస్ డైజెస్టెడ్ బై గాడ్ విత్ ఇన్, దేర్ఫోర్ ఫుడ్ ఇస్ ప్యూరిఫైడ్.
0: ఈ ప్రార్థనే చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
1: ఇఫ్ యు డోంట్ ఆఫర్ ప్రేయర్ బిఫోర్ ఈటింగ్ ఆల్ దట్ విల్ బి వేస్ట్.
0: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్యాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
1: We have to offer the prayer with full faith. God is present in the form
0: of prarthana. అంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
1: Some foolish students take it as a matter of just a routine.
0: ఒక్క హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తా, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, తార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
1: దే ప్రే సో వైల్ దే ఆర్ ఇన్ హాస్టల్, ద మూమెంట్ దే గో హోమ్ దే డోంట్ ప్రే అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్.
0: ఇంకా ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసిన?
1: యు నో హౌ ద డైనింగ్ టుడే?
0: పాప సంవత్సరం అంతా కూడా పుట్టబచ్చి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనో మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
1: యాజ్ చిల్డ్రన్ స్టడింగ్ హియర్ ఇన్ బృందావన్ ప్రశాంతి నిలయం అనంతపూర్ క్యాంపస్ దే హావ్ నో ఛాన్స్ టు వాచ్ టీవీ.
0: అవి చూస్తూ వాటి భావంతోనే వీటి భుజించడం చేత ఆ థాట్స్ వీటికి వస్తున్నాయి.
1: పేరెంట్స్ సర్వ్ ఫుడ్ టు దేర్ చిల్డ్రన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ.
0: కనుక హాలిడేస్ లో బయట పోయినప్పుడు పిల్లలు చేయడానికి మూల కారణం ఇదే.
1: This is the only reason why students are spoiled in vacation.
0: Endukante tine aaharam ni ematra kuda nu bhagavat arpitam gaavinchatam ledu.
1: Because food eaten is never offered to God.
0: Kanukane table paina kurchunte tables shape kotlaadutunnayi.
1: Therefore as you sit in front of the table,
0: kanukane aahara shuddhi atyavasaramu ani kudanu ee saankhyamu khanditanga bodhinchindi.
1: Therefore sankhya explained very clearly the purity of food is
0: very important. Endukante panchapanamulo yokka antarbhutamga undinatundi ee aaharam.
1: The food is the inner current for all the five life
0: principles. మన దేహమే ఆహారం యొక్క స్వరూపము.
1: The body is the very form of food.
0: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: It is the food that eats food.
0: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: It is the food that eats food.
0: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
1: The body is the essence of the fruit of the food eaten by the parent.
0: ఇది ఆహారమే.
1: That's food.
0: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: The body which is the form of food again eats food.
0: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: అండ్ హెన్స్ ఫుడ్ కన్స్యూమ్స్
0: అన్నము అన్నమునే భుజిస్తుండాలి.
1: ఫుడ్ ఈట్స్ ఫుడ్.
0: అన్నమయ జీవితం మన దేహము.
1: ద బాడీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్.
0: భుజించేది కూడా అన్నమే.
1: అండ్ వి ఈట్ ఫుడ్.
0: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
1: సో సాంఖ్య టాట్ That food is very important.
0: ఈ మన్నీ కొను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
1: No one would understand out of these texts.
0: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైనటువంటి ఈవిడి ఉంటుండాలి.
1: In very small these things, very important things are present.
0: చిన్నది కదా చిన్నది కదా మనం అలక్ష్యం చేస్తే అది పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది.
1: If you neglect because they are fractional, they become gigantic.
0: చిన్న చిన్న ఒక విధమైనటువంటి యొక్క చెదులు కర్రకు పడుతుంది.
1: We find the pest attacking the wood.
0: చిన్న చెదులే కర్రకు పట్టి క్షణాల లోపల కర్రనంతా భస్మం చేస్తుంది.
1: The pest will destroy the entire wood.
0: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
0: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పెంపొందింప చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
0: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
1: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
0: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దీన్ని విమర్శించింది.
1: The Nyaya explained clearly the difference between atom.
0: Kani but Sankhyamu ee anuvu aneetundi padamune deeni teesaraledu.
1: Sankhya did not bring in this word atom.
0: Prapanchamanta anumayamaina swaroopame.
1: The entire world is full of atoms.
0: Prati padarthamu anumayame.
1: Every matter is full of
0: atoms. Prati vishayamu anumayame.
1: Everything is full
0: of atoms. Panchabhutamulu anumayame. పంచభూతములు అనుమయం.
1: All the five elements are full of atoms.
0: అంత అణువైనప్పుడు దీనికి అణు అని ప్రత్యేకంగా భేదం ఎందుకు మనం పెట్టాలి?
1: Then why should we name it separately atom?
0: అంత అణుమే.
1: Everything is full of atoms.
0: అణువే భగవత్ స్వరూపము.
1: Atom is the very form of God.
0: దీనిని అణువరణీయ అని మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వము.
1: The divinity is present in this atom.
0: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనములు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
1: The three darshanas taught the divinity doubtlessly.
0: Aiti sankhya yogamulo undinatvanti yokka satya swaroopanni,
1: however the true nature as a proponent
0: sankhya darshanamulo undinatvanti satya swaroopanni,
1: the true form
0: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
1: Is manifested in yoga darshana.
0: Nyayamu,
1: the nyaya,
0: ee nyayam aneetundi,
1: this nyaya
0: satya swaroopamu,
1: is true form.
0: Nyayame satyam.
1: Justice is truth.
0: Satyame nyayam.
1: Truth is justice.
0: Adiye prakriti.
1: That is nature.
0: Prakriti satya swaroopam.
1: Nature is the form of truth.
0: Ee prakriti ninnemo baadhistundani cheppani, ee prakriti ninnu mosam chestundadani neevu bhavistunnavu. Porapaatu porapaatu.
1: You feel that you are deceived by nature. It is mistaken view.
0: Prakriti ninnu vanchinchadam ledu.
1: Nature is not deceiving
0: you. Neeve prakriti ni vanchistunnavu.
1: You are deceiving nature.
0: Ee satyanni gurtinchali.
1: You have to know the truth.
0: Prakriti eppudu kodanu prakritimayamainatundi yokka sushabdanga untundali. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి ఒక స్థితిలో ఉంటుండాలి.
1: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
0: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
1: ద ప్యూర్ నేచర్,
0: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: డిపెండింగ్ అపాన్ ద వన్ ఇట్
0: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: ద వన్ విత్ ది ఫీలింగ్స్,
0: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
1: ఇట్ విల్ హ్యావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
0: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
0: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
1: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
0: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
1: దిస్ ప్యూర్ వాటర్,
0: ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
1: వెన్ యు కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
0: పచ్చని బాటిల్ లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
1: ఇఫ్ యు పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
0: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం కూడా ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్ ఆఫ్
0: వాటర్. జలములో భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
0: బాటిల్స్ లో భేదం ఉంటుండదు.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
0: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు బాటిల్స్ వంటివి.
1: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్డ్ టు
0: గ్లాస్ బుట్టి వంటివి.
1: They are glass bottles.
0: ఎప్పుడు పగులుతుందో,
1: when they break,
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
1: what will happen to them,
0: చెప్పలేము.
1: No one can say.
0: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
1: the feelings with which we fill the bottle,
0: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
1: The feelings will assume the color.
0: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
1: if the education enters into wicked heart,
0: ఇది అహంకారమయమైపోతుంది.
1: It will be egoistic.
0: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ నోబుల్ సోల్,
0: సత్య మార్గం అనుభవిస్తుంది.
1: ఇట్ విల్ ఎంజాయ్ ట్రూత్.
0: వినయ విజేతను అనుభవిస్తుంది.
1: ఇట్ హస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: కనుక విద్యలో దోషం లేదు.
1: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్
0: ఎడ్యుకేషన్. అదే విధంగానే ధనం కూడాను.
1: సిమిలర్లీ మనీ ఆల్సో.
0: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
0: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
1: హీ విల్ మిస్ యూజ్ మనీ.
0: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
0: సత్కార్యములు చేస్తుంటాడు.
1: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
0: కనుక ఈ ధనమునకు విభేదము లేదు.
1: మనీ హాస్ నో డిఫరెన్స్.
0: ఈ విద్యకు భేదము లేదు.
1: ఎడ్యుకేషన్ హాస్ నో డిఫరెన్స్.
0: ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
1: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
0: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
1: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
0: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
1: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటివి.
1: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్యూర్.
0: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహములో ప్రవేశించినప్పుడు
1: యాజ్ ది ఎంటర్ ఇన్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్,
0: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఐదర్ బికమ్ సీక్రెట్ ఆర్ అన్సీక్రెట్.
0: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్ వీ షుడ్ డెవలప్ సీక్రెట్ థాట్స్.
0: అహంకారములకు
1: ఈగో,
0: ఆడంబరములకు
1: పర్ఫామ్,
0: అసూయకు
1: జలసి,
0: అశాంతికి
1: రెస్ట్లెస్నెస్,
0: అక్రమములకు అనాచారములకు అవకాశములు అందించరాదు. ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుల్లుగా మారి అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
1: ద మూమెంట్ దే గెట్ ఇన్ వి షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వి ప్లక్ అవుట్ ద థార్న్.
0: ఒక్కొక్క చినుకు రాలుతుందాయి
1: వర్షం డ్రాప్ కానీ
0: డ్రాప్ ఒక్కొక్కటే
1: but there are drops
0: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్
0: అదే మన హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: Therefore if we give scope to these small feelings
0: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములను పెంచుకోవాలి.
1: Therefore we should get away from bad feelings by developing good feelings.
0: ఈ సద్భావములను మనం పెంచుకొనుటకు
1: to develop good thoughts
0: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
1: వి షుడ్ గో త్రూ అవర్ సీక్రెట్ టెక్స్ట్.
0: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
1: యూ డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయ వైశేషిక.
0: చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
1: వెన్ యూ రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: కనుక భేదము లేనటువంటి ఒక తత్వాన్ని ఈ యొక్క దర్శనములు షడ్దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ది షడ్దర్శన teach those without any differences.
0: Kurakane bedamulaku avakasam ivvakoddu.
1: We should never give scope for differences.
0: Inna cheppinattuga okka talli pillalame manamu.
1: We are all the children of same mother.
0: Adhe bhudeve talli.
1: That is mother earth.
0: Okka teegi poolume manamu.
1: We are the flowers of the same creeper.
0: Teegi okkate.
1: Creeper is veru veru. Flowers are different.
0: Chusava okka gooti pittalame manamu.
1: We are the birds of the same nest.
0: Okka gooti guvvalame manamu. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
1: వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది సేమ్ రేస్.
0: అందరము మానవులమే.
1: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
1: వైశేషిక థాట్ వెరీ క్లియర్లీ దిస్ ట్రూత్ అండ్ పబ్లిసైజ్డ్.
0: కనుకనే ఈ షడ్దర్శనములు ఎందుకు ఎట్టి భేదములు కూడా లేదు.
1: ఇన్ దీస్ షడ్దర్శనస్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: చదివే వాడి యొక్క మనోభేదం లేదు ఇందులో ప్రతిబింబిస్తుంటాయి.
1: ఓన్లీ ద రీడర్ హిస్ వ్యాగరీస్ ఆఫ్ ద మైండ్ ఎంటర్టైన్స్ డిఫరెన్స్.
0: నిశ్చలంగా ఉండే జలము లోపల
1: ఇన్ స్టడీ వాటర్
0: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
1: ఐదర్ సన్ ఆర్ మూన్ ఆర్ రిఫ్లెక్టెడ్ స్టడీ.
0: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందనా.
1: వెన్ ద వాటర్ షేప్స్ మూవ్
0: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
1: దేర్ రిఫ్లెక్షన్స్ ఆల్సో స్టార్ట్.
0: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
1: సన్ అండ్ మూన్ డోంట్ మూవ్.
0: ఈ జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద వాటర్ దే అపియర్ టు బి.
0: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావం పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్
0: మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే. కానీ
1: ద గుడ్ అండ్ బ్యాడ్
0: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్.
0: అది నేను చూచాను అనుకుంటున్నావు.
1: యూ సే హావ్ సీన్.
0: ఇది నీ అజ్ఞానమే.
1: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్.
0: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
1: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిజల్ట్.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
1: సో యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా జీవితు జీవితంబు. పొట్టకు

0: మూసి అరవింద దళాచ్యుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు అరవింద దళాచ్యుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితురు ప్రీతిగా యోచన చేరు మానవ ప్రీతిగా యోచన చేయు మానవ మానవ
1: ఓ మ్యాన్ ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్ గో బ్యాక్ టు బెడ్ యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ just to eke out your livelihood, just to fill your stomach. All the education and knowledge that you acquire is only for our living. We have forgotten God. With all this, what kind of happiness, pleasure, what is it you have derived? Enquire within yourself, O man.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Kooti poyada madru, koti sirnu varaku, పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది.
1: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్ ఇట్స్ క్వైట్ నేచురల్ టు ఈట్ పార్టేక్ ఫుడ్.
0: కానీ మానవ జాతిలో ఈ యొక్క ఆహార నిమిత్తమై కాలమును అధికంగా కూడాను వినియోగిస్తున్నారు. కానీ ఆ కాలంలో ఒక్క క్షణకాలమైనా కూడాను దైవచింతనకు వినియోగించటము సాధ్యం కాలేదా?
1: ఇస్ ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు స్పెండ్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఆల్ ది లైఫ్ టైమ్ జస్ట్ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ శ్రీకాకుళం జిల్లానే కాకుండా ఇలాంటి జిల్లాలు ఇంకా మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అందరూ కూడాను వారి వారి దొక్కల కోసమని రెక్కల ఆడించుకుంటూ ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దే ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఎ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
0: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడిచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమునందు.
1: ఇన్ భారత్ నో డౌట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ దేర్ ఓన్ వే ఇన్ పర్సూట్ ఆఫ్ ది డివైన్ కంటెంప్లేటింగ్ ఆన్ హిమ్ అండ్ బీయింగ్ ద రెసిపియంట్స్ ఆఫ్ హిస్ గ్రేస్.
0: కానీ ఇన్ని శ్రమలు పడినప్పటికీ వారు ఏమాత్రమైనా సుఖమును గాని శాంతిని గాని అనుభవిస్తున్నారా అంటే లేదు.
1: విత్ ఆల్ ది స్ట్రెయిన్ అండ్ ది స్ట్రగుల్ దట్ వీ అండర్ గో ఇన్ అవర్ డైలీ లైఫ్ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్, ఆర్ వీ బి రియల్లీ హ్యాపీ? ఆర్ వీ హ్యాపీ? నో.
0: ఆర్ యూ కంఫర్ట్?
1: కంఫర్ట్స్? ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఆల్ దీస్? వీ ఆర్ నాట్.
0: అయితే దైవచింతన చేసేటువంటి మానవులకు ఏ కొద్దిపాటు అయినా కూడాను మనశ్శాంతి శారీరక సుఖము కొంతవరకు కలుగుతూనే ఉన్నది.
1: హవెవర్ దోస్ పీపుల్ దట్ థింక్ ఆఫ్ గాడ్ స్పెండ్ టైమ్ ఇన్ ది డివైన్ దే డూ హ్యావ్ పీస్ అండ్ కంఫర్ట్ ఇన్ దేర్ లైఫ్.
0: ఇట్టి అనుకూలములకు ఎంతమందిగో ఆశ్రయిస్తూ అనేక బాధలకు గురి అయిపోయి కష్టములు అనుభవిస్తున్నారు.
1: People suffer because they are after comforts and conveniences.
0: శారీరక సుఖము మానసిక శాంతి ఈనాటి వరకు ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: Till this day, no one enjoys the physical pleasure and the mental peace.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: The body is just combination of bones.
0: నీటి బుడగ వంటిది శరీరము.
1: Body is like a water bubble.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: ఎప్పుడు కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అంబులపది అయినటువంటి దేహమునకు సుఖం నిచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ వీల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్, బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కాని మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విత్ ఇన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వి హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం నిచ్చినటువంటిది ఏదో శరీర పోషణ నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకా నువ్వు ఎన్నో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్టేక్ so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
0: కానీ నిజంగా విచారించి దాని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
0: కానీ నిజముగా ఈ జీవము జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: మరణపు కొంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్.
0: దారి సంచలనం దుంపు పొందు దుంప,
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహము నిమిత్తమై మనం రాలేదు.
1: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ట్రూత్ అండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ విచ్ లైస్ ఇన్ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అటైనింగ్ ద డివినిటీ వైల్ ఇన్ దిస్ లైఫ్ టైమ్.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కాని అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు ఉదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది. కానీ శాంతి అనేది కించిత్ అయిన కూడా మనకు కలిగింపదు.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, however well, however more of actions that you do, they all lead to restlessness only.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: ee sikakulam nunchi enniyo avasthalaku guri ayipoyi అనేక ఆర్థిక బంధనలకు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ది డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచవలేదు.
1: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ దట్ యు ఆర్ హియర్ టు ఎర్న్ టు అబ్టైన్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: మెనీ ఆఫ్ యూ ఆర్ ఫీలింగ్ సాడ్ that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థన పురస్కరించుకొని ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: మియర్ వర్డ్స్ వుడ్ నాట్ సాటిస్ఫై యూ, బట్ భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థ పడుతూ వచ్చారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ ప్లేసెస్ వేర్ దేర్ షార్టేజ్ ఆఫ్ వాటర్.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కాని ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటిని మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: God is not stone-hearted, rough.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: God has got soft, tender, delicate sensitivity.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: భగవాన్ ఫీల్స్ 100 times మోర్ ఫర్ యూ దాన్ యువర్ ఓన్ సఫరింగ్.
0: కనుక మీరేమాత్రమో బాధపడనక్కర్లేదు.
1: డోంట్ బి వరీ, డోంట్ ఫీల్స్.
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉంటుండాలి.
1: ఎంటర్టైన్ ద ఫీలింగ్ దట్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్ ఈవెన్ ద డిఫికల్టీస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ మౌంటైన్ విల్ సర్టన్లీ వానిష్ అండ్ డిసపియర్ జస్ట్ లైక్ మిస్ట్.
0: కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి.
1: డోంట్ ఫీల్ సాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తుండే ఉంటుంటాయి.
1: వరల్డ్లీ డిఫికల్టీస్ డూ అపియర్.
0: మీకు మాత్రమే కాదు కోటీశ్వరులు కూడా వస్తుంటాయి.
1: నాట్ ఓన్లీ యూ, ఈవెన్ ఏ మిలియనేర్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులు ఉంటాయి.
1: హౌఎవర్ దే హావ్ సో మెనీ డైమెన్షన్స్ టు హైడ్ దేర్ ఓన్ సఫరింగ్.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక మీరు బాధలు పడుతున్నారు.
1: సిన్స్ వీ కెనాట్ కవర్ అప్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ we just expose and suffer.
0: tappaga mee ee baadalu e maatram kodunu adhika kaalamlo korukunda chaala shikra kaalamlo konni nivaranayya tattiga swami aashirvadisthadu.
1: Bhagavan is blessing you all that you will be out of difficulties very soon.
0: mee grama peddalu mee yokka anukoolavantulainatundi vaarini dagara దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్, దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దిస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కానా మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రము లొంగకండి, మీరేమాత్రము బాధపడకండి.
1: డోంట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు దీస్ స్మాల్ ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్. డోంట్ ఫీల్ సాడ్.
0: ఇవన్నీ కూడాను దేహం ధరించిన ప్రతి వ్యక్తికి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: హ్యావింగ్ పుట్ ఆన్ ద వెస్చర్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ, వన్ హ్యాస్ టు పాస్ త్రూ దీస్ డిఫికల్టీస్.
0: కానీ దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సుకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: బాడీ మే సఫర్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ బట్ సీ దట్ యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ పీస్.
0: మనసే ఆధారము ప్రతి మానవులకు.
1: In fact, mind is the foundation for every human being.
0: మానసిక సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: Without mental peace, all physical comforts and conveniences are useless.
0: ఈ మానసిక శాంతి ఒక దైవ చింతనతే తప్ప మరొక మార్గములో మనకు నివారణ కాదు.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకనే ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: యు మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ థింక్ ఆఫ్ గాడ్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ దెన్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ సఫరింగ్ You are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుడి దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company of four laws.
0: బాధలు పడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవం ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోనే మీ ప్రక్కనే మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: నెవర్ బీ అవే ఫ్రమ్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దైవం తప్ప ఇంకే బంధువులు కూడాను ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: నో బడి విల్ స్టాండ్ బై యూ ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్ ఓన్లీ గాడ్ ఓన్లీ బీ విత్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ యూ.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా
1: వి షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి శ్రమ పడినప్పటికీ దైవ చింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయ దో దే సఫర్ దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్ యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. దే సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హిమ్. దేర్ఫోర్ country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kani manasika shantini matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: Aa yokka manasika shanti oka bharatiyulu yokka bhagyame tappa itharuki itti bhagyam labhinchatam ledhu.
1: Mental peace is the property of bharatiyas which is not present anywhere.
0: భారతీయుల భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయస్ టు హ్యావ్ దిస్ మెంటల్ పీస్.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడా ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్ దట్ వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఓవర్ ఏజెస్.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగానూ వర్ణించినప్పటికీ తరగనేటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్ డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: కంటిన్యూ నామస్మరణ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ కంటిన్యూ డూయింగ్ దాట్.
0: నిన్న గ్రామంలో చుట్టుకుని వచ్చి మన ప్రశాంతంలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
1: యు వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్ ద మూమెంట్ యూ స్టెప్డ్ ఇన్ టు ప్రశాంతి నిలయం యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే లభిస్తుంది కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
1: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయిడ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
0: కాన దైవ చింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
1: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఓన్లీ గాడ్ అండ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ హిమ్.
0: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: All the pleasures, comforts and conveniences, they are useless.
0: కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవచింతంతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పనిచేయాలే. కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవచింతను మానేసి మన కష్టమైన జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: ది పర్వర్టెడ్ మైండ్స్, ద నారో మైండ్స్ మే టెల్ యూ టు గివ్ అప్ నామస్మరణ. వై వై కాంట్ యూ వర్క్ బెండ్ డౌన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, దట్ దే మే సే లైక్ దట్.
0: అవన్నీ అసూయాపరులు బోధించేటువంటి బాధలే.
1: That's all the teaching of jealous people.
0: కరుకని మీరు అట్టి వారితో మీరు ఏమాత్రమో ఏకీభవించగా నిరంతరం కూడాను దైవచింతన మాత్రం మరవకుండా చూసుకోండి.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: మీకు తెలియకపోవచ్చును, ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశముల యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: You may not be knowing, many people are suffering in all the villages, towns.
0: శారీరక మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
1: They have been suffering from physical ailments and mental agitations.
0: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయు ఎంత మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
1: Only Bharatiya knows the procedure. How to be blissful at the mental level, being free from mental disturbance.
0: ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకుని దానివల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: ఆల్ ద సఫరింగ్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఎండీవర్ అండ్ పర్స్యూట్ టు ఎంజాయ్ ది మెంటల్ పీస్.
0: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రము భద్రమైనవి కాదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ కంఫర్ట్ బియాండ్ ద మెంటల్ పీస్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతనతోనే లభిస్తుంది, కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్. ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది, కానీ ఇంకేదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ that we can be blissful by thinking of God only.
0: కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవచింతన చేతే మనకు లభిస్తుంది, కానీ అన్య చింతన చేతే మనకు ఏమాత్రము లభించదు.
1: Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: పుట్టుట ఒక చింత.
1: Birth is a problem.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతరి చింత.
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లివింగ్.
0: చెరుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: అండ్ మిస్టరీ.
0: సర్వ చింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికడైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్ నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరి అయినటువంటి మార్గం.
1: దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీస్.
0: దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవే, కానీ కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టములు వచ్చినంత వరకు మనకి ఈ కష్టములంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టములు వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కాని ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కాని కాలం గడిచిన కొలది ఈ కష్టములు మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమనే వస్తున్నాయి.
1: So difficulties do come only for our own
0: కష్టములన్నీ చింత.
1: All the rest are worry.
0: అనుభవించుట ఒక చింత.
1: Experience.
0: ఆనందం అనేటువంటిది కూడా చింతనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వి థింక్ ఇస్ ఆల్సో వరీ.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీస్ దట్ కన్ఫర్ జాయ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
1: దేర్ లైస్ ఇన్ ఎవ్రీ మ్యాన్ ఇన్ఫినిట్ జాయ్, ఇన్ఫినిట్ లవ్.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: It is this love that is infinite. There will never be shortage.
0: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: If you just go and sit there on the top of the mountain and start singing, those that listen to you will also be peaceful.
0: చంటి పిల్లలు కానీ లేక ఇంకే మనుషులైనటువంటి యొక్క మృగములు కానీ పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనిపిస్తుంటాయి.
1: Children, the animals also respond, enjoy blissfully in response to the music.
0: కనుకనే పాటలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైన హృదయమైన కరిగి ప్రవహిస్తుంది.
1: The moment you start singing the glory of God, Namasmarana, even a stone-hearted man, his heart will start melting.
0: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాము, చూస్తున్నాము.
1: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ అ రెవల్యూషన్ ఆఫ్ సచ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ బ్లిస్.
0: కనుక మనకు కష్టములు వచ్చేది ఎంత కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
1: వీ మే పాస్ త్రూ డిఫికల్టీస్ బట్ యెట్ యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ టైమ్ అహెడ్ ఆఫ్ యూ.
0: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే
1: If you dig a pit anywhere at some spot,
0: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
1: ఆల్ దట్ the dirt, the soil that you just take it out and keep it,
0: kaani pedda gunta kuda untuntari.
1: Deeper the pit here and the top bigger the hole over there.
0: Inta pedda gunta untundade ani bayapadanakkaledu.
1: Don't be afraid of the pit there.
0: Aa gunta matte gutta matte gutta matte gunta matte.
1: The just the soil out of this pit and the heap by its side are of the same quality.
0: Karuga mi kashtam padnaro anta guntaku dani prakkalo గుట్ట వలే వారికి మంచి సుఖములు కూడా ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ జస్ట్ బై ది సైడ్ ఆఫ్ ది పిట్ యు ఫైండ్ ది హీప్ ఆఫ్ సాయిల్ దేర్.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: యూ కెన్ కవర్ ది పిట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఈక్వల్ లెవెల్.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ యూ హ్యావ్ టు నో టుడే.
0: అరే నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
0: ఫెల్ ఏ విధంగా నేను పూడ్చటము.
1: How can I cover it up?
0: ఏ విధంగా నేను భరించటము?
1: How can I bear?
0: బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టి గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది.
1: And the soil just by its side.
0: కనుక మీరు ఎన్ని కష్టములు పడినారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట వలే వారికి మంచి సుఖములు కూడా ఉంటుంటాయి.
1: Therefore, just by the side of the pit, you find the heap of soil there.
0: ఆ యొక్క దీనిని

0: ఆ ప్రకారం ఉన్నటువంటి గుట్టమట్టే గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది.
1: అండ్ ద సాయిల్ జస్ట్ బై ఇట్ సైడ్ ఆఫ్ ద పిట్ కెన్ బి యూస్ టు కవర్ దిస్ పిట్ ద డిఫికల్టీ.
0: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: దిస్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ త్రూ డివోషన్.
0: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండదు కనుక ఈ గుట్టమట్టే గుంతమట్టే అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి ఆ కష్టంలో నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు సీ దాట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ పిట్ ఆఫ్ డిఫికల్టీస్ బై కవరింగ్ అప్ విత్ ద సాయిల్ బై ఇట్ సైడ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమ పడి వచ్చారో,
1: యు హావ్ కమ్ హియర్ విత్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ భగవాన్.
0: అదే ప్రేమ చేతనే మీరందరూ కూడా స్వస్థానం పొందే సుఖంగా చేరండి.
1: భగవాన్ విషెస్ దట్ యూ షుడ్ గో బ్యాక్ రిటర్న్ విత్ ఈక్వల్ బ్లిస్ అండ్ జాయ్.
0: అక్కడ పోయి చేరిన తర్వాత ఈ ఆనందాన్ని మీరు అనుభవిస్తుంటుంటే ఆ పడినటువంటి గుంత యొక్క పూర్తి చేసుకోవచ్చును.
1: ద మూమెంట్ యూ రికాల్ అండ్ రికలెక్ట్ ద బ్లిస్ దట్ యూ ఎక్స్పీరియన్స్డ్ హియర్ బ్యాక్ హోమ్ యూ విల్ నేచురలీ ఫర్గెట్.
0: కష్ట సుఖములు రెండు కలిసి ఉండు.
1: The difficulty, the happiness, the pleasure and the pain go together.
0: దీని విడిది ఎవరి వశమకారు.
1: It is impossible for anybody to separate them.
0: కనుక కష్టం భరించలేని సుఖం బటందరు.
1: The fructification, fulfillment of pain lies in pleasure.
0: కనుక కష్ట సుఖములు మనకు వచ్చినటువంటి అంతగును సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: The pain and pleasure do come in our life to develop the spirit of equanimity, equal mindedness.
0: Prema sarupulara,
1: embodiment of love.
0: Meeru taragane twenty oka aasti oka prema.
1: You have got this boundless love within
0: you. Aa prema ne bhagavantuni oka property.
1: Your love is the property of Bhagavan.
0: Kanukane meeru aa prema ni penchukondi.
1: See that you grow in love.
0: Kanukane bhagavantuni oka prema deeniki chodu needai mimmalni anni vidhala kaapaadutundi.
1: It's the divine love that will protect us. It is the divine love which is our anchor and support.
0: మన ఆస్తి పాత్రలంత ధనధాన్యముల చేత ఏర్పడినవని మీరు భావించకండి.
1: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
0: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే.
1: Our true wealth is only love.
0: ప్రేమ కరిగేటువంటిది కాదు.
1: And this wealth of love will never diminish.
0: కానీ తరిగేటువంటిది కాదు.
1: It will never run short.
0: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
1: ఇట్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ఎవర్ అండ్ ఎవర్.
0: ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు.
1: దోస్ దట్ హ్యావ్ రియలైజ్డ్ ది సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ లవ్ విల్ నో దాట్.
0: నిన్న దినం మీరు బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి పాటల చేతను మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
1: యూ వెంట్ రౌండ్ ఆల్ ద స్ట్రీట్స్ దేర్ ఇన్ పుట్టపర్తి స్ప్రెడింగ్ జాయ్ టు ఎవ్రీబడి. దట్ మస్ట్ హావ్ గివెన్ యూ బ్లిస్.
0: కనుక మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ సింగ్ లౌడ్లీ ఫుల్ థ్రోటెడ్.
0: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా ఆశ్రయం చేస్తారేమని దానిని భయపడకండి.
1: నెవర్ థింక్ దట్ అదర్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఎవరేమనుకున్నా కూడా మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ ఎ విష్ బట్ హ్యావ్ ద కన్విక్షన్ దట్ యు బిలీవ్ ఇన్ గాడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివైన్ పవర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చేరటం
1: ఆల్ ఆఫ్ యు అసెంబ్లీ
0: నాకు ఎంతో ఆనందము.
1: ఆల్ ఆఫ్ యు అసెంబ్లీ హియర్ అండ్ మేడ్ భగవాన్ very very happy.
0: meekandarki aanandamu saukhyamu santoshamu shanti anni kudanu labhinchalani nenu eppudu kudanu aashisthune untanu.
1: Bhagavan always wishes and blesses you that you should have that eternal bliss, eternal peace, eternal happiness.
0: ee naadu meeru 5000 mandi ikkada cheraranu anustunnaru.
1: You are happy because of number 5000 here.
0: ఈ 5000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ భగవాన్స్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టుడే.
0: ఇదే మీకు అన్ని అక్షయంగా మారిపోయి
1: దిస్ ప్రసాదం యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ హియర్ విల్ బి ఇన్ఫినిట్.
0: కష్టములు నష్టములు అన్నిటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది.
1: అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ వరీస్ అండ్ యాంగ్జైటీస్.
0: అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫ్రీ హియర్ టోటలీ ఫ్రీ.
0: ఎక్కడే గానీ భగవంతుడు ఒక కాసునకాయ లొంగి తాను

0: దేవుని పేరు చెడగొట్టుకోడు.
1: గాడ్ నెవర్ ఎక్స్పెక్ట్స్ మనీ. హీ విల్ నెవర్ మేక్ హిస్ నేమ్ స్పాయిల్డ్ దట్ వే.
0: కనుకని ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడా మరణం ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ మనీ దేర్ విల్ బి డిస్రెప్యూట్.
0: కనుక స్వామి యొక్క ఆస్తి అంత ప్రేమమే.
1: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ లవ్. లవ్
0: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
1: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుండంటే సమస్త కర్మలు కూడా నివారణ అయిపోతాయి.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ ఆల్ యువర్ యాక్షన్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ సక్సెస్ఫుల్.
0: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటల్లీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి.
1: హ్యావింగ్ బీన్ హియర్ ఫిల్ యువర్ హార్ట్స్ టోటల్లీ విత్ లవ్.
0: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు.
1: ఎర్లియర్ దేర్ ఇస్ వన్ సింగర్.
0: ఇక్కడికి వచ్చేటువంటి వాడు
1: యూస్ టు విజిట్ దిస్ ప్లేస్ ఫ్రీక్వెంట్లీ.
0: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
1: గోస్ ఆన్ సింగింగ్ ఆల్ ది టైమ్ ఆల్ ఓవర్ వేర్ ఎవర్ హీ మూవ్స్ అబౌట్.
0: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపు చేస్తుంది.
1: దిస్ మ్యూజిక్ రెండర్డ్ బై దెమ్ మేడ్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
0: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
1: రాజేశ్వరరావు యూజ్ టు సింగ్ హియర్ ఓ కృష్ణ సింగ్ ద మెలడీ సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
0: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసును కానీ అన్యులకు తెలియదు.
1: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
0: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
1: Wherever they are liberated.
0: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
1: Those that make business of the music can never be blissful and happy.
0: కానీ వారు ఎప్పుడు కూడా బిజినెస్ కు దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారి పాడేటువంటి వారు.
1: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
0: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటది.
1: They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come.
0: ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: Those that have sung the glory of God, they may not be in our midst, but they are remembered forever and ever.
0: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
1: Therefore that would remain with us permanently, eternally, is only God's
0: name. ఒంటి ఉండినా లేకపోయినా, మీకు స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి.
1: We may not be able to sing loudly, we may not have sufficient energy to do so, but we can sing within.
0: తప్పక అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగల కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
1: Repetition of God's name will earn God's merit. The punya, lots of it.
0: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందు కూడాను అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
1: గాడ్స్ నేమ్ విల్ బి ఏ సపోర్ట్ ఎట్ ఆల్ లెవెల్స్, ఫిజికల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడాను పోషిస్తుంది.
1: ఇస్ నాట్ మియర్లీ భక్తి ది డివోషన్. It also finds us fulfillment, rakti. It also gives us a kind of attachment, the anurakti. It also develops detachment, virakti.
0: Kanuka ee oka daiva sitena meeku anni vidhala toduga untuntadi.
1: God will support you in every way.
0: Yedaina inta pichadanu bujinchukune tappudu danni bujinchi bhagavata namaskaram chesi mringandi.
1: Before you start eating things, think of God and pray to him.
0: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
0: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావి, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనేది పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
1: దేర్ ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, Brahmarpanam, offering to God and then start.
0: కానీ వారికి తెలుసో తెలియకనో బ్రహ్మార్పణ అని మింగినప్పుడు కూడాను లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
1: Whether they know or not, as they offer to God, there is an answer from within.
0: Aham vaishvanaro bhutva pranayam dehamasita pranapana samayukta achanyanyam chaturvidham.
1: The answer comes, I am there in you in the form of Vaishvanara. I am the one who masticate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
0: Kanuka lopal nunchi manaku supply vastuntundi adhe ee sound reflection reaction.
1: So the answer Vaishvanara we get from within is reaction, reflection and resound.
0: Kanuka manamu కోరినటువంటిది అంతా కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడీ, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విదిన్ సైలెంట్లీ.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 15th discourse on Gita Bhagavan delivered on 20th August 1984. In this discourse, Bhagavan narrates the events that led to the Kurukshetra war and the commencement of Gita. He also gives an introduction to the most important chapter in Bhagavad Gita, which is Sankhya Yoga, the Yoga of Wisdom. Sai Bhagavan Uvacha.
1: Shudram Hrudaya Daurbhalyam. Weakness of the heart is rather mean.
2: Archana, ఈ నీచమైన మానసిక దౌర్బల్యమును తరమగొట్టు. ధైర్యముగా ఈ యుద్ధభూమి నందు నిలువుని ఆదేశించాడు కృష్ణుడు.
1: కృష్ణ కమాండెడ్ అర్జున గివ్ అప్ ద ఫెయింట్ హార్టెడ్నెస్, ఫైట్ ఇన్ దిస్ వార్ విత్ కరేజ్.
2: హృదయ దౌర్బల్యమునకు మూల కారణము దేహాత్మ భావం.
1: Body consciousness is responsible for faint heartedness.
2: ఈ దేహాత్మ భావమునకు అజ్ఞాన ప్రభావమే కారణం.
1: The influence of ignorance that is responsible for the body consciousness.
2: ఏతావత అజ్ఞాన ప్రభావం చేత మానవుని యందు దేహాత్మ భావన పెంచుకొని తద్వారా మానసిక దౌర్బల్యుడవుతున్నాడు.
1: ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మ్యాన్ ఈస్ డెవలపింగ్ బాడీ కాన్షియస్నెస్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ హీఈస్ బికమింగ్ వీక్ మైండెడ్.
2: మానసిక దౌర్బల్యుడు ఎట్టి చిన్న కార్యమును కూడా సాధించలేడు.
1: విత్ వీక్ మైండెడ్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ దో ఇట్ ఇస్ స్మాల్.
2: కనుకనే మధ్య మధ్య గీతాచార్యుడు నాయమాత్మ బలహీనైన లభ్య అని హృదయ దౌర్బల్యము కలిగినటువంటి వాడు బలహీనుడైనటువంటి వాడు ఎట్టి కార్యమును కూడా సాధించలేడని నిరూపించాడు.
1: గీతాచార్య ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ గివింగ్ గీత ఉపదేశ that a weak minded person cannot achieve and accomplish even a small thing. This has been repeated by him a number of times.
2: Manasika daurbalyam kaligineetundi vyaktike dukkha mohamulu ventaadutuntai.
1: A person who is weak minded will be haunted by sorrow and infatuation.
2: Dukkha munda leka moham munda ane vishayanni manam vicharinchinappudu మోహము ఉండినప్పుడే దుఃఖము మోహమును వెంటాడుతుంది.
1: బిట్వీన్ సారో అండ్ ఇన్ఫాచ్యుయేషన్ విచ్ ఇస్ ఫస్ట్ ఇఫ్ వీ ఎన్క్వైర్ ఇన్ టూ వీ కమ్ టు ది కన్క్లూజన్ ఇన్ఫాచ్యుయేషన్ బ్రింగ్స్ అబౌట్ సారో.
2: మోహమే లేకుండా దుఃఖము ఆ స్థానం నందే ఉండదు.
1: వితౌట్ అటాచ్మెంట్ దెర్ వుడ్ బి నో సారో.
2: మోహము బింబము దుఃఖము ప్రతిబింబము.
1: ఇన్ఫాచ్యుయేషన్ ఆర్ అటాచ్మెంట్ ఈస్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ ఇస్ సారో.
2: ఈ బింబ ప్రతిబింబములే మానవుని ప్రధానమైన విరోధులు.
1: దిస్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ దే ఆర్ ది ప్రైమరీ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
2: ఈ మోహ దుఃఖములు మానవుని కృంగదీయుచున్నవి.
1: దిస్ అటాచ్మెంట్ అండ్ సారో దే మేక్ హిమ్ వెరీ వీక్.
2: నాది నేను నావారు అనేటువంటిదే ఒక మోహం.
1: మై సెల్ఫ్ మై పీపుల్ అండ్ మై థింగ్స్ దిస్ ఈస్ ఇన్ఫాచ్యుయేషన్.
2: ఎంతకాలమైనప్పటికీ నాది నావారు అనేటువంటి భావము ఉండినంత వరకు కూడాను ఈ దుఃఖం అనేటువంటిది వాణిని వెంటాడుతూనే ఉంటుండాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ ఎ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ అటాచ్మెంట్ హీ వుడ్ సర్టన్లీ బి హ్యావింగ్ సారో.
2: కనుక ప్రతి మానవుడు కూడాను నేను నాది నావారు అనేటువంటి స్థానం నుండి మనము మనవారు అనేటువంటి స్థానమునకు మనం ప్రయాణం చేయాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ ది స్టేజ్ వేర్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద థింగ్స్ హిమ్సెల్ఫ్ హిజ్ ఓన్ పీపుల్ అండ్ హిజ్ ఓన్ ఆర్టికల్స్ హీ హ్యాస్ టు గో ది నెక్స్ట్ స్టెప్ ఆఫ్ we ours and our own people
2: neeru naadi naavaru ani tuntedi kevalam swarthaparamainatundi
1: I my things and my people this is saturated with selfishness
2: see swartham anetundi bandhana
1: selfishness is bondage
2: kramakramina ee swartham nundi parathmanaku manam prayanam kavali
1: from selfishness we must travel gradually to selflessness
2: vidyarthulu chakkaga gurtinchinchinatundi vishayamu oka sslc anukondi leka 10th class anukondi examination ayin tarvata swari results anta paper lo vastuntai
1: it is common experience for the students that after the examination of 10th standard sslc the results are published in the newspaper
2: lopala oka rendu pages anta kudanu ee results number e untuntadi
1: in a newspaper almost two pages the results the numbers of the students have passed would be around
2: konni lakshala mandi numbers unta untuntayi akkada
1: there could be a lack of people the numbers would be announced there
2: aithe vidyarthi chuchedi ఈ అన్ని నంబర్స్ చూడడు తన నంబర్ ఎక్కడుందో దానిపైన మాత్రమే గమనం పెట్టుకుని ఉంటాడు
1: బట్ ఎనీ స్టూడెంట్ ఇస్ కన్సర్న్ టు ఫైండ్ అవుట్ హిస్ పర్టికులర్ నంబర్ హీ డజంట్ సో మచ్ కేర్ ఫర్ ఆల్ ది అదర్ నంబర్స్
2: ఇన్ని నంబర్స్ వచ్చినాయే నా మిత్రులు ఇంతమంది పాస్ అయినారే అనేటువంటి విషయాల భావం ఈ విద్యార్థిలో రాదు
1: A student doesn't have that feeling of broad-mindedness, seeing the, all the numbers. So many of my friends have passed.
2: Purti swarthaparudu kavatam cheta, okka number kosame thanu aa pages anta vetukutu untadu.
1: As he is extremely selfish, he will be searching only for one number and that is his number.
2: Ide swartham.
1: This is selfishness.
2: ఈ స్వార్థమును కొంతవరకు లక్ష్యమునందు ఉంచుకొని పరాత్మను కూడాను అనుభవించుటకు ప్రయత్నించాలి
1: Based upon this selfishness, we should try to understand selflessness also.
2: Smaraka udaharanam.
1: One more example.
2: 10 mandi mitrulu cheri oka photo teesukunnaru.
1: 10 friends have taken a photo.
2: ఈ ఫోటోలో 10 మంది వచ్చారలే నా ముఖం ఎక్కడుంది నా ముఖం ముందు ఫోటోలో తన ముఖాన్ని మాత్రం ముందు చూస్తాడు
1: Anyone is interested in identifying his own photo among the 10.
2: ఇది కూడాను కేవలము ఒక విధమైనటువంటి స్వార్థమైనటువంటి ఒక దృష్టి
1: దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ నారో అండ్ సెల్ఫిష్ విజన్
2: ఈ స్వార్థంతో పాటు పరు యొక్క ముఖమును కూడాను చక్కగా వచ్చిన వాళ్ళేవా అనేటువంటి విషయాలన్నీ కూడాను మనం గమనించాలి
1: అలాంగ్ విత్ హిస్ సెల్ఫిష్ ఫీలింగ్ ఆఫ్ లుకింగ్ అట్ హిజ్ ఓన్ ఇమేజ్ ఇన్ దట్ పర్టికులర్ ఫోటో హి హస్ టు ట్రై టు ఫైండ్ అవుట్ హౌ ది అదర్స్ ఫోటో హెస్ కమ్
2: మనది మనము మనవారు అనేటువంటి విశాల భావము లోపల సర్వుడి యొక్క యోగక్షేమాన్ని కూడాను చూసుకుంటుంది ఈ యొక్క మనస్తత్వం
1: విత్ ద ఫీలింగ్ విచ్ ఈస్ సాచురేటెడ్ విత్ వీ అవర్ థింగ్స్ అండ్ అవర్ పీపుల్ వన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్
2: పూర్వము అర్జునుడు ఖాండవనము దహించాడు
1: వన్స్ అపాన్ ఎ టైమ్ అర్జున డిస్ట్రాయ్డ్ in the forest of Kandava
2: inka ennenno yuddhamulu gavinchadu
1: he has waged a number of wars
2: aa paristhiti endu thanaku ee vidhamainatundi yokka mamakaram kaani shokamu kaani raledu
1: at the time of fighting those wars he never got either the sorrow or attachment
2: aithe ee mahabharata yuddhamunandu మధ్యస్థానములో నిలుచుకున్నటువంటి అర్జునుడు బంధువులను మిత్రులను పుత్రులను తిరతండ్రులను తాతలను గురువులను నావారు అనుకునేటువంటి వారిని చూచాడు
1: బట్ ది సేమ్ అర్జున స్టాండింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మహాభారత వార్ హీ టుక్ ఎ వ్యూ ఆఫ్ హిజ్ ఓన్ క్లోజ్ రిలేటివ్స్ హిజ్ ఓన్ టీచర్స్ హిజ్ ఓన్ అంకుల్స్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ హీ గాట్ ఎ పర్టికులర్ ఫీలింగ్
2: ఇక్కడ నావారు అనేటువంటి యొక్క మమత్వం ఈ మోహము రావటం చేత తాను అనేక విధములుగా కూడాను కొంత మోహములకు కట్టుబడి అజ్ఞానములకు ఉరి అవుతూ వచ్చాడు
1: హీ వాజ్ సబ్జెక్టెడ్ టు ద ఫీలింగ్ ఆఫ్ మైండ్నెస్ అండ్ విత్ దట్ అరోస్ ఇన్ఫాచుయేషన్ అండ్ కాన్సిక్వెంట్లీ సారో
2: రాయబారమునకు పంపే సమయమునందు అర్జునుడు కృష్ణుడు కొంచెం ఆలస్యం చేయుచున్నాడే, తక్షణమే యుద్ధము గావించాలి అనేటువంటి ఉత్సాహంతో కృష్ణుని అనేక విధములుగా పురికొలుస్తూ వచ్చాడు అర్జునుడు.
1: When Krishna was sent on peace mission, Arjuna was very much interested in waging a war and he was trying to provoke Krishna to see that this mission fails.
2: రాయబారమునకు అనేక విధములుగా ప్రయత్నం చేస్తుండేటువంటి సమయం లోపల కృష్ణ, ఈ రాయబారంతో జరిగేటువంటి పని కాదు, యుద్ధమునకు సిద్ధం కావటమే మంచిది అని ధైర్య సాహసముతో కృష్ణునికి చెప్పాడు.
1: Arjuna told Krishna with a lot of courage in his heart that Arjuna, Krishna, this particular thing is not going to be settled by
2: Kauravulu. Rayabaramu kudireetunte varu kaadu.
1: Kauravas would not agree for this particular mission.
2: Yetlanaga
1: Shiva asked as to how this could be described.
2: Kalakutamuna amrutam sujimpavila.
1: Nectar cannot arise out of the poison.
2: భయదావాగ్నిలో మల్లె పూల వెద జల్లు లీలా.
1: హౌ కెన్ యూ గెట్ ఎ పీస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఓషన్ ఆఫ్ టెర్రర్.
2: ముష్కరు నిమ్రోల హితోక్తులు మేలా గుణజాల ఏలా ఈ సంధి మాటలిక గోపాల.
1: హి సెడ్ గోపాల, why all these words of peace? They will never be acceptable to them. Let us not indulge in this kind of peace mission.
2: Kuracha buddula kauravulara baratoragi mana pottu kottura.
1: Those mean minded kauravas, would they agree for and accept our proposals?
2: Chalika uttara dakshina dhruvamulu kaliyuna yuddhamu siddhamanaka kalaharana nikayela.
1: Is it possible to bring North Pole and South Pole together? Similarly, it is impossible to bring peace mission. Why do you make efforts in this particular direction, O Krishna?
2: Pandavulu uttara disha yandunnaru, Kauravulu dakshina disha yandunnaru. ఈ ఇరువురు కలవాలంటే ఇటువైపున పడమరు ఇటువైపున తూర్పు అడ్డం వస్తుంది, కనుక మీరు కలవాలంటే ఇంకా పైన్నే కలవాలి కానీ కింద కలచడానికి వీలు కాదని చెప్పినని దృఢంగా చెప్పాడు అర్జునుడు.
1: అర్జున ఎక్స్ప్లెయిన్ దట్ పాండవాస్ ఆర్ ఆన్ ద నార్థన్ సైడ్, కౌరవాస్ ఆర్ ఆన్ ద సౌదర్న్ సైడ్ అండ్ బిట్వీన్ దెమ్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్. ఇఫ్ ఎట్ ఆల్ దే హావ్ టు జాయిన్ టుగెదర్ దే హావ్ టు జాయిన్ ఓన్లీ ఇన్ హెవెన్ అండ్ నాట్ ఆన్ ఎర్త్. దట్ వే హి జస్ట్
2: ఆర్ హెవెన్ ఆర్ హెల్,
1: హెవెన్ ఆర్ హెల్ బట్ నాట్ సర్టన్లీ ఆన్ ఎర్త్.
2: కనుక ఈ విధంగా ఆలస్యం చేయుచున్నటువంటి కృష్ణుణ్ణి అనేక విధములుగా కూడాను తాను తొందర చేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: అర్జున వాస్ ట్రైంగ్ టు హేజన్ అప్ ఆల్ దీస్ థింగ్స్ విత్ కృష్ణ హూ వాస్ ట్రైంగ్ టు షోస్ ఎలిక్.
2: కారణమేమి, తన బంధువులను తన మిత్రులను తన యొక్క గురువులను తన యొక్క తాతలను ఎవరిని చూడలేదు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ అర్జున అట్ దట్ టైమ్? He did not see any one of his relatives, grandparents and none so ever.
2: Drushti kontavarakunu vikasinchaka puramu idi vishalamainatu bhavanga undinadi Arjunuku.
1: Before the vision was blossom, it seems Arjuna had very broad vision.
2: Yuddha bhoomilo madhya bhagamlo nilchina samayam lopala andarni drushtini prasarinchadu.
1: Once he stood in the middle of the war field, took a look at the relatives.
2: Anadu yuddhamunaku purukalpinatuvanti oka Arjunude ee madhyasthanam nandu nilchi Krishna indari bandhu mitru guru putrula jampi barinchutettulo naa kannulu tiruguchunnavika kaalamu gadapaka kadalu mintiki.
1: The same Arjuna, when he stood in the middle of the battlefield, took a look at the close relatives and friends, his eyes began reeling and he suffered from giddiness and he just said, well, Krishna, I would not be able to fight the war.
2: ఈ మాటలు విన్న తక్షణమే అర్జును చూచి కృష్ణుడు మండిపడ్డాడు.
1: The moment
2: ఉద్రం హృదయ దౌర్బల్యం అని కొంతవరకు దూషించాడు కూడా అర్జున్ని.
1: The moment Krishna heard these words of Arjuna, he was very much angry. He just said, he advised him by telling, it is mean-mindedness.
2: ఈ విధమైనటువంటి పిరికిపంద యుద్ధమునకు సిద్ధం ఎందుకు కావాలి?
1: Such a timid fellow as you are, why did you get ready for the war?
2: కేవలము ధీరత్వంగా నిరూపణ చేసి దీనుడై ప్రతిపిస్తున్నావు.
1: You posed as if you are a hero and a courageous fellow, but you seem to be suffering from timidity.
2: ఇలాంటి శోకముతో బాధపడేటువంటి వ్యక్తి కేవలం వైద్యులకు శిష్యుడే కాని యోగులకు శిష్యుడు కాదు.
1: A person who suffers from such faint-heartedness can be a disciple of a doctor and not a disciple of a yogeshwara.
2: కనుక ఇలాంటి వాడిని నా శిష్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటుగా ఉంటుంది.
1: I feel ashamed of accepting you as my disciple.
2: యుద్ధము అప్పటికప్పటికి ఉట్టిపడినటువంటిది కాదు.
1: War did not arise suddenly.
2: ఇది 3 నెలల నుంచి కూడా దీని యొక్క రాయబారం జరుగుతూనే ఉంటుండాలి.
1: The mission has been going on for the past 3 months and preparations also.
2: ఆనాడే ఈ విధమైనటువంటి యొక్క దీనిని ప్రదర్శించి ఉండిన నేను ఇందులో పాల్గొని ఉండేటువంటి వాడిని కాను.
1: If only in the beginning itself he has shown this kind of disinclination, I would not have taken up this particular task at all.
2: బంధువులకు స్నేహితులకు అనేక విధములుగా పత్రములు రాసి వారి యొక్క సమ్మతిని పొంది ఈనాడు సర్వ బంధువులు కూడా చేరినటువంటి ఈ సమయం లోపల నీ ఛాత్రధర్మం నిర్మూలన చేసుకుంటున్నావు.
1: After writing letters to friends and relatives, getting their approval, and after assembling all of them, then you are just destroying your own true spirit of ఛాత్ర.
2: నీవు దౌర్బన్యుడు, దౌర్భాగ్యుడవు.
1: You are an unfortunate fellow and a faint-hearted one.
2: అంతే కాదు, నీవు పిరికి పందవు అన్నాడు.
1: You are extremely timid fellow.
2: నీ పోటీ వారిని చూచి ఇంకా రాబోయేటువంటి జనరేషన్ అంతా కూడాను నీ యొక్క మనమలను కొడుకులు కూడాను నీ యొక్క పరాక్రమం చూచి నవ్వవలసి వస్తుంది అన్నాడు.
1: ది కమింగ్ జనరేషన్స్ విల్ హావ్ టు లాఫ్ అట్ యువర్ ల్యాక్ ఆఫ్ కరేజ్.
2: నీవు అర్జునుడు అని పేరు పెట్టుకున్నావు.
1: యు హావ్ టేకెన్ ది నేమ్ ఆఫ్ అర్జున.
2: అర్జున అనగా దీనికి అర్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అర్జున?
2: ఈ అర్జున అనగా పవిత్రము అని నిర్మలము అని దీనికి అర్థం.
1: అర్జున యాక్చువల్లీ మీన్స్ సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
2: ఇలాంటి నిర్మల నిశ్చలమైనటువంటి యొక్క అర్జునుకు ఈ మాలిన్యము ఈ దౌర్భాగ్యము ఎందుకు ప్రవేశించింది?
1: ఫర్ సచ్ ఎ పర్సన్ యాజ్ అర్జున హూ ఇస్ ప్యూర్ అండ్ హూ ఇస్ సేక్రెడ్,
2: దీనికంతా మూల కారణము అజ్ఞానము.
1: ఫర్ దిస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఇగ్నోరెన్స్.
2: ఈ యొక్క రోగమును చక్కగా కనిపెట్టినటువంటి వైద్యుడు కనుక నారాయణుడు దానికి తగినటువంటి యొక్క చికిత్సను పూనుకుంటున్నాడు.
1: నారాయణ బీయింగ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిసీజ్ హీ గాట్ హింసెల్ఫ్ ప్రిపేర్డ్ టు ట్రీట్ ఇట్.
2: భగవద్గీత ప్రారంభమైన తక్షణమే ఏ కర్మయోగము ఏ ధర్మయోగము ఏ యొక్క నిష్కామ కర్మను ఇలాంటి బోధనలు చేయవచ్చును, భక్తి యోగమును కూడా బోధించవచ్చును.
1: In the beginning of Bhagavad Gita itself, Krishna could have taught Bhakti Yoga or Karma Yoga or Nishkama Karma Yoga.
2: Asalu Krishnudu matladaniki prarambhinchatame rendo adhyayam.
1: Krishna commenced speaking only in the second chapter.
2: Modati adhyayam antha kudanu Arjuna yokka godava yerchukotamlone saripoyindi.
1: The entire first chapter is devoted to the record of the weeping and the crying of
2: ye matramu andulo kinchit maataina kudanu taanu upayoga pettaledu.
1: Krishna did not interfere at all even for a small while, for a little.
2: Rendava adhyayamulo prarambhinchindi 11th shlokam.
1: In the second chapter from the 11th shloka Krishna began teaching.
2: Anta varaku opiga pattukunnadu Krishnudu.
1: Krishna exercised patience until such time.
2: Ayya nee saruku inka ayipoyinda ani prashninchadu.
1: He questioned, have you exhausted all your stock?
2: Unna sarukanta talalo nimpukunnadanta kudanu pillalu examination hall lo poi paper lo chutnattuga empty head ayipoyindi Arjunuki.
1: Just as students' head become empty after writing the examination, Arjuna's head became empty after exhausting all his sorrow in the form of first chapter.
2: Appudu prarambhinchadu Krishnudu.
1: Then Krishna commenced.
2: Nee enduku karpanya doshamu praveshinchindi?
1: In you the defect of mean-mindedness, weakness has entered.
2: దీనికి తగినటువంటి వైద్యం చేస్తానని తాను కోరుకున్నాడు.
1: ఐ నో హౌ టు ట్రీట్ ఇట్, ఐ విల్ డూ ఇట్, హి సెడ్.
2: కారణమేమనగా అజ్ఞానమే ఈ మోహమునకు ఈ శోకమునకు కారణమని గుర్తించాడు.
1: ఇగ్నోరెన్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాచ్మెంట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, దిస్ వాజ్ రికగ్నైజ్డ్ బై కృష్ణ.
2: అప్పుడే సాంఖ్యయోగమును ప్రారంభించాడు.
1: దెన్ హి కమెన్స్డ్ సాంఖ్యయోగ.
2: సాంఖ్య విషయమునకు సంబంధించినటువంటి ఆత్మ అనాత్మ భావము స్వరూపం యొక్క తత్వం.
1: సాంఖ్యయోగ ప్రైమరీలీ డీల్స్ విత్ ఆత్మ అండ్ అనాత్మ, సెంటినెంట్ అండ్ ఇన్సెంటియంట్, ఆప్టికల్.
2: అజ్ఞానములో ఉండినటువంటి వానికి ఈ ఆత్మ అనాత్మ అనేటువంటి విషయములు ఎట్లా అర్థమవుతాయి?
1: ఎ పర్సన్ హూ ఈజ్ సో క్లీన్ ఇగ్నోరెంట్, హౌ కుడ్ యూ అండర్స్టాండ్ ఆత్మ అండ్ అనాత్మ?
2: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
1: వన్ ఫైన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
2: రోగంతో ప్రమాదమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వానికి డాక్టర్ మొట్టమొదట ఆ ప్రమాదమును తప్పించేటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి.
1: When a patient is in great danger, doctor has to see that he goes out of danger.
2: తదుపరి తగినటువంటి ఉపచారములు చేయాలి.
1: After that, he can undertake the other treatment.
2: మొదలు ప్రమాదము ఉంచుకుని పోతుంటుంటే ఉపచారాలు చేస్తూ కూర్చుంటే ఈ ప్రమాదము తప్పదు.
1: When he is in great danger, unless he is saved from that, the other things will not be of
2: help. మొట్టమొదట ప్రమాదమును కొంతవరకు చల్లార్చి తదుపరి ఉపచారములో ప్రారంభించాలి.
1: First save him from the danger and then give the other treatment.
2: మునిగిపోయేటువంటి వాడిని మందులు లేవదీసి తదుపరి కొన్ని ఉపచారములు చేయాలి.
1: If a person is getting drowned, take him out, bring him to the bank, then you can give the other treatment.
2: వాడు మునిగిపోతుంటే వాడికి ఉపచారాలు చేయడానికి పోతుంటే మునిగి చచ్చిపోతాడు.
1: When he is getting drowned, if you want to just give him all sorts, if you want to try to give him comfort,
2: అదే విధంగానే అర్జునుడు శోకమోహములో మునిగిపోతున్నాడు.
1: In the same way, Arjuna was sinking and he was full of sorrow and attachment.
2: కనుక మొదలు శోకమోహములకు తగినటువంటి ట్రీట్మెంట్ చేయాలి.
1: Therefore, in the first place, the treatment will have to be to deal
2: ఆ బలహీనతలో ఉండినటువంటి వానికి ధైర్య సాహసం అనేటువంటి చక్కని స్ట్రాంగ్ ఇంజక్షన్ ఇచ్చాడు అర్జునుడు కృష్ణుడు.
1: కృష్ణ గేవ్ ఏ స్ట్రాంగ్ ఇంజక్షన్ ఆఫ్ కరేజ్ అండ్ వాలర్ ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్.
2: ధైర్య సాహసములను అందించే నిమిత్తమై ఈ ఆత్మ అనాత్మ యొక్క విషయాన్ని బోధించడానికి ప్రారంభించాడు.
1: ఇన్ ఆర్డర్ దాట్ Arjuna gets courage and valor, he explains Atma and Anatma.
2: Arjuna, bhaya bhrantulato manam yetti chinna karyamulu kodunu sadhinchaledu.
1: Arjuna, with fear we would not be able to accomplish anything.
2: Kanuka neevu dhairyamuto nilchali.
1: Stand courageously.
2: ఏ విధమైన భయానికి అవకాశం కాకుండా చూసుకోవాలి.
1: డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఫియర్.
2: బీ ఫియర్లెస్.
1: బీ ఫియర్లెస్ సార్.
2: ఈ విధముగా నువ్వు ఉండినప్పుడే నీతో ఎంత కార్యమైన కూడా నేను సాధిస్తాను.
1: ఓన్లీ వెన్ యూఆర్ లైక్ దాట్ ఐ కెన్ మేక్ యూ టు అచీవ్ మెనీ థింగ్స్.
2: కృష్ణుడు ఆ సమయం నందు కూడా నువ్వు నవ్వుతూనే ఉంటున్నాడు.
1: ఈవెన్ అట్ దట్ టైమ్ కృష్ణ వాజ్ ఫౌండ్ స్మైలింగ్.
2: అర్జునుడు ఏడుస్తూనే ఉన్నాడు.
1: అర్జున వాజ్ క్రైయింగ్.
2: నవ్వేవాడు నారాయణుడు, ఏడ్చేవాడు నరుడు అని.
1: ద వన్ హూ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్ ఈజ్ నారాయణ, ద వన్ హూ క్రైస్ ఈజ్ నర.
2: ఏడ్చేవాడు అజ్ఞాని, నవ్వేవాడు జ్ఞాని.
1: ఎ క్రైయింగ్ పర్సన్ ఈజ్ ఇగ్నోరెంట్, ఎ పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్.
2: జ్ఞానాజ్ఞానములు అనేటువంటిది ఇక్కడనే ఉంటుండాలి, కనిపిస్తూనే ఉంటుండాలి ఆత్మ అనాత్మ యొక్క విభాగంలో.
1: ద డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్ కెన్ బి సీన్ దేర్ ఇట్సెల్ఫ్.
2: కృష్ణుడు ఆత్మ,
1: కృష్ణ ఇస్ ఆత్మ.
2: ఇంకా అర్జునుడు అనాత్మ,
1: అర్జున ఈజ్ అనాత్మ.
2: నీది నాది సంబంధించినటువంటి విషయాన్ని నీకు బోధిస్తానన్నాడు.
1: కృష్ణ సే థింగ్స్ రిలేటింగ్ టు మీ అండ్ టు యూ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్.
2: నేను నీవు కావాలా, నీవు నేను కావాలా?
1: ఐ షుడ్ బికమ్ యూ అండ్ యూ షుడ్ బికమ్ మీ. హీస్ కృష్ణ సే.
2: నేను నీవు కావాలనుకుంటే నేను ఒక దౌర్బల్యుడు కావాలి.
1: ఇఫ్ ఐ షుడ్ బికమ్ యూ ఐ షుడ్ ఆల్సో బికమ్ వీక్ మైండెడ్.
2: నాకు ఇట్టి దౌర్బల్యం నాలో ఏమాత్రం కూడా ప్రవేశించదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ ఎనీ ఎంట్రీ ఆఫ్ సచ్ వీక్నెస్ ఇన్ మీ.
2: నీకు నీవు నేను కావాలని ఆశిస్తున్నావా, నన్ను ఫాలో చేయి.
1: ఇఫ్ యూ వాంట్ బికమ్ మీ దెన్ యూ హావ్ టు ఫాలో మీ.
2: అప్పుడే కరిష్యే వచనం తవా అన్నాడు అర్జునుడు. స్వామి మీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
1: దెన్ అర్జున సెడ్ స్వామి ఐ వుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో యువర్ కమాండ్.
2: ఈ విధముగా ముందు అతనికి ధైర్య సాహసములను అందించి కార్యములు యందు ముందంజ వేసేటువంటి యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా అందించాడు.
1: ఆఫ్టర్ గివింగ్ సఫిషియంట్ ఎన్కరేజ్మెంట్ అండ్ కరేజ్ టు అర్జున, హీ మేడ్ హిమ్ టు అండర్టేక్ ఫైటింగ్ అండ్ యాక్షన్.
2: ఈ సాంఖ్య యోగములో మొట్టమొదట దేహం యొక్క తత్వాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఇన్ ది సాంఖ్య యోగ థింగ్స్ రిలేటింగ్ టు బాడీ వర్ టాట్.
2: అర్జున నీవు చూచినటువంటి వారందరూ నీ బంధువులని, నీ మిత్రులని నీవు భావిస్తున్నావు.
1: అర్జున ది పీపుల్ హూమ్ యు హావ్ సీన్ యు ఆర్ థింకింగ్ that they are your relatives and friends.
2: ఎవరు బంధువులు ఎవరు మిత్రులు.
1: Who is relative and who is a friend?
2: ఎవరు దేహి ఎవరు దేహము.
1: Who is body and who is the intellect?
2: దేహములంతా కూడాను కేవలం నీటి బుడగల వంటివి.
1: All the bodies are like water bubbles.
2: నీ బంధువులు నీ మిత్రులు చర్మలు కూడాను ఈనాడు మాత్రమే కలిగినటువంటి వారు చేరినటువంటి వారు కాదు.
1: All your relatives or friends, they are not present only today.
2: అనేక జన్మల నుండి వారు నీవు నేను కూడాను వస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం.
1: For a number of births, all of them or two, all of them existed and you existed and we also existed.
2: దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి ఇవి కేవలము మానవుని యొక్క ఉపాధులు.
1: బాడీ మైండ్ ఇంటెలిజెన్స్ దిస్ ఆర్ ఆల్ ఓన్లీ ది దిస్ ఆర్ ఓన్లీ అడ్జెంట్స్ ఆఫ్ ఎ పర్సన్.
2: ఇవి ఉపాధులు అనగా మనము ధరించినటువంటివి వస్త్రములు వంటివి.
1: దిస్ ఆర్ సంథింగ్ లైక్ ది క్లోత్స్ దట్ వి హావ్ వోర్న్.
2: ఇవి మనము ధరించి ఇవి జడములైనటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ ఇనర్.
2: ఈ జడములైనటువంటి దానికోసం సంబంధ బాంధవ్యమును నీవు అభివృద్ధి పరచుకొని ఈ శోకమోహమునకు గురి కావద్దు.
1: వై డు యూ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఇనర్ట్ థింగ్స్ అండ్ సబ్జెక్ట్ యువర్ సెల్ఫ్ టు సారో అండ్ ఇన్ఫాక్ట్.
2: ఈ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
2: నీ బంధువులకు నీ మిత్రులకు తగినటువంటి గౌరవ మర్యాదలు నువ్వు చేయవచ్చు.
1: ఆల్ ది ఆనర్ అండ్ ది అదర్ థింగ్స్ డ్యూ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.
2: అయితే
1: బట్
2: ఈ యుద్ధ భూమిలో వాయు వరుసలకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
1: ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ దేర్ కెనాట్ బి ఎనీ రూమ్ ఫార్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
2: ఒకరు ఎదురు పార్టీ రెండవది వారిని ఎదిరించేటువంటి పార్టీ.
1: దేర్ ఆర్ టూ పార్ట్స్ వన్ అపోజిట్ టు ది అదర్.
2: ఇక్కడ రెండు లక్ష్యములు మాత్రమే ఉంటుండాలి.
1: దేర్ ఆర్ ఓన్లీ టూ ఆబ్జెక్టివ్స్.
2: కనుక ఈ విధమైనటువంటి యొక్క బంధుమిత్రుల యొక్క సంబంధం అనేటువంటిది ఈ యుద్ధ భూమిలో ఏమాత్రం కూడా వాయు వసలడానికి పెండిండు కావు అని చెప్పని చెప్పాడు.
1: టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ మ్యారేజ్ ఫంక్షన్.
2: కనుక నీవు యుద్ధ భూమిలో ఉన్నావా లేక భద్రభూమిలో ఉన్నావా?
1: ఆర్ యూ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఆర్ యూ ఇన్ ఎనీ అదర్ ప్లేస్?
2: కనుక యుద్ధమునకు వచ్చినటువంటి వాడు యుద్ధము గావించు.
1: You have come for fighting, fight.
2: దీనిని ఆధారం చేసుకుని ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకం లోపల ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత ఉత్సవ మామక పాండవ శివ కిం కురువత్ సంజయ అన్నాడు. సంజయుని చూచి
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ధృతరాష్ట్ర ఆస్కర్ సంజయ, సంజయ వాట్ ఆర్ మై పీపుల్ డూయింగ్ అండ్ వాట్ ఆర్ పాండవాస్ డూయింగ్?
2: ధర్మక్షేత్రి కురుక్షేత్రి ఈ రెండు కాదు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు.
1: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఈస్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ధర్మ వాట్ ఆర్ దే డూయింగ్?
2: యజ్ఞయాగాది కృతములు ఆచరించడం చేత అది ధర్మక్షేత్రంగా మారింది.
1: ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ సాక్రిఫైసెస్ హ్యావ్ బీన్ డన్ అండ్ దేర్ఫోర్ ఇట్ బి డిస్క్రైబ్డ్ యాస్
2: గురునందనులు ఆడుకున్నటువంటి ప్రదేశం కనుక దీనికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది.
1: చిల్డ్రన్ ఆఫ్ కురు హ్యావ్ ప్లేడ్ ఆన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ దేర్ఫోర్ ఇట్ ఇస్
2: కనుక ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో. ధర్మక్షేత్రం అనగా ఏమి? అనేక విధమైనటువంటి స్వార్థరహితమైన పవిత్రమైన దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి భావంతో కూడినటువంటిది.
1: ఆల్ సేక్రెడ్ ఆస్పీషియస్ థింగ్స్ హావ్ బీన్ డన్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ దేర్ ఫోర్ ఇట్ బి డిస్క్రైబ్డ్ యాజ్.
2: అనగా దీనికి మన దేహముని ప్రమాణంగా తీసుకుందాం.
1: వీ కెన్ టేక్ అవర్ ఓన్ బాడీ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్.
2: పుట్టినప్పుడు ఈ దేహము నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి రీతిగా పశుపాపగా ఉంటుంటుంది.
1: వెన్ దిస్ బాడీ వాజ్ బోర్న్ ఇట్ ఇస్ ప్యూర్ అండ్ అన్బ్లెమిష్డ్.
2: ఎట్టి కామక్రోధ లోభమోహం వాచ్యమైనటువంటి ఈ అరిషడ్ వర్గంలోకి ఏమాత్రము తాను బానిస కాదు.
1: ఇట్ వాజ్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
2: నిరంతరము ఆనందంతో చిరునవ్వులు చిందులు దొరుకుతుంటాయి సంటి బిడ్డ.
1: A small child just born would always be happy.
2: ఒక ఆకలికి మాత్రమే ఏడుస్తుంది గాని అన్య భావనలకు ఏమాత్రము తాను యోచన చేయదు.
1: ఇట్ క్రైస్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ హంగ్రీ, అదర్వైజ్ నాట్. ఇట్ విల్ ఆల్వేస్ బి హ్యాపీ.
2: దొంగ వచ్చి చూచినా నవ్వుతుంది, దొర వచ్చి చూచినా నవ్వుతుంది చంటి బిడ్డ.
1: వెన్ బి ఇట్ ఎ థీఫ్ ఆర్ బి ఇట్ ఎ కింగ్, హూఎవర్ టేక్స్ ఎ లుక్ అట్ ఇట్, ఇట్ స్మైల్స్ అట్ దెమ్.
2: కొట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది, ముద్దు పెట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది.
1: ఇట్ లాఫ్ అండ్ స్మైల్ అట్ ఎ పర్సన్ హూ హాస్ కమ్ టు బీట్ ఇట్ ఆర్ హూ హాస్ కమ్ టు ఫాండ్లింగ్
2: కిస్. అదే విధంగానే చంటి బిడ్డలో నిర్మలంగా ఉంటుంటుంది కనుక ఆ వయసు అది ధర్మక్షేత్రమైనటువంటి దేహము.
1: చైల్డ్ యాజ్ ఇట్ బి ప్యూర్ ఇట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మక్షేత్ర.
2: అనగా ఎట్టి గుణములకు సంబంధం లేనటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి దేహములకి ధర్మక్షేత్రము అని.
1: ఏ బాడీ విచ్ ఇస్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ది గుణస్ సత్వరజస్తమో
2: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఇందులో అనేక గుణములు పెరుగుతూ వస్తుంటాయి.
1: యాజ్ ది బాడీ గ్రోస్ ఆన్ ఇట్ గ్రోస్ ఆన్ కలెక్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
2: ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది అహంకారము, క్రోధము, తాపము, మోహము, ఈ గుణములు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: Jealousy, hatred and infatuation, attachment, when all these things develop, this becomes Kurukshetra.
2: కాబట్టి ధర్మక్షేత్రము ఇది, కురుక్షేత్రము ఇది.
1: Therefore, the same body is Dharmakshetra and it is Kurukshetra also.
2: ఈ మంచి చెట్టలు రెండు కూడా మన కురుక్షేత్రంలో ఉంటున్నాయి.
1: Both good and bad are they find a place in our heart.
2: పాండవ కౌరవుల యొక్క యుద్ధము 18 దినములు మాత్రమే జరిగింది.
1: The war between Pandavas and Kauravas was there, but it lasted only for 8 years.
2: ఈ మంచి చెట్టుల యొక్క గుణముల యుద్ధము జీవితమంతా జరుగుతూ ఉంటుంది.
1: But the war between good and bad, it goes on throughout the life.
2: దీనికి ఒక ఎండ్ అనేటువంటిది, అంత్యం అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ వార్.
2: కనుకని అతను ఆ దృష్టి అందించుకుని ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు పాండవులు కౌరవులు నావారు అనగా ఏంటి, మమత్వంతో కూడినటువంటిది నావారు.
1: మై పీపుల్ కౌరవాస్ అండ్ పాండవాస్
2: వారి మమత్వంతో కూడినటువంటిది ఈ రజో తమో గుణములు.
1: రజో తమో attributes and gunas, they are associated with mamatvam.
2: Mamaka pandavas cheva pandava ani enti pure adi satyikamainatundi ekka gunamulu.
1: The word pandava stands for purity and sattvic nature.
2: Telladanamunaku nirmalatvaniki pandavattvam ani peru.
1: For whiteness and purity, the word used is pandavattvam.
2: Evarikaina tella jabbu vachinatte pandu rogam untaru. Pandava ani enti tella jabbu ani tellaga undeyatundi.
1: If any person gets a disease, it is called Pandurogam.
2: Pandu Rajuku adhe jabbu.
1: The king Pandu suffered from that.
2: Atani peru kudanu Pandu.
1: His name also is Pandu.
2: Kanuka atani putrulu ainatundi varu kabatti itulu parishuddhamainatundi yokka varu Pandavulu.
1: The children of Pandu therefore are pure.
2: Anaga deeni yokka antaratham enti, rajoguna tamogunamulakunu satvikamunaku yuddham prarambhamaindi.
1: In other words, the inner significance of it is a war commenced between sattvika guna and rajoguna and tamoguna.
2: Ee iruvuru cheri kimukuru vat sanjaya em chestunnara pa ani adigadu.
1: Dhritarashtra asked Sanjaya, these two people, what are they doing?
2: ఏమైనా అర్థం ఉందా? యుద్ధం చేయడానికి పోయినటువంటి వాళ్ళు అక్కడ ఫుట్బాల్ ఆడుతా కూర్చుంటారా? యుద్ధమే చేస్తారు.
1: Why was this question asked? Is there any meaning in this question? When they have gone for a war, they would certainly fight. They would not be playing.
2: Dhritarashtra ఈ ప్రశ్న అడగటంలో ఒక అంతరార్థం ఉంటుండాలి.
1: But there is an inner meaning behind this question.
2: ఏమిటనగా, అది ధర్మక్షేత్రం.
1: The explanation is that this is Dharmakshetra.
2: నా కుమారుడు దుష్టులు దుర్మార్గులే.
1: My children are bad ones, wicked ones.
2: అయితే ఆ ధర్మక్షేత్రంలో ప్రవేశించేటప్పటికి వీరికి ఏమైనా మానసిక పరివర్తన కలిగి ఉండవచ్చు.
1: After they have entered in that particular field of dharma, there could be some mental transformation.
2: ఈ పరివర్తన జరగటం లేచేత ఒక కాంప్రమైజ్, ఒక రాజీకి ఏమైనా కుదిరినారావు ఏమో అనేటువంటి ఉద్దేశంతో అట్లా అడిగాడు.
1: After they have entered that sacred land, it is possible that the minds must have been transformed. There could have been some compromise.
2: Ekapothe yuddham cheyadaniki vellina vaadu yuddhame chestaru gaani inke vidhamaina puttanu cheyadaniki veeru ledu.
1: People who have gone for a war, they would otherwise certainly fight. They cannot do anything else.
2: Aithe adigina vaadu evadu?
1: But then, who is the person who has asked this question?
2: Athane Dhritarashtrudu.
1: He is Dhritarashtra.
2: Idane Dhritam Rashtram, idi Dhritarashtram ani. Dhritarashtra anaga evarante, tanadi kaanatuvanti danini tanadiga bhavinchukune vaadu Dhritarashtrudu.
1: Dhritarashtra refers to the one who considers things which do not belong to him as his.
2: దేహము తాను కాదు.
1: హీ ఈజ్ నాట్ ద బాడీ.
2: తాను కానటువంటి దేహము తాను అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ ద బాడీ విచ్ హీ ఈజ్ నాట్ యాజ్ హీ.
2: ఇంద్రియములు తాను కాదు.
1: హీ ఈజ్ నాట్ ద సెన్స్ ఆఫ్.
2: తాను కాని ఇంద్రియములు తాను అని గర్విస్తున్నాడు.
1: బట్ హీ టేక్స్ ప్రైడ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఈజ్ ద సెన్సస్.
2: అనగా తనది కానటువంటి రాజ్యమును తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: any person who considers the kingdom which is not his as his own, he is dhritarashtra.
2: Kanuka evaru dhritarashtra anaga andaru dhritarashtrali tanadi kaani dehanni tanadiga bhavinchukuntunnaru tanadi kaani indriyanni tanadiga bhavinchukuntunnaru dani nimittamai aneka vidhamaiti sohamohamulaku guri avutunnaru kanuka prati okkaru kuda nu dhritarashtrudi aa dhritarashtra anetundi antar dhritarashtraniki aadharam chesukoni ee hrudaya kshetramunandu ee manchi cheddala yokka సంబంధమైనటువంటి ఒక యుద్ధములే ఇదే మహాభారత యుద్ధంగా భావించుకుంటూ వచ్చారు.
1: ఇఫ్ యు ఆస్క్ ఆల్ పీపుల్ ఆఫ్ ధృతరాష్ట్రస్ బికాస్ దే ఐడెంటిఫై దెమ్సెల్స్ విత్ ద బాడీ విచ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్ట్, దే ఐడెంటిఫై దెమ్సెల్స్ విత్ ద సెన్సెస్ విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్, అండ్ దేర్ఫోర్ దే ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ధృతరాష్ట్రస్ ఓన్లీ.
2: కనుక ఇక్కడ విన్నటువంటి వాడెవడు? అర్జునుడు.
1: హూ ఇస్ ద పర్సన్ హూ హర్డ్ ది ఎంటైర్ థింగ్? ఇట్ వాజ్ అర్జున.
2: పాండవుల్లో ఇంతమంది ఉంటున్నారు గొప్ప గొప్ప వారు, మహాధర్మమూర్తి అనేటువంటి ధర్మజుడే ఉంటున్నాడు.
1: అమంగ పాండవాస్ దెర్ ఆర్ పీపుల్ హూ మైట్ బి బెటర్, ఫర్ ఎగ్జాంపుల్ ధర్మజా.
2: ధర్మజుడికి ఎందుకు ఇంత పవిత్రమైనటువంటి గీతను బోధించి ఉండకూడదు?
1: వై వాజ్ నాట్ దిస్ సేక్రెడ్ గీత టాట్ టు ధర్మరాజా?
2: అతనికి సర్వబలములు కూడా ఉంటున్నాయి.
1: హీ హ్యాడ్ ఆల్ ద స్ట్రెంగ్.
2: పూరి భుజబలము బుద్ధి బలము గదబలము ఉండేటువంటి వాడు చూస్తామంటే భీముడు ఉన్నాడు కదా.
1: If you take the physical prowess, there was Bhima.
2: Bhimudu kudani enduku bodhinchukundakoddu?
1: It could have been taught to Bhima, but why not?
2: Aithe Arjunike maatrame enduku bodhinchali?
1: What is the reason for teaching this?
2: Deenini paramo manam geetalo motta motta koncham gurtinchali.
1: In the first place, we have to understand the inner significance of this.
2: Dharmajudu manchi vaadi, dharmamurti.
1: Dharmaja is the embodiment of dharma, no doubt.
2: అయితే అతనికి పూర్వతాపము లేదు, పశ్చాత్తాపముంది.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫోర్ సైట్, హీ హ్యాడ్ ఓన్లీ రిపెంట్.
2: అనగా ముందు జరగబోయేటువంటి దానిని గురించి తాను ఏమాత్రం కూడాను విచారించడు. జరిగిన తరువాత అయ్యో ఈ విధంగా జరిగిపోయింది అని విచారిస్తాడు.
1: హీ డిడ్ నాట్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ థింగ్స్, ఓన్లీ ఆఫ్టర్ థింగ్స్ హ్యాపెన్ దెన్ హీ రిపెంట్స్.
2: ఇంకా భీమునకు భుజబలముంది, గదబలముంది, కండబలం ఉంటుండాలి, కానీ బుద్ధి బలం లేదు.
1: ఇఫ్ యు టేక్ భీమా, ఆఫ్ కోర్స్ హి హాడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, ప్రోవెస్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్.
2: తనకేమైనా కోపం వచ్చినా పెద్ద వృక్షాన్ని కూడా వేర్ల వరకు పెరిగి ఇందతో పోట్లాటానికి సిద్ధమవుతాడు.
1: ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ, హీ విల్ బి ఏబుల్ టు టేక్ అవుట్ ఎ ట్రీ విత్ రూట్స్ అండ్ ప్రిపేర్ టు ఫైట్.
2: కానీ బుద్ధి బలము తక్కువ.
1: But he did not have much of intelligence.
2: Arjuna ki e balam untundadu ante purva tapame untundadu.
1: Arjuna on the other hand had foresight.
2: Arjuna cheppadu yuddhamuniki purame, Krishna inta mandi bandhuvulandanni mitrulandanni champi ee rattapu koodu bhujinchutakante nenu bichcham ettadanikaina vellutanu, nenu yuddham cheyanannadu. Munduganni purva tapame thanu anubhavinchadu.
1: For example, Arjuna told Krishna, well Krishna, I would rather beg alms elsewhere but not fight this war because it means so much of suffering.
2: Dharmaraju atta cheyaledu. Yuddham anta aina tarvata vishrantiga intilo kurchoni yo na bandhuvulandaru poyire na varandaru vellire inki nenu ilanti rajyam niyeli prayojanam entuku ani appudu vicharistu vachadu papa.
1: In contrast to this, Dharmaraja, after the ways of war was waged and after he lost all his relatives, sitting in his house, he was repenting for what happened.
2: Anukani tamaru seyengavariyu karyamunu gurchi manchi chiddalu chankaga bondupurachi cheyutappunuga katti chintaleka vegirinchinatonade vishamayagunu unnadu.
1: Therefore it is said that if any person without discrimination and thinking, if he is in has does anything which is bad, he will not repent.
2: Idi Dasaratha Maharaju yokka swabhavam.
1: This is the nature of Dasaratha, King Dasaratha.
2: Taanedo devasana yuddhamanandu taanu varini jayinchutakai rathamunekki tana yokka moodo bhaaryainatundi kaikanu teesukoni vellaadu.
1: In the war between the gods and demons, he went and participated taking Kaikeyi in his chariot.
2: Kaikeyi Kekeyi rajaputri anaga Kashmir deshamu raju yokka putri.
1: Kaikeyi is the daughter of the king of Kashmir.
2: Anu astashastra vidyamulo chaala goppaga telisinatundi.
1: She was very well informed in the
2: asalu ramulakanta kudano astashastra vidyalanta nerpinchindi Kaikeyi.
1: It was Kaikeyi in fact who taught Rama archery and other things relating to war.
2: కృష్ణావతారంలో సత్యభామ, రామావతారంలో కైకేయి ఈ అస్త్రశస్త్ర విద్యలో ఆరితేరినటువంటి వారు.
1: డ్యూరింగ్ కృష్ణావతార సత్యభామ అండ్ డ్యూరింగ్ రామావతార కైకేయి ఆర్ ఎక్స్ట్రీమ్లీ.
2: ఈ రథంలో ఈ కైకేయిని తీసుకెళ్లినప్పుడు ఈ యుద్ధం చేస్తున్న సమయం లోపల ఆ యొక్క చక్రములకు ఒక శీల ఉంటుంటారు, అది ఊడిపోయింది పాపం.
1: దెన్ దశరథ వాజ్ ఫైటింగ్ ది వార్ ఇన్ టు దిస్ చారియట్ దెర్ వాజ్ ఎ పర్టికులర్ రోప్ విచ్ వాస్ మిస్సింగ్ అండ్ విచ్ వాస్
2: అది ఊడిపోయినట్టు చక్రం క్రింద పడిపోతుంది.
1: ఇట్ ఈస్ లైక్ దట్ ది వీల్ వుడ్ కమ్ ఆఫ్ ది చారియట్.
2: ఆ సమయంలో తన భర్తకి ఏమైనా కూడా అపజయం కలుగుతుందో ఏమో అని తన వేలిని ఆ యొక్క దీనిలో పెట్టి ఆ యుద్ధం లోపల కాపాడింది.
1: ఇన్ దట్ పర్టికులర్ సిచ్యుయేషన్ కైకేయి యూజ్ హర్ ఫింగర్ టు ఇన్సర్ట్ అండ్ సీ దట్ ది వీల్ డస్ నాట్ కమ్ ఆఫ్ ది చారియట్ అండ్ సేవ్.
2: ఈ విజయాన్ని సాధించిన తరువాత చూచాడు దశరథ మహారాజు రక్తం కారిపోతుంటుందని కైకేయి చేయి నుంచి.
1: After achieving victory, King Dasaratha had a look at Kaikeyi. Her hand was profusely bleeding.
2: ఈ విషయం చూచి కైకా నీ వల్ల నేను విజయం సాధించగలిగాను కనుక నీవు ఏదైనా రెండు వరములు కోరుకో నేను ఇస్తాను అన్నాడు.
1: After seeing this particular plight, he was so pleased with Kaikeyi's services. She said, Kaika, you can ask any two boons.
2: అనగా ఆ సమయము చెప్పలేదు, ఆ కోరికను చెప్పలేదు.
1: While granting boons, he did not specify a time period, he did not specify the specific boons as such.
2: మీకు ఇష్టమొచ్చిన సమయంలో ఇష్టమొచ్చిన కోరికను కోరుకోమని రెండు ఆమెకి అప్పచెప్పాడు.
1: He has given the freedom to ask for two boons, any time, any of the boons.
2: ఒక కాలమైనా నిర్ణయం చేయాలి, కోరికలైనా నిర్ణయం చేయాలి.
1: Either the time of granting the boons will have to be specified.
2: కనుకనే ముందు వెనుక యోచించకుండా వరం ఇచ్చేసేసినాడు.
1: Without thinking the consequences, he has just granted the boon.
2: మనకు ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన కోరికలే కోరుకుంది. అప్పుడు ఎవరు తప్పు? కైక తప్ప, దశరథుని తప్ప? దశరథుని తప్పు.
1: కైకే ఆస్క్ ఫర్ ద బూన్స్ అట్ ఎ టైమ్ విచ్ వాజ్ అప్రోప్రియేట్ ఫర్ హర్ అండ్ ది బూన్స్ ఆల్సో వర్ డిసైడెడ్ బై హర్. ఇట్ ఈస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ కైకే, ఇట్ ఇస్ ది మిస్టేక్ ఆఫ్ ద.
2: కనుకనే వేగిరికి ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన కోరికను కోరుకోమని రెండు ఆమెకి అప్పచెప్పాడు.
1: He has given the freedom to ask for two boons, any time, any of the boons.

0: డిసైడెడ్ బై హర్ ఇట్ ఇస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ కైకేయి ఇట్ ఇస్ ది మిస్టేక్ ఆఫ్
1: కనుక నీ వేగిరించినటువంటి విషయం యోగును అన్నాడు అది తొందరపట్టము కొన్ని విషయం లోపల చాలా ప్రమాదం అవుతుంది
0: దేర్ఫోర్ హేస్ట్ మేక్స్ వేస్ట్ అండ్ ఇట్ బికమ్స్ పాయిజనస్ దట్ ఇస్ వాట్ ఇట్ సేడ్
1: అదే విధముగానే ఇక్కడ అర్జునుడు ఉండినటువంటి యొక్క ప్రభావం చేత ప్రేమ చేత అర్జును యొక్క తత్వాన్ని కూడా ముందు వెనుక యోచించకుండా కృష్ణుడు ఏమాత్రం పని చేయలేదు
0: దేర్ఫోర్ Krishna, who had a lot of affection for Arjuna, he looked to all the effects and implications and then only he taught him Gita.
1: Kanuka Arjuna yokka mundu venakala yochinchi tadupari ee vidhamga thanu yuddhamunaku siddham ayyadu Arjunudu. ముందు వెనక యోచించి అనగా యుద్ధము లోపల ఎంతమంది బంధుమిత్రులు పోతారో ఇదంతా జరిగిన తర్వాత నేను ఎవరి కోసం యుద్ధం చెయ్యాలి ప్రజలే లేనప్పుడు నా యొక్క రాజ్యం ఏమిటి అని ఈ విధంగా కూడా ముందు రాబోయేటువంటి విషయాన్ని యోచిస్తూ వచ్చాడు
0: అర్జున ఫోర్సా వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అవుట్ ఫైటింగ్ ద వార్ అండ్ దేర్ఫోర్ హి జస్ట్ సెడ్ ఐ డు నాట్ వాంట్ టు ఫైట్ బికాజ్ ది కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ బ్యాడ్
1: కనుక పశ్చాత్తాపం కాకుండా పూర్వతాపంతో నిండినటువంటి వాడు అర్జునుడు
0: He was not feeling sorry after the event was over. When the event took place, he was feeling sorry.
1: ఈ పూర్వతాపం ఎలాంటి వారికి వస్తుందంటే పరిశుద్ధ హృదయం కలిగినటువంటి వారికే వస్తుంది.
0: That feeling of sorry before the event takes place will be obtained only in pure hearts.
1: అందువలనే అర్జున అనగానే పవిత్రము ఒక పరిశుద్ధము అయినటువంటి హృదయం కలవాడు అని అర్థం.
0: Therefore, Arjuna refers to a pure and a sacred hearted man.
1: శ్రీశైలము అనేటువంటిది ఇక్కడ దగ్గరగా ఉంటుండాలి
0: నియర్ షూర్ దర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ శ్రీశైలం
1: అక్కడ కూడాను మల్లికార్జున భ్రమరాంబ అని ఉంటుండాలి
0: దేర్ ఆర్ టూ ఎంటిటీస్ మల్లికార్జున అండ్ భ్రమరాంబ దే
1: ఈ మల్లికార్జున భ్రమరాంబ అంటే ఏం వీరి అర్థం ఉంటుంది పార్వతీ పరమేశ్వరులు అని చెప్తుంటారు
0: ద మీనింగ్ ఆఫ్ మల్లికార్జున అండ్ భ్రమరాంబ ఐ ఆర్ టేకన్ యాజ్ పార్వతీ అండ్ పరమేశ్వరం
1: మల్లిక అర్జున అనగా మల్లె అంటే జాస్మిన్ ఒక మల్లె పువ్వు
0: మల్లె రెఫర్స్ టు జాస్మిన్ ఫ్లవర్
1: ఎలాంటి జాస్మిన్ ఎలాంటి మల్లె పువ్వు అది అర్జున తెల్లటి మల్లె పువ్వు
0: వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ దిస్ పర్టికులర్ జాస్మిన్ ఇట్ ఈస్ ప్యూర్ అండ్ వైట్
1: తెల్లటి మల్లె పువ్వు వంటి వాడు ఈ మల్లికార్జునుడు
0: మల్లికార్జున ఇస్ వన్ హూ ఈస్ లైక్ జాస్మిన్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వైట్
1: అతని ఈశ్వరుడు
0: ఈశ్వర హింస
1: భ్రమర అంబ అంబ పార్వతి ఎవరుంటే భ్రమరము ఒక తుమ్మిదట
0: భ్రమరాంబ రెఫర్స్ టు ది పార్వతి హూ విల్ బి కంపేర్డ్ టు ఎ బీ
1: ఆ అంబ అయినటువంటి భ్రమరము తెల్లటి మల్లె లోపల చేరి ఆ మల్లె యొక్క మకరందాన్ని తీసుకుంటుందట అందువల్లనే ఈ పార్వతమ్మకు మల్లిక అర్జున అనేటువంటి ఈశ్వరత్వంలో ప్రవేశించి ఆ యొక్క అంబ ఎటువంటి వారు భ్రమరం కమ్యూనిటీ భ్రమరాంబ పార్వతి అనగా భ్రమరంతో కూడినటువంటిది పార్వతి తెల్లటి రంగుతో కూడినటువంటి మల్లె పువ్వులో ఉండేటువంటి మకరందము ఈశ్వరుడు
0: భ్రమరాంబ రెఫర్స్ టు బి పార్వతి హూ ఇస్ హూ మే బి కంపేర్డ్ టు పార్వతి షీ గోస్ ఇన్ టు ది ఫ్లవర్ ఆఫ్ మల్లికార్జున ద జాస్మిన్ ఫ్లవర్ అండ్ షీ డ్రాస్ ది నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్
1: కనుక ఈ మల్లె పువ్వులు ఉండేటువంటి మకరంధానికి ఓనేటువంటిది కనుక అర్ధ రైట్ గా ఉంటుండాలి ఆమెకు అర్ధ భాగం లోపల అధికారం ఉంటుండాలి
0: బికాస్ షీ డ్రాస్ షీ సెట్స్ ద నెక్టర్ ఫ్రమ్ ద ఫ్లవర్ షీ హాస్ గాట్ అథారిటీ ఓవర్ హాఫ్ ది బాడీ ఆఫ్ ఈశ్వర
1: దీని అర్థమును పురస్కరించుకుని శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబ అని పేరు పెట్టారు
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ఇన్నర్ మీనింగ్ ది నేమ్స్ గివెన్ ఇన్ శ్రీశైలం ఆర్ మల్లికార్జున
1: ఏ తర్వాత అర్జున అనగా ఏమిటి పవిత్రము నిర్మలము అని అర్థం
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అర్జున రెఫర్స్ టు సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ
1: అలాంటి నిర్మల పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి అర్జునుడు కనుకని ఆనాటి నుండి యుద్ధ భూమి వరకు కూడాను అనగా 75 సంవత్సరములు విడనాడినటువంటి ఒక జంటగా కలిసిమెలిసి ఉంటున్నారు కృష్ణార్జునుడు
0: కృష్ణ అండ్ అర్జున వర్ టుగెదర్ ఆల్మోస్ట్ ఫర్ 75 ఇయర్స్ ఇన్సెపరబ్లీ బికాస్ అర్జున హ్యాడ్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ ఎ సేక్రెడ్ హార్ట్
1: 75 సంవత్సరములంతా కలిసిమెలిసి ఉండినప్పటికీ ఏనాడు కూడా భగవద్గీత బోధించలేదు
0: ఆల్దో దే లివ్డ్ టుగెదర్ ఫర్ 75 ఇయర్స్ అట్ నో టైమ్ ఎర్లియర్ కృష్ణ టాట్ భగవద్గీత టు
1: కారణం ఏమిటి
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్
1: అంతకాలము కేవలము ఒక బంధుత్వమైన బాంధవ్యంలో అనుసరిస్తున్నారు.

0: అంధవ్యము,
1: భావ భావ భావ మార్గము.
0: What is the reason for not telling Gita? Throughout these 75 years, he was treating his Krishna as his
1: anaga dehatma bhavamtone jeevistu ottunnaru.
0: They were living with body consciousness.
1: Yenadu nenu neeku sharanu dochinatundi vaanini ani sharanagati pondinaadu appudu Krishnudu guru ayinaadu Arjuna shishyudayyadu.
0: But the moment Arjuna surrendered and accepted the discipleship, Krishna became a teacher and Arjuna became the disciple.
1: Aa samayamuloni Geetanu bodhinchadaniki prayatninchadu.
0: Only at that time Krishna taught Geeta.
1: Anaga oka vidhamainatundi pavitramainatundi gnanamunu manam padeyavalanna guru shishyudu yokka sambandhamu raavali.
0: It means if you want to really acquire knowledge from anyone, only when there is a relationship from the teacher and the disciple you will be able to get it.
1: Buddhalakudu mahagnani.
0: Buddhalaka was a great.
1: Adani kumarun Nachiketudu.
0: His son was Nachiketas.
1: Kani Buddhalakudiki minchinatuvanti yokka vidyavantudu marakadu ledu.
0: At that time there was no greater pandit than Buddhalaka.
1: కానీ తన కుమారుడైనటువంటి నచికేతుణ్ణి మరొకరి దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తూ వచ్చాడు.
0: బట్ ఉద్దాలక సెంట్ హిస్ సన్ నచికేతస్ టు సమ్వన్ ఎల్స్ ఫర్ లెర్నింగ్ ది వేరియస్ స్క్రిప్చర్స్.
1: తండ్రి చెప్పవచ్చును కదా కుమారునికి.
0: ఫాదర్ హింసెల్ఫ్ కుడ్ టాక్ ది సన్ ఇజ్ ఇట్.
1: అప్పుడు తాను యోచించాడు, నాకు పుత్రవాత్సల్యము అతనికి తండ్రి భావము వస్తుంది కానీ శిష్యభావము గురుభావము రాదు, గురు శిష్యభావము లేనప్పుడు ఈ జ్ఞానం వారి తలకంటదు అన్నాడు.
0: దిస్ స్టెప్ వాస్ టేకన్ బికాస్ హి వాస్ ఫీలింగ్ దట్ హి వుడ్ బి కన్సిడరింగ్ హింసెల్ఫ్ యాజ్ ద ఫాదర్ అండ్ సన్ వుడ్ బికమ్ కన్సిడరింగ్ హింసెల్ఫ్ యాజ్ ద సన్. విత్ దట్ రిలేషన్షిప్ హి కుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ నాలెడ్జ్.
1: కనుక మనం భావ భావమర్దులుగా ఉన్నంత వరకు కూడాను ఈ బాహ్య జగత్తులకే మనం కట్టుబడిపోతాం.
0: సో లాంగ్ యాజ్ ది రిలేషన్షిప్ ఈస్ బ్రదర్ ఇన్ లా అండ్ బ్రదర్ ఇన్ లా, హి వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ సీక్రెట్ నాలెడ్జ్.
1: నీవు ఈ భావాన్ని పూర్తి దూరం చేసి, దేహాత్మ భావాన్ని దూరం చేసి పరమాత్మ భావంలో నీవు ప్రవేశించబడ్డావు.
0: Remove this feeling from your heart and with the feeling of Paramatma, if you approach me, then I will be able to teach.
1: కనుక అర్జునుడు ఆ విధంగా శరణాగతి పొందిన తరువాతనే ఈ కృష్ణుడు గీతను బోధించడానికి పూనుకున్నాడు.
0: Only after Arjuna surrendered completely, developed that particular feeling, then only Krishna began.
1: తమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే అప్పుడు మన్మనాభవమత్మక్తో మధ్యాధీమా నమస్కరి మామే వైశేషి సత్యంతే ప్రత్యా అనే ప్రయోజనం. ఇప్పుడు నీవు నా భక్తుడవు, ఇప్పుడు నా భావం కాదు.
0: When Arjuna said that you are my father, you are my mother, you are my teacher, you are my everything, you are my wealth, and surrendered himself, then only Krishna declared, well, you are my disciple, you do my work and you do everything for me, I will take care of you.
1: Kanuka ee saranagata tattvaniki teppinchukuneetundi yokka yukti upayogapettadu sankhya yogamlo.
0: In sankhya yoga Krishna employed the technology that was necessary to make Arjuna surrender himself completely.
1: Inni chesi Arjuniki dehatma bhavani dooram gaavinchadu. Idi motta motta ee mandu chesina pani.
0: The most important thing which Krishna did was Krishna freed Arjuna from the feeling of body consciousness.
1: Nijamga dehatma bhavam undinanta varaku nu ee karma margamo dharma margamo bhakti margamulo hrudayamulo praveshinchadu.
0: So long as people are having body consciousness, any of this marga, dharma marga, karma marga, bhakti marga would not be able to enter into
1: that. Soka dukkamulu anaga mohamulu hrudayamulo nindipoyinayi.
0: Attachment, infatuation are full in the heart.
1: Nannu cheppanu ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ది అదర్ డే స్వామి సెడ్ దట్ ఇన్ ద హెడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ సంథింగ్ సేక్రెడ్ టు బి ఫిల్డ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా.
0: ఇఫ్ ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ సో మెనీ థింగ్స్ వుడ్ ఇట్ బి
1: తలబుర్ర అది ఖాళీ కాక ఇది సుకృతము నింపనగునా.
0: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సమ్ సేక్రెడ్.
1: టమ్లర్ లోపల నిండుగా నీళ్లు పోసుకుని దాంట్లో పాలు పోయాలంటే ఏ విధంగా పాలు పోయడానికి వీలవుతుంది. నీళ్లను పారబోయాలి, పాలను ప్రవేశపెట్టాలి.
0: ఇఫ్ ఎ టమ్లర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ హౌ కెన్ యూ ఫిల్ మిల్క్ ఇన్ టు ఇట్. ది వాటర్ విల్ నాట్ బి థ్రోన్ అవుట్. దెన్ ఓన్లీ యూ కెన్.
1: కనుక అర్జున నీ శోకమోహముల చేత నీ హృదయాన్ని నింపుకున్నావు.
0: అర్జున యు ఆర్ ఫుల్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
1: వీటిని ముందు పారవే,
0: త్రో దెమ్ అవుట్.
1: తదుపరి నా యొక్క జ్ఞానం అనేటువంటి యొక్క దీని రసమును దాన్ని నింపుతానన్నాడు.
0: దెన్ ఓన్లీ ఐ విల్ బి ఏబుల్ టు ఫిల్ యు యువర్ హార్ట్ విత్
1: ఈ జ్ఞానామృతమును నింపే నిమిత్తమై ఈ విధమైనటువంటి శోకమోహములను దూరం గావించుటకై ప్రయత్నం చేసినటువంటి యొక్క యోగమే ఈ సాంఖ్య యోగం.
0: This Sankhya Yoga refers to efforts made to empty and free Arjuna from the attachment and from sorrow and filling him with the Atma consciousness.
1: Arjuna, ఈనాడు కాండవనము చే దహనం చేసే సమయంలో నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటగా చేశావు.
0: అర్జున, వైల్ డిస్ట్రాయింగ్ కాండవ ఫారెస్ట్ మెర్సిలెస్లీ వితౌట్ ఎనీ హెసిటేషన్ యు డిస్ట్రాయిడ్ ఇట్.
1: ఇంకా గోసంరక్షణ జరిగే సమయం లోపల కూడాను నీవు ఏ విధమైనటువంటి యొక్క పరితాపము పడలేదు.
0: At the time of offering protection to the cows also, you did not hesitate or repent or think twice.
1: ఈనాడు నీవు ఈ దుఃఖమునకు కారణం లేకపోలేదు.
0: For today's sorrow, there is definite reason.
1: నీకు ఈ అజ్ఞానమే మూల కారణం.
0: The most important reason is ignorance.
1: ధర్మమునకు దైవమునకు నీవు ఏడ్చినావా?
0: Have you cried for God and Dharma?
1: ఏనాడు నీవు ధర్మమునకు దైవమునకు ఏడుస్తావో అదే యోగంగా మారిపోతుంది. అంతవరకు నీకు శోకమే.
0: The moment you cry for God, you cry for righteousness, it becomes
1: yoga. Animittamai neevu yedu appudu adi yoganga maaripothundi.
0: If you cry for me,
1: adi vishada yoganga vochindi.
0: If you cry for me, it becomes yoga.
1: Puttinappudu yerchutaru.
0: When person is born,
1: chachinappudu yerchutaru.
0: While dying, he cries.
1: Madhya madhya vishayalaku endenduku yerchutaru.
0: In the middle also, for a number of things, people cry.
1: Dharma gnani garugochunda uddharimpa yerchunara.
0: When there is decline of dharma, do people cry?
1: Manu dharma gnani nimittamai danni uddharinchadaniki taginatundi yerchu manalo raavali.
0: In order to correct the decline of
1: kanuka deninaina manu sadhinchalanukunte dhairyanga sahasanga manaku hrudayanni abhivruddhi parchukovali.
0: If we want to achieve anything, we should have a courageous heart.
1: కనుక మనం క్షుద్రమైనటువంటి యొక్క ఈ మనో దౌర్బల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోరాదు.
0: దిస్ కైండ్ ఆఫ్ వీక్ అండ్ ఫెయింట్ హార్టెడ్నెస్ వి షుడ్ నెవర్ డెవలప్.
1: ఈ దౌర్బల్యాన్ని దూరం గావించినప్పుడే నిజమైనటువంటి దైవబలం అందులో ప్రవేశిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ రిమూవ్ దిస్ ఫ్రమ్ యువర్ హార్ట్ ది రియల్ డివైన్ పవర్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్.
1: కనుక మనము మొట్టమొదట ఏనానికి కానీ బలహీనతకు కానీ భయానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: Therefore, we should not give room for any weakness and any fear in our
1: heart. Daitya manitvanti yokka aayudhanni manam dharinchali.
0: We should wear the weapon of courage.
1: Oka karra chetulu lekapothe gorrina bedristundata.
0: If you do not have a stick in hand, even a sheep will frighten you.
1: Kanuka manam dhairyam lekapothe andaru manamanna bedristaru.
0: If you do not have courage, anyone can just terrify you.
1: Dani edurukuneetundi sahasanni manam abhruddhi bhavinchukovali.
0: You must have the capacity to face.
1: Parigettu pothunte koti kuda tarumukoni vastundi.
0: If you are running away, even a monkey
1: is jeevithamlo taginatundi anubhutule nichukoni karra teesukunte adi parigetti pothundi.
0: This is a daily experience. If you take a stick and stand firm, then it runs away.
1: Kanuka manamu venni choopakoddu.
0: Don't show your back.
1: Nee mukhanni choopali.
0: You should show your face.
1: అప్పుడే దీన్ని మనం సాధించడానికి వీలవుతాం.
0: దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు అచీవ్.
1: దీనిని వివేకానంద కూడా చెప్పాడు. బి
0: ది సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ బై వివేకానంద.
1: ఫియర్లెస్ అన్నాడు.
0: బి ఫియర్లెస్ ఇస్ సేమ్.
1: ధైర్యంతోనే మనం దేన్నైనా సాధించడం. ధైర్యం సర్వసాధకం అన్నారు.
0: కరేజ్ కెన్ బికమ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆల్ సక్సెస్ ఇట్ హస్ బీన్ సేమ్.
1: కనుక విద్యార్థులైనటువంటి మీరు ఈ పవిత్రమైన విద్యను అభ్యసించి సాధించే నిమిత్తమై ధైర్యంతో ఉత్సాహంతో కేవలం ధైర్యం ఉండి ప్రయోజనం లేదు ఉత్సాహం కూడా ఉంటుండాలి.
0: స్టూడెంట్స్ యాజ్ యు ఆర్ యు షుడ్ హ్యావ్ కరేజ్ యు షుడ్ హ్యావ్ ఎంథూసియాజం ఆల్సో.
1: కేవలం ఒక మూర్ఖమైనటువంటి ధైర్యం కూడా ఉండరాదు.
0: వన్ షుడ్ నాట్ హ్యావ్ ఫూలిష్ అండ్ బ్లైండ్ కరేజ్.
1: దానికి విచారణ శిక్షతో కూడినటువంటి ధైర్యం ఉండాలి.
0: ఇట్ మస్ట్ బి అకంపనీడ్ బై డిస్క్రిమినేషన్.
1: ఈ సమయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా నింపుకోవాలి.
0: యు షుడ్ హావ్ దట్ డిస్క్రిమినేటింగ్ పవర్ టు బిహేవ్ అప్రోప్రియేట్ టు ఎన్ అకేషన్ అండ్ ప్లేస్.
1: కనుక మనం ఇక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను మనం ధైర్యంతో మనం సంకల్పించినటువంటి విషయాలను సాధించడానికి తగినటువంటి ఒక కృషిని చేయాలి.
0: వెదర్ వీఆర్ హియర్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ కరేజ్ ఇన్ అవర్ హార్ట్ అండ్ హ్యావ్ ఎ డిటర్మినేషన్ టు అకాంప్లిష్ ద థింగ్స్.
1: రేపటి దినము ఈ సాంఖ్య యోగం యొక్క విషయాన్ని మనం విపులంగా మనం చెప్పుకుందాం.
0: We try to understand in detail Sankhya Yoga from tomorrow onwards.
1: Sankhya Yoga naku kevalam upodghatam matrame.
0: This is only an introduction to Sankhya Yoga.
2: That was the 15th in a series of 34 discourses Bhagwan delivered on Gita in 1984. Bhagwan narrated the events that led to the Kurukshetra war and the commencement of Gita.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవునికి అహంకారం ఉండినంత వరకు కూడాను ఎవ్వరూ అతన్ని ప్రేమించరు.
1: సో ఫార్ వన్ ఈస్ ఈగోయిస్టిక్ హీ విల్ నాట్ బి లైక్డ్ బై ఎనీబడీ.
0: కట్టుకున్న భార్య మొదలు కన్న కుమారుడి వరకు కూడాను ప్రాపంచ నిమిత్తమై వారు గౌరవిత్తురే కాని నిజంగా నీ అహంకారం చూచి వారు కూడాను అసహించుకుంటారు.
1: వైఫ్ అండ్ ది సన్ ఫర్ ది వరల్డ్లీ సేక్ ఎక్స్టర్నల్లీ దే మే సీమ్ టు రెస్పెక్ట్ యు బట్ దే డోంట్ లవ్ యు ఇన్ ట్రూ స్పిరిట్.
0: ఈ అహంకారం మానవుని యందు ఉండినంత వరకు కూడాను అతనికి కూడాను ఎట్టి ఆనందము లభించదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో ఇన్ యు, యు కెన్ నెవర్ అటైన్ బ్లిస్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక మానవుడు మొదలు అహంకారమును నశింప చేసుకోవాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ మస్ట్ కిల్ దిస్ ఈగో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: క్రోధం హిత్వా నశోచతి. క్రోధం ఉండేంత వరకు కూడాను ఇతనికి ఆనందం అనేటువంటిది లభించదు.
1: యు కెనాట్ బి హ్యాపీ సో లాంగ్ దేర్ ఇస్ యాంగర్ ఇన్ యు.
0: ఆ క్రోధము తన యందు తిరిగినంత వరకు కూడాను దుఃఖమే దుఃఖమే దుఃఖమే.
1: యు ఆర్ బౌండ్ టు బి మిజరబుల్ సో లాంగ్ యు ఆర్ యాంగ్రీ.
0: ఏనాడు మానవుడు ఈ క్రోధము నశింపజేసుకున్నో అప్పుడే తాను సుఖమును అనుభవిస్తాడు.
1: The day you give up this anger, you will experience happiness.

0: వాంఛలు ఉండినంత వరకు కూడాను ఏ విధమైనటువంటి ఒక సంపద అతనికి చేకూరదు.
1: So long that desires infinite in you, you cannot think of plenty and prosperity at any moment.
0: ఏనాడు మానవుడు వాంఛనలు వదలను అప్పుడే సర్వ సంపదలు కూడాను అతన్ని కూడి వస్తాయి.
1: The day you give up desires, all forms of wealth will follow you.
0: లోభం హిత్వా సుఖీ భవతి. లోభం ఉండినంత వరకు మానవునికి సుఖం అనేటువంటిది కనిపించదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ గ్రీడ్ ఇన్ యూ, యూ డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్.
0: ఏనాడు లోభమును దూరం గావించుకున్న ఆనాడే మానవుడు సర్వ సుఖములను అనుభవిస్తాడు.
1: ద డే యు గివ్ అప్ దిస్ మైజర్లీనెస్ యు విల్ బి హ్యాపీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రపంచమంతా ఇప్పుడును అణుశక్తితో ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ అటామిక్ పవర్.
0: అణువు కంటెను సూక్ష్మమై అణువు ఆగుచు, ఘనము కంటెను చూలమై ఘనము ఆగుచు. ఈ జగత్తంతా కూడాను ఘనమునందు కాని సూక్ష్మమునందు కాని అణుశక్తి యొక్క సమూహమే దీనికి మూల కారణము.
1: The primary reason for the entire world is this: the mightiest, the biggest to the big, and the smallest to the small, even an atom, everything centers around this atomic power.
0: అణువే ఆత్మ, ఆత్మనే అణువు.
1: It is Atma the spirit that is the atom, and vice versa.
0: కనుక ఈ అణుశక్తి యొక్క శక్తి ఎవరు కూడా గుర్తించుకోలేరు.
1: No one can actually estimate the power of an atom.
0: అణు అనగా శక్తి శకముల యొక్క సమూహమే.
1: Atom is the combination of so many rays of power, energy.
0: పలికే పలుకు, చూచే చూపు, వినేటువంటి చెవులు, శబ్దము, నడిచే నడక, సర్వము కూడాను అణుస్వరూపమైనటువంటి యొక్క శక్తియే.
1: ఇట్ ఈస్ అటామిక్ పవర్ దట్ లైస్ బిహైండ్ ఇన్ ద వర్డ్స్ దట్ వి యుటర్, ద లుక్స్ అండ్ గ్లాన్సెస్ అవర్ వాకింగ్ అండ్ ఆల్సో అవర్ లిజనింగ్.
0: ప్రతి ప్రాణి యొక్క చలనం కూడాను అణు యొక్క సమూహమే.
1: ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఈస్ ఆన్ బేస్డ్ ఆన్ దిస్ అటామిక్ పవర్.
0: ఏది అనుభవించినా కూడాను అణు యొక్క ప్రభావమే.
1: It is only the effect of the atomic power that gives us the experience.
0: ee satyanni ee naati scientistlu 1000 samvatsaram tarvata dinni telusukogaligaru.
1: Scientists could know this truth after the lapse of 1000 years.
0: ee yokka anuvu yokka shaktini gurtinchadaniki scientist ku 1000 samvatsaramlu kaalam pattindi.
1: Scientists took roughly about 1000 years to know the power, atomic power.
0: Kaani ఏనాడో బాలుడైనటువంటి ప్రహ్లాదుడు, విద్యార్థి అయినటువంటి ప్రహ్లాదుడు ఆనాడే దీన్ని గుర్తించాడు.
1: A long back, Prahlada, the tiny thought, a student could know the atomic power.
0: ఇందుకలడందు లేదని సందేహము లేదు. వలదు సర్వచక్రోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అని తాను నిర్ణయం చేశాడు.
1: ప్రహ్లాద డిసైడెడ్ అండ్ డిక్లేర్డ్, Never doubt the presence of the divinity here and there. Wherever you search, you find the divinity.
0: ప్రహ్లాదుడు ఎట్టి పరిశోధనలు కాని ఎట్టి పరిశీలనలు కాని సలుపలేదు.
1: ప్రహ్లాద did not do any experiments nor made any observations.
0: నిర్మల నిశ్చలమైనటువంటి చిత్తమునకు సర్వము సత్య స్వరూపమే గోచరిస్తూ ఉంటాడు.
1: In fact, the heart that is pure, steady, unpolluted will have the experience of truth.
0: అణువు కంటేను సూక్ష్మమై అణువు ఎగుచు,
1: స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ఎన్ ఆటమ్,
0: ఘనము కంటేను ఘనమయై తాను వెలుగు.
1: హి షైన్స్ మోర్ బ్రిలియెంట్లీ దాన్ ది ఆల్ మైటీ థింగ్స్.
0: ఆత్మయే అణువు, అణువుయే ఆత్మ ఎగును.
1: ఆటమ్ ఇస్ ఆత్మ, ఆత్మ ఇస్ ఎన్ ఆటమ్.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క విద్యార్థి బాలుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ సచ్ ఎ స్టూడెంట్ హూ అండర్స్టూడ్ దిస్ ట్రూత్.
0: దీనిని ఆధారం చేసుకున్న ప్రపంచమంతా కూడాను దైవమయమే, దైవస్వరూపమే.
1: Basing on this principle, we can say the whole world, the cosmos, is basically divine.
0: ప్రతి పదార్థమునందు కూడాను అణు యొక్క శక్తియే ప్రచరిస్తూ ఉంటుండాలి.
1: In all forms of material objects, you find atomic power.
0: ఈ అణువు లేనటువంటి వస్తువు కానీ, అణువు లేనటువంటి స్థానము కానీ, అణువు కానటువంటి రూపము కానీ ఎక్కడ కూడాను మనకు కానరాదు.
1: There is no place, there is no object, there is no form where there are no atoms.
0: సమస్త పదార్థములు కూడా అణు స్వరూపమే.
1: All forms of matter are just expression of atom.
0: సమస్త శక్తులు కూడాను అణు స్వరూపములే.
1: All powers reflect the atom.
0: ఈ భూమి అంతా కూడాను కేవలం అణుమయమైనటువంటి స్వరూపమే.
1: The entire earth is full of atoms.
0: ఈ జగత్తునందు ప్రతి వ్యక్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక చిన్న జనరేటరే.
1: In this world, every individual is a generator.
0: ఇతని ఎందున్నటువంటి ఒక అయస్కాంతమే విద్యుత్ శక్తిగా మారుతూ ఉంటున్నది.
1: The magnet in him transforms into electricity.
0: ఆ విద్యుత్ శక్తి యొక్క ప్రభావం చేతనే మనిషి నడచగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, తినగలుగుతున్నాడు.
1: Because of the electricity latent in man, he is able to speak, move, listen and see.
0: ప్రతి మానవుని యొక్క హృదయము ఒక రేడియో సోర్సే.
1: In fact, the heart of every man is the source of a radio.
0: ప్రతి మానవుని యొక్క శక్తి కూడాను కేవలము ఆటమ్ శక్తియే.
1: The energy in every man is that of an atomic power.
0: ఇది కాంతి కిరణములే.
1: They are light rays.
0: ఈ కాంతి కిరణముల ద్వారానే ఈ అయస్కాంతం అనేటువంటిది మరింత అధికమవుతూ వస్తుండాలి.
1: Because of light rays, we find this magnetic principle increasing.
0: దీనిని పరిష్కరించుకుని ఐన్స్టీన్,
1: బేసింగ్ ఆన్ దిస్ ఐన్స్టీన్,
0: మ్యాటర్ ఎనర్జీ రెండు ఒక్కటే అనేటువంటి దాన్ని నిర్ణయించాడు.
1: Decided matter and energy are one and the same.
0: ఈ విధమైనటువంటి యొక్క సైంటిస్టుల యొక్క పరిశోధన ద్వారా జగత్ అంతా కూడా బ్రహ్మమయమే.
1: Based on the experiments of scientists, we can say that the entire universe is divine.
0: కానీ పేర్లు మాత్రమే మార్చగలిగారు. సైంటిస్ట్ అంతా కూడా అణుమయము అన్నారు, వేదాంతులంతా కూడా బ్రహ్మమయము అన్నారు.
1: It's only difference in the nomenclature, the naming. Scientists call it atom, while the saint called it as Brahman.
0: కనుకనే సైంట్ చెప్పినటువంటిది, సైన్స్ చెప్పినటువంటిది, సెయింట్ చెప్పినటువంటిది రెండింటి యొక్క భేదము ఏమాత్రము లేదు, ఏకత్వమే.
1: In fact, verily it is one and the same, that of the scientist and also the saint.
0: ఇక్కడ గణపతి అనే పదం ఉంటుండాలి.
1: Here we have this word గణపతి.
0: గానగా బుద్ధి.
1: గా స్టాండ్స్ ఫర్ ఇంటెలెక్ట్.
0: నా అనగా జ్ఞానము.
1: నా స్టాండ్స్ ఫర్ విజ్డమ్.
0: అనగా జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
0: ఈ జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి గణపతిని ఆరాధించడం కూడాను ఒక విధమైనటువంటి గణపతి ఆరాధనే.
1: Acquisition of knowledge and wisdom amounts to worship of Ganapati.
0: గణపతి కూడాను శక్తి సకలములే.
1: గణపతి ఆల్సో ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దిస్ ఆల్ ఎనర్జీ.
0: ఈ విధమైనటువంటి శక్తి సకలములు చేరటం వల్లనే, అణుశక్తి కూడటం వల్లనే తాను గణపతి అనేటువంటి పేరు సార్థకమైనటువంటిదిగా వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఎనర్జీ అండ్ ది పవర్ He is truly named as Ganapati.
0: Intiye kaaka.
1: Not only this.
0: Samasta ganamulu kudanu taanu adhipati ayinatunti vaadu kanaka Ganapati anukodanu peru vachindi.
1: Since he is the master of all ganas, he is called Ganapati.
0: Samasta shaktulu kudanu taanu adhipati ayinatunti vaadu.
1: He is the master of all faculties.
0: Idanne marok roopam lopala Vinayaka ani pilustu vacharu.
1: Yes, another name Vinayaka.
0: Itaniki vere nayakudu ledu.
1: He has no master above him.
0: సర్వమునకు నాయకుడు ఇతనే.
1: He is the master of all.
0: ఇతన్నే మరొక రూపం లోపల విఘ్నేశ్వర అని పిలుస్తూ వచ్చారు.
1: He has another name, విఘ్నేశ్వర.
0: అనగా విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి? సమస్త ఐశ్వర్యములకు నాయకుడు.
1: He is the master of all forms of wealth.
0: సకలైశ్వర్య స్వరూపుడు విఘ్నేశ్వరుడు.
1: విఘ్నేశ్వర is the very embodiment of all forms of wealth.
0: ఈ విధమైన యొక్క అంతరాత్మల గురించి మనం విచారణ చేసినప్పుడు అన్ని కూడా ఆటం యొక్క శక్తి స్వరూపంలే.
1: When we understand the inner significance like that, we'll understand that everything is atomic power.
0: ఏమిటి ఈ సకలైశ్వర్యము?
1: What are the forms of wealth?
0: శబ్ద బ్రహ్మము.
1: One that is the sound.
0: చరాచరము.
1: The movement.
0: జ్యోతిర్మయము.
1: Light.
0: విద్యామయము.
1: That of knowledge.
0: అణుమయము.
1: Atom.
0: సర్వము కూడాను ఈ యొక్క ఆటమ్ యొక్క శక్తులే.
1: Everything speaks of this atomic power.
0: జ్యోతిర్మయం.
1: That of light.
0: ఇది కూడాను ఈ అణువు యొక్క స్వరూపమే.
1: It's also the form of an atom.
0: ఈ జ్యోతి అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: Where do you find this light?
0: ప్రాణి ఎందు కూడాను విద్యుత్ శక్తి రూపంలో ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: Light is present in every living creature in the form of electricity.
0: ఈ విద్యుత్ శక్తి లేనటువంటి ఒక ప్రాణి కనిపించటం లేదు లోకంలో.
1: There's no living creature in this world without latent electricity. కనుకనే
0: ప్రతి ప్రాణి యొక్క శరీరం కూడాను ఒక విధమైనటువంటి ఒక జనరేటరే.
1: Therefore the body of every creature is like a generator.
0: కనుక మనం విద్యుత్ శక్తికి మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేసి సాధించనక్కర్లేదు.
1: We don't need to make an effort to acquire electricity separately.
0: ఈ దేహమంతా కూడాను కేవలము ఒక విధమైన అయస్కాంత స్వరూపమే.
1: Body is a form of a magnet.
0: ప్రకృతి అయస్కాంత స్వరూపమే.
1: Nature is a magnet.
0: అయస్కాంతి నుంచి అయస్కాంతియే వస్తుంది కానీ మరొక కాంతి రాదు.
1: You get only the power of the magnet out of the magnet, nothing
0: else. వీటి రూపములు వేరు వేరు కావచ్చును కానీ శక్తి ఒక్కటే.
1: The forms may vary, but the power is one.
0: బల్బు వెలిగినా, ఫ్యాను తిరిగినా, స్టవ్ వంట చేసినా, మిషన్ వర్క్ చేసినా కరెంటు ఒక్కటే.
1: Bulb might illumine, fan might revolve, and you may cook with the help of the stove, but the electricity is same.
0: కనుక దీన్ని విద్యుత్ శక్తి అన్నా, కాంత శక్తి అన్నా, ఉష్ణ శక్తి అన్నా, అయస్కాంత శక్తి అన్నా, లేజర్ శక్తి అన్నా,
1: you may call it electricity or the energy of the light or the power of the heat, you may give it any name.
0: లేక ఒక విధమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక ప్రభావాన్ని గురించే ఈ యొక్క అయస్కాంతి ప్రబోధిస్తూ వచ్చింది.
1: This principle, the divine principle, is very much spoken, referred to by this magnetic power.
0: ప్రతి మానవుని యందు ఉన్నటువంటి విద్యుత్ శక్తిని ఎక్స్రే కిరణంగా చూస్తుండాలి.
1: The electricity in every man is viewed as X-rays.
0: దీన్ని ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: This is called inner
0: being. Reflection of the inner being.
1: Reflection of the
0: పలికే పలుకు, చూచే చూపు, వినే శబ్దము, నడిచే నడక, తినే తిండి, త్రాగే నీరు, అన్ని కూడాను విద్యుత్ శక్తి యొక్క లక్ష్యములే.
1: The words that you speak and the listening and everything, the walk, everything is nothing but this energy only.
0: ఈ జలం నందు కూడాను బడభాగ్ని అనేటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: There is fire in water, బడభాగ్ని.
0: అది ఏ విద్యుత్ శక్తి?
1: That is electricity in water.
0: ఏ అగ్నిని జలము ఆర్పుతగలుగుతుండదో అలాంటి ఆర్పగలిగేటువంటి ఒక జలము నుండి ఈ విద్యుత్ శక్తి అమితంగా ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: It's the water that extinguishes fire, but yet there is fire there in water.
0: కనుకనే సర్వం బ్రహ్మమయం, ఈ జగమంతయు సర్వం బ్రహ్మమయం.
1: So universe is divine.
0: దీనిని పురస్కరించుకునియే వేదాంతము సర్వం కలివిదం బ్రహ్మ అన్నారు.
1: Basing on this, Vedanta says the whole world is divine.
0: విశ్వం విష్ణుమయం జగత్తు అన్నారు.
1: The jagat is of Vishnu.
0: కనుకా గణపతి వేరు, విష్ణు వేరు, శివుడు వేరు, శక్తి వేరు, అనేటువంటి మానవుడు వేరు అనేటువంటి భేదములకు మనము దూరం చేయాలి.
1: We should give up observing differences between Ganapati, Shiva, Vishnu, Shakti and man.
0: సర్వులు ఎందుకూడను మానవత్వం అనేటువంటిది సమానమై ఉంటుండాలి.
1: ద హ్యూమన్ నేచర్ ఈజ్ యూనిఫామ్.
0: ఇది ప్రాకృతమైనటువంటి శక్తికి సరి అయినటువంటి యొక్క స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ వెరీ మచ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ది వరల్డ్.
0: అయితే ఇది ప్రవృత్తి యొక్క లక్షణమే కానీ నివృత్తి యొక్క లక్షణం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఎక్స్టర్నల్ బిహేవియర్ బట్ నాట్ ది ఇంటర్నల్ ట్రైట్.
0: ఈ నివృత్తి అనేటువంటిది రూపరహితంగా సర్వులు ఎందుకూడను ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ వరల్డ్లీ ఇట్ మూవ్స్ అబౌట్ in a formless way.
0: Adiye anusakti.
1: This formless one is atomic power.
0: Ee bhautikamainatundi prakriti shaktini poshinche nimittamai ee anusakti yandu aneka rakamainatundi konni margamulu vibhodinchu vacharu.
1: To sustain the outer world, the atomic energy, the power changes.
0: Ee vinayaka chavithi dinamu.
1: On this day of vinayaka chavithi,
0: vinayakuniki em arpitam chestunnaru?
1: What is that we offer to vinayaka?
0: ఈ అర్పితం చేసేటువంటి సమస్త పదార్థములు కూడాను ఏ విధమైనటువంటి యొక్క తైల సంస్కారము లేకుండా జరిపేటువంటి యొక్క వస్తువులే వినాయకునికి అర్పితం చేస్తున్నారు.
1: ఆల్ ఆఫరింగ్స్ ఆఫ్ వినాయక టుడే డోంట్ హ్యావ్ ఎనీ ఆయిల్ కంటెంట్ దేర్.
0: బియ్యము ఉడికించి,
1: రైస్ ఇస్ బాయిల్డ్,
0: దాన్ని ముద్దగా చేసి
1: మేడ్ ఇన్ టు మాస్,
0: ఆ ముద్ద లోపల నువ్వులను ఉడికించి
1: and thills is boiled.
0: దానిలో ఒక విధమైన బెల్లమును ఇమిచ్చి
1: జాగరీ ఇస్ మిక్స్డ్
0: దీన్ని ఆ యొక్క బియ్యం పిండి లోపల కలిపి దీన్ని నైవేద్యంగా పెడుతూ వస్తున్నారు.
1: మిక్స్డ్ ఇన్ రైస్ ఫ్లోర్ అండ్ ఆఫర్ టు గాడ్.
0: ఈ బెల్లమునందు కాని నువ్వులు ఎందు కాని బియ్యమునందు కాని తైల సంస్కారం ఎక్కడా కనిపించడం లేదు.
1: Either in till seeds or jaggery rice has no oil there.
0: దీనికోసమని విఘ్నేశ పండుగ వచ్చిందంటే కుడుములు ఉండ్రాళ్లు అని ప్రతి ఒక్కరు చేస్తుంటారు.
1: Therefore on this day వినాయక చవితి కుడుములు ఉండ్రాళ్లు ఆర్ ప్రిపేర్డ్.
0: దానిలో పేరు అనగా తైల సంస్కారం లేనటువంటివి.
1: Those that don't have oil content.
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result of it?
0: వచ్చేటువంటి ఒక ఆదాయం ఏమిటి?
1: What is the profit?
0: అని విచారణ చేస్తే
1: if you investigate
0: తైల సంస్కారం కానటువంటి పదార్థములు అతి త్వరగా కూడా జీర్ణమైపోతాయి.
1: All these oil-less preparations can be digested quickly.
0: ఈ నువ్వుల వల్ల ఒక విధమైనటువంటి వాతపిత్త శేషాదులు తగ్గిపోతాయి.
1: Because of the use of till seeds, you will be free from the bile and the phlegm.
0: బెల్లం వల్ల కన్నుల్లో ఉండేటువంటి యొక్క శక్తులు చాలా వరకు అభివృద్ధి అయిపోతాయి.
1: జాగరి helps for eyesight, the vision.
0: ఇవన్నీ కూడా ఆరోగ్య నిమిత్తమే ఏర్పడినటువంటి యొక్క ప్రసాదములే కాని నైవేద్య నిమిత్తమే ఏర్పడినటువంటి ప్రసాదములు కాదు.
1: These are all the offerings meant for health and not merely for an offering as such.
0: కనుక ఈ దేహమైనటువంటి అణుశక్తిని పదార్థముల యొక్క శక్తి చేత దీన్ని పవిత్రము గావించి తద్వారా కూడాను అమిత ఆయుష్ను కూడాను అభివృద్ధి గావిస్తుంది.
1: సో దాట్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ is converted into the matter and that's made a kind of offering so as to increase the life span.
0: Vinayakuniki kevalamu oka vidhamaitundi telivi theetalu chaala goppavi.
1: Vinayaka is highly intelligent.
0: Vinayakunu chuste chaala mandi chaala aanandistuntaru.
1: Many feel very happy.
0: Aa roopame chitra vichitramaitundiga kanipistundi.
1: The form itself is wonderful and mysterious.
0: Pedda bojja,
1: a very big stomach,
0: chakkani tondamu,
1: and a very good trunk,
0: కళ్ళకు అవించేటువంటి యొక్క కన్నులు,
1: and the eyes attractive,
0: మంచి చెవులు,
1: and very good ears.
0: ఇవంతా కూడాను ప్రపోర్షన్ చూస్తే ఏమి విరుద్ధంగా కనిపించదు.
1: The proportion doesn't seem anything contradictory, non-proportional.
0: అయితే దీనిని ఎందుకోసం ఈ యొక్క ఏనుగును శిరస్సును ఉంచారు?
1: Why he has the head of an elephant?
0: అనగా మన యొక్క గజమునకు తెలివితేటలు చాలా గొప్పవి.
1: Elephant is highly intelligent.
0: మృగముల్లో చాలా పెద్ద శరీరం కలిగినటువంటిది.
1: Of all the beasts, the elephant is mighty.
0: ఏ మృగం కూడాను ఈ ఎలిఫెంట్ శరీరం అంత శరీరము ఎక్కడా లేవు.
1: No animal has got that much of body as that of an elephant.
0: కానీ మృగరాజైనటువంటి సింహం యొక్క పాదములు కూడాను ఎనుగు పాదంతో తొక్కి కప్పివేస్తుంది.
1: Yes, in the mighty lion also can be trampled under the feet of a lion.
0: ఎక్కడైనా అడవులు యందు సింహం సంచరించిందంటే
1: and lion moves about in a form.
0: వాటి పాదములు గుర్తును పురస్కరించుకొని దాన్ని వేటవాళ్ళు బయలుదేరుతుంటారు.
1: The hunters will follow the footprints of the lion.
0: కానీ ఆ పాదముల పైన ఏనుగు నడిచిందంటే ఆ పాదములు పూర్తి మూసివేస్తుంది.
1: When once the elephant starts moving in the direction, the footprints
0: are covered. మృగరాజు పాద ప్రింట్ను కూడాను మూసివేసేటువంటి యొక్క పాద ప్రింట్ ఎలిఫెంట్ ఉంటుండాలి.
1: The footprints of an elephant will cover the footprints of a lion also.
0: దాని తెలివితేటలు మరొక మృగములకు లేవు.
1: The intelligence of an elephant no other animal has.
0: ఇంతియే కాకుండా
1: not only this,
0: మానవులకందరికీ మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క గజము.
1: Is an elephant that acts as a guide to mankind.
0: అడవుల్లో ఎవరు సంచరించవలనన్నా కూడాను
1: if anyone is to move about
0: ఈ పొదల మధ్య ఈ చెట్ల మధ్య ఎవరు కూడాను సులభంగా సంచరించలేరు.
1: Is not possible easy enough to move about in a thick dense forest.
0: ఒక్క తూరి ఎలిఫెంట్ ఆ గజము ప్రయాణం చేస్తున్నట్టే అక్కడంతా ఒక దారి ఏర్పడిపోతుంది.
1: Is elephant that goes first making a way for man to follow.
0: అప్పుడు ఏ మనిషి అయినా కూడా సులభంగా దారి చేసుకుని పోవచ్చును.
1: Anyone can follow that track.
0: కాబట్టి జీవితారణ్యం లోపల అనేక విధమైన కష్టములు నష్టములు దుఃఖములు విచారములు ఉండేటువంటి పొదలు ఉన్నటువంటి యొక్క అరణ్యం నందు కూడాను ఈ ఎలిఫెంట్ అనగా తెలివితేటలు ముందుగా బయలుదేరితే ఎంతైనా సులభంగా మనం ప్రయాణం చేయవచ్చు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ లాసెస్ అండ్ పెయిన్ విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్ వి షుడ్ స్టార్ట్ ట్రేడింగ్ అలాంగ్.
0: ఈ గజం యొక్క శిరస్సును ధరించినటువంటి వాడు కాబట్టి గణపతికి ఒక విధమైన తెలివితేటలు ఎక్కువ అన్నారు.
1: బికాస్ గణపతి హాస్ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: దీనిని ఒకనాడు తల్లి తండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చేరి ఈ తెలివితేటలను పరీక్షించాలని ప్రయత్నం చేశారు.
1: ఫాదర్ అండ్ మదర్ పార్వతీ పరమేశ్వర వాంటెడ్ టు నో ది ఇంటెలిజెన్స్ ఆఫ్
0: ఇరువురు కుమారులను కూడా సమీపించి నాయనారా మీరు ఒక్కతూరి ఈ విశ్వాన్ని ప్రదర్శన చేసి రండి ఎవరు ముందు వస్తారో చూద్దామన్నారు.
1: They called both of the sons and wanted them to go around the earth and want to decide who will stand first.
0: ఈ రెండో మొదటి వాడు ఎక్కడా పోలేదు గణపతి.
1: గణపతి ఎల్డెస్ట్ డింట్ గో ఎనీవేర్.
0: రెండో కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు తన నెమలిని ఎక్కాడు, సంచరించాడు ప్రయాణం.
1: The second son Subramanya started moving on his chariot.
0: చాలా శ్రమపడి ప్రపంచాన్ని చుట్టుకొని చాలా దినములకు వచ్చాడు.
1: He strained and exerted, went round and ultimately returned.
0: సుబ్రహ్మణ్యుడు కొంచెం దూరంలో వస్తున్నాడని తెలిసి తక్షణమే లేచాడు గణపతి, తల్లిదండ్రులను చుట్టాడు, కూర్చున్నాడు.
1: వాచింగ్ దట్ సుబ్రహ్మణ్య ఇస్ ఫాస్ట్ అప్రోచింగ్, గణపతి గాట్ అప్, వెంట్ రౌండ్ ద పేరెంట్స్ అండ్ స్టూడ్ దేర్.
0: తల్లి ఆశ్చర్యపడింది.
1: మదర్ వాస్ సర్ప్రైజ్డ్.
0: గణపతి,
1: గణపతి
0: శ్రమపడి చుట్టి వచ్చినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు.
1: సుబ్రహ్మణ్య వెంట్ రౌండ్ ద హోల్ ఎర్త్.
0: ఎక్కడ కూడాను కారు కదపలేదు.
1: You haven't put a step forward.
0: పొట్ట కదలలేదు.
1: Your stomach didn't move.
0: కడుపు దాటలేదు.
1: You didn't move.
0: కాసు ఖర్చు కాలేదు.
1: You didn't spend any money.
0: నీ ఎట్ట జయించిన వాడు అవుతావు అని ప్రశ్నించింది.
1: How can you win? How can I call you a victor?
0: తల్లి,
1: మదర్,
0: ఈ జగత్తంతా ఇక్కడను జగత్ యొక్క సత్యము, శక్తి, పాణువు అనగా పరాత్మము, ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ జగత్తు.
1: This world is a combination of matter and energy.
0: తల్లిదండ్రుల యొక్క ఏకత్వమే ఈ యొక్క జగత్తు.
1: It is a combination of the mother and father.
0: ఇలాంటి మీ ఇద్దరిని నేను ప్రదర్శన చేసినప్పుడు జగత్తునంతా ప్రదర్శన చేసిన వాడిని అవుతాను.
1: ఇఫ్ ఐ సర్కంబులేట్ రౌండ్ యూ, ఇట్ అమౌంట్స్ టు సర్కంబులేటింగ్.
0: ఎక్కడికి పోయినప్పటికీ మీరు తప్ప మరొకరు లేరు.
1: ఎనీవేర్ ఐ ఫైండ్ యూ ఓన్లీ, నన్ ఎల్స్.
0: సర్వత పాణిపాదం, తర్వత వచ్చి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి, ఎక్కడ పోయినప్పటికీ మీరే ఉంటుండేది.
1: వేర్ ఎవర్ ఐ వి సీ వి ఫైండ్ యూ దేర్.
0: అటువంటి సర్వవ్యాపకులైనటువంటి మిమ్మల్ని ప్రదర్శన చేయటమే విశ్వాన్ని ప్రదర్శన చేసినట్టు అవుతుంది.
1: బై గోయింగ్ రౌండ్ యూ, ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ది ఎంటైర్ ఎర్త్.
0: ఈ మాట వినగానే ఈశ్వరునికి చాలా ఆశ్చర్యం వేసింది.
1: ఈశ్వర వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
0: చాలా తెలివితేటలు గలవాడు ఉన్నాడు.
1: ద సన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఉన్నారు.
1: హీ హాస్ నోన్ ద ట్రూత్.
0: అప్పుడు తాను చెప్పాడు.
1: దెన్ హీ సెడ్,
0: వినాయక,
1: వినాయక,
0: సర్వులకును ఆదర్శాన్ని నిరూపించేటువంటి కుమారుడు నీవు.
1: You are the son who is an ideal to everybody.
0: నాకంటే ముందుగా కూడా నిన్ను పూజించురుగాక ఈ లోకులు.
1: Let this world worship you before they worship me.
0: నాకు కూడా ఇంత తెలివితేటం లేదు.
1: I am not that intelligent enough as you are.
0: కేవలం తల్లినిండా జడలు ఉంటున్నాయి కానీ తెలివితేటలు తక్కువగా ఉంటున్నాయి.
1: We are here as parents, but we are not that intelligent enough as you.
0: తన యొక్క స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: Then he went on speaking of his own.

0: తలేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
1: With all the forelocks and the moon over there.
0: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ.
1: With the dark neck and also holding the snake.
0: నడుమున చుట్టిన నాగ చర్మముతోడ మైనిండనదు భస్మముతోడ.
1: With the skin of a snake and with all the ash covering the body.
0: కుదురుదీచిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ.
1: With the vermilion smeared in the forehead.
0: తరహేమయవజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్ధయా వృష్టితోడ.
1: విత్ ఆల్ కంపాషనేట్ లుక్స్
0: నల్ల గొలువలు దునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ. ఇలాంటి దేహాన్ని ధరించినటువంటి నేను కూడాను ఇంత తెలివితేటలు కలిగినటువంటి వాడు కాదు.
1: అన్నీ ఉంటున్నాయి కానీ
0: తెలివితేటలు నీ అందే ఉంటున్నాయి.
1: With all the beautiful description of the body, I am not that intelligent as you.
0: Kanuka Shiva Pooja kante munduga kudunu Ganapati Pooja mundu chethudu gaaka.
1: Before people start worshipping Shiva, they worship.
0: Ee varani nenu preetito andinchinatvantidi annadu.
1: This is the boon I confer, I grant you.
0: Atti kumarunaku itti tanakante adhikamainatundi oka sthananni andinchinatvanti tandri Eeshwarudu.
1: Eeshwara gave son a higher position than his own.
0: Kanuka గణపతి అనగా సామాన్య తత్వం కాదు.
1: సో గణపతి నేచర్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: సమస్త శక్తులతో కూడినటువంటి స్వరూపమే.
1: ఇట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ.
0: సమస్త తెలివితో కూడినటువంటి స్వరూపమే.
1: ఇట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ ఇంటెలిజెన్స్.
0: సరస్వతి తన పొట్టలోని చేరి ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నాలెడ్జ్ విజ్డమ్ ఇస్ కంటైన్డ్ విదిన్ ది స్టమక్.
0: ఆయన చేరినటువంటి దాన్ని ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క మార్పు రావడానికి వీలు ఉండదు.
1: వేర్ ఎవర్ హీ ఇస్ దేర్ కెన్ నాట్ బి ఎనీ చేంజ్.
0: అలాంటి గణపతి యొక్క స్థానము సకలేశ్వర్య స్వరూపమైనటువంటి స్థానము.
1: గణపతి సింబలైజెస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: ఇంతే కాక
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఏ కార్యమునకు ప్రారంభం చేసినప్పటికీ ఏ కార్యమునకు ముందు పోయినప్పటికీ అవిఘ్నము విఘ్నములే కలుగవు.
1: బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ టాస్క్ ఆర్ ఎనీ వర్క్ వెన్ వి ప్రే టు గణపతి వి డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్స్.
0: అనేక మంది శ్రీమంతులు ధనవంతులు విద్యావంతులు గుణవంతులు ఇలాంటి వారందరూ కూడా గణపతిని పూజ చేస్తుంటారు.
1: Many rich people, educated people, men of character worship Ganapati today.
0: విద్యార్థులందరూ కూడా ఈ సరస్వతి అనుగ్రహానికి పాత్రలు కావాలని విద్యలో ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలగకుండా సాధించాలని తమ పుస్తకాలంతా కూడా వినాయకుని ముందు పెట్టి పూజిస్తుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి ఆల్ స్టూడెంట్స్ కీప్ దేర్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వినాయక వర్షిప్ సో దాట్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మన
0: దేశమునకే ఈ సరస్వతి యొక్క పేరును ఇమిచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ ఆఫ్ సరస్వతి ది గాడెస్ ఆఫ్
0: భరత అంటే కేవలం రాముని యొక్క తమ్ముడి పేరు భరతుడు అతని పేరే ఈ రాజ్యమునకు పెట్టారు అనుకుంటున్నారు. చాలా పొరపాటు.
1: వై థింక్ దిస్ ఇస్ భారత్ నేమ్డ్ ఆఫ్టర్ భరత ద బ్రదర్ ఆఫ్ రామ.
0: ఎవరి పేరు కాదు.
1: Is not the name of anybody.
0: దైవం పేరే.
1: The name of God.
0: ఎవరికైనా ఒక పేరు పెట్టాలంటే ఆ పేరుకు ముందు ఈ పేరు ఉండాలి కదా ఎవరిదైనా ఒకటి.
1: If anyone is to be named, that name must be in existence before.
0: కానీ ఇది ఎవరికి పెట్టినటువంటి పేరు.
1: Is not the name given to anyone before.
0: ఏ విధంగా?
1: How?
0: సరస్వతి.
1: సరస్వతి.
0: నమస్తుభ్యం.
1: నమస్తుభ్యం.
0: వరదే.
1: వరదే.
0: కామరూపిణి.
1: కామరూపిణి.
0: విద్యారంభం. కరిష్యామి చిద్దిర్భవతు వతుమేషద పద్మపత్ర విశాలాక్షి పద్మకేశవర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేంది బింబానన అన్నారు. భారతి పూర్ణేంది బింబానన ఈ యొక్క పేరు సరస్వతి పేరే. భారతి.
1: భారతి ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ నాట్ ద బ్రదర్ ఆఫ్ రామ. భారతి పూర్ణేందు బింబానన
0: అనగా పరిపూర్ణమైనటువంటి స్వరూపం యొక్క పేరే ఈ భారతి.
1: భారతి నేమ్ స్పీక్స్ ఆఫ్ ద టోటాలిటీ.
0: ఎవరైనా గానం చేయాలంటే శృతి తాళము రాగము ఉంటుండాలి.
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ టు సింగ్ దే నీడ్స్ టు బి ఎ ట్యూన్ ఇన్ ద బీట్.
0: భారతి.
1: భారతి.
0: భా అనగా
1: భా మీన్
0: కేవలం భాగ్యంతో కూడినటువంటిది కాదు భావంతో కూడినటువంటిది.
1: నాట్ ది వన్ ఇస్ ద వన్ ఆఫ్ ఫీలింగ్ ద భావము.
0: రా అనగా ఆ భావము రాగముతో చేరినటువంటిది.
1: భాద భావ ద ఫీలింగ్ ఇస్
0: ఆ రాగము తాళములకు తప్పుకోనటువంటిది.
1: అండ్ ఇట్ విల్ బి ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు ది బీట్.
0: కనుకనే భావ రాగ తాళములతో కూడినటువంటిది కనుకనే భారతి అని పేరు పెట్టారు.
1: ఇట్స్ కాల్డ్ భారతి బికాస్ దేర్ ఇస్ ద ఫీలింగ్ అండ్ ద ట్యూన్ అండ్ ద బీట్.
0: కనుక ఈనాడు ప్రతి ఒక్కరు కూడాను ఏదైనా ఒక పాటలు పాడాలంటే లేక గాన సభ జరపాలనుకుంటే, ఒక సంగీతం ప్రారంభించాలనుకుంటే మొట్టమొదటి గణపతిని ప్రారంభిస్తారు.
1: సో ఇన్ ఎనీ మ్యూజికల్ కాన్సర్ట్ ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ స్టార్ట్ సింగింగ్ దే ప్రే టు గణపతి.
0: వాతాపి గణపతిం భజేహం, వాతాపి
1: దే ప్రే టు గణపతి ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: మొట్టమొదటి వాతాపి,
1: ఫస్ట్ వాతాపి
0: అనగా గణపతిని పూజించే సర్వ విధమైనటువంటి యొక్క శక్తులను వారు అభివృద్ధి పొందుతారు.
1: దే వర్షిప్ గణపతి ఫస్ట్ సో దట్ దే విల్ బి పవర్ఫుల్ దేర్ ఆఫ్టర్.
0: కనుక గణపతి అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కార్యములకు, ఒక విధమైన కర్మలకు, ఒక విధమైన శుభములకు, దీనికి మాత్రమే కాదు శుభాశుభములకు కూడాను, రెండింటి కూడాను గణపతి దీనికి పతి.
1: గణపతి ఇస్ నాట్ మియర్లీ మాస్టర్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ అండ్ ఆస్పిషియస్నెస్ బట్ ఈస్ మాస్టర్ ఆఫ్ బోత్ ఆస్పిషియస్నెస్.
0: అతనికి శుభమే,
1: ఇట్ మే లుక్ లైక్ ఇన్ఆస్పిషియస్,
0: శుభములు జరగని అతనికి శుభమే.
1: Auspicious uniform to everybody.
0: Sarvula kudunu subhamnu andinchetunte vaadu Ganapati.
1: Ganapati confers this auspicious thing.
0: Sarvula kudunu sarveshwaryamulu kaliginchetunte vaadu Ganapati.
1: Ganapati who confers varied forms of wealth on everybody.
0: Buddhi vignanamulu kaliginchetunte vaadu Ganapati.
1: Ganapati gives you that kind of intellect and wisdom.
0: Telivitelanu penchetunte vaadu Ganapati.
1: He helps you to grow in intelligence.
0: Kanukane vidyarthulaku ye vidhamainatundi mottamottu undalante,
1: what is to be had?
0: Sadgunamulu,
1: virtues,
0: sadbuddhi,
1: good intellect,
0: satya niriti,
1: truth,
0: bhakti,
1: devotion,
0: kramashiksha,
1: discipline,
0: kartavya palanamulu,
1: duty,
0: nerpunade vidya.
1: It is education that teaches all these six principles.
0: Atti vidyanu nerpetunti vaade Ganapati.
1: Ganapati teaches these six principles.
0: Durvidyanu nerpetunti vaadu kaadu.
1: He doesn't teach anything bad.
0: Durvyasanu nerpetunti vaadu kaadu.
1: He doesn't teach any bad habits.
0: Kanukane sarvulakunu pati ayinatunti vaadu Ganapati.
1: So Ganapati is the master of everybody.
0: అన్నింటికీ పతి అయినటువంటి వాడే గణపతి.
1: ఈ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఇలాంటి గణపతి దినము మనము గణపతిని ఏ విధంగా ప్రార్థన చేయాలి?
1: హౌ షుడ్ వి ప్రే టు గణపతి?
0: ఓ భగవంతుడా, నాకు ఈ కార్యం ఆ కార్యం రెండు కావాలని చెప్పిన కాదు, ఏ కార్యమూ వద్దు, నీవే నాకు కావాలి.
1: We should not pray, oh God, I want your help for this and that.
0: Ganapati mana swadhinudaipothe sarvamulaku manayamai patulaipotham.
1: When once you are Ganapati with you, you become master of all.
0: Bangaram mana chetilo untunte rakavarnagalu cheyinchukochunu.
1: The moment you have the gold with you, you can
0: any aabharanamulaina cheyinchukochunu.
1: Any number of jewels you can have.
0: Kabatti Ganapati suvarnam vanti vaadu.
1: So Ganapati is gold.
0: మన యొక్క భావములు కోరికలు ఇవన్నీ కూడా కేవలము కొన్ని ఆభరణములు వంటివి.
1: The feelings and the desires are like jewels.
0: కనుక మనం గణపతిని ఏదో నాకు ఈ చదువు కావాలి, ఇందులో పాస్ కావాలి, ఈ ఉద్యోగం చిక్కాలి, ఇలాంటి కోరికలు మనం కోరకూడదు.
1: సో వీ డోంట్ ఆస్క్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఏ జాబ్ దాట్ అండ్ దిస్.
0: విఘ్నేశ్వర,
1: ఓ విఘ్నేశ్వర,
0: నా కార్యములకు ఎట్టి విఘ్నములు కలగకుండా చూసుకోవాలి.
1: లెట్ దర్ నాట్ బి ఆబ్స్టకల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ టు ఆల్ ద టాస్క్స్ ఐ
0: హావ్. నిమిత్తమై నేను నిన్ను పూజిస్తున్నాను అన్నాడు.
1: ఫర్ దిస్ పర్పస్ ఐ ప్రే టు యు.
0: ఈనాడు
1: టుడే
0: గణపతి యొక్క తత్వము ఎవరు సరిగా అర్థం చేసుకోవటం లేదు.
1: ద నేచర్ ఆఫ్ గణపతి ఇస్ నాట్ క్లియర్.
0: కేవలం ప్రాకృతమైనటువంటి యొక్క స్వరూపాన్ని మాత్రమే అర్థం చేసుకుని,
1: they go by the external form only.
0: ప్రాకృతమైనటువంటి పదములకు మాత్రమే అర్థములు బోధించుకుంటూ,
1: they only give external outer interpretation.
0: కాలములు వ్యర్థం చేస్తున్నారు కానీ,
1: thus waste time.
0: అంతర్భావమును గుర్తించి అంతరాత్మను బోధించి నిజమైనటువంటి శాంతిని పొందేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: There are very few who remain in peace after understanding the inner significance.
0: ఏ దైవమునకు కూడాను ఇప్పుడు రాముడు పుట్టాడు, రాముడు పుట్టాడంటే రామ జన్మదినము ఒక పండుగ చేసుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
1: We celebrate the birthday of Rama, celebrate it all festivity and
0: Ramu ante evaru, aakaram maatrame kaadu,
1: not merely the form.
0: Athani pavitramainatundi gunamule manaku aadharamu.
1: The sacred qualities are similar.
0: Rama bhaktulu kavalanukunte Rama gunamulu manam narchukovali.
1: If you want to be a devotee of Rama, have those qualities.
0: Krishna bhaktulu kavalanukunte Krishnuni vale nirantaramu aanandanga navutu undali.
1: If you want to be a devotee of Krishna, you should smile, you should be blissful
0: Sai
1: all the time.
0: Kavalante nirantaramu premamayulga maarali.
1: If you want to be a devotee of Sai, you should be full of love all the time.
0: Andarni preminchali.
1: You love all.
0: Yavarni preminchakunda undakoddu.
1: You should never hate anybody.
0: Aithe okkoka paryayamu preminchakunda undinattuga kanipistundi.
1: At times it appears as though we are loving.
0: ఇది బాహ్యమైనటువంటి ప్రాకృతికానికి నిజంగా ప్రేమ లోపల ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎక్స్టర్నల్ అపియరెన్స్ బట్ ఇన్నర్ దేర్ ఇస్ లవ్.
0: మట్టిలో పుట్టినటువంటి కుండలు ఎన్ని రకములుగా చేసినా అవి మట్టే.
1: పాట్స్ అండ్ స్లేట్స్ మే వేరీ బట్ ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ మడ్ ఓన్లీ క్లే.
0: కనుక బంగారంతో చేసినటువంటి నగలు ఎక్కడ చూసినా బంగారే.
1: ఆల్ ద జ్యూవెల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: ఈ విధమైనటువంటి భావాన్ని మనము హృదయంలో చిత్రించుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీ షుడ్ గెట్ ఇంప్రింటెడ్.
0: పరిపూర్ణంగా విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్.
0: కనుక గణపతి తత్వము చాలా గొప్ప అర్థంతో కూడినటువంటిది.
1: సో నేచర్ ఆఫ్ గణపతి ఇస్ మైటీ వన్, ద లార్డ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అతని రూపమే చాలా విచిత్రంగా ఉండేటువంటిది.
1: ద ఫామ్ ఇట్సెల్ఫ్ ఇస్ వండర్ఫుల్.
0: కనుకనే చెప్పాడు భాగవతంలో,
1: ఇన్ భాగవత
0: వ్యాసుడు చిత్రంబులు
1: పెక్యూలియర్
0: త్రైలోక్య పవిత్రంబులు
1: సీక్రెట్ ఆల్ వరల్డ్
0: ప్రజరాల విత్తంబులు సన్మిత్రంబులు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చారిత్రంబులన్నాడు.
1: దట్ మిస్టీరియస్ దట్ వండర్ఫుల్ సో క్లోజ్ టు ది ఆల్ సెయింట్స్ అండ్ సేజెస్ దట్ ఇస్ ద స్టోరీ ఇన్ ద మిస్టరీ ఆఫ్ ద డివినిటీ.
0: అతని చరిత్రం చాలా విచిత్రమైనటువంటివి.
1: ది ఎంటైర్ నరేషన్ ఆఫ్
0: అలాగా దైవ చరిత్రములు అన్ని కూడా చాలా విచిత్రమైనటువంటివి.
1: అండ్ ఆల్ దట్ ఇస్ రిలేటెడ్ టు గాడ్ ఇస్ మిస్టీరియస్ ఇన్కాంప్రిహెన్సిబుల్.
0: తన చరిత్రలంతా ఇమిడి ఉంటున్నాయి.
1: దేర్ లైస్ ది ఎంటైర్ డివినిటీ.
0: ఏ ఒక్క పదము కాని ఏ ఒక్క అడుగు కాని అర్థరహితమైనటువంటిది ఎక్కడ ఉండదు.
1: There's no word without a meaning.
0: భగవంతుడు ఏది చెప్పినప్పటికీ అది అర్థరహితమైనటువంటిది.
1: వాట్ ఎవర్ గాడ్ సేస్ ఇస్ హైలీ మీనింగ్ఫుల్.
0: సహితమైనటువంటిది
1: ఇట్స్ ఫుల్లీ మీనింగ్ఫుల్.
0: పవిత్రమైనటువంటి ఒక అర్థం కలిగినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ సీక్రెట్ మీనింగ్.
0: కానీ ఏదో ఎవరో పోతుంటే కాచుకోండు అన్నాడు స్వామి.
1: స్వామి సెడ్ వెన్ వన్
0: వెయిట్ వెయిట్ వెయిట్ అన్నాడు.
1: స్వామి సెడ్ వెయిట్ వెయిట్.
0: కానీ ఆ వెయిట్ చేయడానికి అతను ఓపిక లేక తిరిగి టికెట్ తీసుకున్నాడు వెళ్లిపోయాడు.
1: హి వాస్ నాట్ పేషెంట్ ఎనఫ్ టు వెయిట్ బట్ హి పర్చేస్డ్ ది టికెట్ అండ్ లెఫ్ట్.
0: కానీ అక్కడికి పోయాడు, నెలల కొద్ది వెయిట్ చేశాడు.
1: హి హాడ్ టు వెయిట్ దేర్ ఫర్ మంత్స్.
0: ఆ వెయిట్ ఇక్కడ చేయలేదు.
1: హి హాస్ నాట్ వెయిటెడ్ హియర్.
0: అక్కడ పోయినాడు వెయిట్ చేశాడు.
1: హి హాడ్ టు వెయిట్ దేర్.
0: అక్కడ ఎంత వెయిట్ చేసినా కానీ ఫలించలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్
0: తిరిగి వచ్చాడు.
1: హి వాస్ నాట్ సక్సెస్ఫుల్. హి రిటర్న్
0: తిరిగి వచ్చాడు.
1: హి రిటర్న్ అగైన్.
0: అయ్యా నేను వద్దంటే ఎందుకు వెళ్ళావు అన్నాను.
1: భగవాన్ సెడ్ వై డిడ్ యు గో.
0: ప్రతి దాని ఎందుకు ఒక అంతరార్థం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఎవ్రీథింగ్ హి సేస్.
0: కానీ కొంతమంది వెర్రిగా దాన్ని పాటిస్తుంటారు.
1: సమ్ జస్ట్ టేక్ ఇట్ ఇన్ ఎ ఫూలిష్ వే.
0: ఇప్పుడు కొంతమంది అంతా కూర్చొని ఉంటారు.
1: సమ్ ఆర్ సీటెడ్ హియర్.
0: నేను మధ్యలో వెళుతూ ఉంటాను.
1: భగవాన్ గోస్ ఇన్ ద మిడిల్.
0: వాడు ఏదో అడుగుతుంటారు, స్వామి స్వామి స్వామి నాకు అది కావాలి ఇది కావాలని.
1: దే గో ఆన్ ఆస్కింగ్ స్వామి ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దిస్.
0: వెయిట్ వెయిట్ సిట్ డౌన్ అంటారు.
1: భగవాన్ సేస్ వెయిట్ వెయిట్ సిట్ డౌన్.
0: వాళ్ళు అనుకుంటారు నేను ఇక్కడ కూర్చొని వెయిట్ చేయలేమో అనుకుని అందరు పోయినా కానీ తాను కూర్చొని ఉంటాడు.
1: దే థింక్ భగవాన్ సెడ్ వెయిట్. దే మీన్ లిటరల్ మీనింగ్ దే కంటిన్యూ టు వెయిట్.
0: నేను సహజంగా కూర్చో కూర్చో లేస్తున్నప్పుడు కూర్చో అంటుంటాను.
1: వెన్ దే గెట్ అప్ స్వామి ఆస్క్ యూ టు సిట్ డౌన్.
0: వెయిట్ వెయిట్ డోంట్ హేస్ట్ అని చెప్పి చెప్పి.
1: వెయిట్ వెయిట్ డోంట్ బి హేస్ట్ హీ సేస్.
0: తొందర పడద్దు, కొంచెం కాచుకొని ఉండు అంటుంటాను.
1: డోంట్ బి ఇన్ హేస్ట్ వెయిట్.
0: ఆ అర్థాన్ని వాళ్ళు ఇంకొక రకంగా తీసుకుని అందరూ పోయినప్పటికీ వాళ్ళు కూర్చొని ఉంటారు.
1: దే గో బై ది లిటరల్ మీనింగ్ ఈవెన్ ఆఫ్టర్ ఎవ్రీబడీ లీవ్స్. వాలంటీర్
0: పోయి అయ్యా నీవు లేమని అంటే లేదు స్వామి కూర్చోమన్నాడు.
1: ఇవి అదర్ వాలంటీర్ సే గెట్ అప్ ప్లీజ్. ఇది మూర్ఖమైన
0: అర్థాలు.
1: ఇట్ ఇస్ ఎ ఫూలిష్ ఇంటర్‌ప్రిటేషన్.
0: సమయ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ ద
0: దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని కూడా పురస్కరించుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ ది కన్సిడరేషన్ ద టైం అండ్ ద పొజిషన్.
0: ఆస్తికులందరూ కూడా ఈ వినాయకుని అనేక రకములుగా పూజిస్తుంటారు.
1: మోస్ట్ ఆఫ్ ది థీస్ వర్షిప్ వినాయక.
0: ఆస్తికులు ఏ విధంగా పూజిస్తుంటారు?
1: హౌ డస్ ది థీస్ వర్షిప్?
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపచాంతయే అని పూజిస్తారు. శుక్లాంబరధరం. శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించిన వాడు విఘ్నేశ్వరుడు.
1: శుక్లాంబరధరం మీన్స్ ద వన్ హూ హాస్ పుట్ ఆన్ వైట్ డ్రెస్.
0: విష్ణు సర్వత్రా ఎక్కడ చూసినా కనిపించేటువంటి వాడిని.
1: విష్ణు ద వన్ సీన్ ఎవ్రీవేర్.
0: చతుర్భుజం నాలుగు పాదములు ఉంటున్నాయి.
1: అండ్ హి హాస్ గాట్ ఫోర్ లింబ్స్.
0: ప్రసన్న వదనం.
1: సో కామ్.
0: ఆ ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటాడు.
1: ద ఫేస్ ఇస్ వెరీ కామ్.
0: అటువంటి రీతిగా భక్తులు పూజిస్తుంటే దీన్ని నాస్తికులు ఇంకొక అర్థంగా తీసుకుంటారు.
1: ఎథీస్ట్ టేక్స్ అనదర్ ఇంటర్ప్రిటేషన్.
0: శుక్లాంబరధరం విష్ణు. శుక్లాంబరధరం విష్ణు తెల్లని వస్త్రాలు మోసేది గాడిది.
1: ఇట్ ఇస్ ది డాంకీ దట్ కేస్ దట్ క్యారీస్ వైట్ క్లోత్స్.
0: చూసారా గాడిది.
1: ఇట్ ఇస్ ది డాంకీ.
0: శుక్లాంబరధరం విష్ణు ఎక్కడ చూసినా కనిపించేటువంటిది గాడిది. వాడు కట్టేయడు దాన్ని.
1: డాంకీస్ ఆర్ సీన్ ఎవ్రీవేర్.
0: శశివర్ణం బూడిద రంగు గాడిదే.
1: శశివర్ణం యాష్ కలర్ ఇస్ ఓన్లీ డాంకీ.
0: కానీ వినాయకుడు శశివర్ణం అనగా మంచి బూడిద రంగు ఉండేటువంటి వాడు.
1: వినాయక ఇస్ ఆఫ్ దట్ కాంప్లెక్షన్.
0: ఆ బూడిదని గాడిదికి పోల్చుకున్నారు.
1: అండ్ హి కంపేర్ టు దట్ అవే డాంకీ.
0: చతుర్భుజం నాలుగు పాదం ఉండేది గాడిదే.
1: చతుర్భుజం ఫోర్ లెగ్డ్ వన్ డాంకీ.
0: ప్రసన్న వదనం ఎప్పుడు తిన్నా దానికి ఆకలైనా అన్నమైనా తిన్నా ఏ తిన్నా కానీ ఎప్పుడు ప్రసన్న వదనంతో ఉంటుంటుంది.
1: డాంకీ హ్యాస్ ది సేమ్ ఫేస్ వెదర్ ఇట్ ఇస్ హంగ్రీ ఆర్ నాట్.
0: కాబట్టి శుక్లాంబరధరం
1: దట్ క్యారీస్ వైట్ క్లోత్స్.
0: చూసారా గాడిది.
1: ఇట్స్ ఎ డాంకీ.
0: శుక్లాంబరధరం విష్ణు ఎక్కడ చూసినా కనిపించేటువంటిది గాడిది. దాంట్లో వాడు కట్టేయడు దాన్ని.
1: డాంకీస్ ఆర్ సీన్ ఎవ్రీవేర్.

0: not.
1: కాబట్టి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయాన్ని గాడిదకు పోల్చుకున్నారు వాళ్ళు.
0: The atheists have interpreted this in terms of donkey.
1: కాని వీళ్ళు డాంకీస్ కనుకనే దానికి డాంకీస్
0: పోల్చుకున్నారు.
1: వారి భావం పురస్కరించుకునే వారు పోలుస్తుంటున్నారు.
0: As these fellows are donkeys, they gave donkey interpretation.
1: ఈ విధంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థాన్ని తీసుకుని ఆ అర్థాన్ని అనర్థాలుగా పెంచి అనర్థాల్లో నానార్థాలుగా పెంచి నానార్థంలో యథార్థాన్ని వదిలిపెట్టి అనర్థాన్ని మాత్రమే తీసుకుంటారు.
0: దే గో బై డిస్టార్షన్స్, దే గో బై డిఫరెంట్ మీనింగ్స్, ఫర్గెట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ది రియాలిటీ.
1: కనుక అనర్థాలు తీసుకుని అవస్థలు పడేటువంటి వారు కొందరు.
0: వీ షుడ్ నాట్ గో బై రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్.
1: పవిత్రాన్ని తీసుకుని ఆనందించేటువంటి వాడు కొందరు.
0: సమ్ పీపుల్ టేక్ సీక్రెట్.
1: అదే విధంగానే భగవత్ యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా అర్థం చేసుకున్నప్పుడు అణుస్వరూపుడే భగవంతుడు.
0: Divine power in reality is the atomic power. దీనిని
1: గోపికలు కూడా ఆనాడు చెప్పారు.
0: గోపికస్ ఆల్సో సెడ్
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు. 84 లక్ష జీవముల అనయమున నెడబాయికుందుబట, అణువు రేణుడ కష్టము మొదలు అఖండ రూపుడమై విరజుతుబట, నిన్ను గనుగొన్నగల్లమా కృష్ణ, నిన్ను గనుగొన్నగల్లమా.
0: You are smaller than an atom, bigger than the biggest. You are always in the company of the 84 lakhs of the species. Right from the womb of the mighty one, you are always the infinite form.
1: ఎవరెవరు ఎవరెవరు వారి శక్తి సామర్థ్యాలు తగినట్టుగా అనుసరిస్తూ ఆచరిస్తూ అర్థం చేసుకుంటూ వస్తుంటారు.
0: Each one started understanding and practicing in the way they understand.
1: కానీ గణపతి విషయంలో మాత్రము ఆస్తికులు కానీ నాస్తికులు కానీ సైంటిస్ట్ కానీ సెయింట్ కానీ అందరి కూడా ఒకే భావమే.
0: But in respect of Ganapati, whether a scientist or a theist,
1: సర్వత్రా ఆదిశక్తి ఉంటుండాది, అణుశక్తి ఉంటుండాది.
0: దేర్ ఇస్ అటామిక్ పవర్ ఎవ్రీవేర్.
1: కనుక ఈ అణుశక్తి లేకుండా ఏ పదార్థము జగత్తులో ఉద్భవించడానికి వీల్లేదు.
0: వితౌట్ దిస్ అటామిక్ పవర్ దేర్ కెన్ నాట్ బి ఎనీథింగ్.
1: ఇదంతా ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
1: ఇది మూలాధారమైనటువంటి శక్తి దైవత్వమే.
0: ద ప్రైమల్ బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ డివినిటీ.
1: కనుకనే రామభద్రుడు చెప్పాడు.
0: రామభద్ర సే
1: అనగా భద్రాచలం లోపల రామదాసు రాముని పోల్చుకుంటూ రాముని ప్రార్థించుకుంటూ చెప్పాడు.
0: ఇన్ దట్ సెంటర్ ఆఫ్ భద్రాచలం రామదాసు
1: రామమయం, ఈ జగమంతా రామమయం.
0: రామదాసు సెడ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్
1: రామమయమే.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ రామ.
1: రాముడు లేనటువంటి స్థానం లేదే.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
1: అణువు లేనటువంటి స్థలం లేదే.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
1: కాబట్టి సర్వత్ర అణుశక్తి ఉంటుండాలి, సర్వత్ర రామశక్తి ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ అటామిక్ పవర్, ద పవర్ ఆఫ్ రామ.
1: అయితే ఆ రామశక్తిని తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి?
0: హౌ టు నో ద పవర్ ఆఫ్
1: జ్యోతిర్మయ స్వరూపుడు
0: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
1: చూసారా ఇంత జ్యోతిర్మయ స్వరూపుని ఏ రీతిగా జ్యోతిని వెలుగుతుంది?
0: ఇట్స్ ఆల్ ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్. హౌ డు యు నో దాట్?
1: రామదాస్ చెప్తూ వచ్చాడు.
0: రామదాస్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్.
1: పాటువైనది చెట్టురా, పట్టువైనది కొమ్మరా, పాటు దప్పి పట్టు విడచితే పరబ్రహ్మం చేరురా, రామ భజన చేయురా రాజ్యమంతా వెలుగురా, సారమైనది సమరురా సత్యమైనది ఒత్తిరా.
0: ది ఎసెన్స్ ఇస్ ది ఆయిల్, ది ట్రూత్ ఇస్ ది వేక్.
1: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
0: అండ్ ది మూమెంట్ ది లైట్ ఇస్ పుట్ ఆఫ్ నోబడీ విల్ ఫాలో యు.
1: ఎవరు రారు,
0: నోబడీ విల్ ఫాలో యు.
1: ఇలాంటి తత్వము జ్యోతిది.
0: That is the nature of light.
1: Saramu oil.
0: The essence, the oil.
1: Kani satyam otti.
0: The wick is the truth.
1: Ee rendu poyetappudu evvaru velthare raadu.
0: The moment both are not there, you don't get any light.
1: Kota yedu chuttura kota lopula totara. Kota yedu chuttura kota lopula totara.
0: And there's a fort all around the seven, and that there's a garden within.
1: Seven forts anta unnai.
0: There are seven forts.
1: కానీ ఈ మధ్య లోపల ఒక తోట ఉంటుంది.
0: దేర్ ఇస్ గార్డెన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ట్.
1: అది సప్తస్వరములు.
0: దేర్ ఇస్ సెవెన్ సాంగ్స్.
1: దాని మధ్య లోపలనే ఈ యొక్క దైవత్వం అనేటువంటి తోట ఉంటుంది. అది
0: దేర్ లైస్ ద గార్డెన్ ఆఫ్ ద డివినిటీ ఎట్ ద సెంటర్.
1: తోటలోనికి పోదాం అంటే దారి తెలియదు ఎట్టరా.
0: ఇన్ ఆర్డర్ టు గో టు ద గార్డెన్ ఐ డోంట్ నో ద వే హౌ టు గో.
1: కానీ కోటలు తెలుస్తున్నాయి కానీ దారి తెలియటం లేదు.
0: ఐ సీ ద ఫోర్ట్ బట్ ఐ డోంట్ నో ద వే.
1: ఈ విధంగా భక్తులు ఒక్కొక్కరు వారి ఉద్దేశాన్ని పురస్కరించుకుని దైవత్వాన్ని అంత రహస్యంగా ప్రబోధిస్తూ వచ్చారు.
0: డివోటీస్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ది డివినిటీ ఇన్ దేర్ ఓన్ వే.
1: అభిమన్యుడు కూడాను యుద్ధంలో ప్రవేశించాడు.
0: అభిమన్యు ఆల్సో స్టెప్డ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్.
1: కానీ పోవటం మాత్రమే తెలుసు అతనికి.
0: హి నోస్ హౌ టు గెట్
1: ఇన్. రావటం తెలియదు.
0: హి డజంట్ నో హౌ టు రిటర్న్.
1: తెలియకుండా పోవటం వల్లే అతని ప్రాణాన్ని అక్కడ కోల్పోతున్నాడు.
0: యాజ్ హి డజంట్ నో హౌ టు రిటర్న్ హి హాడ్ టు డై దేర్.
1: అదే విధంగా కోట 7 చుట్లు ఉండేటువంటి తెలుసును.
0: దో దేర్ ఆర్ 7 ఫోర్ట్స్ వి నో.
1: కానీ దాంట్లో దారి తెలియకుండా ఉంటుండాలి.
0: బట్ వి డోంట్ నో ద వే టు గెట్.
1: ఆ దారి ఏ ప్రేమతలము.
0: దట్ ద ఓన్లీ వే, ద వే ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ.
0: The love and love alone.
1: ప్రేమతో ఎక్కడైనా

0: తయారు చేయొచ్చును.
1: విత్ లవ్ యూ కెన్ ట్రావెల్.
0: ప్రేమతో ఎక్కడైనా మనం ప్రవేశించవచ్చును.
1: యూ కెన్ ఎంటర్ విత్ లవ్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: End the day with love.
1: End the day with
0: Fill
1: love.
0: The day with love.
1: Fill the day with
0: End
1: love.
0: End the day with love.
1: End the day with love.
0: This
1: is the way to God.
0: You start chey premato.
1: You start with love.
0: Ee premato end chey.
1: End up with love.
0: Ee madhyalo rendintiki madhyalo unnatundi premamayame.
1: In between the two is full of love.
0: Ee premanu ee reethiga mana penchukovali.
1: How to develop this love?
0: Premanu penchalante manaku margam ledu.
1: There's no other way.
0: Premanu penchalante prema chetane penchali.
1: It's only love that grows love.
0: ఒక మొక్కను నాటాము.
1: Here you have put a
0: ఆ మొక్క పెద్దది అయిపోయి పళ్ళు ఇవ్వాలంటే
1: ఊరికి
0: నాటినంత మాత్రం చాలదు.
1: It's not enough if you sow the seed.
0: నీరు పోయాలి, ఎరువు వేయాలి.
1: You have to water and manure it.
0: ఈ రెండు వేసినప్పుడే చెట్టు పెరుగుతూ వస్తుంది.
1: Then grows the tree.
0: కానీ ఈనాటి ఆధునిక పిల్లలు గాని, ఆధునిక స్త్రీలు గాని, పురుషులు గాని చెట్టు పెరగాలంటే ఏం చేస్తున్నారు?
1: మోడర్న్ మెన్ అండ్ విమెన్, వాట్ ఆర్ దే డూయింగ్ టు గ్రో ట్రీ?
0: చెట్టు నాటుతారు, దిన్నం సాగబెరకాలని పెంచుతారు.
1: దే జస్ట్ ప్లాంట్ ఎ సాప్లింగ్, దే గో అండ్ జస్ట్
0: అది చచ్చిపోతుంది.
1: డ్రాయింగ్ ఇట్ అవుట్, ఇట్ డైస్.
0: దాన్ని పెరగాలంటే ఏం చేయాలి? ఎరువు వేయాలి, నీరు పోయాలి.
1: ఇఫ్ యూ వాంట్ ద ట్రీ గ్రో, వాట్ యూ షుడ్ యూ డూ? యూ షుడ్ వాటర్ అండ్ మ్యాన్యూర్.
0: విశ్వాసం అనే ఎరువు వేయాలి, ప్రేమ అనే జలం పోయాలి.
1: సో యూ హ్యావ్ టు మెన్యూర్. ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ అండ్ వాటర్ ఆఫ్ లవ్ ఇస్ టు బి గివెన్.
0: ఈ ప్రేమ విశ్వాసం వల్లనే ఆ ప్రేమ అనేటువంటి శక్తి పెరుగుతుంది, పెద్దదవుతుంది, ఫలపుష్పాలను అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ అండ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ ద ట్రీ గ్రోస్.
0: మనం జగత్తులో అనుకుంటున్నాము,
1: వి థింక్ ఇన్ దిస్ వరల్డ్,
0: ఏదో తల్లిదండ్రులు మన కోసం ఎంతో పాటు పడుతున్నారని.
1: వి థింక్ దట్ అవర్ పేరెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్.
0: కానీ మాతృదేవో భవ, పితృదేవో, తల్లిదండ్రులు దైవ స్వరూపులే.
1: పేరెంట్స్ ఆర్ డివైన్.
0: కానీ వారి వారి పరిస్థితి ప్రభావాన్ని పురస్కరించుకుని ఒక్కొక్క సమయంలో దానికి విరుద్ధంగా పోతుంటారు.
1: బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ దే యాక్ట్ ఇన్ ద ఆపోజిట్ వే.
0: ఒక గొప్ప విద్యార్థి, తెలివితేట గల విద్యార్థి,
1: ఏ హైలీ ఇంటెలిజెంట్ స్టూడెంట్
0: దగ్గర సమీపంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు.
1: హి కేమ్ టు హెర్మిటేజ్ ఆశ్రమ, దేర్ క్లోజ్ సెంటర్.
0: అక్కడికి ఆశ్రమం వెళ్ళేటప్పటికి ఆ స్వాములు వారు అనేక విధమైనటువంటి ప్రబోధనలు జరుపుతున్నారు.
1: స్వామీజీ దేర్ ఇన్ ద హెర్మిటేజ్ స్టార్టెడ్ టీచింగ్, ప్రీచింగ్.
0: ఈ లోపల ఆ వర్షం వచ్చింది, చీకటి పడింది.
1: ద రెయిన్ స్టార్టెడ్, ఇట్ వాస్ డార్క్.
0: ఆ పిల్లవాడు ఇంకా ఇంటికి రాలేకపోయాడు.
1: ద బాయ్ కుడ్ నాట్ రిటర్న్.
0: అప్పుడు చెప్పాడు ఈ స్వామి.
1: స్వామి సేడ్,
0: నాయన, చీకటి పడింది, వర్షం కురుస్తుంటుండాలి,
1: రైనింగ్,
0: కనుక నీవు ఇంటికి వెళ్ళడానికి వీలేదు, ఈ రాత్రి ఇక్కడే పండుకో అన్నాడు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు యూ టు గో హోమ్, బెటర్ యూ స్టే బ్యాక్ టు నైట్.
0: ఆ పిల్లవాడు చెప్పాడు,
1: ద బాయ్ సేడ్,
0: స్వామి,
1: స్వామి,
0: నా తల్లిదండ్రులు నేను ఇంటికి పోకపోతే వాడు నిద్రపోరు, భోంచేయరు.
1: మై పేరెంట్స్ ఓంట్ టేక్ ఫుడ్, దే డోంట్ స్లీప్ అంటిల్ ఐ గో.
0: నాకు భార్య కూడా ఉంటుండాలి,
1: ఐ హావ్ వైఫ్ టు,
0: ఆమె కూడా నిద్రపోదు,
1: షీ టు వోంట్ గో టు స్లీప్,
0: భోజనం చేయదు,
1: షీ డజంట్ టేక్
0: ఫుడ్. వీరందరూ చాలా అవస్థలకు గురి అవుతారు,
1: దే సఫర్ ఎ లాట్,
0: కనుక నేను పోతాను అన్నాడు.
1: సో ఐ మస్ట్ గో.
0: పిచ్చివాడా,
1: ఓ మ్యాన్ క్యాన్,
0: నీవు ఈ విధంగా అరుస్తున్నావు,
1: యూఆర్ జస్ట్ షౌటింగ్ లైక్.
0: ఏదో ప్రాకృతమైనటువంటి ప్రేమలు అందరికీ ఉంటున్నాయి, కానీ వారికి ఉంటున్నాయి.
1: వరల్డ్లీ లవ్ దే టు హ్యావ్,
0: కానీ నిజమైనటువంటి ప్రేమ ఎవరికీ లేదు.
1: ట్రూ లవ్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీబడీ.
0: పెంచినారు, పెద్ద చేశారు, కనుక దేహతత్వమైనటువంటి తత్వానికి సంబంధించిన ప్రేమ మాత్రమే ఉంటుంటారు.
1: దే హావ్ టేకెన్ కేర్ ఆఫ్ యూ అండ్ యూ హావ్ కమ్ టు దిస్ లెవెల్, దేర్ఫోర్ యూ హావ్ రెస్పెక్ట్ అండ్ లవ్ దెమ్.
0: అప్పుడు చెప్పాడు,
1: అండ్ హి సెడ్,
0: నీ ఎక్కడి నుంచి వచ్చావు బాబు అన్నాడు.
1: అండ్ దెన్ స్వామీజీ ఆస్క్డ్, వేర్ డు యూ కమ్ ఫ్రమ్.
0: నేను జితేంద్రియ రాజ్యం నుంచి వచ్చానన్నాడు.
1: హి సేస్, ఐఎమ్ ఫ్రమ్ జితేంద్రియ కింగ్డమ్.
0: మా రాజ్యం పేరు జితేంద్రియ రాజ్యం.
1: ద వెరీ నేమ్ ఆఫ్ కింగ్ అవర్ కింగ్డమ్ ఇస్
0: జితేంద్రియ. మా తండ్రి పేరు జితేంద్రుడు.
1: మై ఫాదర్స్ నేమ్ జితేంద్రియ.
0: నా పేరు మోహచంద్రుడు, మోహేంద్రియ.
1: మోహేంద్రియ
0: అనగా సత్యజిత్ అనేటువంటి దాన్ని సాధించిన నేను అన్నాడు.
1: మై నేమ్ ఇస్ సత్యజిత్, ఐ కాంకర్ ట్రూత్.
0: కనుక నేను ఇక్కడ వెళ్లే తీరాలి, నా తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారన్నాడు.
1: హి సెడ్, ఐ మస్ట్ నెసెసర్లీ గో బికాజ్ మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ ఫర్ మీ.
0: ఈ ఒక్క రాత్రి లోపల నీ తల్లిదండ్రుల ప్రేమ నీ గుర్తుంచుకో, చక్కగా అర్థం చేసుకోమన్నాడు.
1: దిస్ నైట్ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద లవ్ ఆఫ్ యువర్ పేరెంట్స్
0: అన్నాడు. కానీ ఈ పిల్లవాడు పట్టిన పట్టు విడవలేదు.
1: ద బాయ్ డిటర్మిన్డ్
0: వెళ్లే తీరాలి అన్నాడు.
1: ఐ మస్ట్ నెసెసర్లీ గో.
0: వెళ్ళు, సంతోషమే, నీ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేసేయి, కానీ పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు వాళ్లే.
1: హి సెడ్, yes, certainly you go now, the parents have taken care of you.
0: నీకు కొన్ని విధమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాను.
1: బట్ నౌ ఐఎమ్
0: టీచింగ్. ఈ బోధన చక్కగా పరీక్ష చేయమన్నాడు.
1: యు టెస్ట్ ద వాలిడిటీ.
0: ఒక మాత్ర ఇచ్చాడు, ఇంటికి వెళ్తాను, దాన్ని నోట్లో వేసుకుని నీళ్లు త్రాగు అన్నాడు.
1: హి గేవ్ హిమ్ ఎ టాబ్లెట్. బై టైమ్ యు గో హోమ్
0: నీవు మరణించినట్టుగా పడిపోతావు.
1: యు విల్ ఫాల్ యాజ్ ఇట్ వాస్ డెడ్.
0: మరణించవు.
1: బట్ యు డోంట్ డై.
0: వారు ఏమేం చేస్తున్నారో, ఏమేం చెప్తున్నారో ఇవన్నీ నీకు వినిపించేటటువంటి శక్తి కూడా నేను ఇస్తానన్నాడు.
1: ఐ ఆల్సో గివ్ యు ది పవర్ టు ఫాలో వాట్ ఆల్ దట్ ఈస్ ట్రాన్స్పైర్డ్ దేర్.
0: సరే, చూస్తామన్నాడు, వెళ్ళాడు.
1: హి సెడ్, yes, I'll see and went.
0: భోం చేశాడు.
1: హి హాడ్ హిస్ ఫుడ్.
0: ఆ మాత్రం నోట్లో వేసుకున్నాడు, నీళ్లు త్రాగాడు.
1: అండ్ హి జస్ట్ ఫాలోడ్ ద టాబ్లెట్.
0: తక్షణమే పడిపోయినాడు.
1: ఇమ్మీడియట్లీ ఫెల్ డౌన్.
0: మరణించినట్టుగా కనిపించింది.
1: ఇట్ అపియర్డ్ యాస్ దో హి డైడ్.
0: ఓ తల్లి తల్లి భార్య బంధువులు మిత్రులు శత్రులు అందరూ కూడా అక్కడ చేరిపోయారు.
1: ఆల్ కాంగ్రిగేటెడ్ అసెంబ్లడ్ దేర్ మదర్ ఫాదర్ వైఫ్ రిలేషన్స్
0: ఎక్కడికి పోయినాడో ఏ ఆశ్రమానికి పోయినాడో ఎప్పుడు వచ్చాడో ఏమిటో మాకు చాలా బాధగా ఉంటుందని అరుస్తున్నారు.
1: దే వెంట్ ఆన్ షౌటింగ్ వెరీ మచ్ బాదర్డ్ వేర్ హి హస్ గాన్ టు విచ్ హెర్మిటేజ్ హి హస్ గాన్.
0: ఆ సమయానికి సరిగ్గా తిరిగి ఆ స్వామి వచ్చాడు.
1: ఎగ్జాక్ట్లీ అట్ ద టైం స్వామి అపియర్డ్ దేర్.
0: అమ్మా ఎందుకు మీరు ఏడుస్తున్నారు?
1: హి సెడ్ వై ఆర్ యు క్రైయింగ్.
0: ఇప్పుడే నా ఆశ్రమం నుంచి వచ్చాడు ఈ పిల్లవాడు.
1: ది బాయ్ కేమ్ జస్ట్ నౌ.
0: ఏం జరిగింది?
1: వాట్ హ్యాపెండ్?
0: ఎందుకోసం ఈ విధంగా మరణించాడు?
1: హౌ ఇస్ దట్ హి డైడ్ నౌ?
0: మాకు తెలియదు స్వామి, మీ ఆశ్రమం నుంచి వస్తానే భోంచేశాడు మరణించాడు.
1: దే సే వి డోంట్ నో వై హి డైడ్.
0: మీరు ఏం చేశారో ఏమిటో అని స్వామి పైన వేస్తూ వచ్చారు.
1: అండ్ ఆల్ స్టార్టెడ్ బ్లేమింగ్ స్వామి, యూ మస్ట్ హావ్ డన్ సంథింగ్ దట్ మేడ్ హిమ్.
0: చాలా పొరపడుతున్నారు.
1: యువర్ మిస్టేక్.
0: కొంచెం ఓపిక పట్టుకోండి.
1: వెయిట్ ఫర్ సమ్ టైం.
0: నేను దీన్ని బ్రతికిస్తాను.
1: ఐ విల్ సీ దట్ హిల్ కమ్ బ్యాక్ టు లైఫ్.
0: అయ్యో బ్రతికిస్తే నాకు అంతకంటే కావునా అని భార్య తల్లి తండ్రి అందరూ కూడా చాలా బాధపడ్డారు.
1: If you bring him back to life, he will be very, very happy. They prayed to him like that.
0: అక్కడ పోయిన తర్వాతనే ఒక మాట చెప్పాడు.
1: He said one.
0: ఇదిగో ఈ టంబ్లర్ నీళ్లు తీసుకోండి.
1: Take this tumbler full of water.
0: ఈ జలము ఎవరు త్రాగుదరో వారు మరణిస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు అన్నాడు.
1: Whosoever drinks this tumbler full of water, he will die and this dead man will get up.
0: తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు.
1: Went to mother.
0: రాజా,
1: the king,
0: okay, నీకు భవిష్యత్తులో రాజు కావాలనుకున్నప్పుడు నీ కొడుకు కావాలి, ఇదిగో నీవు త్రాగి నీ ప్రాణం ఇచ్చు, నీ కుమారుడు బతుకుతాడు అన్నాడు.
1: ఇన్ ఫ్యూచర్ యువర్ సన్ ఇస్ టు బి ద కింగ్ నౌ, యూ డ్రింక్ ద వాటర్ యూ విల్ డై అండ్ యువర్ సన్ విల్ కమ్ బ్యాక్ టు లైఫ్.
0: అప్పుడు తండ్రి చెప్పాడు.
1: ఫాదర్ సెడ్,
0: స్వామీజీ,
1: స్వామీజీ
0: నాకు ఇంకా పిల్లలంతా ఉంటున్నారు,
1: వీళ్ళందరినీ
0: ఎవరు చూసుకుంటారు, ఇంత పెద్ద రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు, దీన్ని ఎవరు అర్థం చేసుకుంటారు, వీడు ఇంకా చిన్నవాడు కదా, నేను తావడానికి వీలు లేదు అన్నాడు.
1: ద ఫాదర్ కింగ్ సెడ్, స్వామీజీ, ఐ హావ్ ద రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్? హీస్ ఆఫ్టర్ ఆల్ యంగ్ బాయ్.
0: తల్లి దగ్గరికి వెళ్ళాడు.
1: తల్లి
0: మాతృమనసు కదా.
1: Yes, your mother.
0: నీవి నీరు త్రాగి నీ కుమారుని బతికించుకోమన్నారు.
1: Your mother, you drink this water. See that your son comes back to life.
0: ఇంకా ఆడబిడ్డలంతా ఉన్నారు, వాళ్ళకి పెళ్లి కావాలా, పెళ్లిళ్ళు కావాలి, పేరెంట్స్ ఎన్నో పనులంతా ఉంటున్నాయి. నేను స్త్రీనే ఇంటిలో లేకపోతే ఈ పనులు ఏమి జరగవు, ఆడవారు లేనటువంటి ఇల్లు అడవి అయిపోతుంది, కాబట్టి నేను త్రాగను అనింది.
1: The mother went on telling, I have got so many daughters. I should see that they get married. A house without a woman is almost a forest. Well, how am I to die now? No.
0: సరే వీరిద్దరు లేచకపోయినప్పటికీ భార్య తప్పక ఏడుస్తుంది అనుకున్నాడు, ఆమె దగ్గరికి వెళ్ళాడు.
1: స్వామీజీ షూర్ దట్ ది వైఫ్ విల్ సర్టన్లీ క్రై ఫర్ ద లాస్ ఆఫ్ ది హస్బెండ్.
0: అమ్మా నీకు ఈ విధమైనటువంటి విడో స్థితి పని ప్రారంభమైంది.
1: అండ్ నౌ యూ బికమ్ ఎ విడో. దిస్
0: ఇస్ విడో కాబోతున్నావు నీవు ఇప్పుడు.
1: అండ్ యు ఆర్ గోయింగ్ టు బి విడో నౌ.
0: కనుక నీ భర్త కోల్పోయినాడు.
1: అండ్ యు ఆర్ లాస్ట్ యువర్ హస్బెండ్.
0: దారి లోపల ఏదో సింహం కరిచేసి లేక మృగం కరిచేసి నీ ప్రాణం విడిచిపెట్టాడు తను.
1: అండ్ ఆన్ ద వే యాస్ యువర్ హస్బెండ్ వాస్ రిటర్నింగ్ హి వాస్ కిల్డ్ బికాజ్ ఆఫ్ ది అటాక్ ఆఫ్ ది బై ఎ లయన్.
0: మీరు త్రాగండి, మీకు మీ యొక్క భర్త బతుకుతాడు అన్నారు.
1: యూ డ్రింక్ దిస్ వాటర్, యువర్ హస్బెండ్ విల్ కమ్ బ్యాక్.
0: అప్పుడు ఆమె చెప్పింది, అయ్యో నా తల్లికి నేను ఒకదాన్నే బిడ్డను.
1: The wife started telling, I am the only one.
0: మరణించేటట్టు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణిస్తారు.
1: If I die, my both of my parents will die.
0: మా ప్రాపర్టీ అంతా కూడా ఏమైపోతుందో ఏమిటో.
1: What will happen to all the property?
0: దయచేసి నేను త్రాగను అనింది.
1: Please, I am not ready to drink the water.
0: ముగ్గురు చెప్పారు, లోపలికి వెళ్ళారు.
1: And all the three said.
0: ముగ్గురు ఏం ప్లాన్ వేశారు, విశ్వేశ్వరయ్య ప్లాన్ వేశారు.
1: All the three planned, the master plan they had of the విశ్వేశ్వరయ్య.
0: ముగ్గురు వచ్చారు, నమస్కారం చేస్తున్నారు.
1: All the three.
0: స్వామి మాకంతా ఎన్నో బంధనలంతా ఉంటున్నాయి.
1: Swami, you have so many attachments.
0: మీకు ఏ బంధన లేదు.
1: యూ డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ స్వామి.
0: మీకు ఏ బంధన లేదు.
1: యూ హ్యావ్ నో అటాచ్ బాండేజ్.
0: ఏ విధమైనటువంటి బాధ్యత లేదు.
1: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ.
0: మీరే త్రాగి మా కుమారుని బ్రతికించండి.
1: లెట్ యూ డ్రింక్ దిస్ వాటర్ అండ్ సీ దట్ మై సన్ కమ్ బ్యాక్.
0: ఇంతే కాదు, పక్క తల్లి తల్లి చెప్తుంటుంది.
1: మదర్ వెంట అంటే,
0: స్వామి మీ సమాధి అంతా కూడా మార్బుల్ స్టోన్ తో కట్టిస్తాము.
1: మదర్ స్టార్ట్ టెల్లింగ్, స్వామి వై ఆర్ రెడీ టు మేక్ దిస్ టోమ్ మేడ్ అప్ ఆఫ్ మార్బుల్ ఫర్ యు.
0: మీ మార్బుల్ విగ్రహమే పెట్టిస్తాము.
1: And they said, we build the tomb made up of marble.
0: ఈ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు ఎంత ఆశలు పెట్టాలో అన్ని ఆశలుగా చూపిస్తున్నారు.
1: Went on speaking of their future plans.
0: తక్షణమే ఆ గురు పిల్లవాడు లేమన్నాడు.
1: The moment guru wanted this boy to get up, he got up.
0: అన్ని విన్నాడు, వీళ్ళు చెప్తున్నటువంటి అంతా కూడా.
1: He heard all that transpired.
0: చెప్పింది పరమ సత్యము.
1: He said, Swamiji, what you said is supreme.
0: లోకమంతా మాత నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త. ఏదో ప్రాప్తమైనటువంటి ప్రేమలు ఉంటుంటాయి తల్లిదండ్రులకు.
1: There's worldly love. In fact, there's no mother, no father, no relation.
0: కానీ దివ్యమైనటువంటి ప్రేమ ఒక భగవంతునికి తప్ప ఎవరికి ఉండదు.
1: It's only the divine love that is true love.
0: ఇలాంటి ప్రేమ నాకు కావాలి, కానీ ఈ బంధు ప్రేమ నాకు అక్కర్లేదు.
1: ఐ వాంట్ ద డివైన్ లవ్, నాట్ ది వరల్డ్లీ లవ్.
0: ఆ విధంగా ఈనాడు లోకంలో అందరూ ప్రేమించినట్టుగానే కనిపిస్తుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాస్ దో దట్ ఎవరీవన్ ఇస్ లవింగ్.
0: కానీ ఏది ప్రేమనో ఏది ప్రేమ కాదో మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్.
0: అయినప్పటికీ తల్లిదండ్రులకు మాత్రం ప్రేమ ఉంటుంది.
1: However, we love the parents.
0: వాళ్ళని మనం ఆనంద పెట్టాలి.
1: We should make them happy.
0: సాధ్యమైన వరకు వాళ్ళని సంతృప్తి పెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: We should make them happy to certain.
0: కానీ దైవ ప్రేమను మాత్రం మర్చకుండా చూసుకోవాలి.
1: But we should never forget our God.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది.
1: That's permanent.
0: అది ఏ సత్యమైనటువంటిది.
1: That is true.
0: అది ఏ నిత్యమైనటువంటిది.
1: That's eternal.
0: ఈనాడు ప్రేమించినటువంటి తల్లిదండ్రులు కూడా మరణించవచ్చును.
1: And parents that love you will die someday.
0: కానీ దైవమునికి ఎట్టి మరణము లేదు.
1: But God is deathless, immortal.
0: అలాంటి అమృత స్వరూపుడైనటువంటి వాడు దైవము.
1: God is immortal and eternal.
0: అట్టి దైవాన్ని మాత్రం మనం నిరంతరము ప్రేమించాలి.
1: We should love God.
0: దాంతో పాటు దైవం తల్లిదండ్రులను కూడా ప్రేమించండి.
1: And we should love
0: our parents. ప్రేమించండి.
1: Love your relatives.
0: సర్వులను ప్రేమించండి.
1: Love everybody.
0: అయితే ఈ దైవ ప్రేమను మాత్రం చెలించినటువంటి యొక్క భక్తితో ప్రేమించాలి.
1: But we should have unwavering, steady love for God.
0: ఆ నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమను మనం ఎప్పుడు కూడా అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop that eternal truth, the principle of love.
0: అట్టి ప్రేమనే దైవ స్వరూపము.
1: Love is God.
0: అట్టి ప్రేమనే గణపతి స్వరూపము.
1: And Ganapati is love.
0: అట్టి ప్రేమనే విఘ్నేశ్వర స్వరూపము.
1: Love is Vigneshwara.
0: అట్టి ప్రేమనే సర్వస్వరూపము.
1: And love is
0: నీ స్వరూపం కూడా భగవంతుని స్వరూపమే.
1: In fact, you are also essentially divine.
0: నీ కూడా నేను భగవంతుని అని భావించుకో.
1: Consider yourself as God.
0: నీకేమి తప్పు లేదు.
1: No mistake.
0: నీవు నిజంగా శారీరకంగా నీవు మానవుడే కానీ
1: in form you are just a human being.
0: Atma drishti lo neevu daivame.
1: But from the point of spirit, atma, you are God.
0: Kanukane aham brahmasmi anetundi bhavamto neevu jeevinchu.
1: Lead your life with the feeling that I am brahma.
0: Sharira bhavamto nenu oka vyaktini.
1: Just the physical level, I am an individual.
0: Kaani manasikatlo nenu oka dasunni.
1: But at the mental level, I am a servant.
0: Ee hanumantudu kuda ide cheppadu.
1: That's what Hanuman said.
0: Ramudu hanumantunu oka paryayam pilichadu.
1: Rama asked Hanuman to come close.
0: Hanuman, నీవు ఏ రీతిగా నన్ను ఆరాధన చేస్తున్నావు?
1: Yes, Hanuman, in what form are you worshipping me?
0: స్వామి,
1: స్వామి,
0: శారీరకంగా నేను మీ దాసుని, మీరు నా ప్రభువు అని ప్రార్థిస్తున్నాను.
1: Physically, I am your servant, you are my master.
0: నా మానసికంగా నీవే నేను, నేనే నీవు అనుకున్నాను.
1: Psychologically, I consider myself as you and I.
0: కానీ ఆత్మ రీతిలో మన ఇద్దరు ఒక్కటేను అన్నాడు.
1: And atmic level, both of us are one and the same.
0: ఇద్దరు కానే కాదు.
1: Not two.
0: మనమిద్దరూ ఒక్కటే ఉన్నాం.
1: Both of us are one.
0: ఈ విధంగా మూడు రకములైనటువంటి యొక్క భావాలతో మనం ప్రేమిస్తున్నాం.
1: And we love with these three feelings.
0: ఈ మూడు రకములు మంచివే.
1: All these three are good.
0: కానీ కట్ట కడపటికి మాత్రము మనమిద్దరూ ఒక్కటే అనేటువంటి సత్యానికి మాత్రం రావాలి.
1: But the ultimate reality is this, that individual and God are one and the same.
0: దేహాలు వేరు వేరు కావచ్చును.
1: Bodies are different.
0: కానీ ఆత్మ ఒక్కటే.
1: But atma is one.
0: దీనిని ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు బ్రాహ్మణులు.
1: And truth is one, not two. It's interpreted in different ways by scholars.
0: Kanuka, so Vigneshwara yokka pandugante edo sarvasamanyamaina panduga mana bhavistunnamu.
1: This Vigneshwara festival is not an ordinary one.
0: Kaani samasta devatala yokka swarupamu, samasta devatala yokka shakti smattu anta Vigneshwara yende untundadi.
1: All the faculties, the powers are latent in Vigneshwara.
0: Manam nirantaram kudunna ee naadu panduga maatrame, ee naadu maatrame poojinchadam prayojanam kaadu. నిరంతరము పూజిస్తూ రావాలి.
1: నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రే టు గణపతి టుడే, హౌ టు ప్రే టు హిమ్ ఎవ్రీ డే.
0: కనుక భగవంతుడు క్షణ క్షణం నందు కూడాను దైవత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: దీన్ని పురస్కరించుకుని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
1: దేర్ఫోర్ వి షుడ్ ఆఫర్ ఆల్
0: ఏ పనైనా చేయి.
1: యు డు ఎనీథింగ్.
0: ఎక్కడికైనా వెళ్ళు.
1: యు మే గో ఎనీవేర్.
0: ఎంత భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నాను అనుకో.
1: లెట్ దట్ బి సాటిస్ఫైయింగ్.
0: ఏదో ఒక వస్తువు యొక్క తృప్తి కోసం మనం చేస్తున్నాం అనుకుంటాము, చాలా పొరపాటు.
1: యు థింక్ దట్ యు టేక్ ఇట్ ఫర్ మెటీరియల్ సాటిస్ఫాక్షన్, ఇట్స్ రాంగ్.
0: ఏది చేసినా నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావు.
1: యు డు ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: అంతేగాని పదార్థ తృప్తి కోసం కాదు.
1: నాట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్.
0: పదార్థ తృప్తి కోసం ఎవరు కూడా చేయటం లేదు.
1: నో వన్ యాక్ట్స్ లైక్ దాట్.
0: ఇప్పుడు నేను ఒక యాపిల్ కొనుక్కొని తినాలి అనుకున్నావు.
1: టుడే యు వాంటెడ్ టు ఈట్ ఎన్ యాపిల్.
0: యాపిల్ తృప్తి కోసం నువ్వు యాపిల్ తింటున్నావా?
1: ఆర్ యు గోయింగ్ టు సాటిస్ఫై ది యాపిల్?
0: నీ తృప్తి కోసం నువ్వు యాపిల్ తింటున్నావు.
1: యు వాంట్ టు హావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ హావింగ్.
0: నేను ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాను, వైట్ డ్రెస్ వేసుకుని పోవాలనుకుంటున్నావు.
1: యు గో టు మందిర్ వేరింగ్ వైట్ డ్రెస్.
0: ఈ డ్రెస్ కోసం నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావా?
1: ఆర్ యు వేరింగ్ డ్రెస్ ఫర్ డ్రెస్
0: కోసం నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావు?
1: నో, ఫర్ యువర్ ఓన్.
0: అదే విధంగా ప్రతి కార్యములు ఎందుకు నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావే కానీ ఇంకో పదార్థం తృప్తి కోసం కాదు.
1: Likewise, every activity, every action is done to satisfy one's own self.
0: కనుక ఏ పని చేసినప్పటికి నీ దైవ ప్రేమతో నీవు పని చేయి.
1: Whatever you do,
0: సర్వము నీకు సద్ధింపజేస్తుంది.
1: యు డూ విత్ ఆల్ లవ్.
0: సర్వము నీకు విజయాన్ని అందిస్తుంది.
1: యు విల్ అచీవ్ అకంప్లిష్మెంట్,
0: సక్సెస్, ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: అండ్ యు విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ అండ్ పీస్.
0: సర్వము భగవంతుడిగానే భావించుకో.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ డివైన్.

0: ദാരിദ്ര്യവത് ദുഃഖം നാസ്തി ജ്ഞാനാത് പരം സുഖം നാസ്തി ജ്ഞാനാത് പരം സുഖം.
1: There is no other disease which is worse than that of miserliness. There is no other greater enemy than one's own anger. There is no other misery beyond poverty. There is nothing that gives greater joy than wisdom.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Prema Anna. അഹം അന്ന, ആത്മ അന്ന, നേനു അന്ന, ഇവന്നീ ഇക്കുന്നു പര്യായ പദമുലേ. അന്നിട്ടിക്കുന്ന ഒക്കെ അർത്ഥമേ.
1: പ്രേമ, ലവ്, അഹം, ആത്മ, ദ സിംഗിൾ ലിറ്റിൽ വേർഡ് ഐ, ദർ ഓൾ സിനോണിംസ്, ദ മീൻ ദ സെയിം.
0: കനുക പ്രതി വ്യക്തി കൂടനു నేను నేను అనే పదమును ఉపయోగపెడుతున్నాడు.
1: సో ఎవ్రీవన్ యూజెస్ దిస్ వర్డ్ ఐ,
0: అనగా తాను ఆత్మ అనేటువంటి దాన్ని తెలుపుకుంటున్నాడు.
1: మీనింగ్ హి ఎక్స్ప్రెసెస్ అండ్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆత్మ, ద సెల్ఫ్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, ఎచ్చట చూచిన, ఎచ్చట విన్న, ఎట్టు అనుభవించిన, సర్వత్రా ఉన్నది బ్రహ్మని.
1: వాట్ ఎవర్ యు మే హియర్, వాట్ ఎవర్ యు మే సీ అండ్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ డివైన్.
0: బ్రహ్మ అన్నను కూడాను ఒకే అర్థమే. నేను అనేటువంటి పదమునకు అర్థం
1: బ్రహ్మ ఆల్సో మీన్ ద సేమ్ యాజ్ ఐ.
0: కనుకనే ఐన్స్టీన్ చెప్పాడు.
1: So Einstein said,
0: ee prapanchamunandu vastulu kaani leka ye roopamulu kaani ye anubhootulu kaani eviyu levu.
1: In this world there are no objects, there are no forms nor experiences.
0: Anta okka shakti maatrame.
1: There is only one energy.
0: ఆ శక్తికి కూడాను ప్రత్యేకమైనటువంటి రూపం లేదు.
1: ఎనర్జీ ఈజ్ ఫార్మ్లెస్.
0: శక్తి శక్తియే.
1: ఎనర్జీ ఈజ్ ఎనర్జీ ఓన్లీ.
0: అది ఐన్స్టీన్ ఈ కాలంలో, ఈ కలి ప్రభావంలో అనేక పరిశోధనలు చేసి తాను చెప్పాడు, సర్వం కలివిదం బ్రహ్మ అని.
1: ఇట్ అమౌంట్స్ ద సేమ్ దట్ ఎనర్జీ ఈజ్ డివైన్, which has been investigated, experimented upon by Einstein.
0: Kani daniki konni vela samvatsaramla purame etti parishodhanalu leka 7 samvatsaramla vayasu kaliginatundi baludu prahladudu aanade cheppadu indukalandu ledani sandeham varadu chakri sarvopagatundu ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: 9,000 years before this event, a 7-year-old boy Prahlada declared that God is everywhere. You'll find him wherever you search, wherever you want to see him.
0: ఈ ప్రహ్లాదునకు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అనేటువంటి యొక్క అనుభూతి ఏ రీతిగా సంభవించింది?
1: How could he experience the divine wherever he sought, wherever he wanted to find him?
0: Kanna tandri aina Hiranyakashipude vishapamanu techi karipinchutu vachadu.
1: The very father of Prahlada made poisonous snakes bite him.
0: Om namo narayanaya, om namo narayanaya aneetundi padam cheppetappudiki ఆ విష సర్పములన్నీ కూడాను పూలమాలలుగా తయారైపోయినాయి.
1: When Prahlada recited God's name, Om Namo Narayanaya, The snake got itself transformed into garland.
0: ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్లి ముక్కలు చేయండి అని తండ్రి ఆజ్ఞాపించాడు.
1: The father ordered that the boy be cut into pieces.
0: ఒక్కొక్క కత్తి తీసుకుని ఒక్కొక్కతోటి కొట్టినప్పుడంతా కూడాను నమో నారాయణాయ నమో నారాయణాయ.
1: Whenever he was hit, he chanted God's name, Om Namo Narayana.
0: ఆ కత్తులు ఏమి పని చేయలేదు.
1: And this process was in vain.
0: వీనికి విషం త్రాపాలా అన్నాడు.
1: The boy should be poisoned was the next command.
0: ఆ విషమును తీసుకుని వెళ్లి కుమారునికి త్రాపుతున్నాడు.
1: The boy was made to drink the poison.
0: ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. ఈ నారాయణ నామస్మరణం తప్ప అన్యము లేదు.
1: Boy repeated once again, Om Namo Narayanaya, God's name.
0: ఆ విషమంతా ఇప్పుడు అమృతంగా మారిపోయింది.
1: Poison got itself transformed into elixir.
0: ఇంకా ప్రయోజనం లేదన్నాడు. కొండపై నుంచి సముద్రంలో నెట్టించాడు.
1: The father made the boy to be thrown into the ocean from the mountain top.
0: ఆ సముద్రంలో నెట్టించేటప్పటికి నమో నారాయణాయ నమో నారాయణాయ అని నవ్వుతూ కింద పడ్డాడు.
1: The boy fell reciting God's name.
0: సముద్రుడు లో నుంచి రెండు చేతులు తీసుకుని వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని తాను గట్టుకు చేరాడు.
1: See God came to the rescue, lifted the boy and brought him to the shore.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటని,
1: వాట్ ఈస్ ది ఇన్నర్
0: సిగ్నిఫికెన్స్, నమ్మకమే దీనికి ప్రధానమైనటువంటి మూలతంత్రము.
1: Faith is the principle behind it.
0: ఈ నమ్మకం లేకుండా మనం ఎన్ని పర్యాయములు నమో నారాయణాయ నమో నారాయణాయ అన్నంత మాత్రమున అది చాలదు.
1: Mere recitation, verbal repetition is useless without faith.
0: ఇదంతా కేవలము ఒక టేప్ రికార్డ్ మాదిరి చదివిపోతుండాలి.
1: It's all like the working of the tape recorder.
0: కానీ ప్రహ్లాదునకు తన నాభి నుండి ఆవిర్భవించినటువంటి ఒక శబ్దము.
1: It's the sound that came out of the navel of Prahlada.
0: Sarvatra nindinatvantidi aa brahma shabdame.
1: It is the primordial sound that is everywhere.
0: Manavuni yokka oka shariramee oka vidhamainatvanti oka dynamic.
1: The human body itself is dynamic, so active.
0: ఇది ఈ దేహంలో ఉండినటువంటి యొక్క సర్వాంగములు చేరినప్పుడు ఇది ఒక జనరేటర్ గా మారిపోతుంది.
1: విత్ ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది బాడీ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ జనరేటర్.
0: ఈ దేహమే ఒక ఎలక్ట్రిక్ మిషన్.
1: ది బాడీ ఇస్ ఎన్ ఎలక్ట్రిక్ మిషన్.
0: ఇందు నుంచి కూడాను కరెంటు ఆవిర్భవిస్తుంది.
1: ది కరెంట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ దిస్ మిషన్.
0: కనుక మానవుని యొక్క సర్వస్వం కూడాను దైవం యొక్క శక్తియే.
1: సో ద పవర్ ఆఫ్ మ్యాన్ ఈస్ ద డివైన్ పవర్.
0: ఇట్టి అనుభూతులు పొందినటువంటి వాడు కనుకనే ప్రహ్లాదునికి ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎక్స్పీరియన్సెస్ ప్రహ్లాద కుడ్ డిక్లేర్ గాడ్స్ ప్రెసెన్స్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ సాట్.
0: కానీ ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను
1: ద మోడర్న్ సైంటిస్ట్
0: అనేక విధములైనటువంటి పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: They experiment in every way.
0: ఈ ఐన్స్టీన్ చెప్పినటువంటిది కూడాను కరెక్టా కాదా అని కూడా పరిశోధన చేశారు.
1: People have investigated the truth of Einstein's investigation.
0: వారి కూడాను ఎక్కడ విన్నప్పటికీ కేవలము దైవం యొక్క తత్వమే కనిపించింది.
1: They could also experience same divinity.
0: ఈ శక్తిని పుట్టించిన వాడు లేడు, ఈ శక్తిని నాశనం చేసేవాడు లేడు.
1: Energy can neither be created nor destroyed.
0: దీనిని గురించే న్యూటన్ చెప్పాడు.
1: Same thing is stated by Newton.
0: ఆయన ఈ భూమికి ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వస్తుండాలి అనేటువంటి పరిశోధన లోపల తాను పూర్తి జీవితమంతా అంకితం చేశాడు.
1: Newton has spent his life in experimenting on the law of gravitation.
0: ఒకరి పరిశోధన చేత ఆవిర్భవించేటువంటిది కాదు.
1: This gravitation force is not
0: ఒకరి అలక్ష్యం చేత ఇది నాశనమయ్యేటువంటిది కాదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్.
0: దీనికి స్థితిగతులే లేవు.
1: ఇట్ హస్ నాట్ ఎనీ స్పెసిఫిక్
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: ఇట్ హస్ నెదర్ బర్త్ నాట్ డెత్. ఇట్స్ ఎ
0: ఆది మధ్యాంతరహితుడు నాదివాడు.
1: హీస్ ఎన్షియంట్ వితౌట్ ఎనీ బిగినింగ్.
0: తాను చావక పుట్టక చంపబడక
1: హీ నైదర్ టేక్స్ బర్త్ నార్ కుడ్ బి కిల్డ్.
0: సర్వతను సాక్షిభూతుడై ఉండు.
1: హీ రిమైన్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: ఈ విధమైనటువంటి ఒక దివ్యశక్తిని న్యూటన్ కూడాను చాలా పరిశోధన చేశాడు.
1: న్యూటన్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ దిస్ డివైన్ పవర్.
0: న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని గుర్తించినటువంటి వాడు.
1: న్యూటన్ రికగ్నైజ్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్.
0: ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఏ విధంగా గ్రహించాడు?
1: హౌ కుడ్ హీ నో దాట్?
0: ఎక్కడ చూసినా ఆకర్షణ శక్తి కనిపించింది.
1: దిస్ అట్రాక్షన్ ఇస్ దేర్ ఎవ్రీవేర్.
0: అయస్కాంతం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపించింది.
1: ద మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తిని ఎవరు కూడా సృష్టించడం కానీ నశించిపచేయటం కానీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ బియాండ్ క్రియేషన్ అండ్ ఎనిహిలేషన్.
0: కానీ ఒక వస్తువు నుంచి మరొక వస్తువుగా మార్చవచ్చు.
1: హౌఎవర్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు అనదర్.
0: అయస్కాంతం అనేటువంటిది
1: మ్యాగ్నెట్
0: ఒక విధమైనటువంటి ఎలక్ట్రిక్ పవర్ గా మార్చవచ్చు.
1: కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఎలక్ట్రిక్ పవర్.
0: ఈ ఎలక్ట్రిక్ పవర్ ను చైతన్య శక్తిగా మార్చవచ్చు.
1: ఇట్ బి కన్వర్టెడ్ ఇంటు లైఫ్ ఫోర్స్.
0: ఈ చైతన్య శక్తిని కాంతివర్ణంగా తీర్చవచ్చు.
1: ఇట్ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ది లైట్ రేస్.
0: ఈ శక్తివంతమైనటువంటి యొక్క దీనిని పవిత్రమైనటువంటి యొక్క రూపకంగా మార్చవచ్చు.
1: ద లైట్ రేస్ కుడ్ టేక్ ఎ షేప్ ఎ సీక్రెట్ ఫామ్.
0: ఎన్ని శక్తులుగానో దీనిని మార్చవచ్చును కానీ దీనిని మాత్రము మార్చడానికి వీలు కాదు.
1: ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు డిఫరెంట్ టైప్స్ బట్ ద బేసిక్ నేచర్ కుడ్ నాట్ బి చేంజ్.
0: అయస్కాంతం అయస్కాంతమే.
1: మ్యాగ్నెట్ రిమైన్స్ ఎ మ్యాగ్నెట్.
0: అయితే కొంతకాలంకు అణువుగా మారుతుంది, కొంతకాలం గణముగా మారుతుంది.
1: ఇట్ చేంజెస్ ఇట్స్ ఇంటెన్సిటీ ఫ్రమ్ మైనర్ టు ద మేజర్.
0: మారుతూ మారుతూ ఉంటుంటాది కానీ
1: ఇట్ చేంజెస్.
0: ఇది పూర్తి నాశనం మాత్రం కాదు.
1: బట్ ఇట్ డజంట్ వానిష్ టోటలీ.
0: ఈ భూమి ఉండినంత వరకు కూడాను ఈ శక్తి ఆవిర్భవిస్తూనే ఉంటుంటాది.
1: దిస్ అట్రాక్షన్ రిమైన్స్ సో లాంగ్ ఎర్త్ ప్లానెట్ రిమైన్.
0: ఎక్కడ అడుగు పెట్టినప్పటికీ ఆ అడుగును ఆకర్షిస్తుంది.
1: వేర్ ఎవర్ యూ స్టెప్ దేర్ ఇస్ గ్రావిటేషన్.
0: ఎక్కడ దృష్టి పోయినప్పటికీ ఆ దృష్టిని ఆకర్షిస్తుంది.
1: వేర్ ఎవర్ యూ వాచ్ యూ ఫైండ్ దిస్ సెన్స్ ఆఫ్ అట్రాక్షన్.
0: ఎక్కడ మన శ్రవణ ధ్వనులు వెళ్లే కొలది దానిని ఆకర్షిస్తుంది.
1: సో ఆల్సో సౌండ్ వేవ్స్ ఆర్ డ్రాన్.
0: ఎట్లా ఆకర్షిస్తుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఎందుకోసం ఆకర్షిస్తుంది?
1: వై
0: అని చూస్తే మానవుడు మొట్టమొదట ఎట్టి సంకల్పములు లేకుండా జన్మించాడు.
1: మ్యాన్ హ్యాస్ నో విల్ ఆర్ థాట్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో డిజైర్.
0: అలాంటి వాంఛలు లేని సమయం లోపల ప్యూర్ గా ఉన్నాడు.
1: హి వాస్ సో ప్యూర్ అండ్ ప్రిస్టైన్.
0: నిశ్చలంగా ఉన్నాడు.
1: హి వాస్ స్టడీ.
0: కనుకనే ఆ దేహంలో అన్ని శక్తులు కూడాను గొప్ప పవర్ఫుల్ గా ప్రకాశిస్తూ వచ్చాయి.
1: సో ఆల్ ద పవర్ వాజ్ ఎట్ హై ఇంటెన్సిటీ.
0: ఆనాడు ఒక్కొక్క వాని కన్నీని కంటి దృష్టి నందు
1: ఇన్ ఎవ్రీ లుక్
0: 13 crore తరంగం అనగా వెలుతురు శక్తులు ఉండేటువంటివి.
1: 13 crore ఆఫ్ రేస్ ఆర్ దేర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: నాలుగు పైన
1: ఆన్ ద టంగ్
0: 30 lakh టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ 30 lakh ఆఫ్ టెస్ట్ బర్డ్స్.
0: శ్రవణం చూస్తామంటే 50 lakh శ్రవణ దృశ్యములంతా ఉన్నాయి.
1: 15 lakh ఆఫ్ సౌండ్ వేవ్స్ కుడ్ బి డ్రాన్.
0: ఈ విధంగా మానవుని యొక్క శరీరం అంతా కూడాను ఒక దివ్యమైనటువంటి యొక్క అనుభూతిగానే ఉంటుండాలి.
1: హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అంత బ్రహ్మతత్వమే.
1: ఎవ్రీథింగ్ యూ ఫైండ్ ద డివైన్ నేచర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడు
1: మ్యాన్
0: ఒక విధమైనటువంటి పదార్థాన్ని టచ్ చేసినాడంటే
1: వెన్ హి టచెస్ ఎన్ ఆబ్జెక్ట్
0: ఆ పదార్థము అతని చేతి నుంచి విదిలిపోయేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ డ్రాప్ డౌన్.
0: ఈ విధమైనటువంటి శక్తులు మానవుని యందు కాలు నుంచి తల వరకు కూడాను వ్యాపించి ఉండేటువంటివి.
1: దర్ సో మెనీ ఫ్యాకల్టీస్ పవర్స్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: నకసిక పర్యంతం కూడాను ఈ దివ్యశక్తులతో వ్యాపించినటువంటిది మానవ దేహము.
1: ది హ్యూమన్ బాడీ హెస్ గాట్ ద డివైన్ పవర్ ఫ్రమ్ టాప్ టు టో.
0: కోరికలు మితిమీరి మితిమీరి మితిమీరి పోయే కొలది ఆ శక్తులు తరిగిపోతూ తరిగిపోతూ వచ్చింది.
1: మ్యాన్ లూజెస్ దిస్ డివైన్ పవర్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ డిజైర్స్.
0: అంతవరకు మీరు ఒక ప్రయోజనం చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: ఇప్పటికిప్పుడే మీరు చూడండి.
1: రైట్ నౌ అబ్జర్వ్.
0: మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ డిజైర్స్.
0: ఒక 30 కోరికలు ఉన్నాయనుకోండి.
1: సపోజింగ్ యువర్ 30 డిజైర్స్.
0: 30 కోరికల లోపల 3 కోరికలు మీకు తగ్గించుకోండి.
1: రిడ్యూస్ 3 డిజైర్స్ అట్లీస్ట్.
0: ఎంత శక్తి మీలో బయలుదేరుతుందో యోచించేయండి.
1: యూ విల్ నోటీస్ ద పవర్ ఇంక్రీజింగ్ ఇన్ యూ.
0: జ్ఞాపశక్తి కూడా పెరిగిపోతుంది.
1: యువర్ మెమరీ ఇంక్రీజెస్.
0: ఆనాటి ఋషులందరూ కూడాను,
1: ద సేజెస్ ఇన్ దోస్
0: ఏనాడో జరిగినటువంటి విషయాన్నంతా కూడాను ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: దే కుడ్ రికాల్ రికాపిచులేట్
0: సరస్వతి మహర్షి మొట్టమొదటి వేదాన్ని ఉచ్చరించినటువంటి వాడు.
1: ద సేజ్ సరస్వతి ఫస్ట్ రిసైటెడ్ వేద.
0: ఆయన ఒకే తూరి 8 అక్షరాలు వర్ణించాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 లెటర్స్.
0: కాచాటా తాపాయస అన్నాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 లెటర్స్.
0: ఏమిటి కచ్చట తపయాస?
1: వాట్ డూ దే మీన్?
0: ఈ అక్షరాల లోపలనే సర్వభేదములు కూడా ఇమిడి ఉన్నాయి.
1: ఇన్ దీస్ లెటర్స్ ది ఆల్ బీయింగ్స్ ఆర్ దేర్.
0: ఇలాంటి శబ్దం నుంచి కూడాను మానవుడి యొక్క పదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ కేమ్ ద వర్డ్స్ వొకాబులరీ.
0: ఆ పదముల యొక్క అంతరాత్మలు దైవం యొక్క పేర్లే.
1: ది మీనింగ్ ఈస్ డివైన్.
0: ఇలాంటి పేర్లతో భగవత్ యొక్క నామమును ప్రపంచమునకంతా కూడా చాటుతూ వచ్చింది.
1: విత్ దీస్ వర్డ్స్ గాడ్స్ నేమ్ ఇస్ రిసైటెడ్.
0: వాయుదేవుడే చాటుతూ వచ్చాడు.
1: విన్ గాడ్
0: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి
1: సౌండ్
0: చరాచరమయ్యి
1: మొబిలిటీ
0: జ్యోతిర్మయీ
1: లైట్
0: వాంగ్మయీ నిత్యానందమయీ
1: ఎటర్నల్
0: పరాత్పరమయీ
1: సుప్రీం
0: మాయామయీ
1: ఇల్యూషన్
0: శ్రీమయీ
1: అఫ్లూయెన్స్.
0: ఈ 9 అక్షరముల చేతనే దివ్యత్వమైనటువంటి యొక్క వేదమంతా కూడాను ఆవిర్భవించింది.
1: ది ఎంటైర్ వేద కేమ్ అవుట్ ఆఫ్ దీస్ 9.
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనింది. ఓ ప్రజలారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: తమస్సుకు ఆవరణ ఉన్నటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి దైవాన్ని మేము చూచాము అన్నారు.
1: వీ హావ్ సీన్ దిస్ రేడియన్స్ దట్ ఇస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఏ విధంగా చూచారు అన్నారు?
1: హౌ కుడ్ యూ సీ?
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఒక సూర్యకాంతి వలె ఉండినటువంటి యొక్క తేజస్సులో
1: ఇన్ దట్ బ్రిలియంట్ సన్ లైట్
0: పరమాత్మ యొక్క జ్యోతిని వెదిగాము.
1: వీ కుడ్ సీ ద డివైన్.
0: ఎక్కడ చూచారు?
1: వేర్ హ్యావ్ సీన్?
0: లోపల చూచారా, బయట చూచారా?
1: ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్?
0: వారు చెప్పారు, అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: దే సెడ్ ది డివైన్ పర్వేడ్స్ విదిన్ అండ్ వితౌట్.
0: లోపల వెలుపల చుట్టూ పైన వెలుపల అది కాదు, సర్వత్రా కూడా చూస్తూ వచ్చాము.
1: నాట్ ఎనీథింగ్ లైక్ ఇన్సైడ్ అవుట్సైడ్. అంతర్బహిష్యత
0: సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: గాడ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుకని ఆనాటి ఋషులందరూ కూడాను ఎక్కడికి ప్రయాణం సల్పేటువంటి వారు కాదు.
1: సేజెస్ డిడ్ నాట్ గో ఎనీవేర్.
0: ఒకే స్థాయిని ఎందుకు కూర్చొని
1: దే సాట్ అట్ వన్ ప్లేస్.
0: భగవంతుని స్మరించేటువంటి వాళ్ళు.
1: దే మెడిటేటెడ్ ఆన్ గాడ్.
0: ఎక్కడ నడిస్తే ఆ కాళ్ళ కింద భగవంతుడు పడతాడో ఏమిటో.
1: ఇఫ్ దే వాక్ దే ఫెల్ట్ ద డివినిటీ.
0: తమ పాదములంతా భగవంతునికి సోకుతుందో ఏమిటో.
1: అండ్ they felt that they would be trampling on God. ఈ
0: పవిత్రమైన భావముల చేతని నిత్య కృత్యములంతా కూడాను సలుపుతూ వచ్చారు ఆనాటి ఋషులు.
1: దట్ వాస్ ది డివైన్ థాట్ ఆఫ్ ఆల్ ద సేజెస్ ఆఫ్ యోర్.
0: ఈ విధంగా
1: లైక్ దిస్
0: ప్రాచీన కాలములో
1: ఇన్ ఏన్షియంట్
0: వాళ్ళ ప్రవర్తనలు చాలా పవిత్రమైనటువంటి రీతిగా రూపొందుతూ వచ్చాయి.
1: ఆల్ దేర్ యాక్షన్స్ వర్ నోబుల్ అండ్ డివైన్.
0: ఈనాడు
1: టుడే
0: చూస్తూ చూస్తూ కూడాను
1: దో వి సీ
0: విగ్రహములపైనే కాళ్లు పెడతారు.
1: వి కాన్సన్ట్రేట్ ఆన్ ఐడల్స్.
0: ఆకారములపైనే కాళ్లు పెడతారు.
1: వి జస్ట్ ట్రెజర్ లిక్స్ ఆన్ ది వెరీ ఫార్.
0: ఏమిటి విపరీతమైనటువంటి యొక్క చర్యలు.
1: ఇట్స్ ఆల్ పర్వర్షన్.
0: ఈ విపరీతమైన చర్యలు ఎందుకోసం ప్రారంభించాయి?
1: వై హ్యాస్ ఇట్ కమ్?
0: వినాశకాలే విపరీత బుద్ధి.
1: వెన్ బ్యాడ్ టైమ్స్ ఆర్ అహెడ్ వి ఆర్ పర్వర్షన్.
0: పుణ్యకాలం ప్రారంభించింది కనుకనే
1: దట్ వాస్ మెరిటోరియస్ టైమ్స్.
0: ఎంతో గోప్యంగా ఉండినటువంటివన్నీ కూడాను అన్ని ప్రచారం కింద జరిగిపోయి
1: ఆల్ ది హిడెన్ ట్రెజర్స్ కేమ్ అవుట్.
0: భగవత్ శక్తులు ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఇస్ ద డివైన్ పవర్?
0: దీనికి కొన్ని పేర్లు పెట్టారు ఆనాటి ఋషులు.
1: రిషీస్ గేవ్ ఎ నామెన్క్లేచర్.
0: సైక్రోతిక మహా అన్నారు. సైక్రోతిక మహా అనగా ఏమిటి?
1: వాట్ డస్ మీన్?
0: ఎక్కడ చూచినా కూడాను నీ పవిత్రమైనటువంటి స్వరూపమే.
1: ఎవ్రీవేర్ యు ఫైండ్ యువర్ సీక్రెట్
0: నీ పవిత్రమైనటువంటి యొక్క శబ్దమే.
1: యువర్ సీక్రెట్ సౌండ్.
0: కనుక భగవంతునికి ఏమని పెట్టారు? సైకోతికం అని పెట్టారు.
1: సో ది నేమ్ గివెన్ గాడ్ ఇస్ సైకోతికం.
0: ఇంకా క్రమక్రమేణా ఈ సైన్స్ మారే కొలది,
1: సైన్స్ వాస్ అడ్వాన్సింగ్,
0: భక్శక్తి అన్నారు.
1: భక్శక్తి
0: అనగా దివ్యమైనటువంటి శక్తి.
1: సో డివైన్ పవర్.
0: దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు.
1: నన్ కెన్ టచ్ ఇట్.
0: అలాంటి శక్తి ఉన్నది.
1: సచ్ పవర్ ఇస్ దేర్.
0: మీరు ఒంటరిగా మీరు నడుస్తుంటే చేయి పట్టుకునేట్టు పోండి, మీ చేతికంత తగులుతుంది.
1: వెన్ యు గో అలోన్ యు కెన్ ఫీల్ ది టచ్.
0: ఆ రూపంలోంతా కూడా తగులుతుంది.
1: యు విల్ ఫీల్ ది టచ్ ఆఫ్ ద ఫామ్.
0: ఆనాడు ఆ విధమైనటువంటి దైవశక్తిని అందరూ అనుభవించి ఆనందించి పంచుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యాడ్ ఆల్ సచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్ విచ్ దే షేర్డ్ విత్ ద ఫెలో మెన్.
0: కానీ ఈనాడు అది కనిపిస్తుందా?
1: టుడే డు యు ఎక్స్పీరియన్స్?
0: తప్పక కనిపిస్తుంది.
1: సర్టన్లీ ఇఫ్ యు.
0: తప్పక మా చేతికి చిక్కుతుందా?
1: కెన్ యు క్యాచ్ ఇట్?
0: తప్పక చిక్కుతుంది.
1: సర్టన్లీ.
0: అయితే అంతటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: బట్ యు షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: విశ్వాసం ఎక్కడుంది?
1: వేర్ ఇస్ ఫెయిత్?
0: తనపైనే తనకు విశ్వాసం లేదు.
1: వన్ హ్యాస్ నో ఫెయిత్ ఆన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అలాంటి పరిస్థితులకు దైవం విశ్వాసం ఎలా వస్తుంది?
1: దెన్ హౌ కెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్?
0: కనుకనే ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం ఉంటుందో,
1: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్,
0: వేర్ దేర్ ఇస్ లవ్,
1: వేర్ దేర్ ఇస్ లవ్,
0: దేర్ ఇస్ పీస్.
1: దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ పీస్,
1: వేర్ దేర్ ఇస్ పీస్,
0: దేర్ ఇస్ ట్రూత్.
1: దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
0: దేర్ ఇస్ బ్లిస్.
1: దేర్ ఇస్ బ్లిస్.
0: వేర్ దేర్ ఇస్ బ్లిస్,
1: వేర్ దేర్ ఇస్ బ్లిస్,
0: దేర్ ఇస్ గాడ్.
1: దేర్ ఇస్ గాడ్.
0: ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: యు హావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే లేకపోతే
1: వితౌట్ లవ్
0: నీ సత్యం ఎక్కడ కనిపిస్తుంది? శాంతి ఎక్కడ మనకు లభిస్తుంది? ఈ యొక్క ఆనందం మనకు ఎట్లా ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ట్రూత్, పీస్ అండ్ బ్లిస్?
0: ఆనందం అడుగడుగునా కూడా అలల వలె తెరల వలె సంచరించేటువంటిది.
1: బ్లిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, మూవింగ్ ఆల్ ఓవర్.
0: అరణ్యాలు సంచరించేటువంటి మునులకంతా కూడాను ఈ ఆనందం వారి యొక్క వీపులపైన సోకేటువంటిది.
1: ద సేజెస్ ఇన్ ద పాస్ట్ హ్యాడ్ దిస్ బ్లిస్.
0: ఆ మునులు ఎంతో తన్మయత్వంతో పొందేటువంటి వాడు.
1: సో దే హావ్ లాస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ బ్లిస్.
0: కనుకనే ఆనాటి మునులందరూ కూడాను ఋషులందరూ కూడాను ఏ కొద్ది మందు అరణ్యాలు సంచరిస్తూ వచ్చారంటే వాళ్ళకి ఏ ధైర్యము?
1: What courage they had.
0: ఏ అస్త్రములు ఉన్నాయి వారి దగ్గర?
1: Stay in the forest.
0: ఏ తుపాకులు ఉన్నాయి వారి దగ్గర?
1: What pistols? ఏ
0: బాంబ్స్ ఉన్నాయి వారి దగ్గర?
1: What bombs they had?
0: ఏమీ లేదు.
1: Nothing.
0: భగవత్ విశ్వాసమే వాళ్ళకు పెద్ద బాంబు.
1: Faith in God is the biggest weapon they had.
0: ఆ నిజమైనటువంటి నమ్మకమే.
1: That faith.
0: ఆ నమ్మకం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
1: They could accomplish everything through faith.
0: కనుక
1: సో
0: ప్రాచీన కాలం నుండి కూడాను ఈ పవిత్రమైనటువంటి నమ్మకాన్ని మనం దృఢంగా ఉంచుకోవటం చేతనే
1: యాజ్ వీ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్స్టాల్ ఇన్
0: భారతదేశమునందు,
1: ఇన్ భారత్
0: అచలమైనటువంటిది,
1: విచ్ చేంజ్లెస్,
0: స్థిరము కానటువంటిది,
1: ఏమాత్రం
0: కూడా మనకు కవించలేదు.
1: దట్ యు డోంట్ సీ.
0: నిత్యము సత్యము నిర్మలమైనటువంటివి కనిపిస్తూ వచ్చాయి.
1: దట్ ఎటర్నల్, ఎటర్నల్ ట్రూత్, దట్ ప్యూర్ అండ్ అన్సల్యూడ్.
0: ఆనాడు తపస్సు పోయే సమయంలో ఎలాంటి పిల్లలు పోయేటువంటి వారు?
1: వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ డిడ్ పెనెంట్?
0: పెద్ద పెద్ద వారు సంసారంలో రోత పుట్టి వెళ్లిపోయినటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ దోస్ దట్ లెఫ్ట్ ద ఫారెస్ట్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: 6 సంవత్సరముల పిల్లలు,
1: 6 ఇయర్
0: ఏడు సంవత్సరముల పిల్లలు,
1: 7 ఇయర్ ఓల్డ్ బాయ్స్,
0: 9 సంవత్సరం లోపలే ఉండేటువంటి పిల్లలే తపస్సుకు పోయారు.
1: బిలో 9 దే డిడ్ పెనెంట్స్.
0: ధ్రువుడు ఏ వయసు?
1: ధ్రువాస్ ఏజ్.
0: అతను 6వ సంవత్సరమే.
1: వాస్ 6 ఇయర్ ఓల్డ్.
0: పిల్లల్ని అవమానం చేసిందని ధైర్యం చేత వెళ్ళాడు.
1: He went there because he could not bear the humiliation.
0: తల్లి ఆశీర్వాదం పొందాడు.
1: He took permission from his mother.
0: అమ్మ, నేను తిరిగి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది వస్తాను అన్నాడు.
1: I'll receive God's blessings and return.
0: నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: హి వెంట్ టు ద ప్లేస్ ఆల్ అలోన్.
0: నిశ్శబ్దమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: విచ్ వాస్ ఆల్ సైలెంట్.
0: నిర్మలమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: విచ్ వాస్ సో సైలెంట్.
0: కాలు పెట్టడానికి కూడా స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్.
0: కదలేకి వీలు లేదు.
1: దేర్ ఇస్ నో రెసిడెన్స్.
0: అలాంటి ప్రదేశంలోకి పోయి
1: అట్ దట్ ప్లేస్
0: ఒంటి కాలపైన నిలిచి
1: హి స్టూడ్ ఆన్ వన్ లెగ్.
0: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని నారాయణ నామస్మరణ చేశాడు.
1: హి వెంట్ ఆన్ చాంటింగ్ నారాయణస్ నేమ్.
0: వచ్చాడు, సాక్షాత్కరించాడు నారాయణుడు.
1: గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: నాయన నీకేం కావాలి?
1: హి ఆస్క్డ్, సన్ వాట్ యు వాంట్?
0: ఆ చిన్నపిల్లవాడి యొక్క తెలివితేటలు ఈనాడు పెద్ద పెద్ద వారి కూడా చదువుకున్నటువంటి వారి కూడా అబ్బవు.
1: ది ఇంటెలిజెన్స్ ఆఫ్ దట్ బాయ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఎడ్యుకేటెడ్ ఎల్డర్లీ పీపుల్.
0: నేను చిన్నపిల్లవాడను.
1: ఐఎమ్ ఎ బాయ్.
0: ఏ మనుషులను ఎరగనటువంటి ఈ ప్రదేశం లోపల నేను వచ్చి ఉన్నానని మీకు ఎట్ట తెలిసింది?
1: హౌ డు యు నో దట్ ఐఎమ్ హియర్ డూయింగ్ పెనెన్స్ వెన్ నోబడి అరౌండ్?
0: నీకు తప్ప అన్యులకు తెలియదు కదా.
1: నో వన్ కెన్ నో దిస్.
0: కాబట్టి నేను వచ్చి ఇక్కడ ఉన్నానని తెలుసుకున్నటువంటి వాడికి నాకేం కావాలో నీకు తెలియదా?
1: వెన్ వన్స్ యు నో దట్ ఐఎమ్ హియర్ కాంట్ యు నో వాట్ ఐ రియలీ నీడ్?
0: నాయన మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. నీవు మహాత్ముడు కావాలి.
1: యు షుడ్ బి నోబుల్ మ్యాన్ విత్ హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: నీవు ప్రజ్ఞ తీసుకున్నావు.
1: యు హావ్ డిటర్మిన్డ్.
0: ఏమిటి?
1: వాట్?
0: నేను తపస్సు చేసి ఈశ్వరానుగ్రహాన్ని పొంది వస్తానని.
1: దట్ యు విల్ డూ పెనెన్స్ అండ్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్.
0: దానికి తగినట్టుగా నీ వచ్చావు, తపస్సు చేశావు.
1: అకార్డింగ్ టు దట్ యు డిడ్ పెనెన్స్.
0: సంకల్పము
1: థాట్
0: తపస్సు రెండు ఏకమైపోయినాయి.
1: బోత్ ఆఫ్ వన్ నౌ.
0: కానీ నీవు ఏమి కోరుతున్నావో వాక్కులో నీకు రాలేదు.
1: బట్ వాట్ యు రియల్లీ వాంటెడ్ యు కుడ్ నాట్ ఎక్స్ప్రెస్.
0: కాబట్టి వాక్కును కూడా నువ్వు పవిత్రం చేసుకోవాలని.
1: సో యువర్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి ఈక్వలీ సేక్రెడ్.
0: అందుకోసమే నేను నిన్ను ప్రశ్నిస్తున్నానన్నాడు.
1: ఫర్ దట్ రీజన్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్,
0: ఏదో గాజు ముక్కకై నేను సంచరించుతూ వచ్చినటువంటి వానికి వజ్రమే నాకు లభించింది.
1: When I'm in search of piece of glass, I could catch hold of gem.
0: తిరిగి నాకు వజ్రం లభించిన తర్వాత ఈ గాజు ముక్కుతో నాకేం పని?
1: When once I got this precious gem, why do I need glass piece?
0: నేను రాజకుమారుడు కావాలి, నా తండ్రి తొడపైన కూర్చోవాలి అనేటువంటి ఎంతో ఆశలు పెట్టుకుని వచ్చాము.
1: In fact, I wanted the prince and sit on the lap of my father. I don't have any desire any longer.
0: నీవే కావాలి అన్నాడు.
1: I want you, he said.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he replied,
0: నాయన,
1: look here,
0: నేను ఏమైనా ఇస్తాను, సిద్ధంగా ఉన్నాను.
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: కానీ నిన్ను పవిత్రం చేయాలి.
1: బట్ యూ షుడ్ బి నోబుల్.
0: ఒకటి తలంచినావు,
1: యు థాట్ వన్.
0: ఒకటి చేసినావు,
1: యు హావ్ డన్ అనదర్.
0: కానీ రెండవది చెప్పలేదు.
1: అండ్ యూ కుడ్ నాట్ ఎక్స్ప్రెస్.
0: ఈ మూడు ఏకం కానటువంటిది నీ కోరిక నెరవేరదు.
1: వెన్ దేర్ ఇస్ నో హార్మని, యూ కెనాట్ హ్యావ్ యువర్ డిజైర్ ఫుల్ఫిల్.
0: దీన్ని పూర్తి చేయి.
1: You complete it.
0: నీ యొక్క కోరిక నేను సఫలం చేస్తాను.
1: యువర్ డిజైర్ విల్ బి ఫైనల్లీ ఫుల్ఫిల్.
0: అనేటప్పటికీ దైవాజ్ఞను శిరసావహించి వచ్చాడు ఇంటికి.
1: He obeyed God's command and returned home.
0: ఆనాటి పిల్లల్లో కూడా ఎంత తెలివితేటలు.
1: How intelligent boys.
0: ఎంత పవిత్రమైన భావములు.
1: What sacred thought.
0: ఎంత ఉత్తమమైన మార్గములు.
1: What noble path.
0: ఎంత సంకల్పములు, చాలా ఉత్తమమైనటువంటివి.
1: What beautiful thoughts they had.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద.
0: మీకందరికీ తెలుసు.
1: You know him.
0: ప్రహ్లాదుడు కూడా ఎంతో గొప్ప భక్తుడు.
1: He's an ardent devotee.
0: నారాయణ తప్ప అన్యుని నమ్మినటువంటి వాడు కాదు.
1: He had no faith on anybody excepting God.
0: తండ్రిని కూడా నమ్మిన వాడు కాదు.
1: He had no faith in his father.
0: తల్లిని కూడా నమ్మిన వాడు కాదు.
1: Not mother.
0: తల్లి తండ్రిని కూడా వ్యామోహంతో వచ్చారు.
1: The relationship is that of attachment with parents.
0: కానీ నా నారాయణకి ఎట్టి వ్యామోహము లేదు.
1: But my God has no attachment.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: No desire.
0: నన్ను తరింపు చేసే కోసం వచ్చాడు.
1: Yes, come down to redeem me.
0: కాబట్టి అతనికి కోరికలు లేనిటువంటి వారికి నేను కోరికలు చెప్పుకోవాలి.
1: So the one who has no desires naturally receives all my petitions.
0: కనుకనే ఆనాటి నుండి కూడాను కోరికలు తగ్గించుకోమని చెప్తూ వచ్చారు.
1: Since then it was suggested to reduce desires.
0: వాంఛలు మితిమీరిపోయే కొద్దీ,
1: when desires are more and
0: వ్యామోహం అధికమయ్యే కొలది,
1: when more of attachment,
0: బంధన కూడాను కట్టిపోతుంది.
1: You are in a bond.
0: ఈ బంధన చేతనే మానవుడు అనేక విధమైన కష్టములకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాండేజ్ యు ఆర్ పుట్ టు డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ బంధన ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్?
0: నీ వాంఛనే నీకు బంధన.
1: యువర్ డిజైర్ ఇస్ ద బాండేజ్.
0: నీ కష్టములే నీకు బంధన.
1: యువర్ డిఫికల్టీ ఇస్ ద బాండేజ్.
0: నీ కోరికలే నీ బంధన.
1: డిజైర్ ఇస్ ద బాండేజ్.
0: కనుక నీ కోరికలు తగ్గించుకో.
1: రిడ్యూస్ ది డిజైర్.
0: నిశ్చింతగా ఉంటావు.
1: And you will not have any worry.
0: ఎట్టి అపరాధం కూడా అపాయం కూడా కలగదు.
1: యూ విల్ నాట్ బి పుట్ టు డేంజర్.
0: కనుకనే మానవునికి కోరికలు తగ్గే కొద్ది కూడాను మానవుడి శాంతి కూడాను పెరుగుతూ వస్తుంది.
1: దెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ సీలింగ్ ఆన్ డిజైర్ యూ విల్ ఎంజాయ్
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నాడు.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: ఈ కోరికలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతున్నాయి.
1: యాజ్ ది డిజైర్స్ ఇంక్రీస్ మోర్ అండ్ మోర్.
0: రెండు నిమిషాలకు ప్రాణం పోతుందని కూడాను ఏదో ఒక కోరిక కోరుతాడు.
1: వీ వాంట్ వీ హ్యావ్ ఎ డిజైర్ ఈవెన్ బిఫోర్ లీవింగ్ ద బాడీ.
0: ఏమిటి ఈ కోరికలు?
1: వాట్ ఆర్ దే?
0: ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఫలితం మనకేముంది?
1: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ది డిజైర్?
0: ఏ కోరికలు లేకపోవడం చేత ఎంత ఆనందాన్ని పొందవచ్చు?
1: ఇఫ్ యువర్ డిజైర్ యుల్ నాట్ హ్యావ్ ఎనీ వర్
0: ఎట్టి అపాయం కూడాను అపాయం కూడాను కలగదు.
1: యూ విల్ నాట్ బి పుట్ టు డేంజర్.
0: కనుకనే మానవునికి కోరికలు తగ్గే కొద్ది కూడాను మానవుడి శాంతి

0: నిజము లేకపోవటం చేత ఎంత ఆనందాన్ని పొందవచ్చు?
1: ఇఫ్ యువర్ డిజైర్ లెస్,
0: నిజంగా మీరు నమ్మిన నమ్మకపోయి నాకే కోరికలు లేవు.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, భగవాన్ హ్యాస్ నో డిజైర్.
0: కానీ నాకెప్పుడు కూడా ఏ విచారము ఉండదు.
1: హి హస్ నో వరీ వాట్ ఎవర్.
0: ఫాలో మీ,
1: ఫాలో భగవాన్.
0: కనుక మీరు కూడా కోరిక లేకుండా,
1: యు బీ డిజైర్లెస్,
0: ఆనందమైనటువంటి హృదయంతో
1: విత్ ఎ బ్లిస్ఫుల్ హార్ట్
0: మీరు నిలిచి ఉండండి.
1: యు రిమైన్ లైక్ దాట్.
0: కోరికలు మనం బంధిస్తున్నాయి కానీ
1: డిజైర్ లీడ్స్ టు బాండేజ్,
0: విమోచన చేయటం లేదు.
1: డిజైర్ లీడ్స్ టు బాండేజ్, నాట్ టు లిబరేషన్.
0: కోరిక తీరిన వేళ,
1: వెన్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్,
0: నన్ను గొప్పగా పొగుడుతు రోయి,
1: యు ప్రైజ్ మీ ఇన్ హైవే.
0: కోరిక తీరకపోతే,
1: వెన్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్,
0: తిడుతు రోయి,
1: యు గో ఆన్ బ్లేమింగ్ మీ.
0: పాపం పని చేసి,
1: హావింగ్ కమిటెడ్ ఎ సిన్,
0: ఫలం ఆపద కలిగిన రోజు,
1: వెన్ యు ఫేస్ ఎ డేంజర్,
0: కాపాడవు నీ మనసు,
1: దట్ యు డోంట్ ప్రొటెక్ట్,
0: నాపై అల్లెది రోయి,
1: యు బ్లేమ్ మీ.
0: చూశారా, ఈ విధంగానే మీరు చేసేది పాప పనులు.
1: యు కమిట్ సిన్,
0: కానీ అడిగేది పుణ్య ఫలములు.
1: బట్ యు వాంట్ ద రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
0: ఇది సరైనటువంటిది కాదు,
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం పాపమునకే ఏమాత్రము గురి కాకూడదు.
1: నెవర్ కమిట్ ఎ సిన్.
0: ఎప్పుడు కూడా నువ్వు పుణ్యకార్యంలో మనం ప్రవేశించాలి.
1: అండర్ టేక్ మెరిటోరియస్ డీడ్స్.
0: మన చేతనైనంత వరకు పనులకు సహాయం చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: విష్ణువే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
1: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవన్.
0: ఈశ్వరుడే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
1: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవన్.
0: కాబట్టి తాను చేసినటువంటి దాంట్లో ఏ కించిత్తైనా మీరు చేయకూడదా?
1: అట్లీస్ట్ వీ షుడ్ డూ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ వాట్ గాడ్ డస్.
0: ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, బై టు ది ఎండ్ ఫినిష్ ది గేమ్.
1: ఫాలో ది ఫోర్ అండ్ ఫాలో ది మాస్టర్.
0: ఈ మాస్టర్ ని మీరు ఫాలో చేయండి.
1: ఫాలో ది మాస్టర్.
0: అందుకోసమని అది ఫాలో చేస్తే మీకు ఎంత ఎన్నుకున్న ప్రాప్తి లభిస్తుంది.
1: వెన్ వన్స్ యు ఫాలో ది మాస్టర్, యుల్ హ్యావ్ ఆల్ ద డిజర్వ్నెస్.
0: ఎన్ని సంవత్సరం నుంచినో
1: ఫర్ మెనీ ఇయర్స్
0: భక్తిగా పూజలు చేస్తున్నారు,
1: యు వర్షిప్ విత్ ఆల్ డివోషన్,
0: స్మరణలు చేస్తున్నారు,
1: యు చాంట్,
0: భజనలు చేస్తున్నారు,
1: యు సింగ్,
0: కానీ
1: బట్
0: ఈ మనసులో కించిత్తేనే కూడా నువ్వు ఆ మాలిన్యం తొలగిందా?
1: హ్యాస్ లిటిల్ ఆఫ్ డర్ట్ be away from the heart.
0: దిన దినానికి మాలిన్యం పెరుగుతూనే పోతుండది, కానీ తరగటం లేదు.
1: ద హార్ట్ ఈస్ మోర్ అండ్ మోర్ పొల్యూటెడ్, మోర్ అండ్ మోర్ డర్టీ.
0: ఒక్క నిమిషమైనా హృదయపూర్వకంగా ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారా?
1: హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ హోల్ హార్టెడ్లీ ఫర్ మోమెంట్?
0: ఏమాత్రము లేదు.
1: నో.
0: ఎందుకు ఈ వాంఛలు?
1: వై డిజైర్స్?
0: పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు కోరవలసిందే.
1: Yes, we need children.
0: అది మీ డ్యూటీ, చేయవలసినటువంటిది.
1: అది
0: డ్యూటీ, నువ్వు చేయి.
1: డూ యువర్ డ్యూటీ.
0: తానే చూసుకుంటాడు భగవంతుడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: నీవు చూసుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి
0: బాదర్డ్. నువ్వు చూసుకుంటున్నావు, దీనివల్ల ఏం ఫలితమైంది?
1: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ డూయింగ్?
0: భగవంతునికి అర్పితం చేస్తే తానే చూసుకుంటాడు.
1: సరెండర్ టు గాడ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: నీకు ఆనందం వస్తుంది, వానికి ఆనందం వస్తుంది.
1: యూ విల్ బి హ్యాపీ, ది అదర్స్ విల్ బి హ్యాపీ.
0: కనుకనే మనము ఈ కోరికలపైన మనం సవారు చేయకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నాట్ హ్యావ్ డిజైర్.
0: దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: కట్ షార్ట్ అవర్ డిజైర్.
0: ఎంత తగ్గిపోతే
1: ద మోర్ దెన్
0: అంతటి ఆనందాన్ని పొందిపోతాం,
1: మోర్ బ్లిస్ఫుల్ విల్ బి.
0: కనుక ప్రపంచంలో భగవత్ తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వి మస్ట్ మేక్ అటెంప్ట్ టు నో గాడ్ ఇన్ హిస్ నేచర్.
0: పూర్వం ప్రపంచం అంతా కూడాను
1: ఎర్లియర్
0: చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి.
1: ఎర్లియర్ దేర్ వాస్ పిచ్ డార్క్నెస్.
0: ఎక్కడే గాని ఏ పదార్థం కూడా కనిపించడం లేదు.
1: నో ఆబ్జెక్ట్ వాజ్ సీన్.
0: ఏ యొక్క రూపము కనిపించడం లేదు.
1: నో ఫార్మ్ ఈజ్ సీన్.
0: అలాంటి పరిస్థితుల లోపల
1: అట్ దట్ టైమ్
0: అందరూ ప్రార్థించారు.
1: ఆల్ ప్రే.
0: ప్రార్థించేటప్పటికి
1: వెన్ దే డిడ్ సో
0: కొన్ని కోట్ల సంవత్సరములు కుంభవర్షం కూర్చింది.
1: దేర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్ ఫర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
0: కొన్ని కోట్ల సంవత్సరములు
1: ఫర్ క్రోర్స్ ఆఫ్
0: నాట్ లక్షల సంవత్సరములు
1: నాట్ లాక్స్ అలోన్.
0: ఆ కోట్ల సంవత్సరం అంతా కూడా కుంభవర్షం కూర్చింది.
1: దేర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ హెవీ రెయిన్.
0: కుంభవర్షం యొక్క ప్రభావమే ఇంత సముద్రాలకు మూల కారణము.
1: దట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది రెయిన్ వీ హ్యావ్ హియర్ ఇస్ ఓషన్స్.
0: ఆ కుంభవర్షం కురుస్తూ కురుస్తూ కురుస్తూ వచ్చి ఇదంతా కూడా మేఘములంతా చల్లబడిపోయినాయి.
1: అండ్ ఆల్ ద క్లౌడ్స్ క్లియర్డ్ అవుట్.
0: అప్పుడు క్రమక్రమేణా కూడా నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: లేటర్ స్టార్స్ ఆర్ సీన్.
0: ఈ నక్షత్రాలు కనబడటం చేత సూర్యుడు కూడా కనిపించాడు.
1: దేర్ ఆఫ్టర్ పీపుల్ కుడ్ సీ సన్.
0: ఈ సూర్యుడు కనబడటం చేత మానవుల యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి పంటలు పండించుకోవటం,
1: దట్ లెడ్ టు ది ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్,
0: జీవితాన్ని గడుపుకోవటము,
1: కుడ్ స్పెండ్ ద డైలీ రొటీన్,
0: ఈ విధంగా జరుపుతూ వచ్చాయి.
1: లైఫ్ వెంట్ ఆన్ లైక్ దాట్.
0: కనుక మొట్టమొదట,
1: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్,
0: ఏమీ తెలియనటువంటి పరిస్థితి లోపల ఏ వాంఛలు లేవు.
1: వెన్ నథింగ్ ఈజ్ నోన్ దేర్ వాస్ నో డిజైర్ అట్ ఆల్.
0: క్రమక్రమేణా ఈ వెలుగులు ప్రారంభమైనటువంటి చేతనే వాంఛలు పెరుగుతూ వచ్చాయి.
1: లైట్ మోర్ అండ్ మోర్ డిజైర్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్.
0: పగలు తెల్లవారు

0: రాసేటప్పటికే కోరికలు బయలుదేరుతాయి.
1: వి బిగిన్ ద డే విత్ డిజైర్.
0: కానీ రాత్రి పూట అంత కోరికలు రావే.
1: నైట్ టైమ్ వి డోంట్ హావ్ డిజైర్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: చీకటి లోపల కోరికలకు అవకాశమే లేదు అక్కడ ప్రవేశించడానికి.
1: ఇన్ డార్క్నెస్ దేర్ ఇస్ నో డిజైర్.
0: కనుకని ఈ చీకటి వస్తే మనం ఎంతో ఆనందించాలి.
1: సో వి షుడ్ బి హ్యాపీ వెన్ వి ఆర్ ఇన్ డార్క్.
0: చాలా మంది అబ్బా ఈ చీకటి ప్రాప్తించినేని చీకటిని తిట్టుకుంటారు.
1: పీపుల్ అక్యూజ్ డార్క్నెస్.
0: ఎప్పుడు వెలుగ్గానే ఉండాలి.
1: దే వాంట్ లైట్.
0: ఎప్పుడు వెలుగ్గా ఉంటే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్? వాట్ ఇస్?
0: రాములు జన్మించినప్పుడు
1: ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ రామ
0: 15 దినములు సూర్యుడే రాలేదు.
1: ఫర్ 15 డేస్ దేర్ ఇస్ నో సన్ రైజ్.
0: ఒకే విధమైనటువంటి యొక్క చీకటిగా ఉంటుండాలి.
1: ఇట్ వాస్ డార్క్ ఆల్
0: ఈ చీకటిగా ఉండటం చేత
1: బికాస్ ఆఫ్ దట్
0: చంద్రుడు కూడా బాధపడుతూ వచ్చాడు.
1: మూన్ ఆల్సో వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అయ్యో నేను ఈ రాముని కూడా చూడలేకుండా పోతున్నానే.
1: హి వాస్ ఫీలింగ్ సో సాడ్ దట్ హి కుడ్ నాట్ సీ రామ.
0: ఈ 15 దినములు
1: ఫర్ 15 డేస్
0: గడిచిన తర్వాత
1: ఆఫ్టర్ దాట్
0: సూర్యునికే విసుగు పుట్టింది.
1: సన్ వాస్ డిస్గస్టెడ్
0: ఈ జన్మించినటువంటి రామచంద్రుడిని నేను చూడలేకపోతున్నానే.
1: దట్ హీ కుడ్ నాట్ సీ న్యూలీ బోర్న్ రామ
0: అని క్రమక్రమేణా తనలో తాను మదనం చేసుకున్నాడు.
1: దెన్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: సూర్యుడు క్రమక్రమేణా పెరుగుతూ వచ్చాడు.
1: దెన్ దేర్ ఆఫ్టర్ సన్ రైజ్ స్టార్టెడ్.
0: అప్పుడే చంద్రుడు కూడా పెరుగుతూ వచ్చాడు.
1: సో ఆల్సో ద మూన్.
0: సూర్యచంద్రాదులు తమ తమ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ వచ్చారు.
1: సన్ అండ్ ద మూన్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
0: వాళ్ళ కర్మలను ఆచరించడం చేతనే జగత్తు తమ యొక్క సృష్టి లయమును చేర్చుకుంటూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దట్ వీ కుడ్ హ్యావ్ డే అండ్ నైట్ ఇన్ ద క్రియేషన్.
0: కనుక సృష్టి యొక్క రహస్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించుకుంటే
1: ఇఫ్ యు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్
0: ఏ యొక్క పరిస్థితులు ఎందుకు కూడాను మానవ రూపమే కనిపించటం లేదు.
1: యు డోంట్ ఫైండ్ ది హ్యూమన్ ఫామ్ ఎనీవేర్.
0: ఈనాటి మానవుల
1: Mankind today.
0: ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.
1: యు ఫైండ్ ఎవ్రీవేర్ నౌ.
0: ఇంకా దీనికి ఎంతో గొప్ప గొప్ప ఔషధాలంతా కనిపెడుతున్నారు.
1: అండ్ వి ఆల్సో ద న్యూ మెడిసిన్స్.
0: జనాభా తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు.
1: దే వాంట్ టు రిడ్యూస్ పాపులేషన్.
0: ఇలాంటి దీన్ని ఎట్లా వస్తుంది?
1: తగ్గించేది
0: దీని వల్ల కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్.
0: మనస్సును భగవంతుని పైన మరల్చినప్పుడే ఈ డిజైర్స్ అంతా తగ్గిపోతుంది.
1: వెన్ యూ డైరెక్ట్ ద మైండ్ టువర్డ్స్ గాడ్ యూ కెన్ కంట్రోల్ డిజైర్.
0: ఈ డిజైర్స్ తగ్గిపోయినప్పుడే జనాభా తగ్గిపోతుంది.
1: వెన్ డిజైర్స్ ఆర్ లెస్ పాపులేషన్ కెన్ బి బ్రాట్ డౌన్.
0: కనుకనే మొట్టమొదట మన యొక్క ఇంద్రియ నిగ్రహమే.
1: సో వీ షుడ్ హావ్ సెన్స్ కంట్రోల్.
0: రేపటి దినము
1: టుమారో
0: ప్రహ్లాదుని యొక్క విషయము
1: ది స్టోరీ ఆఫ్ ప్రహ్లాద
0: చాలా గొప్పదిగా కావిస్తున్నారు.
1: విచ్ ఇస్ సో గ్రేట్.
0: అన్ని దేశముల వారు
1: all foreigners
0: buddhini yokka tattvamunu
1: the nature of buddha
0: prapanchaniki vyapti gavinchi nimittamai
1: propagating the word
0: vastunnaru
1: they are coming here
0: aa buddhini yokka tattvamu edi pracharam chesindo
1: the nature of buddha which has been
0: ini vini appati nunchi aina kuda meer kontha varakunu manasunu control chesukuntunnarandi
1: better you listen to all that and control your mind
0: anninti endu control chestaru kaani
1: you control everything
0: kaani manasunu vaanchana endu control cheyatam ledhu
1: but you are not able to control your desire
0: వాంఛలే మనం కంట్రోల్ చేయాలి.
1: వీ షుడ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు బిగిన్ విత్.
0: అప్పుడే నీవు ఎంతో శాంతిని పొందుతావు.
1: దెన్ యుల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్.
0: ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ శాంతి?
1: వేర్ ఫ్రమ్ ఐ గాట్?
0: నీకే నీకే ఆశ్చర్యపడిపోతావు.
1: యుల్ బి సర్ప్రైజ్డ్ హౌ యు ఆర్ పీస్ఫుల్.
0: ఈ శాంతి వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఒక సర్క్యులేషన్ చేయవదు.
1: వెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ యుల్ అండర్స్టాండ్. ఆ
0: శాంతి తమంతకు తామే ఆవిర్భవిస్తుంది.
1: Peace is natural. It arises on its own.
0: ఎక్కడ చూసినా పీసే ఉంది.
1: There is peace everywhere.
0: ఎక్కడ చూసినా సత్యమే ఉంది.
1: There is truth everywhere.
0: ఎక్కడ చూసినా ప్రేమనే ఉంది.
1: There is love everywhere.
0: You are the embodiment of love.
1: You are the embodiment of love.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of God.
1: You are the embodiment of God.
0: ఆ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించండి.
1: Strengthen this truth first.
0: సత్యం ఎక్కడో లేదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్.
0: సత్యం ఎక్కడుంది? ఇక్కడే ఉంది.
1: రైట్ హియర్.
0: సత్యం ఎక్కడంటే సత్యమున్న చోటనే దైవం ఉంది.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: శాంతి శాంతి శాంతి.
1: వీ స్పీక్ ఆఫ్ పీస్.
0: ఎక్కడుంది శాంతి?
1: వేర్ ఇస్ ఇట్?
0: అవుట్ సైడ్ ఉంది ఆ పీస్.
1: ఈజ్ ఇట్ అవుట్ సైడ్?
0: ఎక్కడ పోయినా పీసెస్ పీసెస్ పీసెస్.
1: ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
0: నో పీస్.
1: నో పీస్.
0: పీస్ అనేటువంటిది దైవం దగ్గరనే ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ ఇన్ గాడ్.
0: మీ హృదయం లోపల దైవత్వాన్ని పెంచుకోండి.
1: ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
0: నా హృదయమందే ఉన్నాడు దైవముని సత్యాన్ని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: ఆ సత్యాన్ని మీరు విశ్వసించినప్పుడే మీకు తప్పక శాంతి లభిస్తుంది.
1: దెన్ వన్స్ యు గాట్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ యుల్ ఎక్స్పీరియన్స్ పీస్.
0: సత్యమునందుండి
1: గాడ్ ఈజ్ ఇన్ ట్రూత్.
0: సర్వం గుర్తించి సత్యమునందు అడిగే సర్వ సృష్టి.
1: The creation merges in truth.
0: సత్యం మహిమ లేని
1: దేర్స్ నో ప్లేస్
0: కళమేది కనుగొన్నా
1: దేర్స్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: సత్వం ఇది చూడరయ్యా.
1: దట్ ఇస్ ప్యూర్ అండ్ సలిడ్ ట్రూత్ ఇన్ ఫ్యాక్ట్.
0: కనుక మనం దైవాన్ని వెతకడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సెర్చ్ ఫర్ గాడ్ ఎనీవేర్.
0: ఎక్కడ సత్యమో అక్కడ ప్రత్యక్షమవుతుంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే నారాయణ ప్రత్యక్షమవుతాడు.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ గాడ్.
0: ఎక్కడ నారాయణ ప్రత్యక్షమయ్యాడో అక్కడనే లక్ష్మి కిలకిల అవుతూ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ దేర్ స్ప్లెండర్ అండ్ ప్రాస్పెరిటీ.
0: కనుక లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది మీకు?
1: వేర్ ఇస్ లక్ష్మి?
0: లక్ష్మి కావాలి.
1: యూ వాంట్ వెల్త్.
0: ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ కెన్ యూ గెట్ ఇట్?
0: నీ నుంచి నీ రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ యూ.
0: ఆ లక్ష్మిని నీలో ఆవిర్భవించుకో.
1: దెన్ వన్స్ యూ అలౌ ఇట్ టు అరైజ్ ఇన్ యూ.
0: నీ నారాయణని ఎప్పుడు నీ హృదయంలో పెట్టుకున్నావో లక్ష్మి తనపాటి తానే కదులుతూ వస్తుంది.
1: దెన్ వన్స్ యూ హావ్ నారాయణ హీ విల్ బి ఫాలోడ్ బై లక్ష్మి.
0: కనుక మనము పవిత్రమైన భావాలతో
1: విత్ నోబుల్ థాట్స్
0: నిశ్చలమైనటువంటి యొక్క కర్మలతో
1: విత్ గుడ్ డీడ్స్
0: నిరంతరము దైవ చింతనతో
1: విత్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్
0: సత్కర్మలు ఆచరించండి.
1: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
0: పరోపకారం చేయండి.
1: హెల్ప్ అదర్స్.
0: పొరలపైన ఈర్ష్యను పుట్టుకొని చూద్దాం.
1: నెవర్ బి జెలస్.
0: పొరలపైన మనం అసూయ కలిగించకూడదు.
1: నెవర్ బి నెవర్ హ్యావ్ ఎన్వీ.
0: అసూయ పలిగినా ఇంకా వాడికి పనికే రాడు.
1: దెన్ వన్స్ యూఆర్ జెలస్ యూఆర్ యూస్లెస్.
0: అసూయనే మానవుని హతపతనం చేస్తుంది.
1: ఇట్ ఈస్ జెలసీ దట్ రూయిన్స్ యూ టోటలీ.
0: ఈనాడు అసూయ పెరిగిపోయింది.
1: టుడే వి ఫైండ్ ఎన్వీ.
0: ఎవరైనా బాగా ఉంటే వాళ్ళని చూచి కంటినీరు కారుతారు.
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫైన్ దే స్టార్ట్ షెడ్డింగ్ టీర్స్.
0: ఒకరు ఆనందంగా ఉంటే వాళ్ళని చూచి ఒరవ లేకుండా పోతారు.
1: ఇఫ్ వన్ ఇస్ హ్యాపీ ది అదర్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు బేర్.
0: చాలా చెడ్డది, చాలా చెడ్డది.
1: జెలసీ ఇస్ వెరీ బ్యాడ్.
0: మొట్టమొదట ఇతరులు ఆనందపడుతుంటే నీవు ఆనందించు.
1: ఇఫ్ అదర్స్ ఆర్ హ్యాపీ యూ బీ హ్యాపీ.
0: తప్పక నీవు కూడా ఆనందిస్తావు.
1: యూ కెన్ బి హ్యాపీ.
0: కనుక దైవత్వంలో ఉండేటువంటి రహస్యం ఇదియే.
1: This is the secret of divinity.
0: ఉన్నది కావసంత ఉన్నది అనుగ్రహము.
1: There is lot of grace.
0: కానీ దానిని లోతులో ఉన్నది.
1: It is there deep.
0: బావిలో ఉన్నటువంటి నీరు చేదాలనుకుంటే
1: if you want to bring out the water out of the well
0: పాత్రకు ఒక తాడు కట్టి
1: and you tie it with a rope
0: బావిలోకి విడిచి
1: and you have to leave it
0: ఆ బావి నుంచి తిరిగి తాడును చేసుకున్నప్పుడే
1: and once you dry the water out of it
0: ఆ పాత్ర నుంచి నీరు వస్తుంది.
1: Out of the well you can have water.
0: ఉన్నాయి. నీ పాత్రను తాడు కట్టడం లేదు.
1: But you are not tying it up. The container is not tied up with the knot.
0: బావిలో వదలటం లేదు.
1: You are not dropping into the well.
0: బావిలో వదిలి ఆ నీరు చేరుకోవటం లేదు.
1: You are not drawing the water.
0: ఆ త్రాడు ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ రోప్?
0: అదే భక్తి పాశము.
1: దట్ ఇస్ ద రోప్ ఆఫ్
0: డివోషన్. ఈ భక్తి పాశం అనేటువంటి త్రాడును కట్టి
1: దెన్ వన్స్ యు టై ఇట్ అప్
0: హృదయ బాండం అనేటువంటి దాన్ని బాగా త్రోమి
1: అండ్ వన్స్ యు కీప్ ది హార్ట్ ద కంటైనర్
0: అనుగ్రహం అనేటువంటి బావిలో వడిచిపెట్టినప్పుడు
1: జస్ట్ ఇమర్స్ ఇట్ ఇన్ ద వెల్
0: ఆనందమనేటువంటి జలం మనకు చేతికి వస్తుంది.
1: యూ కెన్ కలెక్ట్ ద వాటర్ ఆఫ్ బ్లెస్.
0: అనుగ్రహం అనే బావిలో వదలాలి.
1: యూ హావ్ టు డ్రాప్ ఇట్ ఇన్ ది
0: ఆగ్రహం అనే బావిలో కాదు.
1: నాట్ ఇన్ ఆర్డర్
0: అసూయ అనే బావిలో కాదు.
1: నాట్ ది వెల్ ఆఫ్ జెలసీ
0: అనే బావిలో కాదు.
1: నాట్ ది వెల్ ఆఫ్ యాంగర్
0: ఆనందం అనేటువంటి బావిలో వదలాలి.
1: ఇట్ ఈస్ ద వెల్ ఆఫ్ బ్లిస్.
0: కనుక మానవుల లోపల దుర్గుణాలు దూరం చేసుకోండి.
1: గెట్ రిడ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: పవిత్రమైనటువంటి ఈ యొక్క అవకాశాల లోపల
1: ఇన్ ది సీక్రెట్ మూమెంట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ లైక్ దిస్
0: దుర్గుణాలు మనం పెంచుకోవటం. దుర్గుణాలు పెంచుకోవటం చేతనే మనకు మనమే దుర్గతిని పొందుతున్నాం.
1: బై డెవలపింగ్ బ్యాడ్ క్వాలిటీస్ వీ రూయిన్ అవర్ సెల్స్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మంచి పవిత్రమైన భావాలు పెంచుకోండి.
1: డెవలప్ సీక్రెట్ గుడ్ థాట్స్.
0: అందరితోనూ ప్రేమతో మీరు కలిసిమెలిసి ఉండండి.
1: మింగిల్ టుగెదర్ విత్ లవ్.
0: ఆ ప్రేమ ఒకటి మీరు సంపాదిస్తే
1: దెన్ వన్స్ యూ హావ్ దిస్ లవ్
0: అన్ని మీ దగ్గరికి నడుచుకుని వస్తాయి.
1: ఆల్ విల్ కమ్ టువర్డ్స్ యూ.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణ జన్మాష్టమి అనగా కృష్ణుడు పుట్టిన దినము అని. ఎప్పుడు పుట్టిన దినము? సర్వభూత ధరం శాంతం, అన్ని భూతములు తన యందున్నటువంటి శాంతి స్వరూపాన్ని ధరించడం అప్పుడే ఈ కృష్ణ జన్మము.

0: ீதம் சத்யம் சிவம் சுந்தரம். ప్రతి మానవుని హృదయము చల్లగా తెల్లగా శాంతముగా ఉన్నటువంటి యొక్క సమయమే కృష్ణ జన్మము. కేవలం అష్టమి నవమి ఈ తిథులను విచారించుకుంటూ పోకూడదు. అందరి హృదయమే కృష్ణ జన్మభూమి. ఆ హృదయము పవిత్రమైన హిమాచలముల వలె శాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చల్లదనంగా ఉండాలి. అట్టి పరిస్థితులు ఎందు భగవంతుడు ఆవిర్భవిస్తాడు.
1: కృష్ణ జన్మాష్టమి ఇస్ బర్త్డే ఆఫ్ లార్డ్ కృష్ణ. When had it happened? When did it take place? It is the moment when the man recognizes and experiences the peace within him. That moment when his heart is so calm, peaceful, enjoying the bliss. That heart which happens to be the birthplace of Lord Krishna will have got to be all sacred, pure, and so cool and comforting.
0: కృష్ణుడు అర్ధరాత్రి సమయంలందు అష్టమి నామ సంవత్సరమునందు దినమునందు తిథియందు కృష్ణుడు ఆవిర్భవించాడు.
1: కృష్ణ వాజ్ బోర్న్ అట్ మిడ్ నైట్ ఆన్ అష్టమి డే.
0: ఈ అష్టమి అనగా అనేక మంది అశుభంగా భావిస్తుంటారు. అష్టమి అమంగళకరమైనటువంటి దినంగా భావిస్తారు.
1: ద డే అష్టమి ఈజ్ కన్సిడర్డ్ టు బి ఇన్ఆస్పిషియస్.
0: కానీ భగవంతుని యొక్క జన్మస్థలం నందు ఒక అమంగళం అనేటువంటిదే లేదు.
1: బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద అడ్వెంట్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇన్ఆస్పిషియస్నెస్.
0: అన్నియు మంగళకరమైనటువంటి దినములే, సుందరకరమైనటువంటి దినములే, శుభములను దినములే.
1: ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ డివినిటీ ఆల్ డేస్ ఆర్ ఆస్పిషియస్ దట్ వుడ్ కన్ఫర్ ద సక్సెస్ అండ్ విక్టరీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమును మనం ఎందుకు అమంగళమని భావిస్తాం?
1: సచ్ ఎ సీక్రెట్ డే అష్టమి, వై డు వి కన్సిడర్ ఇట్ ఇన్ఆస్పిషియస్?
0: కేవలము అష్టమి దినమును బట్టి, నక్షత్రమును బట్టి, తిథిని బట్టి మనం ఇది అమంగళమని భావిస్తున్నాం.
1: వి కన్సిడర్ అష్టమి ఇన్ఆస్పిషియస్ బేసింగ్ ఆన్ ద న్యూమరాలజీ అండ్ ద ప్లానెటరీ ద స్టార్ పొజిషన్.
0: భగవంతుడి పుట్టిన దినము ఏ దినమైనను సరియే, అది అంతైను మంగళకరమైన దినమే.
1: Let that be any day, the date of birth of God, when he takes a human form, is auspicious.
0: ఇలాంటి మంగళకరమైన దినమును మనం ఎందుకు అమంగళంగా భావించాలి?
1: Such an auspicious day, why should be considered inauspicious?
0: భగవంతుడు ఆవిర్భవించేది సర్వమంగళాత్మదే, సర్వమంగళకరమైనటువంటిదే. కనుక భగవంతుని యొక్క జన్మదినములు మంగళకరమైన దినములే.
1: గాడ్ ఈజ్ బోర్న్ టు గివ్ అస్ ఆల్ థింగ్స్ దట్ ఆర్ సీక్రెట్ ఆస్పిషియస్ అండ్ ప్రెషస్. దేర్ఫోర్ ద డే హస్ గాట్ టు బి ట్రీటెడ్ హైలీ ఆస్పిషియస్.
0: కృష్ణుడు పుట్టిన స్థానము చెరసాల.
1: కృష్ణ వాజ్ బోర్న్ ఇన్ ఎ ప్రిజన్.
0: ఆ చెరసాల యందు ఉండినటువంటి వారు దేవకి వసుదేవులే.
1: దేర్ ఇన్ ద ప్రిజన్ వర్ ప్రెసెంట్ దేవకి అండ్ వసుదేవ.
0: ఈ ఇరువురు మాత్రమే జాగ్రత్త అవస్థ ఎందున్నారు.
1: దీస్ టు దేవకి వసుదేవ వర్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: కంసుడు నియమించినటువంటి యొక్క నియమాల ప్రకారం అందరూ కూడాను జాగ్రత్తగా ఉండాలని యోచించారు. కానీ వారు జాగ్రత్త వారి ఎందు మేల్కొనలేదు.
1: All guards there near the prison, as per the command of Kamsa, have got to be highly vigilant and be awake.
0: అందరు కూడాను నిద్రిస్తున్నారు.
1: But all were sleeping at that time.
0: వారు కేవలం జాగ్రత్త అవస్థను మర్చినారు.
1: They have forgotten the waking state.
0: స్వప్నావస్థను కూడాను మర్చినారు.
1: They are even beyond the dreaming state.
0: నిద్రావస్థ యందు వాళ్ళు మునిగారు.
1: They were in deep sleep.
0: అటువంటి నిద్రావస్థ యందు ఉండినటువంటి యొక్క చెరసాల్లో అందరూ కూడాను కృష్ణుని యొక్క జన్మదినమనే మరిచారు.
1: Having been in the deep sleep state, people have forgotten the birth of Krishna.
0: ఈ వార్త విన్న తక్షణమే కంసుడు ఏమి చేయను అనేటువంటి భయంతో వసుదేవుడు చాలా జాగ్రత్తగా ఆ బిడ్డను తీసుకుని పోవడానికి ప్రయత్నించాడు.
1: On coming to know the news of the birth of Krishna, Vasudeva knew the impending danger in the hands of Kamsa, so he kept it secret.
0: Nemmadiga oka battalo chutti oka buttalo petti talapaina pettukoni thanu prayanam aipothunnadu.
1: He wrapped the child in a cloth, kept in the basket, carrying it on his head.
0: Chersala talapulu anni kudunu techukobaddavi.
1: The doors of the prison opened.
0: Goppa varsham kurustu undadi.
1: There was downpour of rain.
0: Selayeru chirukondalanu himachilal chitrati chitraprinochanu dhatutkarmappa nabratalamanu jumbimchu naityam vartila istreyenu visutan balachi pratyeka prapanchamunandu naachile opparu. హిమాది రాజమా నిన్ను సేవించి మోదించేదని అని ప్రార్థన చేస్తూ వచ్చాడు వసుదేవుడు. సెలయేరు చిరుకొండలు హిమశిలల్ చిత్రాతి చిత్ర ప్రవచలు ధాతత్కరమబ్బ నభ్రతలమును జుంబించు దైవ్యంబ వత్తిల ఎస్తే నీవు విస్తృతిని పలచి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు. హిమాది రాజమా నిన్ను సేవించి మోదించేదని.
1: It was the prayer of Vasudeva, praying to the mountain Himachala, appreciating all the falls and the hills and the mountain range all around, praying for the separate path for himself to tread safely.
0: Atti samayamnandu tan talapaina pettukunnatvanti butta paina varsham kurustunnademo ani bhayapadto tiriki Himadi Rajamane prarthistu vachadu.
1: It was raining heavily. He thought that the child he was carrying on the head might possibly drench. So he prayed once again.
0: Atti pavitramainatunti yokka varsham kushkalam nandu Krishnudu challani bhavamto mellani tudukulato sarpamunu aavirbhavimpi chesadu.
1: At that rainy night on that day, when it was so cool all over, Krishna willed the heavy rain at that moment.
0: Kani induku ye vidhamaina parinamam jarugutundoni Vasudevudu marinta aavedana padutu vachadu.
1: Vasudeva was all the more worried, thinking of the consequences that would be at his awaiting at the doorstep later.
0: కృష్ణుని పైన చినుకు పడకుండా కాపాడుకుంటూ వచ్చేటువంటిది సర్పము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ది సర్పెంట్ హూ ప్రొటెక్ట్ ది చైల్డ్ ఫ్రమ్ బీయింగ్ డ్రెంచ్డ్ ఇన్ ద టాప్.
0: ఎటువైపున జ్వరం కురుస్తుందో అటువైపున తన యొక్క రెక్కలను ఆట్లాడు.
1: ది సర్పెంట్ వెంట్ ఆన్ మూవింగ్ ఇట్స్ హుడ్ సో దాట్ ది చైల్డ్ వుడ్ నాట్ బి డ్రెంచ్డ్.
0: తిరిగి గట్టు చేరాడు వసుదేవుడు.
1: వసుదేవ రీచ్ ద షోర్.
0: అదే సమయం నందు యశోద ప్రసవ నొప్పులు పడుతున్నారు.
1: ఇట్ వాస్ ద టైమ్ వెన్ యశోద ఆల్సో హావింగ్ హర్ లేబర్ పెయిన్స్.
0: ఆ యశోద యొక్క భర్త చాలా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ద హస్బెండ్ ఆఫ్ యశోద వాస్ ఫాస్ట్ అస్లీప్ అట్ దట్ మోమెంట్.
0: అతని చెల్లెలే రాధ.
1: అండ్ హిస్ సిస్టర్ హ్యాపెన్స్ టు బి రాధ.
0: కానీ కృష్ణుడి కంటే చాలా చిన్నదని ఈ చరిత్ర లోపల ఆ రాధా విషయాన్ని విపరీతంగా పోల్చుకుంటూ వచ్చారు.
1: Considering that she was younger, the author, the composers have not given proper place to Radha.
0: Kani Krishnudu kante Radha chala peddadi.
1: In fact, Radha was elder to Krishna.
0: 26 dinamulu 26 nellu peddadi.
1: She was elder to him by about 26 months.
0: అలాంటి పరిస్థితి లోపల ఈ రాధను చాలా చిన్నదిగా పోల్చుకొని విపరీతమైన అత్తమును పెంచుకొని ఈ ఘోరమైనటువంటి యొక్క పరిస్థితిని వారు కాపాడుకుంటూ వచ్చారు.
1: Understanding the position there, people took every care of the child at that moment, watching this scenario and the situation prevalent then.
0: ఆ యశోద ఇల్లు చేరేటప్పటికీ చాలా అర్ధరాత్రి అయిపోయినది.
1: It was late in the night by the time they reached the residence of Yashoda.
0: అప్పుడు ఇతరులకు తెలియకుండా పిల్లవాడిని ఏ విధంగా కూడా ఏడ్చనివ్వకుండా తాను చూసుకుంటూ ప్రార్థించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
1: Vasudeva was taking every care of the child so that the birth of the child and the newborn babe presence is not noticed by anybody around and he was seeing to that the child would not cry.
0: అప్పుడు ఆ చిన్న బిడ్డను యశోద ప్రక్కలో పండబెట్టి యశోద ప్రక్కన ఉన్నటువంటి ఆడబిడ్డను తన బుట్టలో వేసుకుని వాపసు వచ్చాడు.
1: వసుదేవ మేడ్ ది న్యూ బోర్న్ చైల్డ్ లై బై ది సైడ్ ఆఫ్ యశోద అండ్ హీ పిక్డ్ అప్ దట్ లేడీ దట్ యంగ్ బేబీ గర్ల్ అండ్ పిక్డ్ అప్ ఇన్ హర్ ప్లేస్ అండ్ బ్రాట్ హర్.
0: ఈ వసుదేవుని యొక్క చరిత్రను ఎవరికి గుర్తించలేరు.
1: దిస్ స్టోరీ ఈస్ నాట్ ఫుల్లీ నోన్ టు ఎనీబడీ.
0: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, వజ్రాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన పవిత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
1: ద స్టోరీ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, మిస్టీరియస్, అన్అండర్స్టాండబుల్, సో సీక్రెట్ టు ఆల్ ద త్రీ వరల్డ్స్, సో ఎండియరింగ్ టు ద సేజెస్, సెయింట్స్ అండ్ సీకర్స్.
0: ఈ విధమైనటువంటి ఒక చిత్రములు విచిత్రంగా జరిగినప్పుడు వసుదేవుని కూడా తెలియదు.
1: The whole mystery is not known to Vasudeva.
0: Tana baadhyatanu tejo tanu tappinchukovalani vachade kaani nenu em chestunnanu evarini teesukopothunnanu evarini ikkada pettanu aneetundi vicharana shakti shunyamaindi Vasudevuniki.
1: Vasudeva was not fully aware what had happened, what he did, the child that he kept there in the place and the child, the female child that she collected, he has totally forgotten.
0: Kaani ఈ చరిత్ర అంతా కూడాను రాధ పిల్లగా ఉండినప్పుడే తెలుసుకొని వచ్చింది.
1: ద హోల్ స్టోరీ, ద హోల్ థింగ్, ఎపిసోడ్ ఈజ్ వెరీ వెల్ నోన్ టు రాధ రైట్ ఇన్ హర్ చైల్డ్హుడ్.
0: ఈ చరిత్ర అంతా కూడాను రాధ యొక్క హృదయం నందే చిత్రించుకున్నది.
1: ద హోల్ థింగ్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ ద హార్ట్ ఆఫ్ రాధ.
0: ఆ రాధకు ఈ యొక్క కృష్ణుడి పైన ఉన్నటువంటి యొక్క బాధ్యత భావము చాలా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: ద ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్, ద సెంటిమెంట్ అండ్ ది సీక్రెట్ థాట్ ఆఫ్ రాధ టువర్డ్స్ కృష్ణ, ఇట్ వెంట్ ఆన్ ఇంప్రూవింగ్ డే బై డే.
0: తాను తిరిగి వసుదేవుడు తిరిగి చెరసాలకు వచ్చి చేరేటప్పటికి తనకు మెలకు వచ్చింది.
1: బై ది టైమ్ వసుదేవ రిటర్న్ టు ది ప్రిజన్ షీ వాస్ అవేక్.
0: అప్పుడు తిరిగి ఎక్కడి తలుపులు అక్కడ మూసుకున్నాయి.
1: అండ్ ఎట్ దట్ టైమ్ ది డోర్స్ రిమైన్ క్లోజ్డ్.
0: దాని తాళములన్నీ కూడాను సరి అవే విధంగా క్షేమంగా ఉన్నాయి.
1: అండ్ ది డోర్స్ రిమైన్ లాక్డ్ యాస్ బిఫోర్.
0: ఈ కృష్ణుని అక్కడ వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఆ కన్యను తీసుకుని వచ్చి యశోద ప్రక్కలో పండబెట్టినప్పుడే బెల్లు కొట్టింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ టైమ్ వెన్ కృష్ణ వాస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ యశోద and this baby girl was brought here, it at that moment the bell was heard.
0: Appudu kamsudu ichinatvanti oka birudunu chaala palinchukuntu vachadu vasudevudu.
1: Vasudeva was observing all that has been passed on to him by Kamsa.
0: Aa yokka shabdamu vinnagane charsalo unnatvanti prajalandaru kudanu dikkunu lecharu.
1: Listening to the sound of the bell, the guards of the prison got up immediately.
0: ఆ తర్వాత కృష్ణుడు జన్మించాడని అందరికీ తెలిసింది.
1: లేటర్ పీపుల్ కేమ్ టు నో ద బర్త్ ఆఫ్ కృష్ణ.
0: కంసుడు గొప్ప ఆర్భాటంతో వస్తున్నాడు చెరసాల దగ్గరికి.
1: కంస వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ది ప్రిజన్ విత్ ఆల్ ది పంప్ అండ్ పారాఫెర్నేలియా.
0: తన ఆజ్ఞ ప్రకారంగా ఆ చంటి బిడ్డను ఒక ఎడం చేతితో ఎత్తాడు.
1: As he wished, he picked up the child babe with his left hand.
0: ఆకాశం వైపున విసిరి తెగ్గొట్టాలని ప్రయత్నం చేశాడు.
1: And he has lifted the babe and thrown into the open space and decided to behead the child.
0: ఎప్పుడు ఆకాశం వైపున విసిరాడో అక్కడ ఆ యొక్క కుమారుడు అంతర్ధానమయ్యాడు. ఒక కన్య పుట్టింది.
1: By the time he lifted the babe and thrown into the space, and there the child vanished and he heard the ethereal voice.
0: ఆ కన్య కూడాను కేవలం సామాన్యమైనటువంటిది కాదు.
1: And the newborn female babe is not ordinary one.
0: ఈమె దేవకి వసుదేవులకు పుట్టవలసినటువంటి ఏడో గర్భంలో పుట్టవలసినటువంటి ఒక బిడ్డ.
1: In fact, she was to be born as the seventh child of Devaki Vasudeva.
0: ఆమెను చూచి పైనే కొట్టేశాడు.
1: Watching that, he has beheaded right on the top.
0: ఆ మహాశక్తివంతురాలు.
1: She was highly powerful.
0: ఆ శక్తివంతమైనటువంటి ఒక బిడ్డను ఎవరు ఏమి చేయలేరు.
1: None can touch that powerful child.
0: ఆమె జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ.
1: The child represents the individual soul, Krishna, the cosmic soul.
0: ఈ యొక్క ఆత్మిక సోల్కును తగినటువంటి రీతిగా ఆమెను కాపాడుకుంటూ వచ్చారు.
1: As per the will of the cosmic soul, the child was taken care of.
0: ఈ చిత్రములంతా కూడా చూస్తున్నటువంటి దేవకి దేవి చాలా ఆశ్చర్యపడుతూ వచ్చింది.
1: దేవకి దేవి వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ మిస్టరీ, షీ వాస్ వెరీ మచ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్.
0: ఇన్ని జరిపేటువంటి కృష్ణుడు ఇది కూడా జరపగలడు, ఇతన్ని కూడా రక్షించగలడు.
1: Krishna, who has been doing everything, can also see things to happen as per his will.
0: ఈ విధంగా రేయం పగలు కూడాను కంసుడు కాపాడుతుంటూ వచ్చాడు.
1: So they have been taking care of the child day and night.
0: ఈ మృత్యుకు దూరం అయిపోయి నిరంతరము హెచ్చరికగా ఉండి జాగ్రత్త అవస్థ లోపల పెరుగుతూ వస్తున్నాడు.
1: Being aware from the pangs of death, being fully aware of the waking state, the child started growing.
0: కానీ ఇట్టి బాలకృష్ణుని ఎవ్వరు కూడా గుర్తించుకోలేకపోయారు.
1: బట్ దిస్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ నోటీస్డ్ బై ఎనీబడీ.
0: ఈ దేవకీ దేవి చూస్తూనే ఉన్నది.
1: దేవకీ దేవి వాజ్ వాచింగ్.
0: ఈమె చూసినప్పుడంతా కూడాను బాలుని మాదిరి కనిపించేవాడు.
1: యాజ్ షీ వాచ్డ్ షీ నోటీస్డ్ ఇన్ ఏ బాయ్.
0: కానీ వసుదేవుడు చూసినప్పటికీ ఆడబిడ్డ వరే కనిపించేవాడు.
1: బట్ వసుదేవ the child appeared to be a female child.
0: ఈ విధంగా కొన్ని దినములు జరుగుతూ వచ్చింది.
1: Days went on like that.
0: కానీ ఇతను తగిన ఆర్డర్ వేశాడు.
1: And the command was given.
0: ఈమెను ఎట్టైనా కానీ చంపివేయాలి.
1: This female child must be killed one way or another.
0: తానే ఈ చెరసాలకు వచ్చాడు.
1: Kamsa himself came all along.
0: ఈ బిడ్డను నన్ను చంపేటువంటిది.
1: This child is going to kill me was the question he has put him.
0: ఆనాడు కృష్ణుడు పెట్టినటువంటి ఒక బాధలు, ఆనాడు కృష్ణుడు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు ఎక్కడ పోతాయి?
1: All the promises given by him, what will happen now?
0: అష్టమి గర్భమున పుట్టిన ఆ దేవకి దుష్టుని కంసవేస్తుంది, అనగా అష్టమి గర్భంలో పుట్టినటువంటి ఈ బిడ్డ నన్ను కంసుని చంపివేస్తుంది కదా అని ఆశతో ఉన్నాడు.
1: In fact, he was expecting that the eighth born child would kill him in future.
0: తను ఎగిరేసి కొట్టడానికి ప్రయత్నం చేశాడు.
1: And he lifted the babe and thrown into the space and about to behead.
0: పైకి ఎగిరవేయగానే అంతర్ధానం అయిపోయింది ఆ ఆడబిడ్డ.
1: And the female child vanished the moment thrown into the space.
0: ఈ బిడ్డ ఆవిర్భవించి అనేక రకముల చింతలు చేస్తున్నప్పుడు కృష్ణుడు దేవకీ దేవి వసుదేవుని ఇంట్లో యశోద ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు.
1: As this was happening, the Krishna was growing at the residence of Yashoda.
0: ఈ విధంగా కథలు అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: The story is known to everyone here.
0: అనేక రకములైనటువంటి లీలలు చూపుతూ వచ్చాడు.
1: Krishna demonstrated many of the miracles.
0: అనేక రూపములు మారుస్తూ వచ్చాడు.
1: He changed many forms.
0: ఈ విధంగా జరుగుతుండగానే
1: as things were happening so
0: క కంసునికి ఏమీ అర్థం కాలేదు.
1: కంస కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెన్.
0: కట్టకడపటికి ఆ యొక్క రేపల్లిలో పుట్టినటువంటి పసిబిడ్డలందరినీ చంపమని చెప్పి ఆర్డర్ వేశాడు.
1: కంస కమాండెడ్ దట్ ఆల్ న్యూ బోర్న్ చిల్డ్రన్ బీ కిడ్స్ బీ కిల్డ్ దేర్ దేర్ ఇన్ దట్ రేపల్లి.
0: కొంతకాలము మగపిల్లలందరినీ చంపమని చెప్పాడు.
1: ఫర్ సమ్ టైమ్ హీ గేవ్ ద కమాండ్ దట్ ఆల్ మేల్స్ బీ కిల్డ్.
0: కానీ ఆడబిడ్డల గతి ఏమవుతుందో ఏమో అని భయం కలిగి ఆడబిడ్డలు కూడా చంపమని చెప్పాడు.
1: అండ్ హి వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది బేబీ గర్ల్స్ సో హీ గేవ్ ద ఆర్డర్ దట్ దే షుడ్ ఆల్సో బీ కిల్డ్.
0: ఇతని భయమే ఇన్ని రకమైనటువంటి వికారములకు మార్గం తీసింది.
1: ఇట్ వాస్ ఓన్లీ హిస్ ఫియర్ దట్ లెడ్ టు ఆల్ దిస్ పర్వర్షన్.
0: ఈ విధంగా చంపుతూ పోతుండగానే
1: as he went on killing
0: krishna charitra dinidinaniki perigipothu vachindi.
1: The mystery and the glory of krishna was spreading very fast.
0: ee perigipoyetundi krishna lilanu thanu e vidhanga arikattagaladu.
1: How can he control the glory of krishna and his actions?
0: Daiva chitrammulu enta vichitramayye.
1: God's deeds are mysterious and unnecessary.
0: Kattakaramadiki ee kamsuniki vinashakale viparita buddhi ani viparita buddhulu puttu vachayi.
1: Kamsa entertained all wicked thoughts because the bad is fast approaching in his life.
0: ee vidhanga viparita buddhulu puttetappudiki tarata ee kumarudu ekkada unnada ani vetukuntu vachadu.
1: He was in intense search of the boy where he was born.
0: Vrepallilo unnadani kontha varaku telisindi.
1: He could get the news that he was there in Vrepalli.
0: Vrepalliki anta kodunu pampistu vachadu maya dootanu.
1: And he sent so many messengers to Vrepalli to find out the baby.
0: Entha mandi poi vetikinappudikini krishnudu yokka sankalpam em matram kuda evariki artham kaledu.
1: No one could understand his whereabouts.
0: Kattagadapadiki itaniki kaalam pandindi idanni champivechaniki vachesindi.
1: The time approached that the kamsa had to be killed.
0: Ee krishnudu champadaniki ఎవరైనా ఒక మంచి ఉపాయం వాడు ఫ్రెండ్ అయినటువంటి వాడు చిక్కాలని వెతుకుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ప్రాపర్ పర్సన్ టు కిల్ కృష్ణ హూ ఇస్ క్లోజ్ టు హిమ్.
0: కృష్ణుడు అంటే చాలా ప్రీతి కలిగినటువంటి వాడు ఎవరా అని విచారిస్తూ వచ్చాడు.
1: హి వాస్ ఎంక్వైరింగ్ హూ వాస్ సో డియర్ అండ్ నియర్ టు కృష్ణ.
0: అప్పుడు అతనికి డియర్ అండ్ నియర్ అయినటువంటి వాడును పిలుచుకుని రావడానికి పంపించాడు.
1: And he wanted those who are dear and near to Krishna be brought to his presence.
0: Ikkada oka yagnam jarugutu undali.
1: There a ritual was taking place.
0: Aa yagnam nu chuddanikani chinna pillalni teeskon raam ani cheppi pampinchadu.
1: He wanted the children to go over there and watch this sacred ritual.
0: Appudu ee oka kamsulu pampinchinatundi dootal cheta krishnudu balramudu iddaru kudanu vellaru.
1: The messengers of krishna brought krishna Kamsa brought Krishna and Balarama along with them.
0: ఈ కృష్ణ బలరాములు ఉద్యోగం వచ్చేప్పటి చాలా మాయ కలిగినటువంటి వచ్చి.
1: When Krishna Balarama approached over there, the people were deluded at that moment.
0: ఆ గ్రామంలో ప్రవేశిస్తూ ఉండగానే
1: as they were about to step into the village,
0: ఈ పూలమాలలు కట్టుకుని నిత్యం కూడాను కంసుడికి అందించేటువంటి ఒక పూలగత్తె వచ్చింది.
1: There was a flower vendor who is to make garlands for Krishna.
0: అప్పుడు ఈమె ద్వారంలోందే ఈ పూలమాలను తీసుకుని పోతుండాలి.
1: She was carrying all the garlands and waiting there at the door.
0: మొట్టమొదట కృష్ణుడు చూచాడు ఆ బుట్టలోని రెండు మాలలు తీసుకున్నారు.
1: First Krishna noticed the basket of garlands and collected the two.
0: కృష్ణుడు బలరాముడికి బలరాముడు కృష్ణుడికి మెడలో వేసుకున్నారు.
1: And one garland was accepted by Krishna and another garland by Balarama.
0: ఈమె కంసంతో ఏం మొరబెట్టుకోగలదు?
1: What is that she can report back to Kamsa then?
0: Sari mallu vesukunnaru krishnudu asthana pandithulu kuda vellaru.
1: And with these garlands Krishna and Balarama started moving about.
0: Ee vidhanga charyalu chestunte vastundagane
1: as these actions were taking place
0: akkada chakkani oka upamanam cheppadu.
1: And there he gave a small device.
0: O krishna neevu enni maya chesinappudiki maa buddhiki tochavu.
1: Your actions are mysterious but we don't understand their significance.
0: Kanuka mammalni ee vidhanganaina aa kamsuni yokka rakshana nunchi kaapadam ani cheppadu.
1: They all prayed that Krishna should rescue them from the onslaught of Kamsa.
0: Ee samayamlo pala krishnudu aa yokka pulagattaku chakkani aashirvadam chesadu.
1: In the meantime Krishna blessed that vendor.
0: ఈ పూలకత్తె చాలా వంపరి దింపరిగా ఉండేటువంటిది.
1: అండ్ ద బాడీ ఆఫ్ ద ఫ్లవర్ వెండర్ ఇస్ బెంట్.
0: అప్పుడు కృష్ణుడికి మంచి గుడ్డలు కావాలి.
1: కృష్ణ డిజైర్ గుడ్ డ్రెస్ అట్ దట్ టైం.
0: అతని దగ్గర ఆ పూలగత్తె దగ్గర అనేక రకమైనటువంటి యొక్క దుస్తులు ఉన్నాయి.
1: దట్ లేడీ వాస్ క్యారీయింగ్ సో మెనీ సిల్క్ రోబ్స్.
0: ఈ కంసం యొక్క దుస్తులను తీసుకున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ పిక్డ్ అప్ ద రోబ్స్ ఆఫ్ కంస.
0: బలరామకృష్ణుడు ఇద్దరు ధరించారు.
1: అండ్ బలరామకృష్ణ వోర్ దెమ్.
0: ఈ యొక్క పూలగత్తెకు తెలుసును,
1: దిస్ లేడీ నోస్,
0: ఇతను దేవుడే.
1: హి నోస్ దట్ హి ఇస్ గాడ్.
0: ఇతను దేవుడు కనుకనే ఇన్ని మాయలు చేస్తున్నాడు.
1: బికాజ్ హి ఇస్ గాడ్ హి ఇస్ ఏబుల్ టు యాక్ట్ లైక్ దట్.
0: కృష్ణ నా వంపును కూడా తీసి నన్ను చక్కని దానిగా చేయకూడదా?
1: దట్ లేడీ ప్రేయర్ కృష్ణ, మై బాడీ ఇస్ బెండ్, సో మెనీ బెండ్స్, వై డోంట్ యు స్ట్రెయిటెన్ మీ, షి ప్రేయర్.
0: కాళ్ళ క్రింద వేసుకున్నాడు.
1: She made her nest under his feet.
0: ఆ యొక్క కాళ్ళతో తొక్కాడు.
1: And she trampled over her.
0: చేతులు ఎత్తి పైకి లాగాడు.
1: And just let her body with both of his feet.
0: ఆ బెండ్లన్నీ పోయినాయి.
1: And the bent was straightened.
0: చక్కని స్త్రీగా రూపొందింది.
1: And she could be a very beautiful lady thereafter.
0: అప్పుడు కృష్ణుడు కంసుడు పిలిపించాడు.
1: Then Kamsa summoned her.
0: నా దుస్తులంతా వాడికి ఎట్టపోయి చేరాయి.
1: And he questioned, how is it my dress reached those boys?
0: Swami, naaku teliyadu.
1: He said, Swami, I don't know.
0: Athane maayalu evariki teliyadu.
1: Nobody can understand his mysterious action.
0: Kanuka neevu ee maayalu telusukovadaniki prayatnam emi cheyavaddu.
1: Don't make any attempt to know the mystery of God, she said.
0: Neevu noru musukoni unte manchidi ani cheppi.
1: He said, better you keep your mouth shut and remain silent.
0: Ee pulagatte inta kathinamainatundi vaakulu palukutundadaa? దీనికి ఏదో ధైర్యం ఉంటుండాలి.
1: అండ్ కంసా వండర్డ్ బికాస్ దిస్ ఫ్లవర్ వెండర్ కుడ్ స్పీక్ సో హార్ష్లీ అండ్ లౌడ్లీ.
0: తర్వాత ఆమె వెంటనే ఒక మగవాడు గుడ్డలు తీసుకుని వచ్చాడు.
1: అండ్ దేర్ కేమ్ ఎ వాషర్మన్ విత్ బండిల్ ఆఫ్ క్లోత్స్.
0: ఆ వాషర్మ్యాన్ తెచ్చి కంసుడికి ఇచ్చే లోపలే ఈ యొక్క ఈమె తప్పించుకొని పోయింది.
1: యాజ్ హి వాస్ అప్రోచింగ్ దిస్ లేడీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద సైట్.
0: ఈ విధంగా అనేక లీలలు చూపించుకుంటూ అందరికీ అన్ని శాపములు పరిహారం కావించుకుంటూ వచ్చాడు.
1: లైక్ దట్ కృష్ణ డెమాన్స్ట్రేటెడ్ సో మెనీ మిస్టీరియస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లీలాస్ ద చైల్డ్ ప్లే అట్ దట్ మోమెంట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ ఎవ్రీబడి.
0: ఇరువురిని కూడాను తీసుకుని వెళ్తున్నారు.
1: బోత్ వర్ టేకెన్.
0: ఎక్కడ తీసుకెళ్తున్నారు?
1: వేర్?
0: కంసుని ఆస్థానంలో తీసుకుని పోతున్నారు.
1: దే వర్ టు బి టేకెన్ ద కోర్ట్ ఆఫ్ కంస.
0: అప్పుడు అక్కడ తీసుకుని పోయేప్పుడు
1: యాజ్ దే వర్ అషర్డ్ దేర్
0: ఈ పనికత్తె
1: and the servant maid
0: aaru kuda konni scent teeskon poyindi
1: was carrying scents
0: krishna painantha challindi
1: and in fact she sprayed the scents
0: krishna naad enta bhagyamo emto
1: krishna I'm very lucky
0: ee sevanu nen cheskodaniki nen ee janmamlo chesina novulo pandipoyinayi
1: it must have been the merit of my past that gave me this chance of service to you
0: ani ఆయన వంటికంతా కూడాను ఈ సెంట్ మకరందాలంతా పూసివేయింది.
1: షీ అప్లైడ్ ఆల్ ద సెన్స్ ఆన్ ద బాడీ ఆఫ్ కృష్ణ.
0: కంసుడు వచ్చాడు.
1: కంస కేమ్ ఇన్ ద మీన్ టైమ్.
0: కంసుడు వచ్చేటప్పటికి చిన్న పిల్లలు ఇద్దరు కూడాను సింహం పిల్లల వలె తిరిగాడారు.
1: దీస్ టూ బాయ్స్ గాట్ అప్ లైక్ లయన్స్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ అరౌండ్.
0: పోయినటువంటి పిల్లలు ఒక్కతూరు ఎగిరినాడు కృష్ణుడి పై కంసుడి పైన.
1: అండ్ కృష్ణ జంప్డ్ ఇట్ వన్స్ towards
0: nela patti adivinaadu kindiki
1: and he made his head bend down.
0: Kani balramudu kudanu anta balamana velaadu.
1: Balrama was also equally strong.
0: Ee iruvulu cheriyetappatiki
1: both together
0: kamsuni pachadi chesi pettaru
1: and they made kamsa a chutney or paste.
0: Anta himsinchetappatiki kamsudu chaala bhayapadipoyadu.
1: And not watching the whole situation as the two boys were approaching.
0: ఆ వేపల్లి అంతా కూడాను చాలా వణికిపోయింది.
1: All were wonder struck, fear stricken.
0: ఈ విధంగా జరిగేటప్పటికి
1: as things happened like that,
0: చిన్న పిల్లవాడైన కృష్ణుడు ఇంత గొప్ప కార్యం ఏ విధంగా చేస్తూ వచ్చాడు?
1: Such a young boy like Krishna, how could he achieve such a stupendous task?
0: బాలుడు ఈ చిన్న పిల్లవాడు.
1: So young at that time.
0: కంసుడు మహా దుర్మార్గుడు.
1: Kamsa was
0: మహా బలవంతుడు.
1: So strong.
0: అలాంటి బలవంతుడైన కంసుని ఏ విధంగా హతమార్చగలడు?
1: How could this boy kill that strong, wicked person like Kamsa?
0: ఈ లోపల కంసుడు ఆర్డర్ వేశాడు.
1: In the meantime, Kamsa gave an order.
0: ఈ బలరామకృష్ణుడిని చంపడానికి ఒక సైన్యం ఉంటుండాలి.
1: అండ్ దట్ స్పెషల్ బెటాలియన్ స్పెసిఫికలీ మ్యాండర్ టు కిల్ బలరామకృష్ణ.
0: ఆ ఇరువురిని కూడా ఇక్కడ పంపించాడు.
1: అండ్ హీ సెంట్ బోత్.
0: కృష్ణుని యొక్క దీనికి ఎవరు కూడా తట్టుకోలేదు.
1: నోబడీ కెన్ విత్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కృష్ణ.
0: అందువల్ల అందరు కూడా పాదాల పైన పడ్డారు.
1: ఆల్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: అందులో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా చిన్నవారైపోయారు.
1: ద హోల్ ఆర్మీ వాస్ సబ్డ్యూడ్ వాస్ డిఫీటెడ్
0: ఈ విధంగా సైన్యాన్ని అంతా హతమార్చి,
1: హావింగ్ కిల్డ్ ది ఎంటైర్ ఆర్మీ.
0: తర్వాత కృష్ణుడు బలరాముడు తన ప్రయాణం అయిపోయి వచ్చారు.
1: కృష్ణ అండ్ బలరామ ప్రొసీడెడ్ దేర్ సోజర్న్.
0: కానీ ఈ కృష్ణుడు పోయినటువంటిది ఎవరికి తెలియకోకుండా పోయాడు.
1: కృష్ణ లెఫ్ట్ అన్నోటిస్డ్ బై ఎనీబడీ.
0: ఎట్ట పోయాడు, ఎట్ట వస్తాడో, ఏమైపోతుందో అని చాలా భయపడుతున్నారు.
1: హౌ హ్యాస్ హీ గాన్, వేర్ హ్యాస్ హీ లెఫ్ట్, పీపుల్ డిడ్ నో అండ్ దే వర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్.
0: కనుక కృష్ణుడు వస్తున్నాడా వస్తున్నాడా అని ప్రేపల్లిలో ఉన్నటువంటి ఒక గొల్లతు భావాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు.
1: All cowherd boys, all were waiting there in Repalle for the arrival of Krishna.
0: కాని ఎక్కడ చూసినా కృష్ణుడు యాక కనిపించలేదు.
1: They could not find the trace of Krishna in the vicinity.
0: అప్పుడు బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడాను మాయలు పన్ని తమ గ్రామంలో ప్రవేశించారు.
1: With the knack and the device, Balarama Krishna could step into the village.
0: యశోదా వారు ఇంకా ఎక్కడ పోయినారో, ఇంకా రాలేదే అని చాలా, ఈ కంసుడు ఏం చేశాడు అని చాలా భయపడుతూ వచ్చాడు.
1: Yashoda was very much worried what would happen to Krishna and Balarama in the hands of Kamsa.
0: ఈ గోపికలంతరూ ఏడుస్తున్నారు.
1: Gopikas were crying.
0: ఇంత దూరంలో పోయినాడు, ఇంకా కంసుడు బతికించింటాడా, లేదు వీడిని హతమార్చింటాడని కంసుని పైన చాలా దూషణలు వేస్తూ వచ్చారు.
1: They were blaming Kamsa. They were accusing him because the boys left long back. They traveled long distance and have not returned till now.
0: ఈ యొక్క ప్రేపరిలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణుని ప్రార్థించుకుంటూనే వచ్చారు.
1: All women there in Repalle went on praying to Krishna again and again.
0: కానీ కృష్ణుడు వచ్చారు, వాళ్ళని చల్లార్చాడు, వారి క్రోధములంతా కూడా చల్లారిపించాడు. కానీ వాళ్ళ గ్రామం లోపల ఏ విధమైనటువంటి యొక్క అశాంతులు కూడా జరగకుండా తాను చూసుకుంటూ వచ్చాడు.
1: కృష్ణ అల్టిమేట్లీ రిటర్న్ పాసిఫైడ్ దెమ్, కామ్ దెమ్ డౌన్ and saw to it that the inhabitants would not have any problem thereafter.
0: అప్పటి నుంచి ఇంకా దూతలను పంపటం ప్రారంభించాడు.
1: And then he starts sending messengers.
0: ఇంకా కంసుడు చావలేదు.
1: Kamsa did not die.
0: కంసుడు చావడానికి ఇంకా ముహూర్తం కుదరలేదు.
1: Still time is there.
0: వీడికి అన్ని విధాలు కూడాను వీడిని హతమార్చి, వీడి శక్తి సామర్థ్యంలో కూడా నిర్మూలన చేసి కానీ తాను చావడు.
1: Unless all the abilities and the capacities of Kamsa are taken away, he cannot be killed, he won't die.
0: ఈ విధంగా అంత చేస్తూ చేస్తూ కట్టగడపటికి అతని శక్తులు అన్ని కూడా కూలిపోయిన తర్వాత తాను మరణించాడు.
1: Ultimately, Kamsa lost all his potentiality and died.
0: కానీ చరిత్రలో రాసేటువంటి యొక్క విచిత్రములంతా కూడాను దీనికి సంబంధించినటువంటి కాదు.
1: But all the narrations by the composers do not contain this particular description.
0: ఇదంతా కూడా కేవలం ఒక దైవ చిత్రములుగా మారిపోతూ వచ్చాయి.
1: దిస్ ఇస్ ఎంటైర్లీ డివైన్
0: చిత్రంబులు, త్రైలోక పవిత్రంబులు, ప్రజలాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన వంటి పౌత్రంబులు, విష్ణుదేవు చరిత్రములు.
1: ద స్టోరీ ఆఫ్ గాడ్ అండ్ ద హిస్టరీ ఆఫ్ గాడ్ ఈజ్ సో సీక్రెట్, సో మిస్టీరియస్, సో ఎండేరింగ్ టు ఆల్ ద సీకర్స్ అండ్ ద సెయింట్స్ అండ్ ఆస్పిరెంట్స్, సీక్రెట్ టు ఆల్ ద త్రీ వరల్డ్స్.
0: నేరుగా ఇంకా ప్యారిస్ లో బయలుదేరారు.
1: They proceeded straight and got into the palace.
0: పోయేటప్పటికి తన ఆస్థానంలో నిలుచుకొని చాలా సభనంతా కూడా ఉద్రేకపరుస్తూ వచ్చాడు.
1: It was an open court where people were highly emotional.
0: ఈ ఇద్దరు పిల్లలు కూడాను రెక్కలు కట్టుకున్నటువంటి పక్షుల వలె అతని పైన ఎగిరారు.
1: The two boys jumped towards, proceeding towards Kamsa as if they were birds with wings.
0: అక్కడి నుంచి తన మెడని పట్టి లాక్కుని వచ్చి 10 మందిలో చంపివేశారు.
1: The boys have pulled him down from his throne and killed him there itself.
0: ఇతను మరణించగానే
1: soon after the death of Kamsa,
0: తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఈ భార్యలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ వచ్చారు.
1: And the two boys were planning to go back and they feel so sad.
0: కట్టగడపటికి ఆ యొక్క ఆస్థాన పండితులందరూ చేరేసేసి వీరి ఇరువురిని తన పుట్టినింటికి పంపారు.
1: All the scholars over there assembled and made arrangement for the return and the safe journey of the boys.
0: అక్కడికి ఎక్కడికి వెళ్ళారు?
1: There two boys jumped towards proceeding towards Kamsa as if they were birds with wings.
0: అక్కడ నుంచి తన మెడలు పట్టి లాక్కుని వచ్చి 10 మందిలో చంపి

0: was over there assembled and made arrangement for the return and the safe journey of the boys. Where have they gone?
1: Jarasandha దగ్గర ఇంటికి వెళ్ళారు.
0: Went to Jarasandha.
1: అయ్యో నా బిడ్డలంతా ఈ విధంగా అన్యాయం చేశారా కృష్ణుడని వాళ్ళు కూడా ఇతని పైన ద్వేషం పూరారు.
0: Jarasandha was also highly furious because his children died.
1: కృష్ణుని పైన అందరూ ద్వేషమే.
0: All had utter hatred towards Krishna.
1: అందరూ వాళ్ళ రిలేషన్స్.
0: They are all related.
1: కనుకనే కృష్ణుడు ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని అందరూ కృష్ణుడి పైన ద్వేషమే.
0: All had utter hatred for Krishna because he was responsible for the death of their relations.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరితోనూ ద్వేషం పూనుకున్నాడు.
0: So everyone had enmity towards him.
1: ఈ ద్వేషం పుట్టిన తర్వాత
0: after this hatred
1: వేపల్లంతా కూడా చాలా తికమకలైపోయాయి.
0: The whole rebel inhabitants were totally confused.
1: ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలమే.
0: Everywhere there were disturbances.
1: కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి చూచి
0: వాచింగ్ ఆల్ దిస్
1: ఇంకా ఎవరు భరించుకోలేకపోయారు.
0: Nobody could not bear any longer.
1: ఈ కృష్ణుడు కొంచెం పెరుగుతూ వచ్చాడు.
0: Krishna was growing day by day.
1: కృష్ణుడికి వివాహం చేయాలని తలుచుకున్నాడు ఒక రాజా.
0: It was decided that Krishna was to be married.
1: కృష్ణుడికి మ్యారేజ్ చేయాలంటే ఇది సామాన్యమైనటువంటి
0: ఇస్ ఇట్ ఆర్డినరీ వన్.
1: అప్పుడు నేను అనేక మంది అనేక రకములైన వీళ్ళని కాపాడటానికి తగినటువంటి బందోబస్తులు చేస్తూ వచ్చారు.
0: ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దేర్ ప్లాన్.
1: ఈ విధంగా ప్రయత్నం చేస్తుండగానే కృష్ణుడు అన్ని విధాల ప్లాన్ తెలిసినటువంటి వాడే.
0: కృష్ణ నోస్ ఫుల్లీ వెల్ వాట్ ఈస్ బీయింగ్ ట్రాన్సాక్టెడ్.
1: ఇతను అన్ని కూడా మాస్టర్ ప్లాన్ తెలిసినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ నోస్ ది మాస్టర్ ప్లాన్.
1: ఎవరికి ఏమి తెలియదు.
0: నో వన్ నోస్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
1: అనేక రకంగా ప్రయత్నం చేసి
0: ఆల్ ఎఫర్ట్స్ వర్ మేడ్.
1: వీళ్ళిద్దరిని కూడాను చక్కగా కాపాడుకుంటూ వచ్చారు.
0: బోత్ ఆఫ్ దెమ్ వర్ సేఫ్ గార్డెడ్.
1: ఇంతనే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్
1: ఆ రుక్మా ఇంటి కూడాను అనేక మంది దూతలను పంపించాడు.
0: మెనీ మెసెంజర్స్ వర్ ఆల్సో సెంట్ టు హర్ రెసిడెన్స్.
1: ఆ రుక్మిణి అనేటువంటి కూడాను కృష్ణుని ప్రేమించి కృష్ణుని వివాహం ఆడాలని కోరుతుంది.
0: రుక్మిణి హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ అండ్ డిసైడెడ్ టు మ్యారీ హిమ్.
1: అప్పుడు ఒకవైపున కృష్ణుని కోరాలని కోరుతుండేది రుక్మిణి.
0: అండ్ ఆన్ వన్ హ్యాండ్ రుక్మిణి ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణ.
1: ఇంకా అనేక మంది గోపికలంతా కూడాను కృష్ణుని కోరుతూ వచ్చారు.
0: సో ఆల్సో ఇస్ ఎ సిచ్యువేషన్ విత్ మెనీ గోపికాస్.
1: ఈ పరిస్థితి లోపల ఎవరిని రక్షించాలి ఎవరిని శిక్షించాలి అనేటువంటిది ప్లాన్ అంతా కూడాను కృష్ణుడు వేస్తూ వచ్చాడు.
0: సో ఇట్ వాస్ ది ప్లాన్ ఆఫ్ కృష్ణ. హి వాస్ థింకింగ్ హూ ఆర్ టు బి సేఫ్ గార్డెడ్, హూ ఆర్ టు బి ప్రొటెక్టెడ్.
1: అప్పుడు బలరాముడితో చెప్పి
0: హి టోల్డ్ బలరామ,
1: బలరాముని ఇతన్నందరినీ కాపాడమని చెప్పి
0: హి వాంటెడ్ బలరామ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి.
1: కృష్ణుడి పైన దేశంగా ఉన్నటువంటి వారి పైన కృష్ణుడు చొరబడుతూ వచ్చాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ Krishna handled those who had enmity for him.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగానే
0: as things went on like
1: that, ఈ వార్త అంతా కూడాను యశోద దేవతకి వచ్చేవరకు తెలుస్తుంది.
0: The news reached Yashoda.
1: వచ్చేవరకు
0: they got the news message.
1: యశోద నందుడు,
0: యశోద అండ్ నంద,
1: దేవికి వసుదేవులు,
0: దేవకి వసుదేవులు,
1: వీళ్ళ గోల కూడా చాలా ఎక్కువైపోయింది.
0: And they could also come to know what had happened. They would
1: ఏం అవుతుందో ఇప్పుడు కృష్ణుడికి.
0: What would happen to Krishna now? That was a matter of anxiety.
1: కాని దేవకి దేవి చాలా ధైర్యవంతురాలు.
0: దేవకి దేవి was one of courage.
1: గొప్ప పరమ భక్తురాలు.
0: She is a great devotee.
1: ఆ పరమ భక్తురాలు కాబట్టి కంసుడు ఏమాత్రం చేసినప్పటికీ వారిని ఏమాత్రం జరించుకుంటారు చేశాడు.
0: She was quite sure that nothing would happen to Krishna in the hands of Kamsa because she was sure of divinity.
1: కృష్ణుని ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేరు.
0: She was quite sure that none can ever touch Krishna.
1: అని ధైర్యంతో ఉంటుండాలి.
0: He had all the courage and strength.
1: వారు చెరసాల నుంచి వచ్చారు.
0: They came out of the prison.
1: వచ్చిన తక్షణమే దేవకి వసుదేవుల ఇంటికి వచ్చారు.
0: And they reached దేవకి వసుదేవ.
1: దేవకి వసుదేవులు ఇద్దరు కూడాను నందుని ఇంటికి వచ్చారు.
0: Both of them came to Nanda's residence.
1: నందా ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ బలరాముడు ఉన్నాడు.
0: There was Balarama.
1: ఈ బలరాముడు కూడాను ఆ యొక్క పిన్నమ్మ ఈ యొక్క యశోద.
0: యశోద అపీర్స్ టు బి ది
1: ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది. ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది.
0: ఈస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు దెమ్.
1: అప్పుడు కృష్ణుడే ఇంక మాయలు చేసి రుక్మిణి

0: దేవాక్యం వచ్చినట్టుకి ఎట్లయినా చేర్చాలని చేర్చున్నాడు.
1: అండ్ ఇట్ వాస్ ద మాస్టర్ ప్లాన్ దట్ రుక్మిణి హ్యాస్ టు రీచ్ దిస్ సెంట్రల్ ప్లేస్.
0: ఆమె ఒక పండితుని వెంట ఓ జాబు రాసి పంపించి.
1: అండ్ షీ సెంట్ ఎ మెసేజ్ టు ఎ స్కాలర్.
0: కృష్ణ నేను ఇంకా తాళలేను.
1: కృష్ణ ఐ కాంట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్
0: నేను ఇంకా భరించలేను.
1: ఐ కాంట్ బేర్.
0: నా తండ్రి అయిన రుక్మను చాలా హింసలు పెడుతున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ యామ్ పుట్ టు సఫరింగ్ బై మై ఫాదర్.
0: రేపటి దినమే కళ్యాణం ప్రారంభించాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే స్టార్టెడ్ మేకింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్.
0: నేను నన్ను ఇక్కడ తప్పించుకున్నా ఉండినా నా ప్రాణం ఉండదు ఇక్కడ.
1: ఇఫ్ యు డోంట్ రెస్క్యూ మీ ఐ యామ్ డౌట్ఫుల్ ఆఫ్ మై లైఫ్ షీ రోట్.
0: అప్పుడు ఈయను దేవకీ దేవి ఒక దేవుని పన్ని ఒక గ్రామ దేవత దగ్గరికి పూర్వం నమస్కారం చేయడానికి పంపుతూ వచ్చారు.
1: ఇట్ వాస్ ద టైమ్ షీ వాస్ టేకెన్ టు ఆఫర్ హర్ ప్రేయర్ టు దట్ విలేజ్ గాడెస్.
0: గ్రామ దేవతలకు అందరూ పూజలు చేయడానికని మొట్టమొదటి దినం పోతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆన్ ది వెరీ ఫస్ట్ డే ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ వుడ్ ఆఫర్ దేర్ ప్రేయర్స్ టు దట్ విలేజ్ గాడెస్.
0: ఆ యొక్క దేవత ఇంటికి పోయేటప్పుడు పుష్పమాలలు వేసుకుని దేవతకు అలంకారం చేయాలని పోతుండాలి.
1: They were all proceeding over there to pray.
0: ఇక్కడ ఒక తట్టు కంసుడు.
1: On one side కంస.
0: ఒక తట్టు దేవకి వసుదేవులు.
1: దేవకి వసుదేవ్ on the other hand.
0: ఒక వైపున బలరామకృష్ణుడు.
1: బలరామకృష్ణ on the other hand.
0: ఊరంతా కూడా చుట్టుకున్నారు.
1: And all people gathered there.
0: ఈ విధంగా జరుగుతూ ఉంటుంటే ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో ఏమని చాలా భయభ్రాంతులై ఉన్నారు.
1: People were very much worried because what kind of trouble they have to face on that day.
0: ఈ శిశుపాలుడు దంతవక్రుడు వీళ్ళందరూ కూడా కంసంతో ఏకమైపోయారు.
1: ఇన్ ఫ్యాక్ట్ శిశుపాల దంతవక్ర ఆల్సో జాయింట్ కంస.
0: ఇంతమంది ద్వేషుల దగ్గర నుంచి ఈ కృష్ణుడు ఏ విధంగా తప్పించుకోగలడు?
1: హౌ కెన్ కృష్ణ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ గ్రూప్ ఆఫ్ ఆల్ దోస్ వికెట్ పీపుల్?
0: ఈ యొక్క రుక్మిణి ఎవరికి వెళ్ళిన పెళ్లి చేసుకున్నాడు?
1: అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు మ్యారీ దిస్ రుక్మిణి?
0: రుక్మిణి శిశుపాలునికి ఇవ్వాలని అనుకున్నాడు తండ్రి.
1: And if her father decided that Rukmini should be given in marriage to Shishupala.
0: ఈ శిశుపాలుని చంపడానికి చుట్టూ చుట్టుకున్నారు.
1: And in fact Shishupala was surrounded by many.
0: ఈమె దేవాలయంకి వస్తుండాలి.
1: And on one hand Rukmini is proceeding towards the temple.
0: దేవద్వారంలోకి వచ్చేటప్పటికి ద్వారం దగ్గరనే కృష్ణుడు కాచుకొని ఉన్నాడు.
1: And Krishna was waiting there at the main door.
0: ఈ రుక్మిణి తమ్ముడు ఉన్నాడు రుక్మాంగదుడు అని.
1: This Rukmangada, the brother of Rukmini.
0: వాడు మహా దుర్మార్గుడు.
1: He is highly wicked fellow.
0: ఆయన ఎట్టైనా కూడా తీసుకుని పోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: He was making an effort to take her away from that spot.
0: దేవాలయం దగ్గరికి పోయేటప్పటికి
1: by the time they approached the temple.
0: ఇంకేం గతి నా గతి, ఇంకా దేవాలయంలో వచ్చినాను, ఇంకా నన్ను ఎవరు ఎత్తుకుని పోతారో ఏమో అని చాలా భయపడుతున్నది.
1: Rukmini was very much afraid of the situation because that she might be taken away from that spot. By somebody or other.
0: ఆ ద్వారం దగ్గరనే కాపాడుకుంటున్నటువంటి యొక్క కృష్ణుడు మెత్తగా ఎత్తుకున్నాడు ఆ రుక్మిణి తన రథంలో వేసుకుని పోతున్నాడు.
1: It is only at that moment Krishna picked her hand and took her along with him.
0: అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది.
1: And there is war at that time.
0: ఈ విధంగా ఆమెను క్షేమంగా తీసుకుని పోయి
1: he brought her safe somewhere.
0: తన యొక్క పట్టణమునందు వివాహం ఆడారు.
1: And he married her.
0: ఈ విధమైన చిత్రములు ఎన్నో జరుపుతూ వచ్చాడు.
1: మెనీ థింగ్స్ హడ్ హ్యాపెన్ లైక్ దిస్.
0: కృష్ణుడు ఇంతమంది దుర్మార్గులను చంపడానికి పుట్టినటువంటి వాడే కాని సన్మార్గులను రక్షించడానికి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ హడ్ టేకెన్ బర్త్ టు కిల్ ద వికెట్ పీపుల్ టు పనిష్ ద బ్యాడ్ పీపుల్.
0: ఈ యొక్క సన్మార్గులను ఏమాత్రమూ హింసించలేదు.
1: And he did not trouble any pious people, good noble souls.
0: రెండు విధమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని శిక్షిస్తూ వచ్చాడు.
1: And in fact who had got the jewel achiever punished.
0: ఒకవైపున కృష్ణుడు కావాలి కృష్ణుడు.
1: One side, one hand they want Krishna.
0: ఇంకొక వైపున గోపికలు కావాలి.
1: Other hand Gopikas are needed.
0: ఇది ఎవరు సాధించగలరు?
1: Who can achieve this?
0: కృష్ణుడు ఈ యొక్క రుక్మిణి తీసుకుని పోతున్నాడు.
1: And Krishna has taken along with him Rukmini.
0: ఈ రుక్మిణిని చేరక్షించుకోవడానికి ఎవరు?
1: And who can protect her? Who can take her back?
0: అందరూ చేరి కృష్ణుడి పైన పడ్డారు.
1: And in fact all started fighting with Krishna.
0: పడేటప్పటికి తాను ఊరుకునేటువంటి వాడు కాదు.
1: And Krishna did not keep quiet.
0: తాను ఎట్టైనా కూడా సాధించుకుని ఆ రుక్మిణిని తీసుకుని పోయాడు.
1: He won over everybody and ultimately took Rukmini along with him.
0: ఈ సమయం లోపల
1: ఇన్ ద మెయిన్ టైమ్
0: ఇటువైపు వేపల్లె
1: వేపల్లె అన్ వన్ సైడ్,
0: ఇటువైపు మధుర
1: మధుర,
0: ఇటువైపు బృందావనము.
1: బృందావనం,
0: మూడు రకములైనటువంటి దేశాలు కూడా పెరిగిపోయినాయి.
1: Hatred was rampant in all these three places.
0: ఎందుకనగా కంసుని యొక్క దీని లోపల చాలా బంధువులుగా ఉండేవాడు.
1: Because there are close relations of Kamsa
0: శిశుపాలను కూడాను చాలా ద్వేషమే.
1: శిశుపాల ఆల్సో హ్యాడ్
0: శిశుపాలకి ఇచ్చి పెళ్లి చేయాలని ఉన్నారు ఈ రుక్మిణి.
1: ఇన్ ఫ్యాక్ట్ శిశుపాల వాస్ టు మ్యారీ రుక్మిణి,
0: కానీ ఆ శిశుపాలకి తన చేతి నుంచి తప్పించకపోయింది. కృష్ణుడు ఇంత పని చేశాడని కృష్ణుడి పైన చాలా ద్వేషం.
1: అండ్ శిశుపాల హ్యాడ్ హేట్రెడ్ ఫర్ కృష్ణ బికాస్ షీ కుడ్ నాట్ విన్ ది హ్యాండ్స్ ఆఫ్ రుక్మిణి.
0: ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పటికి అందరిపైన చెల్లాడాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ ఫాట్ విత్ ఎవరీబడీ,
0: ఎవరికి తెలియకోకుండా రుక్మిణి ఎత్తుకుని పోయాడు.
1: వితౌట్ ద నోటీస్ ఆఫ్ ఎనీబడీ హి టుక్ రుక్మిణి అలాంగ్ విత్ హిమ్.
0: అక్కడ పోయిన తర్వాత రుక్మిణి కృష్ణుడికి పెళ్లి అయిపోయింది అని వర్తమానం వచ్చింది.
1: మెసేజ్ వాస్ సెంట్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్ ఆఫ్ కృష్ణ అండ్ రుక్మిణి.
0: చేరేటప్పటికి ఈ రుక్మాంగదుడికి రుక్మిణికి అనగా రుక్మిణి తమ్ముడికి చాలా కోపం వచ్చేసింది.
1: Hearing the news, the brothers of Rukmini were highly furious.
0: వాళ్ళు చంపడానికి ఎంతో ప్రయత్నం చేశారు.
1: And they made every attempt to kill.
0: ఎవరి పని ఏమి జరగలేదు.
1: Nothing whatsoever had happened.
0: ఈ విధంగా కలహాలతోనే ప్రారంభమైపోయింది కృష్ణుడి యొక్క జన్మం.
1: In fact, the life of Krishna commenced with all this conflict.
0: కనుక కంసుని యొక్క జన్మదినం అంటే చాలా కష్టంతో కూడినటువంటి దీని.
1: And therefore the very birthday implied so many difficulties and challenges.
0: Marriage కూడాను కష్టంతో జరిగింది.
1: The marriage was a matter of challenge.
0: నామకరణము చాలా కష్టంతో జరిగింది.
1: ఎవరీ క్రిస్నింగ్ నేమింగ్ వాజ్ ఆల్సో మ్యాటర్ ఆఫ్
0: డిఫికల్టీ. కంసన్ హింసను కష్టంతోనే జరిగింది.
1: అండ్ యు హావ్ టు ఫేస్ సో మెనీ ట్రబుల్స్.
0: శిశుపాలను దంతవక్రుని యొక్క దీని కూడా కంసంతోనే జరిగింది.
1: అండ్ దేర్ వాస్ ఆల్సో మోమెంట్స్ ఆఫ్ వరీ అండ్ యాంగ్జైటీ.
0: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అన్ని గ్రామాలు చాలా కష్టమని.
1: అండ్ కృష్ణ ఫేస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ విధంగా జరిగి
1: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్.
0: అన్నింటి ఎందుకు విజయాన్ని సాధించి
1: he won, he was victorious in every field.
0: ఇక్కడ కంసుని యొక్క రాజ్యమును
1: అండ్ ద కింగ్డమ్ ఆఫ్ కంస
0: ఈ విధంగా దుష్ట సమారుని చేతి లోపల చాలా ప్రయత్నపూర్వకంగా జరిగింది.
1: అండ్ హీ వన్ ఓవర్ ఎవ్రీబడీ అండ్ వాజ్ విక్టర్ ఇన్ ఎవ్రీ బ్యాటిల్.
0: కానీ తను ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేదు.
1: ఇన్ఫాక్ట్ నన్ కుడ్ ఎవర్ టచ్ హిమ్.
0: ఇతను దంతవక్రుడు కూడా వచ్చాడు.
1: దంతవక్ర కేమ్.
0: శిశుపాలను వచ్చాడు.
1: ఆల్సో శిశుపాల్
0: శిశుపాలని ఎంతవరకు చేశాడంటే కట్టగలపటికి ఇతనికి తాంబూలం ఇచ్చే సమయం వరకు చేశాడు.
1: అండ్ ది సిచ్యువేషన్ హ్యాపెండ్ అంటిల్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది హోలీ రిచువల్ ఓవర్ దేర్ వెన్ ది ఫస్ట్ ఆఫరింగ్ వాస్ టు బి మేడ్.
0: ఈ కృష్ణుడికి నేను తాంబూలం ఇస్తున్నానని ధర్మరాజు చాలా సిద్ధంగా ఉన్నాడు.
1: అండ్ ది ఫస్ట్ ఆఫరింగ్ వాస్ అబౌట్ టు గివెన్ అండ్ శిశుపాల్ వాస్ హైలీ ఫ్యూరియస్.
0: అప్పుడు శిశుపాలుడు లేచాడు.
1: దెన్ శిశుపాల్ గాట్ అప్.
0: ఎవరికి నువ్వు గొప్పగా భావిస్తున్నావు?
1: హూమ్ డూ యూ కన్సిడర్ గ్రేట్?
0: చాలా రుక్మాంగదుడు ఉన్నాడు.
1: అండ్ దేర్ ఇస్ రుక్మాంగదుడు దేర్.
0: అతను గొప్పవాడు.
1: ఇస్ ఎ గ్రేట్ మ్యాన్.
0: ఈ యొక్క గొల్లవాడికి అతనికి తాంబూలం ఇవ్వడానికి పనుకున్నావా?
1: వై డూ యూ స్పెషల్లీ ఆనర్ దిస్ కౌహర్డ్ బాయ్?
0: కౌహర్డ్ బాయ్కి ఏమాత్రం అధికారం లేదు.
1: కౌహర్డ్ బాయ్ హ్యాస్ నో ఎలిజిబిలిటీ వాట్స్ ఎవర్.
0: ఇట్లాంటి వాడికి నీవు తాంబూలం అగ్రతాంబూలం ఇస్తున్నాడు.
1: హౌ ఇస్ దట్ యూ ఆనర్ హిమ్ ఫస్ట్?
0: ఇది సాధ్యం కాదని అడ్డు చేశాడు.
1: And he objected.
0: కంసుని యొక్క దీన్ని అప్పుడు మరణం జరిగింది.
1: And it, at that time Kamsa died.
0: దీనివల్ల
1: why?
0: తనకి ఇవ్వాల్సినటువంటి ఒక రుక్మిణి కృష్ణుడు చేసుకోవటమే కాకుండా
1: అండ్ కృష్ణ మ్యారీడ్ ది వన్ హూమ్ హీ రియలీ
0: యాదవ కులములకు గొప్పవారైనటువంటి పెద్దలందరినీ వదిలిపెట్టి
1: అండ్ ఆల్ ఎల్డర్స్ వర్ నెగ్లెక్టెడ్.
0: ఈ యొక్క గొల్ల పిల్లవాడికి నువ్వు అగ్రతాంబరం ఇస్తున్నావా?
1: And how is it possible that you are honoring this cowherd boy in the first
0: instance?
1: No, you shouldn't do so.
0: వీల్లేదని చెప్పి కృష్ణుని పైన యుద్ధానికి వచ్చేస్తాడు.
1: And they were ready to fight with Krishna.
0: కట్టగడపటికి అతనికి చక్రం పంపించాడు.
1: And then he has sent the
0: wheel. చక్రం అనగా చాలా మంది విష్ణు చక్రం అని మీరు అనుకుంటుంటారు. చక్రం ఏం కాదు, అగ్రతాంబూలం ఇస్తున్నాడు కంసుడి.
1: Wheel people think it is Vishnu Chakra. No, they honor this.
0: ఆ తట్టనే తీసుకుని అతని పైన విసిరాడు.
1: ద వెరీ ప్లేట్ వాస్ థ్రోన్ ఎట్ హిమ్.
0: ఎవరిపైన విసిరాడు?
1: ఆన్ హూమ్ ఇస్ ఇట్ థ్రోన్?
0: కంసుని పైన.
1: ఆన్ కంస.
0: విసిరేటప్పటికి చాలా తెలియకుండా రక్తం పోయింది.
1: అండ్ థింగ్స్ హాడ్ హ్యాపెన్ వితౌట్ దేర్ నాలెడ్జ్.
0: ఏదో చక్రం పంపించాడు అనుకుంటారు, చక్రం పంపలేదు.
1: ఇట్స్ నాట్ ద వీల్ దట్ ఇస్ సెంట్.
0: సుదర్శన్ చక్రం పంపాడు అనుకుంటారు, అది పంపలేదు.
1: పీపుల్ థింక్ ఇట్ ఇస్ సుదర్శన్ చక్ర, నాట్ సో.
0: ఈ యొక్క విష్ణు చక్రాలు శిష్ణు చక్రాలంతా కూడా ఈ కలిక యుగం పనికొచ్చినాయి, కానీ ఆనాడు ఇవన్నీ ఏం పనికి రాలేదు.
1: విష్ణు చక్ర అండ్ అదర్ చక్రస్ వీ రిఫర్ టు ఆర్ ఆఫ్ దీస్ టైమ్స్, నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్.
0: సహజ చక్రమే, ఏది పడితే అదంత చక్రమే.
1: వాట్ ఎవర్ కృష్ణ టచెస్ వాట్ ఎవర్ హీ యూస్డ్ సర్వ్డ్ యాజ్ చక్ర.
0: అప్పుడు ఆ తటం తీసుకుని విసిరాడు.
1: అండ్ హీ హస్ థ్రోన్ ద ప్లేట్,
0: కొల్ల భూభోండతో చల్లడాడు. నాకు హరించినందుకు అర్చమిట్టాడు.
1: Do you deserve this offering, the honor to be given first? Is it because of your free movement with the cowherd girls?
0: ఇది ఇవ్వటం నీకు చాలా ఆనందం కాదు?
1: You do not deserve this honor.
0: కృష్ణుని యొక్క దీన్ని ఈ విధంగా కృష్ణుడు మహల పిల్లవాడు అనగా కౌహర్డ్ బాయ్, అతనికి చిన్నవాడైనటువంటి వాడికి నీవు ఇంత అగ్రతాంబులు ఇవ్వటం చాలా దోషం అన్నాడు.
1: ఇట్స్ యువర్ మిస్టేక్ టు ఆనర్ హిమ్ బికాస్ దర్ సో మెనీ ఎల్డర్స్ హైలీ రెస్పెక్టెడ్ పీపుల్ దేర్.
0: అప్పుడు అతని చక్రమే అనగా తత్తనే కంసుని యొక్క దీన్ని పెట్టేసేసింది.
1: ఇట్ వాజ్ వెరీ ప్లేట్ దట్ కృష్ణ హాస్ థ్రోన్ గాట్ ఇట్సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద వీల్ అల్టిమేట్లీ బిహేడెడ్ హిమ్.
0: ఇతనికి గొప్ప కోపం వచ్చేసేసింది.
1: అండ్ వాస్ హైలీ ఫ్యూరియస్.
0: బలరాముడు పక్కనే ఉంటున్నాడు.
1: బలరామ వాస్ దేర్ బై సైడ్.
0: స్నానంబు చేయు ఆ చవరాండ్ర చీరలు కాజేపించినందుక పూజ నీకు.
1: అండ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ చార్జ్, కృష్ణ ఆర్ యు టు బి ఆనర్డ్ ఫస్ట్?
0: చారునికి కట్టి పెట్టి పంచాంగం. ఇంకా
1: ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ క్లోజ్నెస్ ఇంటిమసీ విత్ కౌహర్డ్ గర్ల్స్?
0: చూడు గురు చాలొచ్చు మూవీ నోర్.
1: అండ్ దెన్ సెడ్ స్టాప్ ఆల్ దిస్ టాక్, షట్ యువర్ మౌత్.
0: మూవీ నోర్ అన్నాడు ఇతను.
1: And Krishna said, shut your mouth.
0: Krishnuni pai endu cheppadu.
1: And that's what he said to Krishna.
0: Appudu Krishna kopam vachindi.
1: And Krishna was angry.
0: Appudu tattam teesukoni visinatappudiki Kamsuni yokka idini Shishupalu yokka talagulo parigipoyindi.
1: And he has thrown the plate and that has chopped off the head of Shishupalu.
0: Ee vidhanga Krishnudu janmam modukoni Krishnudu antyam varaku kodanu ee yuddhamule jarugutu vachayi.
1: Right from the birth till the end there is conflict and war in the life of Krishna.
0: Krishnudu janmam aneetundi chaala dukkhamulato koodinatundi ani peddalanta varnistu vacharu.
1: Many others consider the birth of Krishna is always linked and associated with the misery and the difficulties.
0: Puttinappudu peddalato baadha paddaru.
1: In fact, he had so many difficulties in his childhood.
0: కొంచెం పెద్ద అయ్యేటప్పటికి ఈ వివాహాలతో బాధపడ్డాడు వచ్చారు.
1: Later, as he grown up, he has got problems because of the marriage.
0: ఎవరికి ఏ సుఖము లేదు.
1: No one had any pleasure whatsoever.
0: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా దుఃఖకరమైనటువంటి దినమని అందువల్ల దీన్ని చెడ్డ దేని పోల్చుకుంటూ వచ్చారు.
1: So people consider Ashtami inauspicious because right from the birth of Krishna, Krishna faced so many difficulties.
0: అష్టమి రోహిణి పొద్దున. అష్టమి రోహిణి.
1: అష్టమి డే ఇస్ అష్టమి అండ్ స్టార్ ఇస్ రోహిణి.
0: ఈ రెండు చేరినటువంటి వాడి జన్మములు చాలా దుఃఖమైనటువంటివి.
1: When these two join the birth of any babe, he will have so many difficulties.
0: ఈ రెండు కలిగినటువంటి వారు దేశమును ఉద్ధరించగలరని మరొక అర్థం.
1: But there's also another interpretation. These two joining will also make a person a champion.
0: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా ఉత్తమమైనటువంటి దినమే.
1: Therefore one has to know the birthday of Krishna is
0: normal. Durmargulu hatamachi sanmargulu poshincharichuttu.
1: The pious people were protected and the wicked were killed. Their life of auspiciousness
0: kanuka krishna dinamu chaala dukkhakaramainatundi dinam kaadu.
1: Therefore the birthday of Krishna is not to be considered inauspicious.
0: Kattagalapatiki adana vende samayalo kodanu chakkari vanchi diniga chesukopoyadu.
1: And he did everything that is good for the humanity till his end.
0: కృష్ణుడు వస్తున్నాడని చెప్పని
1: అన్నోయింగ్ ఆన్ కమింగ్ టు నో ద కృష్ణ
0: అర్జున్ని పంపడానికి పోయినటువంటి యుద్ధ ఇతను కృష్ణుడిని పంపడానికి పోయినటువంటి అర్జునుడు.
1: అర్జున సెంట్ కృష్ణ ఓవర్ దేర్.
0: ఇన్ని దినములు అయినప్పటికీ నీ వాపసు రాలేదు.
1: అండ్ అర్జున హాస్ నాట్ రిటర్న్.
0: అర్జున్ యొక్క తల్లి కుంతీదేవి.
1: కుంతి ఇస్ మదర్ ఆఫ్ అర్జున.
0: ఆమె మధురిపోతున్నది.
1: అండ్ షీ వాస్ వెరీ
0: మచ్ కన్నులు కనిపించవు.
1: అండ్ షీ కుడ్ స్లీప్ వెరీ మచ్.
0: ఏమైనా పట్టుకోవడానికి వీలు కాదు.
1: అండ్ షీ కాంట్.
0: ఇలాంటి మహావృద్ధురాలైనటువంటి యొక్క
1: ఇస్ వెరీ ఓల్డ్.
0: ఆమెను తీర్చుకుని వస్తున్నాడు అర్జునుడు.
1: అండ్ దట్ ఓల్డ్ లేడీ వాస్ బ్రాట్.
0: అమ్మా అమ్మా అని పిలుచుతూ వచ్చాడు అర్జునుడు.
1: అండ్ హీ వెంట్ ఆన్ అడ్రెసింగ్ మదర్ మదర్.
0: ఈ యొక్క దేవికి తల్లి చెప్పింది, నాయన కృష్ణుడు ఎక్కడ రా నాయన కృష్ణుడు ఎక్కడ.
1: ద మదర్ ఆస్క్డ్ వాట్ హ్యాపెన్డ్ టు కృష్ణ, వేర్ ఇస్ కృష్ణ.
0: అప్పటికే కృష్ణుడు మరణించాడు.
1: ఐ దట్ టైం కృష్ణ లెఫ్ట్ హిస్ బాడీ.
0: అప్పుడు వచ్చేసి నా అమ్మ ఇంకా నేను ఏమని చెప్పదు.
1: And then Arjuna said, what is it I can tell you now?
0: Mana vayamava, mana bava, mana manudu, ainatvanti krishnudu inka ledu ani.
1: Our close intimate relation is no longer there.
0: Ani cheppetappudiki ame tatchame prarabhamaindi.
1: And Kunti the mother dropped her body there.
0: కృష్ణుడే తన యొక్క ప్రాణ సమానంగా భావించుకున్నటువంటి
1: అండ్ షీ కన్సిడర్ కృష్ణ యాజ్ హర్ వెరీ లైఫ్
0: ప్రాణం వదిలింది
1: అండ్ షీ లెఫ్ట్ హర్ బాడీ
0: కుంతీదేవి చాలా దుఃఖంతో ప్రాణం వదిలింది
1: కుంతీదేవి ఫెల్ సో బ్యాడ్ అండ్ డైడ్ దేర్ అట్ దట్ మోమెంట్
0: కృష్ణుడు ఒక సంవత్సరం ఉన్నాడు
1: అండ్ కృష్ణ స్టేడ్ దేర్ విత్ దేర్ ఫర్ వన్ ఇయర్
0: కానీ కృష్ణుడు కూడాను ఆనాడే దేవకీ దేవుడు వాళ్ళకి చేరిపోవడానికి ప్రయత్నం చేశాడు
1: And in fact she wanted to merge, finally having come to know that Krishna is no more with them.
0: Akkada Pandavulaku, Malava, Kauravulaku, andariki jarigipoyindi kaakunda, ikkada Yadavulaku kuda veeriki jarigindi, Yadava yuddham.
1: There was not only the war between Pandavas and Kauravas, there was also infighting among the Yadavas.
0: Yadava yuddham lopala,
1: in that war,
0: Krishnudu vadaru, Dehisirinanna vadaru.
1: And Krishna left his mortal coil.
0: కారణం ఏమిటంటే ఇక్కడ అనేక రకములైనటువంటి శాపములంతా ఉన్నాయి
1: బికాస్ ఇట్స్ ఆల్ ద సీక్వెన్స్ ఆఫ్ సో మెనీ కర్సెస్ గివెన్ టు యాదవస్
0: ఇతన్ని ఒక సిపాయి వచ్చి బాణంతో వదిలాడు
1: వన్ సోల్జర్ షాట్ ఎన్ యారో
0: తన దేహాన్ని వదిలాడు
1: ఇట్ వాస్ ది ప్లీ ఫర్ హిమ్ టు లీవ్ ద బాడీ
0: అప్పుడు దేవకీదేవి వసుదేవులు వీళ్ళందరూ అంతా మరణించారు
1: ఇట్ వాస్ ద టైమ్ వెన్ దేవకి వసుదేవ ఆల్సో వర్ నో మోర్
0: యశోద కూడా మరణించింది
1: యశోద ఆల్సో డై
0: ఒక అర్జునుడు మాత్రమే మరణించాడు
1: ఓన్లీ అర్జున వాస్ రిమైన్
0: ఈ అర్జునుడు
1: అర్జున
0: ఈ యొక్క దీన్ని తీసుకుని పోతున్నాడు
1: హీ కలెక్టెడ్ ఆల్ హిస్ వెపన్స్ అండ్ ప్రొసీడెడ్
0: తీసుకుని రేపల్లెకు చేరుకోవడానికి
1: పోతున్నాడు అండ్ హీ వాంటెడ్ టు రీచ్ రేపల్లె
0: అప్పటి లోపల చాలా మంచి పద్యాలతో చెప్పాడు
1: సో మెనీ పోయిమ్స్ కంపోజ్డ్
0: గొప్పవాణ్ణి నేను వదులుకొని పోతున్నాను
1: And just leaving the company of such a mighty great man, that was his feeling.
0: ఈ విధంగా పోయేటప్పటికి తిరిగి చేరాడు.
1: And he returned ultimately.
0: అక్కడ అర్జునుడు అంతా కూడా కాచుకొని ఉన్నాడు.
1: And Arjuna was waiting there.
0: అందరూ కాచుకొని ఉండగానే,
1: when they were all waiting,
0: పరిస్థితులు ఎట్టాటి ప్రభావము, ఒకవైపున కుమారునికి పట్టాభిషేకము.
1: On one hand, the son was to be coronated.
0: ఇంకొక వైపున తల్లికి అంత్యక్రియలు.
1: On one hand, the obituary rites have to be performed for the mother.
0: Marokati kumarunki pattabhishekam.
1: At the time, the son has to be coronated.
0: Arjuna yokka kumarudainatundi vaadiki pattabhishekam kattalannadu.
1: And so coronation ceremony was to take place.
0: Kani talliki antyakriyalu cheyali.
1: And the last rites had to be performed.
0: Oka vaipuna pattabhishekam, oka vaipuna antyakriyalu, inkoka vaipuna enneek rakamainatundi kalahalu.
1: Therefore the coronation, the last rites and for future plans all have got to be done at
0: the time. జరిగిందేది ఒక్క భారతంలో తప్ప మరి ఎక్కడా జరగలేదు.
1: So many things, contradictory things happening at the same time is described only Bharat nowhere.
0: ఈ కుంతి వచ్చి నాయనా నాయనా కృష్ణుడు ఎక్కడానింది.
1: Kunti came and said what happened to Krishna.
0: కృష్ణుడు ఎక్కడాని పరికేటప్పటికే ఇంకా కృష్ణుడు ఉన్నాడని ఏడ్చాడు అర్జునుడు.
1: Arjuna cried bitterly because he knows what had happened.
0: అప్పుడే ఈమె మరణించింది.
1: At that moment she died.
0: ఈ మరణించినటువంటి కుంతికి అంత్యక్రియలు.
1: And Kunti was to be cremated.
0: తన తొడపైన పెట్టుకున్నాడు ఆమె తలను.
1: And he made her head rest on his lap.
0: భీముని పిలిచాడు.
1: He summoned Bhima.
0: నాయనా నీవు ఇంక పోయి నా కుమారుడికి పట్టాభిషేకం తగిన ప్రయత్నాలు చేయమన్నాడు.
1: He wanted Bhima to make arrangements for the coronation.
0: ఇంకా మిగిలినటువంటి వారిని అందరినీ పిలిచాడు.
1: అండ్ హి కాల్డ్ అదర్స్ టు కమ్
0: టు శత్రుని శత్రుని కూడా పిలిచాడు.
1: అండ్ హి కాల్డ్ ఆల్ అదర్స్ దేర్
0: వాళ్ళనంతా పిలిచేసేసి మనం అరణ్యానికి పోవడానికి సిద్ధం చేయమన్నాడు.
1: అండ్ హి వాస్ మేకింగ్ ఆల్ అరేంజ్మెంట్స్ టు గెట్ ఇంటు ది ఎగ్జైల్
0: తల్లి అంత్యక్రియలు కుమారుడికి పట్టాభిషేకము తర్వాత తన యొక్క కాయంను వదిలిపెట్టి అరణ్యానికి పోవటము
1: ఆల్ ది త్రీ టాస్క్స్ హావ్ గాట్ టు బి అటెండెడ్ సైమల్టేనియస్లీ
0: ఒకే దినమే జరిగినాయి
1: అండ్ టు లీవ్ ద హోల్ థింగ్ అండ్ గో గెట్ ఇన్ టు ద
0: ఫాదర్ అది పరమాత్మను ఒక్కడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదు
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు అచీవ్ ఆల్ ద త్రీ అట్ ద సేమ్ టైం
0: ఇదంతా తన చేతిలోనే పెట్టుకున్నాడు
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ గ్రిప్
0: ఈ విధంగా కృష్ణుడి యొక్క జన్మం మొదలుకొని అంత్యక్రియల వరకు కూడాను వీళ్ళ యొక్క చర్యలు ఈ రకంగా జరుగుతూ వచ్చాయి
1: థింగ్స్ హాడ్ హ్యాపెన్డ్ లైక్ దట్ ఫుల్ ఆఫ్ మిస్టరీ Beyond human comprehension from the beginning till the end.
0: కనుక కృష్ణుని యొక్క జన్మదినం అంటే చాలా గొప్ప దినమే కాని, చాలా పర్వదినమే కాని, దీనికి పవిత్రమైన దినమే కాని అశుభమైన దినం కాదు.
1: Therefore, Krishna's birthday is highly sacred, the best possible day. In no sense it is inauspicious.
0: ఈ యొక్క కృష్ణుడి యొక్క జన్మదినం మాకు తగినటువంటి మరి ఎవరి జన్మదినం అట్లా జరగలేదు.
1: In fact, the birthday of Krishna is second to none.
0: ఇటువంటి పవిత్రమైన దానిని అనేక మంది అనేక అపవిత్రంగా భావిస్తుంటారు.
1: People consider it with their own limited minds and treat it inauspicious.
0: దీంతో మరొకటి కూడా ఉంది.
1: There's another point here.
0: ఈ దేహము పుట్టినప్పుడు,
1: at the time of the birth of Bhagavan,
0: chaala allakallolaga untundali.
1: There were many disturbances.
0: Chuttu gramalanta kudanu cholera plague.
1: There was epidemic cholera and plague in the
0: okarintiki okaru pogurudu.
1: The neighboring villages
0: okarintiki okaru teeskokurudu.
1: Nobody visited anybody.
0: ఈ విధంగా పరిస్థితిలో ఉంటుండాలి.
1: దట్ వాస్ ది సిచ్యువేషన్.
0: ఈ గృహమమ్మాయి ఎవరింటికి పోకూడదు.
1: ద మదర్ భగవాన్ డిడ్ నాట్ విజిట్ ఎనీబడి.
0: కొండమరాజు ఉంటున్నాడు. కొండమరాజు కూడా చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు.
1: కొండమరాజు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్.
0: ఆయన కూడా ఎవరింటి నుంచి నీరు తాగకూడదు.
1: అండ్ హీ టు షుడ్ నాట్ అక్సెప్ట్ ఎనీథింగ్ బ్రాట్ ఫ్రమ్ ఎనీవేర్.
0: ఇంకా ఈ పిల్లవాడిని ఎవరి చేతికి ఇచ్చేది?
1: అండ్ ద బాయ్ హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్.
0: దీనికి అనేక కారణాలు కూడా ఉంటున్నాయి.
1: సో మెనీ రీజన్స్ అసోసియేటెడ్.
0: కొండమరాజు ఈ పిల్లవాడిని తీసుకుని తన ఇంటికి వెళ్లాడు.
1: ఇట్ వాస్ కొండమరాజు హూ హ్యాస్ టేకెన్ భగవాన్ అలాంగ్ విత్ హిమ్.
0: ఎవరిని, వెంకమ్మను గాని, పార్వతమ్మను గాని, ఇంకెవరిని కూడా అక్కడ రానివ్వలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ పర్మిట్ ఎనీబడి టు ఫాలో హిమ్.
0: మీరందరూ వస్తే పిల్లవాడికి అంత అంటుకుంటుంది ఏమో, పిల్లవాడిని ఎవరికి చేతికి ఇవ్వను.
1: యాజ్ ఇట్ వాస్ హైలీ ఇన్ఫెక్షస్ హీ డిడ్ నాట్ పర్మిట్ ఎనీబడి టు ఫాలో హిమ్.
0: కనుక ఈ విధంగా చాలా అల్లర్లంతా జరుగుతూ వచ్చినాయి.
1: దేర్ సో మెనీ డిస్టర్బెన్సెస్ అట్ దట్ టైమ్ లైక్ దిస్.
0: అప్పుడు నేనంతా కూడాను సరైనటువంటి ఆయన తెలియకుండా నేను వెళ్లిపోయేవాడిని.
1: భగవాన్ లెఫ్ట్ దట్ ప్లేస్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ కొండమరాజు.
0: ఆయన తెలిసిన తర్వాత, సత్య ఎందుకు నువ్వు విట్టి చేస్తున్నావు, పోకూడదమ్మా పోకూడదమ్మని చాలా మంచిగా చెప్పేటువంటి వాడు.
1: హావింగ్ కమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్ Without anybody's notice, Kondamaraj used to question him, it's not proper on your part to go like that.
0: Kontamandi bhojavalananta kuda kola vettadu.
1: And in fact, he made some people assemble close by.
0: Yakkane gaane chustunte maa pillavani ventiki teesukurandi.
1: If you notice this boy anywhere, bring him here, he said.
0: Ee vidhanga kattudittalu chesadu.
1: He enforced everybody to.
0: Aa kattudittalki evaru longutaru?
1: But nobody can catch hold of him.
0: Impossible. He ఎవరికి కనపడకోకుండా పోతుండేటువంటి వాడు.
1: Nobody could notice Bhagwan as he was moving about.
0: నేను అక్కడికి పోయి భోంచేసేవాడిని, ఇక్కడికి వచ్చి భోంచేసేవాడిని.
1: Bhagwan used to go home, visit a place, dine over there, return
0: again. నేను పోయి భోంచేసేవాడిని.
1: But Bhagwan accepted.
0: ఒక్కొక్క దినం 10 ఇళ్ళలో పోయి భోంచేసేవాడిని.
1: Bhagwan dined at 10 residences per day.
0: ఒక్కొక్క కళ్ళం శుభ్రం పిలిచేటువంటిది.
1: One day కళ్ళం శుభ్రం invited him.
0: నాయనా రా అనేది.
1: He wanted Bhagwan to go there.
0: కిటికీ లోపల పుట్టం కట్టి నాకు అందించేది పాప.
1: And she kept the pack there near the window.
0: ఆమె చాలా భక్తితో చేసింది.
1: She is an ardent devotee.
0: ఈ విధంగా అన్ని రకములుగా కూడాను దీన్ని కూడగట్టుకుని చాలా రక్షించుకుంటూ వచ్చింది.
1: There are so many things that had happened at that time, and that's how the things went on.
0: ఈ విధంగా కలుగుతుంటే చాలా కొండమరాజు చాలా కోపం వచ్చేసింది.
1: కొండమరాజు was very angry.
0: మా పిల్లవాడిని తీసుకుని పోయి వీళ్ళందరింటికి తీసుకుని పోతున్నారా అని చాలా బ్రాహ్మణుడికి అంతా పోతున్నాడు అని చాలా బాధపెట్టేటువంటి.
1: హీ డిడ్ నాట్ అప్రిషియేట్ భగవాన్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్, సో మెనీ పీపుల్ ఇన్వైటింగ్ హిమ్.
0: దీంట్లో ఇంకోటి జరిగింది.
1: అండ్ సెడ్ అనదర్ థింగ్ హాప్
0: రెడ్డి కరణం అని గ్రామానికి పెద్దలు.
1: రెడ్డి అండ్ కరణం ది విలేజ్ హెడ్ ఆర్ ఎల్డర్స్ ఆఫ్ ది విలేజ్.
0: ఇక్కడ కరణం భార్య సుబ్బమ్మ.
1: ద వైఫ్ ఆఫ్ ది విలేజ్ హెడ్ ఇస్ సుబ్బమ్మ.
0: అక్కడ రెడ్డి భార్య సుబ్బమ్మే.
1: And the wife of the Reddy is also Subbamma.
0: Aadu kudanu ee Subbamma intlo poyutunnadu maa intiki raavatam ledani ayaku oka desham puttindi.
1: She too had developed a sort of jealousy because he visits the residence of Subbamma, the wife of
0: Karanam Subbamma, Reddy Subbamma.
1: Two Subbammas here, Karanam Subbamma and Reddy Subbamma.
0: Ee vidhanga untunnappudu chaala ee vantallanta naaku techi pettedi.
1: And all the preparations were passed on to him.
0: ఈ రెడ్డి సుబ్బమ్మ ఏం చేసింది, ఈ పిల్లవాడి నెట్టేది కూడా చంపాలి.
1: అండ్ ద రెడ్డి సుబ్బమ్మ అటెంప్టెడ్ టు కిల్ దిస్ బాయ్.
0: చేసి ఒక దినము నాతో వచ్చి చెప్పింది, బాబు నువ్వు ఈనాడు మా ఇంటికి టిఫిన్కి రావాలా అని.
1: One day the Reddy Subbamma came to Bhagwan and said, you should visit us today.
0: ఎవ్వరికి చెప్పద్దు.
1: Don't tell anybody.
0: నువ్వు మాత్రమే వచ్చేసి నేను మంచి వడలు చేసి పెడతాను.
1: He said, you come alone. I'll serve you very good vadas.
0: చేసింది వడ.
1: She made.
0: అంత ఏదో వేర్లంతా తెచ్చి ఆ వేర్లతో అంత పిండిని కలిపి చాలా పాయిజన్ గా చేసి వడలు పెట్టింది.
1: She made vadas mixing poison.
0: ఆమె తెచ్చి పెట్టింది.
1: And such vadas were served to him.
0: తినేసేసినాను.
1: భగవాన్ ఎయిట్.
0: నాకు తెలుసు.
1: Swami knows.
0: తిన్నాను. తినేటప్పటికి ఒళ్ళంతా నీలంగా మారిపోయింది.
1: The whole body turned into blue color.
0: అందరూ పరిగెత్తొచ్చారు.
1: All ran to that spot.
0: కరణం సుబ్బమ్మకును ఈశ్వరమ్మకు గట్టిగా చెప్పారు.
1: And the Karan Subbamma and Iswaramma were informed.
0: అమ్మా వాడింటే ఏమో భోంచేశాడు, ఒళ్ళంతా నీళ్లు మెక్కింది అని చెప్పారు.
1: They all went and reported to him that Bhagwan had accepted vadas over there and his whole body turned into blue color now because the poison mixed.
0: ఆనాడు రెడ్డి సుబ్బమ్మకు కరణం సుబ్బమ్మకు అయ్యలేదు.
1: There was rivalry between రెడ్డి సుబ్బమ్మ and కరణం సుబ్బమ్మ.
0: ఈ రెడ్డి కరణానికి అన్ని ఊర్లో కూడా అయ్యలేదు.
1: ది సేమ్ థింగ్ ఈస్ దేర్, సిమిలర్ సిచ్యువేషన్ ఎవ్రీ విలేజ్.
0: ఆ విధంగా చేసేటప్పటికి అందరూ ఆమె మిద్ది పైన పెట్టారు.
1: అండ్ పీపుల్ బ్లేమ్డ్ హర్ ఫర్ సర్వింగ్ సచ్ ఫుడ్.
0: కొండమరాజు తెలిసింది.
1: కొండమరాజు కేమ్ టు నో దిస్.
0: ఆయన ఉండేదంతా బోయవాడ బజారు.
1: అండ్ హీ జస్ట్ హీ ఇస్ ఇన్ ద కంపెనీ విత్ సో మెనీ పీపుల్.
0: ఒక్కతూరి లేపించాడు అందరినీ, బోయవాడ అందరినీ.
1: అండ్ హీ సమన్డ్ ఆల్ పీపుల్, విలేజ్ పీపుల్.
0: హే మీరంతా పోయి రెడ్డి సుబ్బమ్మ పోయి పరిపడండి.
1: And he said, come on, you go and question her, Reddy Subbamma. Attack her, he said.
0: ఇంకా వాళ్ళంతా తాగినారు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు.
1: They were high, they were fully drunk and were ready to attack her.
0: నేను నెమ్మదిగా పోయి, తాత మీరు ఇట్లా పని చేయకూడదు, గొప్ప వాళ్ళు అయిపోయి కూడాను వరులను హింసించడం మంచిది కాదు.
1: భగవాన్ went there softly and pleaded with the grandfather, you are a great man. It is not proper on your part to fight like this.
0: నీవు ఆ విధంగా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తే నేను ఆమెతోనే పోయి ఉంటాను.
1: If you want to kill her, now I tell you that I'll stay with her if you make any attempt like
0: this. చెప్పేటప్పటికి తిరిగి ఆమెంటో పోయి ఉంటాడేమో అని కరణం సుబ్బమ్మకు కోపం పోయింది.
1: On coming to know Bhagwan's stand, కరణం సుబ్బమ్మ was also free from her anger.
0: ఈయన కూడా కొంచెం కోపం పోయింది.
1: And he was also pacified.
0: అప్పుడు అందరూ సమానమైపోయారు.
1: All became close.
0: ఈ విధంగా గ్రామంలో కూడా చాలా ద్వేషాలంతా పెట్టుతూ వచ్చాయి.
1: In those times also in villages there was rivalry.
0: నాకు ఎవరేం పెట్టినా కానీ నాకే భయం లేకుండా.
1: Bhagwan has no sense of fear at all in those times.
0: ఏ విధంగానన్నా చేయని.
1: You may act in any way.
0: ఈ కమ్మ కొట్టం పెట్టింటే కొట్టానికి అగ్గి పెట్టించారు.
1: And in fact when Bhagwan stayed at one place it was set ablaze.
0: అంత మట్టి కొయ్యది ఎదురు కొట్టం
1: it was thatched hut.
0: దానికంతా అగ్గి పెట్టారు.
1: It was burned.
0: మీ అందరికీ తెలిసి ఇప్పుడు పాత మందిరం ఉంటుండాలి. పాత మందిరం అంతా కూడా హట్టుగా ఉండేది.
1: యు ఆల్ నో దిస్ పాత మందిరం ఓవర్ దేర్ దేర్ వాస్ హట్ దేర్
0: అంతా కాలిపోయింది.
1: అండ్ ది హోల్ థింగ్ వాస్ బర్న్ టు యాషెస్.
0: వర్షం వచ్చింది ఆనాడు రాత్రి.
1: ఇట్ రెయిన్ దట్ నైట్.
0: ఆ యొక్క ఇంటిపైన మాత్రమే కూర్చుంది, ఇంకెక్కడ కురవలేదు.
1: దేర్ వాస్ రెయిన్ రైట్ ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ లొకేషన్ ఆఫ్ ద హట్, నో వేర్ ఎల్స్.
0: ఎంత తెలుసుకున్నారు అప్పుడే.
1: పీపుల్ హావ్ కమ్ టు నో దిస్.
0: అందరూ గుర్తించుకుని ఆనాటి నుంచి పుట్టపర్తి, కమ్మవరపల్లి, జానకపల్లి ఈ ఎంత గ్రామాల భక్తిగా బయలుదేరింది.
1: రైట్ ఫ్రమ్ దట్ డే దే స్టార్టెడ్ డివోషన్ ఇన్ ద నైబర్హుడ్ అండ్ ఇన్ ద నైబరింగ్ విలేజ్.
0: అన్ని గ్రామాల్లో కూడా భజన పెట్టేటువంటి వాళ్ళు.
1: అండ్ దర్ భజన్స్ ఇన్ ఆల్ విలేజెస్ అరౌండ్.
0: ఈ విధంగా మొన్న కూడా జరిగింది.
1: ఇట్ హ్యాపెన్ రీసెంట్లీ.
0: నేను బెంగళూరు లోపల
1: బెంగళూరు భగవాన్
0: పడ్డాను, కాలు విరిగింది, చాలా ముక్కలైపోయింది అని అంతా ఏమేమో ప్రాపగాండా చేశారు.
1: దేర్ ఇస్ ఎ వైడ్ ప్రాపగాండా దట్ భగవాన్ సస్టైన్డ్ ఎ ఫ్రాక్చర్ వెన్ హి వాస్ దేర్ ఇన్ బెంగళూర్.
0: అప్పుడు అన్ని గ్రామాల వారు కూడా భజనలు మొదలు పెట్టారు.
1: దట్ వాస్ అకేషన్ వెన్ దేర్ వర్ భజన్స్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ విలేజెస్.
0: కూడా భజనలు మొదలు పెట్టారు.
1: భజన్స్ వర్ దేర్ ఎవ్రీవేర్.
0: చిన్న చిన్న పల్లెల్లో కూడా సత్యనారాయణ వ్రతం చేశారు.
1: అండ్ దేర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సత్యనారాయణ వ్రత ఎవ్రీవేర్.
0: ఏ పల్లెల్లో వచ్చినా కానీ భజన్లు భజన్లు భజన్లు
1: భజన్స్ భజన్స్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ విలేజ్.
0: ఆ విధంగా స్వామి యొక్క ప్రేమను ఎంతనో నోచుకునేటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ వర్ మెనీ లక్కీ పీపుల్ రెసిపియెంట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
0: ఎప్పుడు చూసినా గానీ స్వామి యొక్క పేరు చెప్తే చాలు నమస్కారం అనిపించేటువంటి వాడు.
1: దేర్ మెనీ పీపుల్ ద మూమెంట్ భగవాన్స్ నేమ్ ఇస్ మెన్షన్డ్ దే విల్ బి హైలీ రెస్పెక్టెడ్.
0: ఈ కష్టాల సమయం లోపల స్వామి పేరును తలచని వాడు లేరు.
1: అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ ఆర్ నన్ హూ హావ్ నాట్ థాట్ ఆఫ్ హిమ్.
0: ఇత్యాది స్వామి యొక్క ప్రేమకు ఈ యొక్క పాత్రత లేదు.
1: And in fact you richly deserve Bhagwan's love.
0: అందరికి ఈ యొక్క దేహం కాని పేరు కాని చాలా ప్రఖ్యాతంగా చచ్చిపోయింది.
1: And all know the value and the significance and the esteem and the glory of the body and the name of Bhagwan.
0: నేను మొన్న వైట్ బీట్ నుంచి వస్తుంటే
1: Bhagwan was returning from
0: అన్ని గ్రామాల్లో కూడా నిలిపి ఆత్రి పెట్టేటువంటి వాడు.
1: And every village Bhagwan was given harati.
0: చిక్పడాపంలోకి వచ్చాము రోడ్డంతా నిండిపోయింది జనాలు.
1: Chikbalapur, which is there along the route, it is highly crowded. And the bhajans all along the
0: route.
1: Harati everywhere.
0: Satya Sai Baba ku jai jai jai aa jaikaranlu ikkade vinipinchali.
1: And people went on shouting in praise of matchless glorified name of Bhagwan.
0: Akkadi nunchi vachi Kappalabandaku vachamu.
1: And Bhagwan reached the Kappalabanda place.
0: Mamilakunta vachamu.
1: Mamilakunta.
0: Ee pallallo kuda ekkada chusa gaani okay jai jai.
1: And in all these villages are full of praises.
0: Harati ichukuntu
1: and harati was given everywhere.
0: Kuttapatti cheri enta varaku harati tone cheriyalu.
1: And Bhagwan reached this spot accepting harati in the prayers of all the people.
0: Puramanta kodunte tagil daggara maatame untadi idi eppudiki gaane poraliki veedu kaadu idi oka samvatsaramanta kodunu rest teeskovalanna.
1: And it was prescribed that 1 year period of rest was necessary for such a complaint.
0: నాకు సంవత్సరమే వద్దక్కడ.
1: Bhagwan said, I don't need 1 year.
0: నా భక్తుల యొక్క ప్రార్థనే వాళ్ళ ప్రేమని నాకంత నయం చేస్తుంది అన్నాను.
1: The devotion, the prayer of my devotees will certainly give a cure to me, that what Bhagwan said.
0: నాకు ఏ ఔషధాలు వద్దు, ఏ ఆపరేషన్లు వద్దు, ఏ యొక్క మందులు వద్దు, వాళ్ళ యొక్క ప్రార్థనే నాకు సర్వ విధాలుగా సరిపోతుంది అన్నాను.
1: I do not need any medicine. I do not need any further treatment. The prayers of my devotees is enough.
0: Vaalla prayere naaku ento aanandanni ichindi.
1: It is the prayer of the devotees that gave bliss to Bhagwan.
0: Navukuntu vachanu.
1: Bhagwan returned smiling.
0: White field lopala aasupatri poyithiru mancham paina kattaru chaala daaralu kattesaru edo oka shavani iskelinattuga iskelindaru.
1: Bhagwan was taken to the hospital in a stretcher.
0: Andaru edustunnaru.
1: All were crying.
0: నేను నవ్వుతున్నాను.
1: Bhagwan was smiling.
0: ఇది ఏమి స్వామి మీరు నవ్వటము, ఎటువంటి కష్టమైనటువంటి దీంతో ఇటు మీరు ఎట్టుకుపోతారు అని అందరూ దండించేవాళ్ళే.
1: All were surprised. How is it Bhagwan you are smiling when all were crying? How could you bear the pain?
0: నీ ఏడుపులంతా నాకు సంతోషాలే.
1: You may cry for any reason but I am yet happy, says Bhagwan.
0: నాకు అదే ఆనందము, అదే నాకు మెడిసిన్.
1: That is the medicine.
0: ఈ విధమైనటువంటి పంతంతో నేను వెళ్ళినాను.
1: With this feeling Bhagwan went.
0: Nannu chustunnatundi doctors chepparu emiti idi pattudala.
1: Watching Bhagwan, they said, what sort of determination it is.
0: Ilanti baithi baadha galithe enta baadha padtaru.
1: It will be highly painful because of fracture there.
0: Current shock unnatiga untuntadi.
1: It is as if there is current shock.
0: Kaani atta current shock utta nenu em bayapadaledu.
1: Bhagwan was not afraid of the pain.
0: Naagante air condition lo pettattuga unnanu.
1: He felt as if he was there in air conditioned room.
0: Aa vidhanga cheppi enante ikkadi kuda ippudu vachappudu kuda naaku etti baadhalu levu.
1: Bhagwan has no pain whatsoever.
0: Ye baadhalu levu.
1: No suffering.
0: Nenu nadchukuntu vastunnanu.
1: Bhagwan walks all along.
0: Samvatsaram anta undalannaru.
1: They said that you should take it in 1 year.
0: Naaku samvatsaram akkarledu.
1: Bhagwan said, I don't need it.
0: Okoka ganta kudana okoka nimisham ga nenu teeskoni pothanu.
1: And every moment just a moment shall pass by unnoticed.
0: Kabatti na yokka sarvasamu na bhaktule.
1: Bhagwan's property comprises his devotees only.
0: Vaalla property nenu okade.
1: And the property of the devotees is Bhagwan himself.
0: Kanaka nenu etti ardhiniki bayapadanu.
1: Bhagwan has no fear at all.
0: Ituvanti sandarbhal lopala aanandanga nenu desamulanta chutti tirigi ippudu chuttabothanu.
1: And Bhagwan went round during this period and is sure to visit many more places hereafter.
0: Inka pai anni nan chuttutavle naku.
1: Bhagwan will be going on tour hereafter more and more.
0: Kanuka evvaru e vidhamaina baadha padakandi.
1: No one needs to feel sad.
0: Aanandanga untundandi.
1: Be happy.
0: Andaru sukhayavachu.
1: Let all you be prosperous and be happy.
0: కనుక మీరు ఏ విధమైన బాధపడకుండా నేను ఎప్పుడూ సుఖంగానే ఉంటాను, ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ గివ్స్ అస్ అష్యూరెన్స్ దట్ హి విల్ బి బ్లిస్ఫుల్. that you will be healthy, that you will be extremely happy.

0: नहीं नहीं रक्षती दुखूं नहीं नहीं रक्षती दुखूं
1: नहीं नहीं

భజగో భజగో చిన్న గోవిందం భూమతి గోవిందం భూమతి భజగో

0: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 22nd of November 2001 during the 20th convocation of the Sri Satya Sai Institute of Higher Learning. In this discourse, Bhagavan emphatically declares the sign of a truly educated person. A truly educated person is the one who remains happy himself, makes others happy, and invariably possesses good character and humility.
1: Sarve vedam vidasura sarve lokaika sarve sarvalokaika mangalam sarve ज्ञानोपसंहरणः सर्वे समुदिता गुणैः सर्वे वेद विदसरूरा ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుడు ఎంత చదువు చదివినప్పటికీ ఆ చదువు సమాజములో వినియోగం కాకుండా ఆ చదువు చదివి ప్రయోజనం లేదు.
2: యు మే అక్వైర్ నాలెడ్జ్, యు మే రిసీవ్ ఎడ్యుకేషన్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ put to use in society, it is all useless.
1: ee chaduvunu vini anubhavinchi varu atanni preminchali.
2: People have got to know your value, make use of your services and be happy with you.
1: Sarvo loka hitairatah lokulanni ikkudanu dinni anubhavinchi ఆనందించేటువంటి చదువులుగా మనం చదవాలి.
2: వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ సచ్ ఎ మేనర్ యాజ్ టు మేక్ అదర్స్ ఎక్స్పీరియన్స్ ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్డ్ అండ్ బీ హ్యాపీ విత్ అవర్ ఎడ్యుకేషన్.
1: సర్వో జ్ఞానోప సంపన్న, ఈ చదువు చదివినంత మాత్రమే చాలదు, జ్ఞానసిద్ధుడు కావాలి.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ if you acquire knowledge, you should have wisdom.
1: Sarve samudita gunaihi nalavu maatrame undina chaladu atani yendu samasta sadgunamulu kudanu aavarinchali.
2: It's not enough if there's wisdom, you should also have virtues.
1: Chadavunaku moodu lakshanalu untunnavi.
2: The education has three qualities.
1: Sarve veda vidasarupam.

0: జ్ఞానము సమస్త సద్గుణములు కలిగి ఆ చదువు చేత జగత్తును అనేక విధములుగా ఆనందింపచేయాలి.
1: విత్ ఆల్ ద విజ్డమ్ అండ్ వర్చ్యూస్ యు షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: నైతిక ఆధ్యాత్మిక శీల సంపదను ఇనుమడింపచేయునది విద్య.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ హెల్ప్ యూ టు అక్వైర్ ద వెల్త్ ఇన్ ఎవ్రీ ఫార్మ్, ఎథికల్, స్పిరిచువల్ అండ్ క్యారెక్టర్ వైజ్.
0: కేవలము దేహమును మాత్రమే పోషించుకోవటం చాలదు, దానితో పాటు హృదయాన్ని కూడా విశాలము గావించుకోవాలి. ఇది ఏ చదువు యొక్క ప్రధాన లక్షణం.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ టు సస్టైన్ అండ్ టు మెయింటైన్ అవర్ ఫిజికల్ బాడీ, వీ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: కేవలము మానవుని మానవునిగా మాత్రమే తీర్చిదిద్దటం చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ షుడ్ నాట్ మియర్లీ కన్ఫైన్ ఇట్సెల్ఫ్ ఇన్ మేకింగ్ యూ జస్ట్ ఏ హ్యూమన్.
0: మానవుని ఆదర్శ మానవునిగా, అత్యంత గుణసహితమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ మేక్ యూ ఎగ్జాంపులరీ అండ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆలోచించగలగా ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తే సమస్యలు ఈనాడు విద్యలో అభివృద్ధి అవుతున్నవి.
1: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఎజిటేషన్.
0: ఇలాంటి పరిస్థితుల యందు విద్య యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు చక్కగా యోచించి గ్రహించి ఆనందంగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Under these circumstances, students will have to understand the value of the education. They have to understand, ponder over, and then experience.
0: మానవుడు అనంతమైన వైజ్ఞానిక సంపత్తిని అనుభవించాడు.
1: Man today has infinite knowledge in the field of science.
0: కాని అంత మాత్రం చేత మానవుడు గొప్ప విద్యావంతుడని గర్వించరాదు.
1: That should not make any one of you egoistic because of her education.
0: ananta vijnana shastramu kevalamu laukikamainatvanti yokka vidyanu maatrame manaku ee naadu bodhisthu unnadi.
1: The infinite knowledge of science speaks of only the worldly physical knowledge.
0: kaani manavuniki avasaramainatvanti di gunaseelata.
1: But what man needs is character.
0: kevalam bhautikamaina vidyanu abhyasinchinanta maatramana మానవుడు తాను గుణశీలుడు కాలేడు.
1: బై అక్వైరింగ్ ది సెక్యులర్ నాలెడ్జ్ హీ కెనాట్ బి వర్చ్యువస్.
0: తన యొక్క గుణమును పోషించుకుని సమాజంలో ఆశించి ఆకర్షించేటువంటి రీతిగా అనుభవించి ఆదర్శంగా నిరూపించేటువంటి విద్యార్థియే నిజమైనటువంటి విద్యాశ్రేష్ఠుడు.
1: వీ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ స్టూడెంట్ if only he practices all his virtues in society, draws everybody near him and experience the thrill of virtues.
0: ee naati vidyarthi ananta vaigyanamunu aacharinchi taan evaro aneetvanti vishayanni tana deha tattvanni tana manovikaraanni guttimpa chestu unnadu.
1: Man, although he has learnt infinite science, he is not able to know his true nature because he goes by his body.
0: భౌతికమైనా లౌకికమైనా ప్రాకృతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన విషయాన్ని గుర్తించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use if you go by the body which is worldly, ephemeral and temporary?
0: దీనిని ఒకానొక సమయం లోపల చర్చలు కూడా చెప్పాడు. Man has conquered himself. Man has conquered all, but he has not conquered himself. Annadu.
1: The same thing is stated by Churchill at one time. Man has conquered all, but he has not conquered himself.
0: Anni telusukogalugutunnadu manavudu.
1: Man is able to know
0: everything. Kaani taan evaru tanu telusukolekapothunnadu ee naati vidyavantudu.
1: The modern educated person does not know who he is.
0: Taan evaru telusukovatame nijamainatundi yokka positive.
1: The true positive acquisition lies in knowing the true nature of oneself.
0: జగత్తునందు జరిగేటువంటి సర్వ విషయములను కూడాను గుర్తించి వర్తించటము ఇది కేవలము ఒక నెగటివ్ లక్షణాలు.
1: what all that has been happening in the world, if it is known to you, that is negative.
0: ఎంతే చదువు చదివినప్పటికీని ఇది అనుభవమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టక, అన్యులకు దీనిని ఆదర్శాన్ని నిరూపించక, కేవలం చదివినటువంటి యొక్క డిగ్రీని మాత్రమే చేతి అందు ఉంచుకొని ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని ఉద్యోగ నిమిత్తమై సంచరించడము, ఇది సరైనటువంటి యొక్క విద్యార్థి యొక్క గుణములు కావు.
1: Without experiencing what that we have learned, without sharing, without being exemplary and ideal, we receive a degree and go after a job, and it's not the quality of a true student.
0: Sakala vidyalu nerchi

0: రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానము ఇయ్యవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి నిశ్చల సమాధి నిష్ఠుడై నిలువలేడు.
1: One may acquire all the knowledge and be admired in any assembly. One may be a great warrior and win, be victorious. And one may be a king for that matter. One may take to charitable actions by offering the golden cows to those who that require. You may be successful in counting the stars across the sky. You may also name the different living creatures on earth. But yet, you'll not be able to control your senses. You'll not be able to control your mind and turn inward.
0: Manavudu bhakshyamaina laukikamainatvanti yokka prakrutini aneka rakamuga varninchavachunu.
1: Man may make an attempt to describe, extol, narrate all that is external.
0: Chanamulo chandramandalam cheri chandramandalam yokka vishayanni kuda nu gurtinchavachunu.
1: He can just travel across the space, reach the moon and describe his journey.
0: Kani chandramandalam velataniki maatrame thaniki daari ganukunnadu kani arayinchi tane antaraatmaku podeyatvanti daniki ee maatramu daari telusukovatam ledu.
1: Man is able to travel to the moon, but he is not able to turn within even half an inch.
0: Kanuka ee naati manavudu anaga vidyavantudu తనలో ఉన్నటువంటి యొక్క సత్యతత్వాన్ని గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: మ్యాన్ టుడే, ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ టు నో ద ట్రూత్ఫుల్ నేచర్ విచ్ ఇస్ ఇన్నేట్ అండ్ ఇన్ బోర్న్.
0: వాల్మీకి రామాయణం రాశాడు.
1: వాల్మీకి కంపోజ్ రామాయణ.
0: కానీ రామును చదివినంత చదువులు రావణుడు కూడా చదివాడు.
1: రావణ అక్వైర్డ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ same as Rama.
0: Ravanudu kudanu samanyamaitvanti vaadu kaadu, sakala vidyalu kudanu nerchinatvanti vaadu.
1: Ravana is not an ordinary one. He has learnt all knowledge.
0: Kaani Valmiki em annadu?
1: What did Valmiki say?
0: Ravano nama murkaha annadu. Ramudu otti Ravanudu otti murkhudu.
1: He said Ravana is a fool. Make every investigation to know the truthful nature which is innate and inborn.
0: Valmiki Ramayanam rasadu.
1: Valmiki composed Ramayana.
0: Kani

0: వాల్మీకి
1: రావణో నామ మూర్ఖ అన్నాడు. రావణుడు వట్టి మూర్ఖుడు.
0: హీ సెడ్ రావణ ఈజ్ ఎ ఫూల్.
1: రాములే జ్ఞాని.
0: రామ ఈజ్ వాయిజ్.
1: కనుక చదివినటువంటి చదువుల లోపల ఒకరిని జ్ఞాని అన్నారు, ఒకటి మూర్ఖుడు అన్నాడు.
0: హీ కాల్డ్ రామ యాజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ వైల్ రావణ ఈజ్ ఎ ఫూల్.
1: చదివిన చదువులను ఆచరణలో పెట్టి ఇతరులకు ఆదర్శాన్ని నిరూపించి దేశానికి తగినటువంటి యొక్క సంక్షేమాన్ని అనుభవింపజేసేటువంటి వాడు రాముడు.
0: రామ హ్యాస్ ప్రాక్టిస్డ్ ఆల్ దట్ హీ హ్యాస్ లెర్న్డ్ అండ్ హీ లెడ్ ఎన్ ఎగ్జెంప్లరీ లైఫ్ అండ్ హీ షేర్డ్ ఆల్ ద నాలెడ్జ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ సొసైటీ.
1: కానీ ఇంద్రియములకు లోనుడై, ఇంద్రియములకు వశుడై, కేవలం చదువుని చదువును ఏమాత్రమూ గుర్తించుకొనక కేవలం జీవితం అంతా కూడాను ఇంద్రియ సంబంధమైన జీవితాన్ని గడుపుతూ కట్టకలపటికి తన దేహాన్ని, తన రాజ్యాన్ని, తన సర్వస్వాన్ని కూడాను భస్మం గావించుకున్నాడు రావణుడు.
0: వాట్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ రావణ దెన్? హీ హాస్ బికమ్ ఎ విక్టిమ్ టు ఆల్ సెన్సువల్ ప్లెజర్. హీ హాస్ నాట్ నోన్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. హీ ఈస్ క్యారీడ్ అవే బై ఆల్ ది సెన్సువల్ డిజైర్స్. అల్టిమేట్లీ హీ డైడ్. హీ లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: కనుక మనం చదివే చదువులన్నీ కూడాను కేవలము మన దేహంలో ఉన్నటువంటి యొక్క ఇంద్రియములను ఆనంద పెట్టే నిమిత్తము కాదు.
0: ది ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ టు మేక్ యువర్ సెన్సెస్ హ్యాపీ సాటిస్ఫై.
1: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క శీలతత్వమును జగత్తునకు ఆదర్శంగా నిరూపించాలి.
0: వీ షుడ్ డెమోన్స్ట్రేట్ టు ద వరల్డ్ ద క్యారెక్టర్ విచ్ ట్రాన్సెండ్స్ ద సెన్సువల్ ప్లేజర్.
1: అందులో ఇప్పుడు ఆధునిక యుగమునందు విద్యార్థులకు ఇది చాలా అవసరము.
0: దిస్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ మోడర్న్ స్టూడెంట్స్ టుడే.
1: ఇలాంటి విద్యార్థులు ఈనాడు అభివృద్ది అయినప్పుడే పవిత్రమైన భారతదేశము ఎంతైనా కూడా సత్కీర్తిని పొందగలదు.
0: వెన్ యూ హ్యావ్ సచ్ స్టూడెంట్స్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ ద సీక్రెట్ భారత్ విల్ ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్ ఇన్ ఫ్యూచర్.
1: కానీ ఈనాటి విద్యార్థి ఆ పవిత్రమైన భావములతో ఏమాత్రము యోచించడం లేదు.
0: బట్ ద స్టూడెంట్ టుడే ఈజ్ నాట్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: కనుక ఈనాటి విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అందించే నిమిత్తమై మీరు విద్యను అభ్యసించాలి.
0: యూ షుడ్ లెర్న్ సో యాజ్ టు బి ఐడియల్ ఇన్ సొసైటీ.
1: నిత్య సత్య సృక్తులన్నీ వికృతి చెంది మారుచుండే.
0: ద డైలీ ప్రాక్టీసెస్ ద థియోరీస్ ద చేంజ్ డే బై డే.
1: పవిత్ర ప్రకృతి ప్రతి దినమును ప్రజల వీడి పోవుచుండే.
0: దట్ దిస్ నేచర్ విచ్ ఇస్ సో సేక్రెడ్ అండ్ ప్యూర్ ఈజ్ లివింగ్.
1: ధర్మ దయ ఆదరణలన్నీ దురాచారమగుచుండే.
0: ద రైచియస్నెస్ ఇస్ కంపాషన్ హ్యావ్ నాట్ బీన్ యూస్డ్ యూటిలైజ్డ్.
1: ఆర్య వేద విద్యలనగే దుర్విద్యలు పెరుగుచుండే.
0: ద ఏన్షియంట్ స్క్రిప్చర్స్ హ్యావ్ నాట్ బీన్ స్టడీడ్ హ్యావ్ నాట్ బీన్ గాన్ త్రూ.
1: ఇది ఈనాటి కాలమునకు విరుద్ధమైనటువంటి మార్గములు.
0: దిస్ ఈస్ ది కాంట్రడిక్టరీ ఎడ్యుకేషన్.
1: రోగమును ఇంకను బలపరిచేటువంటి యొక్క ఔషధములే కానీ ఇవన్నీ కూడాను రోగ నివారణ గావించేటువంటి ఔషధములు కాదు.
0: ఆల్ దిస్ వీ లెర్న్ టుడే విల్ ఇంక్రీజ్ ద సిక్నెస్ బట్ విల్ నెవర్ అలీవియేట్
1: సఫరింగ్. విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి
0: ద ప్రొసీజర్ దట్ కన్ఫర్స్ పీస్ ఇన్ ద యూనివర్స్
1: సంకుచిత భావములనెల్ల సమయ చేసి
0: కటింగ్ ఆఫ్ ఆల్ ద నారో మైండెడ్నెస్.
1: ఈనాటి మానవుడు సంకుచితమైన భావములను సమయ చేసి
0: and man should put an end to narrow mindedness.
1: జగత్తునకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
0: And he should be an ideal to the entire world.
1: అది ఈనాడు విద్యార్థి చేయవలసినటువంటి దేశమునకు ఉపకారం.
0: This is the help that you can render to this country.
1: మనం దేశోపకారం చేస్తున్నామంటున్నాం, దేశానికి సేవలు కల్పుతున్నామంటున్నాం, కానీ ఏ సేవలు చేస్తున్నాం?
0: You say that you serve your country, you are helping your country. What sort of help you render?
1: ఈనాటి మానవుడు స్వార్థము స్వప్రయోజనము చేతనే జీవితాన్ని వ్యర్థము గావిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఈజ్ వేస్టింగ్ హిస్ లైఫ్ బికాస్ హిస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఒక్కతూరి తనకు తానే పరీక్ష చేసుకుని విచారించినప్పుడు తన తల మొదలుకొని కాళ్ల వరకు కూడాను స్వార్థమే స్వప్రయోజనమే తాండవమాడుతుండాలి.
0: ఇఫ్ ఎగ్జామిన్స్ అండ్ ఎంక్వైర్స్ ట్రూలీ స్పీకింగ్ ఫ్రమ్ టాప్ టు టౌ హీస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వస్తువులను కూడాను ఆశిస్తున్నాడు.
0: Man today wants everything in this world.
1: Aithe ee aasha ee vastuvulu nimittamai aashisthunnada?
0: In fact, does he want, does he desire?
1: Kaadu kaadu kaadu kaadu. Tara nimittamai ee vastuvulu aashisthunnadu.
0: He wants to be

0: satisfied within himself, so he wants objects.
1: ఈ కర్చీఫ్ నేను ఆశిస్తున్నాను.
0: I want this kerchief.
1: అచ్చే కర్చీఫ్ యొక్క నిమిత్తమై నేను దీని కర్చీఫ్ ను ఆశించటం లేదు.
0: This desire is not for the sake of the kerchief.
1: నా వాంఛ యొక్క నిమిత్తమై కర్చీఫ్ ను ఆశిస్తున్నాను.
0: I want this kerchief for my own satisfaction.
1: నేను ప్రపంచంలో ఒక పదార్థాన్ని కోరుతున్నాను.
0: I want some objects in this world.
1: పదార్థం యొక్క ఆనంద నిమిత్తమై ఆ పదార్థాన్ని నీవు కోరటం లేదు.
0: It is not for the pleasure of these objects.
1: నీ నిమిత్తమై నీవు ఆ పదార్థాన్ని కోరుతున్నావు.
0: You want these materials for your own happiness.
1: అదే విధంగానే సర్వేంద్రియములు కూడా నువ్వు తాను అనుభవించాలని ఆశిస్తున్నాడు.
0: Man wants to experience, enjoy through senses.
1: కేవలం ఇంద్రియముల యొక్క తృప్తి నిమిత్తమై తాను ఆశించటం లేదు.
0: He doesn't want them for merely
1: తన నిమిత్తమై ఇంద్రియాలను ఆశిస్తున్నాడు.
0: He wants his own innate satisfaction.
1: కనుకనే ఇంద్రియములకు తాను దాసుడైనాడు.
0: So he has become a slave to senses.
1: ఎందుకనగా ఆ ఇంద్రియములు తన వశం గావించుకుంటున్నది.
0: Because he has become a victim to his senses.
1: తాను చదివిన చదువుతో ఆ ఇంద్రియములు తాను వశం గావించుకున్నప్పుడు అప్పుడే తాను విద్యాశ్రేష్ఠుడు.
0: Having been educated, if you exercise control your senses, then you can call yourself educated.
1: కానీ మనసుకు తోచినట్టంతా కూడా నువ్వు ప్రవర్తిస్తున్నాడు ఈనాటి విద్యార్థి.
0: Modern student has been acting as he likes.
1: విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణములు ఎలాంటివో మీరు యోచించాలి.
0: Just to think of the qualities expected of a student.
1: Sadgunamulu,
0: virtues,
1: sadbuddhi,
0: good mind,
1: satya niriti,
0: truth,
1: bhakti,
0: devotion,
1: kramasiccha,
0: discipline,
1: kartavya palanamulu,
0: duty,
1: nerpunade vidya.
0: Duty, the education should confer
1: vidyarthi
0: all these six
1: values.
0: Students should acquire all these six.
1: Idi manam ee naadu nerchukovalasinatuvi.
0: This is what we have to learn, pick up today.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meerandaru ento gunavantudu.
0: You are all really good.
1: Ento telivitetulu galavaru.
0: You are highly intelligent.
1: Ento pavitramainatvanti hrudayam kalavaru.
0: You got sacred noble
1: heart. Kaani aa pavitramaina hrudayaniki taginatvanti yokka padarthanni manam andinchatam ledu.
0: You are not supplying to your holy heart the material it deserves.
1: Chaala parishuddhamainatvantidi.
0: And the heart is so pure and
1: ee parishuddhamaina hrudayamulandu karuna prema tappa maroka padarthamulu praveshinchutaku veelu kaadu.
0: It's not possible to fill your heart with things other than compassion and love.
1: Kaani ee naadu hrudaya aa karuna ledu hrudayamulo.
0: Today in our hearts there is no
1: compassion. Aa prema ledu hrudayamulo.
0: There is no love at all.
1: అన్ని చేరిపోతున్నాయి ఈ హృదయంలో.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ థింగ్స్ ఫైండ్ దేర్ ప్లేస్.
1: కనుకనే హృదయం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండే మనకు అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
0: దట్స్ వాట్ వి ఫైండ్ టుడే ఇస్ ఎ సార్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: మనం చూసేటువంటి యొక్క దృశ్యములన్నీ కూడాను కేవలము నెగిటివ్ దృశ్యములే కనిపిస్తున్నాయి.
0: ఆల్ ద సినారియో అరౌండ్ ఇస్ నెగటివ్.
1: కారణమేమిటి?
0: వాయ్?
1: నీ హృదయంలో అవి ప్రింట్ అయిపోయినాయి.
0: బికాస్ ఆల్ ద నెగటివ్ ఇస్
1: అవే నీకు ప్రతిబింబిస్తున్నాయి.
0: ద సేమ్ థింగ్ ఇస్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్.
1: కనుకనే నీకు ప్రతిబింబించేటువంటి ప్రతి పదార్థం కూడాను నీ నుండి వచ్చినదే కానీ బయట నుండి చూసేటువంటిది కాదు.
0: ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆర్ అవుట్ ఆఫ్ యూ, నాట్ ఫ్రమ్ ఎక్స్టీరియర్.
1: మనం వినేటువంటివంత కూడాను తినేటువంటివన్నీ కూడాను భగవంతుని యొక్క దీంట్లో అనుగ్రహానికి పాత్రలు కావాలి.
0: వి షుడ్ డిజర్వ్ గాడ్స్ లవ్ through hearing and all that we partake.
1: Enta vijnanam bodhinchinappatikini,
0: in spite of all scientific knowledge,
1: entadi aadhyatmika shaktulu bodhinchinappatikini,
0: in spite of all teaching in spiritual realm,
1: manaku teriyadi anuvulu.
0: Ultimately you will know that it comes down to the level of atoms.
1: ఏ విద్యావంతుడు కాని ఏ సైంటిస్ట్ కాని బోధించేదంతా అణువును గురించే బోధిస్తున్నారు.
0: Educated man, a scientist speaks of these atoms only.
1: అణువును గురించి చెప్పడంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ టీచింగ్ అబౌట్ ఎన్ ఆటమ్?
1: మనం తినే తిండి అణువే.
0: ద ఫుడ్ ఇస్ ఫుల్
1: ఆఫ్ ఈచే గాలి అణువే.
0: ది ఎయిర్ దట్ యు బ్రీత్.
1: వినేటువంటి శబ్దం అణువే.
0: ద సౌండ్ దట్ యు లిసన్.
1: నడిచే నడక కూడాను అణువే.
0: అండ్ ఎవ్రీ స్టెప్
1: సర్వం కూడాను అణుమయంగానే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ అటామిక్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్.
1: ఈ అణుమయమైనటువంటి ఈ జగత్తునందు అణువు గురించి నీవు తెలుసుకోని అవసరం లేదు.
0: And this whole world is full of atoms. Well, you don't need to learn, know about it.
1: Aluvu kante nu suchmai unnadetti paramaanu yoka tattvani manam gurtinchali.
0: We should know that which is smaller than that of an atom.
1: Ee paramaanuve fundamental anuvu.
0: That which is smaller than atom is the fundamental.
1: Anni kudunu fundamental anuvu nunchi vastunnayi.
0: Everything arises out of this fundamental.
1: Fundamental danni manam pattukonaka కేవలం బ్రాంచి బ్రాంచి బ్రాంచి కేర్ ఆఫ్ అడ్రస్ అంతా తీసుకుంటున్నాం మనము.
0: యూ డోంట్ గో బై ది ఫండమెంటల్ అడ్రస్, బట్ యూ థింక్ ఆఫ్ ఓన్లీ క్యాష్ ఆఫ్ అడ్రస్సెస్.
1: మొట్టమొదట డైరెక్ట్ గా నీవు దీన్ని సంపాదించాలి.
0: ఫస్ట్ హ్యావ్ డైరెక్ట్ అప్రోచ్.
1: అణువు కంటేను సూక్ష్మమై అణువు నగుచు, ఘనము కంటేను వేరైన ఘనము నగుచు, సర్వతటి సాక్షి అయిన అణువే ఒకటి.
0: The atom stands as a witness because it is smallest of all and in other sense biggest of the big.
1: పెద్దదాంట్లో పెద్దదిగా ఉంటుండాలి, చిన్నదాంట్లో చిన్నదిగా ఉంటుండాలి.
0: It's a gigantic form among the big ones.
1: ఈ అణువులు కూడా అణువుల యొక్క చేరికనే అణువు యొక్క పదార్థము.
0: And there we find the combination of atoms too.
1: ఇక్కడ పుష్పం ఉంటుండాలి, ఈ పుష్పం కూడా అణుస్వరూపమే.
0: The flower here is also atomic.
1: అనేక అణువుల యొక్క చేరిక వచ్చేతనే ఇది ఒక పుష్పంగా రూపొందుతుండాలి.
0: Atoms have come together and you find a flower.
1: ఇది ఒక బట్ట, ఇది అంతా కూడా అణువే.
0: The cloth is also full of
1: atoms. ప్రపంచంలో అణువు కానటువంటి వస్తువు కనిపించనే కనిపించదు.
0: In this world you don't find anything which is not made up of atoms.
1: సర్వము అణుమయమే.
0: Everything is atoms.
1: ఇలాంటి అణువును గురించి మనం విచారించడానికి ఎందుకు మనం ప్రయత్నించాలి?
0: Why should you make every effort to know the nature of an atom?
1: చదువులు నీయు అణువే.
0: All education.
1: సంకల్పములు అణువే.
0: Thoughts.
1: దేహమంతయు అణువే.
0: Whole body.
1: దేహి అణువే.
0: And that
1: సర్వమును అణువయమే.
0: Everything is composed of atoms.
1: పుట్టుట ఒక అణువు.
0: The birth.
1: భూమి నుండుట అణువు.
0: Life on earth.
1: సంసారం అది అణువు.
0: The family life.
1: చావు అణువు.
0: Death.
1: ప్రతికూలన్నీ అణువు.
0: The life.
1: భవబంధములు అణువు.
0: The attachments.
1: అంతా అణువులే.
0: Are full of atoms only.
1: ఇలాంటి అణుతత్వాన్ని గుర్తించినప్పుడు దేనిని నీవు ఆశించేది?
0: When once you try to know that, what is that you want to know?
1: అతీతమైనటువంటి దాన్ని అనుభవించాలి.
0: You should experience that which transcends this
1: atom. నీ యొక్క ఆత్మతత్వము.
0: That is the nature of the true self.
1: అది ఫండమెంటల్ యొక్క గుర్తు.
0: That is the fundamental self.
1: అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తించాలంటే మనం ఈ చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా అత్యవసరంగా నేర్చుకోవాలి.
0: Along with the secular knowledge education, we need spiritual education also.
1: కనుక ఈ గ్రంథ పరిచయం మాత్రమే మనకు సరైనటువంటిది కాదు.
0: మియర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ప్రాపర్.
1: మనం చదివిన చదువులన్నీ కూడా గ్రంథమునకు మాత్రమే పరిమితమైపోతున్నాయి.
0: ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్డ్ ఇస్ లిమిటెడ్ టు బుక్స్.
1: కాబట్టి ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటి తీసుకుంటే మనం కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతున్నాం.
0: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ టర్న్స్ ఇన్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: కానీ మనము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాదు, మనకు కావాల్సినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ఇస్ నాట్ దట్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, దట్స్ రిక్వైర్డ్.
1: తన అనుభూతిలో తాను అనుభవించాలి.
0: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ త్రూ యువర్ ప్రాక్టికల్.
1: ఏ అణువు యొక్క తత్వం కానీ దాని యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఆల్సో నో ద గ్రేట్నెస్.
1: జిలేబీ కానీ, మిఠాయి కానీ, లడ్డు కానీ ఏదో కొన్ని గ్రంథాల్లో మనం చదివినాము.
0: యు హావ్ గాన్ త్రూ సర్టన్ బుక్స్ నరేటింగ్ స్వీట్స్.
1: కానీ గ్రంథంలో చదివినంత మాత్రం దాని మాధుర్యం మనం తంగకు చేరుతుండదా?
0: బై మియర్లీ రీడింగ్ అబౌట్ లడ్డు ద స్వీట్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ స్వీట్.
1: చేరటం లేదు.
0: నో,
1: దాన్ని ఒక్కతూరి తీసుకుని నీవు నాలుక పైన వేసుకో, అప్పుడు దాని యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది.
0: యూ హావ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ఇట్ స్వీట్నెస్.
1: అది ఏ నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: దేర్ లైస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: దాని టేస్ట్ చూచి ఆనందాన్ని అనుభవించడమే నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్ టేస్టింగ్ ద స్వీట్.
1: కేవలం గ్రంథముల ద్వారా మనం అర్థం చేసుకుని గ్రంథముల ద్వారా మనం దానిని ఉపయోగించుకుంటే ఇది సరైనటువంటి యొక్క గ్రంథములు కాదు, విద్యలు కావు.
0: ఇట్స్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ అక్వైర్ నాలెడ్జ్ త్రూ బుక్స్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్.
1: ఇదంతా కూడా ఈనాడు బుకిష్ నాలెడ్జ్ గా రూపొందుతుండాలి.
0: టుడే వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్.
1: కనుకనే ఈనాటి ప్రపంచం లోపల సరైనటువంటి వ్యక్తులే మనకు చిక్కటం లేదు.
0: Therefore, we don't have right people today in this world.
1: ఎంతమంది విద్యావంతులు లేరు ఈ భారతదేశంలో?
0: In Bharat, there are number of educated people.
1: గొప్ప గొప్ప విద్యావంతులంతా ఉన్నారు.
0: We find highly educated people.
1: గొప్ప గొప్ప బిరుదులు తీసుకున్న వారంతా ఉన్నారు.
0: People with very high
1: degrees. ఇంతమంది ఉండి ఈ దేశానికి ఏమి చేస్తున్నారు?
0: With all these people being here, what is that they are doing for?
1: ఏదైనా 10 మందికి ఏమైనా ఉపయోగమయ్యేటువంటి కనులు చేస్తున్నారా?
0: Are they doing any activity that would be helpful?
1: 10 మందికి ఆనందాన్ని అందించేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
0: Are they making anybody happy through their actions?
1: 10 మందిని సుఖపెట్టేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
0: Are they providing any comforts, conveniences to the neighbor?
1: ఏ మాత్రమూ చేయటం లేదు.
0: No.
1: 10 మందిని సుఖపెట్టడం లేదు, తాను సుఖపట్టడం లేదు.
0: He is not making others happy nor is he happy.
1: ఇంకా ఎందుకు ఈ చదువులు చదవాలి?
0: Then why should you learn?
1: చదువులన్నీ చదివి చాలా వివేకియై మగిడి తన్నరు కూడా మందమతడు.
0: A fool with all his education will not be able to know his self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
0: A mean man with all his education will never change his attitudes.
1: తరచు చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: Education may help you to argue with others.
1: ఈ చదువు చదువు చదివి చావన్ననేటికి చావులేని చదువు చదవాలి.
0: With all this knowledge after all why should we die ultimately? We should learn to be mortal.
1: కనుకనే మనం చదివేటువంటి చదువులంతా కూడాను హృదయాన్ని ఆనంద పెట్టేటువంటివి చదవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లెర్న్ టు మేక్ అవర్ హార్ట్
1: పది మందిని ఆనందపరిచేటువంటివి చదవాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీబడి జాయ్ఫుల్.
1: అప్పుడే నీకు ఆనందము లోకులకు ఆనందమే.
0: దెన్ యూ విల్ బి హ్యాపీ అండ్ పీపుల్ అరౌండ్ విల్ బి హ్యాపీ.
1: సమాజంలో ఆనందములకై అనేక విధమైనటువంటి పాటు పడేటువంటి వారు బాధలు పడేటువంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారు.
0: దేర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ all around who want to be happy.
1: ఒక్కరినైనా కూడా మనము ఒక నిమిషమైనా ఆనంద పెట్టేటువంటి దీనికి మనం ప్రయత్నిస్తున్నామా?
0: ఆర్ వీ స్పెండింగ్ అట్లీస్ట్ ఎ మినిట్ టు మేక్ ద అదర్ మ్యాన్ హ్యాపీ?
1: లేదు లేదు. నీ చదువు లోపల ఒక్క మనిషినైనా నీవు ఆనంద పెట్టడానికి ప్రయత్నించు.
0: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ మేక్ వన్ హ్యాపీ.
1: లేక నీవైనా ఆనందించు.
0: అట్లీస్ట్ యూ బి హ్యాపీ.
1: నీవు కూడా ఆనందించడం లేదు.
0: అండ్ యూఆర్ నాట్ హ్యాపీ.
1: తాను ఆనందపడక ఈ ఆనందము పరులకు అందించక నీవు చదివినటువంటి చదువు ఏం చేస్తున్నావు?
0: You are not happy and you are not making others happy. What for is this education?
1: Idantha chadu avutunda?
0: Can you call it education?
1: Idantha chettaga roopondutundali.
0: It is all waste of knowledge.
1: Vidyarthulara,
0: students,
1: mee degreelu mee pattamulu chaala goppa goppa ga untunnayi.
0: You have got very high degrees.
1: Okkokka vidyarthi chuste MSc pass chesi tirigi thanu MBA pass chesi PhD kuda pass chestunnadu.
0: There are students who have passed MSc, completed their MBA and also PhD.
1: ఇన్ని డిగ్రీస్ తీసుకుంటున్నారు.
0: యూ హ్యావ్ సో మెనీ డిగ్రీస్ టు యువర్
1: కానీ ఇందులో ఏ కించిత్ అయినా కూడా తన ఆచరణలో పెట్టేటువంటి దీన్ని ఉపయోగపడుతున్నాడా?
0: But are you making use of it, a fraction of all that you have learned?
1: కేవలం గ్రంథ పరిచయం గావించుకొని గ్రంథాన్ని కంఠస్థం గావించుకొని ఎగ్జామినేషన్ హాల్లో పోయి హెడ్ ని హెంటీ చేసుకుని వస్తున్నాడు.
0: You get by heart all that is there in the textbook. Go to the examination hall and empty your head there.
1: కానీ ఒక్కదాన్నైనా తన విచారణ చేయటం లేదు.
0: యు ఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ సింగిల్
1: పాయింట్. నేను చదివినటువంటి ఈ చదువు లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వి హావ్ నాట్ క్వశ్చన్డ్ అవర్ సెల్వ్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈ
1: అర్థములకు సరి అయినటువంటి అనుభవం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ దట్
1: చదువు అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ఎడ్యుకేషన్?
1: చదువు యొక్క రుచి ఏమిటి?
0: వాట్ ఈస్ ద టేస్ట్?
1: దీని యొక్క గుణములు ఏమిటి?
0: వాట్ ఆర్ ద క్వాలిటీ?
1: దీని యొక్క లక్షణాలు ఏమిటి?
0: వాట్ ఆర్ ది ఫీచర్స్?
1: దీని వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రిజల్ట్ బట్ దిస్ ఎడ్యుకేషన్? నో వన్ ఈస్ బాదర్డ్ అబౌట్ ఇట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ ఎంతో గొప్ప మంచి విద్యావంతులే.
0: యు ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్ ఇన్ ది
1: గొప్ప విద్యార్థులే.
0: యు ఆర్ వెరీ గుడ్.
1: కానీ మీకు బోధించేటువంటి వారు సరి అయినటువంటి వారు లేకపోవటం చేత ఈ పెడమార్గం పడుతున్నారు.
0: సిన్స్ దేర్ నోబడీ టు టీచ్ యూ ప్రాపర్లీ యూ ఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
1: అధ్యాపకులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను బోధించాలి.
0: టీచర్ షుడ్ గివ్ యూ కరెక్ట్ ఆన్సర్.
1: లేక తల్లిదండ్రులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను అనుసరించాలి.
0: ఆర్ పేరెంట్స్ ఆల్సో షుడ్ గైడ్ యూ ప్రాపర్లీ.
1: తల్లిదండ్రులకు విద్యావంతులు కాదు.
0: పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్.
1: వాళ్ళు బోధించడానికి అర్హులు కాదు.
0: కానీ
1: విద్యావంతులైనటువంటి టీచర్స్ అయినా కూడా మీకు సరైన అర్థాలు బోధించడం లేదు.
0: ది టీచర్స్ హూ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే డోంట్ టీచ్ యూ ఇన్ ది కరెక్ట్ సెన్స్.
1: కేవలం వారి యొక్క బోధానికి మాత్రమే వారు ప్రయత్నిస్తున్నాం. కానీ పిల్లల యొక్క పవిత్రత అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని విచారించడం లేదు.
0: దే కాన్సన్ట్రేట్ ఆన్ టీచింగ్ ద డిసిమినేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ but they don't think of the students who are to be benefited by that.
1: Kanuka mana chadavullo undinatundi oka saramsaanni chakkaga mana anubhutilo unchi aanandanni anubhavinchali.
0: Therefore we should keep in view the essence of education, experience it practically and lead a blissful life.
1: Kani oka goppa pandit undinatundi vaadu,
0: there was a great scholar pandit,
1: Calcutta lo janminchi aneka vidyanu abhyasinchi పేరు ప్రఖ్యాతిని పొంది జగత్తుకి అతనికి సార్థక నామాన్ని అందుకున్నటువంటి వాడు.
0: హి వాస్ బోర్న్ దేర్ ఇన్ కల్కత్తా, అక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ హి వాస్ వన్ ఆఫ్ ఎస్టీమ్డ్ నేమ్ అండ్ రెప్యూటేషన్. హిస్ నేమ్ ఇస్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
1: అతని పేరే విద్యాసాగర్.
0: హిస్ వెరీ నేమ్ విద్యాసాగర.
1: ఈ విద్యాసాగర్ ఏ విధమైనటువంటి స్థితిలో వచ్చాడు?
0: ఇన్ వాట్ కండిషన్ వాస్ హి?
1: చాలా బీద పరిస్థితిలో పుట్టాడు.
0: He was born in a very poor
1: family.
0: In fact, he could not afford even a light to read.
1: Street lights దగ్గరికి పోయి ఆ లైట్ యొక్క ఆధారంతో తన గ్రంథాలంతా చదివేటువంటి వాడు విద్యాసాగర్.
0: He used to study every day sitting under street lights.
1: తల్లి చాలా బాధపడేటువంటిది.
0: Mother felt very sad.
1: తల్లి దగ్గర కూడాను ఏ విధమైనటువంటి నయా పైసా కూడా లేదు.
0: In fact, mother also had no money.
1: నాయనా విద్యాసాగర్ రాత్రంతా నీవు ఆ స్ట్రీట్ లైట్ ముందర కూర్చొని చదువుతుంటే నీ పతి పరిస్థితి ఏమవుతుంది అని పాపం ఏడ్చేటువంటిది.
0: మదర్ యూస్ టు క్రై టెలింగ్ సన్, యూ రీడ్ త్రూ అవుట్ నైట్ సిట్టింగ్ అండర్ ద స్ట్రీట్ లైట్, వాట్ విల్ హ్యాపన్ టు యూ అట్ ది ఎండ్.
1: అప్పుడు తాను ఎంతో తనకి సమాధానం చెప్పి
0: హీ కుడ్ పాసిఫై హిస్
1: మదర్. కష్టపడినప్పుడే నాకు సుఖం చిక్కుతుంది.
0: మదర్, If I work hard today, I'll be happy later.
1: Sukham nunchi naaku sukham chikkadu.
0: Happiness cannot be derived out of happiness.
1: Kashtapadinappude naaku ee sukham labhistundi.
0: You can be happy if only you work hard.
1: Kattagadapudiki edo oka reetiga thaanu oka degree teeskunnadu.
0: He could get a degree ultimately.
1: Adi teeskovatame kaakunda,
0: not only that,
1: మన ప్రాచీన గ్రంథముల పరిస్థితులైన చరిత్రలంతా కూడా చక్కగా చదువుతూ వచ్చాడు.
0: హీ హాస్ గాన్ త్రూ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ అండ్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఎక్కడైనా తాను ఉపన్యాసానికి వెళితే వేలాది మంది అంతా గుంపులు చేరేటువంటి వారు.
0: Whenever he was to give a lecture, it was attended by thousands of
1: మాధుర్యంగా ఉండేటువంటిది.
0: Because his oration was so
1: beautiful,
0: excellent, and it used to draw everybody.
1: అంత మధురంగా ఉండేటువంటిది.
0: Such resourceful he was.
1: అంత సున్నితంగా ఉండేటువంటిది.
0: And it was so sensitive.
1: హృదయానికి హత్తుకోవడానికి ఎంతనో పవిత్రంగా ఉండేటువంటిది.
0: All his lecture got itself imprinted on the audience.
1: ప్రక్క గ్రామానికి స్కూలుకులో పిలిచారు. సార్, విద్యాసాగర్ మీరు మా యొక్క కాలేజీకి వచ్చి మీరు ఒక ఉపన్యాసం ఇవ్వాలి అని ప్రార్థించారు.
0: ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వాజ్ ఇన్వైటెడ్ బై ఎ కాలేజ్ టు గివ్ దెమ్ ఎ డిస్కోర్స్.
1: చిన్నది ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుని ట్రైన్ లో వెళుతున్నాడు.
0: హీ వాజ్ జస్ట్ ప్రొసీడింగ్ అండ్ ట్రావెలింగ్ బై ఎ ట్రైన్.
1: అందులోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడాను ఏదో విద్యాసాగర్ ఉపన్యాసం చాలా గొప్పదిగా ఉంటుందట వినాలా అని ఆయన కూడా వెళుతున్నాడు.
0: వన్ బిగ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ ట్రైన్.
1: ఇతను ఇప్పుడు ఐఏఎస్, అప్పుడు ఐసీఎస్ ఆఫీసర్.
0: ఇన్ దోస్ డేస్ ఇట్ వాజ్ ఐసీఎస్.
1: గొప్ప ఐసీఎస్ అంటే చాలా గొప్ప పేరు.
0: ICS is the highest achievement.
1: అతను కూడాను వెళుతున్నాడు ఈ యొక్క ట్రైన్ లోపల.
0: హీ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ బై ద సేమ్ ట్రైన్.
1: ఇద్దరు ట్రైన్ దిగారు.
0: బోత్ ఆఫ్ దెమ్ గాట్ డౌన్.
1: ట్రైన్ దిగేటప్పటికి
0: ఎట్ ద టైమ్
1: ఈ విద్యాసాగర్ ను చూచాడు ఆయన.
0: హీ సా విద్యాసాగర్.
1: ఇతను ఎవరో ఒక కూలీ మనిషి అనుకున్నాడు.
0: హీ థాట్ దట్ హీ సింప్లీ ఏ కూలీ పోర్టర్.
1: అయ్యా, నాకు ఈ పెట్టె చిన్న పెట్టె హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తావా అన్నాడు.
0: అండ్ హీ ఆస్క్డ్ విద్యాసాగర్, ఐ హావ్ గాట్ స్మాల్ బాక్స్, వుడ్ యూ క్యారీ ఇట్ ఫర్ మీ.
1: విద్యాసాగర్ ఆనందించాడు.
0: విద్యాసాగర్ వాజ్ హ్యాపీ.
1: నాకు ఇలాంటి సేవను ఒకటి అందించాడు కదా ఈ మహనీయుడని, ఆ దీన్ని పట్టుకున్నాడు, తను ఎక్కడికి పోవాలి అన్నాడు.
0: హీ వాజ్ సో హ్యాపీ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వీస్.
1: అప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, విద్యాసాగర్ అనేటువంటి ఒక ఆయన ఒక దగ్గర ఉపన్యాసం చెప్తున్నాడట, ఆ ఉపన్యాసం చోటుకు నన్ను తీసుకెళ్ళు అన్నాడు.
0: దిస్ ఐసీఎస్ ఆఫీసర్ దెన్ సెడ్ టేక్ మీ టు దట్ ప్లేస్ వేర్ విద్యాసాగర్.
1: విద్యాసాగర్ నవ్వుకున్నాడు. నా పేరు తెలియదే ఇంకా అతనికి.
0: విద్యాసాగర్ స్మైల్.
1: నేను ఎవరో అని తెలియదే అని అనుకున్నాడు పాపం.
0: హీ థాట్ హీ డజ్ నో హూ ఐఎమ్ వాట్ ఐఎమ్.
1: తీసుకెళ్లాడు.
0: అండ్ దిస్ పర్సన్ టుక్ హిమ్ దేర్.
1: అందించాడు.
0: అండ్ హీ గేవ్ హిమ్ బ్యాక్.
1: తాను వెనుకపోతుంటే ఆ యొక్క ఐసీఎస్ ఆఫీసర్ చెప్పాడు, అయ్యా ఇదిగో తీసుకో అని రెండు రణాలు ఇచ్చాడు.
0: వైల్ విద్యాసాగర్ వాజ్ రిటర్నింగ్, ఐసీఎస్ ఆఫీసర్ వాజ్ రెడీ టు పే హిమ్.
1: దేనికోసం మీరు ఇస్తున్నారు?
0: వై డూ యూ పే మీ?
1: నీవు నా యొక్క సూట్ కేసు తీసుకుని వచ్చావు బ్యాగ్.
0: బికాస్ యూఆర్ క్యారింగ్ మై సూట్ కేస్.
1: దానికోసం ఇస్తున్నానన్నాడు.
0: ఫర్ దట్ పర్పస్ ఐ గివ్.
1: అయ్యా, నేను కూలి కోసం రాలేదు, నీకు సహాయం చేయాలని నేను వచ్చాను.
0: విద్యాసాగర్ సెట్ ఐఎమ్ నాట్ ఎ పోర్టర్.
1: దయచేసి నన్ను క్షమించండి, ఈ డబ్బు నాకు అక్కర్లేదన్నాడు, వెళ్లిపోయాడు.
0: ఈ సెట్ పార్డన్ మీ, ఐ డోంట్ వాంట్ మనీ. అండ్ హీ రిటర్న్.
1: తిరిగి స్టేజ్ దగ్గర పోయి ఈయన కూర్చున్నాడు. ఐసీఎస్ ఆఫీసర్,
0: ది ఐసీఎస్ ఆఫీసర్ సాట్ ఆన్ ద డయస్.
1: అందరూ కాచుకున్నారు, విద్యాసాగర్ వస్తాడు, విద్యాసాగర్ వస్తాడు, విద్యాసాగర్ వస్తాడని.
0: ది ఎంటైర్ అసెంబ్లీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ విద్యాసాగర్.
1: ఈ విద్యాసాగర్ చిన్న బ్యాగ్ చేతిలో పట్టుకుని సింపుల్ మ్యాన్ అతని స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు.
0: విద్యాసాగర్ బీయింగ్ ఎ సింపుల్ మ్యాన్,
1: అందరూ అతన్ని ఖర్చుకుని అనేక రకములుగా అతన్ని వర్ణించుకుంటూ అతనికి మాలలు వేస్తూ వచ్చారు.
0: విద్యాసాగర్ గాట్ ఆన్ టు ద డయస్ క్యారింగ్ ఎ స్మాల్ బ్యాగ్స్. ఎవ్రీబడి స్టార్ట్ అప్రిషియేట్.
1: ఈ ఐసీఎస్ ఆఫీసర్ అనుకున్నాడు, మరే నా పెట్టి మోసుకుని వచ్చినటువంటిది ఇతనే కదా.
0: ఎవ్రీబడి గార్లెండెడ్ విద్యాసాగర్. దెన్ ఐసీఎస్ ఆఫీసర్ థాట్ ఇది సేమ్ పర్సన్ క్యారీడ్ మై బ్యాగ్.
1: మనసులో తాను అనుకుని, ఎటువంటి విద్యావంతుడైనప్పటికీ నిగర్వి నిగర్వి.
0: దో విద్యాసాగర్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్, హీ హాస్ నో ఈగో, నో ప్రైడ్.
1: ఎంత గర్వానికి గురి కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ అఫోర్డ్ బి ప్రౌడ్ ఎనఫ్.
1: కనుక గర్వం ఉన్నటువంటి వానికి కట్టుకున్న భార్య గాని కన్న కుమారుడు కూడా గౌరవించడు.
0: ఎ మ్యాన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ బై వైఫ్ ఆర్ సన్ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుకనే గర్వమే లేనటువంటి వాడు ఈ విద్యాసాగర్.
0: విద్యాసాగర్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ప్రైడ్.
1: అతను వెళ్లి ఆ స్టేజ్ లోపల
0: దేర్ ఆన్ ద డయస్
1: చక్కని ఆదర్శవంతమైనటువంటి యొక్క మానవులకు అనుకూలవంతమైనటువంటి యొక్క ఉపన్యాసం ఇచ్చాడు.
0: హీ గేవ్ ఎ లాంగ్ టాక్ containing all that which is required for humanity.
1: నిమిషమునకు గ్రాప్స్ వేస్తూ వచ్చారు.
0: He was cheered and loudly applauded.
1: అంతటి మాధుర్యమైనటువంటి యొక్క కంఠంతో అంతటి పవిత్రమైన విషయాలను హృదయానికి హత్తుకుని పోయేటట్టుగా తాను చెప్తూ వచ్చాడు.
0: With melodious voice he could speak with all that is essential to the entire man.
1: తాను నిత్య జీవితంలో జరిగేటువంటివన్నీ చెప్తూ వచ్చాడు.
0: He was explaining the daily happenings.
1: కేవలం ఒక స్టోరీస్ చెప్తూ పోలేదు.
0: Not merely a story.
1: ఒక గంటలో ఉన్న విషయాన్ని గురించి చెప్పడం లేదు.
0: Not textual information.
1: ఆయన అన్ని ఎక్స్‌పీరియన్స్ ని చెప్తూ వచ్చాడు.
0: All his teachings are based on experience.
1: కనుకనే అలాంటి విద్యావంతుడు తన అనుభూతిని 10 మందికి పంచిపెట్టినప్పుడు 10 మంది ఎంత ఆనందించారు.
0: And such an educated man shared his experience
1: back and forth.
0: All felt happy. Everybody rejoiced on the occasion.
1: కనుక అలాంటి మహనీయులు భారతదేశంలో ఎందరో ఉంటున్నారు.
0: సచ్ నోబుల్ సోల్స్ ఆర్ మెనీ హియర్ ఇన్ భారత్.
1: ఈనాటికి కూడా నిగర్వులైనటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
0: దేర్ ఆల్సో మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ హంబుల్ అండ్ సింపుల్.
1: దేశం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దేశము.
0: భారత్ ఈజ్ ఎ సీక్రెట్ ల్యాండ్.
1: పవిత్రమైనటువంటి భూమి.
0: ఈజ్ ఎ సీక్రెట్ ల్యాండ్.
1: ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టి మనం ఇంకా కూడాను పవిత్రమైన భారతీయుని గురించి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనము?
0: Having been born in the sacred land, if we do not understand what Papa it is, what for is of life?
1: పామరత్వము పట్టి,
0: we are fully ignorant because
1: దైవ ప్రీతి లేని దాని పట్టి,
0: and we don't have love for God.
1: మానవత్వం అనే మానవులందున,
0: and human quality is totally gone.
1: విశ్వ శాంతికి ఇది విప్లవంబు.
0: And this is the cause for the revolution.
1: ఈనాడు శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ఇదే మూల కారణము.
0: Why is there no peace in this world? This is the cause.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము.
0: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ ద ఫర్బేరెన్స్ దట్స్ ద బ్యూటీ.
1: వ్రతములన్నింటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
0: అఫ్ ఆల్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈస్ ది బెస్ట్.
1: మధుర భావం ఏది మన దేశమందన్న మాతృభావం కన్నా మాన్యమేది.
0: ద మోస్ట్ నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్.
1: ప్రాణము కంటెను మానమ్మే ఘనమవు మన దేశ నీతిని మంటగలిపి.
0: ఇన్ ఫ్యాక్ట్ క్యారెక్టర్ ఇస్ మచ్ మోర్ దాన్ లైఫ్.
1: నేటికిచ్చిన పరదేశ నీతులరచి
0: అండ్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద కోడ్
1: విచిత్ర స్వేచ్ఛను విచ్చుకత్తే
0: వీ ఆర్ ఫాలోయింగ్ ద కోడ్ అండ్ ద కాండక్ట్ ఏపింగ్ ది ఫారిన్ కంట్రీస్.
1: ఏమందు భారత పాలనంబు?
0: వాట్ హాడ్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ?
1: ఎలాంటి పవిత్రమైన భారతదేశము?
0: వాట్ ఇస్ సీక్రెట్ ల్యాండ్?
1: ఎలాంటి ఆదర్శాలను అందించినటువంటి దేశము?
0: వాట్ ఎన్ ఐడియల్ కంట్రీ?
1: ఈనాడు అతి పవిత్రమైన దేశము ఈ గతిని అనుభవిస్తుండాలి.
0: దిస్ ఇస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ది సీక్రెట్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: భారతీయ సంస్కృతిని మనం చక్కగా అర్థం చేసుకోలేకపోవటమే కారణం.
0: వీ హావ్ నాట్ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్
1: దాని ఆచరణలో పెట్టి అనుభవించలేకపోవటమే కారణము.
0: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు experience the culture of Bharat.
1: Vidyarthularaa,
0: students,
1: vidyarthiniyularaa,
0: boys and girls,
1: pavitramaina Bharat desham yokka charitra okka thori meeru vismarinchi,
0: you have forgotten the history of this country,
1: ee desham yokka sampattini gurinchi meeru manasulo mananam cheskondi,
0: you now recapitulate, think of the glory of this land,
1: ee goppa upakaram cheyakapoyinappudiki ee kinchittaina kuda oka manavuniki upakaram chesi aanandanni anubhavinchandi.
0: Be happy at least by helping a single person.
1: పూర్వమంతా కూడాను ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో భారతదేశంలో కాలు పెట్టేటప్పటికి ఎంతో పవిత్రమైన భావాలు వచ్చేటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ మెనీ పీపుల్ విజిటెడ్ దిస్ ల్యాండ్ అండ్ దే హావ్ హ్యాడ్ నోబుల్ థాట్స్.
1: రంగూన్ వార్ జరిగిన తర్వాత,
0: ఆఫ్టర్ రంగూన్ వార్,
1: అక్కడ నుంచి ఒక తల్లి కుమారుడు నడుచుకొని వచ్చాడు.
0: మదర్ కేమ్ హియర్ అలాంగ్ విత్ హర్ సన్.
1: చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు.
0: ద బాయ్ వాస్ సో యంగ్ ఏజ్ 10.
1: మద్రాస్ కు వచ్చి చేరారు.
0: దే రీచ్ మద్రాస్.
1: ఆ పిల్లవాడికి ఆకలి అయింది.
0: ద బాయ్ వాస్ హంగ్రీ.
1: మాతృమూర్తి యొక్క హృదయము కరిగిపోయింది.
0: మదర్ ఫెల్ సో సాడ్ వాచింగ్ ది ప్లాంట్.
1: నాయన నీ చెట్టు కింద కూర్చో అని 10 ఇండ్లకు పోయింది. ఇంత బిచ్చం ఎత్తింది, తీసుకుని వచ్చింది.
0: మదర్ వాంటెడ్ ద బాయ్ టు వెయిట్ సిట్ అండ్ రిట్రీ అండ్ షీ బ్రాట్ ఫుడ్.
1: అందులో బిడ్డకు పెట్టి ఆ బిడ్డ తిన్న తర్వాత మిగిలినటువంటిది తాను కూడా భుజించింది.
0: షీ సర్వ్ ద ఫుడ్ టు హర్ సన్ అండ్ లేటర్ షీ హస్ పార్టీ.
1: ఒక దినము, రెండు దినము, మూడు దినము జరిగింది ఆ విధంగా.
0: 2 డేస్, 3 డేస్ పాస్డ్ లైక్
1: దట్. ప్రతి దినము ఎవరు మీకు వడ్డిస్తారు, ఎవరు మనకు దానమిస్తారు?
0: హూ విల్ సర్వ్ యూ ఫుడ్ ఎవ్రీ డే?
1: ఇవ్వలేదు.
0: నో,
1: ఇవ్వలేకపోవటం వల్ల తల్లి తెచ్చినటువంటిది బిడ్డకు పెట్టేది తాను పస్తుండేది.
0: Therefore what happened? Mother served food to son and she starved.
1: ఆ మదరు నిజమైనటువంటి ఒక మాతృదేవి యొక్క ఈ తత్వము భారత మదరు.
0: And in fact she has got the very nature, the spirit of a mother.
1: కనుకనే ఆమె పస్తు పడి ఉండేటువంటిది.
0: సో షీ ఫాస్టెడ్.
1: ఆ విధంగా పస్తు ఉండి ఉండి ఉండి ఉండి కట్టకడపడి శరీరం క్షీణించిపోయింది.
0: బికాజ్ షీ స్టార్వ్డ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ షీ వాస్
1: భిక్షానికి పోవడానికి కూడా శక్తి లేదు.
0: షీ హస్ నో ఎనర్జీ టు ఈవెన్ టు బెగ్.
1: అప్పుడు కుమారుడు లేచాడు, అమ్మా నీవు చాలా బలహీనురాలైపోయినావు, నీవు కూర్చో, ఈనాటి నేను భిక్షం ఎత్తుతాను.
0: ద సన్ సెడ్, మదర్ యు ఆర్ సో వీక్ టుడే, ఐ విల్ గో అండ్ బెగ్.
1: కానీ కుమారుడు భిక్షం ఎత్తుతున్నాడంటే ఏ తల్లి కూడా అంగీకరించదు.
0: మదర్ కెనాట్ యాక్సెప్ట్ దిస్ son begging for her.
1: అలాంటి తల్లులు కూడా భారతదేశంలో ఈనాటికి కూడా ఎందరో ఉంటున్నారు.
0: Sort of mothers are many even today.
1: పోయాడు బిచ్చం ఎత్తాడు, ఎత్తాడు కొద్ది చిక్కి చిక్కుతూ ఉంది, కొద్ది కొద్దిగా చిక్కుతూ వచ్చింది.
0: The boy went around and begged.
1: అమ్మ తెచ్చి పెట్టేటువంటి వాడు, నాయన నీవు తినంటే నేను తిన్నానులే అని తృప్తి పడేటువంటి వాడు.
0: And the boy served food to his mother and he fasted.
1: ఆ విధంగా జరిగేటప్పటికి తన దేహం కూడా క్షీణించిపోయింది.
0: Ultimately boy also became weak.
1: ఒక ఇంటికి వెళ్ళాడు పాపం.
0: ద బాయ్ వెంట్
1: చాలా బలహీనంగా ఉన్నాడు.
0: వాస్ వెరీ వీక్.
1: మాటలు కూడా రావటం లేదు.
0: హీ కుడ్ నాట్ ఈవెన్ స్పీక్.
1: భవతి బిచ్చాన్ దేహి అని అడిగాడు.
0: అండ్ హీ సెడ్ ఐ వాంట్ మై ఫుడ్.
1: ఒక వరండాలో ఈజీ చైర్ వేసుకుని ఒక ఆఫీసర్ పేపర్ చదువుకుంటూ ఉన్నాడు.
0: వన్ ఆఫీసర్ వాస్ గోయింగ్ త్రూ ఎ పేపర్ రిలాక్సింగ్ ఆన్ అన్ ఈజీ చైర్.
1: అప్పుడు ఇతను చూచాడు, విన్నాడు ఈ విషయము.
0: హీ హర్డ్ ది షౌట్స్ ఆఫ్ ద బాయ్.
1: హే బాయ్, ఎవరు నీవు అన్నారు.
0: హి సెడ్, ఓ బాయ్ హూ ఆర్ యు.
1: జవాబు కూడా చెప్పడానికి శక్తి లేదు.
0: ద బాయ్ వాస్ సో వీక్ దట్ హి కుడ్ నాట్ రిప్లై. బట్ హి సాట్ దేర్.
1: కూర్చునేటప్పటికే ఆ ఆఫీసర్ లోపలికి వెళ్ళాడు, ఇంత అన్నం తీసుకుని వచ్చి ఆకులో పెట్టి తినమని చెప్పాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ ద ఆఫీసర్ వెంట్ ఇన్ సైడ్, బ్రాట్ ఫుడ్, సర్వ్డ్ హిమ్ ఆన్.
1: తినలేదు.
0: Well, the boy didn't
1: eat. ఆకలి అంటున్నావు, ఎందుకోసం తినకూడదు నీవు?
0: ద ఆఫీసర్ షౌటెడ్, యు సే యు ఆర్ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
1: నీవు కేవలం దొంగగా ఉంటున్నావు.
0: యూ సీమ్ టు బి ఏ థీఫ్.
1: నీకు నిజంగా ఆకలే ఉంటుంటే ఎందుకు భుజించకూడదు?
0: యు ఆర్ రియల్లీ హంగ్రీ, వై డోంట్ యూ ఈట్?
1: అప్పుడు ఆ బిడ్డవాడు జవాబు చెప్పడానికి లేక ఏదో వినపడి వినపడినట్టుగా చిన్నగా మాట్లాడుతున్నాడు.
0: ద బాయ్ బీయింగ్ సో వీక్, హీ కుడ్ నాట్ స్పీక్ లౌడ్లీ.
1: ఆఫీసర్ అతని నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు.
0: ఆఫీసర్ కేమ్ సో క్లోజ్.
1: ఆ బాయ్ చెప్పాడు మొదలు అమ్మకు.
0: అండ్ ద బాయ్ సెడ్, ఫుడ్ ఫర్ మదర్.
1: మొదలు నేను తల్లికి అందించాలి.
0: ద మదర్ షుడ్ హ్యావ్ ఫుడ్ ఫస్ట్
1: అన్నాడు, ప్రాణం ఇచ్చాడు.
0: అండ్ దెన్ హీ డైడ్.
1: అలాంటి పిల్లలు, అలాంటి తల్లులు ఆనాటి కాలం లోపల ఎన్ని విధములుగా కూడా సేవలు చేసేటువంటి వారు.
0: సచ్ బాయ్స్, సచ్ సన్స్ అండ్ మదర్స్ వర్ దేర్ అండ్ సర్వ్డ్.
1: తన ఆకలైపోయి తన ప్రాణం పోతున్నప్పటికి మొదలు అమ్మకు, మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
0: Even at the time of death, even while leaving the body, the boy said, the food is for first.
1: ఇలాంటి
0: పిల్లలు
1: ఈనాడు ఎక్కడైనా చిక్కుతారా అని ఆశిస్తున్నాను.
0: Today, do you find any of that sort today?
1: కాని ఉన్నారు.
0: There are.
1: భారతదేశంలో లేకపోలేదు.
0: Not that there are none.
1: పవిత్రమైన భారతదేశంలో అంతో ఇంతో ఉన్న కొంచెం దయ కలిగినటువంటి హృదయాలు ఉంటున్నాయి.
0: In this great land, there is no dearth of noble people.
1: కానీ ఈనాడు ఇంత అభివృద్ధి గాంచినటువంటి దేశంలో ఒక్కరైనా కూడా కంటికి కనిపించకుండా పోతున్నారు.
0: But we are not able to see them quite frequently.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు మొట్టమొదటి దయను పెంచుకోండి.
0: First, develop compassion.
1: పది మంది యొక్క కష్టములు చూచి మీ కన్నీరు కార్చండి.
0: You shed tears watching the suffering of your parents.
1: వారి కష్టములను నివారించడానికి తగినటువంటి కృషి చేయండి.
0: Make every effort to give them relief.
1: వాళ్ళకు తగినటువంటి సహాయం చేయండి.
0: యూ హెల్ప్ యువర్ పేరెంట్.
1: నీతో నీ దోపి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో, 1 రూపాయి అయినా ఒకరికి దానం చేయండి.
0: ఇఫ్ యూ 10 రూపీస్, అట్లీస్ట్ 1 రూపీ.
1: త్యాగానికి పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు, అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు.
0: నో అసోసియేషన్, నో అథారిటీ, నో లీనియేజ్, నో పొజిషన్ వుడ్ కన్ఫర్ ఇమ్మోర్టాలిటీ.
1: నయా పైసలైనా ఇచ్చి వాడికి సహాయం చేయండి.
0: సో యూ హెల్ప్ అదర్స్ బై ఆఫరింగ్ అట్లీస్ట్ ఎ పిటెన్స్.
1: ఆ విధమైనటువంటి సహాయం చేయండి. మీరు
0: రెండర్ హెల్ప్.
1: హస్తస్య భూషణం దానం.
0: And if a real jewel to the hand is charity.
1: భూషణము కంఠస్థ సత్యం, సత్యంకే కంఠమునకు భూషణం.
0: అండ్ ద జ్యువెల్ టు ద నెక్ ఇస్ ద అటరెన్స్ ఆఫ్ ట్రూత్.
1: మన కంఠము నెక్లెస్ కాదు భూషణము.
0: ఇస్ నాట్ ద నెక్లెస్, దట్స్ ద డెకరేషన్.
1: సత్యమే మన భూషణము.
0: ద ట్రూత్ ఇస్ ద రియల్ జ్యువెల్.
1: చేతికి దానమే ఒక భూషణము.
0: అండ్ ఫర్ ద హ్యాండ్ ద జ్యువెల్.
1: ఇలాంటి భూషణాలు ఉండేటువంటి మనకు అనేక భూషణాలు మనకు ఎందుకు ఆశించాలి?
0: వెన్ యు హావ్ సచ్ ప్రెషస్ జ్యువెల్స్, వై డు యు వాంట్ ద రిమైనింగ్ జ్యువెల్స్?
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: దయాహృదయులైపోయి మీ చదివిన చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి.
0: having acquired all this education, be ready to sacrifice, get a good name to the society and
1: yourself. అహంకారము ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి.
0: బ్రష్ అసైడ్ యాంగర్ ఈగో హెట్రెడ్ దే షుడ్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్.
1: ఈ దుర్గుణాలను లోపల ఉంచుకొని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటుంది.
0: విత్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ, ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ ఎనీథింగ్ ఇన్ చారిటీ, ఇట్ టర్న్స్ బిట్టర్ బిట్టర్ బిట్టర్ ఓన్లీ.
1: అలాంటి దానం చేయకండి.
0: Don't do such
1: things.
0: Get rid of all bad
1: qualities.
0: And develop compassion, kindness. And with love, share bliss with
1: everybody. చదువులో ఉన్నటువంటి అంతరార్థాన్ని,
0: దట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ త్రూ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈనాడు దేశమునకు చేయవలసినటువంటి సేవ ఇలాంటిది.
0: This sort of a service you should
1: గొప్ప భవనాలు కట్టకండి, గొప్ప ఇదిగా కట్టకండి, స్కూల్స్ కట్ట. మీ చేతనేంత ఎంతవరకు శక్తో అంత పనులు చేయండి. మీరు
0: యూ డోంట్ నీడ్ టు కన్స్ట్రక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ బిగ్ హ్యూజ్ జైజాంటిక్ బిల్డింగ్.
1: ఏది చేసినా ప్రేమతో చేయండి.
0: వాట్ ఎవర్ యూ మే డూ, డూ ఇట్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి ధనం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ మోర్ దెన్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే.

0: Radio Sai is happy to bring you now a special discourse in a question and answer format. On 21st November 2001, during the valedictory function of the first Sai Schools conference, Bhagawan graciously answered the questions submitted by the delegates of the conference. Enjoy the divine Q&A.
1: The first question: what is the relation between religion, spirituality and educare?
2: తలచినటి పనులు తారుమారైనను, తలచినటి పనులు తారుమారైనను, వెనకవలదు ఎవరు తొణకవలదు. చీకు చింత వీడి చిరునవ్వు నవ్వినా, చీకు చింత వీడి చిరునవ్వు నవ్వినా, అతని గుండె పండినట్టి గుండె, అతని గుండె పండినట్టి గుండె.
1: ఇఫ్ ఆల్ ఆఫ్ ద టాస్క్స్ థాట్ ఓవర్ ఆర్ రివర్స్డ్, if one is to face negative results, one need not waver nor afraid of the situation. One has to give up the anxiety and worry and smilingly accept things as they come to us. Such a man's heart is really fulfilled.
2: Prema swarupulara,
1: embodiments of love.
2: Matamunaku ఆధ్యాత్మికమునకు, ఎడ్యుకేర్ కు కూడాను ఉండేటువంటి సంబంధ బాంధవ్యము మీరు గుర్తించలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటున్నది.
1: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నో అవర్ క్వశ్చన్ బికాస్ వీఆర్ యెట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేర్.
2: మొట్టమొదట రిలిజన్ అంటే ఏమిటి, దీన్ని అర్థం చేసుకోండి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ రిలిజన్ ఈజ్.
2: రిలిజన్ మీన్స్ రియలైజ్ ఈజ్ రిలిజన్.
1: రిలిజన్ మీన్స్ రియలైజేషన్ ఈజ్ రిలిజన్.
2: దేన్ని రియలైజేషన్ చేయాలి?
1: వాట్ హ్యాస్ గాట్ టు బి రియలైజ్డ్?
2: నీవెవరో మొట్టమొదటి నీవు గుర్తించినప్పుడే ఈ రిలిజన్ నీకు చక్కగా అర్థమవుతుంది.
1: ఇఫ్ యు నో హూ యు ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ రిలిజన్ ఈజ్.
2: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ?
2: కేవలము భజనలు చేయటము, పూజలు చేయటము, ఆరాధనలు సల్పటము, దేవాలయములకు పోవటము, యాత్రలు సల్పటము ఇత్యాది సత్కర్మలన్నీ కూడాను కేవలము ఆధ్యాత్మిక మార్గమునకు సంబంధించినవని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ యాక్టివిటీస్ లైక్ చాంటింగ్ హిస్ నేమ్, ఆఫరింగ్ వర్షిప్, విజిటింగ్ టెంపుల్స్, టు గో ఆన్ పిల్గ్రిమేజ్ ఆర్ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్.
2: ఇది కాదు ఆధ్యాత్మికము.
1: దిస్ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ.
2: నీ యందు ఏ ఆత్మ కలదో ఆ ఆత్మనే సర్వలయందు ఉన్నది అనేటువంటి ఏకాత్మ భావాన్ని గుర్తించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
1: ద ట్రూ స్పిరిచువాలిటీ మీన్స్ ద సెల్ఫ్ ఇన్ యూ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్. దట్ రియలైజేషన్ ఈజ్ స్పిరిచువాలిటీ.
2: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ వాంట్స్ us to know unity in diversity.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: నీవు కన్నులు మూసుకో.
1: యు క్లోజ్ యువర్ ఐస్.
2: కానీ ఒక్క వ్యక్తి కూడా నీకు కనిపించడు.
1: యు కెనాట్ సీ ఈవెన్ వన్ పర్సన్.
2: కానీ ఆ కన్నులే ఒక్కతూరి తెరిచి చూడు.
1: బట్ యు ఓపెన్ యువర్ ఐస్ ఫర్ ఎ మోమెంట్,
2: అనేక వేల శిరస్సులు కనిపిస్తున్నాయి.
1: యు విల్ సీ మెనీ మెనీ హెడ్స్ ఆల్ అరౌండ్.
2: ఈ శిరస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ దీస్ హెడ్స్ హ్యావ్ కమ్.
2: నీ కన్నులు మూసుకున్నప్పుడు ఈ శిరస్సులు ఎక్కడ ఉండినాయి?
1: వెన్ యు క్లోజ్ యువర్ ఐస్ వాట్ హ్యాపెన్ టు ఆల్ దీస్ హెడ్స్?
2: కన్నులు తెరిచేటప్పటికి ఈ యొక్క శిరస్సులంతా ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి?
1: ద మూమెంట్ యు ఓపెన్ యువర్ ఐస్ యు హ్యావ్ సీన్ దెమ్ ఆల్. వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
2: వీరందరూ ఎవరు?
1: హూ ఆర్ దే ఆల్?
2: ఈ శిరస్సులు ఎవరివి?
1: టు హూమ్ డు దే బిలాంగ్?
2: అని విచారణ చేస్తే,
1: ఇఫ్ యు ఎంక్వైర్,
2: ఇన్ని శిరస్సులు నీ యొక్క నేత్రములందే ఉన్నవి కానీ బయట నుంచి రాలేదు.
1: ఆల్ దీస్ ఫిగర్స్ ద హెడ్స్ ఆర్ ఇన్ యూ ఓన్లీ, ఇన్ యువర్ ఐ, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
2: కనుకనే అన్ని భూతములు కూడాను నీయందే ఉన్నవి.
1: హెన్స్ ఆల్ ఎలిమెంట్స్ బీయింగ్స్ ఆర్ ఇన్ యూ.
2: నీవు అన్ని భూతములు యందు ఉంటున్నావు.
1: లైక్ వైజ్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
2: కనుక ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసేది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్నెస్ ఇన్ మల్టిప్లిసిటీ.
2: నేను ఏకుణ్ణి కాదు, అనగా నీకు ఒక్కడు కాదు.
1: ఇట్ మీన్స్ ఐఎమ్ నాట్ ఓన్లీ వన్ అలోన్.
2: అనేకత్వంలో నేనొక్కడు.
1: ఐఎమ్ వన్ అమంగ్ ద మెనీ.
2: అనేటువంటి ఒక సత్యాన్ని మొట్టమొదట గుర్తింపచేస్తుంది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ విల్ మేక్ యూ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్టర్ ఫస్ట్.
2: కనుక ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన ఇలాంటి కర్మలు ఆచరించేటువంటివి ఆధ్యాత్మికములు కావు.
1: హెన్స్ ద ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ ఇన్ ట్రూ సెన్స్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
2: ఆది ఆత్మ ఇస్ ఆధ్యాత్మ.
1: ఆది ప్లస్ ఆత్మ ఇస్ ఆధ్యాత్మ.
2: అది అందరి యందు ఒక్కటే ఉన్నది.
1: ఇట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
2: ప్రత్యేకంగా లేదు.
1: ఇట్ ఈస్ నాట్ సెపరేట్.
2: కానీ దీన్ని ప్రత్యేకంగా ప్రపంచమునందు వేరుగా ఉన్నదని భావించి దీనివల్ల మీరు తారుమారైపోయి అనేక సందేహములకు, అనేక అనుమానములకు గురి అయి ఏకత్వాన్ని భిన్నత్వం గావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ద సెల్ఫ్ బీయింగ్ సెపరేట్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ హెన్స్ వీఆర్ పుట్ టు సఫరింగ్ డౌట్స్, సస్పిషన్స్.
2: ఇది అన్నీ కూడాను నీ ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ ఎమనేట్ అవుట్ ఆఫ్ యువర్ లవ్ ఓన్లీ.
2: కనుక మతమునకు, అనగా రిలీజియస్ కూడా, ఈ యొక్క ఆధ్యాత్మికమునకు, ఎడ్యుకేర్కు ఉండేటువంటి ఒక సంబంధం ఏమిటి అని దీని యొక్క క్వశ్చన్ యొక్క ఆ సందేహం.
1: ద క్వశ్చన్ డౌట్ రేజ్డ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేర్.
2: ఈ మూడు కూడాను వేరు కాదు.
1: ఆల్ ది త్రీ ఆర్ నాట్ సెపరేట్.
2: ఈ మతము అనేటువంటిది రియలైజ్ చేసుకున్నటువంటిది, నిన్ను నీవు రియలైజ్ చేసుకోవటమే, నిన్ను నీవు చూసుకోవటమే ఆధ్యాత్మికము.
1: రియలైజేషన్ ఇస్ రిలిజియన్. టు నో దై సెల్ఫ్, ద సెల్ఫ్ ఈజ్ స్పిరిచువాలిటీ.
2: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఇది నా కర్చీఫ్.
1: దిస్ ఈజ్ మై కర్చీఫ్.
2: ఇది నా టంబ్లర్ ప్లేట్.
1: దిస్ ఈజ్ మై టంబ్లర్ ప్లేట్.
2: ఇది నా దేహము.
1: దిస్ ఈజ్ మై బాడీ.
2: ఇది నా చెయ్యి.
1: దిస్ మై హ్యాండ్.
2: అన్నిటినీ నాది నాది అని అన్నావు.
1: యూ క్లెయిమ్ ఆల్ దిస్ మైన్.
2: కానీ హూ ఆర్ యూ?
1: Then who are you?
2: నీవెవరో ఒకరు ఉంటే కదా ఇవన్నీ నావి అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు.
1: సిన్స్ యు ఆర్ దేర్ యు క్లెయిమ్ ఎవ్రీథింగ్ యాజ్ మైన్.
2: ఇది నా కర్చీఫ్.
1: దిస్ మై కర్చీఫ్.
2: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
2: దిస్ ఇస్ మై బాడీ.
1: దిస్ మై బాడీ.
2: బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్
2: మీ. ఐ యామ్ నాట్ ది బాడీ.
1: ఐ యామ్ నాట్ ది బాడీ.
2: బట్ హూ యామ్ ఐ?
1: దెన్ హూ యామ్ ఐ?
2: దీన్ని విచారం చేసుకుంటే ఈ అన్నింటికి వస్తువుల యొక్క సమగ్రతకు వేరైనటువంటిదే ఒక వ్యక్తిత్వము.
1: యాజ్ వి ఎంక్వైర్ క్లియర్లీ, వీ విల్ ఐడెంటిఫై దట్ సెల్ఫ్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ దీస్ కంపోనెంట్స్ టుగెదర్.
2: కనుక మొట్టమొదట దీని అన్నిటికీ మాస్టర్ అయినటువంటి వాడు నీవు.
1: సో ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఈజ్ యు.
2: ఇవంతా కూడా కేవలము మెటీరియల్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ మెటీరియల్.
2: కనుకనే మాస్టర్ ది మైండ్ బీ ఎ మాస్టర్ మైండ్
1: మాస్టర్ ది మైండ్ బీ ఎ మాస్టర్ మైండ్
2: కనుక ఇవన్నీ కూడాను అన్నింటికి నీవే మాస్టర్
1: యు ఆర్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్
2: ఆ మాస్టరే ఆత్మ
1: దట్ మాస్టర్ ఈజ్ ఆత్మ
2: ఆత్మనే సర్వులు ఎందు ఉన్నటువంటిది
1: ద సేమ్ సెల్ఫ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్
2: అదే నీలో కూడా ఉన్నది
1: దట్ ఈస్ ఇన్ యూ ఆల్సో
2: కనుక ఇందులో ఏకాత్మ భావము సులభంగా మనకు అర్థమవుతుంది
1: ఇట్ ఈస్ ఈజీలీ అండర్స్టూడ్ దిస్ యూనిఫామ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీవన్
2: ఇంకా ఎడ్యుకేర్ అన్నారు
1: దెన్ ఎడ్యుకేర్
2: మీరు ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని తెలుసుకోలేదు అనుకుంటే మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎట్ అవుతారు
1: ఇఫ్ యూ హావ్ నాట్ అండర్స్టూడ్ ఎడ్యుకేర్ హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్
2: ఇంగ్లీష్ పదం నుంచి ఎడ్యుకేషన్ అని వచ్చింది
1: దట్ ఇట్స్ ఎ డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్
2: విద్య అనే అర్థము
1: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ విద్య
2: ఎడ్యుకేషన్ నాట్ ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేషన్
2: ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము ఒక విద్య
1: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ విద్య
2: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది
1: వేర్ ఫ్రమ్ యు గాట్ దిస్ ఎడ్యుకేషన్
2: లాటిన్ లాంగ్వేజ్ లోపల ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది
1: ఇట్ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ఒరిజినల్ లాటిన్ టర్మ్ ఎడ్యుకేర్
2: ఎడ్యుకేర్
1: ఎడ్యుకేర్
2: ఈ ఎడ్యుకేర్ నుంచినే ఎడ్యుకేషన్ వచ్చింది
1: ఆరిజిన్ ఇస్ ఎడ్యుకేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ డిరైవ్డ్ అవుట్
2: ఎడ్యుకేర్ ఎడ్యుకేషన్ రెండు వేరు కాదు
1: ఎడ్యుకేర్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్ సెపరేట్
2: రెండు ఒక్కటే
1: బౌత్ ఆర్ వన్
2: అయితే ఎడ్యుకేషన్ అనేటువంటిది బయట ప్రపంచం నుంచి మనం సంగ్రహించుకుంటున్నాం
1: హౌఎవర్ ఎడ్యుకేషన్ ఇస్ ది కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ఔటర్ వరల్డ్
2: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది లోపల నుంచి బయటకు తీస్తున్నాం
1: ఎడ్యుకేర్ ఈస్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్
2: ఇది రెండు విధములుగా మనం తీయడానికి ప్రయత్నం చేయొచ్చు
1: దిస్ కుడ్ బి మేడ్ పాసిబుల్ బై టూ వేస్
2: ఒక్కటి
1: ఫస్ట్
2: జీవనోపాధి
1: One is living.
2: Rendavadi jeevita paramavadi.
1: Second, the aim of life.
2: Manaku telisinatundi vishayanni manam bayata nintistunnam.
1: What we do not know, we learn from outside.
2: Manaku telinatundi enniyo lopala agocharanga untunnayi.
1: There are many things that we do not know.
2: Vatini manamu prayatnapurvakanga bayataki teevali.
1: Out of effort, we should bring them forth from within.
2: ఇప్పుడు మొట్టమొదట ఏబిసిడి అని అక్షరాలు నేర్చుకున్నాం
1: ద బిగినింగ్ యూ హావ్ లెర్న్డ్ ఆల్ఫాబెట్స్ ఏబిసిడి
2: ఇది మనకు నేర్చినటువంటి అక్షరాలు
1: దీస్ ఆర్ ద లెటర్స్ దట్ యూ హావ్ లెర్న్డ్
2: భౌతికమైనటువంటి యొక్క లక్షణాలు
1: దేర్ ఆర్ ఫిజికల్
2: అయితే దీనిని క్రమక్రమేణ జి ఓ డి పెట్టేసినప్పటికీ ఏమవుతుంది గాడ్ అయిపోయింది
1: లెటర్ If you put these letters G O D, that is the word God.
2: You also have created these letters.
1: This is the combination of your own making.
2: These letters were there before.
1: In fact, the letters were there earlier.
2: These letters were created in a word form. That is your effort.
1: It is your effort in bringing these letters together to make a word.
2: అదే విధంగానే ఒకటి మనకు తెలిసినటువంటి విషయాన్ని రెండవది తెలియనటువంటి విషయాన్ని రెండింటిని కూడా మనము లో నుంచి కూడా మనం తీసుకోవాలి
1: దేర్ఫోర్ వి షుడ్ బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్ వాట్ ఆల్ దట్ ఈస్ నోన్ అండ్ వాట్ ఆల్ దట్ ఈస్ నాట్ నోన్
2: ఎడ్యుకేర్ అనేది ఏమిటి లోపల నుంచి తివ్వటము అని దీనికి అర్థం
1: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ ఇన్సైడ్ ఫ్రమ్ విదిన్
2: దేనిని వెనుక లోపల నుంచి తివ్వాలి
1: వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ టు బి బ్రాట్
2: ఎడ్యుకేషన్ ను ఎడ్యుకేర్ నుంచి తివ్వాలి
1: ఎడ్యుకేషన్ ఈజ్ టు బి బ్రాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేర్
2: అది కూడా మళ్ళీ ఏందే ఉంటుంది
1: దట్స్ ఆల్సో విత్ ఇన్ అస్
2: ఉన్నదాననే మనం తీవటం
1: దట్ విచ్ ఈస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్
2: కనుక
1: సో
2: ఈ ఎడ్యుకేషన్ కును ఆధ్యాత్మికమునకు మతమునకు ఎట్టి భేదము లేదు
1: Hence, there's no difference at all between these two, three terms, education,
2: spirituality,
1: and religion.
2: You say religion. Religion
1: doesn't end with the mere realization.
2: Religion meant love. ఈ ప్రేమ అనేటువంటి దాని నుంచినే ఒక విధమైనటువంటి యొక్క రియలైజేషన్ కలుగుతుండాలి.
1: ఇట్ ఈస్ లవ్ దట్ టేక్స్ యూ టు రియలైజేషన్.
2: నీవు కొన్ని తప్పు పనులు చేసి ఉంటే ఆ తప్పు పనులు చేసిన వాడిని చూసేటప్పటికీ నీలో ఉన్న తప్పులన్నీ బయట వస్తుంటాయి.
1: When once you come across a person who committed mistakes, naturally all your mistakes from within will come out.
2: నీవు మంచి పనులు చేసి ఉంటే ఎదుటి వ్యక్తిని నీవు చూచి మంచివాడుగా కనిపించినప్పుడు అతన్ని చూసినప్పుడు నీ యొక్క మంచితనం అంతా బయటకు వస్తుంది.
1: Had you attempted all good deeds earlier, when you come across a good person, all the good in you will come out.
2: కేవలం అతని నుంచి నీవు చూసినట్టు కాదు.
1: It's not anything from outside.
2: నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు బయటపడుతున్నాయి.
1: The good and bad in you will come out.
2: కనుక మనము ఎవరినో చెడ్డవాడు అని అంటున్నాము.
1: We say so and so is a bad person.
2: అతను చెడ్డవాడు కాదు.
1: He is not bad truly.
2: అతని పైన ఉన్నటువంటి నీ భావం చెడ్డది కానీ అతను చెడ్డవాడు కాదు.
1: Your feeling towards him is bad and he is not bad in the true sense.
2: ఇంకొకని మంచివాడు అని అంటున్నావు.
1: You call another person good.
2: కానీ అతని యందు ఉన్నటువంటి మంచితనం నీకు కనిపించడం లేదు.
1: In fact you don't see his goodness.
2: నీకు అతని పైన ఉన్నటువంటి ఒక మంచి భావమే అది నీకు దాంట్లో రిఫ్లెక్షన్ గా ఉంటుండాలి.
1: It is only your good feeling towards him appears as reflection.
2: కనుక మంచి చేయడం అన్నీ కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: So good and bad both are the reflection of the inner being.
2: నీ యొక్క రిఫ్లెక్షన్ నీ రియాక్షన్ నీ రీసౌండ్ లే.
1: It's all your own reaction. Say so and so is a bad person.
2: అతను చెడ్డవాడు కాదు.
1: He is not bad truly.
2: అతని పైన ఉన్నటువంటి నీ భావం చెడ్డది కానీ అతను చెడ్డవాడు కాదు.
1: Your feeling towards him

0: reflection, your own reflection and your own resound.
1: కనుక ప్రతి దానికి కూడాను తన తత్వమే తనకు బయట స్వరూపకంగా కనిపిస్తూ ఉంటుంది.
0: అండ్ సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యువర్ ఓన్ ట్రూ నేచర్ అపియర్స్ అవుట్ సైడ్.
1: కనుక ఎవరిని కూడా మనము చెడ్డాని భావించకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ జడ్జ్ ఎనీవన్ యాజ్ బ్యాడ్.
1: చెడ్డాని చెప్పడానికి నీకేం అధికారం ఉంటుండాలి?
0: వాట్ అథారిటీ టు జడ్జ్ అదర్స్?
1: అతని చెడ్డతనం అనేది నీకే రీతిగా గుర్తింపజేస్తున్నావు.
0: హౌ డు యూ ఫైండ్ అవుట్ బ్యాడ్ క్వాలిటీ ఇన్ అదర్ మ్యాన్?
1: నీకు కేవలము కొన్ని అపకారం జరగటం వల్ల అతని చెడ్డవాడంటున్నావు.
0: బికాస్ యు ఆర్ పుట్ టు సమ్ హార్మ్ బై వన్ పర్సన్
1: ఇంకా ఎంత మంచి ఉన్నాయో.
0: He may be having many, plenty of
1: good. అవి నీకు ఏమాత్రము గుర్తించడానికి వీలు లేదు.
0: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు యూ టు నో దెమ్ ఆల్.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇప్పుడు
0: నౌ
1: అనిల్ కుమారు అనేటువంటి అతన్ని ఒక గుర్తుగా చెప్పమని చెప్తారు.
0: You say Anil Kumar is a name given to identify him.
1: ఒక క్రీమ్ ఒక కోట్ వేసుకున్నాడు.
0: He has put on cream colored coat.
1: రెండు అద్దాలు పెట్టుకున్నాడు.
0: He has glasses.
1: చేతిలో పెన్ను పట్టుకున్నాడు.
0: And he is holding pen.
1: 5 feet 2 inches రెండించులు ఉన్నాడు.
0: And his height is 5 feet 2 inches.
1: ఇవి మాత్రం చెప్పినంత మాత్రమున అనిల్ కుమార్ యొక్క స్వరూపాన్ని నీవు నిరూపించిన వాడు అవుతావా?
0: బై టెలింగ్ దీస్ థింగ్స్ కెన్ యూ ఎవర్ ఎక్స్ప్లెయిన్ హిస్ నేచర్? కెన్ యూ రికగ్నైజ్?
1: ఇవన్నీ నీ నేత్రానికి కనిపించినవే కానీ నీ నేత్రానికి కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి అనిల్ కుమార్ లో.
0: దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ వాచ్ బై యువర్ ఫిజికల్ ఐ. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యూ కెనాట్ వాచ్ విత్ యువర్ ఐ.
1: అతని కలర్ చూస్తే నీవు కొంచెం క్రీమ్ కలర్ గా ఉంటావు.
0: అండ్ హిస్ కలర్స్ సంథింగ్ క్రీమ్ కలర్.
1: హైట్, ఫ్యాట్, వెయిట్, కలర్ మూడింటిని నీవు చూడగలుగుతున్నావు.
0: యు ఆర్ ఏబుల్ టు వాచ్ హిస్ హైట్, వెయిట్, ఫ్యాట్ అండ్ కలర్.
1: కానీ
0: బట్
1: అతని ఇంకా ఎంత మంచి గుణాలున్నాయో.
0: How many good qualities are there in him?
1: అతనిలో ఒక దయ ఉండవచ్చును.
0: There may be compassion in him.
1: అతని యందు ఒక ప్రేమ ఉండవచ్చును.
0: There may be love in him.
1: అతని యందు ఒక క్రోధం ఉండవచ్చును.
0: There may be anger.
1: కానీ అవి నీకు కనిపించడం లేదే.
0: You don't see them.
1: కనుక అతనికి ఫ్యాట్, హైట్ ఇవన్నీ చెప్పినంత మాత్రమున అతన్ని నీవు గుర్తించిన వాడు కాదు.
0: బై మియర్లీ నోయింగ్ ఫ్యాట్ అండ్ హైట్ యూ కెనాట్ నో హిమ్ ది ట్రూ సెన్స్.
1: గుర్తించినటువంటివి ఎన్నో అతని యందు ఉన్నాయి.
0: దర్ మెనీ మెనీ థింగ్స్ దట్ యూ డు నాట్ నో ఇన్ హిమ్.
1: ఈ అన్నింటినీ గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే అతని స్వరూపం నీకు అర్థమవుతుంది.
0: ఇఫ్ యు నో దెమ్ ఆల్ దెన్ యుల్ బి నో యుల్ నో హిమ్ ఇన్ టోటల్.
1: కనుకనే ఈనాడు లోకం లోపల
0: ఇన్ దిస్ వరల్డ్ టుడే
1: ఆకారమును పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ద ఫామ్
1: కేవలము తాను చేసేటువంటి యొక్క యాక్షన్ ను పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ యాక్షన్
1: అతని మంచి చెడ్డలుగా నీవు నిరూపిస్తున్నావు.
0: వి జడ్జ్ దెమ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: నీలో ఎలాంటి తప్పులు ఉన్నాయో
0: ద మిస్టేక్స్ ఇన్ యు
1: అలాంటి నేత్రంతోనే నీవు అతన్ని చూస్తున్నావు.
0: అండ్ యు వ్యూ ఫ్రమ్ దట్ బ్యాక్ గ్రౌండ్.
1: కనుక అతను తప్పుగా నీకు కనిపిస్తుండాలి.
0: సో యు ఫైండ్ మిస్టేక్స్ ఇన్
1: కాబట్టి తప్పు ఎదుటి వ్యక్తి ఎందుకు కనిపించేటువంటిది కాదు.
0: సో మిస్టేక్ ఇస్ నాట్
1: సీన్. నీ దృష్టిలోని దోషమే కానీ సృష్టిలో దోషం కాదు.
0: ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ యువర్ విజన్ అండ్ నాట్ ఇన్ క్రియేషన్.
1: నీవు రెడ్ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ రెడ్ కలర్ గా కనిపిస్తారు.
0: ఇఫ్ యూ పుట్ ఆన్ రెడ్ కలర్ గ్లాసెస్ ఆల్ లుక్ రెడ్.
1: బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూగా కనిపిస్తారు.
0: సిమిలర్లీ బ్లూ కలర్ గ్లాసెస్ మేక్స్ యూ మేక్ ఎవ్రీవన్ లుక్ బ్లూ.
1: కనుక ఈ వ్యక్తి యొక్క దోషములే తప్ప శక్తుల యొక్క దోషము కాదు.
0: సో ఇట్ ఆల్ మిస్టేక్ లైస్ విత్ ది ఇండివిజువల్.
1: కనుక ఇలాంటి సత్యాన్ని తాను గుర్తించినటువంటి మూర్ఖుడే ఇతరులను విమర్శించడము, ఇతరులను పూజించడము, ఇతరులను దండించడము, ఇతరులను కోపించడము, ఇతరుని ప్రేమించడము ఇలాంటివంతా జరుగుతూ ఉన్నాయి.
0: A fool only goes on criticizing others, harming others, angry with other people because he does not know the reality.
1: కనుక నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు ప్రతిబింబిస్తున్నాయి కానీ ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ఒక మంచి చెడ్డని నీవు చూడలేవు.
0: సో యువర్ ఓన్ గుడ్ అండ్ బ్యాడ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ రిఫ్లెక్షన్స్, నథింగ్ టు డూ విత్ అదర్ మ్యాన్.
1: సహజ మానవత్వం నుండి ఇలాంటి భేదములు ఎన్నియో కనిపిస్తూ ఉండగా మానవాతీతమైనటువంటి దైవత్వం నందు ఇంకా ఎలాంటి గొప్ప ఉంటున్నాయో.
0: వెన్ దర్ సో మెనీ థింగ్స్ గ్రేట్ థింగ్స్ ఇన్ మ్యాన్, హౌ మెనీ మోర్ ఆఫ్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ గాడ్.
1: భగవంతుని యందు ఎన్నియో ఉంటున్నాయి.
0: In God there are many.
1: ఎంతనో విలువైనటువంటివన్నీ ఉన్నాయి.
0: There are many valuables.
1: అతని స్టోర్ లోపల చెప్పడానికి సాధ్యం కానంత సామాన్ ఉంటుండాలి.
0: In God's store, limitless things are there.
1: కానీ నీవు వచ్చి స్వామి నాకు ఒక లాకెట్ ఇవ్వండి అని అంటారు.
0: But one comes and asks for a locket.
1: ఎందుకు నీవు ఈ లాకెట్ అని అడుగుతున్నావు?
0: Why do you ask for a locket?
1: అతను ఇంకా ఎలాంటి గొప్పది నీకు ఇవ్వగలుగుతున్నాడో.
0: What more precious things are kept in store for you?

0: లేక చిన్నదాన్ని నీవు కోరుతున్నావు.
1: Without knowing them, you want a petty things.
0: కాబట్టి నీకు ఎంతో గొప్పది ఇవ్వడానికి ఉంటున్నాడు తాను.
1: God is ready to give you many more.
0: అతని స్టోర్ లోపల లేనటువంటివి లేదు.
1: There's nothing that he runs short of.
0: ఎంత విలువైనటువంటివో ఉంటున్నాయి.
1: Highly valuables are with him.
0: అలాంటి విలువైనటువంటివంతా ఉండినప్పుడు విలువైనటువంటిది ఇస్తాడో ఏమో.
1: You doubt whether he is going to give you valuables or not.
0: కనుకనే భగవంతుణ్ణి ఏమీ కోరకూడదు.
1: So don't ask God anything.
0: తాను ఇష్టమైన ఏమిస్తాడు, నా సమయానికి సందర్భంగా ఏమిస్తాడు.
1: Basing on the circumstances and position, what is he going to give to me?
0: కనుక నీ దేశపాత్ర పురస్కారం చేసుకుని,
1: Basing on the position, circumstances,
0: అనుసరించి,
1: along with the
0: time, ఆచరిస్తుంటాడు.
1: God does.
0: కనుక ఒక్కొక్క సమయంలో తానే అడిగి ఇస్తుంటాడు.
1: Sometimes he himself asks and confers.
0: కనుక దైవత్వం యొక్క విషయంలో ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు.
1: One cannot understand divinity in full.
0: అర్థం చేసుకోలేని మూర్ఖులే అనర్థాలకు గురి అయిపోయి,
1: Only fools who don't understand the meaning, they are perverted.
0: యథార్థాన్ని మర్చిపోయి,
1: They forget the reality.
0: వివేకమైనటువంటి ఏమాత్రం గుర్తించుకొనక,
1: They lose their discrimination.
0: అనర్థాలను పెంచుతున్నాడు.
1: And then they go on increasing this confusion.
0: ఇలాంటి దీనికి మనము లోబడకూడదు.
1: We should never succumb to these factors.
0: మన యొక్క హృదయమునందున్నటువంటి ప్రతిబింబమునే మనకు కంటి ఎదురుగా కనిపిస్తున్నాయి.
1: What all that you find in front of your eye is your own reflection.
0: కనుక ఎడికేర్ అనేటువంటిది కానీ, ఆధ్యాత్మికమైనటువంటిది కానీ, మతము అనేటువంటిది కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: Therefore, educare, spirituality, religion are not separate.
0: మనం ఒక పరిమితమైనటువంటి ఒక స్వరూపాలుగా నిరూపిస్తున్నాం.
1: We take it in a limited sense.
0: ఇది ఒక ఉంగరము.
1: This is a ring.
0: ఇది ఒక చైన్.
1: This is a chain.
0: ఇది ఒక కమ్మలు.
1: And earrings.
0: ఇవన్నీ ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూస్తున్నావు.
1: These are different jewels with a form.
0: కానీ అన్ని చేరి ఒక బంగారుతో కూడినటువంటివి అనే సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ భేదాలు నీకు ఎందుకు వస్తాయి?
1: When once you understand they are made up of the same gold, then you will not have differences.
0: కనుకనే దైవత్వం అనేటువంటి దివ్యత్వం ఒక్కటే.
1: So divinity is only one.
0: ఈ దివ్యత్వంలో అనేక రూపనామములంతా కూడా నీకు కనిపించవచ్చును.
1: You may see many forms and names in
0: కానీ
1: the divinity.
0: అన్ని రూపనామములకు మూలాధారమైనటువంటిది ప్రేమ ఒక్కటే.
1: Love is the primordial foundation.
0: ఆ ప్రేమను ఇచ్చుకో, ప్రేమను పుచ్చుకో.
1: So share love and receive love.
0: ఇది నీవు ఇచ్చుకోవాల్సింది, పుచ్చుకోవాల్సింది.
1: దిస్ ఈస్ వాట్ ఈస్ టు బి గివెన్ అండ్ యాక్సెప్టెడ్.
0: అవి రెండింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యమైన శక్తులు మరొక దాని ఎందుకు కనిపించవు.
1: ద డివైన్ పవర్ ఇన్ లవ్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: కనుక మతము అనేటువంటి దాన్ని ప్రక్కకు నెట్టు.
1: దేర్ఫోర్ బ్రష్ అసైడ్ రిలిజియన్. రిలిజియన్
0: రిలిజియన్ ఈ రిలిజియన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టు.
1: కీప్ అసైడ్ రిలిజియన్.
0: రిలిజియన్ ఆఫ్ లవ్.
1: ఇట్స్ రిలిజియన్ ఆఫ్ లవ్.
0: ఇంకా ఎడ్యుకేషన్ అనగా ఎడ్యుకేర్.
1: దెన్ కమ్స్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా లోపల ఉన్నటువంటి దాన్ని తీవటము.
1: ఎడ్యుకేర్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్.
0: అది నీ యొక్క ప్రేమను బయటికి తీవటము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ మేనిఫెస్టేషన్ టు బ్రింగ్ అవుట్ లవ్.
0: ఆ ప్రేమ స్వరూపమే భక్తి అనే రూపాన్ని పొందుతుండాలి.
1: దట్ వెరీ మెటఫర్ ఆఫ్ లవ్ ఈస్ డివోషన్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఇది మీరు మొట్టమొదటి తెలుసుకుంటే,
1: ఇఫ్ యు నో దిస్,
0: ఏ ఎడ్యుకేర్ ను మనం యోచించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఎడ్యుకేర్.
0: ఏ మతాన్ని మనము విచారించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఇన్ టు రిలిజియన్.
0: అప్పుడు ఏ జగడాలు కూడా జగంలో ఉండవు.
1: దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్.
0: అందరూ ఐకమత్యంగా కూడి,
1: ఆల్ విల్ బి యునైటెడ్.
0: అందరూ ఆనందంగానే ఉంటారు.
1: ఆల్ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఈ డిఫరెన్స్ అంతా ఉండటం చేతనే ఒకరికొకరు భేదములంతా కూడా పెరుగుతూ ఉన్నాయి.
1: బికాస్ ఆఫ్ రిలీజియస్ డిఫరెన్సెస్ దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ఫైటింగ్.
0: ఎక్కడ డిఫరెన్స్ ఉంటాయో అక్కడనే మీకు జగడము జరుగుతూ ఉంటాయి.
1: వేర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ దేర్ విల్ బి ఫైటింగ్.
0: కనుక జగడములు జరగకుండా అందరూ ఒక ఆత్మభావంతో ఆనందాన్ని పొందాలనుకుంటే ఈ డిఫరెన్స్ అంతా మనం పక్కకు నెట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ వార్, వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, రిలిజన్ ఆఫ్ లవ్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఇవన్నీ ఒక్కటిగా మనం పూజించుకుంటే, తెలుసుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉండదు.
1: When once we know the religion of love, the caste of humanity, then there will be no fighting at all.
0: కనుక మానవులందరూ ఒక్కటి.
1: The entire humanity is one.
0: మానవ జాతి ఒక్కటే, అదే మతము.
1: Human race is one, that's the religion.
0: ఇది ఏ జాతి అంటే మానవ జాతి.
1: What race? human race.
0: ఈ హ్యూమన్ రైట్ నీవు పెట్టుకుంటే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ దిస్ రైట్.
0: అయ్యా నీవే కులం వాడు, ఏ తెగ వాడు, ఏ స్థానం వాడు, ఇవన్నీ మన క్వశ్చన్ వేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు క్వశ్చన్ హిస్ కమ్యూనిటీ అండ్ టు విచ్ కంట్రీ హీ బిలాంగ్స్ టు.
0: యు ఆర్ మ్యాన్, ఐ ఆమ్ మ్యాన్.
1: యు ఆర్ మ్యాన్, ఐ ఆమ్ ఆల్సో మ్యాన్.
0: యు ఆర్ హ్యూమనిటీ, ఐ ఆమ్ హ్యూమనిటీ.
1: వి బిలాంగ్ టు హ్యూమానిటీ, యూ అండ్ ఐ.
0: ఆ విధమైన యొక్క మానవత్వాన్ని గుర్తించుకుంటే చాలు.
1: వి హావ్ టు నో దిస్ హ్యూమన్నెస్, దట్ ఈస్ ఎనఫ్.
0: ఈ మానవత్వాన్ని గుర్తించుకుంటే మతము అనేటువంటిది వేరే కనిపించదు.
1: వెన్ వన్స్ వీ నో ది హ్యూమన్ వాల్యూస్,
0: మతములన్నీ వేరు.
1: రిలిజియన్స్ ఆర్ డిఫరెంట్.
0: మార్గము ఒక్కటే.
1: పాత్ ఈజ్ వన్.
0: ఈ మార్గాన్ని ఒకదాన్ని మనం వెతుకుంటే చాలు, మతములన్నీ ఏకమైపోతాయి.
1: ఇఫ్ యూ నో ద పాత్, ఆల్ రిలిజియన్స్ విల్ బి యూనిఫైడ్.
0: మతులు మంచివైన మతమేది చెడ్డది?
1: ఇఫ్ ది అవర్ మైండ్స్ ఆర్ గుడ్, విచ్ రిలిజియన్ ఈజ్ బ్యాడ్?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: ఓ సన్ ఆఫ్
0: మన మతి లోపలంతా కూడా భేదాలు పెట్టుకుని మతంలో భేదాలు ఉన్నాయనుకుంటాం, చాలా పొరపాటు.
1: వీ హ్యావ్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ ఇన్ అవర్ మైండ్ బట్ వీ ఫైండ్ ఫాల్ట్ విత్ రిలిజియన్స్.
0: మతములేమని చూడకూడదు.
1: డోంట్ గో బై ద రిలిజియన్.
0: మతిని చూడు.
1: Think of your mind.
0: నీ గతిని చూడు.
1: And your destination.
0: నీ స్థితిని చూడు.
1: And your position.
0: నీ సంపత్తిని చూడు.
1: And your affluence.
0: అది ఏ నీవు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what you have to learn.
0: మతి, గతి, స్థితి, సంపత్తి.
1: మతి, గతి, స్థితి, సంపత్తి.
0: ఈ నాలుగింటి ఇందే మానవత్వం ఇమిడి ఉంటున్నది.
1: There is human quality in all these four.
0: కనుక
1: so
0: ఇలాంటి ప్రశ్నలంతా కూడాను మనం పెద్దగా వేయకూడదు. ఇవన్నీ మనం నిత్య జీవితంలో గుర్తించవలసినటువంటివి.
1: వీ డోంట్ నీడ్ టు పుట్ సచ్ క్వశ్చన్స్, దే ఆర్ టు బి నోన్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: మన ఎడ్యుకేషన్ ఎంతవరకు లిమిట్?
1: వాట్ ఇస్ ద లిమిట్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్?
0: కనుకని ఎడ్యుకేషన్ కును ఎడ్యుకేర్ కును ఏమాత్రం భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్.
0: అనుభూతి లోపల మాత్రము కొన్ని కొన్ని లోపల నుంచి తీసేది, కొన్ని కొన్ని బయట నుంచి నేర్చుకునేటువంటివి.
1: బట్ బై ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. వన్ లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్, అనదర్ బ్రాట్ ఫ్రమ్ విదిన్.
0: ఇది బయట నుంచి చూస్తున్నాము, బయట నుంచి నేర్చుకుంటున్నాము.
1: దిస్ ఫైల్ యూ వాచ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ లెర్న్.
0: ఇది మొట్టమొదటి చూసినప్పుడు ఇది మనకు క్రొత్తది.
1: When once you see it for the first time, it is new.
0: తర్వాత ఇది మన హృదయంలో చేరేటప్పటికి అది మన పాతదైపోయింది.
1: Then once it is imprinted in your heart, it is old. It is printed there.
0: ప్రింట్ అయినటువంటి దాన్ని తిరిగి మనం తీసుకోవాలి.
1: And that which is imprinted in the heart must be brought out.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: భగవంతుడు
1: God
0: ఒక వ్యక్తికి ముక్తినివ్వాలని అతని దగ్గరికి వచ్చాడు.
1: Wanted to confer liberation to a person and came close to him.
0: అతని దగ్గరికి తాను వచ్చే పూర్వము యముణ్ణి పంపించాడు.
1: ప్రయర్ టు హిజ్ అరైవల్ దేర్ హీ సెంట్ యమ, ద గాడ్ ఆఫ్ డెత్.
0: అతను చాలా తెలివితేటలు గలవాడు.
1: హీఈస్ హైలీ ఇంటెలిజెంట్.
0: అతని దగ్గరికి పోయి నీవు అతని సమాచారం తెలుసుకుంటురా అన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిమ్ టు గో అండ్ ఫైండ్ అవుట్ సమ్, మేక్ సమ్ ఎంక్వైరీ.
0: ఆ యముడు వెళ్ళాడు.
1: యమ, గాడ్ ఆఫ్ డెత్ వెంట్ దేర్.
0: నేనెవరో నీకు తెలుసునా అన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిమ్, డు యు నో హూ ఐ యామ్?
0: నాకు తెలియదండి, మీరు కొత్తవారు అన్నాడు.
1: దట్ పర్సన్ సెడ్, ఐ డు నాట్ నో, యు ఆర్ న్యూ టు మీ.
0: సరే, అయితే నీవెవరో నన్ను తెలుసుకున్న తర్వాత నేను వస్తానులేని తిరిగి తాను పోయాడు.
1: దెన్ హీ సెడ్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ వెన్ వన్స్ యూ నో మీ లేటర్.
0: మరి 3 దినములైన తర్వాత అదే యముడు వచ్చాడు.
1: ఆఫ్టర్ 3 డేస్ యమ, గాడ్ ఆఫ్ డెత్ కేమ్ వన్స్ అగైన్.
0: నేనెవరో నీకు తెలుసునా అన్నాడు.
1: దెన్ హీ ఆస్క్డ్, డు యు నో హూ ఐ యామ్?
0: నాకు తెలుసునండి, మొన్న చూచినాను కదా నిన్ను.
1: హీ సెడ్, ఐ నో బికాజ్ ఐ సా యూ ది అదర్ డే.
0: కాబట్టి నీవు మొదటి దినము కొత్తవాడు, 3వ దినం పాతవాడు.
1: సో ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇట్ వాస్ న్యూ, లేటర్ ఇస్ క్వైట్ ఫెమిలియర్, ఓల్డ్.
0: అదే విధంగానే మొట్టమొదటి నేర్చుకునే ముందుగా అన్ని కొత్తవే మనకు.
1: సిమిలర్లీ యాజ్ వీ లెర్న్, ఆల్ ఆర్ న్యూ.
0: తర్వాత అన్ని మనకు పాతవే.
1: లేటర్ యూ గెట్ ఫెమిలియర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్.
0: కనుకనే మనం తెలియక పూర్వమంతా కూడా అన్ని నూతనంగా మనం విశ్వసిస్తుంటాం.
1: వెన్ థింగ్స్ ఆర్ నాట్ నోన్, యూ కన్సిడర్ ఎవ్రీథింగ్ బ్రాండ్ న్యూ.
0: తర్వాత భేదములే దూరం చేస్తాం.
1: When once they are known, there will be no difference.
0: వేదములు ఎప్పుడు దూరం అవుతుందో అప్పుడే నీలో ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: When there are no differences, then you can know the unity.
0: కనుక మీరు ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: We have to develop this unity.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే అని మీరు విశ్వసించండి.
1: Have strong faith that the same principle of self, atma, is in everyone.
0: అప్పుడే మీకు ఈ అన్ని భేదములు కూడా దూరం అయిపోయి మతం అంటే ఏమిటి, రిలిజన్ అంటే ఏమిటి, ఈ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనేటువంటి మీకు సులభంగా అర్థమవుతుంది.
1: దెన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు నో ఈజీలీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రిలిజియన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేషన్. ద సెకండ్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ది సత్యసాయి స్కూల్స్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్?
0: ఇక్కడ సత్యసాయి ఎడ్యుకేషన్ అని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అని రెండు ఎడ్యుకేషన్లు ఉన్నాయా?
1: Are there two forms of education? One Satyasai education, another government education?
0: Vakate education.
1: Education is one.
0: Aite.
1: However.
0: Government danikini, manadinikini, unnatundi sanni sambandhani manam yochin cheyali.
1: However, we must investigate the relationship between our institution and government institution.
0: మన యొక్క సత్యసాయి ఇన్స్టిట్యూషన్ లోపల మనకు రైట్ ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ రైట్ ఇన్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్, సత్యసాయి ఇన్స్టిట్యూషన్.
0: ఎందుకంటే సత్యసాయి అందరి వాడు.
1: బికాజ్ సత్యసాయి బిలాంగ్స్ టు ఎవ్రీబడి.
0: కానీ గవర్నమెంట్ దీని లోపల మనకు అందరిది గవర్నమెంట్ కాదు.
1: బట్ గవర్నమెంట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎవ్రీబడి.
0: దాంట్లో కొన్ని డిఫరెన్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ ద గవర్నమెంట్.
0: వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళ ఆబ్జెక్ట్స్ వేరు వేరుగా ఉంటుంటాయి.
1: ఆబ్జెక్ట్స్ దేర్ సబ్జెక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ డిఫరెంట్.
0: దానికి కొంత నీవు విరుద్ధంగా పోతే ఏంటంటే దానిపైన చర్య తీసుకుంటారు.
1: ఇఫ్ యూ యాక్ట్ అగేన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్,
0: కనుక గవర్నమెంట్ రూల్స్
1: ప్రొసీడ్ అగేన్స్ట్ యూ.
0: విరుద్ధంగా పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ గో అగేన్స్ట్ గవర్నమెంట్.
0: గవర్నమెంట్ రూల్స్ మనం అనుసరిస్తూ పోండి.
1: వీ షుడ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: అనుసరిస్తూ మన దానికి ఏ రూల్స్ లేదు.
1: Our institution has no rules.
0: మన రూల్స్ అంతా ఒక్కటే.
1: We have only one rule.
0: Love is rule.
1: Love is the rule of our institution.
0: ఆ ప్రేమ చేత మన రూల్స్ మనం ఫాలో చేస్తాం.
1: We follow our rules with this love.
0: హృదయపూర్వకంగా ప్రేమించి ఆ యొక్క దీన్ని సాధనలో పెట్టుకుందాం.
1: We love wholeheartedly and practice.
0: కనుక నీవు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ కూడాను సత్యసాయి ఎడ్యుకేషన్ కూడా నీవు ఫాలో చేయొచ్చు.
1: వైల్ స్టడింగ్ ద గవర్నమెంట్ స్కూల్ యూ కెన్ స్టిల్ ఫాలో సత్యసాయి ఎడ్యుకేషన్.
0: సత్యసాయి ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మానవతా విలువలు.
1: సత్యసాయి ఎడ్యుకేషన్ రిఫ్లెక్ట్స్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది మొట్టమొదట నీవు నిలబెట్టుకో.
1: యూ హావ్ టు అప్హోల్డ్ ద హ్యూమన్ వాల్యూ.
0: దాన్ని నిలబెట్టుకుని నీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ను ఫాలో చేయి.
1: విత్ ది హ్యూమన్ వాల్యూ ఫాలో ద గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీ.
0: మనం ఇది వేరు అది వేరు అని దీనికి డిఫరెన్స్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ అవర్ ఇన్స్టిట్యూషన్.
0: మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ
1: వైల్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్
0: దీనికి నాకు అవసరం లేదని చెప్పిన సత్యసాయి ఎడ్యుకేషన్ అని హ్యూమన్ వాల్యూస్ మనం ఫాలో చేస్తుంటే గవర్నమెంట్ అంగీకరించదు.
1: ఇఫ్ యూ సింప్లీ డ్రాప్ ఇట్ దేర్ అండ్ జాయిన్ సత్యసాయి, హ్యూమన్ వాల్యూస్,
0: కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.
1: ద గవర్నమెంట్ హెస్ గాట్ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్.
0: కాబట్టి వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ధిక్కరించకూడదు.
1: వీ షుడ్ నెవర్ డిసోబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ గవర్నమెంట్.
0: ఎందుకంటే ప్రపంచంలో మనం పుట్టాము.
1: వీఆర్ బోర్న్ ఇన్ దిస్
0: ప్రపంచంలో చదువుతున్నాము.
1: వీ స్టడీ హియర్
0: ప్రపంచంలో ఉంటున్నాము.
1: వీ లివ్ హియర్
0: వాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసినప్పుడే వాడు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని నువ్వు ఏ దేశం పోయినా నీ కొన్ని ఉద్యోగాలు చిక్కుతున్నాయి.
1: వెన్ వన్స్ వీ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ గెట్ ఎ సర్టిఫికెట్ అండ్ గెట్ ఎ జాబ్ ఎనీవేర్.
0: కనుకనే దాన్ని కూడా మనం కొంతవరకు ఫాలో చేయాలి.
1: సో వీ హావ్ టు ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
0: దాన్ని ఫాలో చేస్తూ
1: ఫాలోయింగ్ ఎట్ ద సేమ్
0: టైం కాలం ఎంతో చిక్కుతూ ఉంటుండాలి.
1: యు హావ్ ప్లెంటీ ఆఫ్ టైం.
0: మానవునికు దినమునకు 24 గంటల సేపు ఉన్నది కాలం.
1: 24 అవర్స్ ఆర్ గివెన్ టు యూ.
0: నీ గవర్నమెంట్ స్కూల్లో ఎంతసేపు చదవగలవు?
1: హౌ లాంగ్ కెన్ యూ స్పెండ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్?
0: అక్కడంతా చేరితే తెల్లవారి 3 గంటలు, సాయంకాలం 3 గంటలు.
1: యూ హావ్ 3 అవర్స్ ఇన్ ద మార్నింగ్, 3 అవర్స్.
0: 6 గంటలు మాత్రమే నీ గవర్నమెంట్ దీన్ని ఫాలో చేస్తున్నావు.
1: యూ ఫాలో ద గవర్నమెంట్ ఫర్ 6 అవర్స్.
0: ఇంకా ఉంది 18 గంటలు.
1: యూ హావ్ 18 అవర్స్ స్టిల్.
0: ఆ 18 గంటల లోపల 6 గంటలు నిద్ర తీసుకో.
1: 6 అవర్స్ యూ స్లీప్.
0: ఇంకా 6 గంటలు నీ యొక్క ఆటలు పాటలకు నీవు తీసుకో టైము.
1: 6 అవర్స్ ఫర్ యువర్ ఓన్ సింగింగ్, ఫర్ యువర్ ఓన్ ఎంటర్టైన్మెంట్.
0: ఇంకా 6 గంటలు ఉంటుండదే.
1: స్టిల్ దేర్ 6 అవర్స్.
0: 6 గంటల లోపల నీ మానవతా విలువను పెంచుకో.
1: డ్యూరింగ్ దీ 6 అవర్స్ డెవలప్ మోర్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే మానవుడు కాలమును 4 భాగములుగా విభజించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు క్లాసిఫై, కేటగరైజ్ టైమ్ ఇన్ టు 4.
0: ఒక భాగము స్వార్థములకు.
1: వన్ పార్ట్ ఫర్ ద సెల్ఫ్, ఫర్ యువర్ ఓన్.
0: రెండవ భాగము నీ డ్యూటీస్ కు.
1: సెకండ్ టు అటెండ్ టు యువర్ డ్యూటీస్.
0: మూడవ భాగము నిద్రాహారములకు.
1: థర్డ్ ఫర్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
0: నాలుగవ భాగము ఆధ్యాత్మికములకు.
1: ఫోర్త్ ఫర్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: కనుక నీ ఈ విధంగా 3-4 భాగములుగా చేసుకుంటే ఆధ్యాత్మికము ఏమాత్రము అవకాశం లేకుండా పోదు.
1: వెన్ యూ కేటగరైజ్ అలాట్ టైమ్ లైక్ దట్ దేర్ విల్ బి నో ఆబ్స్టకల్ ఫర్ స్పిరిచువాలిటీ.
0: కనుక గవర్నమెంట్ చదువుకు సత్యసాయి చదువుకు దీనికి ఏ భేదము అనేటువంటిది మీరు పాటించకూడదు.
1: డోంట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్.
0: మనది సత్యమైన ఎడ్యుకేషన్.
1: అవర్స్ ఇస్ రియల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ట్రూత్.
0: అది కేవలం బుకిష్ నాలెడ్జ్.
1: The other one is bookish knowledge.
0: మనంత ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: Ours is practical knowledge.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ కిని bookish knowledge కి మనం సంబంధం తీసుకోకూడదు.
1: We cannot bring out any relationship between bookish knowledge and practical
0: knowledge. అయితే ఇది దాని ప్రక్కకు నెట్టకూడదు.
1: You cannot neglect bookish knowledge totally.
0: దాని కూడా ఇహమున సుఖింప హేమతారక విద్య పరమను సుఖింప బ్రహ్మ విద్య.
1: The bookish knowledge is necessary for our living. While practical knowledge is
0: ఇహమునకు పరమునకు రెండు విద్యలు అత్యవసరము.
1: Two forms of education are necessary.
0: ఇహమునకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అవసరము.
1: ఫర్ అవర్ లివింగ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: పరమునకు ఆధ్యాత్మిక తత్వం అవసరము.
1: ఫర్ ద లైఫ్ ఆఫ్టర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: ఈ రెండింటిని కూడా తీసుకుని
1: we have to take these
0: ee rendu kudunu pratyekanga bhavinchakoddu.
1: We should never differentiate.
0: Oka coin ku rendu sides unnattiga untundali.
1: It is like two surfaces of the same coin.
0: Kani okate coin.
1: Coin is one.
0: Daniki rendu vaipulu mukhamulu untunnayi.
1: It has two surfaces.
0: Aa renditini manam rendu swikarinchali.
1: Both upwards and reverse we have to take.
0: Kani deentlo mana bedhaanu emi matram pettukokoddu.
1: We should not differentiate.
0: Inka moodavadi.
1: Third question. As teachers working to improve ourselves, how can we understand the mind of students? How do teachers overcome any deep-rooted weaknesses in themselves?
0: విద్యార్థుల మనసును గుర్తించి వర్తించడానికి విద్యార్థుల మనసు ఎట్ట ఉంటుందో ఏమో తెలుసుకోవాలనుకుంటున్నారు.
1: You really want to understand your students, the mind of your students.
0: మొట్టమొదట నీ మనసు యొక్క రూల్స్ నువ్వు తెలుసుకో.
1: ఫస్ట్ నో యువర్ ఓన్ మైండ్.
0: తర్వాతనే విద్యార్థి యొక్క మనసును మనం చూడవచ్చును.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్.
0: నీలో మంచి మనసును నీవు అభివృద్ధి పరచుకుంటే విద్యార్థి యందు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అది కూడా నీలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ ఎ గుడ్ మైండ్ యూ విల్ ఫైండ్ గుడ్ మైండ్ ఇన్ యువర్ స్టూడెంట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: మైండ్ చూడటానికి అక్కడ వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
0: ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఫాలో చేస్తురా.
1: యూ హ్యావ్ టు ఫాలో ద కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్.
0: బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు.
1: హౌ ఈస్ హి బిహేవింగ్ అవుట్ సైడ్.
0: ఇంట్లో ఏ విధంగా ఉంటున్నాడు.
1: హౌ డస్ హి కండక్ట్ అట్ హోమ్.
0: స్కూల్లో ఏ విధంగా ఉంటున్నాడు.
1: అండ్ ఈస్ దేర్ అట్
0: స్నేహితులతో చేరినప్పుడు ఎట్లా ఉంటాడు.
1: హౌ ఈస్ హి అమంగ్ ఫ్రెండ్స్.
0: ఇవన్నీ చక్కగా కొంతవరకు నీవు విచారణ చేయాలి.
1: యు హావ్ టు ఇంక్వైర్ హౌ హి మింగిల్స్ విత్ స్టూడెంట్స్ అట్ హోమ్.
0: అప్పుడు ఆ విద్యార్థిని నీవు చక్కని మార్గంలో తిప్పడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు మోల్డ్ హిమ్ ఇన్ ద రైట్ వే.
0: నీవు బయట వారితో ఇంటిలో ఈ క్లాసులో ఏ విధంగా నవర్తిస్తున్నావో నువ్వు గుర్తించుకుని లేక కేవలం అతన్ని మార్చాలంటే ఏ రీతిగా మార్చగలవు.
1: విదౌట్ ఎంక్వైరింగ్ ప్రాపర్లీ హౌ హీస్ బిహేవింగ్ అవుట్ సైడ్ అట్ హోమ్ అమంగ్ హిస్ క్లాస్మేట్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు నో హిమ్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఇంటిలో తల్లిదండ్రులు మితిమీరిన స్వేచ్ఛనిస్తుంటారు.
1: Parents give too much of freedom to children.
0: అక్కడ ఫ్రీడమ్ గా ఉంటుండడం చేత అక్కడ ఫ్రీగా ప్రవర్తిస్తుంటాడు.
1: దేర్ఫోర్ children behave with absolute freedom at home.
0: స్నేహితుల దగ్గర చూస్తే వారు కూడా మరింత ఫ్రీడమ్ గా ఉంటారు.
1: Friends also absolutely free.
0: వారు కూడా నీకు అమితమైన స్వేచ్ఛనిస్తుంటారు.
1: They too give you too much of freedom.
0: కానీ స్కూల్ కు వచ్చేటప్పటికి అక్కడ కొంచెం కట్టుదిట్టమవుతుంది.
1: When once he comes to school there are restrictions.
0: కనుక రెండింటి యందు ఏ విధంగా ఉంటున్నాడో దానికి మూడవది కూడాను దానికి తగినట్టుగా మార్చుకోవాలి.
1: We have to see how he is there in other two places, how he is there in this place and change.
0: కనుక ఇంటి విషయంలో నీవు ప్రవేశించవద్దు.
1: You cannot know him at home.
0: తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ వల్ల వారికి అనేక విధమైనటువంటి స్వేచ్ఛనిస్తుంటారు.
1: Out of love, parents give too much of freedom to
0: అయితే
1: but
0: దీన్ని కూడా మనం మొట్టమొదట అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పిలిచి ఈ పిల్లవాడి యొక్క స్థితిగతులను మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు కన్సల్ట్ పేరెంట్స్ ఆల్సో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ఆఫ్ ద బాయ్.
0: ఈనాటి తల్లిదండ్రులు
1: పేరెంట్స్ టుడే
0: ది మోడర్న్ ఏజ్
1: దిస్ బీయింగ్ ఎ మోడర్న్ ఏజ్
0: పిల్లలకు కావలసినంత స్వేచ్ఛనిస్తున్నారు.
1: దే గివ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు దేర్ చిల్డ్రన్.
0: కావలసినంత ధనం ఇస్తున్నారు.
1: దే గివ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
0: 99% తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు పిల్లలు.
1: ది చిల్డ్రన్ ఆర్ స్పాయిల్డ్. ద మిస్టేక్ లైస్ 99% విత్ పేరెంట్స్ ఓన్లీ.
0: ఎందుకంటే నా బిడ్డకు నేను స్వాతంత్ర్యం ఇవ్వాలి.
1: ఐ షుడ్ గివ్ ఫ్రీడమ్ టు మై సన్.
0: వాడికి ఒక మనసు ఉంది.
1: యెస్ మైండ్.
0: వాడికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలి.
1: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
0: ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలని కోరేటువంటి వాడు కొన్ని తప్పు మార్గంలో పోయేటప్పుడు నీవెందుకు ఏడుస్తున్నావు?
1: When you want to give him freedom, why do you cry when your son proceeds along the wrong path?
0: కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు నీవు సంతోషించాలి కదా.
1: When he is free, you should be happy.
0: ఎందుకు నీవు ఏడుస్తున్నావు?
1: Why do you cry?
0: ఇదే తప్పు.
1: దిస్ ఇస్ మిస్టేక్.
0: కనుక నీ పిల్లల్ని మొట్టమొదటి నుంచి చక్కని కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ కంట్రోల్ యువర్ చిల్డ్రన్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: మనం కార్లు అంతా మంచి రోడ్డుగా ఉన్నప్పుడు స్పీడ్ గా పోతుంటాము.
1: యూ కెన్ డ్రైవ్ యువర్ కార్స్ వెన్ ద రోడ్
0: కానీ జనాలు అధికంగా సంచరించేటువంటి సమయంలో
1: వెన్ దిస్ ట్రాఫిక్ జామ్
0: ఎక్కువ టర్నింగ్లు జరిగే సమయం లోపల
1: వెన్ దర్ సో మెనీ టర్నింగ్స్
0: స్పీడ్ బ్రేకర్ పెడతారు.
1: దేర్ యూ ఫైండ్ స్పీడ్ బ్రేకర్స్ అలాంగ్ ద వే
0: కోసము.
1: వై?
0: కొంతవరకు క్షేమం కోసమని.
1: ఇట్స్ ఫర్ యువర్ సెక్యూరిటీ.
0: తనకు క్షేమము, ప్యాసింజర్స్ కు క్షేమము.
1: ఇట్ ఈస్ సేఫ్ అండ్ సెక్యూర్ ఫర్ యూ, సో ఆల్సో అదర్ ప్యాసింజర్స్.
0: కనుకనే మనం కూడా పిల్లలకు స్వేచ్ఛకు కొంత బ్రేకులు వేయాలి.
1: సో వీ హ్యావ్ టు అప్లై బ్రేక్స్ వైల్ గివింగ్ ఫ్రీడమ్ టు అవర్.
0: ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వాలి, ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వకూడదు.
1: Freedom, it should be given to certain things and not to other aspects.
0: వాడేదైనా చెడ్డ మార్గంలోకి ప్రవేశిస్తుంటే దానికి కఠినమైన శిక్ష ఇవ్వాలి.
1: When the child goes along the wrong path, you should punish him.
0: వాడికి ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
1: You should not give him freedom.
0: అలాంటి వాడు చచ్చినా పర్వాలేదు కానీ ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
1: No matter if a boy is to die, but you should never give him freedom.
0: మంచి దానిక నీకెంతైనా ఇచ్చేసే.
1: For good things you can give
0: any amount
1: of freedom. Give money also.
0: వస్తువులు ఇచ్చేసి.
1: Give objects.
0: కానీ వెనక వైపున వాచ్ చేసుకుంటూ పో.
1: But yet you watch him from behind.
0: అప్పుడే ఆ పిల్లవాడు మనిషి సరైన మార్గానికి రాగలడు.
1: Then the boy will be perfect.
0: కనుకనే
1: so,
0: పిల్లల్ని మనం సరైనటువంటి రీతిలో తెచ్చుకోవటం మొట్టమొదటి బాధ్యత తల్లిది.
1: Therefore the first responsibility lies with the mother to train the child.
0: ఇక్కడ కూడా కొన్ని భేదములు కనిపిస్తుంటాయి.
1: Here also we find some differences.
0: కొడుకు దేగినైపోతే తండ్రి బాధ్యత.
1: If son is spoiled, the mistake lies with the father.
0: డాటర్ గని తప్పైపోతే మదర్ మిస్టేక్.
1: If daughter is spoiled, the mistake lies with the mother.
0: కనుకనే ఇక్కడ రెండింటి ఎందు మనం భేదాన్ని గుర్తించాలి.
1: సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ.
0: బిడ్డ సరిలేదు అంటే ఇది మదర్ మిస్టేక్.
1: ఇఫ్ ది డాటర్ ఈస్ నాట్ గుడ్, మిస్టేక్ లైస్ విత్ ద మదర్.
0: ఎందుకంటే మదర్ నీడ లోపల నుంచి సంచరిస్తుంటుంది బిడ్డ.
1: బికాస్ డాటర్ మూవ్స్ లైక్ ఎ షాడో అలాంగ్ విత్ మదర్.
0: కనుకనే ఈ షాడో లోపల ఉంటుందా తప్పు.
1: సో మిస్టేక్ లైస్ విత్ ద షాడో.
0: కుమారుడి తప్పు అయినప్పుడు తండ్రిది తప్పు.
1: ఇఫ్ ద సన్ ఈస్ రాంగ్, ద మిస్టేక్ లైస్ విత్ ద ఫాదర్.
0: తండ్రి సరైనటువంటి రీతిలో వాళ్ళని చూసుకోవటం లేదు.
1: ఫాదర్ హ్యాస్ నాట్ చెక్డ్ హిమ్ ప్రాపర్లీ.
0: ఇష్టం వచ్చిన ఫ్రీడమ్ ఇస్తున్నాడు.
1: హీ గేవ్ హిమ్ ఫ్రీడమ్ యాజ్ హి లైక్.
0: కనుక ఆ విధంగా చేయకుండా ఉండే కోసం స్కూలు అని మూడవది ఒకటి పెట్టారు.
1: దెన్ కమ్స్ స్కూల్ టు రెగ్యులేట్ ద చైల్డ్.
0: అక్కడ టీచర్స్ వీళ్ళని సరైన మార్గంలో సమత్వానికి తీసుకుని రావాలి.
1: టీచర్స్ విల్ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే, ఇన్ ఎ ప్రాపర్ వే.
0: నాయన నీవు బయట ఈ రీతిగా ప్రవర్తిస్తున్నావు, ఇది మంచిది కాదు.
1: Teacher will have to tell the child, you are behaving outside.
0: నీ పేరు పాడైపోతుంది.
1: You will get a bad name tomorrow.
0: నీ పేరు మాత్రమే కాదు తల్లిదండ్రుల పేరు కూడా పాడవుతుంది.
1: Not only that you get a bad name, your parents also get a bad name.
0: పేరే పాడైపోతుంది.
1: In fact, your whole family will get a bad name.
0: నీ గృహం పేరు నిలబెట్టు.
1: So you have to uphold
0: తల్లిదండ్రుల పేరు నిలబెట్టు.
1: Keep up the name of your parents.
0: చదివే స్కూల్ యొక్క పేరు నిలబెట్టు.
1: And also the reputation of
0: వారికి మంచి మార్గంలో మంచి బోధలు చేస్తూ రావాలి.
1: So the teacher should teach well in the right direction.
0: కనుకనే వారి సరైన మార్గంలో తెవడానికి మంచి మాటలతో వారిని మార్గంలో తెచ్చిపెట్టుకోవచ్చు.
1: యూ హావ్ టు స్పీక్ దెమ్ ఇన్ ద నైస్ వే అండ్ కండక్ట్ దెమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: అనేక విదేశాల లోపల
1: ఇన్ ఫారిన్ కంట్రీస్
0: ఈ పిల్లలకు ఏం వినయం అంటే ఏమిటో, విధేయత అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: Children do not know what humility is, what obedience.
0: అలాంటి వాళ్ళకందరికి సత్యసాయి సంస్థల వారు పవిత్రమైనటువంటి మాటలు చెప్పాలి.
1: సత్యసాయి స్కూల్ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
0: నాయన నీవు మానవుడిగా పుట్టావు.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్.
0: ఒకరిని భయపెట్టడానికి నీవు మృగం కాదు.
1: యు ఆర్ నాట్ ఎనిమల్ టు ఫ్రైటన్ అదర్స్.
0: ఇంకొకరికి నీవు భయపెట్టడానికి పశువు కాదు.
1: టు బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్ యు ఆర్ నాట్ ఎనిమల్.
0: కానీ నీవు భయపెట్టడానికి మృగం కాదు, భయపెట్టడానికి పశువు కాదు.
1: యు షుడ్ నాట్ ఫ్రైటన్ అదర్స్, నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
0: నీవు మానవుడవు.
1: యు ఆర్ ఎ హ్యూమన్.
0: కనుక నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
1: యు షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ నాట్ ఫ్రైటన్ అదర్స్.
0: కనుక ఈ విధంగా పిల్లలకు బోధించి
1: యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
0: వారిని సరైన మార్గంలోకి తిప్పాలి.
1: సీ దట్ దే ఆర్ ఇన్ ది రైట్ వే.
0: నాయనా లైఫ్ ఈజ్ లాంగ్ జర్నీ.
1: లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ.
0: కనుక ఈ మధ్య మధ్య చెడిపోయేటువంటివి కాదు ఇవన్నీ.
1: ఇట్స్ నాట్ గోయింగ్ టు బి స్పాయిల్డ్ ఆర్ ఇంటర్రప్టెడ్.
0: షార్ట్ కట్ అయిపోతే ఎన్ని గుజాలా పోయినా పర్వాలేదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ అ షార్ట్ కట్ డజంట్ మ్యాటర్ విచ్ ఎవర్ వే యు గో. లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ.
0: కనుక నీవు ఇంత దీర్ఘకాలం జీవించవలసినటువంటి వాడు కాబట్టి నీవు దివ్యమైన జీవితాన్ని జీవి.
1: ఇట్స్ అ లాంగ్ జర్నీ, సో లీడ్ ఎ డివైన్ లైఫ్.
0: దీర్ఘ జీవితాన్ని మనం ఆశించకూడదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ లాంగ్ లైఫ్ దట్ కౌంట్స్.
0: దివ్య జీవితాన్ని ఆశించాలి.
1: ఇట్ ఇస్ ద డివైన్ లైఫ్ దట్ హ్యాస్ టు బి ఎస్పైర్డ్.
0: ఆ విధంగా వారికి మంచి మాటలతో బోధించి
1: ఆ
0: తల్లిదండ్రుల నుండి పెట్టినటువంటి మార్గమును కొంతవరకు సరిదిద్దడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీ యొక్క కీర్తి కూడా అభివృద్ధి అవుతుంది.
1: నీవు
0: ఆచార్యుడవు.
1: యూఆర్ ఆచార్య.
0: ఆచార్య అనగా ఏమిటి? అధ్యాపకుడు కాదు.
1: ఆచార్య ఇస్ నాట్ మీన్లీ టీచర్.
0: ఆచరించి బోధించేటువంటి వాడు ఆచార్య.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ టీచెస్.
0: కనుక నీవు ఆచరించి బోధించేటువంటి వాడు కాబట్టి నీకు ఆచార్య అని పేరు వచ్చింది.
1: యాజ్ యూ ప్రాక్టీస్ అండ్ టీచ్ యూ హ్యావ్ ద టైటిల్ ఆచార్య ప్రొఫెసర్.
0: నీవు సంసరించి పిల్లలకు బోధించు.
1: యూ ఫాలో అండ్ దెన్ టీచ్ యువర్ చిల్డ్రన్.
0: ఇంకా పిల్లలకు కొన్ని దురభ్యాసాలు కొన్ని ఉంటాయి.
1: చిల్డ్రన్ హ్యావ్ సర్టన్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఆ అభ్యాసాలను మొట్టమొదట అధ్యాపకుడు కంట్రోల్ చేసుకుని తర్వాత పిల్లలకు బోధించాలి.
1: సో ద టీచర్ ఫస్ట్ కంట్రోల్ సచ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ టీచ్ చిల్డ్రన్.
0: టీచరు కాలేజీ లోపలనే కూర్చొని సిగరెట్ తాగుతూ కూర్చుంటే
1: ఇఫ్ టీచర్ స్టార్ట్ స్మోకింగ్ ఇన్ ద కాలేజ్
0: అప్పుడు రేపటి దినం పిల్లవాడు కూడా తాగుతూ స్కూల్కి వచ్చేస్తాడు.
1: టుమారో స్టూడెంట్ ఆల్సో అటెండ్ స్కూల్ వైల్ స్మోకింగ్.
0: ఎందుకంటే నీవు స్మోక్ చేస్తావు అని టీచర్ అడుగుతాడు.
1: టీచర్ షౌట్స్ వై డూ యూ స్మోక్.
0: సార్ మీరు చేస్తున్నారు కదా.
1: సార్ యూ ఆర్ స్మోకింగ్.
0: దానికి ఏం జవాబు చెప్పగలడు.
1: దెన్ వాట్ రిప్లై యూ గివ్.
0: నో రిప్లై.
1: నో రిప్లై.
0: కనుకనే వీనికి అప్లై చేస్తాడు కానీ రిప్లై నో రిప్లై.
1: He merely applies, but there is no reply.
0: కనుకనే ఆ పిల్లవాడికి నేర్పాలనుకున్నప్పుడు వాడి ముందు నీవు ఈ దురభ్యాసం చేయకూడదు.
1: సో ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ యువర్ చిల్డ్రన్ యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఏ ఒక్కటి చెడ్డది నువ్వు చేసినప్పటికీ పిల్లలు దాన్ని అనుసరిస్తూ వస్తారు.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్ ఇన్ యూ చిల్డ్రన్ విల్ ఫాలో యూ.
0: కనుక ఏది మంచిదని నీవు తలుచుకుంటావో ఆ మంచిది పిల్లలకు బోధించింది నీవు చేయకుండా ఉండాలి.
1: Whatever you want to teach, first you should practice.
0: చేయకుండా ఉండాలి.
1: You should not commit anything bad.
0: నీవు మంచి చేసి పిల్లలకు మంచి చెప్పు.
1: You do good and ask them to be good.
0: ఇది సరైనటువంటి యొక్క ఉపదేశము, సరైన విద్య యొక్క లక్షణము.
1: This is the proper teaching and the proper quality of education.
0: అప్పుడే విద్యార్థి యొక్క మంచి విత్తనములు తనకు బయటపడుతుంటాయి.
1: Then all the good in a student will come out.
0: ఆ విధమైనటువంటి విద్యార్థి ఏ విధంగా చెప్పుకోగలడు? టీచర్ దగ్గరికి వచ్చి, సార్ నాకు తెలియకుండా నేను ఎన్నో తప్పులు చేశాను సార్, ఇలాంటివి చేశాను, అలాంటివి చేశాను అని అన్ని చెప్పుకొని ఇంకా ఆనాటి నుంచి తాను మంచివాడిగా రూపొందుతాడు.
1: ఇఫ్ థింగ్స్ ఆర్ ఐడియల్ ద బాయ్ హింసెల్ఫ్ విల్ కమ్ అండ్ దెన్ కన్ఫెస్ ఆల్ ద మిస్టేక్స్ హీ డిడ్ అండ్ కరెక్ట్ హింసెల్ఫ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే.
0: ఇది నాకు బాగా తెలుసు.
1: This Bhagwan knows well.
0: ఎందుకంటే నేను ఎన్నో విధములుగా కూడా పిల్లలను కొంత శిక్షిస్తుంటాను.
1: Bhagwan punishes boys in
0: different ways.
1: He shouts at them.
0: చెప్తూ ఉంటాను.
1: He goes on telling.
0: మరి ప్రేమిస్తుంటాను.
1: He loves.
0: అన్ని ఇస్తుంటాను.
1: He gives them all.
0: కానీ కొన్ని కొన్ని సమయాల్లో నేను చాలా కఠినంగా ఉంటాను.
1: At times he is so strong, harsh.
0: అప్పుడు పిల్లలే వచ్చి, స్వామి నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి.
1: Boys themselves will come. They say, Swami, we have committed mistakes.
0: మీరు చెప్పింది నేను చేయలేకపోయాను.
1: I didn't practice what you said.
0: ఇప్పుడు దాని యొక్క సత్యం నాకు గుర్తింపు చేసుకున్నాను.
1: Now I realize the truth in it.
0: కనుక నన్ను నేను ఇంక పైన అలాంటి తప్పులు చేయను.
1: I will not commit mistakes once again,
0: Swami. అప్పుడు స్వామి కరిగిపోతాడు.
1: Then Swami melts.
0: నాయన ఇంక పైన నీవు బాగుండు.
1: Boy, be good hereafter.
0: దీనిపైన ఇంకే విధమైనటువంటి మార్పులు రాకుండా చూసుకో.
1: యూ షుడ్ నాట్ చేంజ్ ఎనీవే ఇన్ ఫ్యూచర్.
0: ఏది నేను చేసినా నీ మంచి కోసమే.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్
0: అని చెప్పి ఈ టీచర్స్ కూడా ఆ పిల్లలకు ఆ విధంగా బోధించాలి.
1: టీచర్స్ ఆల్సో షుడ్ టీచ్ దేర్ స్టూడెంట్స్ లైక్ దిస్. ద ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏ టీచర్ మస్ట్ హ్యావ్?
0: అది చాలా ఇంపార్టెంట్.
1: దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టీచర్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, అదేవిధంగా ఏది మంచి అని తనకు తెలుస్తుంటాదో దాన్ని పిల్లలకు బోధించి దాన్ని తాను కూడా అనుసరిస్తూ రావాలి.
1: ఏ టీచర్ వాట్ ఆల్ హీ నోస్ గుడ్ హీ షుడ్ ఫాలో అడాప్ట్ అండ్ టీచ్ టు దేర్ స్టూడెంట్స్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: పిల్లలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించు రావాలి.
1: అండ్ దే షుడ్ బి ఐడియల్ రోల్ మోడల్స్ టు దేర్ చిల్డ్రన్.
0: నేను చిన్న చిన్న విషయం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను.
1: భగవాన్ గివ్స్ అస్ సింపుల్ ఎగ్జాంపుల్స్.
0: నేను కమలాపురంలో చదువుతూ ఉంటే,
1: భగవాన్ వాజ్ స్టడీయింగ్ ఇన్ కమలాపురం.
0: అది ఏమి చదువు? నా చదువు మూడో క్లాస్ నాలుగో క్లాస్.
1: హీ స్టడీడ్ థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ ఓన్లీ.
0: అక్కడ చదువుతూ ఉంటున్నాను.
1: వైల్ హీ వాజ్ స్టడీయింగ్ దేర్,
0: హెచ్ఐంగార్ అని ఒక టీచర్ ఉండేటువంటి వాడు.
1: హెచ్ఐంగార్ వాజ్ ద టీచర్.
0: ఆయన ఎక్కడైనా బజార్లో వస్తున్నాడంటే చూసిన పిల్లలంతా భయపడిపోయేవారు.
1: వెన్ వన్స్ హిస్ టీచర్ హెచ్ఐఎంఆర్ పాసెస్ బై ద రోడ్, చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
0: గురువును చూస్తే చాలా గౌరవము భయము.
1: చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్ బట్ దే రెస్పెక్ట్ హిమ్.
0: ఆయన ఆ మార్గంలో కర్ర పట్టుకుని వస్తున్నాడంటే మేము ఈ మార్గంలో తిరిగిపోయేటువంటి వాళ్ళం.
1: వెన్ ద టీచర్ గోస్ విత్ ద వాకింగ్ స్టిక్, ది స్టూడెంట్స్ విల్ టేక్ అనదర్ పాత్.
0: ఇది మెత్త ఏదో కనిపెట్టాడు ఆయన.
1: This was noticed by the teacher.
0: అరే నేను వస్తున్నాను కనిపెట్టి నువ్వు సందులోపల పోతున్నావా?
1: Finding out that I'm walking this way, you are going that way, I know.
0: కాలేజీకి స్కూల్ కు పోయిన తర్వాత,
1: after reaching school,
0: అక్కడ స్కూల్ లోపల క్లాస్ మానిటర్ ఎవరు?
1: Who is the monitor of the class?
0: నేనే.
1: భగవాన్ is the monitor of the class.
0: ఈనాడే ఇంత పెద్దగా ఉన్నాను, ఆనాడు ఇంకా చిన్నగానే ఉండేది.
1: యు కెన్ ఇమాజిన్ ది హైట్ ఆఫ్ భగవాన్ ఇన్ దోస్ డేస్.
0: ఆ టీచర్ వస్తున్నాడు అంటే మంచి చింతపరలంతా కూడా ఒక కట్ట తెచ్చి ఒక మూల పెట్టాలి.
1: యాజ్ ది టీచర్ కమ్స్ టు ద క్లాస్ రూమ్, స్టిక్స్ షుడ్ బి మేడ్ రెడీ.
0: నేను దిన్నము తెచ్చి పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ యూస్ టు బ్రింగ్ ద బండిల్ ఆఫ్ స్టిక్స్ ఎవ్రీడే.
0: కర్ర తీసుకున్నాడు.
1: అండ్ ద టీచర్ పిక్డ్ అప్ ఎ స్టిక్, కేన్.
0: ఏ రాజు రా.
1: He said, Raju, come here.
0: నేను ధైర్యంగా వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ దేర్ బోల్డ్లీ.
0: ఎందుకంటే నేనే తప్పులు చేయలేదు.
1: బికాస్ ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్స్.
0: కనుక నీవెందుకు నన్ను చూసి ఆ సందులోకి వెళ్ళినావు అన్నావు.
1: ద టీచర్ ఆస్క్డ్, వై డిడ్ యు గో దట్ వే వాచింగ్ మీ?
0: మిమ్మల్ని నేను చూడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ డిడ్ సీ హిమ్.
0: కానీ అతని ఇంటి లోపల నాకు నోట్ బుక్ ఉంటుండది.
1: దేర్ భగవాన్స్ నోట్ బుక్ వాజ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ది
0: టీచర్. నోట్ బుక్ నేను తీసుకుని స్కూల్ పోవాలని వెళ్ళాను.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వెంట్ దేర్ టు కలెక్ట్ హిస్ నోట్ బుక్.
0: నేను మిమ్మల్ని చూడలేదు సార్ అన్నాను.
1: ఐ హావ్ నాట్ సీన్ యు.
0: సత్యం చెప్పాను.
1: హీ సెడ్ ట్రూత్.
0: హే చూడలేదా అని గట్టిగా అరిచాడు.
1: ద టీచర్ షౌటెడ్ హావ్ యూ నాట్ నోటీస్డ్ మీ.
0: చూడలేదు అని గట్టిగా నేను చెప్పాను.
1: స్వామి సెడ్ ఐ హావ్ నాట్ సీన్.
0: నిన్ను కొడతాను అన్నాడు.
1: హీ సెడ్ ఐ విల్ బీట్ యూ.
0: నిన్ను కొట్టాలంటే మీకు ఆశ ఉంటే కొట్టండి అని నేను చెయ్యి ఇచ్చాను.
1: ఇఫ్ యూ వాంట్ టు బీట్ కమ్ ఆన్ రెడీ. హీ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్.
0: ఆ మాట లోపల ఆ సత్యాన్ని గుర్తించుకుని హెచ్ఐఎం గారికి కంటిదారలు కారినాయి.
1: వాచింగ్ ది ట్రూత్ సెట్ బై స్వామి, హెచ్ఐఎం గారి టీచర్ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్. దగ్గర
0: ఇచ్చాడు, రాజు నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసును.
1: హి సెడ్, రాజు ఐ నో యూ డోంట్ డూ మిస్టేక్స్.
0: కానీ నీవే అనుకోని నాకు చాలా కోపం వచ్చింది. ఏనాడు తప్పు చేయనటువంటి వాడు ఇలాంటి తప్పు చేస్తున్నాడని కోపం వచ్చింది.
1: ఐ నో దట్ యూ నెవర్ కమిట్ ఎ మిస్టేక్ బట్ హావింగ్ నోటీస్డ్ వన్ ఐ వాస్ సో.
0: కానీ నీవు ఇలాంటి తప్పును నీవు చేయవు.
1: యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: నాకు తెలుసును.
1: ఐ నో
0: అని తర్వాత పిలిచి,
1: హీ కాల్డ్ హిమ్ లేటర్.
0: చాలా సంతోషించి,
1: హీ వాస్ వెరీ హ్యాపీ విత్ హిమ్.
0: రేపటి దినము నువ్వు స్కూల్ అంటే ఇంటికి పోయే సమయం లోపల దారి లోపలనే నా ఇల్లు కూడా ఉంటున్నది, ఇంటికి వచ్చి పో అన్నాను.
1: హీ సెడ్, టుమారో యాజ్ యు రిటర్న్ హోమ్ యు ఫాలో మీ, యు విజిట్ మై రెసిడెన్స్ అండ్ గో, ఇట్ ఈస్ ఆన్ ద వే.
0: తిరిగి నేను టీచర్ ఆజ్ఞ ప్రకారం పోతూ వచ్చాను.
1: హీ వాస్ ప్రొసీడింగ్ యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ ద టీచర్.
0: వరండాలో వెళ్ళినాను.
1: హీ అప్రోచ్
0: ధైర్యంగా లోపల వెళ్ళకూడదు.
1: హీ డిడ్ంట్ గో స్ట్రైట్ అవే ఇన్ టు హౌస్.
0: లేడీస్ అంతా ఉంటారు.
1: దేర్ లేడీస్ ఎట్ హోమ్.
0: కాబట్టి గురువాజ్ఞ లేకుండా నేను లోపల ప్రవేశించకూడదని దారిలోకి వెళ్ళాను.
1: వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది టీచర్ హీ షుడ్ నాట్ గో ఇన్ సైడ్, సో హీ వాస్ వెయిటింగ్ దేర్.
0: భార్యతో చెప్పాడు, ఆ పిల్లవాడు వస్తాడు లోపల పంపు అని.
1: ద టీచర్ టోల్డ్ హిస్ వైఫ్, ద బాయ్ విల్ బి కమింగ్, అషర్ హిమ్ ఇన్.
0: ఆమె వచ్చి, నాయన నీవేనా రాజు అని అంటుంది.
1: ద వైఫ్ ఆఫ్ ది టీచర్ కేమ్ అండ్ సెడ్, ఆర్ యూ రాజు?
0: అవును మా అన్నాను.
1: అండ్ స్వామి సెడ్, ఎస్.
0: మీ టీచర్ గారు పిలుస్తున్నారు లోపల రాండి అన్నారు.
1: యువర్ టీచర్ ఇస్ కాలింగ్ యూ, కమ్ ఇన్.
0: లోపల వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ ఇన్.
0: ఆయన ప్రేమకు ఇంత అంత హద్దు లేదు.
1: దేర్ ఆర్ నో లిమిట్స్ ఫర్ ద లవ్ ఆఫ్ ది టీచర్ టువర్డ్స్ హిమ్.
0: ఒక చిన్న ప్లాస్టిక్ చైర్, ప్లాస్టిక్ కాదు అప్పుడు అల్యూమినియం చైర్.
1: అల్యూమినియం ప్లేట్.
0: దాంట్లో రెండు పకోడాలు పెట్టి,
1: అండ్ హీ సర్వ్డ్ పకోడాస్ ఇన్ అల్యూమినియం ప్లేట్.
0: రాజు,
1: రాజు
0: నీ పైన నేను ఈనాడు కోప్పడ్డాను.
1: ఐ షౌటెడ్ అట్ యు.
0: నాది చాలా తప్పు.
1: ఇట్స్ మై మిస్టేక్.
0: మంచి పిల్లవాడైనటువంటి నీ పైన నాకు ఇంత కోపం వచ్చి నిన్ను కొట్టాలని తలుచుకున్నాను.
1: యు ఆర్ సో గుడ్ బట్ ఐ హావ్ మిస్టేకెన్ యూ. ఐ వాంటెడ్ టు బీట్ యు.
0: ఆ తప్పుకు పరిహారంగా నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను అన్నాడు.
1: నౌ ఐ వాంట్ టు డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ యు నౌ.
0: చూసారా, మన మంచితనము, మన సత్యవాకులు, మన పవిత్రమైనటువంటి గుణములు ఎలాంటి వారినైనా కూడా కరిగిస్తుంది, కదిలిస్తుంది.
1: అవర్ గుడ్నెస్, అవర్ ట్రూత్, అవర్ ఎగ్జాంపులరీ బిహేవియర్ విల్ కన్విన్స్ ఎనీబడి ఎనీ టైమ్.
0: ఆ టీచర్ చెప్తున్నాడు, నాయన నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను.
1: ద టీచర్ హింసెల్ఫ్ సెడ్, ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్.
0: మీరెక్కడ
1: సార్? వేర్ ఆర్ యూ అండ్ వేర్ ఎమ్ ఐ?
0: నాయన ఈ భేదం నీలో ఉంటుంది కనుకనే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను.
1: సిన్స్ యు హావ్ స్టిల్ ద డిఫరెన్సెస్ ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్ నౌ.
0: వయసు ప్రధానం కాదు,
1: ఇట్స్ నాట్ ఏజ్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: చదువు ప్రధానం కాదు,
1: నాట్ ఎడ్యుకేషన్.
0: మానసిక హృదయం ప్రధానము.
1: ఇట్స్ ఓన్లీ మెచ్యూరిటీ ది హార్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక నీవు చాలా గుడ్ బాయ్ గుడ్ బాయ్ అన్నాడు.
1: అండ్ హి స్టార్టెడ్ ప్రైజింగ్ స్వామి, యు ఆర్ ఎ గుడ్ బాయ్, యు ఆర్ ఎ గుడ్ బాయ్.
0: నాయన బానే చదువుతున్నావా అన్నాడు.
1: ఆర్ యు స్టడీయింగ్ వెల్, హి ఆస్క్.
0: చదువుతున్నాను సార్ అన్నాడు.
1: హి సెడ్ స్వామి సెడ్ yes sir I'm studying.
0: నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి.
1: నెక్స్ట్ మంత్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జామినేషన్. హి సెడ్ స్టడీ వెల్
0: చెప్పాడు. సరే మంచి సార్ అని ఆనందంగా జవాబిచ్చి వచ్చాను.
1: అండ్ హీ గేవ్ గుడ్ రిప్లై అండ్ రిటర్న్ హోమ్.
0: ఎగ్జామినేషన్ వచ్చింది.
1: ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ డే.
0: నేను రాస్తున్నాను.
1: భగవాన్ వాజ్ రైటింగ్.
0: ఈ ఎగ్జామినేషన్ కు 2 గంటలు మాత్రం ఇచ్చారు టైమ్.
1: ద డ్యూరేషన్ ఇస్ 2 అవర్స్ టైమ్.
0: నేను హాఫ్ అన్ అవర్ లోనే అన్ని ఆన్సర్స్ చేసేసాను.
1: భగవాన్ ఆన్సర్డ్ ఇన్ జస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్.
0: పెట్టేశాను,
1: రెడీ,
0: వెళ్లిపోయినాను.
1: స్వామి రిటర్న్.
0: ఆయన చూస్తున్నాడు.
1: ద టీచర్ వాజ్ నోటీసింగ్.
0: ఈమె రాజు, ఈమె రాసినట్టుగా కనిపించలేదే అన్నాడు.
1: రాజు, యూ డోంట్ సీమ్ టు హావ్ రిటర్న్ ఎనీథింగ్.
0: సార్, రేపు మీరే చూస్తారు కదా అన్నాను.
1: సార్, యూ విల్ బి సీయింగ్ టుమారో ద స్క్రిప్ట్.
0: నేను రాశాను, అన్ని కరెక్ట్ గా రాశాను.
1: ఐ రోట్ కరెక్ట్.
0: అసత్యమైనటువంటి నేను ఎప్పుడు రాయను చెప్పను అన్నాను.
1: ఐ నెవర్ రైట్ ఎనీ రాంగ్ ఆన్సర్స్. ఐ నెవర్ అటర్ ఎ లై.
0: రేపటి దినం రెండు మొట్టమొదటినే ఆ కట్ట లోపల నా పేపర్ తీశాడు.
1: అండ్ హీ హస్ కలెక్టెడ్ స్వామీస్ పేపర్ స్క్రిప్ట్ ఫస్ట్.
0: చూచాడు ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్. అతనికి తెలియనటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి అక్కడ.
1: హీ స్టార్టెడ్ కరెక్టింగ్ ది స్క్రిప్ట్ అండ్ హీ ఫైండ్స్ ఇన్ స్వామి స్క్రిప్ట్ సర్టన్ థింగ్స్ నాట్ నోన్ టు ద టీచర్ హిమ్సెల్ఫ్.
0: తీశాడు, ఆ పేపర్ పైన రాశాడు, వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ అన్నాడు.
1: And the top of the paper he wrote very very very very very very very very good.
0: Anadu ee question papers nu tirigi office ku pampiche paddhati ledu.
1: In those days the scripts were not sent back to the office.
0: Anta tandagane pettukoneetunte vaaru.
1: All the scripts remained with the teacher.
0: Aa vidhanga chesi rendo dinam pilchaadu.
1: And he called Swami the next day.
0: Bharat cheppaadu.
1: And he told his wife
0: coffee ni tiffin chesi pettu annadu.
1: And he wanted coffee and tiffin to be ready.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: రాజు, ఇంత కాఫీ తీసుకొని పో అన్నాడు.
1: రాజు, హ్యావ్ సమ్ కాఫీ.
0: సార్, నాకు అది అలవాట్లేదు సార్ అన్నాను.
1: సార్, ఐ డోంట్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ కాఫీ.
0: నాకు ఈ కాఫీ టీ అనేటువంటి ఎప్పుడు నుంచి నాకు అలవాట్లేదు అన్నాను.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ కాఫీ ఆర్ టీ.
0: పోనీ, ఒక దోశ అయినా తీసుకో అన్నాడు.
1: అట్లీస్ట్ యాక్సెప్ట్ వన్ దోశ.
0: కానీ సమయం లోపల నేను తినటం నాకు అలవాట్లేదు సార్ అన్నాను.
1: ఐ డోంట్ ఈట్ ఎనీ టైమ్. నో,
0: not any time,
1: any time. This is not the right time.
0: Right,
1: this is not the right time to eat.
0: ఈ తయారీ కృతి నేను తీసుకుంటాను సార్.
1: సో ఐ డోంట్ యాక్సెప్ట్.
0: నా తృప్తి కోసం నేను తీసుకున్నాయినా.
1: టీచర్ సెట్ టు సాటిస్ఫై
0: మీ. ఆయన తృప్తి కోసం నేను తీసుకున్నాను.
1: అండ్ భగవాన్ యాక్సెప్టెడ్ టు
0: సాటిస్ఫై. ఆ విధంగా టీచర్స్ ను ఆనంద పెట్టేటువంటి విధానము టీచర్స్ లోపల పిల్లల లోపల ఎంతనో మందికి అవకాశం ఉంటుంది.
1: స్టూడెంట్స్ హావ్ వైడ్ స్కోప్ టు మేక్ దెర్ టీచర్స్ హ్యాపీ.
0: కానీ అందరూ టీచర్స్ చూస్తే భయపడిపోతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్స్.
0: కానీ నాకు భయం లేదు.
1: స్వామి వాజ్ నెవర్ అఫ్రైడ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నో మిస్టేక్.
1: బికాజ్ దేర్ ఇస్ నో మిస్టేక్.
0: ఎందుకు భయపడాలా?
1: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ?
0: నేను చక్కగానే మాట్లాడేసి ఉంటాను.
1: సో హీ కుడ్ స్పీక్ టు దెమ్ వెల్.
0: ఈ విధమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ లోపలే,
1: ఇన్ సచ్ ఎ ఫ్రెండ్షిప్,
0: ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి మహమ్మద్,
1: ఇంగ్లీష్ టీచర్
0: మహబూబ్ ఖాన్
1: వాజ్ ఇంగ్లీష్ టీచర్.
0: అతను ఇంగ్లీష్ టీచర్.
1: హీ వాజ్ ఇంగ్లీష్ టీచర్.
0: నా క్లాస్కు రావాలంటే చాలా ఆతృత అతనికి.
1: హీఈస్ వెరీ యాంగ్షియస్ టు గెట్ ఇన్ హిస్ క్లాస్.
0: ఎవరో ఒకరు వచ్చి ఉంటే త్వర త్వరగా వెళ్లిపోవను అనేది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ టీచర్ ప్రయర్ టు హిస్ క్లాస్ హీ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు లీవ్.
0: నేను క్లాస్కు పోయేటప్పటికి
1: బై టైమ్ హీ వెంట్,
0: పిల్లలందరూ నన్ను నెట్టేటువంటి వారు, పో పో పో ఇంకా అతని దగ్గరికి వెళ్ళు వెళ్ళు అని.
1: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ యూజ్డ్ టు ఆస్క్ స్వామి, గో టు హిమ్, గో టు యువర్ టీచర్.
0: ఏం చేసేది? ఆయన పిలుస్తాడు, రాజు రా అంటాడు.
1: అండ్ ద టీచర్ మహబూబ్ ఖాన్ ఆస్క్ స్వామి టు కమ్ క్లోజ్.
0: తలంతా నిమురుతూ ఉంటాడు.
1: అండ్ హీ గోస్ ఆన్ టచింగ్ హిస్
0: హెడ్. భుజమంతా పట్టుకుంటాడు.
1: అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ హెడ్.
0: చెప్పంతా గిల్లుతాడు.
1: అండ్ ద పించింగ్ హిస్ చీక్.
0: ఈ విధంగా ఉండేసేసి ఎంతనో ప్రేమ పాప అతనికి.
1: అండ్ యూజ్డ్ టు ఫాండల్ హిమ్, కరెస్.
0: అతనికి పిల్లలు లేరు. పిల్లలు లేరు.
1: అండ్ హీ హస్ నో చిల్డ్రన్.
0: అతనికి 50 ఇయర్స్ ఓల్డ్.
1: హీ ఈస్ 50 ఇయర్ ఓల్డ్.
0: అప్పుడు ఆయనకు, నాయన నిన్ను చూస్తే నాకు ఎంతో ప్రేమగా ఉంటుంటుంది.
1: అండ్ హీ సెడ్ ఐ లవ్ యూ వెరీ మచ్
0: కనుక నీవు మా ఇంట్లో వచ్చి దిన్నం తినుకుని పోతుండు అన్నాడు.
1: ఎవ్రీ డే కమ్ టు మై హౌస్ అండ్ ఈట్ అండ్ గో.
0: ఈ మహమ్మద్ బాదు చాలా ప్రియమైనటువంటి భక్తుడు.
1: అండ్ హీస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఒకనాడు నేను ఈ యొక్క 11వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11 భగవాన్ లెఫ్ట్ దట్ స్కూల్.
0: ఆనాడు ఆనాటి వరకు నేనే ప్రార్థన చేసేటువంటి వాడిని.
1: టిల్ దట్ డే he was leading everybody in prayer.
0: He is head of the department.
1: And this, he is the
0: head of the office also.
1: He is head of the office and of the department.
0: చెప్పేవాడు రాజు ఇట్రా అనేవాడు.
1: రాజు కమ్ హియర్,
0: నీవు రేపటి నుంచి నువ్వు ప్రార్థన చెయ్యాలి.
1: You should lead everybody in prayer.
0: ఈ ప్రార్థన మాకు అందరికి హృదయాన్ని కరిగింపజేస్తుంది.
1: And in fact, the prayer that you offer will convince everybody, make everybody happy.
0: నీవు ఒక ప్రార్థనకు నీవే పాట పాడు.
1: So you start singing first.
0: నీవే రాయి అన్నాడు.
1: And you compose the song.
0: సార్, నేనేట కంపోజ్ చేసే అవుతుంది సార్ అన్నాను.
1: సార్, how can I compose the same song I'm going to sing?
0: నేనే చేయగలను.
1: You can do anything.
0: తప్పక చేయన్నాడు.
1: Do it definitely.
0: అప్పుడు చెప్పా నేను.
1: Then Swami said,
0: అహర్హత ఆహ్వాన ప్రచారిత సునితవు ఉదారవాణి హిందూ బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తన సింహాసన పాసే పూర్వకారగతి ఆధార్ జయగణమన అధినాయక జయహే జయగణమన అధినాయక జయహే చెప్పి మహమ్మదన్స్ క్రిస్టియన్స్ అందరి పేర్లు దాంట్లో పేరు పెట్టాను.
1: In the song he composed, mention of all religions has been made.
0: ఆ పద్యాన్ని చూచి అందరు కూడా ఆశ్చర్యపడ్డారు.
1: వాచింగ్ భగవాన్స్ కంపోజిషన్,
0: ఆనాడే సర్వమత సమతం అనేటువంటిది నేను బోధిస్తూ వచ్చాను.
1: భగవాన్ టాట్ ద ఫెలోషిప్ ఆఫ్ రిలిజియన్స్ ఇన్ దోస్ డేస్ ఇట్సెల్ఫ్.
0: ఆ పాట రాసింది నేనే.
1: భగవాన్ వాజ్ ది కంపోజర్ ఆఫ్ దట్ సాంగ్.
0: ఆ రాసిన తర్వాత రెండో దినం నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: నెక్స్ట్ డే హీ లెఫ్ట్ ది స్కూల్.
0: నేను సాయిని తెలియము నిక్కముగను.
1: అండర్స్టాండ్ ట్రూలీ ఐఎమ్ సాయి.
0: మమత బాయము యత్నములు మానుకొనుము.
1: డు నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్ నార్ మేక్ ఎనీ ఎఫర్ట్.
0: మీతోటి సంబంధం ఇంకా.
1: దేర్ ఇస్ నో మోర్ రిలేషన్షిప్ విత్ యు.
0: కాదు ననబట్ట ఎటువంటి ఘనునికైనా.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ మైటీ మ్యాన్ టు నో మీ.
0: నేను నుంచి వెళ్ళొచ్చాను.
1: అండ్ దెన్ హీ రిటర్న్.
0: పిల్లలందరూ ఆశ్చర్యపడ్డారు.
1: ఆల్ బాయ్స్ వర్సెస్ ప్రైడ్.
0: టీచర్స్ అంతా ఆశ్చర్యపడ్డారు.
1: టీచర్స్ వర్సెస్ ప్రైడ్.
0: రాజు రాజు రాజు రాజు నా వెంటబడ్డారు.
1: దే ఫాలోడ్ స్వామి సేయింగ్ రాజు.
0: ఎవరికి నేను జవాబు చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ రిప్లై ఎనీవన్.
0: నేరుగా వచ్చాను.
1: హీ కేమ్ స్ట్రైట్.
0: ఆ ఉరవ కొండ లోపల
1: అంజనేయులు
0: అనేటువంటి ఒక తోట పెట్టుకున్నాడు.
1: అంజనేయులు హ్యాస్ సమ్ గార్డెన్.
0: తోట లేక నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్ ఇన్
0: దేర్. వెళ్ళి ఒక గుండు పైన కూర్చున్నాను.
1: దేర్ హీ సాట్ ఆన్ ఎ బోల్డర్.
0: వచ్చిన వారందరికీ ఒక బోధ చేస్తూ వచ్చాను.
1: భగవాన్ స్టార్టెడ్
0: మానసపచర్య గురు చరణం దుస్తర భవసాగర తరణం.
1: దట్ వాజ్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ భగవాన్ గివెన్ టు హ్యుమానిటీ. మానసపచర్య గురు చరణం దుస్తర భవసాగర తరణం.
0: నేను ఇట్లా వచ్చేటప్పటికి ఇంకా అక్కడ టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు.
1: ఆల్ టీచర్స్ కన్వీన్ ఎ మీటింగ్.
0: ఈనాటి నుంచి రాజు మన స్కూల్ కి రావటం లేదు.
1: ఫ్రమ్ దిస్ డే రాజు ఇస్ నాట్ గోయింగ్ టు అటెండ్ అవర్
0: రాజు లేని స్కూల్లో మేము ఎందుకు ఉండాలా?
1: వై షుడ్ వీ స్టిల్ వర్క్ ఇన్ దిస్ స్కూల్ వేర్ దేర్ ఇస్ నో రాజు?
0: ఒక తెలుగు టీచర్ ఉంటున్నాడు.
1: దర్ వాజ్ ఎ తెలుగు టీచర్.
0: ఆయన రిజైన్ చేశాడు.
1: హీ రిజైన్డ్.
0: నాకు ఈ తెలుగు పండిట్ పని నాకు వద్దు.
1: హీ సెడ్ ఐ కెనాట్ కంటిన్యూ.
0: రాజు ఇక్కడ లేడు.
1: రాజు ఇస్ నాట్ హియర్ ఇన్ ది స్కూల్.
0: పోతానన్నాడు.
1: ఐ విల్ గో.
0: తర్వాత ఈ మహబూబ్ ఖాన్ ఈయన కూడా రిజైన్ చేశాడు.
1: మహబూబ్ ఖాన్ ఆల్సో రిజైన్డ్.
0: నాకు ఇక్కడ పని లేదు.
1: ఐ కెనాట్ వర్క్.
0: రాజు ఉండినాడు కాబట్టి అతను చూసుకుంటూ నేను కాలాన్ని ఆనందంగా గడుపుతూ వచ్చాను.
1: ఐ వర్క్ సో లాంగ్ బికాస్ రాజు ఈజ్ హియర్. ఐ కెనాట్ కంటిన్యూ విదౌట్.
0: ఈ విధంగా ఒక్కొక్క టీచర్ అంతా రిజైన్ చేశారు.
1: ఈచ్ టీచర్ స్టార్టెడ్ రిజైనింగ్.
0: రెండవ దినము
1: సెకండ్ డే
0: గొంతు బాగా ఉండదని ఒక మహమ్మడన్ బాయ్ ని ప్రార్థనకు నిలబెట్టారు.
1: వన్ మహమ్మడన్ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు ప్రే ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్వామి యాజ్ హీ హస్ గాట్ గుడ్ వాయిస్.
0: ఆ బాయ్ స్టేజ్ ఎక్కాడు.
1: బాయ్ గాట్ అప్ ద స్టేజ్.
0: ఎక్కేటప్పటికి
1: at that moment
0: swami kanipinchaledu.
1: He could not see swami.
0: Okay, edupu.
1: He started crying loudly.
0: Athanu edchetappudike paata paadaledu.
1: He could not sing.
0: Andaru edcharu.
1: All cried there in the school.
0: Aa naatu nunchi aa stage ni maanesesaru.
1: Since that day that practice was discontinued.
0: Teachers ku pillalaku inta premanu maatram panchukuneetvanti oka aapyayata పిల్లల్లో ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ ఇస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఆఫ్ లవ్.
0: ఎలాంటి గురువునైనా కూడా మనము చక్కగా కైవసం చేసుకోవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ అప్రోచ్ ఎనీ గురు ఆఫ్ ఎనీ స్టాండర్డ్.
0: స్టూడెంట్స్ కూడా మనం వశం చేసుకోవచ్చు.
1: స్టూడెంట్స్ ఆల్సో విల్ బి అండర్
0: మన ప్రేమను పట్టే వారందరూ కూడా ప్రేమిస్తుంటారు.
1: దే ఆల్సో లవ్ యూ ఇన్ రెస్పాన్స్ టు యువర్ లవ్.
0: కనుక టీచర్స్ పిల్లల యొక్క దీనిని ఏ విధంగా కనిపించాలంటే పిల్లల యొక్క మమతను వారి యొక్క చేష్టలను చక్కగా అర్థం చేసుకుని కనిపెట్టాలి.
1: ద టీచర్ షుడ్ ఫాలో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ద యాక్షన్.
0: మొట్టమొదట మనలో రావాల్సినటువంటి సత్యం.
1: ఫస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ ట్రూత్.
0: మన భారతీయ సంస్కృతి లోపల కూడా మొట్టమొదట వీటిని పెట్టారు. సత్యం వద ధర్మం చెర.
1: In culture of Bharat, these two are emphasized. Speak truth, follow righteousness.
0: నేను ఎప్పుడు పోయినా కానీ మంచి వినయంగా చాలా ఇదిగా వినయంతో పలికేవాడిని.
1: భగవాన్ వాజ్ వెరీ హైలీ హంబుల్ అండ్ ఓబీడియంట్.
0: ఇప్పుడు పిల్లలకు అదే చెప్తుంటాను, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: దట్స్ వాట్ భగవాన్ టెల్స్ ఈవెన్ టుడే, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ టాక్ ఒబ్లైజింగ్లీ.
0: ఆ ఒబ్లైజింగ్ లో చెప్పినటువంటి పదములు ఎందరికైనా హృదయాన్ని కరిగింపజేస్తాయి.
1: వెన్ యూ టాక్ ఒబ్లైజింగ్లీ, నేచురల్లీ అదర్స్ విల్ బి కన్విన్స్డ్.
0: కానీ కొన్ని విధములైన మార్గంలో వాళ్ళు కఠినంగా చెప్పవలసి వస్తుంది.
1: బట్ ఎట్ టైమ్స్ హీ సో స్ట్రాంగ్ హార్ష్ ఇన్ టాకింగ్.
0: కఠినానికి నేను వజ్రం కంటే కఠినమే.
1: బట్ హీ సో స్ట్రాంగర్ దాన్ డైమండ్.
0: ప్రేమ లోపల వెన్న కంటే చాలా విత్తనం.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్ సాఫ్టర్ దాన్ బట్టర్.
0: ఈ రెండింటి ఎందుకు నా యొక్క తత్వము చక్కగా అర్థం చేసుకున్నారు టీచర్స్.
1: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ భగవాన్ అండర్స్టూడ్ బై టీచర్స్.
0: కనుక అధ్యాపకులారా,
1: సో టీచర్స్,
0: పిల్లలను మనం వశం చేసుకోవాలంటే వాళ్ళని సరైనటువంటి ప్రేమతో వాళ్ళని దగ్గర చేర్చాలి.
1: While controlling your students, you should show love, express love.
0: వాళ్ళు తప్పులు ఏమైనా ఉంటుంటే వారికి తప్పకు చెప్పి వారిని సరైన మార్గంలో పెట్టాలి.
1: If they committed any mistakes, explain them clearly, correct them.
0: అప్పుడే వారు మంచి మార్గానికి వస్తారు.
1: దెన్ దే విల్ గో ఇన్ ద రైట్ వే.
0: వారు తప్పులంతా మన దగ్గర ఒప్పుకుంటారు.
1: అండ్ దే విల్ ఆల్సో కన్ఫెస్ దేర్ మిస్టేక్.
0: అయితే ఒప్పుకున్న తర్వాత తిరిగి అది తప్పులు చేయకుండా ఉండాలి.
1: హౌఎవర్ దే షుడ్ నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని మనం అధ్యాపకులు అనుసరిస్తూ ఉంటే ఎంతనో దేశానికి ఉపకారం చేసిన వారు అవుతారు.
1: ఇఫ్ దిస్ ప్రొసీజర్ ఇస్ ఫాలోడ్ బై టీచర్స్, యూ విల్ బి హెల్పింగ్ ద కంట్రీ బై అండ్ లార్జ్.
0: దేశమంతా బాగు చేయాలనుకుంటే అధ్యాపకులు పిల్లల పైన మంచి ఆదర్శవంతమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ ద టీచర్స్ షుడ్ హ్యావ్ ఎగ్జెంప్లరీ లవ్ టువర్డ్స్ దేర్ స్టూడెంట్స్.
0: అప్పుడు ప్రపంచానికి ఎంతమంది అయినా విద్యార్థులను పంపచ్చు.
1: దెన్ యూ కెన్ సెండ్ ఫోర్త్ ఇన్ టు సొసైటీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్.
0: ఇంకా ఐదవది,
1: ఫిఫ్త్ క్వశ్చన్, హౌ టు ఇంప్లిమెంట్ ఎడ్యుకేర్ విత్ చిల్డ్రన్ విత్ చిల్డ్రన్ ఫ్రమ్ డిప్రైవ్డ్ స్లమ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ బ్రోకెన్ హోమ్స్ హూ ప్రెజెంట్ డిసిప్లిన్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ క్లాస్.
0: ఈ విధమైనటువంటి దాంట్లో మనము కొంతవరకు క్లీన్ చేయడానికి కానీ అదే సేవాదళం అనేటువంటిది పెట్టాను నేను.
1: భగవాన్ ఇన్స్టిట్యూటెడ్ సేవాదళ టు రెండు.
0: ఎక్కడ పోయినా కానీ క్లీనినెస్ ఈజ్ గాడ్లీనెస్.
1: క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్.
0: క్లీనింగ్ గా ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్.
0: చిన్నదైనప్పటికీ
1: హౌస్
0: ఇంటి వారికి కూడా మనం చెప్పాలి, అమ్మా ఈ విధంగా పెట్టుకుంటే మీ పిల్లలకు జబ్బులు వస్తుంది, మీకు జబ్బులు వస్తుంది, చాలా ఈ రోగాల చోత మనం ఎన్నో ప్రమాదాలకు గురి అవుతుంటాం, క్లీన్ గా పెట్టుకోండి, క్లీన్ గా పెట్టుకోండి అని చెప్పాలి.
1: యూ షుడ్ అప్రోచ్ ఎవ్రీబడి, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్.
0: ఇది చదువులో వచ్చే కాదు,
1: దట్ యూ డోంట్ గెట్ అవుట్.
0: కానీ ఈ స్కూల్ లోపల కూడా వారానికి ఒక దినము సోషల్ వర్క్ అని పెట్టుకుంటే,
1: వన్ డే పర్ వీక్ మే బి అలాటెడ్ ఫర్ సోషల్ వర్క్,
0: అప్పుడు పల్లె పల్లెకు పోయి ఇవన్నీ క్లీన్ చేయటము, కొంతవరకు వారు శుభ్రం చేయటం చేస్తుంటే వాళ్లే వచ్చి అయ్యో మీరు చేయనక్క లేదు బాబు, మేమే చేస్తామని ఎంతో ఆప్యాయంగా వస్తారు.
1: వెన్ యూ స్టార్ట్ విజిటింగ్ విలేజెస్ అండ్ క్లీన్ ద ప్రెమిసెస్, దే దెమ్సెల్వ్స్ విల్ కమ్ లేటర్ అండ్ సే యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్, వీల్ మెయింటైన్ క్లీన్నెస్ ఫర్ అవర్ సెల్ఫ్.
0: ఇవన్నీ కూడా టీచర్స్ ఈ ఒక సోషల్ వర్క్ గా పెట్టుకుని పిల్లలతో చేయించడానికి ఎంతైనా పని చేయొచ్చు.
1: టీచర్స్ కెన్ టేక్ అప్ టు దిస్ సోషల్ వర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ద స్టూడెంట్స్. సిక్స్త్ క్వశ్చన్, హౌ డు వి మోటివేట్ చిల్డ్రన్ ఇన్ ది ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
0: పిల్లలకు ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది చేయడానికి ఇది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్
0: పాసిబుల్. వారి వయసు చాలా తక్కువది.
1: బికాస్ దేర్ ఇస్ ఎ టెండర్ ఏజ్.
0: కాలేజీ లెవెల్ లోపల ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది పెట్టొచ్చు.
1: ఎడ్యుకేర్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ అట్ ది కాలేజ్ లెవెల్.
0: అంటే దానికి పూర్వం అంతా కూడా నాయన నీ మనసులో ఉన్నటువంటి మంచి భావాలను అభివృద్ధి పరచుకో.
1: Prior to that, you can tell them, you should have good thoughts
0: in mind. ఈ చదువులో కూడాను సత్యవంతుడు సత్యాన్ని పలికాడు.
1: You can say,
0: హరిశ్చంద్రుడు సత్యం కోసమని తన ప్రాణాన్ని అంతే బలిపితం చేశాడు.
1: హరిశ్చంద్ర సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్
0: ఇలాంటి పెద్ద పెద్ద అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క కథలంతా వారికి చెప్పాలి.
1: You can tell them the stories of great noble people.
0: ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశం యొక్క ఆదర్శ పురుషుల యొక్క కథలు చెప్పాలి.
1: ఎవ్రీ కంట్రీ హాస్ గాట్ పీపుల్ ఆఫ్ ఎగ్జాంపులరీ
0: క్యారెక్టర్. ఏ వాళ్ళదేని కాదు, ఎవరైనా సరే ఆదర్శవంతమైనటువంటి గురువుల యొక్క పేర్లు చెప్పాలి.
1: అండ్ యూ షుడ్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ఐడియల్ పీపుల్.
0: ఆ విధంగా చెప్పి పిల్లల్లో మనసును మార్చాలి.
1: లైక్ దట్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది చిల్డ్రన్.
0: ఇంకోటి,
1: సెవెంత్ క్వశ్చన్, హౌ డు వి అట్రాక్ట్ నాన్ డివోటీ చిల్డ్రన్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్ to such a size schools.
0: ఇది చాలా అవసరమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: తల్లిదండ్రులకు సాయిబాబా విషయం తెలియదు.
1: పేరెంట్స్ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ సాయి బాబా.
0: మన స్కూల్కి వస్తుంటారు కాబట్టి పిల్లలకు మన విషయం తెలుసును.
1: యాజ్ చిల్డ్రన్ అటెండ్ అవర్ స్కూల్స్ దే నో.
0: అలాంటి వాళ్ళ లోపల కొంచెం పిల్లల లోపల మనం చాలా ఎక్కువ స్పిరిట్ పెంచాలి.
1: అండ్ వీ హ్యావ్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అమౌంట్ చిల్డ్రన్.
0: ఆ పిల్లలను దగ్గర చేర్చి
1: యూ షుడ్ కాల్ దెమ్ క్లోజ్.
0: నాయన మీ తల్లిదండ్రులకు నీ విధంగా చదవటం ఈ విధంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ నీవు వారికి మంచిగా చెప్పు.
1: Your parents may not like you to be here and study, but yet explain your parents clearly, softly.
0: తల్లిదండ్రులకు నీవు అసత్యం ఆడద్దు.
1: Never speak lies to your parents.
0: అమ్మా నాన్న మీరు ఏమో చెప్తున్నారు సాయిబాబా దీన్ని మార్చు నీవు మార్గాన్ని అనుసరించవద్దు అని, కానీ సాయిబాబా ఎంత మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు.
1: You can tell mother, father, you don't want me to follow
0: Sai Baba's path. Sai Baba's school ke ikine pokunda pothe ye vidhanga paadiyendetuttu vadano.
1: Just imagine, I would have been spoiled my career had I not followed Sai Baba's path.
0: School ku potum chethane nenu inta manchi vaadiga tayarainanu.
1: Because I have been attending Sai Baba's school, I am so good.
0: కనుక నా యొక్క పరిస్థితి ఇట్లాంటిదని తల్లికి మంచిగా బోధించాలి.
1: అండ్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు పేరెంట్స్ క్లియర్లీ.
0: నీవు భోంచేసే సమయం లోపల కూడా బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మ ఈ విధంగా ప్రార్థన చేస్తే నువ్వు
1: యాజ్ యూ స్టార్ట్ ఈటింగ్ ఆఫరింగ్ ప్రేయర్స్ టు గాడ్,
0: అప్పుడు తల్లిదండ్రులు కూడా చూస్తారు ఏమిట్రా వీడికి ఇంత భక్తి.
1: పేరెంట్స్ విల్ వాచ్ యూ అండ్ సీ యువర్ డివోషన్.
0: అప్పుడు చెప్పాలి తల్లిదండ్రులకు, అమ్మా భగవంతుడు ఇచ్చినటువంటి ఫుడ్ భగవంతుడికి మొట్టమొదటి అర్పితం చేసి తర్వాత మనం భుజించాలి.
1: మదర్, ద ఫుడ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్, వీ హావ్ టు ఆఫర్ హిమ్ ఫస్ట్ అండ్ పార్టేక్ నెక్స్ట్.
0: కనుక భగవంతుడికి ఇచ్చినప్పుడు అది ఫుడ్ గా ఉండదు.
1: అండ్ వన్స్ వీ ఆఫర్ ఇట్స్ నో లాంగర్ ఫుడ్,
0: ప్రసాదంగా మారిపోతుంది.
1: ఇట్ బికమ్స్ ప్రసాదం.
0: ఆ ప్రసాదంలో ఎటు దోషములు ఉంటుండవు.
1: దేర్ బి నో మిస్టేక్స్ బ్లెమిష్ దేర్.
0: కనుక ఈ విధంగా తల్లిదండ్రులు చెప్తుంటే వాడు కూడా ఆశపడి వాడు కూడా ప్రార్థన మొదలు పెడతారు.
1: వెన్ వన్స్ చిల్డ్రన్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ టు ద పేరెంట్స్, పేరెంట్స్ విల్ ఫాలో దెమ్.
0: కనుక తల్లిదండ్రులు సరైన మార్గంలో పెట్టాలనుకుంటే వాళ్ళ పిల్లల ద్వారానే వాళ్ళ మార్గంలో పెట్టాలి.
1: వీ కెన్ బ్రింగ్ చేంజ్ అమంగ్ ద పేరెంట్స్ త్రూ చిల్డ్రన్.
0: కనుకనే పిల్లలను మంచి మార్గంలో పెట్టుకుని ఆ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ కరెక్ట్ చిల్డ్రన్ త్రూ దెమ్, వీ షుడ్ కరెక్ట్ పేరెంట్స్.
0: మనం చేసేటువంటివన్నీ మంచిగా చేయాలి.
1: వీ షుడ్ డూ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఇంటికి పోయినప్పటికీ బయట తట్టిపోయి కొంచెం పరిశుద్ధం చేయాలి.
1: బై టైమ్ వీ రిటర్న్ హోమ్ వీ షుడ్
0: ఇంటికి ఎవరైనా వస్తే బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళు మర్యాదగా మాట్లాడించాలి.
1: వీ షుడ్ బి వెరీ కర్టియస్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.
0: వాళ్ళు మా నాన్నగారు వస్తారు కూర్చోండి అని కూర్చోబెట్టి ఇంత నీరైనా ఇచ్చివని ఇది ఆనంద పెట్టాలి.
1: చిల్డ్రన్ షుడ్ మేక్ గెస్ట్ టు బి సీటెడ్ అండ్ టెల్ దెమ్ టు వెయిట్ అంటిల్ ది పేరెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క పరిచర్యల వల్ల తల్లిదండ్రులు కూడా మార్పు కలుగుతుంది.
1: ది ఎటికెట్ అండ్ కర్టసీస్ విల్ బ్రింగ్ ఇన్ చేంజ్ అమంగ్ పేరెంట్స్. ఎయిత్ క్వశ్చన్, how do we deal with parents who do not follow Sai's teachings and whose children are in the Satya Sai schools?
0: Schools lopala manam tallidandulaku amitanga manam bodhinchadaniki veelu kaadu.
1: It's not possible to teach parents in schools.
0: Pillalike manam aacharalo pettadaniki taginta bodhinchi vaari dwarane tallidandulaku taginatundi margaanni andinchali.
1: We should encourage our students to practice Sai teachings so that parents will learn from them.
0: కనుక మనం తల్లిదండ్రులు మార్చాలనుకుంటే మనం చేత కాదు మనం పోలేము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ పేరెంట్స్, వీ కాంట్ గో దట్ ఫార్.
0: నీ మొట్టమొదటి పిల్లల్ని మార్చు.
1: ఫస్ట్ చేంజ్ యువర్ స్టూడెంట్స్.
0: పిల్లల్ని మార్చేటప్పటికి ఆ పిల్లలే వెళ్లి తల్లిదండ్రులు మారుస్తారు.
1: వెన్ దేర్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ చిల్డ్రన్ దేర్ విల్ బి చేంజ్ అమంగ్ పేరెంట్స్.
0: ఓ చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇంటి లోపల
1: ఎట్ హోమ్
0: ప్రతి వారం కూడాను
1: ఎవ్రీ వీక్
0: మటన్ చేసేటువంటి వాళ్ళు.
1: Every week, once a week, they used to make non-vegetarian
0: food. Our children, when they go
1: home, Our children, when they go home,
0: నాయనా ఒక సంవత్సరం అంతా నీవు పుట్టబెత్తులో కూర్చున్నావు, అసలు కోడే తినలేదు గొర్రే తినలేదు చేపలే తినలేదు అని తల్లిదండ్రులు పెద్ద ప్రేమతో వాళ్ళన్నీ తెచ్చి పెట్టించారు.
1: ద పేరెంట్స్ కమ్ అండ్ సే, ఓ మై సన్, యూ హావ్ బీన్ దేర్ ఇన్ పుట్టబర్తి, యూ హావ్ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ స్టఫ్, అండ్ దే స్టార్ట్ ఫీడింగ్ యూ విత్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఫిష్.
0: వాడు చెప్పాలి,
1: ది బాయ్ షుడ్ సే,
0: అమ్మా నేను ఈ యొక్క చెడ్డ పని నేను చేయను.
1: మదర్, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ డూ దట్.
0: ఒక ప్రాణం చంపి నేను ఈ ప్రాణాన్ని బ్రతికించుకోవటమా?
1: వై షుడ్ ఐ కిల్ వన్ బీయింగ్ అండ్ కీప్ అప్ మై లైఫ్?
0: ఇది నాకు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ.
0: నీ దేహాన్ని ఇచ్చిస్తున్నావు.
1: అండ్ యూ జస్ట్ గో బై ద బాడీ ఫీలింగ్.
0: మాంసమయమైనటువంటి ఈ దేహానికి మాంసాన్ని అందిస్తున్నావు.
1: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్, ఇట్ ఇస్ ఫెడ్ విత్ ఫ్లెష్.
0: మాంసమయమైనటువంటి ఈ దేహానికి అమృతాన్ని అందించాలి.
1: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్ హ్యాస్ టు బి ఫెడ్ విత్ అమృత.
0: పవిత్రమైనటువంటి యొక్క భోజనం భోంచేయాలి.
1: అండ్ వీ హావ్ టు పార్టేక్
0: భగవంతుడు అందించినటువంటి అన్నాన్ని మనం భుజించాలి.
1: అండ్ వీ హావ్ టు పార్టేక్ ద ఫుడ్ విచ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: దుర్గుణములు దురాచారములు పెంచేటువంటి యొక్క ఈ జంతువుల యొక్క తిండిని చేయాలి.
1: వీ షుడ్ నాట్ ఈట్ ద మీట్ అండ్ ఫ్లెష్.
0: ఈ విధంగా పిల్లలతో వాళ్ళకు బోధించి బోధించి బోధించి వాళ్ళు కూడా మానేస్తారు.
1: వెన్ వన్స్ యూ టీచ్ యువర్ చిల్డ్రన్ లైక్ దాట్, they will change their parents later.
0: చాలా మందిని నేను ఇప్పుడు చూచాను.
1: భగవాన్ నోస్ మెనీ మెనీ పీపుల్.
0: మన కాలేజీకి వచ్చిన తర్వాత ఆ పిల్లల చేతనే తల్లిదండ్రులు కూడా మనసు భక్షణ మానేసేసినారు.
1: భగవాన్ బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ పేరెంట్స్ త్రూ స్టూడెంట్స్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా త్రూ స్టూడెంట్స్. త్రూ స్టూడెంట్స్
1: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ త్రూ స్టూడెంట్స్.
0: ఆ విధమైనటువంటి మార్పులు తెప్పించడానికి చాలా సులభంగా మార్గం ఉంటుండాలి.
1: ఇట్స్ ఎన్ ఈజీ పాత్. నైన్త్ క్వశ్చన్, హౌ టు యాక్టివ్లీ ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
0: పేరెంట్స్ ను ఈ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ లోపల వాళ్ళని ప్రవేశపెట్టడానికి అది కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్.
0: పిల్లలతో ఆచరింపజేసి పిల్లల ద్వారానే వాళ్ళకి నేర్పిస్తూ రావాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఓన్లీ త్రూ చిల్డ్రన్ బై మేకింగ్.
0: వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో తెలియదు. ఎడ్యుకేర్ అని పెడితే వాళ్ళకి ఇంకేమర్థం?
1: పేరెంట్స్ దెంసెల్వ్స్ దే డోంట్ నో వాట్ ఎడ్యుకేషన్ ఈజ్. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు నో ఎడ్యుకేర్ లేటర్?
0: కనుకనే ఆయన అర్థం తెలిసినటువంటి నీవు దానికి తగినట్టుగా నడుచుకుంటూ పోతుంటే తల్లిదండ్రులు కూడా దీన్ని అనుసరిస్తారు.
1: వెన్ వన్స్ యూ నో ది మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ పేరెంట్స్ విల్ ఫాలో యూ. టెన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ టెక్నాలజీ సచ్ యాజ్ కంప్యూటర్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్?
0: ఈ టెక్నాలజీ నాకు ఒక టెక్నాలజీగా కనిపిస్తుంటుంది.
1: భగవాన్ సేస్ టెక్నాలజీ ఇస్
0: ఇది ఎడ్యుకేషన్. పిల్లలతో ఆచరింపజేసి పిల్లల ద్వారానే వాళ్ళకి నేర్పిస్తూ రావాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఓన్లీ త్రూ చిల్డ్రన్ బై మేకింగ్.
0: వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో తెలియదు. ఎడ్యుకేర్ అని పెడితే

0: అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్.
1: ఈ టెక్నాలజీ నాకు ఒక ట్రిక్నాలజీగా కనిపిస్తుంటుంది.
0: భగవాన్ సేస్ టెక్నాలజీ ఇస్ ఎ ట్రిక్నాలజీ.
1: ఎందుకంటే ఈ కంప్యూటర్స్ ఇంప్యూటర్స్ ఇవన్నిటిపైన నాకు చక్కని నమ్మకం లేదు.
0: భగవాన్ డజంట్ బేస్ ఆన్ కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ.
1: మీకు తెలుసు, నేను ఈనాడు కాదు, 5 సంవత్సరం నుంచి నేను చెప్తున్నాను.
0: For the last 5 years he has been telling us.
1: అన్నిటికీ రోగాలు వచ్చినట్టుగా కంప్యూటర్ కూడా ఒక రోగం వస్తుంది అన్నాను.
0: He said the computer also will have sickness, bug.
1: ఇప్పుడు కంప్యూటర్ కూడా వచ్చింది.
0: Yes, computer is not a bar, it is all suffering from computer bugs.
1: అప్పుడు నేను చెప్పాను.
0: భగవాన్ said,
1: నీవు కంపోజర్ కానీ కంప్యూటర్ కాకూడదు.
0: You are the composer, never be a computer.
1: కంప్యూటర్ అనేటువంటిది చెడిపోతుంది.
0: కంప్యూటర్ మే బి స్పాయిల్డ్.
1: ఎప్పుడు చెడిపోతుంది? కంపోజర్ చెడిపోయినప్పుడే కంప్యూటర్ చెడిపోతుంది.
0: కంపోజర్ ఇస్ స్పాయిల్డ్, కంప్యూటర్ ఆల్సో విల్ స్పాయిల్డ్.
1: కనుకనే మనము ఈ టెక్నాలజీ అనేటువంటిది అది మీకు సైన్స్ కు తగినట్టుగా మీరు ఏమైనా చేసుకోండి.
0: టెక్నాలజీ ఇన్ రిలేషన్ టు సైన్స్ యూ మే డూ ఎనీథింగ్.
1: నా టెక్నాలజీ ఏమిటంటే మొట్టమొదట మన కంప్యూటర్ లో దీంట్లో దాంట్లో పోయేదానికి మొట్టమొదట మన కంప్యూటర్ ను చక్క చేసుకోవాలి.
0: భగవాన్స్ టెక్నాలజీ ఎంఫసైజెస్ ఆన్ దిస్, మేక్ యూ కంప్యూటర్ హెడ్ పర్ఫెక్ట్.
1: ప్రతి దానికి కూడా కంప్యూటర్ తూగుతుంటారు.
0: యు గో ఆన్ అప్లైయింగ్ కంప్యూటర్ ఫర్
1: ఈనాడు. ఆడవాళ్ళు కూడా ఒక షాప్ కు వెళ్తారు.
0: లేడీస్ గో టు షాప్,
1: వన్ శారీ, 2 బ్లౌజ్, 1 టవల్, 2 హ్యాండ్కర్చీఫ్స్ తీసుకుంటే దానికి క్యాలిక్యులేటర్ ఒత్తుతారు.
0: లేడీస్ గో టు ద మార్కెట్ ఫర్ షాపింగ్, దే పర్చేజ్ శారీ, బ్లౌజ్ అండ్ సో ఆన్, అండ్ టు క్యాలిక్యులేట్ దే గో ఆన్ ప్రెసింగ్ ది క్యాలిక్యులేటర్.
1: మన కంప్యూటర్ కావాల్సినంత పెద్దది ఉంటుంది.
0: అండ్ దెన్ ది కంప్యూటర్ గాడ్ గివెన్
1: కంప్యూటర్,
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలు దండిగా ఉంటున్నాయి.
0: యు హావ్ గాట్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: దాన్ని నీవు ఉపయోగపెట్టుకుని నీవు తప్పక నీవు సాధించి చేసుకో.
0: మేక్ యూజ్ ఆఫ్ గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రొసీడ్.
1: కనుక ఈ యొక్క కల్పితమైనటువంటి యొక్క కంప్యూటర్స్ మనం పెట్టుకోనక్కర్లేదు.
0: డోంట్ గో బై దిస్ ఆర్టిఫిషియల్ కంప్యూటర్.
1: అయితే కంప్యూటర్ తో కూడా జరిగేటువంటి కొన్ని జరుగుతున్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ డన్ బై కంప్యూటర్.
1: నేను వద్దని చెప్పను.
0: భగవన్
1: ఆయా స్టేజ్ కి అది చేసుకుంటూ రావాలి.
0: యూ కెన్ డూ ఇట్ అప్రోప్రియేట్ ది సిచ్యువేషన్ అండ్ స్టేజ్.
1: నేను కొత్తగా వచ్చాయని చెప్పని దీనిపైన మోజు పడుతున్నాం మనమంతా.
0: బికాజ్ ఇట్స్ క్వైట్ న్యూ, యూ ఆర్ ఆఫ్టర్ ఇట్.
1: నిజంగా మీకు విద్యార్థులందరికీ చక్కగా చెప్తున్నాను, చక్కగా గుర్తించి వర్తించాలి.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు అస్ వెరీ క్లియర్లీ.
1: పూర్వము ప్రతి వ్యక్తి కూడాను నడుమొచ్చి పనిచేసేటువంటి వాడు.
0: అర్లియర్ ఎవ్రీ వన్ వర్క్ వెరీ హార్డ్.
1: తెల్లవారు మొదలుకొని రాత్రి పరుగునంత వరకు కూడాను పనిచేసేటువంటి వాడు.
0: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే వర్క్డ్ వెరీ హార్డ్.
1: కానీ ఇప్పుడు ఏమైపోయింది?
0: టుడే వాట్ హ్యాపెన్స్?
1: 100 మంది చేస్తున్నటువంటి ఒక పని ఒక కంప్యూటర్ చేస్తా ఉంది.
0: ద జాబ్ డన్ బై 100 పీపుల్ ఈజ్ అటెండెడ్ టు బై ఎ సింగిల్ కంప్యూటర్.
1: ఒక సింగిల్ కంప్యూటర్ చేయడం వల్ల 100 మందికి పని లేకుండా పోయింది.
0: బికాస్ ఆఫ్ సింగిల్ కంప్యూటర్ 100 ఆర్ అన్ఎంప్లాయ్డ్.
1: వీళ్ళకే పని లేకుండా పోవడం వల్ల వీళ్ళే ఒక దొంగలుగాను వరే ఇంకొక మార్గంలో ప్రవేశించి పెద్ద మార్గం పడుతున్నారు.
0: దీస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ టర్న్ ఇన్ టు థీవ్స్ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్.
1: కనుకనే ఇప్పుడు మొట్టమొదటి అందరికీ చేతికి పని ఇవ్వాలంటే కంప్యూటర్ నిలిపెట్టాలి.
0: ఇన్ ఆర్డర్ టు ఎంప్లాయ్ ఎవ్రీబడి స్టాప్ ది కంప్యూటర్స్.
1: అప్పుడు అంతా చేతికి పని చేస్తుంటారు.
0: దెన్ ఎవ్రీబడి విల్ హావ్
1: జాబ్. చేతికి పని ఇవ్వాలి.
0: గివ్ వర్క్ టు ఎవ్రీబడి.
1: ప్రతి పంటకు నీరు ఇవ్వాలి.
0: అండ్ దెన్ సప్లై వాటర్.
1: ప్రతి ఇంటిని కూడా మనం ఒక విధమైనటువంటి ఇదిగా చేయాలి, ఫ్యాక్టరీగా.
0: అండ్ వీ షుడ్ మేక్ ఎవ్రీ రెసిడెన్స్ ఏ ఫ్యాక్టరీ, ఏ ప్లేస్ ఆఫ్ వర్క్.
1: ప్రతి ఇల్లు కూడా ఒక విధమైనటువంటి యొక్క వర్క్ షాప్ గా పెట్టాలి.
0: ఎవ్రీ హోమ్ షుడ్ బి ఏ వర్క్ షాప్.
1: అప్పుడే మనం అంతా చాలా బాగుపడతాము.
0: దెన్ వీ విల్ ప్రాస్పర్.
1: ఈ మిషన్లపైన మనం ఆధారపడి ఉండకూడదు.
0: వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మిషనరీ.
1: ఈ మిషనరీ పైన పోవడం వల్ల చాలా ప్రమాదం వస్తుంటుంది.
0: వీ ఫేస్ డేంజర్ బికాస్ వీ డిపెండ్ ఆన్ మిషనరీ. 11th question. ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ ఎస్పైరింగ్ టు స్టార్ట్ ఇట్స్ ఫస్ట్ సత్యసాయి స్కూల్, వాట్ షుడ్ బి డన్?
1: అందరూ స్కూల్స్ కట్టడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు
1: ఎస్టాబ్లిష్. అన్ని దేశాల్లో కూడా స్కూల్ కట్టి నడిపించేంత శక్తి సామర్థ్యం ఉంటుండవు.
0: పీపుల్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ రిక్వైర్డ్.
1: చిన్న చిన్న బాల వికాసుగా మీరు ప్రారంభించండి.
0: కమెన్స్ ద వర్క్ అట్ ద బాల వికాస్ లెవెల్.
1: ఆ లెవెల్ నుంచి మీరు పోతుంటే క్రమక్రమేణ ఆ గ్రామస్తులే ఒక స్కూల్ కడతారు.
0: గ్రాడ్యువలీ విలేజర్స్ విల్ ఎస్టాబ్లిష్ ద స్కూల్.
1: కనుక మీరు స్కూలు కట్టడానికి లేనిపోయిన అప్పులు చేసి లేనిపోయిన బాధలకు గురి అయిపోయి మీరు ఈ చిక్కుల్లో పడకండి.
0: డోంట్ కలెక్ట్ లోన్స్ ఆర్ మేక్ ఇంకర్ లోన్స్ అండ్ పుట్ లాసెస్ టు స్టార్ట్ ఎ స్కూల్.
1: మన శక్తి ఎంతవరకు అంతవరకు దాన్ని చూసుకుందాం.
0: లెట్ అస్ డూ ఇట్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీ అండ్ అబిలిటీ.
1: కొంతమంది టీచర్స్ అంతా ఉంటారు ఆడవాళ్లు.
0: దర్ సమ్ లేడీ టీచర్స్.
1: ముఖ్యంగా ఈనాడు మీకు చెప్పవలసింది చాలా గొప్పది.
0: Today, one very important thing is to be said.
1: స్త్రీలు చేసేటువంటి పని పురుషులు ఎవరు చేయటం లేదు.
0: The work done by women is not done by men.

0: లోపల స్త్రీలంతా ఉంటున్నారు.
1: లేడీస్ బాల వికాస్ టీచర్స్,
0: ఎక్కడ ఏ దేశమునకు పోయినా కానీ,
1: యు మే గో ఎనీ కంట్రీ,
0: స్త్రీలు చేసినటువంటి పని చాలా గొప్ప పని చేస్తున్నారు.
1: దే డూ వెరీ గ్రేట్ వర్క్, వెరీ హై మ్యాగ్నిట్యూడ్.
0: సంసారం చూసుకుంటూ,
1: దే టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ,
0: వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ,
1: టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్,
0: భర్తకు తగిన అనుకూలాలు చేసుకుంటూ,
1: అండ్ సర్
0: ఇంతో అంతో కాలం చిక్కినప్పుడు బాల వికాసం పెట్టుకుని ఆడుతుంటారు.
1: దే ఫైండ్ సమ్ టైమ్, దే స్టార్ట్ బాల వికాస్ యాక్టివిటీ.
0: నిజంగా కలియుగం లోపల, ప్రారంభం లోపల, ఈ యొక్క బాల వికాస లోపల స్త్రీల యొక్క అదృష్టమే అదృష్టము.
1: ఇట్ ఈస్ ది ఫార్చ్యూన్ అండ్ ద గుడ్ లక్ ఆఫ్ లేడీస్ టు హ్యావ్ బాల వికాస్ ఇన్ దిస్ కలియుగ.
0: చాలా గొప్ప పని చేస్తున్నారు స్త్రీలు.
1: దే ఆర్ డూయింగ్ మగ్నిఫిసెంట్ వర్క్.
0: ఆ విధంగా పురుషులు కూడా ముందుకు రావాలి.
1: మెన్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
0: కానీ కొంతమంది మెన్ ముందుకు రావటం లేదు.
1: మెన్ డోంట్ కమ్ ఫార్వర్డ్.
0: స్త్రీల వలె మెన్ కూడా ముందు రావాలి.
1: దే షుడ్ ఫాలో విమెన్ అండ్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
0: ఎంతైనా బాగుపడుతుంది దేశం.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి ఫైన్.
0: కనుక ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద స్కూల్స్ కట్టించి లేనిపోని బాధలకు గురి కావాలండి.
1: డోంట్ సఫర్ బై అండర్టేకింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ కన్స్ట్రక్టింగ్ వెరీ బిగ్ బిల్డింగ్స్ అండ్ సో ఆన్.
0: కనుక తక్కువగానే పెట్టుకుందాం.
1: హ్యావ్ ఇన్ ఎ స్మాల్ వే.
0: ఒక చిన్న ఇల్లు ఉంటుంటే చిన్న వరండా ఉంటుంటది.
1: ఎవ్రీ రెసిడెన్స్ హాస్ వరండా.
0: దాంట్లో 10 మంది పిల్లల్ని పెట్టుకుని వాళ్ళకి ఏదైనా మంచి విషయాలు చెప్పండి.
1: యూ కెన్ మేక్ 10 చిల్డ్రన్ బీ సీటెడ్ అండ్ టీచ్.
0: నాయన సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, మానవతా విలువలు, ఈ మనవులు మనం ఎందు లేకపోతే మనం మానవులే కాదు అని ఈ మాటలతో వాళ్ళు చక్కగా బోధించారు.
1: యూ కెన్ టీచ్ చిల్డ్రన్, మేక్ దెమ్ సీటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హ్యూమన్ వాల్యూస్ అండ్ టెల్ దెమ్ వితౌట్ దెమ్ యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్స్ అట్ ఆల్.
0: ఈ విధంగా చేసుకుంటూ స్కూల్స్ ను అభివృద్ధి పరచుకో.
1: లైక్ దిస్ వీ కెన్ డెవలప్ స్కూల్స్. 12th క్వశ్చన్, వాట్ ఈస్ సాయిబాబాస్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ సత్య సాయి స్కూల్స్ అరౌండ్ ద వరల్డ్?
0: మున్ముందు ఏ విధంగా ఉండాలనేటువంటిది మీరు అనుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు డిసైడ్ విజన్ ఆఫ్ బాబా టుడే.
0: ఇప్పుడు చేయవలసింది మీరు చక్కగా చేస్తురండి.
1: యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ.
0: చేస్తే ముందు ముందుకు అదే చక్కబడిపోతుంది.
1: వెన్ వన్స్ యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు, ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఫ్యూచర్ యోచన నీవు చేయకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
0: ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
0: నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈజ్ ప్రెజెంట్ ఆల్సో నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: ఇట్స్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: దిస్ ఇస్ ఆమ్నీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్నీ ప్రెజెంట్.
0: ఆమ్నీ ప్రెజెంట్ ఇన్ ప్రెజెంట్ గా తీసుకోండి.
1: అండ్ గో బై దిస్ ఆమ్నీ ప్రెజెంట్.
0: తర్వాత ఫ్యూచర్ లో అంతా అదే మార్పు జరుగుతుంది.
1: ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్
0: సెల్ఫ్. ఈనాడు మీరు ఈ స్థితికి వస్తారని మీరు ఏనాడైనా అనుకున్నారా?
1: డిడ్ యూ ఎవర్ డ్రీమ్ బిఫోర్ దట్ యుల్ బి హియర్?
0: లేదు.
1: నో,
0: అదే వచ్చేసేస్తుంది.
1: ఇట్ హస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: కనుక మీరు మంచి పని చేస్తూ ఉంటుంటే ఆ మంచి పని మీకు ప్రమోషన్ అంతా ఇస్తుంటారు.
1: యూ స్టార్ట్ డూయింగ్ గుడ్ థింగ్స్, వెల్ యుల్ బి ప్రమోటెడ్. 13th క్వశ్చన్, ఈజ్ ఇట్ నెసెసరీ టు హ్యావ్ స్టూడెంట్స్ ఎన్రోల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ కిండర్ గార్టెన్ ఆర్ కుడ్ దే కమ్ ఎట్ ఓల్డర్ ఏజెస్ టు ఏ సచ్ ఎ సాయి స్కూల్?
2: కేజీ నుంచి చేర్చాలి, పెద్ద చేర్చుకోవచ్చు.
0: నా ఉద్దేశము మనం మన స్థాయిని బట్టి మనం ప్రయత్నం చేయొచ్చును. కిండర్ గార్డెన్ నుంచి తీసుకుని రావచ్చు, తీసుకురావచ్చు. కానీ కొంతవరకు థర్డ్ ఫార్మ్, ఫోర్త్ క్లాస్ ఆ స్థాయి నుంచి తీసుకుపోవాలంటే అట్టనే తీసుకోవచ్చు.
1: యూ కెన్ హ్యావ్ అడ్మిషన్స్ రైట్ ఫ్రమ్ కేజీ స్టాండర్డ్ ఆర్ ఫ్రమ్ థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్ యాజ్ ద కేస్ మే బి.
0: మన శక్తిని పురస్కరించుకుని మనం దాన్ని ఎన్నుకోవాలి.
1: బేసింగ్ అవర్ ఓన్ కన్వీనియన్సెస్, అవర్ అబిలిటీస్, యూ కెన్ హ్యావ్ అడ్మిషన్స్.
0: అనుకూలాలు కూడా తీసుకుని దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: థింక్ ఆఫ్ యువర్ ఓన్ కన్వీనియన్సెస్ అండ్ దెన్ ప్రొసీడ్.
0: దానికి నిర్బంధం ఏమీ లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ కంపల్సరీ హియర్.
0: 14th.
1: The 14th question. Should Gayatri Mantra be chanted in Western Satya Sai schools?
0: ఇది నేను చెప్పను.
1: భగవాన్ డస్ నాట్ సే దట్.
0: ఎందుకంటే
1: వై,
0: ఇది ఎవరెవరి ఇష్టం వారికి తగినట్టుగా ఉంటుంటారు.
1: యూ లైక్ ఎ పర్టికులర్ వే, యూ గో బై దట్.
0: నీ హృదయాన్ని అనుసరించి నీవు అనుసరించు.
1: యూ ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ గాయత్రి మంత్రం చెప్పడం వల్ల నాకు తగినటువంటి మంచి కలిగిందంటే తప్పక చేస్తురండి.
1: ఇఫ్ యూ ఫీల్ గుడ్ బై చాంటింగ్ గాయత్రి మంత్ర, డూ ఇట్ బై ఆల్ మీన్స్.
0: గాయత్రి అనేటువంటిది ఒక స్త్రీ కాదు, ఒక విధమైనటువంటి ఒక మతం కాదు, ఒక దేశం కాదు.
1: గాయత్రి ఇస్ నాట్ ఎ ఉమెన్, నార్ ఎ రిలీజియన్, నార్ ఎ రీజియన్.
0: ఇదంతా ఒక దేవతా స్వరూపమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డైటీ.
0: ఇది మంత్ర స్వరూపంలో ఒక విధమైనటువంటి పవర్ తో ఉండేటువంటిది.
1: ఇట్ హాస్ గాట్ ద పవర్ ఆఫ్ మంత్ర.
0: అదంతా ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: భూర్భువస్వః.
1: భూర్
0: బాడీ, మెటీరియలైజేషన్.
1: బాడీ మెటీరియలైజేషన్.
0: భువః మైండ్.
1: భువః మైండ్.
0: స్వః
1: స్వః
0: రేడియేషన్.
1: రేడియేషన్.
0: ఈ మూడింటి యొక్క తత్వమే మానవత్వము.
1: ఆల్ ది త్రీ రిప్రజెంట్ హ్యుమానిటీ.
0: భువః స్వః.
1: భూర్భువః స్వః.
0: ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా, ఏ పరిస్థితి వారికైనా ఇది చాలా అవసరమే.
1: ఇట్ ఈస్ అప్లికబుల్ అండ్ ఎసెన్షియల్ టు పీపుల్ ఆఫ్ ఆల్ కాస్ట్, కమ్యూనిటీస్, క్రీడ్స్.
0: తత్ అదే.
1: Touch that.
0: Savita varenyam. అని అట్టిదాన్ని నేను వరిస్తున్నాను.
1: దట్ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్.
0: అట్టిదాన్ని వరించినప్పుడు నాకెందుకు నాకు మంచి చేయదు?
1: దెన్ దట్ విల్ సర్టన్లీ డూ గుడ్ టు మీ.
0: ఓం భూర్భువస్వ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో దేవస్య ధీమహి.
0: భర్గో అనగా ఏమి? చీకటి.
1: భర్గ మీన్స్ డార్క్నెస్.
0: డార్క్నెస్.
1: డార్క్నెస్.
0: డార్క్నెస్ అంటే అజ్ఞానము.
1: ఇగ్నోరెన్స్.
0: భర్గో దేవస్య ధీమహి. నా బుద్ధి నుంచి ఈ చీకటిని తోలివి.
1: భర్గో దేవస్య ధీమహి. డిస్పెల్ ద డార్క్నెస్.
0: నాకు మంచి బుద్ధినిచ్చేసేయి.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ఏ దేశం వారైనా ఇంటెలెక్ట్. ఏ దేశం వారైనా చేయొచ్చును.
1: Anyone can follow any country. It is adoptable by anybody. There are no differences here. Correct my intellect. See that I am in the right
0: path.
1: Help me to dispense with all bad qualities. You can go as per your likes and preferences. Doesn't matter even if you don't chant, nothing wrong in chanting. Bhagavan never does it out of force. Bhagavan stands for source, not force.
0: Military force.
1: Force is military. Swami will never act military way.
0: Premato source. Source, source.
1: He is all the source, all the love.
0: కనుక మీరు ఏ విధమైనటువంటి సంతోషపడతారో ఆ విధమైనటువంటి దాన్ని మీరు అనుసరించచ్చు.
1: You can follow the path that makes you happy.
0: ఇంకా ముందుకు కూడా కార్యక్రమం ఉంటుండాలి.
1: We have got program to follow.
0: కానీ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుండాలి.
1: There are number of questions put to.
0: ఆన్సర్ కూడా ఎంతో ఎక్కువగా ఉంటుండాలి.
1: The answer also is same.
0: కానీ చిన్న చిన్నదిగా నేను కట్ చేస్తున్నాను.
1: But Bhagavan explained to us in a brief way.
0: మీరందరూ కూడాను ముఖ్యంగా హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
1: ప్యూరిఫై యువర్ హార్ట్ ఫస్ట్.
0: పవిత్రమైనటువంటి యొక్క దైవ ఆజ్ఞలను శిరసా వహించండి.
1: ఫాలో ద నోబుల్ ఐడియల్ సెట్ ఫోర్త్ బై గాడ్.
0: ఏ దైవమైనా కానీ అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, మహమ్మద్ అనుకోండి, ఏ విధంగా అనుకోండి, తప్పులేదు.
1: యూ గివ్ ఎనీ నేమ్ టు గాడ్ అల్లా
0: జీసస్ అనుకోండి, జొరాస్ట్రియం అనుకోండి, రామా అనండి, కృష్ణ అనండి.
1: యూ గివ్ ఎనీ నేమ్ టు యువర్ గాడ్ అల్లా జీసస్ రామ కృష్ణ జొరాస్ట్ర.
0: దీంట్లో ఎట్టి భేదములు లేదు.
1: నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: వాటిని మీరు తలుచుకుంటూ మీ గుణములు చక్కగా పవిత్రమైనటువంటి రీతిగా మార్చుకోండి.
1: థింకింగ్ గాడ్ ఆఫ్ యువర్ చాయిస్. Make your life sacred and follow the correct path.
0: ముఖ్యంగా స్వామి విషయంలో మాత్రం ఎలాంటి దీనికి అవకాశం ఇవ్వకూడదు.
1: In respect of Swami, there are no differences at all.
0: ఈ సత్యసాయి సంబంధమైనటువంటి విషయంలో కాళ్ళ దగ్గర నుంచి తల వరకు స్వార్థమే లేదు.
1: In respect of Satya Sai, from top to toe, there is no trace of selfishness.
0: ఏది చెప్పినా చేయండి.
1: You follow whatever
0: that is good for you, good for you, good for you.
1: Everything is good for you, good for you.
0: మీరు అనుసరించి,
1: you follow,
0: ఆనందించి,
1: be happy,
0: అందరికీ అంచి పెట్టండి,
1: and share with everybody.
0: అది నేను ఆశించేది.
1: That's what Bhagavan expects.
3: You are listening to how the teachers of Sai schools were being answered and guided graciously by the teacher of teachers Bhagwan Baba during the valedictory function of the first Sai Schools conference on 21st November 2001.

నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తరే సజ్జనం సేవనం వినా

0: സംസാര സാഗരോത്താരെ സജ്ജനം സേവനം വിനാ പ്രേമസ്വരൂപുലാര
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്
0: ന തപാംസി ന തീർത്ഥാനാം ఎన్ని సంవత్సరంలో తపస్సు చేసినా ఎన్ని తీర్థయాత్రలు జరిపినా ఎన్ని శాస్త్రములు పఠించినా ఎన్ని దాన ధర్మములు చేసినప్పటికీ ఇవన్నీ నేను మానవుని తరింపలేవు తరింపచేయలేవు.
1: One may undertake penance for prolonged period of time. One may go around pilgrim centers. One may go through sacred texts. One may involve in acts of charity and compassion, but they will not liberate man.
0: మీరు చదివే ఉంటారు, రావణుడు 6 శాస్త్రములు వేదములు అని నేను ఉచ్చరించాడు, కానీ అతనికి ఈ జరిగినది ఏమిటి? అతను ఏమైనా కూడాను మానవత్వాన్ని మార్చుకున్నాడా? లేదు. దైవత్వానికి బదులు దానవత్వాన్ని పెంచుకున్నాడు.
1: యు ఆల్ మస్ట్ హ్యావ్ నోన్ దిస్ రావణ ఇస్ ఎ స్కాలర్ ఇన్ 4 ఆఫ్ ది టెక్స్ట్ వేదాస్. దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిమ్. ఇన్స్టెడ్ ఆఫ్ ది మెయిన్ ఫండమెంటల్ క్వాలిటీస్ హీ హెస్ డెవలప్డ్ ది డెమోనిక్ టెంపర్మెంట్.
0: శాస్త్రములు ఏమి చెప్పింది? ఆ శాస్త్రములు చెప్పినట్టుగా తాను నడుచుకున్నాడా? నడుచుకోలేదు.
1: Having gone through all Vedic texts and all other important texts, sacred texts, he has not conducted himself according to their dictates.
0: Ravanudu chala shastrajnuduni dharmavartudani gurtincharu lokamu inta gurtinchukudanu dani valla jariginatvanti paritham em matramu cheyaledu.
1: Though he is known as a scholar, though he is known for his all his charity reputed, but yet there's no change in him.
0: Ramulu ee ravanu ikka 10 sirasulu kodunu khandinchadu.
1: Rama contradicted the very nature of ravana.
0: Nalugu vedamulu 6 shastramulu ivanni cherthe 10 ee 10 kodunu atani endu undi kodunu prayojanam lekapoyinayi ani aa 10 talalu kodunu teesivesadu. రాముడు
1: ద 10 హెడ్స్ ఆఫ్ రావణ రిప్రజెంట్ 4 వేదాస్ అండ్ 6 శాస్త్రాస్. దేర్ ఫార్ ఆల్ ది హెడ్స్ 10 హెడ్స్ ఆర్ కట్ ఆఫ్ బై రామ.
0: ఇవన్నీ కూడా ఆచరణలో ఒక్కటైనా కూడా పెట్టలేకపోయాడు రావణుడు.
1: రావణ విత్ ఆల్ హిస్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ కుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్ నాట్ ఈవెన్ వన్ హీ హాస్ లెర్న్డ్.
0: కనుక చదువు శాస్త్రములన్నీ కూడా మనం పఠించి ఏమి ప్రయోజనం ఉండదు.
1: మియర్ టెక్స్చువల్ నాలెడ్జ్ రీడింగ్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: శాస్త్రములు ఎన్ని చదివినప్పటికీ వేదములు ఎంత పఠించినప్పటికీ దీనివల్ల మనస్సు మార్పు ఏమాత్రమూ జరగదు.
1: ఆల్ దిస్ ఎక్స్టెన్సివ్ లెర్నింగ్ రెసిటేషన్ ఆఫ్ వేద మే హెల్ప్ యూ ఓన్లీ టు మెమరైజ్ రిపీట్ బట్ ఇట్ విల్ నాట్ ట్రాన్స్ఫార్మ్ యూ.
0: ఈ విధమైనటువంటి జ్ఞానోపదేశమును జగత్తుకు గావించే నిమిత్తమై రాముడు ఈ 10 తలలు కూడా తీసివేశాడు రావణాసురుని యొక్క శిరస్సులు.
1: టు డిమాన్స్ట్రేట్ దిస్ లెసన్ దట్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్ నాట్ మియర్లీ లిమిట్ హిమ్సెల్ఫ్ బై అక్వైరింగ్ ద నాలెడ్జ్ రామ బిహేటెడ్ రావణ.
0: రావణుడికి 10 తలలు ఎక్కడ కూడా లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ నో హెడ్స్ అట్ ఆల్ దేర్.
0: ఈ 10 తలలతో పుట్టి ఉంటే అతని యొక్క ఘనత ఆనాడే లోకానికి వెళ్తే అయిపోయేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ హి డిడ్ పొసెస్ ఆల్ ద 10 హెడ్స్.
0: కనుక ఈ 10 తలలు అనగా ఏమిటి? అనగా 6 శాస్త్రములు 4 వేదములు, ఈ రెండు చేరితే 10 తలలు.
1: ద 10 హెడ్స్ రిప్రజెంట్ ద 4 వేదాస్ అండ్ 6 శాస్త్రాస్.
0: ఈ వేదములను పఠించిన వల్ల ప్రయోజనం లేదని కూడాను తప్పక బోధించాడు.
1: అండ్ దిస్ ద లెసన్ ఇన్ బిహేడింగ్ రావణ దట్ మియర్ లెర్నింగ్ రిసైటింగ్ వేద ఈజ్ నాట్ యూస్ఫుల్.
0: భగవంతుడు ఏది పఠించినప్పటికీ ఏది బోధించినప్పటికీ పరోపకార నిమిత్తమై బోధించినటువంటివి కానీ ఇంకొకటి కాదు.
1: All the teachings and the message of God is intended for the welfare of the mankind.
0: Kana Pedalopala Veda Sastamulu enni kudunu uchcharinchinappatikini ivi prayojanam ledu okkatina kudunu aacharanalo pette chalu.
1: Therefore, reciting Vedas and Shastras amounts to lip service only. It is enough if you practice one.
0: Paravarshini vrtanu bhangam kaavinchinatvanti yokka Ravanudu em anubhavinchadu.
1: What is it that Ravana experienced ultimately?
0: Kanuka manamu telusukunnadi okkataina kodanu danni bodhinchukotamu danni aacharanalo pettamu adi chaala avasaram.
1: Therefore it is most essential to practice at least one out of the many that we learn.
0: Telisinavi manam aacharanalo pettakapoyinappudu enni chadivukodano prayojanam undadu.
1: All the lot that we learn and acquire in the form of knowledge is all useless if we do not practice.
0: ఈ దీనికి తర్కాణంగా రావణుడు ఈ చేసినటువంటి పని చాలా చెడ్డదని రావణుడే దీనికి బోధించుతూ వచ్చాడు.
1: In fact, Ravana accepted his fault that he could not practice what all that he has learned. This is an evidence of this.
0: ఇది చాలా పొరపాటు తప్పని కూడా తెలిసి కూడాను ఎంత కఠినమైనటువంటి పనులు చేసినప్పటికీ కట్టగడపటకు సీతను ఏమాత్రము తాకలేదు రావణుడు.
1: Ravana, in spite of all the stress and the struggle that he made in kidnapping Sita, he did not dare enough to touch her.
0: Itti ratamanu kontavarku aacharanalu okatintaina pettaru thanu baadhapaddadu.
1: For his acts he felt so sad.
0: Unnadi okkate,
1: only one that exists.
0: Rendu moodu ekkara kodanu levu.
1: There is no second or third.
0: ఏకం సత్తు ప్రాభోదావదంతిని ఉన్నది ఒకే దైవము.
1: Truth is one, the truth is God.
0: ఎన్ని దైవంలో ఉంటుంటే ప్రపంచం ఈ విధంగా ఎందుకు అల్లాడేది?
1: And if this truth is realized, how do you account for the suffering in this world?
0: రావణ తత్వము తనకు అర్థమైనటువంటిది.
1: In fact, Ravana knows his own nature.
0: రావణుడు తాను చేసినటువంటి యొక్క దోషములంతా గుర్తించాడు.
1: He has recognized all his mistakes.
0: ఆ గుర్తించి తదుపరి దానిని ఆచరణలో పెట్టేటప్పటికి తాను పవిత్రుడయ్యాడు.
1: As he has realized and repented for all that, he became ultimately sacred.
0: దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అద్భుతమైనటువంటి యొక్క మాటలను ఎంతవరకు ఒకటి రెండు అయినప్పుడు ఆచరణలో పెట్టడము ప్రతి మానవుని యొక్క సహజ ధర్మం.
1: Therefore, it should be a noble task, which is, should be a natural trait for everybody to practice at least one or two out of the many things learned.
0: ఆచరణలో పెట్టేటువంటి వాడు ఇవి చదివి ప్రయోజనం ఉండదు.
1: If you do not practice, all your learning is useless.
0: వీరందరూ వేదాధ్యయనం చేస్తుంటుంటే మా ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడాను వాళ్ళు కూడా వేదాధ్యయనం చేస్తూ వచ్చారు.
1: As you find senior students reciting Veda, you will be finding the children of primary school also joining them.
0: అన్ని వేదములు కూడాను మా పిల్లలకు తెలుసు.
1: The children know all Vedas.
0: కానీ ఆచరణలో పెట్టుటకు తగినటువంటి బుద్ధి శక్తి తక్కువ.
1: But they don't have that kind of strength to practice.
0: కానీ ఉచ్చరిస్తూ ఉన్నారు.
1: They repeat, recite.
0: ఉచ్చరించినటువంటి వేదము ప్రయోజనం లేదని కూడాను ఆ పిల్లలకే తెలుసు.
1: The children, as a matter of fact, know that mere repetition would not help them.
0: ఉన్నదొక్కటి దైవము ఎన్నటికీ లేనిదయ్యను లోకము పానరయ్య.
1: Understand this. Only God exists. It is this world that's all empty, non-existent.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క శాస్త్రబోధ వేదబోధ ప్రతి మానవుని కూడాను మనం ఉచ్చరించాలి చెప్పాలి.
1: The sacred teaching of all Veda and texts that God exists must be publicized.
0: ఎంతమందో సాధకులంతా కూడాను ఇటువంటి వేదములను ఉచ్చరిస్తూ పఠిస్తూ దాన్ని బోధిస్తూ వస్తుంటారు.
1: There are many aspirants who have gone through these sacred texts. They repeat, recite and teach others.
0: కాన పఠించి ఇతరులకు బోధించడం వల్ల వచ్చిన ఫలితం ఏమాత్రము లేదు.
1: In fact, you will not have positive results by merely learning and teaching
0: others.
1: In fact, what he has known must be put into practice.
0: తాను బోధించినటువంటి విద్యను తానే ఆచరించకుండా పనులకు అనేక విధములుగా బోధించినప్పటికీ ఇది ప్రయోజనం ఉండదు.
1: Even does not practice and simply teach others, it is useless.
0: Oka gramophone pot vesi adi paadutunte andarki vinipistuntadi.
1: And in fact the whole song, the melody is known to everybody.
0: Kaani aa yokka plate e maatram kuda anubhavinchadu.
1: But the gramophone plate, the song of which we hear but it does not experience.
0: ఈ విధమైనటువంటి యొక్క శాస్త్ర బోధలు మనం ఎంతనో గుర్తించుకుని వర్తించాలి.
1: Therefore we must understand the mystery and the use and practice all the teachings of Veda.
0: కృష్ణుడు చాలా గొప్పవాడు.
1: Krishna is very great.
0: అతను ప్రతి ఒక్కటి కూడాను ఆచరించి ప్రబోధించేటువంటి వాడు.
1: Krishna practiced everything and taught to the entire world.
0: తాను బోధించినటువంటి యొక్క బోధనలు ప్రతి మానవుడు కూడాను దాన్ని ఆచరించాలని చక్కగా బోధ చేసేవాడు.
1: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ ఇస్ మెంట్ ఫర్ ద హ్యూమానిటీ టు ట్రాన్స్లేట్ అండ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ప్రపంచంలో అనేక మంది పెద్దలంతా ఉంటున్నారు.
1: దర్ మెనీ ఎల్డర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎంతమంది పెద్దలు ఉండినప్పటికీ వారు ఒక్కరైనా కూడాను అంత్యంలో దీనిని జ్ఞాపకం చేసుకోవటం లేదు.
1: బట్ నాట్ ఈవెన్ వన్ హ్యాస్ కెప్ట్ ఇన్ వ్యూ till the end this factor of practicing what is learned.
0: భారతదేశంలో ఒకల ఎన్నో శాస్త్రములు చదివినటువంటి వారు, శాస్త్రములు నేర్చుకునేటువంటి వారు, శాస్త్రములు బోధించేటువంటి వారు కోటకగలరు.
1: In Mahabharata times also you will find many people who have learned, who have acquired the Vedic knowledge and shared with multitudes.
0: ఇట్టి ప్రతిజ్ఞను భగవంతుడు ఎన్నో విధములుగా జగత్తుకు బోధిస్తూ వచ్చాడు.
1: And this has been the teaching of God to the vast humanity.
0: Bhagavantuniki bhedam ledu.
1: God has no differences whatsoever.
0: Bhagavantuniki etti vidhamainatundi oka dvesham ledu.
1: God has no hatred.
0: Andaru samanule.
1: All are equal in his sight.
0: Kani panditulu nerchukunnatundi dani enta varaku meeru aacharanalo pettutunnaru aneetundi dinni satyanga gurtinchalani prayatninchevadu.
1: And in fact God will investigate, will find out that truth, whether the scholar is practicing what he knows or not.
0: Natapamsi natithanam tapasu chesi tithyatra sarpinatvanti varu enta varaku anubhavincharu.
1: Those that did penance for a long period of time,
0: nashastrana japanaki japam chestuntuntaru.
1: People repeat God's name japa.
0: Shastramanta kudanu ullanghistuntaru.
1: They have gone through all sacred texts.
0: Emi prayojanam?
1: What's the use?
0: ఈ జపములు చేసినంతా కూడాను వ్యర్థమైపోయింది.
1: All the penance, repetition of God's name is useless.
0: నన్ను అనేక మంది స్వామి మాకు జపమాలు ఇవ్వాలా అంటారు.
1: Many people ask Bhagwan to give them
0: japamala. అది మెడలో 10 మందికి షో కోసమా లేక నీవు అనుభవించే కోసమా?
1: Bhagwan asked this question, is it to merely adorn your neck and exhibit?
0: నిజంగా ఆచరించేటువంటి వ్యక్తికి ఒక్క చేయి చాలు.
1: And in fact you practice, just one hand is enough.
0: ఇవి ఎంత? 5 బ్రేళ్ళు.
1: Here are 5 fingers.
0: కానీ ఈ 5 లోపల కూడాను 9 అక్షరాలు ఉంటున్నాయి.
1: That means 9 letters there.
0: ఈ 9 అక్షరాలు కూడాను 12 భాగములుగా చేసి 12 బ్రహ్మలు.
1: And the 9 letters are just equal to 12 Brahmas.
0: 12 తొమ్ముల 108 ఇదే జపమాల.
1: And it will make the total of 108 japamala.
0: Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram. ఇవి 12.
1: And the 12 times you repeat Ram's name, counting.
0: ఇవన్నీ చూస్తే 9 12 108.
1: And this 9 into 12, 108.
0: ఏ జపమాలా నీకు అక్కర్లేదు, ఏ స్థానం కూడా లేదు.
1: You don't need any japamala.
0: దాన్ని నడుస్తూ కూడాను నీవు దీన్ని స్టెప్ చేసుకోవచ్చు.
1: And you can do it where you are, as it is.
0: Nadustu pandukoni nidra vacchenta varaku kodanu neevu dinne japam chestundachu.
1: As you walk until you go to sleep, finally you can repeat God's name.
0: Itti pavitramainatundi sulabhamaina margamlu enno undaga kathinamainatundi nidra bhangam kaligincheatundi cheta ganatundi enduku manam ennukovali?
1: When there is such an easy, simple path rightly available, why are you after such tough path, harsh path?
0: Draupadi goppa pativrata.
1: Draupadi is known for her chastity.
0: Tana bhartanu enniyo vidhamulaga kaapaadtu vachindi.
1: In fact she is responsible for all the protection.
0: Tana kumarunu champivesi ratri puta gontulu kosinappudu kodanu atani daggariki poi పాదములు బట్టి ప్రార్థించింది.
1: దో హర్ సన్స్ వర్ కిల్డ్ బిహెడెడ్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ ద పర్సన్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మ్యాసకర్.
0: భీముడు ఆ యొక్క ద్రౌపదిని కోప్పడ్డాడు.
1: అండ్ భీమా అక్యూజ్డ్ హర్.
0: కొడుకులు బట్టి చంపిన కోపమునందు బాలమాతకు
1: Are you not angry for the simple reason that you have lost your son?
0: Vidumatanchi cheppedi veridi Draupadi.
1: And you are really so foolish as to let him go.
0: Enduki velithanam puttindi Draupadiki?
1: Why are you so foolish, Draupadi?
0: Kani entaro khandinchadu paapam.
1: And he contradicted her.
0: Kani khandinchadaniki poyinatundi Arjunni paadala patti prarthinchindi.
1: And she caught hold of the feet of Arjuna and prayed.
0: Arjuna. నీ కుమారుడు పోయినప్పుడు నీ యొక్క భార్య ఎంత విలపించిందో, ఆ యొక్క కుమారుడు ఎవరైనా చంపినప్పుడు ఆ తల్లిని కూడా ఎంతో విచారపడతారు కదా.
1: షీ వెంట్ ఆన్ టెలింగ్ జస్ట్ యాజ్ యూ హావ్ క్రైడ్ ఫర్ ద లాస్ ఆఫ్ యువర్ సన్ ది అదర్ పర్సన్ ఆల్సో వుడ్ క్రై వెన్ హీ లూజెస్ హిస్ సన్.
0: కనుక తల్లిలు ఎంత బాధపడుతుంటారో ఆ బిడ్డకు తండ్రికి కూడాను అంత బాధ ఉంటుంటుంది.
1: జస్ట్ యాజ్ ద ఫాదర్ ఫీల్స్ సాడ్ ఫర్ ద డిమైజ్ ఆఫ్ ద సన్ సో ఆల్సో ద మదర్.
0: వారి దగ్గరికి వెళ్లి పాదాల పైన పడి
1: షి ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ ఆల్ హర్ సన్స్.
0: కొడుకులు బట్టి చంపిన ఏమాత్రం కోపడలేదు.
1: షీ వాజ్ నాట్ యాంగ్రీ, షీ డి నాట్ షౌట్ అట్ హిమ్.
0: పాదాల పట్టుకుని ప్రార్థిస్తూ వచ్చింది.
1: షీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: అయ్యా, మీరు నా కొడుకులు గొంతులు కోశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ కిల్డ్ ఆల్ మై సన్స్, బిహేవ్డ్ దెమ్.
0: కానీ మీ కంటమను మా భర్త కొట్టినప్పుడు మీ తల్లి ఎంత బాధపడుతుందో నీకు తెలియదా?
1: And if you can't you understand the misery of the mother because the loss of the son?
0: Asatthamal pattukoni idi khandisthanam cheptu cheppadu.
1: And with that good view he naturally accepted.
0: Appudu Arjuna kudunu bodha chesindi Draupadi.
1: Draupadi taught Arjuna also along the same lines.
0: Natapamsi natithanam cheppindi, ayya ivu eni chesi em prayojanamu?
1: What for all the rituals that you observe?
0: ఇన్ని విధములైనటువంటి దీనిని నీవు ఖండించి కట్టగడపడానికి శాస్త్రం తెలిసి కూడాను నీవు ఉల్లంఘించిపోతున్నావు.
1: దో యూ హావ్ నోన్ ఎవ్రీథింగ్ యు ఆర్ నాట్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ద కాండక్ట్ ఎక్స్పెక్టెడ్.
0: దేహం పంచభౌతికము.
1: ద బాడీ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
0: దేహం కూడా తప్పడు ఎప్పుడు.
1: బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దేహి నిరామయ ఉండు.
1: ద ఇన్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: గణితింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: దట్ ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: కనుక దీనికి ఏ విధమైనటువంటి నిబంధనలు లేదు.
1: అండ్ ది ఇన్వెలర్ ఇస్ బియాండ్ ఆల్ రిస్ట్రిక్షన్స్.
0: కనుక దీన్ని ఏమాత్రం కూడా క్షమించకుండా పోవటమే చాలా ఉత్తమమైనటువంటి మార్గం.
1: అండ్ దెర్ఫోర్ ద నోబుల్ పాత్ లైస్ ఇన్ ఫర్గివింగ్ ద అదర్ పర్సన్.
0: విశ్వస్తుతుడు, శక్రశూరుడు, మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంత మహారత్నమును శశ్వత్కీర్తి ఎరుకబుచ్చుకొని పాశవురాధ బంధంబులను నేను చెప్పినటువంటి మాటను తగ్గించుకోలేకపోతే అర్జునుడు ఇంత మాట తప్పివాడని చెప్పి నాకెంత అవమానం చేస్తున్నావు ద్రౌపది.
1: ద్రౌపది, యూఆర్ పుట్టింగ్ మీ టు షేమ్ బికాస్ ఐ హావ్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్ ఆల్రెడీ. షుడ్ ఐ బ్రేక్ మై ప్రామిస్? దట్స్ వాట్ హీ సెడ్.
0: నిజంగా నీ ప్రామిస్ నీవు నిలబెట్టుకోవాలంటే దీనికి ఇదే కారణం.
1: ఇఫ్ యూ వాంట్ టు కీప్ అప్ యువర్ ప్రామిస్,
0: విశ్వస్తుతుడు, శక్రచూరుడు, మహావీరుండు, గోరాసుచే అశ్వత్థామ శిరోజములు తరిగి, అశ్వత్థామ అతని శిరోజములు తరిగి చూడాంత మహారత్నము అతనికి బంధువులంతా తీసివేసి మన తలుపు నుంచి బయట ఎత్తివేసినప్పుడు అతనికి ప్రాణం తీసినంత ఫలితం వస్తుంది.
1: Therefore it amounts to killing the other person when you humiliate him, insult him and just leave him with a shaven head. Disarm him, remove all the jewels.
0: అసలు బిడ్డలైనటువంటి ఒక కసిగందలను గొంతులు కోయటం వల్ల నీకేం ఫలితం వస్తుంది?
1: What is it you get by killing young kids?
0: ఇది మహాపాతకం కదా.
1: It's worst of the sins.
0: ఈ పాతకం నీకు తెలిసి కూడాను ఈ పని నీవు ఎట్ట చేశావు?
1: Having known it's a sin, why have committed such a sin?
0: కనుక మా యొక్క పతులంతరులు మీ యొక్క తండ్రి యొక్క శిష్యులు.
1: All my husbands are disciples of your father.
0: మా బిడ్డలు మీ శిష్యులు.
1: అండ్ అవర్ చిల్డ్రన్ ఆర్ యువర్ డిసైపుల్స్.
0: శిష్యులు కంటమలు కోయటం ఎంతైనా పాపమే కదా.
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గురు టు కిల్ హిజ్ ఓన్ స్టూడెంట్?
0: కనుక ఇలాంటి పని మీరు చేయకూడదు.
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఆన్ యువర్ పార్ట్ టు డూ సో.
0: 10 మంది లోపల వెళ్లి పబ్లిక్ గా తీసుకుని వచ్చినటువంటి అర్జున్ని చాలా ఖండించింది పాపము ఈ ద్రౌపది.
1: ద్రౌపది కాంట్రడిక్టెడ్ వాట్ ఆల్ దట్ హాస్ బిన్ సజెస్టెడ్ బై అర్జున టు రిటాలియేట్.
0: నా బిడ్డను చంపడం వల్ల నాకెంత బాధ కలుగుతుందో, ఈ అశ్వత్థామను చంపడం వల్ల వాళ్ళ తల్లికి కూడా అంత బాధ కలగవచ్చు కదా.
1: Just as I'm feeling so sad because of the loss of my sons, so also the father of Aswatthama would feel so bad if Aswatthama
0: had taken him. Parayana magavarulandunu banapyoga vidyanu neenu Dronacharya che abhyasinchayi.
1: In fact, they have learnt all these forms of archery from Drona only.
0: Putrakritulina dronulavu nee chittambulo lesamul karunasukamuleka shishyasutulanu kannimpaga paadiya ani padalu pattukundi.
1: And so she went on pleading and praying to him, saying that how is it, with what face could you kill these children, they being equal to your own sons?
0: Aswatthama, na biddannu nee gontulu koyatam lopala neeku cheyettaadindi.
1: How could you kill them like that? How is that you could raise your hand to kill them?
0: Aa guru shishyulu yokka tattamu entano bojinchindi paapam Draupadi.
1: Draupadi went on explaining the proper ideal relationship that exists between teacher and the disciple.
0: Kanuka bhartanu kuda nu chaala shammitpa chesi pakkana povamani cheppindi.
1: And he made her husband to forgive Aswatthama.
0: Ee oka Aswatthama chappadam cheta naa biddalu raalu kada.
1: By killing Aswatthama I don't get back to life.
0: Raani vaari nimittamai ee vidhamaina paapamulu kattukovatam chaala tappu kada.
1: Having lost them anyway, why should I commit another sin?
0: Kathinainatundi vaariki chetulu raavachu kaallu raavachu.
1: A strong man, stone hearted person,
0: kaani bhagavat priti kaliginatundi vaaruku yedi kodanu palinchadu.
1: And in fact the one who has got full faith in God would not dare to do so.
0: Kanuka yedaina evarana chetta pani chesthe aa chetta pani tirigi manam kuda cheyakoddu.
1: Therefore if anyone does anything wrong to you, do not retort or retaliate.
0: Paralonu peedinchadam maha paapam ani telisindi.
1: And they could understand that this kind of an act is worse to the sins.
0: పాపం ఏది? పరులను పీడించడమే పాపము.
1: What is the sin? To harm others, to hurt others.
0: పుణ్యం ఏమిటి? పరులను పోషించడమే పుణ్యము.
1: What is the merit or punya? To help them, to take care of others.
0: కనుక మనకు ఎన్ని పాపములు చుట్టుకున్నప్పటికీ పరులను మాత్రము దీనికి గురి చేయకుండా వారి దోషములను క్షమించి వారిని కాపాడుతూ పోవాలి.
1: Whatever may be the mistakes in our life, but we should not commit that sin as to retort and retaliate. Better we develop the quality of forgiveness.
0: Itti bodhana nikulnu tana patraku entano bodhinchindi stree Draupadi.
1: That was the teaching of Draupadi to her husbands.
0: Draupadi vanti streelu,
1: all women
0: lokamulo ento mandi unnaru.
1: There are quite lots of them in this world.
0: Ee Draupadi yokka bodhana chetane,
1: because the teaching of Draupadi,
0: entano goppa ధైర్యాన్ని సాహసాన్ని అందుకొని ప్రపంచానికి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: మెనీ పీపుల్ ఫాలోడ్ హర్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ దే హావ్ బీన్ ఎగ్జాంపులరీ ఇన్ దేర్ కరేజ్.
0: ఇంత లోకంలో బోధించినటువంటి స్త్రీలను ఎందుకు మీరు మర్చిపోతున్నారు?
1: వై హావ్ యూ ఫర్గాటెన్ దట్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్?
0: స్త్రీలంటే కేవలం ఒక బొమ్మల మాదిరి మీరు చూస్తున్నారు.
1: But we consider women as simply as toys,
0: dolls.
1: No.
0: Vaari yokka dhairya sahasalu, vaari yokka dharma sutramulu, etuvanti goppavi.
1: They have got exalted behavior. The spirit of sacrifice, the truthfulness and conduct are so great and noble.
0: Ee sthira prabodhanalu chetane lokamu, mana Bharat desamu, inka inta maatramaina kuda nilichi unnadi.
1: It is the teaching of the woman that is responsible for the existing condition of the culture of Bharat.
0: లేకుండినా ఈ ప్రపంచం ఎన్నడో భస్మమైపోయేది.
1: ఆర్ ఇఫ్ ది హోల్ థింగ్ వుడ్ హావ్ బర్న్డ్ టు యాషెస్.
0: స్త్రీ లోపల గొప్ప ధైర్యం ఉన్నది.
1: ది వుమన్ హాస్ కరేజ్.
0: మహా మంచి పరాక్రమం ఉన్నది.
1: షీ హాస్ గాట్ ఆల్ ది వాల్.
0: ధర్మం ఉన్నది.
1: షీ హాస్ గాట్ రైచెస్నెస్.
0: పట్టుదలతో సాధించడానికి తగినటువంటి సాధన కూడా ఉంటున్నది.
1: షీ హాస్ గాట్ డిటర్మినేషన్, ది రైట్ ప్రొసీజర్ టు అచీవ్ వాట్ షీ వాంట్స్.
0: ఇన్ని శక్తులు కలిగినటువంటి ఆ స్త్రీ లోపల మీరు ఏమైనా కొంతవరకు ఆ యొక్క సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చారా?
1: Have you recognized the innate strength, the spirit of sacrifice among women?
0: Aadavaariki unnanta varaku sahaja sahasalu ekkada kuda magavaariki ledu.
1: The courage and the valor noticed among women is not noticed among men.
0: Kaani vaarilo unnatundi krodham anetundi shatruvu vaaru anni vidhala peetistu vastundadi.
1: Whatever that enemy of anger is in them.
0: Aa kopame aa yokka magavaarulanta kudanu naasanam chestu vachindi.
1: And the anger which is responsible for the fall of men.
0: Kopamu galigina vaariki ee pani palimpakundu.
1: A man with anger will not be successful.
0: Yegguru galugunu.
1: He will obstruckle.
0: Papa pannulu cheyachu.
1: And he'll be committing. He'll be put down, he'll be let down, put to shame by the community.
0: Kanuka itivanti ye maatram kodanu manchivani enaadu bodhinchaledu.
1: And these good things were taught in those days, not now.
0: స్త్రీలు ఎక్కడ జరిగినప్పటికీ ఈ పాపం పాపమే.
1: A woman, wherever they are, this trait of anger is a sin.
0: అట్టి పాపం చేసినటువంటి వారిని క్షమించి ప్రోత్సహించి వారి సన్మార్గంలో తిప్పాలి, కానీ వారిని ఖండించటం మంచిది కాదు.
1: Better they be forgiven for this anger with a spirit of accommodation. It is not justifiable to punish them for that.
0: కాన స్త్రీలో ఉన్నటువంటి ఒక ఓపిక,
1: the patience among women,
0: ఎంతనో గొప్పది.
1: It's noblest of all.
0: పాండవులను కాపాడినటువంటిది ఆ యొక్క ద్రౌపది యొక్క శాంతమే.
1: It is the quality of forgiveness, forbearance of Draupadi, which was responsible for the greatness of Pandavas.
0: ఆమె ఆ ధైర్యం చేత లోకములో ప్రపంచం లోపల ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు వినలేదు.
1: With all the courage she taught everybody, but none paid heed to her message.
0: ఈ విధమైనటువంటి స్త్రీలు లోకములో ఎంతో ఉన్నారు.
1: And there are many women of the type of Draupadi in this world.
0: నిజంగా చూస్తే మగవారి యందు ఈ కోపము తాపము ఈర్ష్య అసూయ డంబము ఇవి వారిని చాలా పీడిస్తూ ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెన్ హ్యావ్ సర్టన్ క్వాలిటీస్ లైక్ పామ్ షో ఎగ్జిబిషనిజం.
0: కానీ స్త్రీలో ఆ కోపతాపం ఈర్ష్య అసూయ డంబములు వచ్చినప్పటికీ దాన్ని అణగదొక్కుతూ వచ్చారు.
1: బట్ ఏ ఉమెన్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద యాంగర్ ఇన్ హర్.
0: అటువంటి శాంతపరులైనటువంటి స్త్రీలను మనం ఎంత ప్రోత్సహించాలి.
1: We should encourage women who stand for this peace.
0: ఏదో స్త్రీలు కదా అని చెప్పని వారిని అన్ని విధాలా తోలనాడుతుంటాం.
1: And because they are women, we should not.
0: వారిలో ఉన్నటువంటి శాంతము ధైర్యము ఓపిక ఎవరిలో కూడా లేదు.
1: The patience and the forbearance and forgiveness are noticed among women.
0: ఇటువంటి స్త్రీలను మనం పోషించాలి.
1: We should protect them, respect them.
0: ఇంటింటికి పోయి బోధించాలి.
1: We should teach this lesson to everybody. Sita,
0: Sita vishayam meeru cheppinaru ponna.
1: And you have been taught about Sita the other day.
0: Ikkada kuda ante ee Draupadi ni entaina manam poshinchali.
1: And similarly the condition in respect of Draupadi.
0: Aame yokka bodhanalu chaala pavitramainatuvi.
1: The teaching of Draupadi is so sacred.
0: Aa stree lopala endaro untunnaru ilanti pavitralu.
1: There are many women even this day.
0: అటువంటి స్త్రీలను మనము ప్రోత్సహించి వారిని తోడ్పడి వారిని కాపాడుతూ మనం రావాలి.
1: We should encourage, cooperate such women.
0: ఇంతే కాకుండా వారి యొక్క సత్యాన్ని కూడా మనం ప్రకటించి వారికి బోధించాలి.
1: Therefore we should also tell them clearly the inherent truth.
0: బిడ్డలు చాలా చిన్నవారు.
1: The children are so young.
0: ఆ చిన్న బిడ్డల యొక్క హస్తములు ఏ విధంగా వారికి చిక్కింది.
1: And how could they take care of the tender hands?
0: వారి కంటములు కోసి,
1: and it was Ashwatthama who has cut off their heads.
0: ప్రక్కనే ఆ శిరస్సులంత పెట్టి,
1: all the heads were kept aside.
0: ఈ అశ్వత్థామ ఎంతో ఆనందిస్తూ వచ్చాడు.
1: Ashwatthama was happy about his deed in killing children.
0: అయ్యా నా బిడ్డలు పసిపాపలు కదా.
1: Don't you know they are babies?
0: ఈ పసిపాపల గొంతులు కోయటానికి నీ చేతులు ఎట్లాడినవి?
1: How is it possible that you have just come down to such a mean level as to kill children?
0: ఏ రాక్షసులు కూడాను ఇలాంటి సాహసం కలగదు.
1: Nobody would ever do that thing.
0: అలాంటి రాక్షసుడు కాదు నీవు, నీవు మహాశాస్త్రజ్ఞుడు.
1: You are not a demon indeed, you are a scholar.
0: ఇంత శాస్త్రజ్ఞుడై కూడాను నీవు ఇలాంటి పనులు చేయటం మంచిది కాదు.
1: Having been a scholar, is it proper on your part to kill children?
0: కనుక ఈ యొక్క శాంతమును కొంతవరకు సాధించుకొని ప్రపంచమునకు ఈ హింసలను కొంతవరకు బోధించాలి.
1: Therefore, this spirit of peace should be spread and shared with everybody, and we should condemn violence.
0: ఇటువంటి శాంతం చేతనే దేశాన్ని మనం సాధించాలి.
1: And it is the peace, the lesson of peace, which is important for this country.
0: భారతీయుల యొక్క ధర్మం లోపల,
1: in dharma of Bharat,
0: ఎంతనో గొప్పవి రెండు.
1: Two things are noblest.
0: సత్యము ధర్మము.
1: వన్ ఇస్ ట్రూత్, అదర్ ఇస్ రైట్‌నెస్.
0: రెండింటినీ మనం కాపాడుతూ పోవడం చేత దేశమునే కాపాడిన వారు అవుతాం.
1: బై సేఫ్ గార్డింగ్ ద ట్విన్ ప్రిన్సిపల్ సత్య అండ్ ధర్మ,
0: సత్యం చేతనే ధర్మాన్ని కూడా కాపాడాలి.
1: అండ్ ఇన్ అడిషన్ టు ట్రూత్ వీ షుడ్ ఆల్సో ప్రొటెక్ట్ దిస్ ధర్మ.
0: ఆ ధర్మము సత్యమును రెండు కాపాడినప్పుడు లోకమే కాపాడుతూ వస్తుంది.
1: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ ఆర్ సేఫ్ గార్డెడ్, the whole world will be protected in turn.
0: Kaluka neevu deshanni rakshinchalani cheppani neevu desham kosam yuddhamlo cheraddavu.
1: You don't need to be a warrior, you don't need to join the army.
0: Nee endunnatundi oka satya dharmamu neevu poshinchukuntu vaste deshame kaapadavochu.
1: If you just safeguard, maintain satya dharma in you, the whole country will be protected.
0: Nee satya dharmanni kaapadko,
1: See that they are upheld.
0: అప్పుడే దేశాన్ని కాపాడినటువంటి వాడు అవుతావు.
1: Then that amounts to safeguarding the entire country.
0: కనుక నీవు యుద్ధంలో చేరి కేవలము ఈ దుర్మార్గులను చంపటం కాదు గొప్పతనము.
1: Nothing great in joining the army and killing everybody.
0: నీ సత్య ధర్మంలో నీ కాపాడుకుంటురా.
1: And see that satya and dharma in your well maintained.
0: సత్యం వద్ద ధర్మం చెర అని చెప్పింది భారతదేశం.
1: And Bharat declared clearly, speak truth and follow dharma.
0: భారతీయుల యొక్క శాస్త్రములు నిజంగా పవిత్రమైనటువంటివి.
1: The text of Bharat is highly sacred.
0: సత్యమైనటువంటివి.
1: And therefore,
0: ధర్మసూక్తమైనటువంటివి.
1: And they explain dharma.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి సత్యములు రెండింటిని కాపాడుతామంటే దేశాన్నే కాపాడిన వాడు అవుతావు.
1: ఇఫ్ యూ జస్ట్ మెయింటైన్ అండ్ కీప్ దీస్ టూ ప్రిన్సిపల్ సత్య అండ్ ధర్మ, యుల్ బి సేఫ్ గార్డింగ్ ద హోల్ కంట్రీ.
0: నీ సత్య ధర్మము నీ ఇంటి అందు నీవు కాపాడుకో.
1: సీ దట్ సత్య అండ్ ధర్మ ఆర్ మెయింటైన్ అట్ యువర్ హోమ్.
0: సత్యము ధర్మము రెండింటినీ కాపాడినప్పుడే నీవు మహావీరుడు అవుతావు, సూర్యుడు అవుతావు, గంభీరుడు అవుతావు.
1: యుల్ బి వన్ ఆఫ్ కరేజ్, యుల్ బి వన్ ఆఫ్ వేలా. You are one of all strength if you maintain satya and dharma.
0: ee satya dharmam nu kaapaadte sarvulu ninnu kaapaadutuntaru.
1: When once these two are well preserved, they will protect everybody else.
0: Kaana daivanni manamu poojinchi daivanni meppinchi daivanni manamu kooratam katte satyanni meppinchi dharmanni meppinchi dharmamu satyamunu kaapaadutuntunte prapanchanne bhagavantudu kaapaadtadu.
1: Therefore, if you adhere to the twin principles of satya and dharma, God will be pleased and God will protect everybody.
0: కనుక దేశాన్ని మనం కాపాడాలనుకుంటే సత్య ధర్మమే మనకు ప్రాణములు.
1: Therefore, in order to safeguard your country and prestige, you should hold on to the principles of satya and dharma.
0: నీ సత్యము నీకు ప్రాణము.
1: And the truth is life.
0: నీ ధర్మము నీకు రక్ష.
1: And it is righteousness that protects.
0: ఈ రెండింటిని నీవు కాపాడుతూపోతుంటే సర్వము కూడా దైవమే కాపాడుతూ వస్తాడు.
1: The armor of righteousness and the life of truth, everything else will be taken care of.
0: Kana vidyarthulara,
1: so students,
0: meer ee naadu kaapaadadalsinatundi edo yuddhamulu chesi dharmanni kaapaadutunna dharmam emto meeku teliyadu.
1: You don't need to fight there, you should maintain dharma.
0: Ee satyanni neevu kaapaadutura.
1: See that you,
0: ee dharmanni neevu poshistura.
1: Always keep up, maintain satya dharma.
0: Ante chaalu,
1: that's it.
0: Aa rende tirigi ee deshanni anta kaapaadutu vastundi.
1: And these two will ensure safety of the whole country.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతరాత్మను బోధించి,
1: దిస్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది టీచింగ్.
0: శాస్త్రముల లోపల ప్రధానమైనటువంటిది ధర్మశాస్త్రము.
1: అండ్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్, ద టెక్స్ట్ దట్ స్పీక్స్ ఆఫ్ ధర్మ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సత్యములో మేటి అయినటువంటిది,
1: దట్ విచ్ మైటీస్ట్ ఇన్ ట్రూత్,
0: ఆడిన మాట తప్పకూడదు.
1: యూ షుడ్ నాట్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: చాలా చిక్కిపోయిన వాడు కదా అని చెప్పి వాడిని వధించడం పెద్ద మంచిది కాదు.
1: You should not break your promise at any point of time.
0: Satyam enta goppado dharmam antakante goppadi.
1: Satya is great, dharma is greater.
0: Kanuka satyam leni dharmamu dharmam leni satyamu jagatlo undutaku veeru kaadu.
1: In this world there cannot be dharma without satya, there cannot be satya without dharma.
0: Kanu satya dharmam leni jagatlaku pranamulu.
1: Therefore the whole world has got this life of satya and dharma.
0: ద్రౌపది దీన్ని రెండింటిని బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది టు ఎంటైర్ హ్యూమానిటీ.
0: సత్య ధర్మములు శాంతి ప్రేమలతో నిత్య జీవం యాత్ర సాగించు.
1: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్యధర్మ శాంతి ప్రేమ.
0: ఈ సత్య ధర్మములు మనకు నిలిచినప్పుడే ప్రపంచం కూడా మనకు నిలుస్తుంది.
1: And when these two are well maintained, the whole world would be safe and secure.
0: కనుక నీవు ప్రపంచంతో నీవు పోరాడవని అక్కర్లేదు.
1: You don't need to fight with the world.
0: ప్రపంచం నీకేం అపకారం చేసింది?
1: And the world has not done any harm.
0: అపకారం చేయనటువంటి నిరపరాధులను శిక్షించడం గొప్పదా?
1: Is it anything great in attacking those who have not been guilty?
0: ప్రత్యక్షంగా నీకు పరోక్షంగా ఉండేటువంటి సత్య ధర్మములను నీవు పోషిస్తున్నా.
1: Therefore the fundamental qualities of satya dharma వాళ్ళని
0: కాపాడుతున్నా.
1: See that they are preserved.
0: వారిని కాపాడుతున్నప్పుడు అవి నీకు తిరిగి అస్త్రంగా మారి నిన్ను పోషిస్తూ వస్తాయి.
1: దే ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ యు.
0: ఇలాంటి సూక్తులు, ఆధారమైనటువంటి సూక్తులు మీరు నేర్చుకుని పెద్దలకు అందరికీ బోధించాలి.
1: దీస్ టీచింగ్స్ యూ షుడ్ లెర్న్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడి, ఎల్డర్స్ ఇన్ సొసైటీ.
0: ఇలాంటి ఆపద కలిగినప్పటికీ సత్యాన్ని ఏమాత్రం,
1: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆబ్స్టకల్స్ అండ్
0: ధర్మాన్ని ఏమి వదలకు.
1: నెవర్ గివ్ అప్ ట్రూత్ అండ్ ధర్మ.
0: ఆ రెండింటిని మనం ప్రధాన గట్టిగా పట్టుకున్నప్పుడు,
1: విత్ ఆల్ ద డిటర్మినేషన్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్,
0: దైవమే మనం ప్రత్యక్షంగా వచ్చి
1: గాడ్ విల్ కమ్ టు యు డైరెక్ట్,
0: నిన్ను కాపాడుతూ ఉంటాడు.
1: అండ్ విల్ ప్రొటెక్ట్ యు.
0: ఎలాంటి సమయంలో కూడాను దైవం రక్షించినటువంటిది ఎన్నో ఘట్టములు ఉంటున్నవి.
1: దే ఆర్ మెనీ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ గాడ్ ప్రొటెక్టెడ్.
0: పాండవులు ఎంత అవస్థల పాలైనప్పటికీ,
1: పాండవస్ వర్ పుట్ టు సఫరింగ్,
0: ఆ ద్రౌపది తన సత్యధర్మమును మాత్రమే ఉంచుకుని అందరినీ కాపాడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సత్యధర్మ అండ్ ఆఫ్ ద్రౌపది దేవర్ ఆల్ సేఫ్.
0: ఈ సత్యధర్మం లేకుండా ఉండిన ద్రౌపది ఎవరిని కాపాడలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ద్రౌపది హ్యాడ్ షీ నాట్ బీన్ విత్ దీస్ టూ క్వాలిటీస్ షీ వుడ్ హ్యావ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ హర్ ఓన్ ఫ్యామిలీ.
0: కనుక ఎవరు దీంట్లో పతివ్రత గొప్పలు అని పెట్టుకుంటే,
1: సో ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్,
0: ద్రౌపది పతివ్రతల్లో గొప్పది అన్నారు.
1: ద్రౌపది ఇస్ గ్రేటెస్ట్ ఉమెన్ ఆఫ్ చాస్టిటీ
0: ఉన్నారు సీత.
1: అండ్ యూ ఆల్సో సీత,
0: ఇంకా ఎంతమందో స్త్రీలంతా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ విమెన్.
0: వీరందరూ ఉండినప్పటికీ ద్రౌపదిని కాపాడుతూ వచ్చింది.
1: దో మెనీ ఆర్ దేర్ ద్రౌపది ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: సత్యధర్మంలే ద్రౌపది,
1: సత్యధర్మ ద్రౌపది సింబల్.
0: ఆ సత్యధర్మంలే ద్రౌపదిని కాపాడుతూ వచ్చింది.
1: అండ్ దీస్ టు హ్యావ్ ప్రొటెక్టెడ్ హర్ టిల్ ది ఎండ్.
0: ఆ సత్యధర్మంలో పాండవులందరినీ కాపాడుతూ వచ్చింది.
1: అండ్ దీస్ సత్యధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ పాండవ.
0: ఎక్కడ పోయినప్పటికీ సత్యధర్మం ప్రత్యక్షంగా నిలిచేటువంటివి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే విల్ రిమైన్ విత్ యూ టిల్ ద ఎండ్.
0: మీరు ఇప్పుడు వాదించవచ్చు, ఈ సత్య ధర్మములు ఎక్కడ నిలుస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఎవరిని కాపాడుతున్నాయి అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ వేర్ ఆర్ దీస్ టు సత్యధర్మ.
0: చాలా పొరపాటు బిడ్డలు, మీరు సత్యధర్మం కాపాడుతుంటే సత్యధర్మం మీ కట్టి ఎదురుగానే ఉంచి మిమ్మల్ని అందరినీ కాపాడుతూ వస్తుంది.
1: యూఆర్ మిస్టేక్ ఇన్ దట్ వే. ఇఫ్ యూ ఫాలో సత్య అండ్ ధర్మ, ద సత్యధర్మ ఎన్షోర్
0: వాడే ప్రత్యక్ష దేవతలు, ప్రత్యక్ష దేవతలు సత్యధర్మమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: కనుకనే సత్యం వద ధర్మం చేరా అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: కానీ ఈనాడు సత్యము వదిలిస్తున్నారు.
1: టుడే what we do is satyam,
0: satyam vada,
1: satyam vada, we kill truth,
0: dharmam chara,
1: and the truth, dharma
0: dani charsalo petti,
1: dharma is in chara, is kept in prison,
0: satyanni himsa chestunnaru,
1: and satya vada is killed.
0: Idi chala paapam,
1: it is the worst of the sins.
0: Kaluka meerandarku satyamu dharmam.
1: So all of you should maintain these two, satya dharma.
0: Ye chinnadainappudikine paravaledu, mee pranam ekante satyame pradhanam ani dani tanchukovali.
1: In any point, in any small factor, consider satya, truth, more important than your life.
0: Bhimulu poyadu ee pichi draupadi tana kumarunu champinatvanti kuda gurtinchukokunda vaani paadala paina padutunnadeni kandu visarukuntu aa paina poyadu.
1: And Bhima was very very furious, very angry at Draupadi because she was prepared to forgive that person who has killed her son.
0: Draupadi neekemaina pichi pattinda?
1: Draupadi, are you mad?
0: నీ 6 మంది ఉప పాండవులను చంపినారని నీకెంతో క్రోధంగా ఉంటున్నావు.
1: ఆర్ యు నాట్ డిస్టర్బ్డ్ వెన్ యువర్ సన్స్ ఆర్ కిల్డ్?
0: ఈ అశ్వత్థామను ఒక్కరిని రక్షించడానికని నీవింత పాటుపడుతున్నావా?
1: యు వాంట్ టు ప్రొటెక్ట్ అశ్వత్థామ, ఫర్ దట్ రీజన్ యు ఆర్ స్పీకింగ్ లైక్ దిస్.
0: కనుక ఇతనికి నీవేమాత్రం అడ్డు రాకూడదు.
1: దేర్ఫోర్ డోంట్ స్టాండ్ ఇన్ అవర్ వే.
0: అప్పుడు వాని పాదాలపైన పడి ద్రౌపది,
1: ద్రౌపది ఫెల్ అట్ దేర్ ఫీట్.
0: స్వామి, మీరు అజ్ఞాన స్థితి లోపల నా బిడ్డలను గొంతులు కత్తిరించావు.
1: అండ్ దెన్ షీ వాస్ స్పీకింగ్ అశ్వత్థామ, ఇట్ ఇస్ అవుట్ ఇగ్నోరెన్స్ ఓన్లీ యు హావ్ కిల్డ్ మై సన్.
0: కానీ నా ప్రాణం ఉన్నది,
1: ఐ హావ్ మై లైఫ్.
0: నా పతులను పోషించే నిమిత్తం మీరే దీన్ని కంకణం కట్టుకోవాలి.
1: అండ్ దేర్ఫోర్ యు సీ, యు డిటర్మిన్ టు సీ దట్
0: నా బిడ్డలను కత్తిరించినటువంటి వాడు నీవే.
1: And so you are the one who killed my
0: son. నా పతులను కూడా పోషించవలసిన వాడు నీవే.
1: And you are the one who will take care of my husband's in future.
0: అని పాదములపైన పడి ప్రార్థిస్తూ వచ్చింది.
1: That was a prayer of falling at the feet of Aswatthama.
0: చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: And people around were very much surprised.
0: ఇలాంటి పిచ్చి ద్రౌపది ఎక్కడైనా లోకంలో ఉన్నదా?
1: Can you ever find such a foolish woman like Draupadi?
0: కానీ ఈ పిచ్చి అందరికీ పట్టితే లోకమే బాగుపడుతుంది.
1: And in fact, when people follow her example, the whole world will progress.
0: కనుక అట్టివారిని మనం పోషిస్తూ రావాలి.
1: Such people must be taken care of.
0: సత్య ధర్మములకు అడ్డు తగిలి,
1: those that come interfere with
0: సత్య ధర్మములను నశింపజేసేటువంటి వారికి మనం ఏమాత్రం సహాయం చేయకూడదు.
1: We should not cooperate with those that stand against సత్య ధర్మ.
0: సత్య ధర్మమే మనకు ప్రధానమైనటువంటి.
1: సత్య ధర్మ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కాన సత్యధర్మం స్త్రీల ఎందు మాత్రమే ఎక్కువగా ఉంటుండాలి.
1: సత్యధర్మ ఆర్ ప్రెసెంట్ అమంగ్ విమెన్.
0: ఎలాంటి పరిస్థితిలో ఏందని కూడా సత్యాన్ని ఆమె మీరదు.
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం దే విల్ నెవర్ గివ్ అప్ సత్యధర్మ.
0: ధర్మాన్ని ఏనాడు వదలదు.
1: దే విల్ నెవర్ ట్రాన్స్గ్రెస్ ధర్మ.
0: పాండవులందరూ వచ్చి అడ్డుగు చేసినప్పటికీ
1: నో పాండవస్ ఇంటర్ఫేర్
0: ఏమిటి పిచ్చి
1: వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్
0: ఈ దుర్మార్గుని రక్షించమని కోరుతున్నావే
1: యూ వాంట్ దట్ పర్సన్ అశ్వత్థామ టు బి పార్డన్డ్
0: రక్షింపజేసేటువంటి వారికి మనం ఏమాత్రం సహాయం చేయకూడదు
1: వీ షుడ్ నాట్ కోఆపరేట్ విత్ దోస్ దట్ స్టాండ్ అగెన్స్ట్ సత్యధర్మ
0: సత్యధర్మమునే మనకు ప్రధానమైనటువంటి అర్థం
1: సత్యధర్మ

0: What is this madness?
1: ఈ దుర్మార్గుని రక్షించమని కోరుతున్నావే.
0: You want that person, Ashwathama, to be pardoned, excused?
1: నీకు ఇది ధర్మం కాదు.
0: You are not justified that way.
1: నిన్ను చంపాలి.
0: Ashwathama must be killed.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: Then she says,
1: సత్య ధర్మమును కాపాడినప్పుడే ఆ సత్య ధర్మమునే మనల్ని అందరినీ కాపాడుతుంది.
0: When I hold on to the principle of సత్య ధర్మ, they will take care of me.
1: ఓ అర్జున, నీవు ఇలాంటి పాపానికి వరిగట్టుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ కమిట్ దట్ సిన్.
1: ఇతని అశ్వత్థామను రక్షించు.
0: సీ దట్ అశ్వత్థామ ఇస్ సేఫ్.
1: అశ్వత్థామ నిరంతరము ధర్మపరుడే.
0: అశ్వత్థామ ఇస్ రైచ్యూస్ ఇన్ ది ఎండ్.
1: ఏదో ఆ మనసు పెరిగినప్పుడు ఇటువంటి పాపాలకు వరిగట్టుకుంటారు.
0: ఇట్స్ ఓన్లీ బిట్ ఆఫ్ యాంగర్. హీ మస్ట్ హావ్ యాక్టెడ్ దట్ వే.
1: కనుక అతన్ని చంపకూడదని ప్రామిస్ తీసుకుంది.
0: సో హీ మేడ్ అర్జున ప్రామిస్ దట్ హీ వుడ్ నాట్ కిల్ హిమ్.
1: అప్పుడు అశ్వత్థామ కూడా చాలా మనసు కరిగిపోయింది.
0: అండ్ అశ్వత్థామ రిపెంటెడ్ ఫర్ హిస్ మిస్టేక్.
1: ద్రౌపదికి ఇంతటి ధైర్యము, ఇంతటి సాహసము, ఇంతటి భక్తి ప్రవర్తులు ఆమె ఇంటికి నిండి ఉన్నాయి.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద్రౌపది ఫుల్ ఆఫ్ దిస్ ఫర్ గివ్నెస్ ఫర్ బేరెన్స్ పేషెన్స్.
1: కనుక ఆమె మాటలకు మనం విలువ ఇవ్వాలని అశ్వత్థామ చాలా దీక్ష పట్టాడు.
0: అండ్ అశ్వత్థామ డిటర్మిన్డ్ టు ఫాలో హర్ టీచింగ్.
1: అప్పుడే ఆమె పాదాలపైన పడి
0: Then he repented, fell at his feet.
1: Ashwathama, O Draupadi, nee pattunu kudanu pratikinchetvade neeve.
0: In fact, Draupadi, you are responsible for the safety and security of
1: me. Nannu kudanu pratikinchamani cheppani padala paina paddadu.
0: And he fell at his feet and see that they would be brought back to life.
1: Naina, naa padamunu pattukonakkarledu.
0: He said, you don't need to come close to me.
1: Nee talli padamunu pattu.
0: You fall at the feet of your mother.
1: ఆమెను దుఃఖంలో ఉంచకుండా చూసుకో.
0: సీ దట్ షీ విల్ నెవర్ బి సాడ్.
1: కనుక నా దుఃఖంలో నీవు చూసి ఆమె దుఃఖంను కూడా కాపాడుతున్నా.
0: వాచింగ్ మై మిజరీ ఆల్సో నోటీస్ హౌ ద అదర్ వుమన్ ఇస్ మిస్.
1: అప్పుడు ఆమెకు కలిగినటువంటి ఒక మహా మాత్మకు ఆమె ఎంతో సంతోషించింది.
0: ద్రౌపది వాజ్ వెరీ హ్యాపీ నోటీసింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అశ్వత్థామ.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా ఆమె కంటిదారులు కార్చలేదు.
0: షీ నెవర్ షెడ్ ఎ టియర్ ఎట్ ఎనీ టైం.
1: కనుక నా పత్రుడు ఎట్లా బ్రతకాలో నీ యొక్క కుమారుడు, నీ యొక్క బిడ్డలు కూడాను అట్లనే బ్రతికి క్షేమంగా ఉండాలని ఆమె కోరుతూ వచ్చింది.
0: ఇన్ఫాక్ట్ ఇట్ హాస్ బీన్ ద ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ద్రౌపది దట్ ఆల్ పాండవర్ షుడ్ బి హ్యాపీ, ద అశ్వత్థామ షుడ్ బి హ్యాపీ, ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ.
1: ఏమి ద్రౌపది, నా ప్రతిజ్ఞ ఏమి చేయిస్తావు మరి?
0: అండ్ దెన్ అనదర్ క్వశ్చన్ ఇస్ పుట్ టు హర్, వాట్ హ్యాపెన్ టు మై వావ్.
1: నీ ప్రతిజ్ఞకు నీ యొక్క మాటలే నీకు నిలబెడుతుంటాయి.
0: Yes, certainly you can follow the way you prefer.
1: నీ ప్రతిజ్ఞను నా ప్రతిజ్ఞ కింద మార్చుకుంటాను.
0: And I will see that your vow will be my vow.
1: నిన్ను ఈ పదములను అందరినీ కాపాడేటువంటి దైవం ఒక్కడే.
0: In fact, it's only God who will take care of everybody.
1: కనుక దైవాన్ని ప్రార్థించు.
0: Pray to God.
1: దైవాన్ని విస్మరించి.
0: And we forget God today.
1: కేవలం వ్యక్తులపైన ఆధారపడటము ఇది నీకు చాలా పిచ్చి అన్నది.
0: Is your madness to depend on human beings forgetting God?
1: Human being అంటే అదే దివ్యత్వమైనటువంటి ఒక తపస్సు.
0: And this is the true penance, to have full faith in God.
1: Patula palumataku edulu cheppanga bodu.
0: Draupadi will never say no to her.
1: Vaari matalu meeraga teeradandu.
0: She will never disobey her husband.
1: Tanadu dukkamunu thana anchukuntundi.
0: And in fact, she has full control over her grief.
1: Itvanti Draupadini enta varaku poshinchu vacharu.
0: To what extent we follow the best example of Draupadi?
1: Aa Draupadi ఆమె ప్రతిజ్ఞ లోకాన్ని ఎంతవరకు కాపాడుతూ వచ్చింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద్రౌపది ఇస్ రెస్పాన్సిబుల్.
1: భారతదేశం యొక్క ప్రాణము, భారతీయుల యొక్క స్త్రీలే దీనికి ఆధారము.
0: ద లైఫ్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్లీ డిపెండ్ ఆన్ విమెన్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ భారత్.
1: స్త్రీలు ఎటువంటి వారంటే సత్య స్వరూపులు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎ ఉమెన్ సింబలైజెస్
1: ధర్మస్వరూపుడు.
0: దర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
1: ఆ సత్య ధర్మమునే వారిని కాపాడుతూ వస్తున్నాయి.
0: అండ్ దీస్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్టీ ఆఫ్ విమెన్.
1: ఇలాంటి స్త్రీలను మనం ఎంత వదించాం.
0: అండ్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: అనేక మంది స్త్రీలను పట్టి బాధించేటువంటి వారు లోకంలో ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ దర్ ఆర్ మెనీ మెన్ హూ ఇల్ ట్రీట్ విమెన్.
1: ఏదో దురభ్యాసం వల్ల, దుస్సంగం వల్ల కన్నులు మరచి ఆ భార్యను చాలా హింసిస్తూ వస్తారు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ వాయిసెస్ men may put women to misery.
1: Evari aadavari paina chey cheyakudu.
0: And one should not assault any woman.
1: Vaaru etuvanti varaina paravaledu.
0: Let them be whatever time.
1: Sarva dharmamulu satyamulu vaari ende ividi untunnayi.
0: In fact, every woman has got satya dharma in her.
1: Vaaru em maatram kuda baadhinchakoddu.
0: We should not make them suffer.
1: Vaare lekundina ee pravanchamulo ekkada

0: నువ్వు స్త్రీలే కల్పించరు.
1: అండ్ ఇఫ్ యూ డోంట్ అఫోర్డ్ ఉమెన్ విత్ ఆల్ సచ్ ధర్మ యూ డోంట్ నోటీస్ విమెన్ ఎనీ లాంగ్.
0: కనుక మనం ఈనాడు కాపాడవలసింది సత్యధర్మం కాపాడాలి కానీ వ్యక్తులను కాదు కాపాడవలసింది.
1: దేర్ఫోర్ వాట్ ఆర్ టు బి అప్హెల్డ్ టుడే సత్య ధర్మ నాట్ మియర్లీ హ్యూమన్ బీయింగ్స్.
0: ఈ యొక్క సత్యధర్మాన్ని నీవు కాపాడుతూ వస్తే నీ సర్వస్వం సత్యధర్మం కాపాడుతూ ఉంటాయి.
1: వెన్ వన్ సత్యధర్మ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్.
0: కాన భారతదేశం లోపల పవిత్రమైనటువంటి ఒక స్థానము స్త్రీల యొక్క స్థానమే.
1: దేర్ఫోర్ ద సీక్రెట్ ప్లేస్ ఇన్ భారత్ లైస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఉమెన్.
0: పతులు పలుమాటకు ఎదురు చెప్పకపోదు.
1: అండ్ ద్రౌపది నెవర్ సేస్ నో టు హర్ హస్బెండ్.
0: వారి సేవలు చేయగా తీరదలరు.
1: She will never say that I have no time to serve you.
0: నా చేత కాదని చెప్పు చెప్పదు పాప.
1: She will never say that I can't do what you want.
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా నువ్వు వారి సేవలు తప్ప మరొక సేవ నీవు ఉంటుకోదు.
1: She was ready to serve her husband, prepared every time.
0: ఇటువంటి స్త్రీలు భారతదేశంలో ఉంచుకొని భారతీయులు ఇంత అవస్థలకు గురి అవుతున్నారంటే ఎవరి దోషము?
1: దే ఆర్ మెనీ విమెన్ ఆఫ్ దిస్ టైప్ స్టిల్ పీపుల్ సఫర్ ఇన్ భారత్ హూస్ మిస్టేక్ ఇస్ దాట్.
0: భారతీయులు స్త్రీలకు తగినటువంటి గౌరవాన్ని స్త్రీలకు తగినటువంటి ఉత్తమమైన మార్గమును వారు అందించలేదు కనుకనే వారిదే తప్పు.
1: భారతీయస్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ విమెన్ దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ విమెన్ ద మిస్టేక్ లైస్ విత్ మెన్.
0: పరమ భావనమైన భారతావని యందు సహనం అనేది మనకు చక్కదనము.
1: The beauty in this country, Bharat, is this sahana or forbearance.
0: Vratamalanniti yandu vannikaanchini etti ganasheelatvame tapammaaku.
1: Of all the sacred rituals, the most important is that adherence to truth.
0: Vaariki vratamu, vaari tapassu, satyaseelame.
1: Therefore, the chief main ritual and their penance lies in adherence to truth.
0: Kanukane atuvanti sthirunu manam poshistu raavali.
1: So we should encourage such women.
0: ఇటువంటి సత్యమును మీరు అర్థం చేసుకుంటే మీరు ఎంతో ధన్యులవుతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ విల్ రిడీమ్ అవర్ లైవ్స్ ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా స్త్రీలకు తగినటువంటి వ్రతమును వారికి అందించాలి.
1: ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్ వీ షుడ్ గివ్ అప్రోప్రియేట్ రెస్పెక్ట్.
0: చాలా మంది పత్రులను చాలా హింసించి వారు పోయినటువంటి వారు ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఇల్ ట్రీటెడ్ విమెన్.
0: వారికి ఏమాత్రం సుఖం లేదు.
1: దే ఆర్ నాట్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
0: ప్రాణం ఇచ్చి కాపాడినటువంటి ఒక స్త్రీలను మనం కాపాడకపోతే మన వ్రతం ఏమిటి?
1: When the woman is ready to sacrifice her life for her husband, if she is not protected, what for is
0: మన గృహములకు మన స్త్రీలే గొప్ప దేవతలు.
1: And in fact, the women are the presiding deities of this country.
0: వారిని కాపాడుతూ వారి ధర్మాన్ని పోషిస్తూ రావటమే మన ప్రధాన కర్తవ్యం.
1: Therefore, it's our main responsibility to respect them and to take care of them.
0: ఈ విధంగా మీరు అర్థం చేసుకుని
1: You understand this clearly?
0: స్త్రీలను దుఃఖపెట్టకూడదని చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Make every effort that woman is never put to suffering.
0: స్త్రీల కంటిదారులు ఏమాత్రమో కారకూడదు.
1: A woman should never shed a tear.
0: ఆ కంటిదారులు ఆ స్త్రీలకు ఏమైనా కారిందంటే తప్పక మీ యొక్క గృహము క్షీణించిపోతుంది.
1: If a woman sheds tears like that, the whole home will be ruined.
0: కానీ వారు సత్యమును మీరు చూసుకుంటున్నారా అని మీరు అడగచ్చును.
1: And you may also put a question, is a woman taking care of her husband?
0: ప్రతి మగవారు కూడాను ఆమెను బాధించుకోకుండా చూసుకుంటారు.
1: And every man should determine not to put woman to suffering.
0: ఆ వారి స్త్రీలంతా కూడాను ఆదర్శప్రాయులు.
1: And women are ideal.
0: ఆదర్శమూర్తులు.
1: They are very embodiments of idealism.
0: అలాంటి స్త్రీలను మనం బాధించకూడదు.
1: Such women should never be put to suffering.
0: కనుక మగవారందరూ కూడాను ఈ సత్యవ్రతమును మీరు తప్పక పూని
1: All men should know this truth.
0: మీ యొక్క దేశాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: And you also protect your own country.
0: అప్పుడే మీరు పురుషులుగా మారుతారు.
1: Then only you'll be a true man.
0: లేకపోతే ఎట్లా మీ పురుషులు అవుతారు?
1: Or so can you call yourself a man?
0: చాలా పొరపాటు.
1: You are mistaken.
0: ఏకలైన దేవాలయంకు పోయినటువంటే దేవాలయంకు పోయినటువంటి వారు మొట్టమొదటి స్త్రీలను కాపాడుతూ వస్తామని ప్రామిస్ చేయాలి.
1: And when we go to temples, We should take strong determination, a vow that will safeguard women.
0: అప్పుడే నీవు కాపాడబడతావు.
1: Then you will be taken care of.
0: కనుక స్త్రీలు బాగా ఉండినప్పుడే లోకమంతా బాగా ఉంటుంటాయి.
1: When the women are well, the whole world will be fine.
0: కనుక ప్రపంచాన్ని బాగా చేయాలంటే మీరు మొట్టమొదటి స్త్రీల ధర్మాన్ని కాపాడుతూ రావాలి.
1: If you want to correct the world, see that women, their principles are upheld.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: మీరే స్త్రీలే అయి ఉంటుంటే
1: If you were to be women,
0: మీరు ఎంత బాధపడేటువంటి వారు?
1: You naturally feel sad.
0: తప్పక.
1: Certainly, beyond doubt.
0: స్త్రీలు తమ పతులు పోగొట్టుకునేటువంటి వారు ప్రాణాన్ని ఇచ్చి వారు ఇలా ఉంటుంటారు.
1: A woman is ready to sacrifice her life.
0: ఆ సాక్రిఫైస్ మగవాళ్ళలో లేదు.
1: That spirit of sacrifice is not there among men.
0: కనుక నిరుకుడును ఆ విధమైన సాక్రిఫైస్ చేయలేదు.
1: Men also should be prepared for that sacrifice.
0: అప్పుడే మీరుకుడును మగవారము అని పెట్టుకుంటే పేరు వస్తుంది.
1: Then only you will be called a man.
0: లేకపోతే మగవారని రూపమే కాని మగతనం అనేటువంటిది ఏమాత్రం లేదు.
1: You may be a man in form, but you are not masculine in temperament and nature.
0: స్త్రీలని వాళ్ళకి పేరు స్త్రీలని కాని మాత్రమే కానీ వారి శక్తి లోపల మహాచండీకరులు.
1: We may say a స్త్రీ a woman weak, but yet she has got all the mighty strength.
0: ప్రాణాలైనా ఇచ్చి సిద్ధమవుతారు.
1: She is ready to sacrifice her life.
0: కథను పోగొట్టుకున్నటువంటి స్త్రీలు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు.
1: భగవాన్ అండర్స్టాండ్స్ ద మిజరీ ఆఫ్ ఎ ఉమెన్ ఫర్ ద లాస్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కనుక మన ఇంటి స్త్రీలను మనం కాపాడుకోవటము మన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ అవర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ విమెన్.
0: ఈ విధమైనటువంటి ఒక రక్షణ శక్తి మీరు సంపాదించుకోవాలి.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ హ్యాండ్ యూ షుడ్ ఎక్స్టెండ్.
0: మీరు జీవితం అంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తారు.
1: ఆల్ యువర్ లైఫ్ యూ విల్ బి హ్యాపీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం ఈ సత్యాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: వీ షుడ్ నో దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఈవెన్ ఇన్ ఎవ్రీ సింపుల్ మ్యాటర్.
0: సత్యము,
1: ట్రూత్,
0: సకారము, తకారము, యకారము,
1: హియర్ ఆర్ త్రీ, సా, తా, యా.
0: ఈ మూడక్షరాలు చేరి సత్యం అయిపోయింది.
1: ఆల్ ది త్రీ సిలబుల్ సా, తా, యా కాన్స్టిట్యూట్ సత్య.
0: సకారం అనగా సత్యమే,
1: సా ఈ సత్య ట్రూ.
0: తకారం అనగా తత్వమే,
1: తా ఈ తత్వ నేచర్.
0: మకారం అనగా మనకు నిజమైనటువంటి మానసిక శక్తి.
1: దిస్ యా స్టాండ్స్ ఫర్ మెంటల్ పవర్ ఫ్యాకల్టీ.
0: ఈ మెంటల్ పవర్ మనకు అభివృద్ధి అయినప్పుడే ఈ తత్వం అనేటువంటిది బలపడుతుంది.
1: వెన్ వన్స్ వేర్ మెంటలీ అలర్ట్,
0: ఈ తత్వం బలపడినప్పుడే మనకు సత్యం అనేటువంటిది నిరూపిస్తుంది.
1: వెన్ వన్స్ ద నేచర్ ఇస్ ఫుల్లీ కాంప్రిహెండెడ్ విల్ నో ద ట్రూత్ సత్య.
0: కనుక ఈ ఇందులో ఉన్నటువంటి మూడు అక్షరాలు కూడా మనం ప్రమాణంగా పూర్వకంగా దాన్ని సాధిస్తూ రావాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది డెప్త్ ద ప్రొఫండిటీ ఆఫ్ ది త్రీ సిలబల్ సాతాయా అండ్ అచీవ్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్.
0: కనుక
1: సో
0: ప్రతి పదమునందు కూడా ఉన్నటువంటి ఒక్కొక్క అర్థాన్ని మనం తీసుకుని పాలిస్తూ రావాలి.
1: వీ షుడ్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: జనక మహారాజు,
1: కింగ్ జనక,
0: దేశమంతా కూడా సత్యాన్ని ధర్మాన్ని బోధిస్తూ వచ్చారు.
1: హీ టాట్ సత్య అండ్ ధర్మ టు ద హోల్ కంట్రీ.
0: నాయక్ సీత ఈ సత్య ధర్మం ఆధారం చేసుకుని జీవిస్తూ వస్తుండాలి.
1: అండ్ హీ డిక్లేర్డ్ ద సీత ఆల్వేస్ మెయింటైన్ సత్య ధర్మ.
0: ఆ ద్రౌపది ఎంత తప్పించిందో ఆయనకు తెలుసు.
1: యు ఆల్సో నో హౌ ద్రౌపది ఫెల్ సో సాడ్.
0: తిరిగి ఆ దైవం దగ్గరికి పోయి రాత్రంతా ప్రార్థించింది.
1: అండ్ షీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: నాకు పతియే దైవము.
1: అండ్ షీ కన్స్ హస్బెండ్
0: పదిలేని గతి నాకేమి గతి.
1: Yes, that sense of life.
0: కనుక నా పతులందరినీ ప్రేమించి కాపాడమని చెప్పి కోరింది.
1: అండ్ దేర్ఫోర్ షీ వాంటెడ్ ద ప్రొటెక్టివ్ హ్యాండ్ టు హర్ హస్బెండ్.
0: అప్పుడే యమధర్మరాజు ఆమెకు ప్రామిస్ ఇచ్చాడు.
1: అండ్ దట్ దెన్ యమధర్మరాజు ప్రామిస్డ్ హర్,
0: అమ్మా నీ పతులకు ఎట్టి ప్రమాదము లేకుండా నేను చూసుకుంటానన్నాడు.
1: అండ్ హీ సెడ్ యువర్ హస్బెండ్స్ విల్ నెవర్ బి పుట్ టు డేంజర్.
0: అప్పుడే ఈ ద్రౌపది ఎంతనో ఆనందంగా పడింది.
1: Then Draupadi was happy on getting this assurance.
0: ఇలాంటి చరిత్రలో ఉన్నటువంటి పవిత్రమైన అర్థాలంతా కూడా మీరు ఎక్కడా చదవటం లేదు.
1: In fact, we are not understanding the greatness of Sita, Draupadi and so on.
0: ఈ కథలంతా కూడా చూసి ఈ కథల పుస్తకాలంతా మీరు చదువుతూ ఉంటారు.
1: We just go through our cheap novels and other stories.
0: ఆ చిన్న చిన్న హీనమైనటువంటి కథలు చదివేటంటే ఈ సారమైనటువంటి చదువును ఒక్క పదంగా మీరు చదువుకోండి.
1: Instead of reading those simple novels, silly stories, better we go through the history.
0: స్త్రీల యొక్క తత్వము మహాభారత దేశమునందు మహాసాత్వికమైనటువంటి తత్వము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నేచర్ ఆఫ్ ద ఉమెన్ ఇస్ సో పాయస్ యాజ్ మెయింటైన్డ్ ఇన్ భారత్.
0: అట్టి స్త్రీల యొక్క తత్వాన్ని మనం కాపాడినప్పుడే మనం మగవారం అవుతాము.
1: అండ్ వీఆర్ ట్రూ మెన్ ఇఫ్ వీ జస్ట్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎ ఉమెన్.
0: లేకపోతే ఏదో గడ్డాలు పెంచుకొని విసాలు పెంచుకొని తిరుగుతుంటుంటే మనం మగవారం అనుకుంటున్నామా.
1: Mere beard and mustache will never make a man.
0: అది కాదు మగతనానికి గుర్తు.
1: దట్స్ నాట్ మాస్కులినిటీ.
0: తన పత్నిని తాను కాపాడుకోవాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ షుడ్ బి ఏబుల్ టు అప్హోల్డ్ విత్ ఆల్ ద కరేజ్
0: తన కుటుంబం తాను నిలుపుకోవాలి.
1: అండ్ హీ షుడ్ ఆల్సో కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ఎ బిఫిటింగ్ స్టైల్.
0: అప్పుడే మీరు గొప్ప వీరులు అవుతారు, ధీరులు అవుతారు, గంభీరులు అవుతారు.
1: దెన్ ఓన్లీ బి వన్ ఆఫ్ స్ట్రెంగ్త్, వాలర్ అండ్ కరేజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు స్త్రీలను కూడా చాలా ప్రేమతో వాళ్ళు ఎన్ని దోషములు మీకు వచ్చినప్పటికీ ఆ దోషములు ఏమాత్రం తలుచుకోకుండా వారిని సత్యస్వరూపుడిగానే ధరించాలి.
1: ద విమెన్ ఆల్సో షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద ఫండమెంటల్ ట్రూత్, షుడ్ హ్యావ్ దిస్ ఫర్గివ్నెస్ to bear accommodate with the mistakes
0: ye oka padam kodanu varini balinchetuvanti padamunu meeru upayoginchakandi
1: and men should not use harsh words that would make women
0: vaaru bodhinchaleri kaani nijanga vaaru bodhinchadaniki prayatnam chesthe entaina bodhinchagaru
1: though women are not prepared to teach when they start teaching they can go to any extent
0: స్త్రీలను మనం పోషించడానికి స్త్రీల యొక్క ధర్మాన్ని కాపాడడానికి మన ప్రాణాన్ని ఇవ్వాలి
1: వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు సీ దట్ విమెన్ ఆర్ వెల్ ప్రొటెక్టెడ్
0: కనుక నేటి నుంచి మనం ప్రపంచం లోపల స్త్రీల యొక్క ధర్మాన్ని బోధిస్తూ స్త్రీల యొక్క పవిత్రతను మనం ఆడుకుంటూ అనేక విధాలుగా వాళ్ళకు దీక్షను పూజించాలి
1: దేర్ఫోర్ ఫ్రమ్ దిస్ డే వీ షుడ్ ప్రాపగేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్ అండ్ సీ దట్ ఉమెన్ ఈస్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్ preserved and protected
0: patini daivamuga bhavinchunaye satiye satiyau bhu satiyau
1: she is a true woman true housewife if she considers her husband as god
0: kani vaadi kaapadavani kooratamlo dosham kaadu
1: it's not a mistake anyway to
0: adi mee responsibility
1: it's your responsibility
0: aanu kaapadukotame mee yokka dharmamu
1: It is your responsibility, your duty to take care of
0: kutumbananta kaapatam aa yokka kartavyam
1: and it is the duty of the woman to take care of the family
0: kanuka vaari pranaanni meer kaapaadtu vaste vaare mee yokka jagatananta kuda kaapaadtu vastaru
1: so if you take care of the woman will take care of the whole family
0: kanuka stree ante edo oka pichchi bommala maadri meer baatadagandi
1: don't consider women cheap in any way
0: kaani okokappudu vaaru chaala chee kortuntaru
1: Sometimes we belittle them.
0: వారిని ప్రేమించి గౌరవించాలి.
1: We should love and respect them.
0: మా అనిల్ కుమార్ చెప్తుంటాడు వారిని కాపాడుతామని చెప్పాను గట్టి మాటలే.
1: అనిల్ కుమార్ says so, but he does not do.
0: తప్పగా ఇక ముందైనా కూడాను అతను కాపాడుతూ ఆ స్త్రీలకు గౌరవాన్ని తాను పెంచుకుంటూ ఆ గౌరవాన్ని తాను కూడా తెచ్చుకోవడానికి తగిన ప్రయత్నం చేస్తాడని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ వీల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ విమెన్ దట్ వీల్ ఎక్స్టెండ్ టు దెమ్ ద కర్టసీ ఎస్టీమ్ అండ్ రెస్పెక్ట్ దే డిజర్వ్
0: రామ రామ రామ సీతా

నిగమము హరించి నిగమము హరించి నిన్ను దూషణ చేసే నిగమము హరించి నిన్ను దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే పరసతిని ఆశించి పదతలల వాడేమి తీసుకపో

0: ఇవనన్న దుర్యోధనుండేమి దోచుకొని పసిబాలరను పట్టి హింసించి చంపిన కంసుండు ఏ పాటి కాంచగలిగే నేటి దుర్మార్గులకు నీకు ఇదియే గతియు నేడు కాకున్నా రేపైన నిలువది చెట పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను మితము కలిగి యుండుటే మేలు నీకు మితము కలిగి యుండుటే మేలు నీకు.
1: హ్యావింగ్ అక్యూజ్డ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ హీ డిరైవ్డ్ హ్యావింగ్ అబ్జెక్టెడ్ ద కాన్సర్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ ది టెన్ హెడెడ్ రావణాసుర గాడ్ having denied even the little of space that would accommodate a pinhead, Duryodhana refused to partake that land. What is that he has taken along with him at the end? What is that Kamsa derived, having caught hold of children, having killed them? What is it that had happened to him? That is going to be the situation to all of the wicked people even today. If not this day, one day or other they are bound to face the consequence. Do not have too much of desire, very high ambition. Better lead our lives under stipulation, under limitation.
0: Satyamim.

0: ప్రేమస్వరూపులారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రపంచమంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ధనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫ్లూయెన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
0: సత్యమే లేకుండినా లోకమే లేదు.
1: బెరెఫ్ట్ ఆఫ్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ అట్ ఆల్.
0: ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి ఒక కష్టములకు గురి అవుతూ వచ్చారు.
1: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
0: సత్యము చాలా విలువైనటువంటిది.
1: Truth is highly valuable.
0: ఒకరు దాచితే దాచేది కాదు.
1: It cannot be hidden by anybody.
0: ఒకరు మార్చితే మారేటువంటిది కాదు.
1: It is unchangeable.
0: త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు యందు కూడాను మారనటువంటిదే సత్యం.
1: Truth is unchangeable in all the three periods of time, past, present and future.
0: ప్రాచీన కాలం నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది.
1: Since ancient times, Bharat adhered to truth. It believed in the utterance of truth. It also propagated the life of truth, and hence it is enjoying all the security and prosperity down this day.
0: Satyam chetane Bharatiyulu yavat prapanchamunu kudanu aadhyatmika tattvamunu prachirimpa chesaru.
1: In fact, Bharat has been the teacher of the entire world because of this truth.
0: లోకసమస్త సుఖినో భవంతు అన్నటువంటిది ఈ సత్యం ద్వారానే ఆవిర్భవించినటువంటిది.
1: ద వెరీ డిక్టమ్ దట్ ది హోల్ వరల్డ్ షుడ్ యూనివర్స్ షుడ్ లివ్ హ్యాపీలీ అండ్ ప్రాస్పరస్లీ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ ట్రూత్.
0: ఇట్టి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి యొక్క సత్యమును ఈనాడు మానవులు మర్చిపోతున్నారు.
1: దట్ సీక్రెట్ ఎటర్నల్ ట్రూత్ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: Without truth, there is no dharma, righteousness.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyame manaku pradhanamaina dharmamu.
1: Truth is the main path.
0: Satyame manaku manavuniki pranamu.
1: Truth is the very life of a human being.
0: Satyame lekundina manavatvame ledu.
1: Without truth, there is no human life at all.
0: Manavata viluva satyam paine aadharapadi unnadi.
1: The human values depend on truth.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: సత్యము చాలా గొప్పది.
1: ట్రూత్ ఈజ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ సత్యమును ఆశ్రయించి రాజ్యమును కూడా కోల్పోయి ఆలబిడ్డలను కూడా అమ్ముకొని తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది.
1: ఆల్ ఆఫ్ యూ నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర, హూ హడ్ హర్డ్ టు ద ట్రూత్ అండ్ హీ హాస్ ఈవెన్ సాక్రిఫైస్డ్ his kingdom and the entire family and had to spend his life taking care of the graveyard.
0: Satyam unandundi sarvam visruttinche.
1: From the point of truth, God has created everything.
0: Satyam unandanage sarva srushti.
1: The entire creation ultimately merges.
0: Satya mahimaleni salame idi kanugunna.
1: Is there any place where there is no truth?
0: Shuddha satvam idiye chudarayya.
1: It is a pure unsullied truth that exists.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యము చిన్న పదముగా మనకు గోచరిస్తుంది.
1: ట్రూత్ మైట్ సౌండ్ లైక్ ఎ సింపుల్ వర్డ్,
0: కానీ సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్పది.
1: బట్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు నో ద మీనింగ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యము నుండే సర్వస్వము ఇమిడి ఉన్నది.
1: Everything is contained within this truth.
0: యావత్ ప్రపంచం కూడాను సత్యం పైనే ఆధారపడి ఉన్నది.
1: The whole world has this truth as the foundation.
0: అట్టి ఆధారమైన సత్యమును మనము కోల్పోయినా మన జీవితమే గతిపడుతుంది.
1: When the very foundation of truth is lost, what will happen to our life?
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There is no place here without truth.
0: సత్యం సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: Truth is all pervading.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: సత్యమును ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ ట్రూత్,
0: బలచక్రవర్తి ప్రజలను ప్రాణంగా చూచుకుంటూ బిడ్డలుగా పోషించుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, Emperor Bali considered all his subjects as his children and reigned that place.
0: Bali Chakravarti chala danaparudu.
1: Emperor Bali is
0: prema swaroopudu,
1: the embodiment of love.
0: Satya Bhaskarudu.
1: And then he shines by the
0: brilliant atti Bali Chakravarti aanadu Kerala desamlo undatam chetane మానవులను ఎట్టి కొరతను లేకుండా తిండి తీర్థములకు కానీ వస్తుపాదములకు కానీ ఏ కొరతను లేకుండా జీవిస్తూ వచ్చారు.
1: బికాస్ కేరళ వాజ్ రూల్డ్ బై ఎంపరర్ బలి, దేర్ వాజ్ నో షార్టేజ్, దేర్ వాజ్ నో డర్త్ ఫర్ ఫుడ్, ద రైమెంట్ అండ్ షెల్టర్.
0: తాను దేవతలతో విజయాన్ని సాధించినాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి కాంక్వర్డ్ ఆల్ ద డైడీస్.
0: ఆ విజయ చిహ్నంగా కూడాను నర్మదా నది ఒడ్డున గొప్ప ఒక వ్యాగం చేస్తూ వచ్చాడు.
1: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of
0: Narmada River. దానిని విశ్వజిత్ అనేటువంటి యాగం ప్రారంభించాడు నర్మదా నది తీరమునందు.
1: Along the shore of Narmada River, he conducted the sacred ritual called Vishwajit.
0: ఆ సమయంలోపలే
1: at that time
0: వామనమూర్తి జన్మించినాడు.
1: Vamana appeared.
0: ఆ వామనమూర్తి కశ్యప అతిథులకు జన్మించినాడు.
1: He was the child of Kashyapa and Aditi.
0: ఆ సమయమునందు ఈ బలిచక్రవర్తి యాగమునకై తాను నడిచి వస్తున్నాడు.
1: He was proceeding towards the sacred ritual Vishwajit.
0: అతని నివాసము సిద్ధాశ్రమం.
1: He lives there in that Siddhashrama.
0: అక్కడి నుంచి ఈ యాగమునకు వచ్చుతుండగా
1: from that Siddhashrama as he was proceeding to this yaga
0: అందరూ ఆశ్చర్యంగా చూస్తూ వచ్చారు.
1: All started looking at him with all surprise.
0: అతను చాలా బాలుడు.
1: You are so young boy.
0: అట్టి బాలుడైనటువంటి యొక్క వామనమూర్తి నందు తేజస్సు ప్రకాశిస్తూ వచ్చింది.
1: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
0: ఆ ప్రకాశమే అందరిని ఆకర్షిస్తూ వచ్చింది.
1: That radiance started attracting everybody.
0: వామనుడనగా మ్యాగ్నెట్ స్వరూపమే.
1: Vamana symbolizes the magnet attraction.
0: ఈ దృశ్యమును బలిచక్రవర్తి బిడ్డ అయినటువంటి యొక్క
1: This scene was noticed by the daughter of
0: Ratnamala chuchindi.
1: Ratnamala.
0: Aame chuchi, aha, emiti ee tejassu? Emi ee pillavadi yokku vachassu? Ilanti pillavade naaku putti unde nenanta adrushtamantaralanu.
1: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised, watching the beauty and the brilliance of the young boy.
0: Atanni poshinchi, lalinchi, palinchi, aneka rakamuluga kodina aadincheetuvanti daanini.
1: She wanted to have a child of that type so as to foster that child.
0: Alanti bidda naaku lekapoye kada ani chintinchindi.
1: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
0: Ee lopala
1: in the meantime
0: Vamana murti
1: Vamana
0: Balchakravartini paatala logamunaku trokkadu.
1: Yes, subdued. He has put down Emperor Bali to paatala.
0: Aa drishyamunu choochinatvanti okka Ratnamala chi ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా? లేదు, నేను విషపాలు ఇచ్చి చంపి ఉండేటువంటి దానను అనింది.
1: రత్నమాల ఫెల్ట్ వెరీ మచ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ బాయ్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది ఎంపరర్ బలి బీయింగ్ సెంట్ టు దట్ పాతాళ అండ్ ఫెల్ట్ వాట్ అషేమ్ ఇట్ ఈస్ ఇఫ్ ఐ వర్ టు హ్యావ్ ఎ చైల్డ్.
0: వామనుడు ఈ దృశ్యమును చూచాడు.
1: And Vamana noticed this scene.
0: Tathastu annadu.
1: He said, let things happen that way.
0: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainatuga untundo danikanta aashirvadistu vastuntadu.
1: God blesses all your sentiments and feelings and your thoughts.
0: కనుకనే మనం మంచిని తలచాలి.
1: సో వీ షుడ్ థింక్ గుడ్.
0: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
0: సర్వత పాణిపాదం తత్సర్వతో చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తి స్థితి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
1: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
0: అమ్మ రత్నమాల, నాకు మొట్టమొదట నీ పాలు నుంచి పెంచాలని ఆశించావు.
1: రత్నమాల, ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
0: దేహాభిమానం చేత నీ తండ్రిని పాతాళలోకం తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
0: నాకు విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
1: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
0: కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణింతువుగాక అని శపించాడు.
1: And he has blessed Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putana and die after feeding me with your poison.
0: Kanukane prati manavudu kudanu satsankalpamulu abhivruddhi parchukovali.
1: It is necessary the modern man should develop truthful thought.
0: Ee sankalpamulu chesinappudiki bhagavantudu teliyaka tadastu tadastu tadastu ani aashirvadistuntadu.
1: Unknowingly you may entertain certain thoughts, but God would bless you to things happen that way.
0: Kani ee yokka pavitramanta గుర్తించుకోలేని మానవులు అనేక రకములైనటువంటి చింతన చేస్తుంటారు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద సీక్రెట్ ఆఫ్ ద డివినిటీ అండ్ యాక్ట్స్ యాజ్ పర్ హిస్ విమ్స్ అండ్ ఫాన్సీస్.
0: కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చేయాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ నెసెసరీ టు థింక్ గుడ్ ఆల్ ద టైమ్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్.
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుకనే మీరు ఆ పవిత్రమైన చింతన చేసినప్పుడు పవిత్రమైన ఆశీర్వాదాలు కలుగుతుంటాయి.
1: ఇఫ్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్ యూ విల్ బి ద రెసిపియంట్ ఆఫ్ సేక్రెడ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు చెడ్డ సంకల్పముల చేత మనము ఆడి పాడి కూడటం చేత అన్ని చెడ్డ సంకల్పములుగా మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: సిన్స్ వీ హావ్ గాట్ ఆల్ ద టైమ్ బ్యాడ్ థాట్స్ స్పెండింగ్ ఆల్ ద లైఫ్ వీ ఫేస్ ఆల్ కాన్సిక్వెన్సెస్.
0: కానీ ఈ ఫలితములు మనం అందుకున్నప్పుడు బాధపడుతుంటాము.
1: వీ సఫర్ వెన్ వీ ఫేస్ ద రిజల్ట్స్.
0: కానీ చింతించే సమయంలో దీనిని బాధ చేయవు.
1: As the thoughts emanate, we are not mindful of the result.
0: కనుకని రత్నమాల బోధించినటువంటి ఒక తారము ఇదియే.
1: This was the thought of Ratnamala.
0: Tana sankalpamulu ettivo tana phalitamulu kudunu attigane roopondirayi.
1: As was her thought, so was the result and the experience.
0: Kani naaku enduku itti phalitam nandinchadu bhagavantudani vicharistamu kani adi sankalpam nee doshame kani bhagavantuni yokka doshamulu kaadu.
1: But we worry to face the consequences. Nothing wrong with God, something wrong with our very thought.
0: కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి.
1: Therefore we should entertain truthful thoughts and join the good company.
0: నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి.
1: When you join good company you will have good thoughts naturally.
0: కనుక నీవు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశమునకు బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ రత్నమాల దట్ వన్ షుడ్ డెవలప్ ద గుడ్ థాట్స్ ద ట్రూత్ఫుల్ థాట్స్.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: మహాదానపరుడు
1: ద వన్ ఆఫ్ చారిటీ
0: యజ్ఞంలో సర్వస్వమును కూడా దారపోశాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ యు
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలి చక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు.
1: టు అప్హోల్డ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హీ వాస్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: వామనుడు వచ్చి నాకు మూడడుగులు దానం కావాలి అన్నాడు.
1: వామన కేమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ ఫర్ 3 feet.
0: కానీ తాను యోచించలేదు, తప్పక ఇస్తానని వారు వాగ్దానం చేశాడు.
1: హీ నెవర్ హ్యాడ్ సెకండ్ థాట్స్. హీ ప్రామిస్డ్ దట్ హీ విల్ గివ్.
0: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
1: ప్రిసెప్టర్ శుక్రాచార్య కేమ్ అండ్ అబ్జెక్టెడ్.
0: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
1: Bali emperor, he is not an ordinary one.
0: Atanu goppa shaktivantudu.
1: He is highly powerful.
0: Sakshat Vishnu murti.
1: The very Vishnu is here.
0: Ataniki neevu maata ichina tarvata tappakoodadu.
1: When once you have given a promise you cannot go back.
0: Kanuka neevu ee maata ivvakoodadu annadu.
1: Better you don't promise him at all.
0: Ippudu Bali Chakravarti cheppadu.
1: Then emperor Bali said.
0: Paliki bonkuta kante paadapamunni.
1: Can there be greater sin more than that going back?
0: Guru vaagnayanu dhikarinchi.
1: He even disobeyed the command of Guru.
0: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం నందించాడు బలి చక్రవర్తి.
1: Yet he promised to Emperor Bali.
0: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
1: Therefore Bali struggled to uphold truth.
0: కనుకని అతనికి అనేక రకములైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమును వెనగదొక్కాడు.
1: God granted him all the happiness and the pleasure and has sent him to Patala.
0: అనగా పాతాళం అనగా ఏమి? జన్మమే లేకుండా ఉండునట్టు.
1: Patala means he will not be born again, birthless.
0: ఆనాడు బలి చక్రవర్తి వామనుని ఒక కోరిక కోరుకున్నాడు.
1: And Emperor Bali begged, asked Vishnu to grant
0: him a desire. ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారు?
1: Just as you conversed with me today.
0: ఈనాడు మా కేరళ దేశమునకు ఏ విధంగా మీరు ప్రవేశించారో.
1: Just as you have been ruling this Kerala.
0: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశమునకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
1: Every year you should visit this Kerala. టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ కేరళ, దాట్ వాజ్ హిస్ రిక్వెస్ట్.
0: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
1: People of Kerala enjoy the celebrate the festival Onam, which signifies the visit of Vamana to this planet Earth.
0: Karaka Bali Chakravarti chala punyatmudu.
1: Bali was highly virtuous one.
0: Tan rajasa kulamlo janminchinappatikini taraka devata bhavamulu aavirbhavistu vachayi.
1: He is highly meritorious. Though born in a demonic family, he had all noble qualities.
0: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి యొక్క గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి, ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
0: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమానం తీపులు చేసుకుని భుజించటం కాదు.
1: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
0: బలి చక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ బలి ఇన్ ద కంపెనీ ఆఫ్ వామన.
0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: దిస్ డే వామన ఇస్ స్టెప్పింగ్ ఇంటూ దట్ స్టేట్ ఆఫ్ కేరళ.
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని
1: కన్సిడర్ ఇట్ యాజ్ ఇన్కార్నేషన్.
0: ఈ ఓణం దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వి సెలబ్రేట్ విత్ ఆల్ ది గైటియన్ ఫెస్టివిటీ.
0: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
1: వి షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆఫ్ ఎ స్పెసిఫిక్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: సత్యం బ్రూయాత్,
1: స్పీక్ ట్రూత్,
0: అది ఏ నైతికము.
1: దట్ ఈస్ మారల్.
0: ప్రియం బ్రూయాత్,
1: in an acceptable way,
0: adiye dharmikamu,
1: that is righteous.
0: Na bruyat satyam apriyam, idiye aadhyatmikam.
1: The spiritual aspect requires you not to speak lies any time.
0: Kanukane satyam paine ee moodukudunu aadharapadi untunnavi.
1: All these three depend on truth ultimately.
0: Kanuka satyanni manam aasharinchi,
1: so be
0: aadhyatmika jeevithanni manam anubhavinchi,
1: and experience
0: loka kalyanamunaku taginatvanti yokka kriyalu manam aacharinchali,
1: and we have to do such deeds as to make everyone happy.
0: కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరూ కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంలో పోవటం, ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి.
1: దో కేరళ ఇస్ అండర్ కమ్యూనిస్ట్ రెజీమ్, ఇట్ స్టాండ్స్ ఫర్ డివోషన్. పీపుల్ విజిట్ టెంపుల్స్ ఎవ్రీ డే అండ్ అబ్జర్వ్ ఆల్ రిచువల్స్ మోస్ట్ నెసెసరీ.
0: కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కనరావు.
1: ద లవ్ అండ్ డివోషన్ నోటీస్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: కేరళ చాలా సుందరమైనటువంటి స్టేటం.
1: కేరళ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్.
0: ఇందులో ఉండినటువంటి మానవులు అందరి కూడాను ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది.
1: ఎవ్రీవన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కేరళ హ్యాస్ గాట్ ది స్పిరిచువల్ కంటెంట్ లేటెంట్.
0: కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి
1: with the passage of time, depending on the circumstances,
0: manavuni yokka hrudayam maaripothu vachindi.
1: The human heart goes on changing.
0: కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది.
1: ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్ హ్యాస్ బికమ్ హార్డ్.
0: కారణమేమిటి?
1: వై?
0: మన ప్రవర్తనే.
1: అవర్ కాండక్ట్ ఇస్.
0: దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండేటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటాది.
1: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: కనుకనే మనము క్యారెక్టర్ పోతే మనం లైఫ్ పోయినట్టే.
1: వెన్ వన్స్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ద లైఫ్ ఇస్ గాన్.
0: ఇఫ్ మనీ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్.
0: ఇఫ్ health is lost, something is lost.
1: If health is lost, something is lost.
0: If character is lost, everything is lost.
1: If character is lost, everything is lost.
0: కనుకనే మన జీవితం లోపల దానినే బలంగా మనం తీసుకోవాలి.
1: Therefore we should think of this character as most important.
0: నాటి నుండి నేటి వరకు భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే.
1: That's what God expects from us then and now and forever.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: man is not able to know this.
0: వ్యక్తిగతమైనటువంటి స్వార్థ సప్రయోజనములకై పాటు పడుతున్నాడు.
1: By the individual selfishness and self-interest.
0: మానవుని యందు ఈ స్వార్థము సప్రయోజనము నిర్మూలం కావాలి.
1: One has to kill the selfishness and self-interest.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: అందరు కూడాను ఒక విశ్వమాన కుటుంబంలో మెంబర్సే.
1: All of us are members of this family of God.
0: కనుక మానవులందరూ ఒకే కులమే.
1: All the human society belongs to one caste.
0: మానవ జాతి అంతా ఒకే మానవ జాతి.
1: In fact, there is only one race.
0: నీవు నాస్తికుడా యాస్తికుడా యూదుడా బుద్ధుడా అని పేరు పెట్టలేదు.
1: That doesn't matter whether atheist or Hindu or anyone.
0: నీవు మానవ జాతి, ఇది సత్యం.
1: You belong to human race.
0: అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు.
1: That's enough if you remember this.
0: నీ నాస్తికుడా యాస్తికుడా అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు.
1: Keep aside the question whether you are theist or atheist.
0: నేను మానవుడను మానవుడను మానవుడను.
1: I am a human being.
0: మానవత గుణములు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Human values you have to develop.
0: నేను మానవుడు అనుకున్నందుకు మానవత గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు.
1: Having been born a human, if you do not have human values, you are a human just by form, not in reality.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి.
1: We find certain traits such as anger, the pomp and show and jealousy.
0: ఈ anger, ఈ అసూయ అనేటువంటిదంతా కూడా నువ్వు కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్.
1: యాంగర్ అండ్ జెలసీ ఆర్ అనిమల్ క్వాలిటీ.
0: క్రోధము కుక్క క్వాలిటీ.
1: యాంగర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
0: చంచలత్వము కోతి క్వాలిటీ.
1: అండ్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్.
0: కాబట్టి యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
1: యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
0: ఆ కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది.
1: వెన్ యు ఆర్ క్యారీడ్ అవే బై ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ థింక్ 10 టైమ్స్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్.
0: కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి.
1: టుడే వి ఫైండ్ హ్యూమన్ వాల్యూస్ బీయింగ్ లాస్ట్ టోటలీ.
0: ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి.
1: Animal qualities are finding a place in man.
0: కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం.
1: దిస్ ఇస్ నాట్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
0: దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీస్ లైక్ కంపాషన్, ద లవ్, ద సాక్రిఫైస్.
0: భగవంతుడు ఎన్నో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు.
1: God does so many activities for several reasons.
0: కానీ ఆ యొక్క యాక్ట్ కు ఏమాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు.
1: We cannot understand God's actions.
0: గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమునే తాను ప్రతిబింబింప చేసుకుంటాడు.
1: So he goes on imposing his own ideas on.
0: అది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, తన యొక్క భావమే.
1: That all amounts to the reflection of the inner being.
0: ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము.
1: We think the other man is angry with you.
0: అతనిది కాదు ఆ కోపము.
1: It is not his anger.
0: నీలో ఉన్నటువంటి కోపమే అతని యందు ప్రతిబింబిస్తుండాలి.
1: His anger within you is reflected in front of you.
0: కనుకనే ప్రతి కామ క్రోధ లోభ మోహము నచ్చనంత reflection of your inner being.
1: Therefore the anger and the greed and the lust and avarice, they are all the reflections of the inner being.
0: కనుకనే ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మని యొక్క దోషములు కాదు.
1: అండ్ నథింగ్ రాంగ్ విత్ గాడ్, నో మిస్టేక్.
0: పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, నిశాబ్దం.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఇమ్మోర్టల్, నెక్టరైన్, ప్యూర్, అన్సలీడ్, అన్పొల్యూటెడ్.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములు మీ పుట్టించటము ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబమే కానీ భగవంతుంది కాదు.
1: To attribute all the defects and the mistakes and the divinity is your own weakness.
0: కనుకనే మొట్టమొదట నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు.
1: It's not possible to control your thoughts.
0: చాలా మంది క్రోధము తాపమంతా అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: Many people make an effort to control the anger.
0: అది చాలా తప్పు.
1: It's a big mistake.
0: అరికట్టకూడదు.
1: You cannot control.
0: దాన్ని ప్రవేశింప చేయకుండా ఉండాలి.
1: See that they do not get into you.
0: దాన్ని ప్రవేశించకుండా నీ హృదయాన్ని మూసుకోవాలి.
1: See that they don't find a place in your heart.
0: దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది, ఎప్పుడో ఒకతూరి
1: బయటపడిపోతుంటారు.
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు, పెట్రోల్ తీస్తున్నారు, ఆయిల్ తీస్తున్నారు, ఇవంతా ఎక్కడవి?
1: We find extracts of the coal, petrol and oil all over the world. Where from you get it?
0: పూర్వం అందులో ఊడిపోయినటువంటివి.
1: In fact they were there hidden.
0: అవి ఈనాడు బయటకు తీస్తున్నారు.
1: They are extracted today.
0: అదే విధంగానే కామ క్రోధ లోభములంతా కూడా నీలో ఊడిపోయినటువంటివి.
1: Like that desire, the anger,
0: నీలో అణిగి ఉన్నటువంటివి.
1: Those which are hidden in you.
0: ఎప్పుడో ఒకతూరి అవి బయటపడిపోతుంటాయి.
1: They just find themselves an expression.
0: కనుక దానిని ఏమాత్రము లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: So see that they don't find a place in you.
0: మానవతా విలువలు,
1: దాట్ ఇస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కేవలం వచ్చింది కదా అనే కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు.
1: బికాస్ యాంగర్ గెట్స్ ఇన్ యూ, ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్
0: ది యాంగర్, కంట్రోల్ చేయటం ఒక వీక్నెస్.
1: టు కంట్రోల్ యాంగర్ ఇస్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: ఆ వీక్నెస్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వి షుడ్ నెవర్ బి వీక్ ఎనీ పాయింట్.
0: యాంగరే రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు నెవర్ బి యాంగ్రీ.
0: అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ ఇస్ నో ఛాన్స్ టు కంట్రోల్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
1: దట్ సో మెనీ many qualities within man.
0: కానీ వచ్చినటువంటి గుణములను మనం అడుగొట్టుకోకూడదు.
1: It's not possible to control all those that get in.
0: మంచి గుణములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We should see good qualities.
0: ప్రకటింప చేసుకోవాలి.
1: Arise and manifest.
0: ప్రచారం చేయాలి.
1: And we should 10
0: మందికి పంచాలి.
1: Share.
0: నీవు అనుభవించాలి.
1: And you also experience.
0: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
1: This is the true human value.
0: మొట్టమొదట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: First love is most important.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
1: Therefore this is the love that we should.
0: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడానో ప్రవేశించడానికి వీల్లేదు.
1: When once there is love in your heart, no other bad quality.
0: మీ హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
1: Your heart, human heart is single sofa, not double sofa.
0: Not musical chair.
1: It's not a musical chair.
0: ఒకే హార్ట్.
1: Only one heart.
0: దానిలో నీవు ప్రేమను నింపుకో.
1: Fill the heart with love.
0: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
1: No one can enter thereafter.
0: కనుకనే నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవటం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
1: As there is no love in the human heart, the wicked qualities find a place.
0: కనుకనే start the day with love,
1: start
0: spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God.
1: The way to God, start the day with love. Spend the day with love, fill the day with love, end the day with
0: ప్రేమతో జీవించాలి.
1: Lead your life in love.
0: ప్రేమకు మించినటువంటిది రోజు లేదు.
1: There's nothing beyond love.
0: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Love also arises.
0: సత్యం కూడాను ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: Truth arises out of love.
0: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు. ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
1: Without truth love cannot exist and love cannot exist without truth.
0: కనుకనే సత్యము అంతర్వాహిని.
1: So truth is an undercurrent.
0: ప్రేమ బహిర్వాహిని.
1: And love manifests.
0: కనుకని అంతర్బహిర్తత్వవ్యాప్య నారాయణ స్థిత ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం.
1: గాడ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇన్నర్ అండ్ ద ఔటర్, ద ట్రూత్ అండ్ ద లవ్ యాజ్ వెల్.
0: కనుక నీకు అంతర్వాహిని ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటుంది.
1: ది అండర్ కరెంట్ ట్రూత్ ఫ్లోస్ సీజ్లెస్.
0: అది సరస్వతి స్వరూపము.
1: దట్ సింబలైజెస్ సరస్వతి.
0: చూడండి, మీరు గంగా యమునలు మీరు చూస్తుంటారు.
1: యు మస్ట్ హావ్ సీన్ గంగా యమున.
0: కానీ సరస్వతి అంతర్వాహినిగా పోతుంటది.
1: సరస్వతి ఇస్ అన్ అండర్ కరెంట్.
0: అనగా మన యొక్క మాట యొక్క తత్వమే సరస్వతి.
1: మీనింగ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ రిప్రజెంటెడ్ బై
0: సరస్వతి. మాటను మనము సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్.
0: బుద్ధికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు.
1: వీ కెనాట్ స్పీక్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ always obligingly.
0: కరగనే మన యొక్క మాటనే మనం విలువ కట్టుకోవాలి.
1: Therefore we should attach value to our word.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్నాడు.
1: If you slip doesn't matter, the slip of the tongue is worse than the hell.
0: కరగనే మనము నాలుకను జారనివ్వకుండా చూసుకోవాలి.
1: So you should never slip as you.
0: ఎవర్ని బాధ పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకుండా చూసుకోవాలి.
1: Your words should never hurt anybody.
0: ఎవర్ని నొప్పించకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి.
1: You should see such a way that no one would be hurt by your.
0: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం.
1: That is the main quality of a man.
0: అది చాలా కష్టమైనటువంటిది కదా, ఇది ఎవరు చేయగలరు అని భావిస్తారు.
1: You may feel that it's very difficult.
0: చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఇది చాలా సులభమైనటువంటిది.
1: It's very easy in fact.
0: మాటలంతా మన చేతిలో ఉంటుండాలి.
1: Words are under your.
0: మాటలంతా మన నాలుక పైన ఉంటుండాలి.
1: Words dance on your tongue.
0: నాలుకకు ఎముక లేదు, ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
1: The tongue has no bone, it can twist in any way.
0: కనుకనే దాని యందు పవిత్రమైనటువంటి ఒక దీనిని పెట్టుకోవాలి.
1: Therefore we should see it works in a sacred manner.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Therefore it is eternal, it is immortal, ancient and modern, unpolluted and crystal clear.
0: కనుకనే మన శబ్దమంతా కూడాను నాలుగు నుండి ప్రారంభమవుతుండాలి.
1: In fact the sound arises out of the tongue.
0: కనుకనే భగవంతునికి శబ్ద స్వరూపుడు అని పేరు పెట్టారు.
1: So God is the sound, the very form of sound.
0: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పర్యమయి, మాయామయి, శ్రీమయి.
1: God has all these eight attributes of the moment, of the talk, of the light, of the eternal bliss and of the sound.
0: కనుక మన యొక్క మాటలు మధురంగా ఉండాలి.
1: Therefore our words have got to be sweet.
0: వినేటువంటి వారికి చాలా మాధుర్యంగా ఉండాలి.
1: Listeners should be so happy to hear you.
0: అటువంటి సమయం నుండే ఈ మానవత్వాన్ని వికసింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ అట్ దట్ టైమ్ యు డెమోన్స్ట్రేట్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవత్వం వికసించాలనుకుంటే సత్య ప్రేమలే దీనికి మూలాధారములు.
1: ఫర్ ది హ్యూమన్ లైఫ్ టు బ్లాజమ్ అండ్ మేనిఫెస్ట్ ద ట్రూత్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యం చేతనే బలిచక్రవర్తి స్వర్గాన్ని పొందాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి అటైన్డ్ ద హెవెన్.
0: ప్రేమ చేతనే బలిచక్రవర్తి తన యొక్క స్థానమును కోరాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి వాంటెడ్ దట్ ప్లేస్ ఆఫ్ లవ్.
0: కేవలం దేహం అనేటువంటిది నశించింది, కానీ మనసు ఎప్పుడు మాధుర్యంగానే ఉంటుండాలి.
1: బాడీ వానిష్డ్ బట్ ద మైండ్ రిమైన్డ్ విచ్ ఇస్
0: ఏ నాటికైనాను దేహం నశించేటువంటిది. బాడీ లైక్ ఎ వాటర్ బబుల్,
1: బాడీ లైక్ వాటర్,
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ,
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ద బాడీ,
0: ఫాలో ది కాన్షియన్స్,
1: ఫాలో ది కాన్షియన్స్.
0: అది అతని యొక్క స్వరూపము.
1: దాట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ బలి.
0: అది ఏ నాటికి కూడా మారదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: ఏ నాటికి చావదు.
1: ఇట్ ఈస్ డెత్లెస్.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వత ఉండు.
1: హీ ఈస్ సో పర్మనెంట్ హూ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: హీ హాస్ నో బిగినింగ్ నార్ ఎండ్. హీ ఈస్ సో
0: తాను చావక పుట్టక చంపబడక.
1: హీ నైదర్ గెట్స్ కిల్డ్ నార్ వుడ్ ఎవర్ కిల్.
0: ఎప్పుడు కూడా ఆత్మస్వరూపుడై ఉంటుంటాయి.
1: హీ ఈస్ ద సుప్రీం కాస్మిక్ సెల్ఫ్.
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు భావించగలవు?
1: దట్ సెల్ఫ్ హౌ కెన్ యూ అండర్స్టాండ్.
0: నీ ఏ భావం నీ ఎందు ఆవిర్భవించినప్పటికీ అది నీ యొక్క థాట్స్.
1: ఆల్ ద ఫీలింగ్స్ ఆర్ రిఫ్లెక్షన్.
0: నీ యొక్క ఇమాజినేషన్.
1: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
0: నీ యొక్క శబ్దములంతా సర్వత్రా వ్యాపించే ఉంటుంటాయి.
1: ద సౌండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
0: ఇప్పుడు ఈనాడు ఈ హాల్ లోపల ఎంతో మధురమైనటువంటి పాటలు మాట్లాడారు.
1: టుడే మెనీ హావ్ స్పోకెన్ సో నైస్లీ. టుడే
0: ఎన్నో మధురమైనటువంటి పాటలు పాడారు.
1: యు హావ్ లిసన్డ్ టు మెలోడియస్
0: మ్యూజిక్. ఈ పాటలు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్డ్ టు దోస్?
0: సర్వత్రా చేరిపోయినాయి.
1: ద సౌండ్స్ ఆర్ ఎవ్రీవేర్ నౌ.
0: ఈ టేబుల్ లోపల చేరిపోయినాయి.
1: అండ్ హి సో
0: తాను శావక పుట్టక చంపబడక.
1: హీ నైదర్ గెట్స్ కిల్డ్ నార్ వుడ్ ఎవర్ కిల్.
0: ఎప్పుడు కూడా ఆత్మస్వరూపుడై ఉంటుంటాయి.
1: హీ ఈస్ ద సుప్రీం కాస్మిక్ సెల్ఫ్.
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు

0: You have listened to melodious
1: music. ఈ పాటలు ఎక్కడ పోయినాయి?
0: What happened to those
1: సర్వత్రా చేరిపోయినాయి.
0: The songs are everywhere now.
1: ఈ టేబుల్ లోపల చేరిపోయినాయి.
0: It's here in the table.
1: ఈ టేబుల్ పైన చేరిపోయినాయి.
0: Here on the roster.
1: ఆ పిల్లర్ లోపల చేరిపోయినాయి. ఆ వాల్ లోపల చేరిపోయినాయి. భగవంతుని యొక్క వైబ్రేషన్ అనే శబ్దము సర్వత్రా వ్యాపించిపోతుంటది.
0: The divine vibration sound is present everywhere.
1: కనుకని ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని చెప్పడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ సే దట్ దిస్ ఈస్ హియర్ అండ్ మిస్సింగ్ దేర్.
1: నీకు వినపడినప్పుడు పలాన్ చోట పాడుతున్నాడు అనుకుంటావు, కానీ అది వినిపించకుండా సర్వత్రా లీనమై ఉంటుంటాది.
0: యాజ్ యూ లిసన్ యూ థింక్ దట్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ ఎ ప్లేస్ బట్ దేర్ ఇస్ సౌండ్ ఎవ్రీవేర్.
1: సర్వత్రా పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం, మన పాదం నుంచి శిరస్సు వరకు కూడాను వ్యాపించినటువంటి శబ్దమే.
0: ఇట్ ఫ్రమ్ టాప్ టు టో ఇట్ ఇస్ అ సౌండ్ దట్ moves about.
1: Kanuka manamu pavitramainatundi palukulu palukutu ravali.
0: So we should utter sacred words.
1: Evarni badinchetundi palukulu palakakoddu.
0: We should not use words.
1: Evarni dushinchakoddu.
0: We should not
1: evarni vimarsinchakoddu.
0: We should not criticize anybody.
1: Appude dindiki bhavamu neelo chakkaga maduranga martundi.
0: Then the immortal nectarine feelings will find a place.
1: Kanuka paap bhiti leni pavarattam patti.
0: Because of the ignorance that you don't take
1: daiva preeti leni dani patti,
0: you don't have love for God and fear
1: manavattam anage manavulanduna,
0: the human value is lost, hidden in man.
1: Vishwa shanti ki diye viplavambu,
0: and this is the cause for the revolution in this world.
1: ఈ యొక్క విప్లవానికి ఏది కారణము?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రెవల్యూషన్?
1: నీ యొక్క జీవితమే.
0: యువర్ లైఫ్ ఇస్ ద రెస్పాన్స్.
1: నీ జీవితం మంచిదిగా ఉంటుంటే ప్రపంచమంతా మంచిదిగా ఉంటుంది.
0: ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ గుడ్.
1: కనుక నీవు మంచివాడుక.
0: సో యూ బీ గుడ్ టు స్టార్ట్ విత్.
1: నీ పలుకులు మంచివిగా మాట్లాడు.
0: లెట్ యు స్పీక్ నైస్లీ.
1: నీ నడతలు మంచివిగా ఉండని.
0: లెట్ యువర్ బిహేవియర్ బి గుడ్.
1: నీ జీవితం మంచిదిగా మారుతుంది.
0: దెన్ యువర్ లైఫ్ విల్ బి గుడ్.
1: కనుక మన జీవితం మంచిదిగా మారి ఆ మంచిని అందరికీ అందించేటువంటి యొక్క మార్గమును మనం కనిపెట్టాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఫైండ్ ఎ పాత్ యాస్ టు షేర్ ఆల్ ద గుడ్నెస్ ఆఫ్ అవర్ లైఫ్ విత్ ది అదర్స్.
1: కనుక మనమంతా కూడా ప్రేమ చేతనే పాడాలి.
0: సో వి షుడ్ సింగ్ విత్ ఆల్ లవ్.
1: ప్రేమ చేతనే మాట్లాడాలి.
0: వి షుడ్ స్పీక్ విత్ లవ్.
1: దీనిని గోపికలు చెప్పారు అన్నాడు.
0: దిస్ వాట్ గోపిక సెడ్ దెన్.
1: ప్రేమ రహిత మరుభూములలో,
0: in this barren land without love,
1: premaankuramulu pempunda,
0: for the seeds of love to germinate,
1: premaaveshamutu,
0: with all the emotions of love,
1: prema sudha varshamu varshimpaga, premanadullu pravakimpaga, murali gaanamu seyagade, krishna gaanamu seyagade,
0: with the rain of love, with the river of love flowing continuously, O Krishna, sing for us.
1: Nee gaanam antai kudunu madharam tho koodinatvantidi.
0: Your music is so melodious.
1: Nee hrudayam antai kudunu prema tho koodinatvantidi.
0: Your heart is full of love.
1: Prema nunchi aavirbhavinchinatvanti pratibimbame gaanamu.
0: And therefore music is the reflection of love.
1: కనుకనే అన్ని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక మన జీవితమును రియాక్షన్ గా మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ థింక్ దిస్ లైఫ్ యాజ్ రియాక్షన్.
1: కానీ హృదయాన్ని రియాలిటీగా మనం తీసుకోవాలి.
0: బట్ ద హార్ట్ స్టాండ్స్ ఫర్ ద రియాలిటీ.
1: ఆ రియాలిటీ ఉండినప్పుడే రిఫ్లెక్షన్ రియాక్షన్ మంచిగా వస్తుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ రియాలిటీ, దే కమ్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
1: కనుక మన హృదయాన్ని ఈనాడు ప్రేమతో నింపుకోవాలి.
0: సో టుడే వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
1: లవ్. ఎట్టి ప్రేమ? ప్రేమ ఒక్కటే.
0: లవ్ ఇస్ వన్.
1: అనేక ప్రేమలున్నాయి లోకంలో.
0: వి ఫైండ్ వేరీడ్ నేచర్ ఆఫ్ లవ్.
1: కానీ ఈ ప్రేమలు ప్రేమలు కాదు.
0: దట్స్ నాట్ ట్రూ లవ్.
1: ఈ లౌకికమైన ప్రేమలు,
0: ఇట్స్ వరల్డ్లీ లవ్.
1: భౌతికమైన ప్రేమలు,
0: ఫిజికల్ లవ్.
1: కేవలం ప్రాప్తమైనటువంటి ప్రేమలు,
0: ఇట్ ఇస్ జస్ట్ ఫర్ ద టైం బీయింగ్.
1: ఆధ్యాత్మిక ప్రేమ ఒక్కటే.
0: బట్ ద స్పిరిచువల్ లవ్ ఇస్ వన్.
1: అది ఏ నిజమైనటువంటి ఒక హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమ.
0: దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్.
1: అట్టి ప్రేమను మనం పెంచుకోవాలి.
0: దట్ లవ్ వి హావ్ టు
1: డివెలప్. ఇదంతా నెగటివ్స్.
0: దట్ ఆల్ ద రిమైనింగ్ ఆర్ నెగటివ్.
1: ప్రేమ నుంచి వచ్చేదంత పాజిటివ్స్.
0: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఇస్ పాజిటివ్.
1: నీవు పూజలు చేస్తున్నావు,
0: యు వర్షిప్,
1: జపం చేస్తున్నావు,
0: యు డు జప,
1: ధ్యానం చేస్తున్నావు,
0: యు మెడిటేట్,
1: ఇవన్నీ కూడా నెగటివ్స్.
0: దే ఆర్ ఆల్ నెగటివ్స్.
1: నీవు చేస్తున్నావు కానీ జపం తిప్పుతుండదు చెయ్యి.
0: యు గో ఆన్ మూవింగ్ ది టాలిస్మన్.
1: కానీ చెయ్యి జపమాల తిప్పుతుండదు కానీ మనసు మార్కెట్ కు పోతుండాలి.
0: దో ద బీడ్స్ ఆర్ మూవింగ్ ద మైండ్ గోస్ టు ద మార్కెట్.
1: కానీ ఏమి ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దట్?
1: అది కాదు, ఈ జపంలోనే మనసు నిలిచిపోవాలి.
0: దేర్ ఇన్ ద జప రిపిటేషన్ ఆఫ్ ద లార్డ్ యువర్ మైండ్,
1: మనసును అరికట్టుకోవటమే నిజమైనటువంటి యొక్క ప్రార్థన.
0: ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మైండ్ విత్ గాడ్స్ నేమ్ ఇస్ రియల్.
1: మనసును విచ్చలవిడిగా విడిచిపెట్టడం కాదు ప్రార్థన.
0: ప్రేయర్ డస్ మీన్ నాట్ అలౌంగ్ యువర్ మైండ్ వేవర్.
1: మన ఏమో మనుష్యానం కారణం బద్ధమోచయో.
0: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: మనం త్రిప్పవలసింది దైవం వైపు తిప్పాలి.
0: వీ హావ్ టు డైవర్ట్ అవర్ మైండ్.

0: towards God. This is the lock. This is the key.
1: Put a key in the lock.
0: Put the key into the lock.
1: Turn left side.
0: Turn left side.
1: Open.
0: It opens.
1: Turn right side. Right side.
0: Right
1: lock.
0: Side. It gets
1: same
0: locked.
1: Lock, same key. Turning difference.
0: Same lock, same key. There's difference in the turning.
1: Hruday mein lock.
0: Human heart is locked.
1: Mind a key.
0: Mind is the key.
1: Daivam vaipun tippu mochamu.
0: Turn towards God's side, liberation.
1: Lokam vaipun tippu bandhana.
0: If you turn towards the world, it is bondage.
1: కనుకనే మనము ఎప్పుడు చూసినా కానీ మన మనసును ప్రపంచం వైపునే తిప్పుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ టువర్డ్స్ ద వరల్డ్.
1: ఆధ్యాత్మిక వైపున మనం పోవటం లేదు.
0: వి ఆర్ నాట్ డైరెక్టింగ్ అవర్ మైండ్ టువర్డ్స్
1: లౌకికము లౌకికము లౌకికము.
0: జస్ట్ ద వరల్డ్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ ప్రాకృతమైనటువంటి ఒక జీవితానికి మనం ప్రయత్నం చేస్తున్నాము.
0: వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఎఫీమరల్.
1: ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంటది.
0: దిస్ ఫిజికల్ వరల్డ్ ఇస్ దేర్ నో డౌట్.
1: దీంట్లో మనం అనుభవించేదంతా కూడాను కేవలం అశాశ్వతమైనటువంటిది.
0: ఆల్ దట్ వి ఎక్స్‌పీరియన్స్ ఇన్ దిస్ మండేన్ వరల్డ్ ఇస్
1: ఒక్కటి మాత్రమే సత్యం.
0: బట్ వన్ థింగ్ ఇస్ ట్రూత్.
1: అది ఆత్మతత్వం.
0: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
1: అది మర్జీ.
0: ఇట్ ఈస్ మర్జ్.
1: ఇది మ్యారేజ్.
0: ది వరల్డ్లీ థింగ్ ఇస్ మ్యారేజ్.
1: కానీ మ్యారేజ్ కూడా కాదు. ఇది
0: ఇట్స్ నాట్ ఈవెన్ మ్యారేజ్ ఐదా.
1: ఇది మిరాజ్.
0: It's not marriage, it's only mirage.
1: ఈ మిరాజ్ కనిపిస్తుండదే కాని
0: యూ సీ ద మిరాజ్.
1: కానీ హృదయానికి హృదయం చేరటం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో కనెక్షన్.
1: మ్యారేజ్ అని అనుకుంటున్నారు, ఆనందిస్తున్నారు.
0: యు ఆర్ హ్యాపీ అబౌట్ ద మ్యారేజ్.
1: వైఫ్ ఎస్ బోల్తే హస్బెండ్ నో అంటాడు.
0: ది వైఫ్ సేస్ yes, హస్బెండ్ సేస్ నో.
1: హస్బెండ్ ఎస్ అంటే వైఫ్ నో అంటాడు.
0: హస్బెండ్ సేస్ yes, వైఫ్ సేస్ నో.
1: ఎట్టిది మ్యారేజ్? ఒక తత్వంగా ఉంటుండదే.
0: వేర్ ఇస్ ద మ్యారేజ్? ఇస్ దేర్
1: ఏకత్వం?
0: Unity.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: ట్రూత్ ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ రిఫర్డ్ టు ఇన్ సెవెరల్ వేస్.
1: ఈనాడు తెల్లవారి మొదలు లేచినంత వరకు కూడాను
0: ఫ్రమ్ డాన్ టు డస్క్
1: మన జీవితం అంతా కూడా ఈ విధంగానే గడిచిపోతుంది.
0: లైఫ్ ఈజ్ స్పెంట్ దిస్ వే.
1: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై

0: అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Oh man, inquire clearly. From dawn to dusk, the moment you get up from the bed until you retire, you spend all the time to carry your living, having acquired all the education, forgetting the God. What kind of happiness you derived out of this?
0: Janadu potta nimpukoni.
1: Only to fill this little
0: stomach. Chikkunanunduchu.
1: Face problems.
0: Koti vidyalan punika meeranechi.
1: We acquire all the forms of knowledge.
0: పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి లోకమున మృగగనేటికి
1: హ్యూమన్ సొసైటీ స్ట్రగ్లింగ్ సఫరింగ్
0: శ్రీ పరాత్పరుం ధ్యానము చేయు భక్తులకు దారిని చూపకయున్నే మానవా.
1: Oh man, if you repeat, chant his name, he will certainly show the way in this
0: world. Janadu potta nimpu kosam kosani enni avasthalo padutunnamu.
1: Just to eke out your living.
0: Enni vyaparamlo chestunnamu.
1: You do business.
0: Enta dhanamunu aarjistunnamu.
1: You earn money.
0: Inka dhanamu dhanamu dhanamu dhanamu.
1: You want to amass money more and more.
0: Ee dhanamunu manam emaina teesukoni pothama?
1: Would you take this money with you at the
0: end? Manam undenta varaku kodunu enough. మనకు జీవితానికి అవసరమైనంత వరకు కావాలి.
1: Yes, you need money to the extent it is necessary.
0: Money makes many wrongs.
1: Money makes many wrongs.
0: Money makes many things.
1: Money makes many things.
0: Money comes and goes.
1: Money comes and goes.
0: But morality comes and grows.
1: But morality comes and grows.
0: దీన్ని మాత్రం మొట్టమొదట మనం సంపాదించుకోవాలి.
1: This we should accomplish.
0: ఈనాడు లోకంలో ఎక్కడ పోయినప్పటికీ ధనము ధనము ధనము.
1: Today in the world everywhere is only money that governs.
0: ఈనాటి మానవుడు ఈనాటి విద్యార్థులు కూడాను ధనము బలమి కలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man today wants to acquire these three things, dhana, the money, the kalimi, the wealth, chelimi, the friendship.
0: Kalimi, balimi, manam. చేస్తున్నాడు కానీ గుణమును పెంచుకోవటం
1: లేదు.
0: ఆ గుణమే లేకపోతే ఎంత బలముండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ వర్చ్యూ వాట్ ఫార్ ఇస్ ది బల ఆర్ ద స్ట్రెంగ్త్?
0: ఆ గుణమే లేకపోతే ఎంత ధనముండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫార్ ఇస్ ద మనీ?
0: ఈ ధనమే లేకపోతే గుణమే లేకపోతే ఎంత చెలిమి ఉంటుండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ యు మే
0: హావ్? కనుక చెలిమి బలిమి కలిమి ఇవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: దేర్ఫోర్ ద చెలిమి ది ఫ్రెండ్షిప్ ది బలిమి ది స్ట్రెంగ్త్ కలిమి ది ప్రాపర్టీ
0: గుణమే మనకు శాశ్వతమైనటువంటిది. అట్టి గుణాన్ని మనం పెంచుకోవాలి. గుణమున్నటువంటి వాడే మానవుడు.
1: ద మ్యాన్ హ్యాస్ గాట్ వర్చ్యూస్.
0: గుణము లేనటువంటి వాడు మానవుడే కాదు.
1: వితౌట్ వర్చ్యూస్ హీస్ నో హ్యూమన్.
0: ఒక పశువులకైనా కొన్ని గుణములు ఉంటుంటాయి.
1: అనిమల్ హ్యాస్ గాట్ అనిమల్ క్వాలిటీ.
0: దానికైనా కొన్ని లిమిట్స్ అంతా ఉంటాయి.
1: అనిమల్ క్వాలిటీస్ అండర్
0: దానికైనా కొన్ని సీజన్ రీజన్ అంతా ఉంటాయి.
1: అనిమల్ హ్యాస్ గాట్ రీజన్ అండ్
0: కానీ ఈనాటి మానవునికి నో సీజన్ నో రీజన్.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో రీజన్ హ్యాస్ నో సీజన్.
0: కనుక ఇలాంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి అవుతుండాలంటే ప్రయోజనం ఏమి?
1: That sort of human life we find today.
0: Kerala prajalu ee pavitramainatundi prachina sanskrutini balaparchukovali.
1: The people of Kerala should strengthen the ancient culture.
0: Varilo aa prachina seeds anta untunnayi.
1: They have got all the ancient culture hidden.
0: కనుకనే అట్టి పవిత్రమైన భావం ఉండినటువంటి ఒక దేశంలో ఎంతైనా మనం పోషించవచ్చు.
1: ది సీక్రెట్ థాట్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ అపాన్ డే బై డే.
0: బలి చక్రవర్తి అలాంటిని పోషించినటువంటి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్
0: మహాబలి. అతను మహాబలి.
1: మహాబలి వెరీ స్ట్రాంగ్.
0: మహా అనగా ఏమిటి? విలువైనటువంటిది.
1: మహా మీన్స్ మైటీ వాల్యుబుల్.
0: అన్ని గుణములు ఎందుకు మహాబలుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ నోబుల్.
0: అట్టి మహాబలి పుట్టినటువంటి యొక్క ఈ కేరళ దేశము
1: the Kerala being the birthplace of
0: samanyamainatundi kaadu
1: is not ordinary.
0: Yodo prapanchikanga map lo chusi idi Kerala rajyam anukuntunnam.
1: We just located in the map, that's all.
0: Kaadu kaadu idi bhagavantuni oka center.
1: Kerala is the center of God.
0: Idi kevalamu oka vidivipoyinatundi oka aanandamayamainatundi.
1: It is the center of bliss.
0: Bali chakravarti puttinadi
1: అక్కడ. ప్లేస్ ఆఫ్ బలి.
0: వామనుడు పుట్టినది
1: అక్కడ. ప్లేస్ ఆఫ్ వామన.
0: విశ్వామిత్రుడు యాగము చావించినది కూడాను అక్కడే.
1: ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ ది సీక్రెట్ రిచువల్.
0: మహా పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బోధించినటువంటిది కూడాను అక్కడే.
1: ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ గాయత్రి వాజ్ గివెన్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ.
0: భూర్ భువస్వః అన్నాడు.
1: హి సెడ్ భూర్ భువస్వః.
0: భూర్ భువస్వః.
1: భూర్ భువస్వః.
0: ఈ ప్రపంచంలో అంతా చేరి ఈ మూడే ఉండేది.
1: దీస్ త్రీ వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ ప్రపంచంలో ఈ మూడింటికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ దీస్ త్రీ ట్రినిటీ ఇన్ దిస్
0: వరల్డ్. భూ మెటీరియలైజేషన్.
1: ద భూ మెటీరియలైజేషన్.
0: భూవః వైబ్రేషన్.
1: భూవః వైబ్రేషన్.
0: ఇంకా సువః రేడియేషన్.
1: సువః రేడియేషన్.
0: ఈ యొక్క మెటీరియలైజేషన్.
1: మెటీరియలైజేషన్.
0: వైబ్రేషన్.
1: వైబ్రేషన్.
0: రేడియేషన్. రేడియేషన్ ఏ దైవత్వము.
1: రేడియేషన్ ఇస్ డివినిటీ.
0: వైబ్రేషన్ ఏ జీవత్వము.
1: వైబ్రేషన్ ఇస్ ద లైఫ్.
0: మెటీరియలైజేషన్ ఏ దేహతత్వం.
1: మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
0: కనుక ఈ మూడు నియందే ఉంటున్నవి.
1: ఆల్ ద త్రీ, ద బాడీ, ద లైఫ్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: You're not one.
0: But three.
1: But three.
0: The one you think you are, physical body.
1: The one you think you are is the physical body.
0: The one
1: body.
0: Others think you are, mental body.
1: The one others think you are is psychological, mental.
0: The one
1: mental.
0: You really are, that is adhyatmikam.
1: The one you really are is spiritual.
0: Aa satyanni gurtinchali.
1: Know this truth.
0: అప్పుడే నీవు మానవుడిగా ఉంటావు.
1: దెన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈ దేహాన్ని మాత్రం మనం ఏమాత్రము ఆశించకూడదు.
1: అండ్ డోంట్ థింక్ టూ మచ్.
0: ఉన్నంత వరకు దీన్ని కాపాడుకోవాలి.
1: యు హావ్ టు ప్రొటెక్ట్ ఇట్ టు ది ఎక్స్టెండ్ యువర్
0: కర్మ మార్గమునకు దేహమే మార్గము.
1: ఇన్ ఫ్యాక్ట్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఉపాసనకు మైండ్ ఏ ఆధారము.
1: అండ్ ది మైండ్ ఇస్ ద బేసిస్ ఫర్ వర్షిప్.
0: ఇంకా లయమునకు ఈ యొక్క హృదయమే ఆధారం.
1: అండ్ ఫర్ మర్జర్ ద హార్ట్ విల్ హెల్ప్ యు అట్ ది ఎండ్.
0: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం పరచుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం.
1: The unity of these three must be offered as the only single one with one pointedness to God.
0: కనుక భగవంతుడికి ఏమి అర్పితం చేయాలా? దేహాన్ని కూడా అర్పితం చేయాలి.
1: What is to be offered to God?
0: ఇదే పత్రము. ఇదే పత్రము.
1: This is the leaf.
0: మన మనసే పుష్పము.
1: ద మైండ్ ఇస్ ద ఫ్లవర్.
0: ఆనందమే తోయము.
1: ద బ్లిస్ ఇస్ వాటర్.
0: మన యొక్క బుద్ధియే ఫలము.
1: ద ఇంటెలెక్ట్ ఇస్ ద రిజల్ట్.
0: కనుకనే పత్రం, పుష్పం, ఫలం, తోయం సమర్పయామి అంటారు.
1: దేర్ఫోర్ వి సే దట్ వి ఆఫర్ ద లీఫ్, ద ఫ్లవర్, ద వాటర్ అండ్ ద ఫ్రూట్.
0: ఈ అనిత్యమైనటువంటి దేహతత్వాన్ని మనం ప్రధానంగా తీసుకోకుండా ఆత్మతత్వంగా మనం భావించుకోవాలి.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ద ఫ్లీటింగ్ మొమెంటరీ బాడీ యాజ్ పర్మనెంట్. వీ షుడ్ గో బై దట్ సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
0: కనుక ఈ బాడీ తత్వాన్ని కూడా నువ్వు భగవంతుని అర్పణ చేయాలి.
1: ఈవెన్ దిస్ బాడీ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఏని ఎందు? భగవంతుని యొక్క కర్మల ఎందు.
1: ద బాడీ షుడ్ సర్వ్ ది హ్యూమానిటీ, ద డివైన్.
0: కర్మోపాసన జ్ఞానమునకు మూడింటికి మానవత్వమే ముఖ్యాధారం.
1: దేర్ఫోర్ ఫర్ ద యాక్షన్, ద వర్షిప్ అండ్ విజ్డమ్, ద హ్యూమన్ లైఫ్ ఇస్
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎక్కడో మనం దేవాలయం పోయి దేవుణ్ణి పూజించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు దట్ ఫార్ టు ద టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రూతో జీవో దేవ సనాతన.
1: ద బాడీ ఇస్ ద వెరీ టెంపుల్ అండ్ ది ఇండ్వెల్లర్ ఇస్ గాడ్.
0: భగవంతుని యొక్క గుడి ఎక్కడ?
1: వెర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్?
0: గుడిసెలో లేదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఎ
0: భవనంలో లేదు.
1: నాట్ ఇన్ ఎ మ్యాన్షన్.
0: గుండెలో ఉంది.
1: ఇట్ ఈస్ ఇన్ ది హ్యూమన్ హార్ట్.
0: ఆ గుండెనే నిజమైన భగవంతుని యొక్క స్థానము.
1: ద హ్యూమన్ హార్ట్ ఇస్ ది ఆల్టార్ ఆఫ్ గాడ్.
0: ఆ యొక్క భవనాన్ని మనం భద్రం చేసుకోవాలి.
1: వి హావ్ టు సేఫ్ గాడ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ద డివైన్.
0: కనుకనే వేదమునందు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని.
1: దేర్ఫోర్ వేద సేస్ ద ట్రూత్ ఇస్ వన్, నాట్ టు రిఫర్ డిస్క్రైబ్.
0: ఆ హృదయమే సత్యమైనటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ట్రూత్.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనే స్థిరమైనటువంటిది.
1: ద లవ్ విత్ ఇన్ ద హార్ట్ ఇస్ స్టేబుల్.
0: అందులో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యమైనటువంటి భావమే లోక కళ్యాణమునకు ఉపయోగించే ధర్మము.
1: ద డివైన్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్, ద సీట్ ఆఫ్ లవ్, వుడ్ స్పీక్ ఆఫ్ ది రైట్.
0: మూడింటి కూడా మానవుని యొక్క హృదయమే ముఖ్యము.
1: ఫర్ ఆల్ దీస్ త్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనము దైవాన్ని ఆరాధించాలనుకుంటే ఎక్కడో మనం పోనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్,
0: ఎక్కడ ఉన్నాడు దైవము?
1: He is not anywhere particularly.
0: వీరందరూ దైవ స్వరూపులు.
1: యు ఆర్ ఆల్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్.
1: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఫీట్, థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఇయర్స్ అండ్ ఐస్.
0: కనుక మీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది పర్సానిఫికేషన్.
0: కనుక మీరు భావించండి.
1: కన్సిడర్,
0: ఐఎమ్ నాట్ మ్యాన్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్. ఆ విధంగా భావించండి.
1: Have always a strong conviction that I am God.
0: Become God.
1: Then you become God.
0: Brahmavit brahmaiva bhavati. Neevu deeni chintistavo aa swarupani nee pondutavu.
1: As you think so you become.
0: నేను మానవుడు మానవుడు మానవుడు చింతిస్తే నీవు మానవుడిగానే రూపొందుతావు.
1: ఇఫ్ యూ థింక్ కాన్స్టెంట్లీ దట్ యు ఆర్ హ్యూమన్, యు రిమైన్ ఏ హ్యూమన్.
0: కనుక నీవు మానవుడు కాదు.
1: యు ఆర్ నాట్ హ్యూమన్.
0: ఆ కాలం మానవుడే కానీ
1: You are a human
0: in form. దైవ స్వరూపుడవు.
1: You are human in form, but basically
0: ఉంటున్నది.
1: That Atma self is in you.
0: ఆత్మను మనం సిద్ధంగా పెట్టుకోవాలి.
1: Therefore, we should prepare.
0: ఆత్మను పవిత్రంగా తీసుకోవాలి.
1: Make it
0: ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: And keep it pure.
0: క్లీన్ గా ఉండాలి.
1: And then be free.
0: అది నిజమైనటువంటి తత్వము.
1: That is the true nature.
0: కనుక హృదయాన్ని పవిత్రం గావించుకునే నిమిత్తమై అనేక పర్వదినములు మనం ఆచరిస్తుంటున్నాం.
1: We perform and observe.
0: ఈ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము,
1: ది ఎయిమ్ ఆఫ్ ఎ ఫెస్టివల్,
0: మానసికమైనటువంటి ప్యూరిటీని,
1: ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్.
0: ఎక్కడ ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ ఇస్ యూనిటీ.
0: ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ అవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ డివినిటీ.
0: ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యం.
1: ఫర్ ది డివినిటీ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం, ఏకత్వమే ముఖ్యము.
1: ఫర్ యూనిటీ ది దర్ వన్నెస్, టుగెదర్నెస్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక మనం అన్నింటి యందు కూడాను మన హృదయమే సరైనటువంటి లక్ష్యము.
1: సో హ్యూమన్ హార్ట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ.
0: కనుక ప్రేమతత్వము చేత,
1: త్రూ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్,
0: ప్రేమ భావము చేత,
1: ద ఫీలింగ్ ఆఫ్ లవ్,
0: ప్రేమ కర్మల చేత,
1: త్రూ లవింగ్
0: నిత్య జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి.
1: వి షుడ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
0: ప్రేమముదిత మనసే కహు.

అద్వితీయమునందంగా అర్హుడగును. అద్వితీయమునందంగా అర్హుడగును.

0: మోక్ష ఇతి శ్రుతి నమోక్ష నభస పుష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథేర్నాశే ఇతి శ్రుతి. ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మోక్షమన్నది ఆకాశం నుండి ఉట్టిపడదు.
1: లిబరేషన్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద స్కై.
0: పాతాళ లోకము నుండి పుట్టి రాదు.
1: నార్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద ఎర్త్. పాతాళ
0: భూమి నందు మనకు లభ్యము కాదు.
1: యు డోంట్ గెట్ ఇట్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్.
0: అజ్ఞానమును మనం దూరము గావించుకున్నప్పుడే ఇట్టి పవిత్రమైనటువంటి మోహచ్చయమైనటువంటి మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: ద మూమెంట్ ద ఇగ్నోరెన్స్ ఇస్ టోటలీ కిల్డ్ దెన్ యుల్ గివ్ అప్ ఆల్ అటాచ్మెంట్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ నోబ్లెస్ట్ అండ్ ది హైయెస్ట్, ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఆల్ ఎబిలిటీస్.
0: అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందించి అందుకున్నటువంటి ఒక జన్మము ఈ మానవ జన్మము.
1: హ్యూమన్ లైఫ్ is the result of merits of the past lives.
0: ఎంత తపస్సులు చేసి, ఎన్ని ప్రార్థనలు సలిపి, ఎన్ని విధమైన శ్రమలకో మనం ఓర్చి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నది ఈ మానవ జీవితం.
1: This human life is carried on in penance, prayer, the struggle.
0: ఇంత శ్రమించి ఫలించినటువంటి ఒక ఈ మానవ జన్మమును సార్థకము కావించుకొనక నిరర్థకం చేసుకుంటున్నాం ఈనాడు.
1: హ్యావింగ్ గాట్ దిస్ హ్యూమన్ లైఫ్ అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ పాస్ట్ మెరిట్, వీఆర్ నాట్ ఏబుల్ టు వర్క్ ఫర్ ఇట్స్ రిడెంప్షన్.
0: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్?
0: దీని యొక్క లక్ష్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: దీని యొక్క గమ్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ద గోల్ ఆఫ్ లైఫ్?
0: ఎందు నిమిత్తమై మనం ఈ మానవ జన్మ ధరించాము?
1: వై హావ్ వి టేకెన్ అపాన్ అవర్ సెల్వ్స్?
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడాను గుర్తించవలసిన అవసరం.
1: ఎవ్రీవన్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: కానీ దురదృష్టవశాత్తు మానవ జన్మం లభ్యమై కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి తరుణమునందు దీనిని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
1: అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ టు అచీవ్ ఇట్స్ పర్పస్.
0: ఈ విశాల ప్రపంచమునందు పశుపక్షి మృగాదులు, క్రిమికీటకాదులు, చీమ దోమలు కూడాను తమ తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తించుకుంటూ వస్తున్నాయి.
1: ఇన్ దిస్ వాస్ట్ ల్యాండ్ ఇఫ్ అండ్ బర్డ్స్ బీస్ట్ ది యాంట్స్ అండ్ మస్కిటోస్ ఆల్సో డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
0: ఘోర క్రూర మృగములు కూడాను తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ వస్తున్నాయి.
1: ద వైల్డ్ అండ్ క్రూరల్ యానిమల్స్ ఆల్సో డూ దేర్ డ్యూటీస్.
0: కానీ మానవుడు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించడం విస్మరించాడు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ టు డిశ్చార్జ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్.
0: కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
1: ద టైమ్ ఇస్ పాసింగ్ ఆఫ్ లైక్ ద వర్ల్డ్ విండ్.
0: దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచుగడ్డ వలె క్షణ క్షణమునకును కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ ఇస్ ఫాస్ట్ డిసపియరింగ్ రిడ్యూస్డ్ లైక్ ద మెల్టింగ్ ఆఫ్ ఎన్ ఐస్.
0: కానీ మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయమును వదిలిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ లీవింగ్ దిస్ బాడీ బిఫోర్ హీ రియలైజెస్ ది వెరీ పర్పస్.
0: మానవ జన్మం లభ్యమై ప్రయోజనం ఏమిటి?
1: What is the use of this human life?
0: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: What is the greatness of this human life?
0: నరజన్మ దుర్లభము ఏమిటి? దీని యొక్క దుర్లభం.
1: We say human life is rare. What do you mean by this rarity?
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడాను విచారించటం లేదు.
1: Man is not inquiring this
0: factor. గుర్తించటం లేదు, ప్రవర్తించటం లేదు.
1: He is not understanding it, nor does he conduct himself accordingly.
0: మానవ జన్మం చాలా పవిత్రమైనది.
1: Human life is highly sacred.
0: ఇంత పవిత్రమైనటువంటి ఈ జన్మమును మనం ఎన్ని విధములైనటువంటి ఒక సదుపయోగము చేసుకోవాలి.
1: We have to make full use, good use of the sacred life.
0: కానీ ఈ సదుపయోగం జరగటం లేదు.
1: But we are not making proper use of
0: మన కాలమును కర్మమును కాయమును కూడాను మనం వ్యర్థముగా వెచ్చుకుంటున్నాం.
1: We are wasting time, action and the body.
0: కారణమేమిటి?
1: Why?
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి ఈ విషయ భోగములు యందే మన జీవితమును అంకితం గావించుకుంటున్నాం.
1: We spend all the time in these fleeting physical ephemeral pleasures of life.
0: ఈ ప్రాకృత ధర్మములు యందే మన యొక్క జీవితము అంకితం గావించి ఇది ఏమన్న లక్ష్యమని భావించి ఇది ఏమన్న గమ్యమని విశ్వసించి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: We consider the ephemeral fleeting joy as the very purpose and dedicate our lives and forget the very truth behind it.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి లక్షణాలే.
1: This is all the outward trend.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి యొక్క గుణములే.
1: These are the qualities of the outward behavior.
0: కాని మానవుని యొక్క సహజ లక్షణం నివృత్తి తత్వం.
1: But the original nature of mankind is inward path.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకిక భౌతిక ప్రాకృతమైనటువంటి యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క ఈ జీవితంలో మన జీవితాన్ని అంకితం గావిస్తున్నాం.
1: We have forgotten that eternal truth, the spiritual life, but we go by this physical world which is ephemeral and momentary.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: What is the use of all our learning?
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
1: What is the use of all this education you acquire?
0: Kannosata vrata tappincha evari taramu.
1: Who can make you escape from your destiny?
0: Chadda buddhulu tanatala chereneni.
1: When wicked thoughts are there in your head.
0: Enda barunu buddhulu vendu baru. Enda barunu buddhulu vendu baru.
1: You become dunce. You become dunce and you lose your quality.
0: ఏమి ఈ విద్యల వల్ల మనం లభించేటువంటి ఫలం?
1: వాట్ ఈస్ ద రిజల్ట్ ద రివార్డ్ ఆఫ్
0: ఈ విద్యల వల్ల మనం ఏమి సాధిస్తూ ఉన్నాము?
1: వాట్ ఈస్ దట్ యు అకంప్లిష్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: రావణుడు 64 విద్యలు నేర్చాడు.
1: రావణ హ్యాస్ లెర్న్ట్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ లెర్నింగ్.
0: భస్మాసురుడు కూడా ఎంతో గొప్ప విద్యావంతుడే.
1: భస్మాసుర ఇస్ ఆల్సో హైలీ నాలెడ్జబుల్.
0: కంసుడు చాలా తెలివితేటలు గలవాడే.
1: కంస ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ నిరంతరం కూడా భగవత్ నామాన్ని చింతిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
0: రావణుడు ఎన్నో తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్ ఫర్ లాంగ్.
0: నిరంతరం కూడా రామచింతన చేస్తూ వచ్చాడు.
1: థాట్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: శివ పూజలు అర్చన చేస్తూ వచ్చాడు.
1: అండ్ యూ ఆల్సో వర్షిప్ శివ.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్స్ ది యూజ్?
0: ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి మనస్భావం చేతనే ఇవన్నీ సలుపుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
0: ఇది భౌతికమైనటువంటి యొక్క మోహంతో ఈ యొక్క అర్చనలు గావిస్తూ వచ్చారు.
1: ఆల్ ద రిచువల్ ఇస్ ఫాలోడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్ ఇస్.
0: కనుకనే ఎన్ని విద్యను చదివినప్పటికీ, ఎంత తపస్సు ఆచరించినప్పటికీ, ఎన్ని సాధనలు సలిపినప్పటికీ, ఎంత మంత్రోత్సవం జరిపినప్పటికీ రావణ యొక్క రాక్షస గుణం మారలేదు.
1: In spite of all education, the penance, spiritual practice and chanting the mantra, Ravana did not lose his bad habits or bad behavior.
0: దివ్యమైన భావములు నింపుకున్నప్పుడే ఈ ప్రాకృతమైనటువంటి భావములు దూరమవుతుంటాయి.
1: When once you fill your mind with the divine thoughts, the worldly thoughts will go.
0: ఈనాటి మానవుని యొక్క మనసు నుండికు ప్రాకృతమైనటువంటి భావములు నింపుకుంటున్నాం.
1: The human mind today is full of worldly thoughts.
0: అపవిత్రమైన భావములతో దీన్ని నింపుకుంటున్నాం.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: అశాశ్వతమైన తలంపులతో మన జీవితాన్ని గడుపుతున్నాము.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందం మనకి ఎట్లా లభ్యమవుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ బ్లిస్?
0: ఇది కాదు. కనుక మన హృదయాన్ని మనం పవిత్రము గావించుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు శాంక్టిఫై అవర్ హార్ట్.
0: ఈ హృదయం నుండి కొను ప్రేమను నింపుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనము పవిత్రమైనటువంటి జ్ఞానమును పండించుకోవాలి.
1: యూ కెన్ ఓన్లీ అక్వైర్ సీక్రెట్ విజ్డమ్ త్రూ లవ్.
0: మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసవనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజములకు అందించేటువంటిది ఈనాటి యువకుల యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మోడర్న్ యూత్ షుడ్ బి టు సో ద సీడ్స్ ఆఫ్ లవ్ అండ్ గ్రో ద ఫ్లవర్స్ ఆఫ్ ఫర్బేరెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ గెట్ the fruits of peace.
0: సమాజమునకు శాంతి ఫలం అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: దే షుడ్ బి స్టూడెంట్స్ దట్ వుడ్ హ్యాండ్ ఓవర్ ద ఫ్రూట్స్ ఆఫ్ పీస్ టు ద సొసైటీ.
0: ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కూడాను కాచి ఉన్నది.
1: ద సొసైటీ ఇస్ రియల్లీ యర్నింగ్ పైనింగ్ ఫర్ పీస్.
0: అయితే శాంతి భద్రతలు బయట ప్రపంచంలో లేవు.
1: హౌఎవర్ ద సేఫ్టీ సెక్యూరిటీ అండ్ పీస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది
0: శాంతి భద్రత తన యందే ఉన్నవి.
1: Peace and security are with him.
0: Sarvamu tane ende unnadi.
1: Everything is within you.
0: Kaani aa satyanni taanu manavudu marchipothunnadu.
1: Man is forgetting this truth.
0: Swasvaroopanni vismarinchi baahya roopanni visvasinchi kevalam anithyamainatuvanti oka bhavamu cheta prapanchamulo anveshana jaruputhunnadu manavudu.
1: Man has forgotten his true nature. He is carried away by the external world, spending time all this which is temporary.
0: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ లేనటువంటి స్థానము కాని బ్రహ్మని కానటువంటి నామము కాని ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్, యూ డోంట్ ఫైండ్ ఎనీ నేమ్ వేర్ దేర్ ఇస్ నో బ్రహ్మన్.
0: చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించేటువంటి అనుభూతులు ఇవన్నీ కూడా బ్రహ్మానుభూతులే.
1: ఆల్ యువర్ లుక్స్ అండ్ ద సౌండ్స్ దట్ యు లిసన్ టు అండ్ ఎక్స్పీరియన్స్ దట్ యు పాస్ త్రూ.
0: కంటికి చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని మరిపించున్నది, మానవత్వాన్ని తెలియజించినది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: దట్ విచ్ మేక్స్ యు లుక్, దట్ విచ్ మేక్స్ యు హియర్, that which makes you pass through the experiences and forget in ecstasy is only this brahman.
0: Kanukane mamaatma sarvabhutaantaraatma aneetundi satyanni prati vyakti kudunu chakkaga artham chesukunte ee vidhamaitundi okka allakallolamulaku avakasame undadi prapanchamulo.
1: Then once everyone understand this principle that everyone is this spark of the divine, there will be no scope for any agitation or disturbances.
0: Jagatlo endu chuchinappudikini oke vidhamaitundi కలతలు, కల్లోలములు, కలహములు, ఇంకా ఘోర కృత్యములు జరుగుతున్నవి.
1: ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టుడే వీ ఫైండ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫైట్స్ వార్ ఎవ్రీవేర్.
0: ఎవడు మానవుడో ఎవడు దానవుడో గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు డిసైడ్ హూ ఇస్ ద హ్యూమన్.
0: ఎవడు సజ్జనుడో ఎవడు దుర్జనుడో అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ వికెడ్.
0: ఎవడు మనిషియో ఎవడు పశువో అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ఐడెంటిఫై హూ ఇస్ ఎ హ్యూమన్ అండ్ హూ ఇస్ ఎన్ అనిమల్.
0: పశుత్వం నుంచి వచ్చిన మానవత్వము, మానవత్వం నుంచి దివ్యత్వానికి పోవలసినటువంటి ఒక ఈ మానవుడు నరుడు కేవలం మానవత్వం నుంచి పశుత్వానికి రివర్స్ వెనుక తిరిగిపోతున్నాడు.
1: ది ఆర్డర్ షుడ్ బి వన్ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ ఎనిమాలిటీ టు ది హ్యుమానిటీ అండ్ టు ద డివినిటీ, బట్ అవర్ ట్రావెల్ ఈస్ ఇన్ ది రివర్స్ ఫ్రమ్ హ్యుమానిటీ టు ది ఎనిమాలిటీ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి
0: కాదు. మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము,
1: దిస్ ఇస్ నాట్ ది మెయిన్.
0: మానవతా ధర్మమును మనము ఆచరణలో పెట్టాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ హ్యూమన్ వాల్యూస్.
0: సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాత దయాసక శాంతం పత్నీ క్షమా పుత్ర షడ్ విషయే జన బాంధవ. జనులకు నిజమైన బంధుత్వం ఇవ్వే, నిజమైనటువంటి తల్లి ధర్మమే.
1: ది ట్రూ మదర్
0: సత్యమే తల్లి,
1: ట్రూత్ ఈజ్ ద మదర్.
0: దీనివల్లనే మన భారతీయ వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చర.
1: దేర్ఫోర్ వేద డిక్టేట్స్ దట్ యు షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ట్రూత్.
0: త్రికాల భాగ్యం సత్యం.
1: ఇట్స్ ఇండివిజిబుల్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: మాత్రటకు దేశకాల పరిస్థితుల ప్రభావం ఏమాత్రం కూడాను పనికిరావు.
1: ఇట్స్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్, అన్చేంజబుల్.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ డివినిటీ ఈస్ ఫర్గాటెన్ టుడే.
0: దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ చేయనక్కర్లేదు.
1: ఇన్ ఆర్డర్ టు విజువలైజ్ డివినిటీ యూ డోంట్ నీడ్ టు ఎగ్జర్ట్ యువర్ సెల్ఫ్.
0: దానికి పైన కప్పినటువంటి యొక్క అహంకార మమకారములను దూరం చేసినప్పుడే సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: When once you remove the covering of ego and attachment, you will be able to see the divinity.
0: ఈనాడు మానవుని ఆవరించినటువంటి మహాగ్రహములు కేవలం రెండే, రాగ ద్వేషములే పెద్ద గ్రహములు.
1: There are two planets which make us suffer. They are the raga, the attachment, dvesha, the hatred.
0: ఈ రాగ ద్వేషములను మనం నిర్మూలం గావింతమా, మనకు మనమే బ్రహ్మము.
1: When once you give up these two, you become Brahman.
0: సర్వం విష్ణుమయం జగత్,
1: the whole universe,
0: జగత్తంతా కూడా నువ్వు దైవ స్వరూపంగానే రూపొందుతుంది.
1: The entire universe will transform into the divine.
0: అలాంటి దివ్యత్వాన్ని మనము ఏ కించిత్తైనా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know a fraction of the divinity at least.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజంగా మీకు ఆధ్యాత్మికం అంటే ఏదో పెద్ద శ్రమగా కనిపిస్తుంటారు.
1: You think that spirituality is very difficult.
0: మీరు నేర్చే విద్యల కంటే చాలా వెయ్యింటి ఒక సులభమైనటువంటి.
1: The spirituality is much easier than your education. Just 1,000.
0: ఈ విద్యల కంటే, లౌకికమైన విద్యల కంటే ఈ ఆధ్యాత్మిక విద్య అత్యంత సులభమైనటువంటిది, అత్యంత సులభమైనటువంటిది.
1: Spiritual knowledge, spiritual education is far easier than the formal knowledge or education.
0: తెలుసుకోలేకపోవటం చేతనే ఇది పెద్ద కష్టంగా కనిపిస్తుంది. అది
1: as you do not know, you find it difficult.
0: ABCDలు నేర్చుకునేటప్పుడు మీరు ఎంత శ్రమ పడతారు?
1: How much you struggle to learn the alphabets ABCD?
0: కానీ క్రమక్రమేణా మీరు విద్యావంతులై డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికీ ఈ ఏబీసీడీలు చాలా లోగా కనిపిస్తాయి మనకు.
1: యాజ్ యూ ఏజ్ అండ్ అడ్వాన్స్ ఇన్ స్టడీ, ది ఏబీసీడీ బికమ్ సో సింపుల్.
0: కనుక ఈనాడు మన యొక్క భారతీయ విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలుగా రూపొంది. ఈ విద్యా విధానములో సరి అయినటువంటి ఒక నైతిక లక్షణం లేకపోవటం చేతనే మానవత్వాన్ని పూర్తి మర్చిపోతున్నాం.
1: టుడే ఇన్ భారత్ దేర్ ఇస్ ఓన్లీ సెక్యులర్ ఎడ్యుకేషన్, ఫార్మల్ నాలెడ్జ్, బిరిఫ్ట్ ఆఫ్ ఆల్ మారల్ వాల్యూస్, దేర్ ఫోర్ హ్యూమన్
0: వాల్యూస్ యొక్క ధర్మాన్ని మనం విస్మరించిపోతున్నాం.
1: వీ హావ్ ఫర్గాటెన్ ది ధర్మ ఆఫ్ రైట్యూస్నెస్ విచ్ ఇస్ ద బేసిక్
0: థింగ్. ఎక్కువైనందున వేద శాస్త్రములంత పేదబడియే.
1: As this modern education, ABCD learning, has become more and more, people have forgotten the Veda Shastra.
0: ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు గల్గే.
1: As people get degrees, high degrees like BA and MA, there is nothing like lower secondary knowledge, education.
0: ఏంటి ఇది MA BA?
1: What are these degrees?
0: MA plus D mad, BA plus D bad. ఇవేనా మనం నేర్చుకోవటం?
1: MA plus D bad, BA plus D is bad. Is that you learn?
0: కనుక ఇవన్నీ కూడా మనకు ఒక మిస్లీడ్ చేస్తున్నాయి, పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: దే ఆల్ మిస్లీడ్ యూర్.
0: కేవలం పొట్టకోటి నిమిత్తమై మనం ఈ చదువులు చదువుతున్నామే కాని హృదయాన్ని పండించుకునే కోసమని, మనసును నిండించుకునే కోసమని మనం ఈ చదువులు చదవటం లేదు.
1: We just study to carry out our living, to earn our daily bread.
0: Manasu nindali, hudayam pandali.
1: The heart should fructify, the mind should be gratified.
0: Adi jnana manaku hudayaveshanga vastuntadi.
1: And then there comes the real trait in you.
0: Ye ok degree teeskunnappatikini employment office lopala register chestadu, ink daniki tirigatam lopale tana kaalam anta vyaktam chestuntadu.
1: Whatever degree one might receive, he registers his name with the employment office.
0: ఇది కాదు మనం చేయవలసినటువంటి పని.
1: దిస్ నాట్ ద వన్ దట్.
0: ఈ భౌతికమైన జీవితానికి, ఈ లౌకికమైన బ్రతుకు ఈ విద్యలు అవసరమే.
1: ఫర్ వరల్డ్ లివింగ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: కానీ ఇది ఎంతకాలము మనకు సరైనటువంటి ఒక గుణమును చేకూర్చదు.
1: ఇట్ విల్ నాట్ కన్ఫర్ ద పర్మనెంట్ వాల్యూస్.
0: అన్నింటికి కూడాను మానవతా విలువైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు అత్యవసరము.
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువ సున్నా.
1: Without the truth, the righteousness, love, peace and violence, all this education, the value is just a zero.
0: Satya dharma prema shantunu lekunna dana dharmalu sarthakata sunna.
1: Without the truth, righteousness, love and peace, all the acts of charity are, they just become null and void.
0: Satya dharma prema shantunu lekunna పదవుల నేలిన ఫలము సున్నా.
1: Without these human values, There is no value in occupying the exalted positions of authority. Satya dharma
0: prema chantulu lekunna bahula satkarya labambu sunna.
1: Without these human values, so many good acts that you undertake, their value will fall into nothingness.
0: Ee sanatana dharma harmyambu niluva gunamulivinagu punadi godalappa.
1: For this age-old, ancient mansion of dharma to live and sustain, these are the pillars, the foundation. Our human life is present at the center, surrounded by every house should have four walls. Our life is spent at the center. Today, walls
0: are
1: fallen. There is no life actually.
0: Why
1: just spending our lifetime under the shade of tree? Is that the human life? Don't you find birds living? Don't you find insects living?
0: క్రూరమైనటువంటి మృగంలో బ్రతకటం లేదా?
1: వైల్డ్ యానిమల్స్
0: అవి ఏ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాయి?
1: వాట్ బ్యాంక్ బ్యాలెన్స్ దే హ్యావ్?
0: ఏ భవనాలు కట్టించుకుంటున్నాయి?
1: వాట్ మ్యాన్షన్స్ దే బిల్డ్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: రేపు ఏమి అనేటువంటి చింత కూడాను పచ్చలకు లేదు.
1: The birds are not bothered of tomorrow.
0: Kani manavudu 5 years plan, 10 years plan varaku kudanu inka vruddhi chesukunte untuntadu.
1: But man thinks of 5 year plan and more
0: కానీ పశుపక్షి మృగాదులకు ఏమాత్రం ఇది లేదు. అప్పటికప్పటికి ఆనందంగా ఉంటాయి.
1: బట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఫీల్ సో కంఫర్టబుల్.
0: జానడు పొట్ట నింపుకున చిక్కుల నుండుచూ కోటి విద్యలను పునిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి జీవితము మృగగనేల.
1: టు ఫిల్ దిస్ స్మాల్ బెలీ we study so much and struggle hard, but we don't have full happiness. To fill this small belly, we are full of troubles. With all the determination we study well, we are not able to get the total happiness. Why should this human society be full of grief?
0: Manava.
1: Oh man, understand this. What is that we do?
0: Nidura nundi lechi.
1: Right from the time we get from bed until we retire,
0: pottakai haddunu padduleka,
1: without any limits for our living,
0: yayamandaga jeevitu jeevitambu,
1: we spend all our life,
0: nee vidya daravosi,
1: we dedicate, spend all our life by
0: arvindadalachuni vismarinchi,
1: we forget God.
0: Ye pedda sukhamu nunditiro preetiga yochana cheyu. Manava.
1: Oh man, understand clearly what great pleasure that you have been enjoying out of this struggle.
0: Preetiga yochana cheyu manava. Preetiga yochana cheyu manava.
1: Oh man, understand clearly, examine clearly.
0: మొట్టమొదట మనకు కావలసినటువంటిది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం. ఇవే మనం పంచ ప్రాణములు. మూడు ప్రాణముల్లో ఇదొకటి ప్రధానం.
1: What are essentially required are the moral, ethical and spiritual value.
0: ఈనాడు ప్రపంచంలో ఈ నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికమైనటువంటి అడుగంటిపోయినాయి.
1: Today in society, you don't find even a trace of moral, ethical and spiritual value.
0: ఎక్కడ చూసినా కనిపించడం లేదు.
1: You don't find them anywhere.
0: ఈ ధర్మములు, న్యాయములు అంతా కూడా అడవి పాలైపోయింది.
1: You find the morality and the
0: అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములంతా కూడాను గ్రామములో నిండిపోయినాయి.
1: Villages are full of injustice and cruelty.
0: ఏ రోగములకైనా నివారణకు మందున్నది, కానీ ఈ రాగద్వేషాలకు మందు లేదు.
1: There is a cure and a remedy for any sort of a disease.
0: కారణం ఏమిటి? స్వార్థము, స్వప్రయోజనమే.
1: The reason is selfishness and self-interest.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: స్వార్థము అవసరమే.
1: You need to be
0: సప్రయోజనం అవసరమే.
1: Self-interest or
0: కానీ ఒక పరిమితం ఉండాలి.
1: But there should be under certain limits.
0: ఈ పరిమితంతో లేకపోవడం చేతనే, అపరిమితమైన ఆశల చేతనే మన జీవితం అపరిమితమైన దుఃఖాన్ని అనుభవిస్తుండాలి.
1: Because they are not kept under check under certain limits, therefore we are grief-stricken more and more limitlessly.
0: ఏమిటి ఈ పాంచభౌతికమైన దేహములకు సుఖం?
1: What kind of happiness you have in this body? What is happiness?
0: Tiritam sukama.
1: Eating.
0: Nidrinchatam sukama.
1: Sleeping.
0: Bidalagantam sukama.
1: Or have progeny, children.
0: Dhanam sampadinchatam sukama.
1: Or money.
0: Ledu ledu.
1: Nothing.
0: Deni yandu sukam ledu.
1: There's no happiness anywhere.
0: Aa sukamlu anta kodanu chadavadi kodam.
1: All this happiness is momentary.

0: గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. మా కురుధన జన యౌవన గర్వం.
1: The pride of your association, the people, the wealth and youth.
0: Harati nimisha kala sarvam
1: will vanish.
0: Kshanam lopala potunda ivanni
1: will vanish in a moment of time.
0: Meerandaru pillalu meeku telusunu.
1: Students, you know well.
0: Nenu goppa degree teeskovali.
1: I should get big.
0: Nenu MBBS kavali.
1: I should be MBBS.
0: Nenu engineer kavali.
1: I should be
0: MBA kavali.
1: MTech
0: kavali. ఎంఎఫ్ఎం కావాలి అని పాస్ అయినప్పుడు మాకు సంతోషమని ఆశిస్తున్నారు మీరు.
1: స్టూడెంట్స్ యూ థింక్ దట్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యు గెట్ ఎంబీఏ డిగ్రీ, ఎంఎఫ్ఎం డిగ్రీ, ఇఫ్ యు బికమ్ అన్ ఇంజనీర్, ఇఫ్ యు బికమ్ అ డాక్టర్ అండ్
0: సో పాస్ అయింది,
1: యు పాస్ ది ఎగ్జామినేషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్ దేర్? నో.
0: తర్వాత రెండవ స్టెప్,
1: నెక్స్ట్ స్టెప్,
0: ఇంకా ఎంప్లాయ్మెంట్ పోతున్నాడు.
1: దెన్ యూ గో టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
0: అక్కడ ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి.
1: యూ వాంట్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కితే నాకు ఆనందం అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ విల్ బి హ్యాపీ బై గెటింగ్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కింది,
1: యూ గెట్ ఇట్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: అది ఒక నెల రెండు నెలల సంతోషం.
1: ఇట్ మే లాస్ట్ ఫర్ ఎ మంత్ ఆర్ టూ.
0: తర్వాత నీకు హై ప్రమోషన్ కావాలి.
1: దెన్ యూ వాంట్ ప్రమోషన్ దేర్ ఆఫ్.
0: ప్రమోషనే వస్తుందో మోషనే వస్తుందో చెప్పడానికి వీలు కాదు. కానీ ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్ కు ఆశపడుతుంటాడు.
1: బట్ యూ వాంట్ ప్రమోషన్ ఆల్ ది టైమ్.
0: ప్రమోషన్ వచ్చింది,
1: యూ గెట్ ద ప్రమోషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: బట్ ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: ఇంకా ఫోర్త్ స్టెప్, మ్యారేజ్ కావాలి.
1: ఫోర్త్ స్టెప్, యు వాంట్ టు గెట్ మ్యారీడ్.
0: ఆనందం అనుకుంటారు.
1: యు థింక్ దట్ దట్స్.
0: కానీ మ్యారేజ్ అయిపోయింది,
1: యు గెట్ మ్యారీడ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: తర్వాత ఒక సన్ కావాలి అంటాడు.
1: దెన్ యు వాంట్ ఎ సన్.
0: సన్ అయినాడు.
1: యు హావ్ ఎ సన్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: నెక్స్ట్ ఒక డాక్టర్ కావాలి అంటాడు.
1: అండ్ వాంట్ ఎ డాటర్.
0: డాటర్ అయింది.
1: యు హావ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: ఇంకా అప్పటి నుంచి కూడాను ఆలు మగడికి జబడాలు. కొరియా వార్.
1: Thereafter starts Korean war between husband and wife.
0: అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు.
1: Then they think of God.
0: దేవుడా, ఎందుకు ఈ చింతల్లో పడిపోతుంది, నాకు ఈ కష్టంను నివారణ చేయి అని ప్రార్థిస్తాడు.
1: Then they begin to pray to God. Oh God, what the hell I am in.
0: అన్ని తాను కోరుకున్నటువంటివే.
1: All these are the
0: కోరుకున్న దాంట్లో ఏది శాశ్వతమైన ఆనందం లేదు.
1: None of his desires will give him permanent joy.
0: అన్ని కదిలిపోయే మేఘాల వలె పోతున్నాయి.
1: All are like passing clouds.
0: ఎప్పుడు నీకు ఇంకా ఆనందం?
1: Then when do you get happiness?
0: వృద్ధాప్యం వచ్చింది.
1: Old age.
0: పిల్లలకి అన్ని బాధ్యతలు తీర్చేసినావు.
1: You
0: కానీ అప్పుడు కూడా నీకు ఆనందం లేదు.
1: But there is no happiness ultimately.
0: కట్టకడ్డీకి ఎవరి చేతులు చిక్కుతారో ఏమో, ఏ రోగము నన్ను ప్రాప్తిస్తుందో ఏమో అని అక్కడ కూడా విచారమే.
1: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ వెన్ యూ ఫాల్.
0: 90 సంవత్సరం వచ్చింది,
1: ఏజ్ 90.
0: మంచం పైన పడ్డాడు,
1: ఇస్ బెడ్ రిడెన్.
0: అప్పుడు కూడా సుఖం కావాలని కోరుతున్నాడు.
1: హీ వాంట్స్ టు బి హ్యాపీ ఈవెన్ అట్ దట్ మూమెంట్.
0: డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్, సార్ వచ్చి నొప్పి కాకుండా ఇవ్వండి, సుఖం కావాలి అక్కడ కూడా.
1: అండ్ డాక్టర్ కమ్స్ దేర్ అండ్ రెడీ టు గివ్ హిమ్ ఇంజెక్షన్, హీ సేస్ డాక్టర్ గివ్ ఇట్.
0: పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కూడా సుఖం సుఖం సుఖం సుఖం కోరుతున్నాం. ఎక్కడ సుఖం ఉంది?
1: ఫ్రమ్ బర్త్ టు డెత్ వేర్ ఆఫ్టర్ హ్యాపీనెస్ రియలీ, వేర్ ఇస్ దట్ హ్యాపీనెస్?
0: అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు, నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అన్నాడు.
1: దేర్ఫోర్ ఇట్ త్యాగరాజ్ హూ సెడ్ ఓ మైండ్ టెల్ మీ ట్రూత్, ఇస్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ద మనీ?
0: అన్ని వచ్చినాయి ఇంటికి, ధనకనక వస్తు వాహనాదులు వచ్చాయి.
1: ఆల్ ది కన్వీనియన్సెస్ సాక్రిఫైస్.
0: ఈశ్వర సన్నిధి చాలా సుఖము.
1: హి వాంటెడ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్.
0: అన్ని మనం అనుభవించవలసిందే.
1: ఆల్ దిస్ థింగ్స్ మేక్
0: కానీ లక్ష్యాన్ని పారమాత్మికంలో ఉంచుకుని ప్రకృతిని మీరు అనుభవించండి, తప్పులేదు.
1: బట్ వీ షుడ్ హ్యావ్ స్పిరిచువల్ గోల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను లోక సంబంధమైన సుఖాలు అవసరమే.
1: However, the worldly pleasure is
0: kali mitimirinatvanti sukhamulu manaku korakodu.
1: But it should not be in excess.
0: Enta varaku anta enough.
1: You should have the extent enough.
0: Avasaram enanta maatrame undali.
1: To the extent enough needed.
0: Manam bhujistunnamu.
1: You eat.
0: Baaga bhujistunnamu.
1: You eat more.
0: Enta bhujinchavo anta tirigi neevu velapulu pampakapothe nee stomach paadaipothundi.
1: You eat much, but you have to excrete the waste matter, or else it could upset your stomach.
0: Urge, bujistu, bujistu, bujistu, untunte ajirna rogam prarambham avutundi.
1: If you go on eating like that, you will suffer from indigestion.
0: Innatvanti dani vadalali.
1: That which has to be is partaken with the sense of.
0: Galini manam teeskuntunnamu, teeskunna galani tirigi visarjinchali.
1: You breathe in, and that must be exhaled.
0: Aa galani akkade nilipukodaniki veelu kaadu.
1: It's not possible to
0: hold. Adhe vidhamga namam sampadinchali dhanaanni.
1: We must earn money like.
0: Aa sampadinchina dhanaanni tyagam cheyali.
1: All that earned must be sacrificed.
0: ఒక ధర్మమో దీనులకు దిక్కులేని వరకు దాన్ని సద్వినియోగం చేయాలి.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ది మనీ దట్ యూ ఎర్న్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పూర్ అండ్ ద నీడీ.
0: కరుణనే మన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను చక్కని పాఠములు చెప్తూ వచ్చింది.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ భారత్.
0: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. అయ్యా నా కర్మణ, ఎన్ని యజ్ఞాగాది క్రతువులు చేసినప్పటికీ,
1: ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ రిచువల్స్,
0: నా ప్రజయ, ఎంతమంది పిల్లలు నీకు కలిగినప్పటికీ,
1: యూ మే హ్యావ్ చిల్డ్రన్ ఎ బిగ్ ఫ్యామిలీ,
0: నా ప్రజయ ధనేన, ఎంత నీవు సంపాదించినప్పటికీ,
1: యూ మే ఎర్న్ ఎ లాట్ అమాస్ వెల్త్,
0: త్యాగేనైకే అమృతత్వ మానసు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సెకండ్.
0: త్యాగములో ఉంటుండాలి మనకి అమృతత్వము.
1: Immortality Give up, sacrifice the bad quality.
0: భగవంతుని కూడా నీ ఇవ్వవలసినటువంటి మీ సద్గుణాలు భగవంతుడు ఏమాత్రం కోరటం లేదు.
1: God doesn't want your good qualities or virtues.
0: మీ దుర్గుణాలు భగవంతునికి అందించండి.
1: Sacrifice, offer your bad qualities unto God.
0: ఎవరు
1: ఇమ్మోర్టాలిటీ.
0: త్యాగంలో ఉంటుండాలి మనకు ఆనందము.
1: There is bliss in sacrifice.
0: త్యాగంలో ఉంటుండాలి మనకు అమరత్వము.
1: That immortality is there.
0: త్యాగంలో ఉండిన ఆనందం మరొక దాంట్లో లేదు.
1: And the bliss there in

0: God doesn't want your good qualities or virtues.
1: మీ దుర్గుణాలు భగవంతునికి అందించండి.
0: Sacrifice, offer your bad qualities unto God.
1: ఎవరు దీన్ని నచ్చనటువంటి వారికి అందించాలి.
0: You have to pass on to those who are not prepared.
1: ఎవరు మీ దుర్గుణాన్ని ఎవరికూడను అంగీకరించరు.
0: Nobody will relish.
1: ఎవరు దానిని అందుకోరు.
0: Nobody will receive.
1: కడపటికి తల్లిదండ్రులైనా కూడాను అందుకోరు.
0: Even parents are not prepared to accept your bad qualities.
1: ఉన్నారు విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నారు, భార్య బిడ్డలు ప్రేమతో ఉన్నారు అని మీరు భావిస్తున్నారు. చాలా పొరపాటు. అందరికంటే గొప్ప ప్రేమ భగవంతునికి ఉండేది.
0: ఓ స్టూడెంట్స్, యూ థింక్ దట్ యువర్ పేరెంట్స్ లవ్ యూ, యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ లవ్ యూ? నో, ద సుప్రీమ్ లవ్ ఓన్లీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: తల్లిదండ్రులు అంతా కూడా నా కుమారుడు అభివృద్ధి అయిపోయే దండిగా సంపాదించి మాకు సుఖపెడతాడని ఏదో ఒక స్వార్థాన్ని లక్ష్యంగా ఉంచుకుని వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
0: పేరెంట్స్ లవ్ యూ, ఎక్స్పెక్టింగ్ సర్వీస్ ఫ్రమ్ యూ when they grow old.
1: Bharya bidal kunu adhe reetigane mimmalni premistunnaru.
0: Wife and children also love for the same reason.
1: Kani
0: but
1: ye swarthamu ye swaprayojanam lekunda preminchetundi okka bhagavantudu maatrame.
0: It's only God who loves you without any trace of selfishness or self interest.
1: Kanuka atti swartharahitam entundi okka bhagavantunaku mee durgunani arpitam cheyali.
0: God who is selfless,
1: bhagavantudu durgunani cheyaman cheppatam ledu.
0: God only will receive those things, no one else in this world.
1: ఇప్పుడు రూమ్ లో ఉంటున్నప్పుడు చెప్తున్నాను మా వైస్ ఛాన్సలర్ సత్యాము వీళ్ళందరికీ.
0: భగవాన్ వాస్ టెలింగ్ దీస్ థింగ్స్ దేర్ ఇన్ ఇంటర్వ్యూ రూమ్ దేర్.
1: ఒక 100 రూపాయల నోటు ఉంది.
0: హియర్ యూ హ్యావ్ గాట్ 100 రూపీస్.
1: ఈ 100 రూపాయల నోటు చాలా పనికిరానటువంటిదిగా ఉంటుండాలి.
0: అండ్ దట్ 100 రూపీస్ కరెన్సీ నోట్ ఈస్ సో డర్టీ, యూస్లెస్.
1: చాలా మాలిన్యం చేరి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ వెరీ డర్టీ.
1: ఎంత చూడటానికి కూడా ఇంపుగా ఉంటుండదు.
0: యు డోంట్ వాంట్ టు లుక్ ఎట్ ఇట్.
1: ఆ యొక్క 100 రూపాయల నోటు బిచ్చగాడికి ఇచ్చినా గానీ ఇష్టపడదు.
0: ఈవెన్ బెగర్ ఇస్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ దాట్.
1: ఎక్కడైనా చెత్తలో వేసినా కానీ చెత్తను తీసేవాడు కూడా చించి దాన్ని పారవేస్తాడు.
0: ఈవెన్ ఇఫ్ వి త్రో ఇట్ అవుట్ సైడ్
1: అంగీకరించడు.
0: నోబడీ విల్ యాక్సెప్ట్.
1: కానీ అదే 100 రూపాయల నోటు పనికిరాని నోటు రిజర్వ్ బ్యాంక్ కొండపై ఇచ్చేసి అది దాన్ని తీసుకుని వాడు మంచి నోటు నీకు అందిస్తాడు.
0: బట్ you surrender this useless dirty 100 rupee note there in the reserve bank, they will accept and give you new fresh note.
1: Kanukane mee yokka dirty mind anetvanti yokka note nu evvadu kuda angikarinchadu.
0: Nobody will accept you the note of your dirty mind.
1: Tandri kani, puttudu kani, bari kani, bidda evvadu kuda dan angikarinchadu.
0: No matter your father, mother, or son or a daughter or wife.
1: Kani a reserve bank దాన్నే గాడ్ రేజ్ అన్నారు. అది భగవంతునికి మాత్రమే అందిస్తే అది మీకు తప్పక మీకు మంచి నోటును అందిస్తారు.
0: రిజర్వ్ బ్యాంక్ గాడ్ ఓన్లీ రిజర్వ్.
1: కనుక ఒక రిజర్వ్ బ్యాంక్ మాత్రమే దాన్ని తీసుకుని మంచి నోటును మీకు అందిస్తాడు.
0: గాడ్ ద రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ రిసీవ్.
1: కనుక భగవంతుడు మీ యొక్క రిజర్వ్ బ్యాంక్.
0: గాడ్ ఈజ్ అవర్ రిజర్వ్ బ్యాంక్.
1: ఆ యొక్క పెట్టెలో పెట్టండి గాడ్ రేజ్. అదే మీకు మంచి అభివృద్ధి అవుతుంది.
0: Keep it in the God raise, Almara, God raise, and he will
1: raise. Raise, not raise. God raise.
0: So it is not God raise, Almara, God raise.
1: Ni durgunalu dantlo pettandi mimmalni emi badhinchavu.
0: Keep those bad qualities in the God raise, Almara.
1: Jagatku sukham kalugutundi.
0: And you will be happy and the world will be happy then.
1: కొన్ని చెడ్డవి మీ దగ్గర పెట్టుకోకండి.
0: డోంట్ కీప్ ఎనీథింగ్ బ్యాడ్.
1: ఎవరికి అందించకండి.
0: డోంట్ పాస్ ఇట్ ఆన్.
1: అర్పితం చేయి భగవంతునికి.
0: ఆఫర్ ఇట్ టు గాడ్.
1: భగవంతుడా అన్ని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
0: ఓ గాడ్, ఐ ఆఫర్ ఆల్ మై యాక్షన్స్ వస్ టు ప్లీజ్ యూ.
1: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. అంతా అర్పితం చేసి
0: offer everything to God, who is your mother, you are a father.
1: Nee parulu chey, nee kartavyalu nee nirvartinchu.
0: Do your duty.
1: Arpitam ante emiti?
0: What do you mean by the surrender offering?
1: Ee pani cheyakunda ooriki somariga kucchovatam kaadu.
0: Not to sit still like a lazy fellow.
1: Neevu chese sarva karmalu kuda nu bhagavantudiki arpitam cheyi.
0: All your actions must be offered to God.
1: Paritamu taane andistadu.
0: And he will give you the reward.
1: Nee raaseyatunte letter nee raayalsinde.
0: You must write your letter.
1: తిరిగి కవర్ తీసుకుని పోయి పోస్ట్ ఆఫీస్ లో వేయాల్సిందే.
0: అండ్ యూ మస్ట్ పోస్ట్ ఇట్ దేర్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్.
1: అంతవరకు నీ కర్తవ్యము.
0: దేర్ నాట్ దట్స్ ఫార్
1: ఈ అమెరికాకో జపాన్కో జర్మనీకో ఈ కవర్ దాని పాటికనే పోతుంది.
0: ద కవర్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఆన్ డిపార్ట్మెంట్
1: ఉంటుంది. పోస్టల్ డిపార్ట్మెంట్.
0: దేర్ ఇస్ అ సెపరేట్ పోస్టల్ డిపార్ట్మెంట్.
1: నువ్వు దాంట్లో ఏం యోచించేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బాదర్.
1: అక్కడ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి అమెరికా, అక్కడంతా కూడా తానే పోతుంటాది.
0: ద లెటర్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ బొంబాయి టు న్యూయార్క్.
1: అదే విధంగానే మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి.
0: యు డూ యువర్ డ్యూటీ.
1: భగవంతునికి అర్పితమైన కవర్ను అందించండి.
0: అండ్ యు జస్ట్ ఆఫర్ దట్.

0: power to God.
1: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
0: God will suddenly give you the reward that you deserve.
1: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండడు.
0: That faith is missing in mankind.
1: విశ్వాసం అత్యవసరము.
0: Faith is most essential.
1: ఈ విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే.
0: Without విశ్వాస the faith there is no శ్వాస or breath.
1: కనుక ఆ విశ్వాసం కూడా నువ్వు ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
0: You should have faith full of love.
1: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
0: Without love it's useless.
1: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
0: There is a student.
1: ఆ స్టూడెంట్ సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు చిన్న ఆశ్రమం కట్టుకుని.
0: దర్ ఇస్ ఎ గురు హూ వాస్ స్టేయింగ్ దేర్ ఇన్ ఆశ్రమ్ నియర్ బై.
1: ఈ పిల్లవాడు పొద్దున పోవటము తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
0: దిస్ బాయ్ గోస్ దేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ రిటర్న్స్ బై ది ఈవినింగ్.
1: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
0: The preceptor used to instruct every day, day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing, nothing.
1: Janma dukkam, jara dukkam, jaya dukkam, punah punah, antya kale, maha dukkam, tasmat jagrata jagrata.
0: Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
1: Ivanni cheptunte ee pillavadu anukunnadu, Swami, ఏదో మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
0: ద బాయ్ సెట్ స్వామి ఎ ప్రిసెప్టెడ్ టీచర్ లైక్ యూ దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్ ఎంతో మంది
1: ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారి కాదు, నేను లేకపోతే నా భార్య పిడిసైనా ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
0: Swami, oh teacher, there may be many people in the world, but my wife is different.
1: నా
0: పేరెంట్స్ నేను
1: లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
0: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ ఎట్ ద డోర్ స్టెప్.
1: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
0: దే లవ్ మీ సో మచ్.
1: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
0: ద బాయ్ సెడ్ ఇట్ ఇస్ మీనింగ్ లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
1: ఇదిగో చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
0: హి సెడ్ ఐ విల్ షో యు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
1: ఒక మాత్ర ఇచ్చాడు.
0: హి గేవ్ హిమ్ ఎ పిల్.
1: నీవు ఇంటికి పోతే ఆ మాత్రను తినేసేసే అన్నాడు.
0: యు జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
1: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
0: యు విల్ ఫాల్ అన్కాన్షియస్.
1: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
0: బట్ యట్ యూ విల్ బి ఏబుల్ టు హియర్.
1: ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
1: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేనివాడిగా కనిపిస్తావు.
0: బట్ ఎవ్రీబడి యూ విల్ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
1: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
0: దెన్ యూ విల్ నో దిస్ ట్రూత్.
1: చూస్తాం, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
0: Let us see in this test because
1: first semester, second semester, third semester, post, even the test loop, any test loop anything.
0: You have got so many tests, first semester, second semester and so on.
1: Even then, pillalaku test ante chala test.
0: The students have got taste in these tests.
1: Velladu, veskunnadu.
0: Well, he swallowed the pill.
1: Padipoyadu.
0: He fell unconscious.
1: Talli vachindi.
0: Mother came.
1: Tandrini pilchindi.
0: He summoned
1: her. Kekalu vesindi.
0: And he shouted.
1: Ayyo kumarunu maraninchadu ani cheppi edustundadi.
0: She went on crying for the death of the son.
1: Ee maata vineteppudiki bharya parigettochindi.
0: In the meantime, why is he?
1: Ayyo naagati emiti ani ayame edustundadi.
0: He was also crying for the loss of
1: the son. Naa talliki enoka danne kumarte.
0: And the only daughter.
1: Naa bhatta ee vidhanga ayipothe naagati emiti.
0: If this is my fate, what is going to happen in future?
1: నాగతి ఏమిటి, నాగతి ఏమిటి అని ఏడుస్తుంది.
0: ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ షీస్ వరీయింగ్ క్రైయింగ్ ఫర్ హర్ ఓన్ సెక్యూరిటీ.
1: ఇరు పొరుగు వారందరూ చేరారు.
0: ఆల్ అదర్స్ అసెంబ్లెడ్ ఇన్ ది మీన్ టైమ్.
1: అందరూ పాపం మంచి పిల్లవాడే, చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికీ దుఃఖం వచ్చింది. పాపం
0: దే వర్ ఆల్ ఫీలింగ్, దే వర్ సింపథైజింగ్ బికాస్ ద ఫెలో హూ డైడ్ ఈజ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూ. Everybody
1: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ దట్ స్వామి కేమ్ దేర్.
1: ఆవేక బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సౌయారి సమయానికి.
0: ఈ కేమ్ దేర్ ద రైట్ అప్రోప్రియట్ ఎగ్జాక్ట్ టైం.
1: స్వామి వస్తున్నాడు అంతకి అంత దారి ఇచ్చారు.
0: ఎవ్రీబడి గేవ్ హిమ్ ద వే.
1: అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
0: ది స్వామి ఆస్క్డ్ మదర్, వై డు యూ క్రై లైక్ దిస్.
1: నా కుమారుడు మరణించాడు స్వామి.
0: Swami, my son died.
1: భార్యను అడిగాడు, ఎందుకోసమ్మా నీవు ఇంత దుఃఖిస్తున్నావని.
0: He asked the wife, why do you cry?
1: అయ్యో ఇతను నా భర్త, అతను పోతే నా గతి ఏమిటి.
0: The person who died is my husband, what will happen to me?
1: అప్పుడు తండ్రితో చెప్పాడు.
0: Then he told the father.
1: లోపలికి వెళ్లి ఒక టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
0: He asked father to bring a tumbler full of water.
1: ఏదో కండు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి, కొంచెం నాటకం ఆడాడు.
0: This Swami acted a drama there and he closed his eyes.
1: ఈ నీరు ఉంటున్నాయి, ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
0: ఎనీబడీ హియర్ హూమ్ సో ఎవర్ డ్రింక్స్ దిస్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ ఫెలో విల్ గెట్ అప్.
1: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు. మొట్టమొదటి భార్య కదా, చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆమె, ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు త్రాగుతావమ్మా అని.
0: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ద వైఫ్, ద బెటర్ హాఫ్.
1: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
0: I am the only daughter of my parents.
1: Nenu pothe na tellidandru pranam teeskuntaru.
0: If I die, my parents will not be able to live.
1: Kabatti daichesi nenu traganu anindi.
0: So I am not prepared to drink this tumbler water.
1: Nee bhartha bhartadamma nee chaavu tappemi unnadu.
0: Your husband will come back to life, but will you die?
1: Chachevaade taina chachadu taane poni swami nee pothunnadu.
0: The fellow anyway dead and gone, but I am not prepared to go with him.
1: Sare talliki chupinchadu amma neevu traagutaava ani.
0: Then he asked mother, are you ready to drink?
1: Ayyo nayana intiki naa bidda prasavaniki vachindi aamuku prasavam chese vaallu evaru lenu inka iddaru aada biddalu unnaru vaallu pendindi kaavali ivanni naa baadhyataga untundali neenu etla chachipoyedi.
0: The mother said the first daughter came for delivery, there are two more daughters kept in waiting to be married, how am I to die now?
1: Sare tandiki cheppadu.
0: Then he told father.
1: తండ్రి చేస్తే యోచన చేశాడు.
0: అండ్ హి థాట్ ఫర్ ఎ మోమెంట్.
1: ఇంటికంతా పెద్ద నేను.
0: ఐ యామ్ ది హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ.
1: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు.
0: అండ్ టూ లేడీస్ విల్ బి రిమైనింగ్.
1: నా కోడలు ముండమోస్తుంది.
0: అండ్ ది డాటర్
1: నా భార్య కూడా ముండమోస్తుంది.
0: అండ్ సో ఆల్సో ది వైఫ్.
1: ఇంట్లో మగదిక్కే లేరు.
0: సో దే నో మ్యాన్ టు లుక్ ఆఫ్టర్.
1: కాబట్టి ఇంత చచ్చేది అన్నాడు. గురు ఇంటి లోపలికి వెళ్ళారు.
0: ఆల్ ది త్రీ హావ్ గాన్ ఇన్.
1: ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్.
0: ది డివైస్ ఇస్ మాస్టర్ ప్లాన్.
1: తీసుకొని వచ్చారు స్వామి.
0: దే సెడ్ స్వామి,
1: మీరెంతో దయామయులు.
0: యు ఆర్ వన్ ఆఫ్ కంపాషన్.
1: మీకు ఎట్టి బాధ్యతలు లేవు.
0: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీస్.
1: ఈ మీరు ఈ నీరు మీరే త్రాగి మాకు మాట బతికించండి.
0: వై డోంట్ యూ డ్రింక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ సేవ్ దిస్ మ్యాన్.
1: మీకు మంచి సమాధి, గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము.
0: విల్ సటన్లీ కన్స్ట్రక్ట్ ఎ సమాధి టోంబ్ ఆఫ్ మార్బుల్ ఇన్ యువర్ మెమొరీ.
1: అప్పుడు వీడు లేచాడు, నీళ్లు చల్లేటప్పటికి లేచాడు.
0: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్ ఫుల్ ఆఫ్ వాటర్
1: బాబు. ఈ ధర ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, కట్టగట్టు నన్నే చావమని చెప్పారు.
0: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
1: జగమంతా నిత్యం,
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
1: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహా దుఃఖం, తస్మాత్ జాగ్రత్త అజాగ్రత్త. ఎవరికి ఎవరు లేరు.
0: బర్త్ ఇస్ మిజరీ, లైఫ్ ఇస్ మిజరీ, డెత్ ఇస్ మిజరీ, నో వన్ హ్యాస్.
1: ఏదో దేహాభిమానినంత వరకు ఈ దేహాన్ని వారు ప్రేమిస్తుంటారు.
0: Because of this body attachment, you love the body.
1: ఇది కూడా నువ్వు స్వార్థం కోసమనే ప్రేమిస్తున్నారు.
0: This is all sort of selfishness.
1: ఎట్టి స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
0: God is the only one who is selfless.
1: కనుక అట్టి భగవంతుణ్ణి మీరు ప్రేమించి మిగిలినటువంటి సంబంధాలను మీరు పోషించుకోండి, తప్పులేదు.
0: యూ లవ్ సచ్ ఎ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్, నో డౌట్.
1: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
0: వాట్ ఎవర్ యూ మే డూ గుడ్ వర్క్, టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
1: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి.
0: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ద ఫౌండర్
1: ఇన్ ఉన్నటువంటిది మమాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ఇట్స్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ. ఎవరిని
1: మనం తూలనాడరాదు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
0: డోంట్ క్రిటిసైజ్
1: ఎనీబడీ. ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
0: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్షిప్.
1: ఈ అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
0: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఇది ఎన్నో దారాలు చేరినటువంటి బట్ట.
0: All threads are interwoven.
1: అన్ని దారాలు చేరటం వల్ల చాలా బలంగా ఉంటుండాలి.
0: Because of so many threads interwoven, it's so strong.
1: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా తీసుకుపోతే వేళ్లతో తుంచి వేయచ్చు.
0: If you separate the threads, you can cut it off.
1: కాబట్టి అందరి ప్రేమను నీవు భగవంతుని పైన పెట్టుకో.
0: Therefore, let all the love to be directed towards
1: God. అందరూ భగవంతుని స్వరూపంగా నీవు విశ్వసించు.
0: Consider everyone as the form of God.
1: అందరినీ సేవించు.
0: Serve all.
1: అందరినీ భజించు.
0: Love all.
1: అందరినీ నీవు విశ్వసించు.
0: Have faith in everyone.
1: అంతేకాని ఎవరిని నమ్మరాదు.
0: But that doesn't mean
1: ఒక్క దైవాన్ని మాత్రమే నమ్మాలి.
0: బట్ దట్ డస్ మీన్ యూ షుడ్
1: దేహము పాంచభౌతికము.
0: ద బాడీ ఇస్ జస్ట్
1: దేహము కూలక తప్పది ఎప్పుడు
0: ఇస్ బౌండ్ టు ఫాల్ డౌన్.
1: దేహి నిరామయుండు.
0: ద ఇన్వెలర్ ఇస్
1: గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: Actually speaking, the indweller has no insignia or the prince like birth and death.
1: దేహియే దేవదేవుడు.
0: That indweller is God Almighty.
1: క్షేత్రమిది.
0: This is only the field of the body.
1: Lopala kshetrajnudunnadu.
0: There you find the knower kshetrajna.
1: Marinappu kompa.
0: The body is full of
1: rogamula braggedu sevaka gampa.
0: It's full of diseases.
1: Jata sancharanamu pondu dumpa.
0: It perinates like a
1: sagara meedagaleni kampa.
0: It cannot cross across the social
1: line.
0: Therefore it's full of bones.
1: Chelamani nammaboku manu.
0: Never think this body.
1: Hari padamulu ashrayinchave.
0: Surrender yourself.
1: Hari padamulu ashrayinchave.
0: And offer all your prayer to the feet of God.
1: Adi meenadu ee samayamulo ఇప్పటి పరిస్థితి ఎందు ఈ కలియుగం నందు ఈ యొక్క మోడర్న్ ఏజ్ లోపల ఇది చాలా అవసరం.
0: This particular offering to God, full faith in the lotus feet of God, is absolutely essential at this moment of time.
1: కోల్పోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలంతో అశాంతితో కుమిలిపోతుందని.
0: Because such faith is gone totally lost, the whole world is full of agitation, trouble and turmoil.
1: నైతిక విలువలు పెంచుకోండి.
0: Develop moral values.
1: ధార్మికమైన సమార్గంలో ప్రవేశించండి.
0: And develop ethical values in
1: అనుభవించండి.
0: And experience the
1: లౌకిక మీకు సుఖంగా ఉంటుంది.
0: And then you will enjoy this world.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు ఈ యొక్క పాఠశాల ఎందు కానీ కళాశాల ఎందు కానీ ఆధ్యాత్మికం యొక్క సంబంధం ఏమాత్రము లేకపోవడం చేతనే మీ మనసు ఈ విధంగా అనేక మార్గములు పెడమార్గంలో పడుతుండాలి.
0: బికాస్ దేర్ ఇస్ నో లింక్ విత్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్, వీఆర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: మీ దోషము కాదు, ఇది
0: ఇస్ నాట్ యువర్ మిస్టేక్.
1: ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దోషం.
0: ది మిస్టేక్ లైస్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏమాత్రం కూడా లేకపోతుండాలి.
0: బికాస్ ది స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
1: ఆధ్యాత్మికమైనటువంటి ఫౌండేషన్ లేకుండా ఈ భవనం ఎట్లా నిలచగలదు?
0: వితౌట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ద ఫౌండేషన్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మ్యాన్?
1: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
0: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
1: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉండాలి.
0: సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆధ్యాత్మికం.
0: దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: ఆత్మవిశ్వాసం.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
0: యు నాట్ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీ సింపుల్ టాస్క్.
1: కనుక మీకు ఏదైనా సమయం చిక్కినప్పుడు,
0: ఇఫ్ యూ ఫైండ్ టైం,
1: ఈ పొద్దుపోని మాటలంతా మాట్లాడకుండా,
0: ఇన్స్టెడ్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్,
1: కాలమును వ్యర్థము గావించకుండా,
0: వేస్టింగ్ టైం,
1: మీ యొక్క కాయమును పెడమార్గం పట్టించకుండా,
0: వితౌట్ మిస్యూజింగ్ ద బాడీ,
1: లేని యొక్క దుర్మార్గ భావాలంతా మీ తలలో చేర్చకుండా,
0: వితౌట్ ఎంటర్టైనింగ్ వికెట్ థాట్స్,
1: సమయం చిక్కినప్పుడు భగవత్ చింతన చేయండి.
0: యు ఫైండ్ టైమ్, థింక్ ఆఫ్ గాడ్.
1: అది మీ యొక్క నిజమైనటువంటి భవిష్యత్తుకు ఒక పెద్ద తీరని ధనం.
0: ఇట్ ఈస్ ద వెల్త్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
1: కనుక అట్టి శాశ్వత ధనాన్ని మీరు సంపాదించాలి.
0: అక్వైర్ దట్ పర్మనెంట్ వెల్త్.
1: శాశ్వత కీర్తిని మీరు సంపాదించాలి.
0: అక్వైర్ దట్ పర్మనెంట్ రెప్యుటేషన్, నేమ్.
1: అప్పుడే మీ యొక్క జీవితం సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ యువర్
1: సమాజంలో ప్రవేశించండి.
0: ఎంటర్ ఇన్ టు ద సొసైటీ.
1: ఈ సాంఘిక సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయండి.
0: అండ్ యూ ఆల్సో సర్వ్ ద సొసైటీ అండ్ డెవలప్ ద సొసైటీ.
1: వారి ప్రేమకు మీరు పాత్రలు కాండి.
0: అండ్ డిజర్వ్.
1: అహంకారాన్ని నిర్మూలన చేసుకోండి.
0: అండ్ బీ ఈగోలెస్.
1: దేహాభిమానాన్ని పూర్తి మీరు దూరం చేసుకోండి.
0: గివ్ అప్ ఆల్ ద బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహం ఎందుకోసం వచ్చింది?
0: వై ద బాడీ?
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది.
0: బాడీ ఈస్ గిఫ్టెడ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద రైచస్ డీడ్స్ అండ్ యాక్ట్స్.
1: కనుక
0: సో
1: మీరు నిత్యము మీరు శ్రవణం చేసేటువంటి విషయాలు ఏ ఒక్కటి రెండైనా కూడాను హృదయంలో దాచుకోండి.
0: అవుట్ ఆఫ్ ఆల్ దట్ యూ లిసన్ ఎవ్రీ డే, అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఆర్ టూ.
1: అన్ని దాచుకోవడానికి ఈ పెట్టెలో స్థలం ఉండదు.
0: ఇన్ఫాక్ట్ యూ మే నాట్ బి ఏబుల్ టు కంటైన్ ఆల్ దట్ యూ లిసన్.
1: ఒకటి రెండు ఇంపార్టెంట్ అయినా మీరు దాచుకోండి.
0: అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఆర్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్.

0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, సర్వం కల్విదం బ్రహ్మ, విశ్వం విష్ణు స్వరూపం, ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు అండ్ గాడ్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్. భాస్కర బింబే దీప్తం దైవం, సూర్యుని యొక్క కిరణముల యొక్క ముందు ప్రకాశించేటువంటి వాడు, ప్రకటించేటువంటి వాడు దైవమే.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ షైన్స్ అండ్ డిక్లర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రేస్ ఆఫ్ సన్.
0: లోచన మధ్య సుప్తం దైవం, ప్రతి మానవుని యొక్క నేత్రముల మధ్య జగత్తును చూపించి, ప్రకటింపజేసి, వికసింపజేసి, ప్రకాశింపజేసేటువంటి వాడు దైవం.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ మేక్స్ ద ఐ ఫంక్షన్ అండ్ సీ అండ్ ఎంజాయ్ ది మేనిఫెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ద వరల్డ్.
0: చితకర మండల గుప్తం దైవం, చంద్రుని మధ్య ఉన్నటువంటి యొక్క చల్లదనము, తెల్లదనము, లోక శాంతిని అందించేటువంటి యొక్క దివ్యత్వము దైవమే.
1: ద కూల్నెస్, ద వైట్నెస్ అండ్ ద ఇమెన్స్ పీస్ విచ్ మూన్ కన్ఫర్స్ ఆన్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో గాడ్.
0: త్రిగుణిత భవన వ్యాప్తం దైవం, త్రికాలాత్మకమైనటువంటి ఈ జగత్తునందు, త్రిమూర్తాత్మకమైనటువంటి ఈ జగత్తునందు త్రిగుణ స్వరూపంలో ప్రకటించేటువంటి యొక్క దివ్యత్వం భగవంతమే.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ టైమ్స్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ త్రీ మూర్తిస్ ట్రినిటీ, ఇట్ ఈస్ గాడ్ హూ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: ప్రకృతి యొక్క చిత్రము మహావిచిత్రము.
1: ద నేచర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ రాదర్ వండర్ఫుల్.
0: ఎవ్వరూ దీనిని గుర్తించలేరు.
1: నో వన్ క్యాన్ రియలైజ్ దిస్.
0: ముంచిన, తేల్చిన, అనుగ్రహించిన, ఆగ్రహించిన ప్రకృతి.
1: ఇట్ ఈస్ ది నేచర్ విచ్ కెన్ గివ్ యూ, కన్ఫర్ ఆన్ యూ గ్రేస్, or which can show its own anger, which can confer everything on the man.
0: Jeeva koti paina adhipathyam prakruti di.
1: Nature exercises its own mastery over man.
0: Ee prakruti trigunatmakamainatundi.
1: This nature and creation consists of three qualities.
0: Ee trigunatmakamainatundi prapanchame త్రిమూర్తి స్వరూపం.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ క్వాలిటీస్ ఈజ్ ఆల్సో ది ఫార్మ్ ఆఫ్ ట్రినిటీ.
0: ఇవి ఏ సృష్టి స్థితి లయమునకు త్రిగుణములే మూల కారణం.
1: ఫర్ ది క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిజల్యూషన్ ఇట్ ఈస్ దీస్ త్రీ క్వాలిటీస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో
1: the form and the nature of these three qualities,
0: vishesha vikaralato
1: the special features and the way that they function,
0: sarasa sallapalato
1: the joy and the sorrow they are capable of conferring,
0: lokaralo prakashinchetundi prakatimpa chesetundi trigunamdi.
1: It is these three very qualities which fill the world with all these things and which make the creation express itself in all this variety.
0: Manavudu digga jeevitam kosam kaadu aashinchavalsinadi, divya jeevitam kosam aashinchali.
1: What man should aspire for is not for a long life but for divine life.
0: Divyamainatunte ee prakruti yandu divyamainatunte manavattamu divyattanni pondatame pradhana kartavyam.
1: The most important duty of humanity is to see that they become divine as they are living in the divine nature.
2: సృష్టి యొక్క రహస్యము సృష్టికర్తకు తప్ప అన్యులకు అర్థం కాదు.
1: ద సీక్రెట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ నోన్ టు ద క్రియేటర్ అలోన్ టు నన్ ఎల్స్.
2: సృష్టి యొక్క రహస్యమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి వారే ఈ సైంటిస్ట్.
1: ద సైంటిస్ట్ ఆర్ దోస్ హూ ట్రై టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్.
2: ఈ సృష్టి యొక్క రహస్యమును కూడాను పరిపూర్ణంగా ఎవరు కూడాను గుర్తించలేరు.
1: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీ ఆఫ్ నేచర్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
2: ఈ వైజ్ఞానమునందు ఈనాటి పరిశోధన రేపటికి పాతదైపోతుంది.
1: ఇన్ సైన్స్ టుడేస్ రీసెర్చ్ బికమ్స్ అవుట్ డేటెడ్ టుమారో.
2: రేపటి దినం యొక్క పరిశీలన ఎల్లుండికి పాతదైపోతుంది.
1: అండ్ టుమారోస్ రీసెర్చ్ గెట్ ఎక్స్ప్లోడెడ్.
2: కానీ ఈ వైజ్ఞానిక వ్యక్తి యందు పాతదంతా రోతదిగా భావించుకుంటూ పోతుంటాడు.
1: ఇన్ ద సైన్స్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్.
2: కనుక సృష్టి అంతా కూడాను కేవలము క్షణ క్షణములకు మార్పు చెందినటువంటిది.
1: సృష్టి ది క్రియేషన్ అండర్గోస్ కంటిన్యూస్ చేంజ్.
2: ఇది నిత్యమైనది సత్యమైనటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్ నాట్ ఎటర్నల్.
2: నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క తత్వము సృష్టికర్తనే.
1: ఇట్ ఈస్ ది క్రియేటర్ హూ ఈస్ పర్మనెంట్ హూ ఈస్ ఎటర్నల్ అండ్ హూ ఈస్ ట్రూత్.
2: సృష్టికర్తను పరిశీలన చేసి పరిశోధన చేసి సృష్టికర్తను పొందేటువంటిదే ఆధ్యాత్మిక మార్గం.
1: స్పిరిచువాలిటీ ఈజ్ దట్ పాత్ విచ్ మేక్స్ యూ ఫస్ట్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద క్రియేటర్ అండ్ అండర్స్టాండ్ క్రియేటర్ అండ్ దెన్ గో ఫర్ క్రియేషన్.
2: ఈ చరాచర ప్రపంచమంతా కూడాను కేవలం త్రిగుణాత్మకమై ఉన్నటువంటిది.
1: ద ఎంటైర్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అలోన్.
2: కనుక గుణాతీతమైనటువంటి తత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తిత్వమే నిజమైనటువంటి మానవత్వం.
1: ద రియల్ హ్యుమానిటీ కన్సిస్ట్ ఆఫ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ట్రాన్సెండెంటల్ ట్రూత్ రాదర్ దాన్ ద ట్రూత్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు ది చేంజెస్.
2: భగవంతుడు ఆత్మస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
2: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మమన్నా సత్యమన్నా అనంతమన్నా ఆత్మ అన్నా భగవంతుడన్నా దేవుడన్నా ఇవి అన్ని కేవలము ఒక్క పదం యొక్క పర్యాయములే.
1: ట్రూత్ విజ్డమ్ ఇన్ఫినిటీ డివినిటీ ఆల్ దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్.
2: కనుక మొట్టమొదట ఆత్మ నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ ఆత్మ.
2: అయితే పంచభూతముల యందు పంచతత్వముల యొక్క తత్వాన్ని ఇముడ్చుకుని ఉంటున్నాయి.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావ్ ఇంబెడెడ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ ద ఫైవ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపుల్స్.
2: ఈ పంచభూతముల నుండి కూడాను పంచీకృతము ఆరంభమైంది.
1: పంచీకృత హ్యాస్ ఎమనేటెడ్ ఫ్రమ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: ఈ పంచీకృత భావము నుండి ఆవిర్భవించినటువంటివే ఈ త్రిగుణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ దిస్ పంచీకృత.
2: ఈ త్రిగుణముల యొక్క ఆకారమే ఈ విశ్వము.
1: దిస్ వరల్డ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్.
2: ఈ విశ్వమునందు సత్వ రజో తమో గుణములు అనేటువంటి త్రిగుణాత్మక స్వరూపము నిండి ఉంటున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అలూన్ సత్వ రజ అండ్ తమో.
2: ఈ సత్వ సృష్టి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ అండర్స్టాండ్ ది క్వాలిటీ ఆఫ్ సత్వ.
2: సత్వ సృష్టి యొక్క సమస్తి యొక్క సత్యాంశమే అంతఃకరణ.
1: అంతఃకరణ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది కలెక్టివిటీ ఆఫ్ ది క్రియేషన్.
2: పంచభూతముల యొక్క సమష్టి సత్వాంశమే ఈ అంతఃకరణ.
1: దిస్ అంతఃకరణ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సత్వ అసోసియేటెడ్ విత్ 5 ఎలిమెంట్స్.
2: అయితే ఈ ఆకాశము నుండి కూడాను సప్త సృష్టి అయినటువంటి యొక్క ఇది వ్యష్టి సత్తాన్ని అనుభవిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ దిస్ ఈథర్ స్కై వాట్ హాజ్ ఎమినేటెడ్ యాజ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేషన్ హ్యాస్ ఎంజాయ్డ్ ఆల్వేస్ దిస్ సత్వ క్వాలిటీ ఇట్సెల్ఫ్.
2: ఈ పంచభూతముల్లో ఆకాశము మొదటిది.
1: అమంగ్ ద 5 ఎలిమెంట్స్ ఈథర్ ఇస్ ద ఫస్ట్ వన్.
2: ఈ ఆకాశం యొక్క వ్యక్తితత్వం నుండి కూడాను శుద్ధ సత్వం అనేటువంటి యొక్క అంశం ఒకటి బయలుదేరింది.
1: ఎ ప్యూర్ సత్వ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఆకాశ ఆర్ స్కై.
2: ఇదియే మానవ ఆకారమునకు ప్రథమ స్థానం.
1: దిస్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ద హ్యూమన్ ఫార్మ్స్ ఇన్ ది వెరీ
2: మానవత్వమునకు ఈ విధమైన అంశముల యొక్క ప్రభావము ప్రసక్తి పరిపూర్ణతను ప్రారంభం కావటం.
1: ది ఫుల్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది హ్యూమన్ ఆస్పెక్ట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దిస్ అలోన్.
2: కనుక ఆకాశం యొక్క వ్యష్టి సత్వము నుండి కూడాను చెవి అనేటువంటిది పుట్టింది.
1: ఫ్రమ్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఈథర్ అండ్ ఫ్రమ్ సత్వ దిస్ శరీర్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్. ద ఇయర్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్.
2: ఇంకా రెండవదైనటువంటిది గాలి. ఇది రెండవ భూతం పంచభూతముల్లో.
1: ద సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఎయిర్.
2: ఈ గాలి నుండి వ్యష్టి సత్వమైనటువంటి యొక్క అంశమే చర్మము.
1: ద ఇండివిజువలైజ్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎయిర్ ఈజ్ ద స్కిన్.
2: మూడవదైన అగ్ని.
1: ద థర్డ్
2: అగ్ని యొక్క వ్యష్టి సత్వాంశమే కన్ను.
1: ది ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫైర్ ఈజ్ ది ఐ.
2: నాలుగవదైనటువంటి యొక్క నీరు. దీని వ్యష్టి యొక్క సత్వాంశమే నాలుక.
1: ది సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ ద టంగ్.
2: ఐదవదైనటువంటి యొక్క భూతము కేవలము ప్రకృతి.
1: ద ఫిఫ్త్ ఎలిమెంట్ ఈజ్ ప్రకృతి నేచర్.
2: ప్రకృతి యొక్క వెస్టి సత్వాంశమే ముక్కు.
1: ది ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ నేచర్ ఈజ్ ద నోస్.
2: కనుక శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ భూతములు ఈ యొక్క ప్రథమం నందు సాత్వికమైనటువంటి యొక్క శుద్ధ సత్వం నుంచి ఆరంభమైనాయి.
1: దీస్ 5 ఆస్పెక్ట్స్ ద సౌండ్ ద టచ్ ది టేస్ట్ ద స్మెల్ అండ్ ది
2: అయితే
1: ఆల్ దీస్ హావ్ కమ్.
2: ఒక్కొక్క భూతములకు వ్యష్టి భూతము కనుక ఆ వ్యష్టి నుండి ఆవిర్భవించినటువంటి ఈ అంగములు ఒక్కొక్క పనికి మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
1: ఇన్ ఇండివిజువల్ దేర్ ఆర్ దీస్ 5 సెన్సెస్. ఈచ్ సెన్స్ కెన్ బి యూస్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్.
2: ఆకాశం యొక్క గుణము శబ్దము.
1: ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఈథర్ ఇస్ సౌండ్.
2: శబ్దమునకు చిహ్నము చెవి.
1: ది సింబల్ విచ్ ఇస్ అసోసియేటెడ్ ఆర్
2: చెవి కేవలము వినుట మాత్రమే తప్ప అన్యము ఎరుగదు.
1: ద సెన్స్ మెంట్ ఫార్ హియరింగ్ దిస్ సౌండ్ ఈజ్ హియర్. దిస్ కెన్ హియర్ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్ కెన్ బి డన్ బై దాట్.
2: అదే విధముగానే రెండవ భూతమైనటువంటి గాలి. ఇది స్పర్శ. ఇది కేవలము చర్మము.
1: ది సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఎయిర్ అండ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ టచ్.
2: ఇది స్పర్శ తప్ప ఇది శ్రవణం చేయటం వీలు కాదు.
1: స్కిన్ ఈజ్ మెంట్ ఫార్ ఎక్స్పీరియన్సింగ్ టచ్.
2: దీనికి శ్రవణ శక్తి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ ఆఫ్ హియరింగ్.
2: మూడవది అగ్ని.
1: ది థర్డ్ వన్ ఈజ్ ఫైర్.
2: ఇది కన్ను, దీని అంశము.
0: దిస్ ఆస్పెక్ట్ ఈజ్ ఎక్స్ప్రెస్,
2: ఇది చూడగలదే కానీ స్మరించలేదు.
0: ఐ కెన్ సీ బట్ కెనాట్ ఎంజాయ్ టచ్.
2: నాలుగవది నీరు, ఇది జిహ్వ, నాలుక.
0: టంగ్ ఈజ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్,
2: నాలుక రుచి చూడగలదే కానీ వ్యక్తిని చూడలేదు.
0: ఇట్ కెన్ ఎంజాయ్ టేస్ట్ బట్ ఇట్ కెనాట్ సీ ది ఫార్మ్ ఆఫ్ ఎ పర్సన్.
2: ప్రకృతి యొక్క అంశము ముక్కు.
0: నోస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్,
2: ఇది వాసన చూడగలదే కానీ రుచిని చూడలేదు.
0: ఇట్ కెన్ స్మెల్ బట్ కెనాట్ టేస్ట్.
2: అయితే ఇవి అంశముల యొక్క ప్రతిబింబములు కౌట చేత ఒక్కొక్క గుణము మాత్రమే ఇది స్వీకరిస్తూ వచ్చింది.
0: As these five senses are only a reflection of the five elements, each particular
2: sense... samasti swarupamainatundi panchabhutamulu yokka swarupame antakarana.
0: But antakarana is the collective aspect of all these five elements.
2: Antakarana ku shabda sparsha roopa rasa gandhamulu annintini anubhavincheetundi adhikaram untundadi.
0: Antakarana has the power to enjoy all these sounds, touch, smell, form and taste.
2: Kanukani అంతఃకరణ అనగా ఇవి కేవలము శబ్దస్పర్శ రూప రసగంధాదులు జ్ఞానేంద్రియములకు మాత్రమే సంబంధించినటువంటిది.
0: దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ అంతఃకరణ ఆర్ ఎంజాయిడ్ త్రూ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
2: అయితే ఈ జ్ఞానేంద్రియములు దేహమునకు వెలుపలవా లేక లోపలవా అని విచారిస్తే ఇవి అంతర్బహిర్ స్వరూపాలు.
0: These five senses, gnanendriyas, when one inquires whether they are external to man or internal to man, they are having both the aspects.
2: Andre karmendriyam lenatundi chevu maatrame untundi gnanendriyam anetundi vinishakti lekapoyinappudu chevu undi prayojanam ledu.
0: If there is a sense organ ear but does not have the power of hearing, this ear is useless.
2: Gnanendriyam anetundi vinishakti undi karmendriyam ane chevu lekapothe idi kudunu vinaledu.
0: This ear, again, if it exists but it doesn't have the power of hearing, which is given by Gnanendriya.
2: Gnanendriya Karmendriyam yokka sammirtamaina swaroopame ee yokka vesti yokka tattvam.
0: The aspect of individual is a combination of the both Karmendriyas and Gnanendriyas.
2: Loud speakers bayata pettaru.
0: The loud speaker is kept outside of the
2: loud speaker untundi ikkada mic lekapothe loud speaker prayojanam ledu.
0: If there is no mic but there is a loud speaker, it is useless.
2: Akkada speaker undi ikkada speaker lekapothe prayojanam ledu, loud speaker unte prayojanam ledu.
0: If there is only mic without speaker, it is also useless.
2: Speaker undi loud speaker lekapothe nu prayojanam ledu.
0: If there is no speaker and no loud speaker also, then it is useless.
2: కనుక ఇక్కడ మైక్ స్పీకర్ రెండింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఇక్కడ తత్వాన్ని అక్కడికి, అక్కడ తత్వాన్ని ఇక్కడికి ప్రసరింపచేస్తుంది.
0: ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద స్పీకర్ అండ్ ద మైక్ విచ్ కెన్ ప్రొడ్యూస్ అ సౌండ్ అండ్ రిలేట్ త్రూ లౌడ్ స్పీకర్.
2: కనుకనే ఈ శుద్ధ సత్వమైనటువంటి యొక్క సప్తగుణ సంపత్తియే శబ్ద స్పర్శ రూప రసగంధాదు.
0: దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సౌండ్, టచ్, form, taste and hearing, all these are the aspects of
2: sattva gunamku maatrame sambandhinchinatundi.
0: All these relate to the quality of sattva alone.
2: Rajogunam yokka samasti panchabhutamulu yokka swaroopame pranamu.
0: The aspect of rajo quality and in its all in its collective form is the form of prana.
2: Sattva gunam yokka పంచభూత స్వరూపమైనటువంటిది అంతఃకరణ అయితే రజోగుణము యొక్క పంచభూతము యొక్క సమస్త స్వరూపము ప్రాణంగా నిలిచింది.
0: ది కలెక్టివ్ ఫైవ్ ఎలిమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ సత్వగుణ ఈజ్ అంతఃకరణ. ది కలెక్టివ్ ఫైవ్ ఎలిమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రజోగుణ ఈజ్ ప్రాణ ఆర్ లైఫ్.
2: రజోగుణం యొక్క సృష్టి యందు పంచభూతముల యొక్క వ్యష్టి సృష్టి ఆకాశం యొక్క సృష్టి కన్ను.
0: Among these five elements, with reference to Rajoguna, the five elements manifest itself in the form of the eye.
2: Inka rendu bhutamainatundi yokka vayu. Ee vayu yokka vesti swaroopam yokka binduvu cheyi.
0: Hand is the
1: hand is the individualized form of the five elements in the aspect of Rajoguna.
2: Rajoguna srishti yandu moodavudainatundi yokka vyastiswarupamainatundi agni yokka srishti kalu.
1: Among the five elements with reference to Rajoguna, the individual aspect or limb which represents that is leg.
2: Nalugu aidi ainatundi yokka gali prakruti yokka vyasti yokka srishti malamutramulu visarjinchu pradeshamulu.
1: The other two aspects of air and nature among the five elements with reference to Rajoguna are represented in a human being in the organs of excretion.
2: Ikkada chakkaga gurtinchavalsinatundi vishayam.
1: There is a particular thing which you have to very carefully understand.
2: Saptaguna srishti yandu vyasti srishtiga vachinatundi aakasam yokka modati srishti chevi.
1: In with reference to sattvaguna, representing ether is the hand, ear.
2: Rajoguna nandu vyasti srishti ainatundi aakasam yokka srishti idi kannu.
1: When it comes to Rajoguna, the individualized limb of the five elements, the out of that ether is
2: vata. ఆ యొక్క ఆకాశమునకు ఇద్దరు బిడ్డలు. రజోగుణము యొక్క బిడ్డ కన్ను, సత్వగుణము యొక్క బిడ్డ చెవి.
1: ఫర్ ది ఈథర్ త్రూ సత్వగుణ ఈజ్ బోర్న్ ఇయర్, త్రూ రజోగుణ ఈజ్ బోర్న్ ఐ.
2: ఆకాశం యొక్క మొదటి బిడ్డ చెవి, రెండవ బిడ్డ కన్ను.
1: ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ether is ear, the second child is eye.
2: Modati bidda ainatundi yokka chevi baita vishayanni lopalaku sweekaristundi.
1: Ear is meant for absorbing whatever is externally made in the form of sound.
2: Rendo bidda ainatundi kannu sweekarinchina danini baitiki vidichi pedutundi.
1: The eye is meant to leave out what is taken through the ear. The second aspect of the mouth, the word,
2: ఇంకా సత్వగుణము యొక్క వాయువు యొక్క బిడ్డ చర్మము.
1: The first child of సత్వగుణ is skin.
2: రజోగుణము యొక్క వాయువు బిడ్డ చేయి.
1: The second child of air through రజోగుణ is hand.
2: ఎక్కడైనా దేహం పైన ఒక చీమ పారాడుతూ ఉంటుంటే ఈ స్పర్శ తెలుసుకుంటుంది చర్మం.
1: ది పవర్ ఆఫ్ టచ్ విల్ మేక్ యూ నో ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ అన్ హ్యాండ్ క్రాలింగ్ ఆన్.
2: తెలుసుకున్న తక్షణమే చేయి తీసి పారవేస్తుంది.
1: ది మోమెంట్ యూ కమ్ టు నో ఆఫ్ ఎన్ హ్యాండ్ ఆన్ యువర్ బాడీ, ది హ్యాండ్ టేక్స్ ఇట్ అవే అండ్ త్రోస్ ఇట్.
2: ఏతావాత సత్వగుణము యొక్క అంశములు స్వీకరించటము.
1: The sum and substance of it is the things associated with sattvaguna receive things.
2: Rajogunam yokka santati danini visarjinchatam.
1: The children of rajoguna help in taking that out of your system.
2: Kanuka ee naadu lokamu ee reetiga unnadante rajogunam sweekaristha undi sattvagunam visarjistha undi. Deeniki ulta seeda antaru, viruddhanga nadustu vastundadi.
1: Today's position is contrary to its natural way. Rajoguna is absorbing and sattvaguna is throwing out.
2: Srishti yokka rahasyamu nija swarupamu sattvagunam maatrame swikarinchali.
1: This nature and the mystery and the secret of nature is that sattvaguna should receive things.
2: Rajogunam yokka tattamune visarjinchali.
1: Rajoguna should throw it out or give up those things which are absorbed by sattvaguna.
2: Kanuka mottamoti ee prakrutiki sattvagunam e mottamoti padamu.
1: The first word associated with the entire creation is sattvaguna.
2: Ee prakrutiki stree ani oka peru.
1: One equivalent, one meaning of this creation, the nature is it is a woman. Stree
2: అనగా సకార తకార రకారములతో కూడినటువంటిదే స్త్రీ.
1: దిస్ స్త్రీ కన్సిస్ట్ ఆఫ్
3: త్రీ సిలబల్స్ సకార తకార అండ్ రకార. అనగా సకార తకార రకారం అనగా ఏమిటంటే మొట్టమొదట సాత్వికము స్వీకరించాలి.
0: దీస్ త్రీ సిలబల్స్ సకార తకార రిప్రజెంట్ త్రీ థింగ్స్. సకార రిప్రజెంట్స్ యూ షుడ్ రిసీవ్.
2: రెండవది తకారమనే తమో గుణమును అనగా మర్యాదగా వినయగా ఈ విధమైనటువంటి యొక్క అనకువగా ఉండేటువంటి గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
0: దిస్ తకార రిప్రజెంట్స్ తమో గుణ. యు షుడ్ బి హంబుల్ ఒబీడియంట్.
2: రకారమనేటువంటిది కట్ట కదపడది.
0: రకార ఈజ్ ది లాస్ట్ అమంగ్ ద త్రీ సిలబల్స్.
2: ఇక్కడ కొన్ని సమయములందు కొన్ని దీక్షను కొన్ని ప్రతిజ్ఞలను కొన్ని విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి యొక్క చర్యలను తీసుకోవాల్సి వస్తుంది.
0: సర్టన్ సర్కమ్స్టాన్సెస్ నెసెసిటేట్ టేకింగ్ ఎ ఫ్యూ వోస్ అండ్ టేకింగ్ ఎ ఫ్యూ రెజల్యూషన్స్.
2: కనుక రజోగుణం అనేటువంటిది విధి లేనటువంటి పరిస్థితి యందు కట్టకడపటికి స్వీకరించవలసినటువంటిదే కానీ మొట్టమొదటి స్వీకరించవలసింది కాదు.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ రజోగుణ అండర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ అండ్ కంపెలింగ్ సర్కమ్స్టాన్సెస్ అలోన్ మస్ట్ బి యాక్సెప్టెడ్. Otherwise, in the normal course, Rajoguna should not have any place.
2: Prakriti yokka rahasyamulandu prathamamulo prarambhamayyetundi sakarame sakarame.
0: In the
2: ane sattvikamu.
0: In understanding the mystery of nature, one has to see that nature starts with sakara and sattvaguna.
2: Kanuka prati manavudu kudanu sattvaguna amshamulandu sattvaguna prakriyendu sattvaguna bimbamulandu సత్వగుణ తేజస్సునందు సత్వగుణ మార్గమునందు సత్యగుణ ప్రవర్తమునందు మానవత్వము అభివృద్ధి గావించుకోవాలి.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు డెవలప్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ ద నేచర్ ఆఫ్ సత్వగుణ, ఇట్స్ రెస్ప్లెండెన్స్, ఇట్స్ గ్రేట్ క్వాలిటీస్, ఇట్స్ సేక్రెడ్ క్వాలిటీస్.
2: ఇంకా తమో గుణం యొక్క సృష్టి ఏ విధంగా ఉంటుండాలంటే పంచభూతముల యొక్క మిశ్రమమై ఉంటుండాలి.
0: వెన్ యూ కమ్ టు తమో గుణ, you have a combination of these five elements in all the creation associated with tamo guna.
2: ikkada panchabhutamulu paripurna bhutamulu ikkada mishram kaaledu.
0: The full elements are not mixed or
2: combined. panchikrutamulu ikkada cheripoyayi.
0: It is these panchikrutas which have come together and formed into tamo guna.
2: anega deeniki oka chakkani idi andariki artham ayyetundi vishayam kaadu. కాబట్టి అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత ప్రాపంచిక సంబంధమైన విషయంలో మీకు ఒక ఉపమానాన్ని చెప్తాను.
0: దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ రాదర్ డిఫికల్ట్ ఫర్ ఎవరీ వన్ టు అండర్స్టాండ్. ఇన్ ఆర్డర్ టు మేక్ థింగ్స్ సింపుల్ అండ్ క్లియర్, ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ వర్లీ ఎగ్జాంపుల్ అండ్ మేక్ ఇట్ క్లియర్.
2: ఇక్కడ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఇవి ఐదు ఐదు వ్యక్తి స్వరూపాలు.
0: Ether, air, fire, water and earth, these are all five individual entities.
2: ee 5 mandi okka chota koodinaru.
0: Let us just say these five people representing these five have come together.
2: Okkokkari daggara okkokka rupayi untundi.
0: Each one has 1 rupee with him.
2: Ee aakasham anetundi vaadu tana rupayi ni chillaraga maarchadu.
0: This individual called ether converted this rupee into small changes.
2: Ardha rupaye tana daggara pettukoni rendu rendu analu nalugurikki panchutu vachadu.
0: He retained with himself half a rupee. The remaining half a rupee he distributed equally among the remaining four.
2: Ade vidhamga rendo bhootamainatunti yokka vayu kudanu dan tana rupayani chillara chesi అర్ధ రూపాయి తన దగ్గర పెట్టుకుని తాను కూడాను రెండు రెండు రూపాయలు అంత నలుగురికి పంచుతూ వచ్చాడు.
0: సిమిలర్లీ ది ఎయిర్ డివైడెడ్ ఇట్స్ రూపీ ఇంటూ టూ హాఫ్, రిటైన్ హాఫ్ విత్ ఇట్ అండ్ రిమైనింగ్ హాఫ్ రూపీ వాస్ డిస్ట్రిబ్యూటెడ్
2: పద్ధతిని మూడవ అగ్ని కూడాను అనుసరిస్తూ వచ్చింది.
0: ద సేమ్ థింగ్ వాస్ ఫాలోడ్ బై ఫైర్ ఆల్సో విత్ ఇట్స్ రూపీ.
2: తిరిగి జలము కూడాను ఇదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
0: సేమ్ థింగ్ వాస్ ఫాలోడ్ బై వాటర్ ఆల్సో.
2: పృథ్వీ కూడాను అంతే ఈ పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
0: ఆల్సో ఫాలోడ్ ది సేమ్.
2: ఈ విధంగా అనుసరిస్తూ రావటం చేత కట్టకటప్పటికి ఏమైపోయింది, అందరి దగ్గర రూపాయి రూపాయి రూపాయిగానే మిగిలింది.
0: బై దిస్ ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ ఈచ్ వన్ హ్యాడ్ 1 రూపీ.
2: అయితే ఈ రూపాయలు ఏ విధంగా ఒక్కొక్క రూపాయిగా మిగిలినాయి? పూర్వము గట్టి అయినటువంటి ఒకే రూపాయి ఉండినది, ఇప్పుడు చిల్లరతో కూడినటువంటి రూపాయిగా మారిపోయింది.
3: Earlier, there was an undivided single rupee with each one. But now, each one is having rupee, but in changes, smaller coins.
2: అనగా పూర్వముండినటువంటి యొక్క పంచభూతములనేటువంటిదే గట్టి రూపాయి. ఈ చిల్ల రూపాయలే పంచీకృతములు అని.
3: దిస్ పంచభూతాస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దిస్ అన్డివైడెడ్ రూపీస్ యాజ్ సచ్. బట్ వెన్ దేవర్ కన్వర్టెడ్ ఇన్ టు చేంజెస్
2: పంచీకృతంతో కూడినటువంటి మానవత్వము చిల్లర రూపాయలుగా చలామణి అవుతుంటుండాలి.
3: The human beings which are made up of this panchikruta are like the changes coming together and becoming one rupee.
2: Anaga bhinna bhinna bhavamulato koodi vastundadi.
3: That means to say that they are having different feelings associated with elements.
2: Ekatvanni anekatvanga bhavinchindi.
3: On account of this, unity is perceived as diversity.
2: Puramu anekatvamainatundi ekatvanga undetundi.
3: Earlier, without diversity there was unity, total unity.
2: Adi rupayiki 16 analu anedi puram.
3: That means that one rupee had 16 anas earlier.
2: Ikkada manishiki 16 gunalu ani.
3: Here man has 16 qualities.
2: Veetine aadhyatmika tattvam nandu shodashakalalu annaru.
3: In spiritual parlance this has been described as 16 aspects.
2: Ee 16 ee 18 kalalu emiti vi?
3: What are these 16 aspects?
2: 16 kalalu.
3: 16 aspects.
2: Ikkada 5 panchendriyamulu,
3: 5 senses,
2: 5 gnanendriyamulu, karmendriyamulu, 5 karmendriyamulu, 5 gnanendriyamulu.
3: 5 the organs of action, 5 the organs of
2: knowledge. Ee udhavinchinatvanti yokka panchabhutamulu 5.
3: And 5 elements.
2: Ikkada manasu okati. Ive 16 కళలు.
3: అండ్ వన్ మైండ్ టుగెదర్ బికమ్ 16.
2: ఇవి కేవలం భగవంతుని ఎందే 16 కళలు ఉంటున్నాయని భావించడం చాలా వెర్రితనం.
3: ఇట్ ఈస్ రాదర్ రాంగ్ అండ్ మిస్టేకన్ నోషన్ టు కన్సిడర్
2: వ్యక్తి కూడాను 16 కళలతో ఉంటున్నాడు.
3: నాట్ మెర్లీ గాడ్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్.
2: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం. ఈశావాసుకోపనిషత్తును ఈశ్వరుడు సర్వత్రా ఉంటుండేటువంటి వాడు. ఈశ్వర సర్వభూతానాం.
3: That is why it is said God permeates everything, God dwells in every being.
2: ఈ మానవుడు ఏకత్వాన్ని అనేకత్వంగా మార్చడానికి వచ్చిన కారణం ఏమిటి? 16 కళలు.
3: అండ్ వన్ మైండ్ టుగెదర్ బికమ్ 16.
2: ఇవి కేవలం భగవంతుని ఎందే 16 కళలు ఉంటున్నాయని భావించడం చాలా వెర్రితనం.
3: ఇట్ ఈస్

0: అనేకత్వంగా మార్చడానికి వచ్చిన కారణం ఏమిటి?
1: వై ఇస్ ఇట్ దట్ ఇండివిజువల్ ఈస్ పర్సీవింగ్ ది డైవర్సిటీ ఇన్ యూనిటీ?
0: దీనికి అభిష్టములే మూల కారణం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ డిజైర్.
0: ఈ అభిష్టములు కూడాను క్రమక్రమేణా కూడాను మితిమీరిపోతూ వచ్చాయి.
1: ఈవెన్ దీస్ డిజైర్స్ గ్రాడ్యువల్లీ బికేమ్ ఎక్సెసివ్, అవుట్ ఆఫ్ లిమిట్స్.
0: ఈ పంచభూతములకు సంబంధించినటువంటి యొక్క వాంఛలు అత్యవసరమే.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ డిజైర్స్ అసోసియేటెడ్ విత్ 5 ఎలిమెంట్స్.
0: ఇవి క్రమక్రమేణా మితిమీరిపోవటం చేత మతి భ్రమణ జరిగింది.
1: బట్ అన్ అకౌంట్ ఆఫ్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్ దేర్ ఈస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: ప్రతి ఒక్కటి అప్పటికప్పటికే ఫలితం లభించాలి.
1: హీ వాంట్స్ ఇమ్మీడియట్ రిజల్ట్స్.
0: కాలం కోసం కూడా తాను కాచుకోడు.
1: హీఈస్ నాట్ ప్రిపేర్డ్ టు వెయిట్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: త్రికాల స్వరూపమైనటువంటిది ఈ త్రిగుణము.
1: ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్.
0: ఈ కాలం వచ్చిందంటే ఏది కూడా ఎవరు కూడా ఆపడానికి వీలు కాదు.
1: వెన్ ది టైమ్ కమ్స్ నో వన్ కెన్ స్టాప్ థింగ్స్.
0: రోకన్మానదు దేహం ఎవ్విధము నన్ను పోషించి రక్షించినను. రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యము నన్ను దాగినను.
1: వాట్ ఎవర్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యూ టేక్ టు ద బాడీ, ఎ డే కమ్స్ వెన్ దిస్ బాడీ విల్ హ్యావ్ టు గో అండ్ యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఓల్డ్ ఏజ్, డిసీజ్ అండ్ సచ్ అదర్ థింగ్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకున్న వ్యక్తులు ఏదో ఆతృత పడుతుంటారు. అక్కడికి పోతే తప్పుతుందో ఏమో మా ప్రమాదం, ఇక్కడ ఉంటే నాకు లభిస్తుందో ఏమో ఆదాయము అని అనుకుంటుంటారు.
1: ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్టిల్ మ్యాన్ గెట్స్ డెల్యూడెడ్ ఇఫ్ ఐ గో టు దట్ పర్టికులర్ ప్లేస్ ఐ మే అవాయిడ్ ది డేంజర్.
0: వచ్చేది రాక తప్పదు.
1: వేర్ ఎవర్ యు గో వాట్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
0: పురుష ప్రయత్నం అత్యవసరం.
1: బట్ హ్యూమన్ ఎఫర్ట్ ఈస్ స్టిల్ ఎసెన్షియల్.
0: ఉండాది తట్టలో పొటాటో చపాతి.
1: దేర్ ఈస్ పొటాటో అండ్ చపాతి ఇన్ ద ప్లేట్.
0: లభించింది
1: అండ్ యూ హావ్ గాట్ ఇట్ నౌ.
0: కానీ తట్టలో ఉండేటువంటిది పొట్టలేక చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి. ఇదే పురుష ప్రయత్నం.
1: ఇన్ ఆర్డర్ దట్ ఇట్ గోస్ ఇన్ టు ద స్టమక్ యూ హావ్ టు గివ్ వర్క్ ఫార్ యువర్ మౌత్ అండ్ హ్యాండ్. దట్ ఈస్ పురుష ప్రయత్న, ది ఎఫర్ట్ ఆఫ్ మ్యాన్.
0: కలియుగ ప్రభావం చేత,
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలి,
0: కోరికల యొక్క బలము చేత,
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్స్,
0: మానవత్వాన్ని విస్మరించి,
1: గివింగ్ అప్ ది హ్యూమన్ నేచర్,
0: అభిష్ట జీవితాన్ని అభిలషించి,
1: అండ్ హీఈస్ ఆస్పైరింగ్ టు హ్యావ్
0: అత్యంత ఉన్నత స్థాయికి పోవాలని చెప్పినది, అతి శీఘ్రంగా పోవాలని షార్ట్ కట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు ఫైండ్ ఎ షార్ట్ కట్ టు రీచ్ ది హైయెస్ట్ లెవెల్ వెరీ షార్ట్లీ ఇన్ ఎ నేరో వే.
0: షార్ట్ కట్ చాలా త్వరగా చేరొచ్చు అనుకుంటారు.
1: యూ వన్ థింగ్స్ బట్ బై షార్ట్ కట్ వన్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్.
0: చూడడానికి డిస్టెన్స్ దగ్గరగా కనిపిస్తుంది.
1: టు సీ ది డిస్టెన్స్ అపియర్స్ టు బి వెరీ షార్ట్.
0: కానీ ఆ షార్ట్ కట్ లోపల అనేక రాళ్లు, ముండ్లు, కంపలు, అనేక రకమైనటువంటి బాధలతో కూడి ఉంటుంటాయి.
1: బట్ ఈ వన్ వాన్స్ టు గో టు షార్ట్ కట్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్.
0: ఇవన్నీ తప్పించుకుని ఆ యొక్క మెయిన్ రోడ్డుకు చేరడానికి, మెయిన్ రోడ్ లో ఇప్పుడు దానికంటే నాలుగింతలు అధికమైనప్పటికీ అది సులభంగా నడిచి అందులో చేరడానికి టైం ఒక్కటే అవుతుంది.
1: ది టైం టేకన్ టు గో ఇన్ ది మెయిన్ రోడ్ అండ్ ది షార్ట్ కట్ ఈస్ వన్ అండ్ ది సేమ్, బికాస్ ఆర్ ట్రాలీ హ్యాస్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ గోయింగ్ ఇన్ ద షార్ట్ కట్. ఇఫ్ హీ గోస్ ఇన్ ద మెయిన్ రోడ్ హీ విల్ నాట్ ఫేస్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్.
0: కానీ మానవుడు ఏదో ఒక త్వరగా చేరేటువంటి ఒక స్థానాన్ని, మార్గాన్ని వెతుకుతూ వస్తుంటాడు.
1: బట్ మ్యాన్ ఈస్ టెంప్టెడ్ టు ఫైండ్ a shortcut all the same.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
1: బట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్.
0: దూరం అయినప్పటికి మంచి రాజమార్గంలో మనం ప్రవేశించాలి.
1: ఈవెన్ ది డిస్టెన్స్ ఈస్ మోర్ బెటర్ ఫాలో ది రైట్ రాయల్ పాత్.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
1: హియర్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: స్వర్గమునకు పోయేటువంటి యొక్క రోడ్డు చాలా చిన్నదిగా ఉంటాదట.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ది రోడ్ లీడింగ్ టు హెవెన్ ఈజ్ వెరీ వెరీ నారో.
0: నరకములకు పోయేటువంటి రోడ్ చాలా పెద్దదిగా కనిపిస్తుంటాదట.
1: ది రోడ్ లీడింగ్ టు హెల్ ఇట్ అపియర్స్ ఇస్ వెరీ బ్రాడ్ అండ్ వైడ్.
0: ఇంత పెద్ద రోడ్డు మెయిన్ రోడ్ గా ఉంటుంటుండాలి, ఇది ట్రంక్ రోడ్ గా ఉంటుండాలి, దీనికి ఇంత పెద్ద రోడ్డు ఎందుకు, భగవంతుని దగ్గర పోవడానికి ఇంత చిన్న రోడ్డు ఎందుకు అని మనం ప్రశ్నించవచ్చును. మన యొక్క బుద్ధిని అనుసరించి,
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ ఓన్ లిమిటెడ్ అండర్స్టాండింగ్ పుట్టే క్వశ్చన్, హౌ ఇస్ ఇట్ దట్ దేర్ ఇస్ సచ్ ఎ నారో రోడ్ లీడింగ్ టు గాడ్, సచ్ ఎ బ్రాడ్ ట్రంక్ రోడ్ లీడింగ్ టు
0: భగవంతుని యొక్క సృష్టి, అనేక రకములైనటువంటి యొక్క

0: విచారణ సలిపి వివేక భావముతో విజ్ఞాన హృదయముతో విశాల తత్వముతో నేర్పరిచినటువంటివి.
1: గాడ్స్ క్రియేషన్ ఇస్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంప్రహెన్సివ్ థింకింగ్ టోటల్ విజ్డమ్ అండ్ ఫుల్ అండర్స్టాండింగ్.
0: నరకమునకు పోయేటువంటి వారు లక్షలు లక్షల మంది, వీళ్ళందరికీ నడచడానికి పెద్ద రోడ్డు కావాలి.
1: Lakhs of people want to go to hell. There is a need for a very broad road so that so many lakhs of people.
0: నరకమునకు పోయేటువంటి వారు ఏ ఒకరో ఇద్దరో నూటికొక్కరో కోటికొక్కరో, వారికి పెద్ద రోడ్డు అవసరం లేదు, చిన్న రోడ్లోనే వెళ్ళొచ్చు.
1: 100 or 1 in 1 crore are likely to go to heaven. Therefore a narrow road is sufficient for them.
0: అదే విధంగానే భగవంతుడు ప్రతి ఒక్కటి కూడాను తన యొక్క సంకల్పంలో యోగక్షేమం వహామ్యహం, అన్నిటి యొక్క క్షేమాన్ని గురించి నిమిత్తమై అన్ని రకమైనటువంటి సృష్టిని ఆచరిస్తుంటాడు,
1: విశ్వాడు. విషింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్, గాడ్ వుడ్ హావ్ టేకన్ అప్రోప్రియేట్ స్టెప్స్ ఫర్ దేర్ వెల్ఫేర్ ఇన్ హిస్ క్రియేషన్.
0: ఒక భక్తుడు తాను శ్రీమంతుడు కావాలని ఆశించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: One devotee aspiring to become rich and wealthy prayed to goddess Lakshmi.
0: భౌతిక వాంఛలు నెరవేర్చుకునే నిమిత్తమై భక్తుడు ఎంతటి శ్రమలకైనా ఓర్చుకుంటాడు.
1: Man is prepared to undergo any troubles,
0: ఎన్ని కష్టాలైనా సహిస్తాడు.
1: He is prepared to bear any difficulties,
0: ఎన్ని నిందల నిష్ఠూరములకైనా గురి అవుతాడు.
1: He is prepared to bear any criticism, censure and condemnation.
0: పారమార్థిక మార్గమునకు ప్రయత్నించేటువంటి భక్తుడు ఏ చిన్న కష్టం జరిగినా కూడాను తాను భరించుకోలేడు.
1: బట్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ ఆస్పైరింగ్ టు గో టు ది స్పిరిచువల్ పాత్, ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు బేర్ ఈవెన్ ఎ స్మాల్ డిఫికల్టీ.
0: దీనిని బట్టి భౌతిక వాంఛలపైన మానవులకు అమితమైనటువంటి అభిమానం ఉంటుండాలి.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దాట్ మ్యాన్ హ్యాస్ అన్లిమిటెడ్ డిజైర్ ఫర్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్.
0: ఈ భక్తుడు లక్ష్మీ కటాక్షము కోసమని గారా ఘోరమైన తపస్సు చేశాడు పాపం.
1: హీ డిడ్ వెరీ రిగరస్ పెనన్స్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ది గ్రేస్ ఆఫ్ లక్ష్మి.
0: లక్ష్మి ప్రత్యక్షమైంది.
1: లక్ష్మి అపియర్డ్ బిఫోర్ హిమ్.
0: నాయన నీకేం కావాలి?
1: వాట్ యూ వాంట్ చైల్డ్? షీ ఆస్క్.
0: నీవే కావాలి తల్లి అన్నాడు.
1: ఐ వాంట్ యు మదర్, హీ సెడ్.
0: అయితే నేను సర్వాలంకార భూషితురాలనై నీ వెంటనే వస్తాను, నీ ముందు నడుచు.
1: విత్ ఆల్ ద జ్యూయల్స్ పుట్ ఆన్ మీ ఐ విల్ ఫాలో యూ, యూ గో ఫస్ట్, ఐ విల్ బిహేవ్ యూ.
0: ఇంటికి వచ్చి ఈ యొక్క నగలన్నింటినీ నీకు అక్కడ విసర్జించి వస్తాను. నేను
1: ఐ విల్ కమ్ విత్ యూ అప్ టు యువర్ హోమ్, లీవ్ ఆల్ దీస్ జ్యువెలరీ విత్ యూ అండ్ దెన్ గో బ్యాక్.
0: కానీ అక్కడ ఒక్క నియమాన్ని మాత్రం పాటించాలని కోరింది ఆమె.
1: షీ సెడ్, బట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ ఇంపార్టెంట్ కండిషన్.
0: నీ ముందు మాత్రమే వెళ్ళు, వెనుకకు మాత్రం తిరిగి చూడకూడదు. వెనుక తిరిగి చూస్తేవా నేను అక్కడే నిలిచిపోతానని సత్యమే చెప్పింది పాపం.
1: షీ టోల్డ్ ది ట్రూత్ అండ్ దట్ కండిషన్ ఈస్ యు షుడ్ బి ఆల్వేస్ లుకింగ్ టు ద ఫ్రంట్, యు షుడ్ నాట్ లుక్ బ్యాక్. ఇఫ్ యు లుక్ బ్యాక్ ఐ విల్ స్టే స్టిల్ దేర్ ఇట్సెల్ఫ్. ఐ లవ్
0: ఆనంద హృదయుడై ఉల్లాసముతో ఉరుకుతూ ఉన్నాడు ముందుకు, ఎప్పుడెప్పుడు నేను ఇంటికి పోయి చేరుతానా అని.
1: He was full of joy, overwhelmed with joy. He was thinking, when would I be able to reach my home?
0: పోయేటప్పటికి చాలా శబ్దాలు ఇస్తున్నారు. ఈమె ఏ ఏ నగలు ధరించిందో ఏమిటో చూడాలని ఒక్క తూరికి వెనక్కి తిరిగి చూచాడు.
1: ఆఫ్టర్ గోయింగ్ ఎ లిటిల్ డిస్టెన్స్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ సౌండ్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ది జ్యువెలరీ, లెట్ మీ హ్యావ్ ఎ లుక్ వాట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ షీ ఈస్ వేరింగ్. హీ టర్న్ బిహైండ్.
0: ఇంటికి పోయేంత వరకు ఓపిక లేకపోయింది పాప ఈ ఆశ.
1: లుక్ అట్ దిస్ మ్యాన్, హీ డిడ్ నాట్ హావ్ పేషెన్స్ అంటిల్ హీ రీచ్డ్ హోమ్.
0: తిరిగి చూసినప్పుడు ఆయన అక్కడే నిలిచిపోయింది, ఇంటికి పోలేదు.
1: ది మొమెంట్ హీ టర్న్ బ్యాక్ she stood still, she did not go.
0: Suchitra asi yokka prabhavam,
1: can you see
0: the anugrahanni pondi kudanu taanu anubhavinchalekapothunnadu.
1: The result of this excessive greed is even after obtaining he has not been able to enjoy it.
0: కనుక భగవత్ అనుగ్రహం అనేటువంటిది నిండుగా దండిగా ఉండినప్పటికీ అనుభవించేటువంటి యొక్క శక్తిని కూడాను మనం సంపాదించాలి.
1: God's grace is overflowing, full and complete, but even to enjoy God's grace one should be really fortunate.
0: అది అనుభవించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలంటే ఆజ్ఞను పాలించాలి.
1: If you really want to earn the capacity to enjoy God's grace, implicitly obey God's command.
0: ఆ లక్ష్మి యొక్క ఆజ్ఞను సరిగా పాటించింటే, పాలించింటే ఆ లక్ష్మీకి వచ్చి చేరిండేటువంటిది కదా.
1: ఇఫ్ ఓన్లీ హి హాడ్ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ లక్ష్మి, షీ వుడ్ హావ్ కమ్ టు ద హోమ్ అండ్ గాట్ ఆల్ ది జ్యువెలరీ.
0: ఆజ్ఞను మీరటం చేతనే లభించినటువంటి లక్ష్మిని కూడా నువ్వు కోల్పోయాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ అవర్ కమాండ్ హీ లాస్ట్ వాట్ హీ గెయిన్ బై వే ఆఫ్ గ్రేస్.
0: లోకము యొక్క స్థితి ఈ రకంగా ఉంటుంటాడు.
1: ది సిచ్యుయేషన్ ఇన్ ద వరల్డ్ ఈస్ ద సేమ్.
0: లోకమంతా కూడాను సత్వరజోతమోగుణముల యొక్క ప్రభావమై ఉంటుండాలి.
1: ది వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ గుణస్, సత్వరజ అండ్ తమో గుణస్.
0: ఈ సత్వరజోతమో గుణముల యొక్క సృష్టి కూడాను మన యొక్క దృష్టి ఎందుకు చేరి ఉంటుండాలి.
1: ఈవెన్ అవర్ విజన్ ఈస్ పర్మియేటెడ్ బై దీస్ త్రీ క్వాలిటీస్, సత్వ రజ అండ్ తమ.
0: మన దృష్టి, మన నేత్రం చూడండి చక్కగా పరిశీలన చేసి.
1: వాచ్ యువర్ ఓన్ ఐ.
0: మొట్టమొదట కొసలేకొస్తానే రెడ్ కలర్, ఇదే రజోగుణం.
1: ఇన్ ది బార్డర్ యు హావ్ గాట్ ద రెడ్ కలర్ దట్ రిప్రజెంట్స్ రజోగుణం.
0: అది దాటుతానే సాత్వికము.
1: వన్స్ యూ క్రాస్ దాట్ దెర్ ఈస్.
0: ఆ సాత్వికులకు మధ్యలోపలే రాజసికం ఉంటుంది, తామసికం ఉంటుండాలి.
1: అండ్ దెన్ ఇన్ ది సెంటర్ దెర్ ఈస్ తమో గుణం.
0: అదే నలుపు,
1: దట్ ఈస్ బ్లాక్.
0: కనుక తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడింటి యొక్క గుణములు మూడు కూడా మన దృష్టి ఎందుకు కూడా ఉంటున్నాయి.
1: యూ కెన్ సీ ది క్వాలిటీస్ అండ్ కలర్స్ అసోసియేటెడ్ విత్ ద క్వాలిటీస్, వైట్నెస్, రెడ్నెస్ అండ్ బ్లాక్నెస్, ఆల్ దీస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ది ఐ ఆల్సో అండ్ ఇన్ ది విజన్ ఆల్సో.
0: దైవం అంటే ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉంటాడు అని విచారణ చేస్తే మనకు ప్రత్యక్ష స్వరూపకంగా ప్రకృతియే మనకు ఆన్సర్ ఇస్తుంటుండాలి.
1: If you ask a question, where does God stay? Nature gives the appropriate answer.
0: Suryodayamu suryastam garistundadi.
1: The sunrise and sunset may be observed.
0: Ee suryodaya suryastamal valla dinamulu yerpadutunnayi.
1: The day is formed by the dawn and the dusk.
0: Ee dinamulu valla nelalu nelala valla samvatsaramulu jarugutunnayi.
1: By this process, days, months, and years are formed.
0: ఇది జరగడానికి కారణం ఏమిటి?
1: What is the basis of this?
0: భూమి తన చుట్టూ తాను గంటకు 1000 మైళ్ల వేగంతో నడుపుతుండాలి.
1: The earth rotates round itself at the speed of 1000 miles per hour.
0: భూమి తన చుట్టూ తాను మాత్రమే గంటకు 1000 మైళ్ల వేగంతో తిరుగుతుంటుండాలి.
1: It is going round itself. At the speed of 1,000 miles per hour.
0: తిరగటం చేతనే సూర్యోదయం సూర్యాస్తములు జరుగుతున్నాయి.
1: On account of this kind of movement, sunrise and sunset
0: కేవలం సూర్యోదయం సూర్యాస్తములు జరిగినంత మాత్రం మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: What is it that you are going to achieve by the sunrise and sunset?
0: కానీ భగవత్ యొక్క సంకల్పం చాలా విశాలమైనటువంటిది.
1: But God's will is rather.
0: ఎవరు దీనిని అర్థం చేసుకోలేరు.
1: No one would be able to understand.
0: అదే భూమి తిరిగి సూర్యుని చుట్టూ కూడాను గంటకు 66,000 మైళ్ల వేగంతో తిరుగుతుండాలి.
1: The same earth is revolving round the sun at the speed of 66,000 miles per hour.
0: చూసా, తన చుట్టూ తాను 1000 మైళ్లు గంటకు తిరుగుతూ ఉంటే సూర్యుని చుట్టూ 66,000 మైళ్లు తిరుగుతుంటుండాలి.
1: When it is going round itself at the speed of 1000 miles an hour, it is going round the sun at the speed of 66,000.
0: సూర్యుని చుట్టూ తిరగటం వల్ల ఏమైపోతుందది? ఋతువులు ఏర్పడుతున్నాయి.
1: On account of the movement of earth round the sun, seasons are formed.
0: ఈ ఋతువుల వల్ల వర్షములు లభిస్తున్నాయి, పంటలు పండుతుండాలి, వంటకు ఏమి తక్కువ లేకుండా ఉంటుండాలి.
1: On account of the formation of seasons, there is rain, crops and food for partaking by the man.
0: కనుక మన యొక్క ఆహార విహారములకు ఈ యొక్క భూమి యొక్క తత్వము ఎంత ఉపకారంగా ఉంటుండాలి.
1: ది నేచర్ అండ్ ది వే దట్ అర్త్ రొటేట్స్ ఇట్సెల్ఫ్ ఈస్ గివింగ్ అస్ ఫుడ్, హౌ యూస్ఫుల్ ఇట్ ఈస్ ఫర్ అస్.
0: ఇది ఏ ప్రత్యక్ష దైవం.
1: దిస్ ఈస్ ది ప్రత్యక్ష, ది డైరెక్ట్ గాడ్.
0: ప్రశ్న పిచాన పశ్చతి మూఢో అనింది వేదం. పశ్చన్న పిచాన పశ్చతి మూఢో. నీవు భగవంతుణ్ణి చూస్తూ కూడాను నేను చూడలేదు చూడలేదు చూడలేదు అనుకుంటున్నావు, చాలా పొరపాటు. ఈ ప్రకృతియే పరమాత్మ స్వరూపం.
1: You are seeing God, but telling yourself that you are not seeing God at all. This nature itself is God. If you say that, it is a big mistake.
0: ఈ ప్రకృతి వల్ల మనం గుర్తించవలసినటువంటిది ఏమిటి? క్రియాశీలత.
1: What is it that you'll have to understand through nature? And that is the integrity of action.
0: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
1: That means we should discharge our duties.
0: ప్రకృతి తన కర్తవ్యాన్ని తాను పాటిస్తుంటే చేతనే ఇంత పవిత్రమైనటువంటిది జగత్తుకు ఉపకారం చేయగలుగుతుండాలి.
1: As nature discharges its duties meticulously, it has been able to confer so many benefits on man.
0: కనుకనే సృష్టి యొక్క రహస్యము కర్తవ్యాచరణే.
1: Discharging one's duties is the secret and mystery of creation and nature.
0: ఏ కర్మలో నీవు ప్రవేశిస్తున్నావో ఆ కర్మను నీవు శ్రద్ధాభక్తితో చేయి.
1: వాట్ ఎవర్ యాక్షన్ యు హావ్ టు పర్ఫార్మ్ డూ ఇట్ విత్ ఫుల్ హార్ట్ అండ్ ఫుల్ ఇంట్రెస్ట్.
0: అంతేకాని మానవు ఏదో సుఖించాలి సుఖించాలి సుఖించాలి ఈ సుఖము కోసమని అనేక రకమైనటువంటి పెడమార్గములు పడుతున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ హీ ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
0: ఈ ఆధునిక యుగమునందు
1: ఇన్ ది మోడర్న్ ఏజ్
0: ఆంగ్ల విద్యా ప్రభావమునందు
1: on account of the impact of Western education,
0: విద్యార్థుల యొక్క తత్వములు
1: ది ప్రిన్సిపల్స్ విచ్ షుడ్ బి ఫాలోడ్ బై
0: విద్యావంతుల యొక్క ప్రభావములు
1: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్
0: వికార మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
0: మీకందరికీ తెలుసు.
1: ఆల్ ఆఫ్ యు నో దిస్.
0: అనేక మంది అధికారులు ఆఫీసుకు వెళుతుంటారు. ధనవంతులు తమ తమ యొక్క ఆఫీసులకు తాము పోతుంటారు. తమ తమ పనులు తాము చేస్తుంటారు. ఏదో పెద్ద శ్రమ పడి వచ్చినట్టుగా ఇంటికి వస్తారు.
1: ఆఫీస్ ఇట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ గో టు దర్ ఆఫీసర్స్ వర్క్ దేర్ ద ఇండస్ట్రియలిస్ట్ అండ్ వెల్తీ పీపుల్ గో టు దర్ బిజినెస్ ప్లేసెస్ అండ్ వర్క్ దేర్ దే థింక్ యాజ్ దే హావ్ అకాంప్లిష్ సంథింగ్.
0: మాకు సుఖం లేదు శాంతి లేదు ఈ ఆఫీసు పనులు చేసి మా వ్యాపార పనులు చేసి మా కర్తవ్య కర్మలు ఆచరించి మాకు ఏమాత్రము సుఖము శాంతి లేకుండా ఉంటుండాలని ఆపోతుంటారు.
1: Their complaint is they go to the offices work so hard but there is no happiness no peace and they feel
0: intiki vachi happy nimittamai tava dressulu tavu visarjinchi inkoka dressulu swekarinchi club ku vellutaru.
1: They come home change their dress in order to get happiness. They go to club
0: deni kosam vellutunnaru peace of mind happy kosam santosham kosam pothunnaru kocha rest kavali.
1: Why are they going to club? Club will give them happiness. It will give them a little relaxation.
0: Nijanga akkada happy unnada? Nijanga akkada shanti unnada? Nijanga akkada sukham unnada?
1: Truly speaking, do you get happiness? Do you get peace? Do you get joy in the club?
0: Aa club ku povatamu, cards aadatamu, bottles teeskovatamu, shantiga prapanchanni marchipoyi kurchovatamu.
1: Going to the clubs, playing cards, drinking intoxicants and forgetting the world.
0: Inka madhya madhya paniyam samapayam ememo chestu untaru.
1: In the middle they go on doing many other things.
0: Ivanni kudunu kevalamu sukha shanti nimittamai aacharincheetundi satkaramulaga bhavistunnaru.
1: They think that this is all action meant to give them joy, happiness and peace.
0: Idi chala durmargamainatundi margam.
1: This is rather wicked path, evil path.
0: ee sukham sukham aneetundi aapekshato dukkhanni vaalukuntunnaru.
1: In the expectation of happiness they are only getting sorrow.
0: Varini vaaru chedipotame gaakunda vaari yokka samajanni kudanu chedagortunnaru.
1: Not merely they are spoiled and ruining the society.
0: ee vidhamainatundi margamu mottamota prarambhamu lopala chaala sukhangaane kanipinchavachchu.
1: In the beginning this path seems to confer really happiness.
0: Potu potu potu potu potu kramakramina ekkadiki digutundi.
1: As you go on this path gradually where you land yourself.
0: The man drinks the wine.
1: In the first place man
0: takes second wine. The wine drinks the wine.
1: Second wine
0: third drinks wine drinks the man. Idi jarugutundi inka.
1: This is what happens at the end. Wine drinks man.
0: Kevalam taanu taanu teeskuntunnanani bhramistunnadu kaadu ade tanam teeskuntundadi.
1: He is deluding himself that he is drinking the wine but wine is drinking him.
0: Ee vidhamainatundi oka shantini kori pedamargamunu patti jeevitanni brashtu pattinchukuntunnaru.
1: Aspiring to get happiness by this particular path he is only ruining himself and destroying his own real happiness.
0: Shanti sukhamunu anubhavinchalanukunte
1: really
0: service chey public service.
1: Really one wants to enjoy happiness and peace undertake
0: samajamlo praveshinchu
1: enter into society
0: dinuluku dikkulainatundi varini poshinchu
1: ది పూర్ అండ్ ద ఫర్లోర్న్ కుడ్ బి టేకన్ కేర్ ఆఫ్ బై యూ.
0: దానిలో నీ యొక్క ఎనర్జీ కూడా అభివృద్ధి అవుతుంది.
1: Through that, your energy also gets charged.
0: మానసిక శాంతి కూడా నువ్వు లభిస్తుంది.
1: You get peace of mind.
0: నీవు చేసినటువంటి పని మంచిదని నీ కాన్షియస్ కూడా నీకు తృప్తి పడుతుంది.
1: Your conscience also declares to you that what you have done is for your own good.
0: ఈ రకమైనటువంటి మార్గమునందు ప్రవేశించడానికి ఈ ధనవంతులకు కానీ అధికారులకు కానీ బుద్ధి పుట్టదు.
1: Whether it is the wealthy people or people in power and authority do not unfortunately get this kind of thoughts to go on the right path.
0: విద్యార్థులు మున్ముందు దీనిని లక్ష్యంలో ఉంచుకొని తమ శక్తిని తమ యొక్క పవిత్రతను తాము అనుభవించుటే కాకుండా సమాజానికి కూడా దాన్ని వినియోగించాలి.
1: Dear students, you should remember in your future life, all your capacities and your sacredness must be distributed for the welfare of
0: the society.
1: The reason is, you are a member of the society.
0: నీవు సమాజంలోకి దూరంగా లేవు.
1: You are not different from the society.
0: కనుక నీ క్షేమం అంతా సమాజ క్షేమంపైనే ఆధారపడి ఉంటుంది.
1: Your welfare depends upon the welfare of the society.
0: అప్పుడే నీ క్షేమం కూడాను అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ వెల్ఫేర్ ఆల్సో గ్రోస్.
0: ఇది ఏ నిజమైన మానవుని కర్తవ్యం.
1: దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
0: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
1: గివింగ్ అప్ ది సేక్రెడ్ డ్యూటీ,
0: దుర్భావంతో దుర్భావమును విశ్వసించి
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ బ్యాడ్,
0: దుర్మార్గములో ప్రవేశించడం చేతనే
1: entering into the wrong, he will fall.
0: Shanti sukhamulaku dooramaipothunnadu manavudu.
1: He is becoming distant to peace and happiness.
0: Kanuka bhagavantudu neeve,
1: you are God.
0: Nee yokka tattvame bhagavat yokka shakti.
1: Your power is the power of God.
0: Deenine energy annaru.
1: That is me energy.
0: Aithe manaku telivitetalu adhikanga untunnayi.
1: We are having a lot of cleverness.
0: ఈ తెలివితేటలంతా కూడాను ఈ యొక్క దుర్వినియోగం చేస్తున్నారు ఈ ఎనర్జీని.
1: We are misusing on account of our cleverness all our
0: తెలివితేటలు ఉండి కూడాను ఆ తెలివితేటను సక్రమమైన మార్గంలో ప్రవేశించకుండా పోతే ఆ తెలివితేట నిరుపయోగమైపోతాయి.
1: You may have cleverness and intelligence. If you do not use them well,
0: తెలివితేటలు లేకుండా నీవు కార్యంలో ప్రవేశిస్తే ఆ కార్యంలో నిష్ప్రయోజనమైపోతుంది.
1: Without cleverness and intelligence, if you undertake action, you are not likely to succeed either.
0: Knowledge without action, foolishness. Foolishness.
1: Knowledge without action is foolishness.
0: Action without knowledge, useless.
1: Action without knowledge is useless.
0: ఈ knowledge మన యాక్షన్ రెండింటిని ఏకం చేయాలి.
1: యూ షుడ్ కంబైన్ అండ్ యునైట్ నాలెడ్జ్ అండ్ యాక్షన్.
0: ఇది దివ్యత్వము ప్రకృతి తత్వము రెండింటి యొక్క ఏకత్వం.
1: దట్ ఈస్ కంబైనింగ్ ద డివినిటీ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేషన్.
0: కనుక ఈ యొక్క క్రియేషన్ ప్రత్యేకంగా భగవంతునికి వేరుగా లేదు.
1: క్రియేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: భగవంతునితోనే కూడి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ ఇన్ ఇంటిగ్రల్ వే విత్ గాడ్.
0: అందుకోసమనే జీవ ఈశ్వర ప్రకృతి అని త్రిమూర్తాత్మక స్వరూపం.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ ద ఇండివిజువల్ సౌల్ ఈశ్వర.
0: ఈ మూడు వేరు కాదు.
1: దీస్ ఆర్ నాట్ త్రీ డిఫరెంట్ ఎంటిటీస్.
0: వేరు వేరు రూపం నామంగా మనకు గోచరిస్తుందే కాని మూడు చేరి ఒక్కటే.
1: ది ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ఎసెన్షియల్లీ అండ్ బేసికలీ దే ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇది ఏమిటి? ఇది వస్త్రం.
1: దిస్ ఈస్ ఎ క్లాత్.
0: అయితే ఇది వస్త్రం ఎట్లయిపోయింది? దారముల యొక్క చేరికతో వస్త్రమైంది.
1: బై ది థ్రెడ్స్ దిస్ హెస్ బికమ్ ఎ క్లాత్.
0: ఈ దారములు ఎట్లయినాయి? ప్రతి ఒక్క దీనితో దారములుగా ఏర్పడినాయి.
1: బై కన్వర్టింగ్ కాటన్ యు గాట్ ద థ్రెడ్స్.
0: ప్రతి లేక దారం కాలేదు, దారం లేక వస్త్రం కాలేదు.
1: వితౌట్ కాటన్ యు డిడ్ నాట్ హ్యావ్ థ్రెడ్స్, వితౌట్ థ్రెడ్స్ యు డిడ్ నాట్ హ్యావ్ క్లాత్.
0: కనుకనే ప్రతి దారము వస్త్రము మూడు ఏకమే.
1: ఇన్ ద సేమ్ వే ది క్లాత్, ది థ్రెడ్స్ అండ్
0: మన వినియోగాలు దీనికి రూపనామములు వేరువేరుగా వచ్చాయి.
1: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ డిఫరెంట్ ఫర్ దిస్.
0: కనుకనే త్రిగుణం త్రిదలాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అన్న ముఖ్యమైనటువంటి మన త్రిగుణముల యొక్క తత్వము ఏకత్వమైన సత్యతత్వంతో కూడి ఉంటుండాలి.
1: బేసికలీ దీస్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ యునైటెడ్ ఇన్ వన్ క్వాలిటీ అండ్ దట్ ఈస్ ట్రూత్.
0: విద్యార్థులారా, ఏ సాధనలు మనం చేయకపోయినప్పటికీ
1: స్టూడెంట్స్ యూ మే నాట్ డూ ఎనీ సాధన.
0: భగవత్ ప్రేమను అమితంగా మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ఇన్ గ్రేట్ క్వాంటిటీస్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ ఒక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి ఒక ప్రేమను మనం పెంచుకుంటే మనకు సర్వము లభ్యమైపోతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ ప్యూర్ అండ్ స్టడీ లవ్ ఫర్ గాడ్, యూ గెట్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ అండ్ బికమ్ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: వాల్మీకి యౌవని వంశమందలివాడు.
1: ఇన్ విచ్ లీనియేజ్ డిడ్ వాల్మీకి టేక్ హిస్ బర్త్?
0: వాల్మీకి యౌవని వంశమందలివాడు. నందుండు ఏ పల్లె యందు పుట్టే.
1: ఇన్ విచ్ విలేజ్ వాజ్ నంద బార్న్?
0: వసుద ధ్రువుండెంత వయసు కలిగి ఉండే. శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే.
1: ధ్రువ వాట్ ఏజ్ డిడ్ హీ హ్యావ్? వాట్ కెపాసిటీ డిడ్ శబరి హ్యావ్?
0: విదురునికెంతటి వితరణ మతి ఉండే. తిమ్మనికెంతటి తెలివి ఉండే.
1: What extra quality did Vidura have? What extra quality, special quality which Hanuman have?
0: Pedda chanchalattundo puttinillu pettini peru koti Hanumantudiki.
1: A monkey Hanuman is known for the wavering nature.
0: Atadu Ramunuku priyamaina near and dear annitikini taru mukhyamainatundi vaaduga undalante deeniki kaaranam emti?
1: What is it that made Hanuman nearest and dearest to Rama in all the things?
0: Chinna vishayanni tana telivitetalu yoka tattvanni meer chakkaga gurtinchachu.
1: You can understand the type of cleverness and intelligence which Hanuman had.
0: Parama bhaktiye pavitramaina shaktini andistundi.
1: It is the sacred devotion which confers extraordinary power on you.
0: Itanu Rama aagnanu sirassa vahinchi enni kashtamulakaina enni baadhalakaina kodanu tanu sahinchi ఆ రామాజ్ఞను నేను శిరసా వహించడమే నా యొక్క ప్రధాన కర్తవ్యమని విశ్వసించాడు.
1: హీ ఆల్వేస్ ఫర్మ్లీ బిలీవ్ క్యారీయింగ్ అవుట్ ద కమాండ్ ఆఫ్ రామా వాజ్ ద ప్రైమ్ డ్యూటీ ఆఫ్ హనుమాన్.
0: ఆజ్ఞ ఇచ్చినటువంటి భగవంతుడు శక్తిని కూడా తానే ఇవ్వగలడు.
1: గాడ్ హూ గివ్స్ ద కమాండ్ కన్ఫర్స్ ఆల్సో.
0: ఈ సీతాన్వేషణకై నన్ను పంపుతున్నాడు, ఆ అన్వేషణ శక్తి కూడా తానే ఇవ్వగలడు.
1: He is giving me the task of searching for Sita.
0: Tan ivakundina nannu aagnapinchadaniki e maatram kodunu ayanu appukodu.
1: Without giving the capacity and power, he would never give me any command.
0: Kanu aa vishwasamto tanu punukunnadu Sita anveshanaku.
1: He undertook quest for Sita with that firm faith.
0: Lankalo praveshinchadu.
1: He entered into Lanka.
0: విభీషణతో స్నేహం చేసుకున్నాడు.
1: హీ మేడ్ ఫ్రెండ్షిప్ విత్ విభీషణ.
0: వారిద్దరి సంభాషణలు జరుగుతుండాలి.
1: దేర్ వాజ్ కన్వర్సేషన్ డైలాగ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ హనుమంత హనుమాన్.
0: నీవెంత అదృష్టవంతుడోయి అంటున్నాడు విభీషణుడు.
1: విభీషణ టోల్డ్ హనుమాన్ హౌ లక్కీ అండ్ ఫార్చునేట్ యు ఆర్ హనుమాన్.
0: శ్రీరామ దర్శనము నువ్వు చేసుకున్నావు, శ్రీరామ సేవలు నీవు సలుపుతున్నావు, కాని నేను ఎంతో కాలం నుంచి కూడాను రామచింతన చేస్తున్నాను, కాను నాకు రామదర్శనం కలగలేదు.
1: యు హ్యావ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ సర్వింగ్ రామ డైరెక్ట్లీ, బట్ ఐఎమ్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రామ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్. ఐ డిడ్ నాట్ హ్యావ్ హిస్ విజన్, హిస్ దర్శన్ అట్ ఆల్.
0: దీనికి కారణం ఏమిటో నీవు గుర్తించుకున్నావా విభీషణ అన్నాడు
1: హనుమాన్. ఆస్క్డ్ విభీషణ, హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు ఫైండ్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఇంతటి కారణం తెలుసుకునేటువంటి వ్యక్తిని నేనైతే నాకు దర్శనం కాలేదనేటువంటి విచారం నేను చేసే ఉండును.
1: If only I had the capacity to find out the reason, I would
0: have told him. చెప్పాడు, నీవు రామ చింతన చేస్తున్నావే కానీ రామ కార్యంలో పాల్గొంటున్నావా?
1: యు ఆర్ ఓన్లీ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ అండ్ రిమెంబరింగ్ హిమ్, బట్ ఆర్ యూ అండర్టేకింగ్ టు పార్టిసిపేట్ ఇన్ రామాస్ మిషన్?
0: ఈనాడు భగవంత్ భగవత్ భగవత్ అని భగవత్ చింతన చేస్తున్నారే కానీ భగవత్ కార్యాల్లో ఏమైనా పాల్గొంటున్నామా?
1: టుడే వీ ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ గాడ్, బట్ ఆర్ వీ పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ వర్క్?
0: నేను రామ చింతన చేయటమే కాకుండా రామ కార్యంలో నా జీవితాన్ని అంకితం చేశాను.
1: నాట్ మెర్లీ డూ ఐ గో ఆన్ రిమెంబరింగ్ కాన్స్టెంట్లీ రామ, ఐ అండర్టేక్ టు డూ
0: రామ. రాముని నన్ను దగ్గర చేర్చుకోవడానికి తగినటువంటి అర్హత నాకు.
1: దట్ ఈస్ వై రామ హాస్ టేకన్ మీ సో నియర్.
0: నేను ఏ వేదము ఏ శాస్త్రము ఏ ఉపనిషత్తు ఏదికి నేను వల్లించలేదు నేర్చుకోలేదు.
1: ఐ హావ్ నాట్ రెడ్ ఎనీ స్క్రిప్చర్ ఎనీ వేద ఎనీ ఉపనిషత్ ఆర్ ఎనీ శాస్త్ర.
0: కనుక ఆ రామ చింతనతో పాటు రామ కార్యంలో నా జీవితాన్ని అంకితం చేశానన్నాడు.
1: అలాంగ్ విత్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ ఐ ఆఫర్డ్ మైసెల్ఫ్ టు సర్వ్ రామ పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ మిషన్ అండ్
0: తదుపరి హనుమంతుడు ప్రశ్నించాడు,
1: Then Hanuman questioned.
0: Vibhishana, తల్లి సీతమ్మను చూచావా నీవు అన్నాడు.
1: హావ్ యు సీన్ మదర్ సీతా విభీషణ?
0: చూచాను హనుమంత.
1: వెల్ ఐ హావ్ సీన్ హనుమంత.
0: మరి ఆ సీత యొక్క విడుదల కోసం విముక్తి నిమిత్తమై నీవేమైనా ప్రయత్నం చేశావా?
1: హావ్ యు మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు గెట్ హర్ లిబరేటెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్?
0: చెయ్యలేదు.
1: నో, యు హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
0: రామభక్తి రామభక్తి అని అనుకుంటున్నావు. రామ పత్ని అయినటువంటి యొక్క సీతని ఇన్ని కష్టాలు పడుతుంటే ఆ రామును చెంతకు చేర్చడానికి తగినటువంటి కృషి నువ్వు చేయలేదు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ రామ, యు హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు టేక్ సీత అండ్ పుట్ హర్ బ్యాక్ టు రామ.
0: అయితే ఇందులో మనం ఇద్దరు కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్నేహంతో ఒక విధమైనటువంటి సమన్వయం కవుదాం.
1: నౌ లెట్ అస్ జస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్.
0: నీవు అమ్మను చూచావు, నేను అప్పను చూచాను.
1: You have seen mother, I have seen father.
0: కనుక నీవు నాకు అమ్మను చూపించు, నేను నీకు అప్పను చూపిస్తానన్నాడు.
1: You show me mother, I will show you father.
0: అప్పుడు ఇరువురు కూడాను అమ్మ అప్పలను చూచినటువంటి వారం అవుతాం.
1: Then both of us will have the vision of mother as well as father.
0: ఈ విధంగా ఇరువురు కూడాను ఒక కార్యంలో ఒక నిర్ణయానికి వచ్చారు.
1: That was the contract entered into by them.
0: మరి ఒక సందర్భం లోపల హనుమంతుడితో మాట్లాడుతూ విభీషణుడు అంటున్నాడు.
1: ఇన్ అనదర్ కాంటెక్స్ట్ వైల్ టాకింగ్ టు హనుమాన్ విభీషణ్ అడ్రస్డ్ హిమ్ దస్.
0: హనుమంత, నేను ఎక్కడున్నాడని మీకు తెలియదా? కేవలము సూటి అయినటువంటి యొక్క పొదల వంటి అమ్ముల పొదల వంటి యొక్క దంతముల మధ్య నాలుక ఉండినట్టుగా ఈ క్రూర రాక్షసుల మధ్య నేను నిలిచి ఉంటున్నాను. రామచింతన చేయడానికి కూడా నాకు సదవకాశం లభించటం లేదు అన్నాడు.
1: విభీషణ టోల్డ్ హనుమాన్, హనుమాన్ ఐ ఆమ్ లైక్ ద టంగ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది షార్ప్ టీత్. ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ దిస్ రాక్షసస్ ఐ డు నాట్ హ్యావ్ ద టైమ్ ఈవెన్ టు థింక్ ఆఫ్ రామ, హీ సెడ్.
0: హనుమంతుని యొక్క తెలివితేటలు ఎంత గొప్పవో, ఆ రామానుగ్రహం వల్ల కలిగినటువంటి యొక్క ఈ శక్తి సామర్థ్యం ఎంత గొప్పవో విద్యార్థులు చక్కగా గుర్తించవచ్చు.
1: స్టూడెంట్స్ కెన్ కేర్ఫుల్లీ అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ విజ్డమ్ అండ్ షార్ప్ నాలెడ్జ్ హీ హ్యాడ్ బై ది గ్రేస్ ఆఫ్ రామ.
0: ఈ మాట విన్నంతనే హనుమంతుడు చెప్తున్నాడు, విభీషణ పండ్లు ముందు రాలుతాయా నాలుక ముందు రాలుతుందా?
1: The moment he Hanuman heard these words from Vibhishana, he questioned back, well Vibhishana, would teeth fall off first or
0: mundu pandu ralutai naluka ralalu?
1: Teeth will fall first.
0: Kanuka neevu dantamunaku madhya undinattuga neevu ramachintana chestu untunnavu ee rakshasulaku madhya, rakshasulu mundu koolipotharu.
1: You are considering yourself like a tongue in the midst of these demons.
0: Neevu poshimpabadtavu.
1: The demons will die
0: దీనికై
1: and you will be protected. There is nothing to be bothered about by you. You are safe.
0: కనుక హనుమంతుని యొక్క గుణము ఎంత సూక్ష్మంగా ఉంటుందో అది యోచించండి.
1: What subtle power of understanding Hanuman had, you can see.
0: కనుకనే ఆ విభీషణుడు శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు అని వర్ణిస్తూ వచ్చాడు.
1: That Vibhishana began describing Hanuman as the one who is full of peace, full of power, full of understanding.
0: ఈ శాంతి గుణము బలము అన్ని మనకు ఒక్క ప్రేమ ద్వారానే లభ్యమవుతాయి.
1: ఆల్ దిస్ పీస్ వర్చ్యూ పవర్ కెపాసిటీస్ వీ కెన్ గెట్ త్రూ వన్ థింగ్ అండ్ దట్ ఈస్ లవ్.
0: భగవత్ ప్రేమ సంపూర్ణమైన హృదయంతో ఉండిన సర్వము మనకు లభ్యమైపోతుంది.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ ఫుల్ లవ్ ఫర్ గాడ్, యూ గెట్ ఎవ్రీథింగ్ యాడెడ్ అన్ టు యూ.
0: కనుక భగవత్ ప్రేమను మనము అనుభవించినట్టమే త్రిగుణముల యొక్క స్వాధీనం మనకు జరుగుతుంది.
1: యాజ్ వీఆర్ నాట్ ఎంజాయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, యు హావ్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్.
0: త్రిగుణాన్ని సాధించినటువంటి వ్యక్తి త్రిలోకాన్ని కూడా సాధించగలడు.
1: ఎ పర్సన్ హూ కాంకర్స్ దీస్ త్రీ క్వాలిటీస్ కెన్ కాంకర్ ద త్రీ వరల్డ్.
0: వాటిని సాధించక ఇంక ఎన్ని సాధించి కానీ ఏమి ప్రయోజనం?
1: వితౌట్ కాంకరింగ్ దెమ్ వాట్ ఎవర్ ఎల్స్ ఇస్ కాంకర్డ్ బై యూ.
0: చిన్న విద్యార్థి ప్రహ్లాదుడు పెద్ద హిరణ్యకశిపుడైన తండ్రికి బుద్ధి చెప్పుతున్నాడు.
1: ప్రహ్లాద్ ఆహో సచ్ అ స్మాల్ స్టూడెంట్ వాజ్ ఏబుల్ టు గివ్ ప్రాపర్ లెసన్స్ టు హిస్ ఫాదర్ హూ వాజ్ సచ్
0: లోకములన్నీ గడియ

0: చేరవు. ఓ తండ్రి, ఎన్ని లోకాలు నీవు సాధించావు, ఎందరు రాజ్యాలను నీవు పొందినావు, ఎందరు రాజును నీవు పరాభవం గావించావు, కానీ నీ యొక్క ఇంద్రియాల్ని మాత్రం నీవు జయించుకోలేకపోతున్నావు. ఎన్ని జయించి ప్రయోజనమేమి?
1: ఓ ఫాదర్, యూ హ్యావ్ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ ఎ నంబర్ ఆఫ్ వర్ల్డ్స్ అండ్ డిఫీటెడ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్స్, బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ ఓన్ సెన్సస్ అండ్
0: కనుక బయట రాజ్యాన్ని జయించినటువంటి వాడు రాజు కావచ్చు.
1: The one who has conquered the external kingdoms may be a king.
0: Indriyanu jeyinchinatundi vaadu rajaniki raja maharaja raja.
1: But the one who has conquered the senses is the emperor, king of
0: chakravarti kaagaladu.
1: He will become an emperor.
0: Naga man registered chakravarti kaadu. Hudaya samrajyamulaku chakravarti avutadu.
1: He will become an emperor of the heart.
0: Kanuka విద్యార్థులు ఇంద్రియములను అరికట్టి పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుటకు కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, టేక్ ఎ వౌ టు కంట్రోల్ యువర్ సెన్సెస్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ.
0: ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్, ఆఫర్ యువర్ లైఫ్స్ యాజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్.
0: హృదయాన్ని విశాలముగా ఉంచుకోండి.
1: బ్రాడన్ యువర్ హార్ట్స్.
0: ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ వాతావరణము మాలిన్యంగా ఉంది.
1: టు విచ్ ఎవర్ సైడ్ యు టర్న్ దిస్ వరల్డ్,
0: ఆహారం మాలిన్యంగా ఉంటుంది.
1: ఎన్వైరన్మెంట్ ఇస్ పొల్యూటెడ్, ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
0: తినేటువంటి పదార్థం మాలిన్యంగా ఉంటుంది.
1: ఫుడ్ దట్ యు పార్టేక్ ఇస్ పొల్యూటెడ్.
0: సర్వము మాలిన్యమయంగా ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: దీనిని మనము ఏ విధంగా మనం పరిశుద్ధం చేయాలి?
1: హౌ కెన్ వీ క్లీన్స్ ఇట్?
0: ఒక్క ప్రేమభావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని సమాజంలో ప్రవేశించండి.
1: డెవలప్ లవ్ ఇన్ యూ అండ్ ఎంటర్ ఇన్ టు సొసైటీ.
0: మీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటుండి సర్వ విధములు కూడా మీ విజయాన్ని సాధించడానికి తగిన శక్తిని అందిస్తాడు భగవంతుడు.
1: గాడ్ విల్ గివ్ యూ ది పవర్ టు అచీవ్ విక్టరీ అండ్ సక్సెస్ ఇన్ ఆల్.
0: విశ్వాసాన్ని మీరు మొట్టమొదట బలపరచుకోవాలి.
1: That faith must be developed in
0: త్యాగాన్ని, స్వార్థాన్ని త్యాగం చేయండి.
1: Sacrifice your selfishness.
0: పరార్థాన్ని ప్రేమించండి.
1: Love the transcendental God.
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మీరు అభివృద్ధి పరచాలి.
1: Develop in you love for God, fear of sin and societal morality in you.

0: In men who do not have purity of heart, they are like substanceless, useless men. And in such people, anger and vanity automatically collect and accumulate. In a dark house, would not bats infest? This is a sweet word, a good word. Do not forget about this.
1: చెవులకి ఎవడు విను శక్తి చేర్చెనోయి, చెవులకి ఎవడు విను శక్తి చేర్చెనోయి, కనులకి ఎవడు ఇచ్చెను కాంతి రేఖ, అట్టి వాణిని వెతుకుటే

0: the power of hearing on the ears? Who conferred the power of sight on the eyes? The very purpose of life is to search such a one who has given man these powers.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Indriya Nigrahame. Vidyarthula Pradhana Adarsyam.
0: The most important ideal which the student should set is controlling of senses and conquering.
1: Vishaya sambandhamaina bhoga bhagyamulu shashvatamulu kavu.
0: Happiness associated with sense comforts, sensual enjoyment are not permanent.
1: Ivi alpa sukhamu ananta dukkhamunu andinchunu.
0: They confer petty joy and infinite sorrow.
1: Indriyamula kante indriyarthamulu mahabalamainatuntivi.
0: More than the sense organ itself, the sense objects are very powerful.
1: Aviye sabda, sparsha, rupa, rasa, gandhamulu.
0: Those are sound, touch, form, taste and smell.
1: ఈ ఇంద్రియములు అన్నింటికీ మూలమైనటువంటిది వాక్కు.
0: Of all the sense organs, the most important one is the power of talking.
1: వాక్కును జయించిన అన్ని ఇంద్రియములు కూడా జయించినట్టే అవుతుంది.
0: If one can conquer one's talking, one would have conquered every other sense organ.
1: తినుట మాట్లాడుట ఈ రెండు కూడాను నోటితో జరిగేటువంటి పనులు.
0: There are two functions performed by mouth. One is partaking, eating, and the other is talking.
1: వీటిని ఆహార వ్యాహారములు అని కూడా పిలుచుకొస్తారు.
0: These are also described as food and habit.
1: ఈ రెండింటిని ఏ మానవుడు జయించునో అట్టి మానవుని యొక్క తత్వము దివ్యత్వమైనటువంటి యొక్క మనస్తత్వం నందు లీనమవుతుంది.
0: Whichever man conquers these two would have attained divinity itself.
1: Appati nundi matalu sthambinchi manasu maatagutaku prayatnistundi.
0: Then the external talk is controlled, but the mind also still wishes to talk.
1: Manasu yokka nurunu moyinche nimittamai buddhini melkolpavalsi vastundi.
0: One has to awaken the intelligence and intellect to control the mind's tendency to talk.
1: Kramamuga buddhiki buddhi cheppi aa buddhini aatma vaipuna maralchutaku tagina krushi cheyali.
0: The next step would be to give a proper advice to the intelligence and turn it towards atma.
1: Vaaku manasunandu manasu buddhiyandu buddhi aatma sannidhini cheriyatunti yokka ఉపాయమే సక్రమమైనటువంటి సాధన.
0: ద సీక్రెట్ అండ్ ది ప్రాపర్ వే ఇస్ టు మర్జ్ ది వర్డ్ ఇన్ టు ద మైండ్ అండ్ ద మైండ్ ఇన్ టు ద ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ ది ఆత్మ.
1: ఇట్టి సక్రమమైనటువంటి రాజబాట ఉండి కూడాను మానవుడు భౌతికమైన భోగ భాగ్యములకు లోబడి ఈ పవిత్రమైన మార్గమును విస్మరించి కేవలం దుఃఖహేతువైనటువంటి యొక్క ఇంద్రియ మార్గముని అనుసరిస్తూ వస్తున్నాడు.
0: Although such a noble sacred path is available for man, swayed by the temptations of the worldly life, he undertakes the wrong path and suffers therefrom.
1: ఈ ఇంద్రియములకు ఆధారం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవ్వరు కూడా విచారించడం లేదు.
0: No one seems to be inquiring as to what is the basis of all these sense organs.
1: ఈ సర్వభోగములను అనుభవించినది ఏది అనేటువంటి ఒక సత్యాన్ని కూడా గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
0: No one is making an effort to find out what is it that is really enjoying all these sense enjoyments.
1: Bahya prapanchamunaku antar jagattuku avinabhava sambandham unnadaneetunte vishayamu vidyarthulu gurtinchali.
0: Students will have to recognize that there is a mutual relationship between the external world and the inner world.
1: Aharanni chuchi aanandinchedi,
0: the one which enjoys the food,
1: అందాన్ని చూసి ఆస్వాదించేది,
0: ద వన్ విచ్ డ్రింక్స్ ది బ్యూటీ,
1: పరిమళాన్ని చూచి పరితపించేది, పరవశించేది.
0: ద వన్ విచ్ సీస్ అండ్ మేక్స్ ఫన్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ సీన్.
1: ఇవి ఇంద్రియముల, దేహము లేక ఆత్మన.
0: హూ ఎంజాయ్స్ ఆల్ దిస్? ఈజ్ ఇట్ ది సెన్స్ ఆర్గన్స్? ఈజ్ ఇట్ ద బాడీ? ఆర్ ఈజ్ ఇట్ ఆత్మ?
1: శరీరము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది బాడీ అట్ ఆల్.
1: ఇంద్రియములు అంతకంటే కాదు.
0: సర్టన్లీ ఇట్ ఈస్ నాట్ ది సెన్స్ ఆర్గన్స్.
1: అన్నింటినీ లాలించి పాలించి జగత్తును పరిపాలన చేసేటువంటి ఒక ఆత్మతత్వమే ఈ అన్నింటికి మూల కారణం.
0: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ కాజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ టు ఫంక్షన్ విచ్ ఈస్ ఎంజాయింగ్ దిస్ థింగ్.
1: ఇది బాహ్య జగత్తుకు మూలము, అంతర్జగత్తుకు ఆది.
0: దిస్ ఈస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద ఇన్నర్ వరల్డ్.
1: ఇది ఆది అయినటువంటి ఆత్మతత్వాన్ని మనము లక్ష్యమునందు ఉంచుకున్నప్పుడే ఈ అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క దేహేంద్రియముల యొక్క ప్రభావము మనపైన ఏమాత్రం కూడాను చెలాయించవు.
0: వన్స్ వీ రియలైజ్ దట్ ఆత్మ ఇస్ ది వెరీ బేసిస్ అండ్ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, దెన్ సెన్స్ ఆర్గన్స్ కెనాట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అస్.
1: అన్నింటికంటే ప్రధానమైనటువంటి ఇంద్రియము జీహ్వ, నాలుక.
0: ది సెన్స్ ఆర్గన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కంపేర్ టు ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ టంగ్.
1: ఈ ఒక్కదానిని మనం వశం చేసుకుంటే సర్వేంద్రియములు కూడా సులభంగా మనకు వశమైపోతాయి.
0: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ దిస్, యూ వుడ్ హావ్ కంట్రోల్ ఎవ్రీ అదర్ సెన్స్ ఆర్గన్.
1: ఈ ఇంద్రియములను అశ్వములతో పోల్చుకున్నారు కఠోపనిషత్తు.
0: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ బీన్ కంపేర్డ్ టు ఎ హార్స్.
1: ఇక్కడ అశ్వము యొక్క విషయాన్ని ఆదర్శంగా మనం తీసుకుంటే జిహ్వకు, అశ్వమునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం మనకు అర్థమవుతుంది.
0: One can easily appreciate the type of similarity that exists between the tongue and the horse if one tries to analyze the similarities between them.
1: Chakkaga, pushtiga, vegamuga parigettetunti asyam undochu.
0: There could be a horse which is very strong, which can run fast.
1: Kani, atti vegamuto parigettetunti asyam undinappatikini oka chinna inapa mukkanu దాని నోటి ఎందు చేర్చి కండముగా భావించి దానిని బిగబెట్టినప్పుడు యావత్ శరీరం అంతా కూడాను వశమైపోతుంది.
0: బట్ వన్స్ యూ కెన్ యూజ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఐరన్ అండ్ కంట్రోల్ ది ఎంటైర్ హార్స్ బై పులింగ్ ఇట్.
1: ఈ ఒక చిన్న కళ్ళమే ఇంత బలమైన వేగంతో కూడినటువంటి అశ్వాన్ని ఏ విధంగా దానిని అరికట్టగలుగుతుంది?
0: Such a small iron piece can control a very powerful, strong horse.
1: Asamanaku nore pradhanam.
0: For the horse, mouth is important.
1: Danini arikattinappudu asyamanta vasamaipothundi.
0: Once you control its mouth, you would have controlled the entire horse.
1: Kanuka ee panchendriyamulanni asyamanaku nore pradhanam anipintundi.
0: Among all the five sense organs, mouth is important.
1: Oka chinna chukkani valla
0: and control the entire horse by pulling it.
1: Ee oka chinna kallame inta balamaina vegamato koodinatundi asyanni

0: ప్రధానమైనటువంటిది.
1: Among all the five sense organs, mouth is important.
0: ఒక చిన్న చుక్కాని వల్ల ఎంత తుఫాను వచ్చినప్పటికీ మనం పడవను సంరక్షించుకోవచ్చు.
1: When you are traveling in a ship, with the help of the index, you will be able to just control your own and have a safe journey.
0: అగ్ని కణము చేత ఎంత అగ్నినైనా కూడా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: With a small quantity of fire, you can make it into a very big raging fire.
0: వాక్కు అనేటువంటిది ఒక అగ్ని కణము వంటిది.
1: The word may be compared to the power of fire.
0: ఈ కణమును ఎన్ని విధములైనటువంటి రీతిగా కూడాను మనం వశం చేసుకోవడానికి తగిన కృషి చేయవచ్చు.
1: We can make use of this power of speech and achieve many things.
0: కనుక వాక్కును మనం వశం చేసుకుంటే జగత్తునే వశం చేసుకున్న వారం అవుతాం.
1: Once you control the talk, you would have controlled the world itself.
0: ఈ వాక్కు చేత ఎంతటి ఘన కార్యమైనను చేయవచ్చును, ఎంతటి హీన కార్యమైనను చేయవచ్చు.
1: By proper speech you can achieve anything. By improper speech you can also achieve
0: meek. ఈ వాక్కే ఆశీర్వాదములను అందించుతుంది, దూషణను చేకూరుతుంది.
1: Word could be used to bless or to curse.
0: కనుక ఈ జికను కూడాను జయదేవుడు చాలా గొప్పగా భావిస్తూ వచ్చాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై జయదేవ డిస్క్రైబ్డ్ దిస్ టంగ్ ఇన్ గ్లోరియస్ టర్మ్స్.

0: ఓ రసమెరిగినటువంటి నాలుక, ఓ పవిత్రమైనటువంటి నాలుక, సున్నితమైనటువంటి మధుర భాషలో ఆడేటువంటి నాలుక, నీవు అనవసరమైనటువంటి మాటల్లో ప్రవేశించక మధురమైన అతి గాఢమైనటువంటి యొక్క ఆనందమును అందించేటువంటి రామనామస్మరణ చేయమని, గోవింద నామస్మరణ చేయమని బోధిస్తూ వచ్చాడు.
1: హీ టాట్ ద టంగ్, ఓ సేక్రెడ్ టంగ్, యు ఆర్ ద వన్ హూ ఈస్ గివెన్ టు ఎంజాయ్ ఈస్థెటిక్, యు హావ్ గాట్ ఎన్ ఈస్థెటిక్ సెన్స్, వై డోంట్ యూ జస్ట్ సింగ్ ద స్వీట్ నేమ్ ఆఫ్ గోవింద అండ్ శాంక్టిఫై యువర్ సెల్ఫ్.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్నా.
1: ఇఫ్ దెర్ ఇస్ అ స్లిప్ ఆఫ్ ద లెగ్, యూ కెన్ యూ మే నాట్ బి హర్ట్ మచ్.
0: ఈ నాలుగు దుర్వినియోగం చేసినప్పుడు హృదయాన్ని ఎంతైనా గాయపరుస్తుంది.
1: ఇఫ్ దెర్ ఇస్ అ స్లిప్ ఆఫ్ టంగ్, ఇట్ కెన్ హర్ట్ అండ్ హార్మ్ ఎనీ అదర్ పర్సన్.
0: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్లు జగత్తునందు కానరారు.
1: ఇట్ విల్ బి ఇంపాసిబుల్ టు అన్డూ వాట్ హెస్ ఆల్రెడీ బీన్ డన్ బై హార్మింగ్ అండ్ హర్టింగ్.
0: ఈ ఇంద్రియము విషయములతో చేరినప్పుడు అనంతమైనటువంటి ఆనందాన్ని, అనంతమైన దుఃఖాన్ని కూడా అందిస్తుంది.
1: When the sense organs are associated with the mind, it can give you a lot of joy or it can give you a lot of sorrow.
0: Nee indriyamulu ikkada untunnayi.
1: Here are the sense organs.
0: Ninne evaro bayata dooshistunnaru.
1: Someone is criticizing you.
0: Ee dooshana anetundi vishayam bayata untundadi.
1: This criticism is external to
0: you. Nee indriyamulu ikkada untunnayi.
1: These sense organs are inside you.
0: Kaani aa yokka dooshana ane vishayam indriyamuto cherakunda undinanta varaku kudanu neevu e maatram kudanu vikaram pondavu.
1: Until the criticism comes in contact with the appropriate sense organ, you do not get any bad feeling at all.
0: ఆవేశానికి అవకాశం అందించవు.
1: There is no need for any
0: ఉద్రేక పడవు.
1: You do not be angry.
0: కానీ ఆ విషయమే నీ యొక్క చెవులకు చేరినప్పుడు నీవు ఎంతైనా ఉద్రేకం చేతను, క్రోధము చేతను, ఆవేశంతో నిండిపోతావు.
1: Once such criticizing words reach your ears, the sense organ comes in contact with the criticism, you are hurt.
0: ఉద్రేకమునకు కారణమేమిటి?
1: What is the reason for this kind of excitement?
0: విషయము ఇంద్రియములతో చేరకుండా ఉండినంత వరకు ఎట్టి ఆవేశము లేదు. విషయము ఇంద్రియంతో చేరినప్పుడే ఈ ఆవేశం ప్రారంభమవుతుంది.
1: Until the sense objects come in contact with the sense organs, there is no room for any excitement at all. But once they come in contact, there is room for either joy or sorrow.
0: అదే మరొక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు నిన్ను బయట ఎవరో చాలా వర్ణిస్తున్నారు, నీవు చాలా మంచివాడు, గుణవంతుడని నిన్ను అనేక విధములుగా స్తోత్రం చేస్తున్నారు.
1: ద సేమ్ థింగ్ కుడ్ బి వ్యూడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దెర్ ఇస్ సమ్ పర్సన్ హూ ఈస్ డిస్క్రైబింగ్ యూ ఇన్ గ్లోరియస్ టర్మ్స్.
0: అది విననంత వరకు కూడాను నీకు ఎట్టి ఆనందం కానీ, అతని పైన ఎట్టి ప్రేమ కానీ నీకు ఆవిర్భావం.

0: పుంచదు. అంటిల్ యు హియర్ సచ్ కైండ్ ఆఫ్ ప్రైజ్ యూ విల్ నాట్ గెట్ ఎనీ ఫీలింగ్ ఆఫ్ లవ్.
1: ఆ విషయమే నీ ఇంద్రియములకు సోకినప్పుడు నీవు ఎంతైనా ఆనందంతో అతన్ని అనేక విధములుగా కూడాను ప్రేమిస్తావు.
0: ద మోమెంట్ ద సచ్ ప్రైజ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ ఇయర్ అండ్ హియర్ ఇట్ అండ్ దెన్ యూ స్టార్ట్ లవింగ్ హిమ్.
1: ఈ ప్రేమకు ద్వేషమునకు కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది కాజ్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ లవ్?
1: సంబంధమే దీనికి మూల కారణము.
0: ఇట్ ఈస్ ది కమింగ్ టుగెదర్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ విత్ ద సెన్స్ ఆర్గన్.
1: విషయములను కొంతవరకు నువ్వు దూరం పెట్టినప్పుడే ఇంద్రియములు ప్రశాంతమైన జీవితాన్ని పొందగలుగుతాయి.
0: ది సెన్స్ ఆర్గన్స్ విల్ ఎంజాయ్ పీస్ ఇఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ కెప్ట్.
1: విషయేంద్రియములు రెండు కూడా చేరినప్పటికీ నీవు సమన్వయ భావాన్ని నీవు అభివృద్ధి గావించుకున్నప్పుడు ఎట్టి వికారము నీవు పొందలేవు.
0: ఈవెన్ ఇఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సెన్స్ ఆర్గన్ ఇఫ్ యూ హావ్ డెవలప్డ్ ఎన్ ఈక్వానిమస్ మైండ్ దెన్ యూ విల్ నాట్ బి హర్ట్ ఆర్ అఫెక్టెడ్ బై ఎనీ సచ్ థింగ్.
1: కనుక ఇంద్రియములను అరికట్టడం అంటే అంత సులభమైనటువంటి మార్గం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్.
1: సమన్వయపరచుకోవటం అతి సులభ మార్గం.
0: ఇట్ ఈస్ ఈజీ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: ఈ ఉద్రేకమునకు ఈ ఉల్లాసమునకు రెండింటికి పొంగక సమత్వం భావించేటువంటి యొక్క విచారణ నీవు చేయాలి.
0: యూ హ్యావ్ టు ఎన్క్వైర్ అండ్ బ్రింగ్ అబౌట్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఈస్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: నేను ఇంద్రియములు కాదు.
0: యు ఆర్ నాట్ ఎ సెన్స్ ఆర్గన్.
1: నేను దేహములు కాదు.
0: ఐఎమ్ ఆల్సో నాట్ ఫిజికల్ బాడీ.
1: నేను నిరంతర ఆనంద స్వరూపుడైన ఆత్మనే.
0: I am Atma, the embodiment of
1: అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడే ఈ ఇంద్రియం యొక్క బాధలు మనకు దూరం కాగలవు.
0: Strengthen this kind of faith in yourself. Then senses and sense organs will not bother you and hurt you.
1: ఈ యొక్క నిరంతరమైన యొక్క విచారణ చేతనే మానవత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యమైనటువంటి పెన్నిధిని సన్నిధిని మనం పొందవచ్చును.
0: Constant thinking that your Atma would be able to give you a lot of joy and sanctify your life and also take you to divinity.
1: Meekandarikini telusunu goppa tattavetta.
0: All of you know the great philosopher
1: Philip Sidney aneetunti vaadu chinna baaruduga undinappudu vidyarthiga veroka gramamlo chadutu undeetunti vaadu.
0: The great philosopher Philip Sidney, when he was a boy, he was studying in a different village.
1: Ataniki tandri oka chakkani uttaram rasadu.
0: His father wrote to him a beautiful letter.
1: Nayana, neevu hrudayapurvakanga nityamu bhagavantuni prarthinchu.
0: Dear child, from the core of your heart go on praying to the Lord every day.
1: Nee manasunu divyamainatundi bhagavantuni yokka sannidhiki chetchadaniki taginatundi krushi cheyi.
0: Make efforts to turn your mind towards God.
1: Toti vidyarthulato kani adhyapakulatone kani vine vidheetiga neevu melugutundu.
0: Be obedient and cooperative with your co-students and teachers.
1: Neevu krodhamulaku kani leka nirashaku kani nishpruthiki kani neevu avakasam andinchavu.
0: Do not give room for anger, disappointment.
1: Ninnu evaraina dooshinchina kungipovaddu.
0: Do not sink down if someone criticizes you.
1: Ninnu evaraina varninchina pongipovaddu.
0: Do not bloat if someone praises you.
1: Neevu kuda itharulu dooshinchavaddu.
0: Do not criticize others either.
1: Kaani katta kadapata okka vakyam rasadu.
0: At the end he wrote one important sentence.
1: Neevu vaagdanam cheyavalanante okka bhagavantunu tappa samanya manavulaku neeku vaagdanam cheyavaddu.
0: If at all you have to give a promise, give the promise only to God, to no other human being.
1: Vaku bhagavantuni yokka shabdam.
0: Word is the boon bestowed on you by God.
1: Bhagavantuniki tappa annulaku nee vaagdanam cheyadakkaredu.
0: Do not promise to any
1: adhikaram kudunu neeku ledu.
0: You have no right either to give such promise to others.
1: Durvinyoga parichukunna vaadu avutavu.
0: You would have misused your word.
1: Appude nee tejasu prakashistundi.
0: Then only your effulgence,
1: nee vichchana gnanam abhrutti avutundi.
0: Only when you follow this, your discrimination power
1: will samajamlo adarshavantamainatundi vidyarthiga roopondutavu.
0: You would be able to become a very ideal student in the society.
1: Kanuka nee nalukanu vasam nandinchuko.
0: Control your tongue.
1: దీనిని ఎట్టి సమయం నందు కూడాను దీనిని ఏమాత్రం కూడా నువ్వు విచ్చలు విడిగా విడవద్దు.
0: డూ నాట్ అలవ్ ఇట్ ఫ్రీలీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: ఆ ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడే సిడ్నీ గొప్ప తత్వవేత్తగా రూపొందాడు.
0: ఆఫ్టర్ ఒబేయింగ్ ది అడ్వైస్ గివన్ బై ది ఫాదర్ హీ బికేమ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్.
1: విద్యార్థులకు అధిక భాష మతిగా అని సలుపుతుంది.
0: ఎక్సెసివ్ టాక్ పుట్స్ స్టూడెంట్స్ ఆన్ ద రాంగ్ పాత్.
1: విద్యార్థులు కేవలము విద్యా విషయమందు తప్ప అన్య విషయములందు ఏమాత్రం కూడాను ప్రవేశించరాదు.
0: స్టూడెంట్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ఎనీథింగ్ అదర్ దాన్ దర్ స్టడీ.
1: విద్యా అర్థైతీతి విద్య. విద్యార్థిగా నీవు ప్రవేశించావే కానీ విషయార్థిగా నీవు ప్రవేశించలేదు.
0: యూ హ్యావ్ ఎంటర్డ్ యాజ్ ఎ సీకర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ఎ సీకర్ ఆఫ్
1: పరిపూర్ణ విద్యను నీవు పొందిన తర్వాత విషయంలో నీవు ప్రవేశించవచ్చు.
0: ఆఫ్టర్ యూ హ్యావ్ మాస్టర్డ్ ఎడ్యుకేషన్ దెన్ యూ కెన్ ఎంటర్
1: అప్పుడు కూడాను మితమైనటువంటి రీతిగా నీవు మెలగవచ్చు.
0: ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ మోడరేట్ వే.
1: కనుక అతి భాష యందు ఈ నాలుకను ప్రవేశింపచేయరాదు.
0: డూ నాట్ యూజ్ ద టంగ్ ఇన్ ఎక్సెసివ్ టాక్.
1: నాలుక నాలుగు విధములైనటువంటి పాపములు చేస్తూ వస్తుండాలి.
0: టంగ్ కమిట్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
1: ఒకటి అసత్యమాడటం.
0: వన్ ఈజ్ టెలింగ్ లైస్.
1: రెండవది చాడీలు చెప్పటము.
0: సెకండ్ ఈజ్ కంప్లైనింగ్.
1: మూడవది పరదూషణ చేయటము.
0: ద థర్డ్ వన్ ఈజ్ క్రిటిసైజింగ్ అదర్.
1: నాలుగవది అతి భాష మాట్లాడటం.
0: ఫోర్త్ వన్ ఈజ్ ఎక్సెసివ్ టాక్.
1: కనుక ఈ నాలుగింటి వల్లనే మానవత్వం లోపల అశాంతి అభివృద్ధి అవుతున్నాయి.
0: ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: అనారోగ్యం కూడా సంభవిస్తుండాలి.
0: అన్నెసెసరీ మిస్అండర్స్టాండింగ్ కమ్స్.
1: కనుక మానవత్వం లోపల సత్యం వద ధర్మం చెర. ఈ సత్యమును మాత్రమే మన పలకడానికి తగిన కృషి చేయాలి.
0: స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్ అండ్
1: కొన్ని సమయములందు సత్యము చెప్పుటకు కొన్ని ప్రమాదం అవుతుంది. అలాంటి సమయమునందు సత్యము వద్దు అసత్యము వద్దు.
0: సమ్ టైమ్స్ ఇట్ మే బి డేంజరస్ టు స్పీక్ ద ట్రూత్ దెన్ డూ నాట్ స్పీక్ ఐదర్ ది ట్రూత్ ఆర్ అన్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి మార్గమును నీవు అనుసరించినప్పుడే సామాజికమైన మానవత్వమును చక్కగా పోషించుకున్న వాడవుతావు.
0: వెన్ యూ అబ్జర్వ్ దీస్ రూల్స్ దెన్ యూ వుడ్ హావ్ లివ్డ్ ఎ హ్యాపీ లైఫ్ ఇన్ ది సొసైటీ.
1: ఈ ఇంద్రియములు మహాశక్తివంతమైనటువంటివి.
0: సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్.
1: సమస్త సుఖ దుఃఖములకు ఈ ఇంద్రియములే మూల కారణము.
0: దే ఆర్ ది రూట్ కాజ్ ఫర్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్.
1: కనుక ఈ ఇంద్రియములను యొక్క సత్యాన్ని గుర్తించి దీని రూపనామమును చక్కగా అనుభవించి తదుపరి దీని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు తగిన కృషి చేయాలి.
0: అండర్స్టాండ్ ద సీక్రెట్స్ అండ్ ది సటిలిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ దస్ యూ విల్ బి ఏబుల్ టు బి హ్యాపీ.
1: ఒక గొప్ప కవి ఒక గానముగా పాడుతూ వచ్చాడు ఇంద్రియాల గురించి.
0: ఎ గ్రేట్ పోయెట్ సాంగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ అబౌట్ దీస్ సెన్స్ ఆర్గన్స్.

0: వంచే పలుకున్న ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా.
1: ఇఫ్ వన్స్ హెడ్ ఈజ్ ఫిల్డ్ విత్ బ్యాడ్ థాట్స్ అండ్ ఇఫ్ వన్స్ ఇయర్స్ ఆస్పైర్ టు హియర్ సమ్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ బ్యాడ్ థింగ్స్,
0: పొంచి చూచు కనులున్నా పంచల విను చెవులున్నా.
1: ఇఫ్ వన్స్ eyes are always trying to find something mysterious and one's ears are also here aspiring to hear some complaints,
0: vanchita guna chittamunna,
1: if one has a crooked heart and mind,
0: vanchinche manasunna,
1: if one's mind goes on trying to deceive others,
0: jeevikutulu chudagane nyayamu ika bratukadanna.
1: The moment justice cites these things, it will run away from such people.
0: మానవత్వం అనేటువంటిది సత్యాన్వేషణ సలిపి న్యాయమును విచారించి పవిత్రమైనటువంటి ధర్మ మార్గమును ప్రవేశింపచేసేది ఈ మానవత్వం.
1: ద హ్యూమానిటీ ఈజ్ సచ్ దట్ ఇట్ ఎన్క్వైర్స్ ఇన్ టు ట్రూత్ అండ్ ఇట్ లుక్స్ ఫాలో ది పాత్ ఆఫ్ జస్టిస్.
0: మానవుడు సత్యవ్రతుడు, ధర్మపరాయణుడు, న్యాయమే ఇతనికి ఆటపట్టుగా భావించినటువంటి మానవత్వాన్ని సరైన యొక్క సార్థక నామంగా మనం నిలబెట్టాలి.
1: మ్యాన్ వుడ్ బి జస్టిఫైడ్ యాజ్ అ మ్యాన్ ఓన్లీ వెన్ హీ ఫాలోస్ ద పాత్ ఆఫ్ ట్రూత్, రైట్ కాండక్ట్ అండ్ జస్టిస్.
0: మానవుని ఎందుకున్నటువంటి ఈ పంచేంద్రియములు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులకు గురి చేస్తుంటాయి.
1: ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ ద మ్యాన్ పుట్ మ్యాన్ టు నంబర్ ఆఫ్
0: ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క జీవిని మాత్రమే బాధిస్తూ వచ్చినాయి.
1: ఏ పర్టికులర్ సౌండ్ హ్యాస్ ఎ పర్టికులర్ మీనింగ్.
0: కురంగ తురంగ మాతంగ విహంగ మీన మృగములవలే అన్నారు. కురంగ తురంగ మాతంగ విహంగ మీన మృంగములు, ఈ ఐదే ఒక్కొక్క దీనికి శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు వశమైపోతూ వచ్చాయి. కురంగ శబ్దములకు వశమయ్యేటువంటి జింక.
1: డియర్ is a victim of sound.
0: Parsika vasamaipoyi taanu baanisiga aipoyetundi yenugu.
1: Elephant becomes a slave of the effect of
0: yenugu yokka balamu ittidi attidi evaru cheppaleru.
1: Such extraordinary strength,
0: anta balamainatundi yenugu kudanu sparsha cheta bandhipabadipothundadi.
1: Such a strong elephant becomes a victim of the attraction of the touch.
0: Mirda అగ్ని స్వరూపాన్ని చూచి తన ప్రాణమైన కూడా వీడడానికి సిద్ధమైపోయి అగ్నిలో వచ్చి పడిపోతుంది.
1: ది బటర్ఫ్లై ఏ పర్టికులర్ వర్మ్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ బై ది ఫైర్ అండ్ ఇట్ ఫ్లైస్ ఇన్ టు దట్ అండ్ గెట్స్ బర్న్డ్.
0: చేప మాంసపు యొక్క రసాన్ని గోలుచూ తన ప్రాణాపాయమును కూడా లెక్క చేయక అందులో మునిగిపోతుంది.
1: Fish is tempted by the piece of mutton and it loses its life.
0: Tumbeda pushpamuloni makarandanni aashinchi tana pranaanni vadalutundi.
1: Bee is swayed by the attraction of the nectar, goes
0: ee vidhamuga flower. Shabda sparsha roopa rasa gandhamunaku okkokka prani maatrame deeniki vasamaipothundali.
1: There is a specific animal or a bird which is swayed by the attraction of the touch, the sound, the form and the smell and the taste.
0: Manavulaku aidu vidhamulainatu shaktulu undinappudu veedu enta vasham kaakunda untadu.
1: Then you can imagine the plight of man who is swayed by all these. Idani vishayam
0: cheppanakkaraledu.
1: It is difficult.
0: Annintiki vasamaipothunnadu manavudu.
1: He is attracted by all these five things and swayed by them.
0: Maha balahinudaipothunnadu manavudu.
1: He is becoming rather weak.
0: Okanoka samayam lopala rakshasa chakravarti ainatundi హిరణ్యకశిపుడు తన ముద్దు కుమారుడైన ప్రహ్లాదుని చెంతపిలిచి విద్యాభ్యాసం చేసే నిమిత్తమై చెండ అమాకుల దగ్గరికి పంపాడు.
1: ఎంపరర్ హిరణ్యకశిపు వన్స్ అపాన్ ఎ టైమ్ కాల్డ్ హిస్ డియర్ సన్ ప్రహ్లాద అండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ హీ సెంట్ దెమ్ టు ది టీచర్స్ చెండ అండ్ అమార్క.
0: తండ్రికి విరుద్ధమైనటువంటి హరినామాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ హరి, ది ఎనిమీ ఆఫ్ హిస్ ఫాదర్.
0: తండ్రి భరించుకోలేకపోయాడు.
1: Father was not able to bear this.
0: ఈ చెండ అమార్కులను పిలిచి
1: ఫాదర్ కాల్డ్ దిస్ చెండ అండ్ అమార్క.
0: ఈ హరినామామును మానించేటువంటి యొక్క మార్గములు భౌతికమైన సాంసారిక సంబంధమైనటువంటి యొక్క ఈ వృత్తులు యందు ప్రవేశపెట్టడానికి తగిన కృషి మీరు చెయ్యాలి అన్నాడు.
1: He asked those two masters to put his son into the path which will take away from the hari.
0: బంధహీనమైనటువంటి యొక్క విషయాలను ఇతనికి బోధించమన్నారు.
1: Teach him such things which will put him in bondage.
0: అనగా లోక సంబంధమైన ఆకర్షణలంతా కూడా ఇతనికి అప్పచెప్పాలి అన్నాడు.
1: Give him such worldly activity which will make him forget about Hari.
0: Samsara sambandhamainatundi rahasyalanta kudanu ee pillavaniki bodhinchamannadu.
1: Teach all those inner meaning and attractions of
0: appudu ee paramarthika margamunu vadali prakrutamainatundi yokka ee samsara sambandhamainatundi margamunu praveshistadani atani uddesham.
1: His idea was that by such a method Prahlada would be attracted by the family life and would give up the spiritual life.
0: Kani rajagna prakaramu ఈ చెండా అమార్కులు ఎన్నో విధములకు బోధిస్తూ వచ్చారు.
1: అకార్డింగ్ టు ది డిక్టేట్స్ ఆఫ్ ది ఎంపరర్ చెండా అమార్క యూజ్ వేరియస్ మెథడ్స్ టు టేక్ అవే.
0: కానీ ప్రహ్లాదునికి ఏ విధమైనటువంటి ఒక చలనము కలగలేదు.
1: బట్ ప్రహ్లాద్ వాజ్
0: ఎట్టి మార్పులు సంభవించలేదు.
1: ప్రహ్లాద్ వాజ్ అన్మూవ్డ్ అండ్ అన్టచ్డ్ బై ఆల్ దీస్.
0: అతను పట్టిన పట్టును సాధించకుండా కూడా ఒకే విధమైనటువంటి ఆత్మభావంతో నిలిచాడు.
1: He was firm with this feeling of Atma.
0: అదే ప్రహ్లాదుని యొక్క ప్రతిజ్ఞ.
1: That was his vow.
0: పట్టిన పట్టేదో పట్టని పట్టను పట్టునే గిడుదకపోవకుండే.
1: Whatever thing which he held in such a way, he was not prepared to give up until his wish was fulfilled.
0: అడిగినదేదియో అడగనే అడిగను అడిగిన దిడుదాకా విడవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు ఆస్క్ హీ ఆస్క్డ్ అంటిల్ దట్ వాస్ గివెన్ టు హిమ్ హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్.
0: తలచినదేదియో తలచనే తలచెను తలపు తీరుడుదాకా పోవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు థింక్ హీ థాట్ అంటిల్ ది థాట్ గాట్ ఫుల్ఫిల్డ్ హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు గో అవే.
0: కోరినదేదియో కోరనే కోరెను కోర్కె చెల్లుడు దాకా విడవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు డిజైర్ అండ్ ఆస్క్ హీ ఆస్క్డ్ అంటిల్ ది ఆస్క్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఆస్కింగ్ వాజ్.
0: కోరు పడలేక తానైన బ్రోవలయు వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు డ్రైవ్ హిమ్ అవే హీ హ్యాస్ టు సాటిస్ఫై ది డిజైర్.
0: తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
1: It is not appropriate for a true devotee to be
0: vidyarthula vale ee naati bhaktula vale chalachanam kodanu chalincheetundi hrudayam kaadu prahladundi.
1: Prahlada's heart was not like the heart of these students which is wavering continuously.
0: Prahlada's drishti chalinchine manasu prahladuni yokka idi.
1: Prahlada had an unwavering mind.
0: Yetti kashtamulakaina nashtamulakaina dukkhamulakaina kodanu taanu lekka cheyaka.
1: He never cared for whatever difficulties, problems, trials, tribulations.
0: Hari namamunu vadalaka
1: he never gave up the name of Hari.
0: Nirantaram kodu aanandamuto
1: he was full of bliss continuously.
0: Bhagavat chintana salpu undetunte vaadu
1: he was chanting the name of the Lord throughout.
0: Ee drishyamu chenda amarkulake chaala aashcharyam vesindi.
1: Chenda amarka themselves were rather surprised at this sight.
0: Chakravarti daggariki vacharu.
1: They came near the emperor.
0: తన్ను నిశాచరు పొడువ
1: ద డెమన్స్ వర్ పియర్సింగ్ ఇంటు ది బాడీ.

0: తనుజ భంజన ఓ మహాపన్న శరణ్య అంచును సించుగాని తా కన్నుల మిరుతేడు భయకంప సమేతుడు కాడు పువ్వన. రిపోర్ట్ చేస్తున్నారు హిరణ్యకశ్యపునకు.
1: దే రిపోర్టెడ్ టు హిరణ్యకశ్యపు, వీ ట్రైడ్ బై ఆల్ మీన్స్, వీ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్, పియర్స్డ్ హిమ్ విత్ స్పియర్స్ అండ్ వాట్ ఎవర్ వీ డిడ్, హీ వాజ్ నెవర్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ద నేమ్ ఆఫ్ హరి. హీ బిగాన్ ప్రైజింగ్ అండ్ ప్రేయింగ్ టు లార్డ్ హరి బై వేరియస్ డిస్క్రిప్షన్.
0: పాములతో కరిపించిన, పర్వతములపై నుంచి నూకిన, ఎన్ని విధమైనటువంటి యొక్క ఆయుధాలతో హింసించిన, ఏమాత్రము చెలించడు.
1: దిస్ హీ వాజ్ మేడ్ టు బి బిటన్ బై ది స్నేక్స్, హీ వాజ్ టేకన్ టు ద హిల్
0: అండ్
1: హీ వాజ్ నాట్ ఈవెన్
0: భయకంప సమేతుడు కాడు.
1: హీ ఈజ్ నాట్ ఫియర్ రిడన్ ఐదర్.
0: ఏమిటి ఈ విచిత్రము?
1: వాట్ ఈస్ దిస్ స్ట్రేంజ్ సైట్?
0: మా చేత కాకున్నది అన్నాడు.
1: We are not able to see and we are not able to
0: కాని ఇంకా అతి చిన్న బాలుడైనప్పటికీ భార్యాభర్తల సంబంధమైన విషయాలు కూడా అతనికి బోధించమని ప్రబోధించాడు ఈ యొక్క చక్రవర్తి.
1: హిరణ్యకశ్యపు సెడ్ దట్ ఆల్దో హీస్ అ స్మాల్ చైల్డ్ టెంప్ట్ హిమ్ ఇన్ టు ది ఫ్యామిలీ లైఫ్ అండ్ డిస్క్రైబ్ ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది హస్బెండ్ అండ్ వైఫ్.
0: దీనిని గుర్తించి తోటి విద్యార్థులను చేర్చుకుని చక్కని కథలు చెప్తూ వస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద రియలైజ్డ్ దిస్ అండ్ హీ కలెక్టెడ్ ఆల్ హిస్ కో స్టూడెంట్స్ అండ్ బిగాన్ టీచింగ్ దెమ్ సర్టన్ లెసన్స్.
0: పిల్లలారా, నాకు నారదుడు బోధించినటువంటి ఒక కథల్లో ఒకటి ప్రధానమైనటువంటి కథ నాకు జ్ఞప్తికి వస్తుంది అది అన్నాడు.
1: డియర్ బాయ్స్, ఐ హమ్ రిమెంబరింగ్ వన్ ఆఫ్ ది స్టోరీస్ నెరేటెడ్ బై నారద విచ్ ఈస్ రాదర్ ఇంట్రెస్టింగ్.
0: ఒక రాజుకు అనేక మంది భార్యలు ఉండేటువంటి వారు.
1: ఏ పర్టికులర్ కింగ్ హ్యాడ్ ఏ నంబర్ ఆఫ్ వైఫ్స్.
0: ఈ సౌతల కోరను భరించుకోలేక అతను నిరంతరం కూడా చింతించుకుండేటువంటి వాడు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ వైఫ్స్ హి వాజ్ వరీడ్.
0: ఈ లోకములో భార్యల వల్ల చింతలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అని ఒక సందేహం వచ్చింది.
1: హీ గాట్ ఏ డౌట్, ఈజ్ దేర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ సఫర్ ఆఫ్టర్ హ్యావింగ్
0: ఒకనాడు తన రాజ్యం లోపల అట్టి వారెవరైనా ఉన్నారా అని పరీక్షించి చేయకూరి రెండు పెండాలు వేయించాడు పెద్దవి.
1: దిస్ కింగ్ పుట్ అప్ టూ పెండాల్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ నాట్ వరీడ్ ఆఫ్టర్ బీయింగ్ మ్యారీడ్.
0: ప్రతి వ్యక్తికి కూడా దీన్ని వర్ణించి చెప్పడం అసాధ్యమని గుర్తించుకుని ఒక పెండాల పైన భార్యకు లోబడిన వారెవరో ఇక్కడ కూర్చోవాలి.
1: ఆన్ ది వన్ పెండాల్ దెర్ వాస్ ఏ పర్టిక్యులర్ thing written and that is those people who are not controlled where they by their wives could go into this pendal.
0: Varyanu lobarchukunna varevaro ee pendal lo kurchovali ani rendu board kattinchadu.
1: In the other one, those people who have controlled their wives, they could go into that pendal.
0: Varyaku lobadinatunti varu oka pendal lo, varyanu lobarchukunnatunti varu maroka pendal lo kurchovali ani cheppani ninnayinchadu.
1: People controlled by the wives would go into one pendal. People controlling their wives should go into another pendal.
0: సరే, ఈ వార్తను విన్నారు మహారాజు దగ్గర అసత్యంగా మనం ప్రవర్తిస్తే ఏమైనా శిక్షను ఇవ్వచ్చుననుకున్న ఉద్దేశంతో అందరూ భార్యకు లోబడినటువంటి పెండాల్లో కూర్చుంటూ వచ్చారు. వీరి సంఖ్య చలచలములకు పెరిగిపోతూ వచ్చింది.
1: ఆఫ్టర్ హియరింగ్ దిస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ఆల్ ది పీపుల్ అవుట్ ఆఫ్ ఫియర్ ఫర్ ద కింగ్ బిగాన్ గోయింగ్ ఇన్ టు ద పెండాల్ వేర్ విచ్ ఇస్
0: మెంట్ కావస్తుండాలి. ఎవ్వరు ఒక్కరైనా ఈ పెండాలకు రావటం లేదు.
1: దేర్ వాజ్ నాట్ ఈవెన్ వన్ పర్సన్ హూ వాజ్ గోయింగ్ టు ది అదర్ పెండాల్.
0: చూస్తుంటే ఒకానొక వ్యక్తి వచ్చి ఆ భార్యను వశపరుచుకున్నటువంటి ఒక పెండాల్లో నిల్చుకున్నాడు.
1: ఓన్లీ వన్ పర్సన్ అట్ లాస్ట్ ఎంటర్డ్ ఇంటు ద పెండాల్ విచ్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్.
0: ఈ మహారాజు ఒక్కడైనా ఉంటున్నాడు నా రాజ్యంలో అనుకోని.
1: దిస్ కింగ్ వాజ్ ఓవర్ జాయిడ్ దట్ దెర్ ఇస్ అట్లీస్ట్ వన్ పర్సన్ హూ హాస్ కంట్రోల్డ్ హిస్ వైఫ్.
0: అతని దగ్గరికి వెళ్లి చాలా గౌరవంగా, అయ్యా, మీరు భార్యకు వశమైనటువంటి వారా, భార్యను వశం చేసుకున్నటువంటి వారా, సత్యం పలకమని చెప్పాడు.
1: హీ వెంట్ టు దట్ పర్టికులర్ జెంటిల్మన్ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ హీ స్పోక్ టు హిమ్, వెల్ సార్, లెట్ మీ నో వెదర్ యూ హ్యావ్ కంట్రోల్ ద వైఫ్ ఆర్ యూఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై ద వైఫ్, లెట్ మీ నో ది ట్రూత్.
0: మహారాజా, నేను అసత్యం ఎప్పుడూ చెప్పను, నేను సత్యమే పలుకుతున్నాను, నేను భార్యకు లోబడినటువంటి వాడ నేను అన్నాడు.
1: ఓ కింగ్, ఐ విల్ నెవర్ టెల్ ఎనీ అన్ట్రూత్. ఐ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ ఓన్లీ.
0: మరి ఎందుకు ఈ పెండాల్లో వచ్చావు? ఆ పెండాల్లో పోయి నిలుచుకోమన్నాడు.
1: ఐ హావ్ ఆల్వేస్ ఒబేడ్ మై వైఫ్, హి సెడ్. దెన్ వై హావ్ యూ కమ్ ఇన్ టు దిస్ పెండాల్?
0: ఏమి ఆజ్ఞ ఇచ్చినా నేను ఇక్కడ నుంచి కదలను అన్నాడు.
1: Even if you command me to go from this pendal to the other, I cannot go to the other pendal.
0: ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావని మహారాజు కొంచెం కోపంగా మాట్లాడాడు.
1: King became angry and asked, why are you behaving yourself in such a stupid fashion?
0: ఆ వ్యక్తి చెప్పాడట, నేను ఇంటి నుండి బయలుదేరి వచ్చే సమయంలో నా భార్య ఒక ఆజ్ఞ చెప్పింది, ఎవరూ ఉండినటువంటి అందరూ ఉండినటువంటి పెండాల్లో నీవు ఉండకూడదు, ఎవరూ లేని పెండాల్లో నీవు పోయి నిలుచుకోమని చెప్పింది. అందువల్ల నీ ఆజ్ఞనైనా నేను ధిక్కరించి నా ప్రాణమునైనా ఇస్తాను, కానీ నా భార్య ఆజ్ఞ నేను ధిక్కరించలేను అన్నాడు.
1: At the time of leaving my home, my wife commanded that I should go into the pendal where no other individual has gone. I am prepared to disobey your command, but I can never disobey the command of my wife. Therefore, I have come into this pendal. I cannot leave this pendal. O king, come what may.
0: Anaga, manasthanetunti yajamanulaku indriyamulanitti bharyalu adhikanga untunta cheta ee indriyamulanitti bharyalaku ఈ మనస్సు వశమైపోయినది అనేటువంటి ఈ అంతరార్థం.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యాజ్ మైండ్ హ్యాస్ 10 సెన్స్ ఆర్గన్స్ యాజ్ ది వాయిస్, ఇట్ హెస్ బీన్ కంట్రోల్డ్ బై ది సెన్స్ ఆర్గన్స్, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్.
0: కనుక ఈ ఇంద్రియములు మనస్సుకు స్వాధీనమైపోయి కేవలము మనస్సు మార్గమే పాటిస్తూ ఉంటాడు, కానీ బుద్ధికి ఏమాత్రం కూడా వశం కావటం లేదు.
1: మైండ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద ఇంటెలిజెన్స్ అట్ ఆల్. It is swayed by the sense organs.
0: Deham kante ati sukshmamainatundi indriyamulu.
1: Sense organs are subtler than the physical body.
0: Indriyamulu kante ati sukshmamainatundi shariramu. Anaga manasu.
1: Mind is subtler than the senses.
0: Manasu kante ati sukshmamainatundi buddhi.
1: Intelligence is subtler than
0: buddhi kante ati sukshmamainatundi atma.
1: Atma is subtler than the intelligence.
0: Sarvamu kudano atma vasham kavalsindi tappadu.
1: Everything has to be under the control of atma.
0: Kanuka manavattamulo indriyamulu anetuvantivi maha balavantaramainatuvantivi.
1: Sense organs at the same time are very powerful with reference to human beings.
0: Ee indriyamulu mottamotta manam arikattinappude jeevitham aadarshavantamaina jeevithanga rupondutundi.
1: We can transform our life into an ideal life only when we exercise control over sense organs.
0: Ee naadu yuvakulu ఇంద్రియములను అరికట్టలేకపోవటం చేతనే వారి యొక్క నడకలు కానీ వారి యొక్క నిలకడ కానీ వారి యొక్క కూర్చోవటం కానీ అన్ని కూడా విరుద్ధమైన మార్గం అవలంబిస్తున్నాయి.
1: ద ఎంటైర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ది యూత్ టుడే ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బికాస్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ ద సెన్స్ ఆర్గన్స్.
0: ఒక్కరైనా కూడాను క్లాస్ రూమ్ లో కానీ కదల మెదలక సరైన రీతిలో కూర్చునేటువంటి యొక్క విద్యార్థి కనిపించడం లేదు.
1: I have not been able to see even one student who is steady while sitting in a classroom and while listening.
0: ఏ విధంగా నడచాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా నిద్రించాలి, ఏ విధంగా మాట్లాడాలి, పెద్దలతో ఉండినప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనేటువంటి విషయము కేవలం వారికి ఏమాత్రము తెలియదు.
1: They really do not know, even in a limited way, what is the proper way of walking, talking, how to respect elders.
0: Yedaina oka mitrunto maatladutunnappudu aa mitrunu vaipune drushti undali, kaani atu itu itu atu chustukuntu mitrunto maatladakoodu.
1: When you are talking to a friend of yours, you should fix your vision only on your friend, should not go on looking this side
0: but vidhamuluga kudunu prasarimpa cheyakoodadu.
1: You should not divert your vision this side and that side.
0: Idi yuvakulaku chaala pramadamainatundi.
1: This is a great
0: drushtini సరి అయినటువంటి దృష్టిగా తాను నిలుపుకోవడానికి చూసుకోవాలి.
1: ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద యూత్ టు హ్యావ్ ప్రాపర్ విజన్.
0: ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అనేక రకములుగా కూడా అన్ని అంగములు కూడా కదిలిస్తూ ఉంటారు.
1: వెన్ యూఆర్ టాకింగ్ టు సమ్వన్ యూ డు నాట్ బి యూఆర్ నాట్ స్టడీ అట్ ఆల్.
0: కొంతమంది మాట్లాడుతుంటే ఉపన్యాసాలు చేస్తుంటే పెద్ద డాన్స్ ఆడినట్టుగా ఉంటుంది, చేతులు కాళ్ళు అంతా ఆడిస్తూ ఇదంతా వికారమైన చేష్టలుగా రూపొందుతాయి.
1: Some people, when they are talking or giving a speech, they make such gestures, moving their hands, etc.
0: Angamulu aadinchakunda maatadali.
1: One should be able to speak without making unnecessary
0: ee vidhamainatundi yokka prayatnamulu chestu raga kramakramena indriyamulu abhyasam cheta avi aa sariyaina margamlo praveshisthayi.
1: If you make efforts in this direction, you would be able to, on account of practice, కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్స్.
0: కనుకనే శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్టతే ధ్యానత్కర్మ ఫలత్యాగే త్యాగశ్చాంతి అనంతరం అని.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ప్రతి ఒక్క దానికి మనం ప్రాక్టీస్ అభ్యాసం చేయాలి.
1: యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ గెట్ ది బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: అభ్యాసం లేకుండా దేనిని మనం సాధించలేము.
1: యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ వితౌట్ ప్రాపర్ ప్రాక్టీస్.
0: పుట్టినప్పటి నుంచి కూర్చోవటం అభ్యాసం చేయాలి, నడచడం అభ్యాసం చేయాలి, పరిగెత్తడం అభ్యాసం చేయాలి, మాట్లాడటం అభ్యాసం చేయాలి, అన్నం తినడం అభ్యాసం చేయాలి. ఇవన్నీ అభ్యాసం చేత ఏర్పడినటువంటివి.
1: రైట్ ఫ్రమ్ బర్త్ ఏ నంబర్ ఆఫ్ థింగ్స్ లైక్ ఈటింగ్ ఫుడ్, వాకింగ్, టాకింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ లెర్న్.
0: బజార్ లో నడిచే సమయంలో చూస్తే ఈనాటి విద్యార్థులు
1: when they are moving in the road, the way that the students conduct is
0: 40 adugula road aina kuda nadachadaniki sthanam undadu vaadaku deeninta kuda nu prahladudu idi yavana sannipathakam yokka lakshanamu annaru.
1: Prahlada described this as the disease of the youth.
0: Tama adugulanu taamu chustukuntu nadachali.
1: You should fix your sight on your
0: adi sanneeling walk.
1: That is the proper walk.
0: నడక ఎక్కడో జరుగుతుంటాది, చూపులు ఎక్కడో పోతుంటాది, దీనివల్ల ప్రమాదం జరుగుతుంటాది, యాక్సిడెంట్ సంభవిస్తుంటాయి. తద్వారా అనవసరమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతుంటాడు.
1: లుకింగ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ అండ్ వాకింగ్ ల్యాడ్స్ యూ ఇంటూ ట్రబుల్ అండ్ ఈవెన్ యాక్సిడెంట్స్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్.
0: కనుక ఈ విధమైన అభ్యాసం చేత మన ఇంద్రియాలను మనం కొంతవరకు సమన్వయం గావించుకోవచ్చు.
1: బై ప్రాపర్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ద సెన్స్ ఆర్గన్స్ అండ్ బ్రింగ్ అబౌట్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: కొంతమంది నిద్రించే సమయం లోపల మరింత వికారంగా ఉంటారు.
1: While lying down and sleeping, some people's posture will be rather awkward.
0: సాకలవాడు కట్టగట్టి ఒక పెద్ద మూటను ఎత్తుకుని పోతే ఆ మూట మాదిరి తయారైపోతారు.
1: They themselves become into a small bundle, like the bundle carried by a washerwoman.
0: ఉంగి చాలా కుక్కిచ్చి పండుకుంటాడు.
1: They bring all these limbs so close.
0: తద్వారా అనేక రోగములకు కూడాను గురి అవుతారు.
1: On account of such posture, people would suffer from various ailments.
0: కూర్చున్న సమయం లోపల ఏ 77లో 87లో మాదిరి ఇట్లా కూర్చుంటారు. ఇది మంచిది కాదు.
1: Even sitting posture, when they sit as if
0: the spinal column bend అయిపోతే అతి త్వరలోపలే వృద్ధాప్యం ప్రాప్తిస్తుంది.
1: If while sitting you bend the spinal column, you get premature old age.
0: నడిచే సమయంలో చక్కగా కర్రవలే నడచాలి.
1: While walking, you should walk like a straight stick.
0: కూర్చున్నప్పుడు కూడా అంతే, ఒక కర్ర వలె కూర్చోవాలి.
1: వైల్ సిట్టింగ్ ఆల్సో షుడ్ సిట్
0: తీగవలే కూర్చోకూడదు.
1: షుడ్ నాట్ బెండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసములు శారీరకంగా మనం అభ్యాసం చేసినప్పుడే ఇంద్రియములు క్రమక్రమేణా కూడా మనకు వశమవుతూ వస్తాయి.
1: ఇఫ్ యూ అండర్టేక్ ద ఫిజికల్ ప్రాక్టీసెస్ ఆన్ దీస్ లైన్స్, యూ బి ఏబుల్ టు ఆల్సో కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అనవసరమైన విషయాల్లో మనం ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఎంటర్ ఇన్ టు అన్నెసరీ థింగ్స్.
0: ఈనాటి మానవత్వంలో ఉండేటువంటి బలహీనత అది.
1: దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ వీక్నెస్ ఆఫ్ ద హ్యూమన్.
0: కన్నులు కనిపించక, చెవులు వినిపించక, ఏదో ఒక మూల ఉండినటువంటి ఒక వ్యక్తి అయినప్పటికీ ఎవరో ఇద్దరు అక్కడ చేరితే ఏమిటి మాట్లాడుతున్నారు, ఏమిటి మాట్లాడుతున్నారు, ఈ ప్రశ్నలు వేస్తుంటారు.
1: An old man who has lost the sight, who has lost his hearing power, sitting in one corner also cannot keep quiet.
0: వారు ఏమి మాట్లాడితే నీకెందుకు, ఇందులో నీవు ఎందుకు ప్రవేశించాలి?
1: He goes on asking, what are they talking? Why do you bother about such a thing?
0: ఊరికి అందరి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంటారు కొంతమంది.
1: Some people go on talking to every person.
0: ఇది కేవలం ఒక దురభ్యాసంగా ఉంటుంటారు.
1: This is a very bad habit.
0: ఇతరుల విషయాలంతా కూడా ప్రశ్నిస్తుంటారు. అతను ఏం చెప్పాడు, ఇతను ఏం చెప్పాడు, ఇతనికి ఎందుకు ఇవన్నీ.
1: They go on questioning, what did he say? What did the other person say? Why are you bothered about such things?
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క దుశ్చేష్టల వలనే ఇంద్రియములు మరింత బాధకు గురి చేస్తున్నాయి.
1: The sense organs go astray and cause you infinite harm.
0: ఈ విషయమునందు కూడా మనం ప్రవేశించరాదు.
1: Do not bother yourself about others.
0: నీకు ఎంత అవసరమో అంత మాత్రమే నీవు తీసుకో.
1: Mind your business and confine to yourself.
0: చిక్కిన వారి దగ్గరంతా మాట్లాడటం చేత అది కేవలం ఒక గౌరవహీనమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, యూ లూజ్ యువర్
0: రెస్పెక్ట్. ఎవరు కూడా నిన్ను గౌరవించరు.
1: నో వన్ విల్ రెస్పెక్ట్ యూ.
0: ఏదైనా నీ వస్తున్నటువంటి చూచి వస్తున్నాడు రా ఈ వాయాడని వాళ్ళ పక్కకి వెళ్ళిపోతారు.
1: This, the moment they sight you coming towards them, they will say they would like to avoid you and go away.
0: Edena neeku avasaram unte, good morning, good morning, how are you, how are you ante talinke emudu.
1: Let the greetings be good morning, good morning, how are you.
0: Ee bazaar lo ninchukoni maatadeetuvanti oka durabhyasam maha chedda.
1: It is a great weakness and a defect టు గో అండ్
0: అవసరమైతే హాస్టల్ కి వెళ్లిన తర్వాత రూమ్ కు వెళ్లిన తర్వాత ఆ విషయాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించవచ్చు.
1: When you go to the hostel and to your room, if there is anything very important to know,
0: in bazaar lo poye samayalo yuvakulu evvaru kudalu maatadaraadu.
1: While walking on the road, the youth should not indulge in
0: talking. Ee chupulu adupulo pettukovali.
1: Control your sight.
0: Manam manushulamu kaakulam kaadu.
1: We are not crows, we are human beings.
0: Kaakulaithe atu itu okka chadamaina kuda nu sthiranga untundam.
1: It is natural for a crow to look that side and this side, not for the man.
0: Kanuka ee vidhamainatundi okka క్రమశిక్షణను మనం పాటించినప్పుడే నిజమైన మానవత్వాన్ని పొందినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ డిసిప్లిన్ దెన్ ఓన్లీ యూ కుడ్ బి కాల్డ్ ఎ రియల్ హ్యూమన్ బీయింగ్.
0: విద్యార్థులకు ఇది అత్యవసరం.
1: ఫర్ స్టూడెంట్స్ స్పెషలీ దిస్ ఇస్ ఎసెన్షియల్.
0: చదివే సమయం లోపల సరి అయినటువంటి స్థితిలో మనం కూర్చొని చదువుకోవాలి.
1: వైల్ రీడింగ్ ఎ బుక్ స్టడీయింగ్ లెట్ యువర్ పోస్చర్ బి కరెక్ట్.
0: ఎందుకనగా ఈ దేహమునకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్పెషల్ ఫీచర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
0: పశువులకు మృగములకు స్పైనల్ కాలం వంగి ఉంటాయి.
1: ఫర్ ది యానిమల్స్ అండ్ బీస్ ద స్పైనల్ కాలం ఈజ్ బెంట్.
0: కానీ మనిషికి స్పైనల్ కాలము చక్కగా ఉంటుంటుంది.
1: బట్ ఫర్ ద మ్యాన్ ఇట్ ఈస్ స్ట్రైట్.
0: ఈ మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు పోయేటువంటి యొక్క మార్గములు అది సరైనటువంటిగా ఉంటుంటాయి.
1: రైట్ ఫ్రమ్ మూలాధార టు సహస్రార దేర్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ బిట్వీన్.
0: కనుకనే ఇవి సరి అయినటువంటి స్థితిలో సరి అయినటువంటి ఆలోచన సలుపుతూ ఉంటాయి.
1: దట్ ఇస్ ది రీజన్ వై పీపుల్ వుడ్ బి ఏబుల్ టు థింక్
0: ప్రాపర్లీ. అట్టు కాకుండా వంగిపోతే ఇది సక్రమమైనటువంటి మార్గం అనుసరించదు.
1: ఇఫ్ ది స్పైనల్ కాలమ్ బికమ్స్ క్రూకెడ్ దెన్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్.
0: ప్రతి మానవుని యందు కూడాను 101 నాడములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 101
0: అందులో ఒక్క నాడం మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ అ వన్ స్పెషల్ నర్వ్ విచ్ ఈస్ రాదర్ యునిక్.
0: అది కేవలము సహస్రార పద్మంతో సంబంధమై ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సహస్రార.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం నందు జ్ఞాననిష్టలతో కూడినటువంటి వారికి ఇది సహాయకారిగా ఉంటుంది.
1: ఫర్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ ఫర్ పీపుల్ విత్ ఎ విజ్డమ్ విజన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ సచ్.
0: కనుకనే ఈ నాడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ పర్టికులర్ నర్వ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: దీనినే సుషుమ్న నాడి అన్నారు.
1: This nerve is described as
0: సుషుమ్న నాడి యొక్క తత్వం లోపల భూమధ్యమునందు చేరినప్పుడే ఈ సుషుమ్న నాడి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ఏకాగ్రతను అందిస్తుంది.
1: When the ida pingala, the movement is enjoyed or comes together with సుషుమ్న near the eyebrows, then there will be concentration.
0: స్పైనల్ కాలం లోపల 33 రింగులు ఉన్నాయి.
1: There are 33 rings in the spinal cord.
0: అందు లోపల 9 to 12 వరకు ఉండేటువంటి దాని ఎందే
1: బిట్వీన్ ది 9th అండ్ ది 12th రింగ్
0: సుషుమ్న నాడి అనేటువంటిది చక్కగా వెలుగుతూ ఉంటుంది.
1: ది సుషుమ్న నాడి విల్ బి షైనింగ్.
0: కనుకనే వేదములందు నీలతో మధ్యస్థ విద్యుల్ లేకే అవసర నీవార సుఖవత్తంతే అని అనేక రకములుగా దాన్ని వర్ణిస్తూ వచ్చారు. నీలతో మధ్యంత విద్యుల్ లేకే అవసర, నల్లటి మేఘముల మధ్య ఒక్కతూరి మించు మించినప్పుడు ఎంత ప్రకాశంగా ఉంటాదో ఆ విధంగా మన స్పైనల్ కాలం లోపల విద్యుల్లేఖ అనేటువంటి ఒక్కతూరి మించుతూ ఉంటాదట. అదే మన యొక్క ప్రాణ ఆధారం.
1: లైక్ ది లైట్నింగ్ ఎగ్ని ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డార్క్ క్లౌడ్స్, దిస్ సుషుమ్న నాడి విల్ బి షైనింగ్ ఇన్ అవర్ స్పైనల్ కాలం విత్ దట్ స్ప్లెండర్.
0: కుండలిని యోగం చేసేటువంటి వారికి సరిగా అర్థమవుతుంది.
1: పీపుల్ హూ ఫాలో దిస్ కుండలిని యోగా విల్ కెన్ అండర్స్టాండ్.
0: యోగమైనా చెయ్యి, యోగం చేయకపోయినప్పటికీ నీవు సరి అయినటువంటి స్థితిలోనే నీవు దేహాన్ని ఉంచుకోవాలి.
1: వెదర్ యు డూ యోగా ఆర్ నాట్ డజన్ మ్యాటర్ బట్ కీప్ యువర్ బాడీ ఇన్ స్ట్రైట్ పోస్చర్.
0: పండుకుంటారు బోల్డ్,
1: యు లై డౌన్,
0: దిండు పైన బుక్ను పెట్టుకుంటారు.
1: దే కీప్ ద బుక్ ఆన్
0: దర్ అంబుల్ వాలే వంచుతారు.
1: అండ్ దే బెండ్ దేర్ లెగ్స్ అండ్ దే వాంట్ టు స్టడీ.
0: ఇలాంటి వారికి ఎన్ని గంటలు చదివినప్పటికీ అక్కడ ఏమాత్రం కూడా నువ్వు తలకెక్కదు.
1: ఫర్ పీపుల్ హూ స్టడీ ఇన్ దిస్ పర్టికులర్ పోస్చర్ వుడ్ నాట్ బి ఏబుల్ టు
0: ఉంచుకోవాలి. కానీ ఇక్కడ ఎత్తి అక్కడ ఎత్తి అమ్మును కట్టినట్టుగా ఉంటుంటుంది అది.
1: ఇఫ్ యు రేజ్ యువర్ హెడ్ ఆన్ ది వన్ ఎండ్ అండ్ రేజ్ యువర్ లెగ్స్ ఆన్ ది అదర్ అండ్ లై డౌన్ అండ్ స్లీప్.
0: ఇలాంటి వికారమైనటువంటి యొక్క చేష్టల వల్లనే విద్యార్థులకు సరి అయినటువంటి జ్ఞాపశక్తి లేకపోతుండాలి.
1: The students are losing the memory power because they follow this kind of wrong postures.
0: సరియైనటువంటి జ్ఞాపకశక్తి మనకు కుదరాలంటే చక్కగా కూర్చొని చదవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఐ ఎంజాయ్,
0: ఒకవేళ అసలుగా ఉంటే బుక్ కట్టి పెట్టే, నువ్వు నిద్రపో, సంతోషం, తప్పు లేదు.
1: ఇఫ్ యూ డు నాట్ ఫీల్ లైక్ రీడింగ్ బుక్, కీప్ ది బుక్ అసైడ్.
0: అనవసరంగా ఈ నిర్బంధ మార్గస్నానం ఎందుకు?
1: వై డు యూ స్టడీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పోస్చర్?
0: నీవు టైర్డ్ గా ఉండినప్పుడు, అలసటగా ఉండినప్పుడు చదవకూడదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ టైర్డ్ డోంట్ స్టడీ.
0: ఏదో చదవాలి చదవాలి చదవాలి అనే ఉద్దేశంతో టీని పక్కన పెట్టుకుని దాన్ని త్రాగుతూ నిద్రపోతూ చదువుతుంటే ఇలాంటి అవస్థల వల్ల ఏమాత్రము చదివి ప్రయోజనం లేదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ స్టడీయింగ్, టేకింగ్ ద టీ, హావింగ్ ది టీ అట్ ద సేమ్ టైమ్ అండ్ స్టడీయింగ్, దిస్ ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఈ జ్ఞాపక శక్తి పోవటమే కాకుండా మున్ముందు నీకు చాలా కొన్ని భయంకరమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
1: Not merely your memory power will decline, but later in life you will face many other dangers.
0: Chetru kaalu adurutai.
1: You will get a type of shivering of the legs.
0: Rheumatic pains anta prarambham avutai.
1: There will be rheumatic pains which will develop.
0: Kanukane ee manavudu vidyarthi dasa yendundinappudu sariyainatundi sthitilo ee dehanni manam poshinchukovali.
1: That is why students should observe certain
0: ee ghanakaryamulu sadhinchalanukunnappudu దేహం వల్లనే సాధించాలి.
1: వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ ది ఫిజికల్ బాడీ,
0: దైవానుగ్రహం పొందాలనుకున్నా కూడా దేహం ఒక పనిముట్టు.
1: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఫాలో స్పిరిచువల్ పాత్, ఫిజికల్ బాడీ
0: ధర్మార్థకామోక్షమునియందు ప్రవేశించవలనను ఈ దేహం ఒక ఆధారము.
1: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ టు అచీవ్ ది ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్, బాడీ
0: అనిశ్చయమైనటువంటిది అయినప్పటికీ
1: బాడీ ఈజ్ ఇంపార్టెంట్.
0: మన కార్యార్థమై ఈ దేహాన్ని సరైన యొక్క స్థితిలో ఉంచుకోవాలి.
1: ఫర్ ది పర్పస్ ఆఫ్ అచీవింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్ ద బాడీ మస్ట్ బి ప్రొటెక్టెడ్ అండ్ టేకన్ కేర్ ఆఫ్ వెల్.
0: మనం పాదములకు రక్షలు వేసుకుని ప్రయాణం అవుతాం.
1: వీ వేర్ స్లీపర్స్ అండ్ వాక్.
0: ఏదైనా ఒక నది వచ్చిందంటే ఆ పాదరక్షలు చేతిలో పట్టుకుంటాం.
1: వీ టేక్ ది స్లీపర్స్ ఇన్ టు హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ టు క్రాస్ అ రివర్.
0: ఇదేం పాదుకా పట్టాభిషేకమా? కాదు కదా. ఎందుకు నీకు పాదాలంతా చేతిలో పట్టుకోవాలి?
1: Why should you take the slippers into hand? What is the need for
0: it? Ee paadalu rakshinchukune nimittame neevu danni chethilo pettukovali.
1: In order to protect your own feet you have to take the slippers.
0: Adhe vidhamugane avi cheppulu chaala viluvugaanatundi ainappatikini
1: although slippers are not valuable things
0: daarini manaku avasaramainattiga vinyoginchukune samayalo daniki ivvalsina gauravanni kuda ivvali.
1: If you want to really use them properly you may have to show the type of respect.
0: Deeni valla konni pramadalu kudunu tappipothayi.
1: By such a method you can save yourself from
0: yuddha samayamulandu 9th dinamu bhishmudu pratigna chesadu.
1: And the 9th day in Mahabharata war Bhishma took a vow,
0: pandavulu hatamarstanu repati dinam lopala ani oka pratigna chesadu.
1: By the end of tomorrow I am going to destroy Pandavas.
0: Ee vaarta Draupadi chevulo padindi.
1: Draupadi heard this news.
0: ఆమె కన్నీరు మున్నీరుగా గార్చుతూ వచ్చిండాలి.
1: ప్రొఫ్యూజ్లీ,
0: కృష్ణ ఇంతకాలము రక్షించినటువంటి నీవు ఈనాడు నా సుమంగళత్వాన్ని రక్షించలేకపోతున్నావా?
1: కృష్ణ
0: భీష్ముని యొక్క ప్రతిజ్ఞ తప్పదు.
1: కృష్ణ యూ హ్యావ్ ప్రొటెక్టెడ్ అస్ సో ఫార్, కెన్ యూ నాట్ ఎక్స్టెండ్ యువర్ ప్రొటెక్షన్ టుడే? భీష్మస్ వౌ కెన్ నెవర్ బికమ్ ఏ లైఫ్.
0: అతను సత్యవాక్ సంపన్నుడు.
1: He is the one who is
0: adhere vaakyamulaku enaadu kudunu viruddham jaragadu.
1: His word can never go wrong.
0: Kanuka naa patulu yokka maranam samipistu vastundadi.
1: The end of my husband's is
0: ee jagattunanda neevu tappa naaku patipiche pettu vaaru marokaru leru.
1: I have none else who can give me protection excepting you.
0: Ani paadamulu gattiga pattindi.
1: She held the lotus feet of Krishna firmly.
0: Krishnudu cheppadu, amma ye okka daanikaina kudunu konni upayamulu atyavasaram.
1: Well, for whatever you want to achieve, certain things will have to be done carefully.
0: ఈ ప్రాకృతమైనటువంటి లోకమునందు, ఈ లౌకికమైనటువంటి జగత్తునందు కొన్ని రకమైనటువంటి యొక్క యుక్తులు కూడా దీనికి అత్యవసరంగా ఉపయోగపెట్టాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దే మే బి నీడ్ ఫార్ యూజింగ్ సర్టన్ స్ట్రాటజీ.
0: కార్య విజయాన్ని సాధించవాలని అనుకున్నప్పుడు చేయరాని పనిని కూడా మనం చేయక తప్పదు.
1: If we have to really achieve certain things we may have to do things which are not normally not undertaken.
0: Adi kudanu alpudanu aneetunte oka bheda bhavam kudanu pettukona kaadu.
1: We should not have any kind of difference and idea whether we should do this or not under certain circumstances.
0: Kanaka nenu cheppinattu cheyi,
1: follow my word.
0: Appudu Draupadi cheppindi, Krishna nee maatanu nenu enadaina ullanginchana?
1: ద్రౌపది టోల్ కృష్ణ,
0: నా ప్రాణములైనను సులభంగా వదులుతాను కాని మీ ఆజ్ఞ నేను వదలను, మీ ఆజ్ఞ నేను పాటిస్తానన్నాను.
1: ఐ విల్ ఆల్వేస్ ఒబే యూ యాజ్ ఐ హావ్ డన్ ఇన్ ది పాస్ట్. I would never disobey you, Krishna, even at the cost of my life.
0: 10 గంటలైంది.
1: It was 10 o'clock in the
0: night. పాండవులు యొక్క గుడారంలో ఉంటున్నారు. కౌరవులు గుడారంలో ఉంటున్నారు.
1: Pandavas were resting in their tents and Kauravas in theirs.
0: కాని ప్రత్యేకించి ఉంటున్నాడు భీష్మాచార్యుడు ఒక గుడారంలో.
1: Bhishma had a separate tent for himself.
0: ఏదో ఆ ఆవేశం చేత ఆ యొక్క పరిస్థితులు యందు మాట మాత్రం అన్నాడే కాని తిరిగి తనలో తాను చాలా బాధపడుతున్నాడు. సత్యధర్మ స్వరూపులే ఈ పాండవులు, సత్యవ్రతులే ఈ పాండవులు. అన్యాయంగా వీరిని ఏ రీతిగా నేను సంహరించాలి? ఇది న్యాయం కాదే, న్యాయం కాదే, ఇది నేను చేరయాని పని చేస్తున్నానే అని తనలో తానుకు చాలా బాధపడుతూ ఉన్నాడు.
1: అండర్ ద ఫిట్ ఆఫ్ యాంగర్ అండ్ స్వేడ్ బై యాంగర్ హీ వౌడ్ దట్ హీ వుడ్ కిల్ పాండవాస్. బట్ హీ బిగాన్ రిపెంటింగ్, హౌ కెన్ ఐ కిల్ సచ్ పీపుల్ హూ ఆర్ నోబుల్, హూ ఆర్ వర్చ్యుయస్, హూ ఫాలో రైచియస్నెస్. అండ్ దట్ వాజ్ హిజ్ స్టేట్ ఆఫ్ మైండ్ అట్ దట్ టైమ్.
0: ఏమాత్రమో ఆహారం తీసుకోలేదు.
1: He did not even
0: నిద్ర రావటం లేదు.
1: He was not getting sleep. He did
0: కేవలం అటు ఇటు తిరుగుతున్నాడు. దీన్ని ఏ రీతిగా నేను చేయాలి, నా మాటను ఏ రీతిగా నేను దక్కించాలి, నా మాటను ఏ రీతిగా నేను నిలబెట్టుకోవాలి అని విచారం చేస్తూ తిరుగుతూ ఉన్నాడు.
1: He was very much worried, moving about from one end of the tent to the other end, not being able to decide what to do, how to fulfill his own vow, at the same time save Pandavas.
0: లీలా నాటక సూత్రధారి అయినటువంటి భగవంతుడు ఎన్ని యుక్తుల చేత నేను కష్టములు తప్పించవచ్చు?
1: గాడ్ హూ ఈస్ ఆల్ పవర్ఫుల్ కెన్ సేవ్ ఎనీ పర్టికులర్ సిచ్యుయేషన్.
0: ద్రౌపదికి చెప్పాడు, అమ్మా ఈ పరిస్థితులు ఎందు నేను నీవు ఇరువురు కలిసిపోతుంటే లోకులో కాకులు.
1: వెల్ మదర్ హీ టోల్డ్ ద్రౌపది, అమ్మా వెన్ వీఆర్ గోయింగ్ టుగెదర్ people are like crows, they may talk ill of us when we are going in this late hour.
0: You go munduga bayil deri vellu,
1: you go a little ahead of me.
0: Bhishma charuni yokka tent,
1: that is the tent of Bhishma.
0: Nenu venakala vastanu annadu.
1: I'll follow you behind.
0: Ime aa kaalam lopala rajakumartulu yokka cheppulu chaala shabdam tho undeetundivi.
1: The footwear worn by the princess during those days used to produce a particular type of sound.
0: కనుక ఈమె వేసుకున్నటువంటి చెప్పులు చాలా కిర్రు కిర్రు అని శబ్దం ఇచ్చేటువంటివి.
1: ఇట్ యూస్ టు ప్రొడ్యూస్ క్రీకింగ్ సౌండ్ వెన్ ద్రౌపది వాజ్ వేరింగ్ చెప్పల్స్.
0: నిలిపాడు, ద్రౌపది నీవు ఈ సమయం లోపల నీవు ఈ విధమైనటువంటి ఒక చెప్పులు వేసుకుని పోవడానికి వీలు కాదు.
1: కృష్ణ స్టాప్డ్ ద్రౌపది అండ్ సెట్, ద్రౌపది దిస్ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ యూ కెనాట్ వేర్ నౌ, యూ గివ్ దోస్ స్లిప్పర్స్ టు మీ.
0: ఆ చెప్పులను కృష్ణుడు తన అంగవస్త్రంలో చుట్టుకున్నాడు, కంకలో పెట్టుకున్నాడు.
1: హి ఫోల్డెడ్ దోస్ స్లిప్పర్స్ ఇంటూ హిస్ హ్యాంకీ అండ్
0: భీష్ముడు తల వంచుకొని తిరుగుతున్నాడు యోచిస్తూ, నీవు సర్రని వెళ్లి అతని పాదాల పైన పడు.
1: భీష్మ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ హిస్ టెంట్ బెండింగ్ హిస్ హెడ్, గో అండ్ ఫాల్ అట్ హిస్ ఫీట్ వితౌట్ గివింగ్.
0: కేవలం మాత్రం ప్రయోజనం ఉండదు, నీ గాజుల శబ్దాన్ని కూడా అతను వినిపించు అన్నాడు.
1: యూ ఆల్సో షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ హిమ్ హియర్ ది బ్యాంగిల్స్ సౌండ్.
0: పరిగెత్తిపోయింది అటు ఇటు తిరుగుతున్నటువంటి భీష్ముని పాదాల పైన పడి గాజుల శబ్దం అయిపోయింది.
1: షీ ర్యాన్ ఇన్ టు ది టెంట్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ భీష్మ ప్రొడ్యూసింగ్ ది సౌండ్ ఫ్రమ్ హర్ బ్యాంగిల్స్.
0: యోచనలో ఉండేటువంటి భీష్ముడు ఈమె ఎవరో సుమంగళి అనుకుని దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించాడు.
1: భీష్మ వాజ్ ఇన్ హిజ్ ఓన్ థింకింగ్, నాట్ నోయింగ్ హూ ఇట్ వాజ్, హీ బ్లెస్డ్ హర్ దీర్ఘ సుమంగళి భవ.
0: తక్షణమే ఈమె ఆనందించి, పితామహా నేను దానిని కోరే వచ్చాను అని.
1: And she got up and said, well, grandfather, I come only seeking that from you.
0: ee vidhanga vaaru sambhashana saluptunnappudu ee yuktini evaru pannaru, ninni evariki kritisukoni vacharu, evaru ee margani neeku choopincharu ani prashnistu vastunnadu ee bhishmudu.
1: Bhishma questioned Draupadi, who is it that prompted you to do this particular thing, who is that strategist who sent you like this?
0: Bhishmuni yokka vaaku tappadu.
1: Bhishma's word can never go wrong.
0: అతని గాంగేయుడిగా ఉండి ఈ విధమైన ప్రతిజ్ఞ లోపల సరైనటువంటి ఒక సత్యస్వరూపుడుగా ఉండటం చేత అతని ప్రతిజ్ఞలన్నీ నెరవేరుతూ ఉంటాయి.
1: ఆల్ ది వౌస్ విచ్ భీష్మ హ్యాడ్ టేకన్ హ్యాడ్ టు గెట్ ఫుల్ఫిల్డ్ ఆటోమేటికలీ బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ పవర్.
0: కొంతసేపు అయ్యేటప్పటికి కృష్ణుడు ప్రవేశించాడు.
1: ఇన్ ఎ షార్ట్ వైల్ కృష్ణ ఎంటర్ ద టెంట్.
0: కృష్ణ ఇది నీవు నేర్పినటువంటి విద్యయోగా ఉండు, కనుక ఇదంతా నీ ప్లానుగానే ఉంటుండదని హెచ్చరించాడు భీష్ముడు.
1: భీష్మ టోల్డ్ కృష్ణ, ఇట్ లుక్స్ యాజ్ దో,
0: కానీ ఒక ఎంటైర్ కూడా సంతోషమే.
1: దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ యువర్ స్ట్రాటజీ. భీష్మ వాజ్ ఆల్సో హ్యాపీ విత్ ఇట్.
0: ఈ పాండవులు రక్షించడానికి ఇది ఒక మార్గం అయిపోయిందని ఆనందించాడు.
1: భీష్మ వాజ్ హ్యాపీ దట్ హీ వాజ్ ఏబుల్ టు సేవ్ పాండవాస్ త్రూ దిస్.
0: అతనికి ఆకలి కొంతవరకు గుర్తుకొచ్చింది.
1: దెన్ హీ రిమెంబర్డ్ దట్ హీ వాజ్ హంగ్రీ.
0: చింత ఉండినంత వరకు ఆకలి ఏమాత్రం మనకు తెలియదు.
1: అంటిల్ వన్ ఈజ్ వరీడ్ వన్ వుడ్ నాట్ బి అవేర్ ఆఫ్ హిస్ హంగర్.
0: ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు.
1: ఎ పర్సన్ హూ ఈజ్ సాడ్ విల్ నాట్ ఆల్సో రిమెంబర్ హిస్ హంగర్.
0: ఈ దుఃఖం నివారణ అయ్యేటప్పటికి ఆకలి అతనికి కనిపించింది.
1: ది మొమెంట్ హీ వాజ్ ఫ్రీ ఫ్రమ్ దట్ సారో హీ ఫెల్ట్ హంగ్రీ.
0: ఏమిటి నీ శంకలో ఉన్నటువంటివి అని అడిగాడు.
1: భీష్మ ఆస్క్ కృష్ణ, well, what is it that you are carrying in your hands?
0: ఆ స్లిప్పర్స్ కింద వేశాడు, ఇది ద్రౌపదివి అని.
1: He put the slippers, Krishna put the slippers down, telling that these belong to Draupadi.
0: ఈ భీష్ముని యొక్క కంటిధారలు చాలా వేగంగా కారుతూ వచ్చాయి.
1: Bhishma began shedding tears profusely at this particular situation.
0: భక్త సంరక్షణకై నీవు ఎన్ని రకములైనటువంటి యొక్క బాధలు పడతావు, ఇది కూడా నీ నీళ్ళలో ఒకటి.
1: ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డివోటీస్ వాట్ ఎక్స్ట్రాడినరీ ట్రబుల్స్ యూ టేక్ ఓ కృష్ణ.
0: ఇది చేయ తగినదా అనేటువంటి విచారణ కూడా నీకుండదు.
1: యూ నెవర్ థింక్ వెదర్ దిస్ ఇస్ ఎ థింగ్ విచ్ కుడ్ బి డన్ బై యూ ఆర్ నాట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ మ్యాటర్ ఆఫ్ ప్రొటెక్టింగ్ యువర్ ఓన్ డివోటీస్.
0: కనుక ఈ విధమైనటువంటి సమన్వయం చేసే దాంట్లో ఇంద్రియ నిగ్రహం లోపల ఒక హెచ్చు పల్లములు అనేటువంటి ఏమాత్రము మనం పాటించరాదు.
1: If one has sense control and equanimity of mind, one would not bother.
0: పరులకు ఉపకారం చేసేటువంటి విషయం నందు కాని,
1: in doing something good for others,
0: పరులను సరైన మార్గంలో పెట్టే నిమిత్తం కాని,
1: in order to keep people,
0: మనం ఎన్నింటినీ త్యాగం చేయటం లోపల మనం సిద్ధంగానే ఉండాలి.
1: We must be prepared to sacrifice anything.
0: కానీ ఆ యొక్క త్యాగం లోపు కూడాను సక్రమమైన మార్గాన్ని అనుసరించాలి.
1: ఈవెన్ వైల్ డూయింగ్ సచ్ సాక్రిఫైస్,
0: ఏదో రకంగానో మొరటగానో మనం ప్రవర్తించరాదు.
1: హు షుడ్ నాట్ బిహేవ్ ఇన్ ఎ క్రూడ్ ఫ్యాషన్ అండ్ హర్ట్ అదర్స్.
0: సక్రమమైన మార్గం లోపలే ఈ యొక్క సంస్కృతి మనకు అలవడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫాలో ది ప్రాపర్ పాత్ అవర్ కల్చర్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుంచి భారతదేశం నందున్నటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను విద్యార్థులు గుర్తించినప్పుడు ఈ విధమైనటువంటి సరి అయిన మార్గం తప్పక మీరు అనుసరించుతారు.
1: When the students recognize the sacred aspects of our own ethics, our own culture, then they would be able to take the right path.
0: విద్యార్థులకు శాస్త్రం అంటే ఏమిటో, పారాయణం అంటే ఏమిటో, రామాయణం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: Today students do not know what scriptures are, what our epics are, what our real history is.
0: భారతి మహర్షులందరూ కూడాను ఇలాంటి పవిత్రమైన మార్గమును అనుసరించడం చేతనే వారికి దీప్యమానమైనటువంటి యొక్క తేజస్సు, వారు చిరంజీవులుగా కొన్ని గౌరవ మర్యాదలు నిలుపుకోగలిగారు.
1: The ancient ones enjoyed a longevity of life and all the splendor because they followed the right path and they studied the scriptures.
0: అట్టి మహర్షుల యొక్క సాంప్రదాయంగా ఈ విద్యార్థులు రూపొందాలి.
1: Students should follow the path laid down by these.
0: వారి ధర్మములకు వారసులుగా మీరు రూపొందాలి.
1: You should really become the inheritors of ది కల్చర్.
0: అప్పుడే తిరిగి మన భారతదేశం ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ అవర్ ఇండియన్ కల్చర్ విల్ షైన్.
0: లౌకిక విద్యలతో పాటు ప్రాచీన సంస్కృతిని కూడా మనం తగినటువంటి మార్గంలో అనుభవించాలి.
1: వీ షుడ్ ఆల్సో డెవలప్ అలాంగ్ విత్ దిస్ ఓన్లీ ఎడ్యుకేషన్ ద రియల్ ఇండియన్ కల్చర్.
0: కల్చర్ అని స్పిరిచువల్ అని పెట్టిస్తున్నారు.
1: వీఆర్ ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: కానీ నా ఉద్దేశము స్పిరిచువాలిటీ యొక్క ఎసెన్స్ కల్చర్.
1: In my own view, the essence of spirituality is culture.
0: Ante gaani ee culture veru, spiritual veru ani rendu kodanu manu vibhagam cheyaradu.
1: We cannot divide culture and spirituality as two different things.
0: Idi aadhyatmikam yokka aanandamainatundi yokka rasaswaroopame mana yokka samskruti.
1: Our culture is the very essence of the entire spirituality.
0: Ee samskruti sanskritam nunchi vachinatundide.
1: The culture has come from sanskritam.
0: Ee sanskritam anetundi kevalam samskaram tho yerpadinatundi.
1: This sanskritam has come from the life itself.
0: Ee samskarame aadhyatmikam,
1: and that samskara is spirituality.
0: Aadhyatmika margam chetane anni sanskrutulu kodanu aavirbhavistu vachayi.
1: All the culture has emanated from spirituality.
0: Anninti endu unnadi okkate okkate okkate.
1: There is only one thing which pervades all.
0: Ekam sat, ekam sat.
1: And that is truth, and that is truth.
0: అన్ని దేశముల యొక్క సంస్కృతి కూడాను ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోనే అణిగి ఉంటున్నాయి.
1: ది కల్చర్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఈజ్ బేస్డ్ అపాన్ స్పిరిచువాలిటీ ఓన్లీ.
0: మనం ఎన్ని రకమైనటువంటి తీపులు చేసుకున్నప్పటికీ, గోధుమ హల్వా, బాదాం కీరు, గులాబీ జాము, జిలేబీ లాడు అన్ని చేసినప్పటికీ అన్నింటిలో ఉండేటువంటి చక్కెర ఒక్కటే అనేటువంటి ఏ రీతిగా మనం గుర్తించగలమో, అదే విధంగానే ఏ దేశం యొక్క సంస్కృతి అయినా కూడా ఆధ్యాత్మిక నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: Just as all sweets are prepared out of sugar, whatever may be the difference in the name and form, similarly, whatever be the cultures of various countries, they have all come from the spirituality only, and the basis is spirituality.
0: Culture and spirituality ante rendu divide cheyadam manchidi kaadu.
1: It is not proper to divide culture from spirituality as a whole entity.
0: Spirituality ani untunte andulone culture untundadi.
1: If you concentrate on spirituality, culture is
0: shariram ante emiti.
1: When you say physical body, what do you mean by
0: kannu, mukku, noru, kaaru, chevu, kadupu, tala, anni cherinatundide idi oka shariram kaani.
1: When you say physical body, eyes, ears, nose, hands, legs, everything
0: ka angam pratyekinchi okka shariram kaane aru.
1: Each limb cannot be a body in itself.
0: Kanaku mana yokka shariramme anni angamlato koodinatundi shariramme ide vishyam.
1: Just as our body has different limbs, this world also has different countries.
0: Ee vishwam vishna swarupam.
1: This entire vishwam, the world, is
0: kanaka sarvamu manayante untundadi,
1: is the form of Vishnu itself. Everything is within us.
0: Dinni vibhagam cheyatam manchidi kaadu. Idi laukikamu, idi aadhyatmikamu, ee maatram kuda vibhagam cheyakoodadu.
1: Dividing something as worldly and something as spiritual, ee ekatvame
0: jeevi srushtiki moola kaaranamu.
1: Integrating worldly life with spiritual life alone has brought about creation.
0: ఆ విత్తనంలో రెండు బద్దలు ఉంటాయి.
1: యు టేక్ ఎ సీడ్, ఇట్ హాస్ టూ బ్లేడ్స్.
0: ఆ రెండు బద్దలు చేరి ఉండినప్పుడే అది మొక్కగా వృక్షంగా అభివృద్ధి అవుతుంది.
1: వెన్ దీస్ టూ బ్లేడ్స్ ఆర్ ఇంటాక్ట్ అండ్ వెన్ ఇట్ ఈస్ సీడ్,
0: రెండు రెండు బద్దలుగా చీల్చి వేస్తే దీనికి సృష్టి ఉండదు.
1: ఇఫ్ యూ రిమూవ్ దాట్ ఇంటూ టూ పార్ట్స్, దెన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఈ రెండు బద్దల పైన కూడా పైన ఒక హస్క్, ఒక చర్మం ఉండాలి.
1: ఆన్ దీస్ టూ బ్లేడ్స్ దేర్ ఇస్ నీడ్ ఫర్ హస్క్. Then only it is possible to raise any crop.
0: దానినే సంస్కృతి అన్నారు.
1: That alone is real culture.
0: అయితే దీనిని అది అది దీన్ని వదిలి ఉండడానికి వీలు కాదు.
1: It is not possible for one to remain without the other.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వమే భారతీయ సంస్కృతి కాని, విదేశం యొక్క సంస్కృతి కాని, సర్వ సంస్కృతులు కూడాను ఈ ఏకత్వంతో కూడినటువంటివి.
1: There is unity running through all these diverse cultures, whether it is Bharatiya
0: ante vichala bhavamu lenatunte varu kanukane okkokaru madoka samskruti madoka samskruti madoka ee vidhanga vibhajistu vacharu.
1: People without broad mindedness have divided this into this is my culture, this is your culture.
0: Idinadi Hindu matamu, idinadi Christian matamu, idinadi Islam matamu, idinadi Buddha matamu ani ee vidhanga vibhajinchadam lopala idi sankuchitame kaani vishalam kaadu.
1: Narrow-mindedness is expressed when you call and divide this as Hindu religion, Christian religion, Islamic religion and so on.
0: Idi religion, religion ante edo oka pratyekamainatundi kaadu.
1: When you say religion, it is not something different.
0: Religion anedi daniki sarina artham entante realize is religion ani. Realize adi religion.
1: Realize itself is religion.
0: అంతే కాని ఇది ఒక నాలుగు రిలీజియన్, నీరొక రిలీజియన్ గా ఎవరైనా సరే రియలైజ్ చేసినటువంటి వాళ్ళంతా రిలీజియన్. ఇది నాది హిందూ మతము, ఇది నాది క్రిస్టియన్ మతము, ఇది నాది ఇస్లాం మతము, ఇది నాది బౌద్ధ మతము అని ఈ విధంగా విభజించడం లోపల ఇది సంకుచితమే కాని

0: నీరొక రిలీజియన్ గా ఎవరైనా సరే రియలైజ్ చేసినటువంటి వాళ్ళంతా రిలీజియన్.
1: If one has realized, one is following religion. There is nothing like different religions at all. There is only one religion.
0: సరైనటువంటి సమన్వయాన్ని మనం కొంతవరకు అభివృద్ధి పరచుకోవాలి.
1: There is need for bringing about a correct harmony between many things.
0: ఈనాడు శరీరము ఇంద్రియములకు కొంత సన్ని సంబంధం ఉన్నది.
1: There is mutual relationship between
0: శరీరము లేని ఇంద్రియము ఉండుటకు వీలు కాదు.
1: There cannot be body without senses.
0: అదే విధంగానే మనస్సుకు ఇంద్రియములకు శరీరములకు కూడా సన్ని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: ఇన్ ద సేమ్ వే దేర్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్ సెన్స్ ఆర్గన్స్.
0: అదే విధంగానే తిరిగి బుద్ధి మనస్సు ఇంద్రియము దేహము కూడా సన్ని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: ఇన్ ద సేమ్ వే దేర్ ఇస్ మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ మైండ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: కృష్ణుడు ధృతరాష్ట్రుని దగ్గరికి రాయబారంగా వెళ్లాడు.
1: కృష్ణ వెంట ధృతరాష్ట్ర యాజ్ ఎ మెసెంజర్.
0: ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు,
1: కృష్ణ
0: పాండవులు కౌరవులు అన్నదమ్ముల బిడ్డలే.
1: కృష్ణ టోల్ ధృతరాష్ట్ర, ధృతరాష్ట్ర టోల్ కృష్ణ, వెల్ పాండవాస్ అండ్ కౌరవాస్ ఆర్ ఓన్లీ బ్రదర్స్ కజిన్.
0: నీవు పాండవులపైన ఇంత ప్రీతి ఎందుకు, కౌరవులపైన మాత్రం ఎందుకు చూపకూడదు?
1: వై డు యూ షో సో మచ్ ఆఫ్ లవ్ ఆన్ పాండవాస్ అలోన్? వై నాట్ ఆన్ కౌరవాస్?
0: భగవంతుడైన నీకే ఇట్టి భేదం ఉండవచ్చునా?
1: You are God. Can God have such kind of partiality?
0: Dhritarashtra, neevu kevalam bhautikamaina andhude kaadu, jnanaantudu kuda neevu annadu.
1: Krishna told, you are not merely physically blind, you are also spiritually blind, he said.
0: Ikkada pandavulaku naakundinatte sannidhi sambandha bandhavini neeku cheptunnanu.
1: I'll tell you the type of relationship that exists between myself and Pandavas.
0: Evaru nannu aashrayistaro?
1: Whoever takes shelter under me,
0: ఎవరు నన్ను సరైన మార్గంలో ఎన్నుకుంటారో,
1: whoever have just chosen me,
0: ఎవరు నాకు శరణాగతి అవుతాడో,
1: whoever surrenders to me,
0: వారిని నేను ఆదరించక తప్పదు.
1: I will have to extend protection to them.
0: అందువల్లనే ఒకనొక సమయంలో నారదుడు కూడా అడిగాడు, నారాయణ నీవు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, నీకు బ్రాంచ్ ఆఫీసులు చాలా ఉంటున్నాయి, కానీ సరైన అడ్రస్ నాకు ఇవ్వమని చెప్పిన కోరాడు.
1: నారద ఆస్క్ నారాయణ వన్స్ అపాన్ ఏ టైమ్, ప్లీజ్ లెట్ మీ నో వేర్ యూ స్టే, యూ స్టే ఇన్ సో మెనీ ప్లేసెస్ విచ్ మే బి కాల్డ్ బ్రాంచ్
0: అడ్రస్ అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ టోల్డ్, దిస్ ఇస్
0: మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఎవరు వారి హృదయమునందు నన్ను పరిపూర్ణమైన ప్రేమతో చింతిస్తుంటారో అక్కడే నేను శాశ్వతంగా ఉంటాను, ఇది బ్రాంచ్ ఆఫీస్ కాదు, ఇది కేవలం హెడ్ ఆఫీసే అన్నాడు.
1: కృష్ణ టోల్డ్ నారద, నారద, విచ్ ఎవర్ డివోటీ ఇన్ హిస్ హార్ట్ విత్ ఎ టోటల్ డివోషన్ థింక్స్ ఆఫ్ మీ అండ్ సింగ్స్ మీ, దేర్ ఐ గెట్ ఎస్టాబ్లిష్డ్, దిస్ ఈజ్ మై రియల్ అడ్రస్.
0: పాండవులకు నాకు ఉండినటువంటి సంబంధం నీకు చెప్తున్నాను వినమన్నాడు.
1: ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ పాండవాస్ అండ్ మీ, లెట్ మీ టెల్ యూ,
0: ఇది దేహము.
1: This is the physical body.
0: దీనికి రెండు కాళ్ళు ఉన్నాయి.
1: There are two legs.
0: కడుపు ఒకటి ఉంటుండాలి.
1: There is a stomach.
0: భుజములు రెండు ఉంటున్నాయి.
1: There are two shoulders.
0: శిరస్సు ఒకటి ఉంటుండాలి.
1: There is one head.
0: ఈ అన్నింటి యొక్క చేరికనే దీనికి ఒక దేహము.
1: With all these things, it can be called a body.
0: కనుక ధర్మజుడు శిరస్సు వంటి వాడు.
1: ధర్మజ ఈజ్ లైక్ మై హెడ్.
0: అర్జునుడు భుజములు వంటి వాడు.
1: అర్జున మే బి కంపేర్డ్ టు మై షోల్డర్స్.
0: భీముడు కడుపు వంటి వాడు.
1: Bhima may be compared to my stomach.
0: Nakula Sahadevulu kaalu vanti varu.
1: Nakula Sahadeva may be compared to my legs.
0: Ee deemulo Krishnude gunde vanti vaadu unnaru.
1: And in this physical body, Krishna is like
0: heart. Ee gunde lekapothe deham ledu.
1: Without heart, the physical body is
0: deham lekapothe gunde mana kanipinchadu.
1: And without the physical body,
0: kanuka pandavulaku naaku undinatundi sani sambandha bandham idi annadu.
1: This is the type of close relationship that exists between Pandavas.
0: Adhe vidhamugane dehamu indriyamulu manasu బుద్ధి ఈ అన్నింటితో పాటు చేరుకున్నటువంటిది ఆత్మ.
1: ఇన్ ద సేమ్ వే ఆత్మ ఇస్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్
0: అన్ని చేరినటువంటిది మైండ్ ఒక్క రూపం
1: అండ్ ఇంటెలిజెన్స్ అండ్
0: ఏకం సత్ ఒకటే రూపమే.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ ఫామ్.
0: ఏక దేహములో అనేక అంగములు ఉండినట్టుగా ఏక ప్రభువుకు అనేక నామ అనేక రూపములు ధరిస్తూ ఉంటాయి.
1: గాడ్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ జస్ట్ యాజ్ డిఫరెంట్ బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్.
0: కనుక మనము ఇంద్రియ విషయాలను దేహ సంబంధమైన విషయాలను కేవలం కొంతవరకు మాత్రమే గుర్తించుకున్నాం. ఇంకా తదుపరి ఈ మనస్సుకు ఇంద్రియములకు బుద్ధికి మనస్సుకు ఇంద్రియములకు ఏ విధమైన సంబంధం ఉంది, అన్నింటి ఎందుకు ఆత్మతత్వము ఏకధార

0: అంతర్వాహినిగా ఏ విధంగా ప్రసరిస్తుంది అనేటువంటి విషయాన్ని మున్ముందు తెలుసుకుందాం.
1: We have so far known something about the body and sense organs. Later on we'll have to know the type of relationship that exists between the sense organs, the mind and the intelligence and the soul, which is like an undercurrent which activates all these things.

పరమ పావనమైన భారతావనియందు సహనమం అదే మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేది మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్దీ.

కొంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి వెస విచిత్ర స్వేచ్ఛయను విచ్చు

0: ിയ വിരസുതുട വിനുടു ഭാരതീയ വിരസുതുട
1: ഇറ്റ്സ് നോ നേഷൻ വിതൗട്ട് മൊറാലിറ്റി ദ റെസ്പെക്ട് ആൻഡ് ദ റെപ്യൂട്ടേഷൻ ഓഫ് ദ നേഷൻ ഡിപെൻഡ്സ് ഓൺ ദ മൊറാലിറ്റി വിതൗട്ട് ദറ്റ് ദ നേഷൻ വിൽ റൂയിൻ ഇറ്റ് സെൽഫ് ആൻഡ് ഇറ്റ്സ് ദ നേഷൻ ദറ്റ് ഹാസ് ഗോട്ട് ദി ക്യാരക്ടർ ഇൻ ദി ട്രൂ പെർസ്പെക്ടീവ്
0: വിദ്യാർത്ഥുലാരെ
1: സ്റ്റുഡന്റ്സ്
0: ഈനാട്ടി മാധവത്വം മേധാശക്തി മിതിമീരിപ്പോത്തുന്നത്
1: അമോങ് ഹ്യൂമൻ ബീങ്സ് ടുഡേ വി ഫൈൻഡ് ഇന്റലിജൻസ് മോർ ആൻഡ് മോർ
0: തെളിവിറ്റേറ്റലു ഹദ്ദുലേന രീതിഗാ പെരുകിപ്പോത്തുന്നത്
1: ദേ ഹാവ് ലിമിറ്റ്ലെസ് ഇന്റലിജൻസ് നോ ഡൗട്ട്
0: കാനി ഗുണമു മാത്രമു കിഞ്ചിത്തേന കൂടുന്നു കലകട്ടം ലേദു
1: ബട്ട് നോട്ട് ഈവൻ എ ട്രേസ് ഓഫ് ക്യാരക്ടർ ഈസ് നോട്ടീസ്ഡ്
0: ഈനാട്ടി മാനവുഡു സാങ്കേതിക വിജ്ഞാന ശാസ്ത്രമു വിരുവുക പെഞ്ചുകൊനി കേവലമു മാനവുഡു പക്ഷുല വലെ ആകാശമുലോ സഞ്ചരിസ്തുന്നാടു
1: മാൻ ഹാസ് പ്രോഗ്രസ്ഡ് ഇൻ സയൻസ് ആൻഡ് ടെക്നോളജി ആൻഡ് ഹി ഫ്ലൈസ് ലൈക്ക് എ ബേർഡ് Cross the sky.
0: Macham vale jalamulo santarinchatam kuda nu nerchukunnadu.
1: He has also learned the art of swimming like that of a fish in water.
0: Pakshula vale aakashamlo santarinchatamu macham vale jalamulo santarinchatamu jeevinchatamu ati kusalamainatunte buddhito nerchukunnaru.
1: With all his skills and abilities he has known how to fly like a bird, how to swim like a fish.
0: Kani
1: but
0: manavudu manaviniga ee bhoomi pai jeevinchatam maatramu nerchukovatam ledu.
1: But man has not learned how to lead the life of a man on earth.
0: Manavudu bhoomi pai jeevinchatam nerchukovali kani aakashamlo jeevinchukovatam nerchukovatam deeni valla vachina phalitam emi ledu.
1: After all, there's no profit in learning how to fly and how to swim. You should know how to live on earth.
0: Manavuniki bhoomiye aadharam.
1: For mankind, earth is the base.
0: Aadharamaina bhoomini vadali aakasham nundu sancharinchatam nerchukunnanta matramuna manavuni yokka telivitetalu periginavani bhavincharadu. Idi kevalam oka bhrantiye matrame.
1: We should never consider at all that he is intelligent by learning how to fly across the sky, leaving the earth which is the very base.
0: Talam dappina mata aata bhoomini vidichina mata unti mata e matramu paniki raadu.
1: What all that you talk and what all you play, what all that you play, when once you leave this earth, they are useless.
0: Ee naati telivitetalu ekatvanni anekatvanga vibhajinchetvanti yokka మేధాశక్తులు అభివృద్ధి అవుతున్నారు.
1: టుడే వీ హ్యావ్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వుడ్ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
0: కానీ అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి ఒక తెలివితేటలు గుణములు ఈనాడు మర్చిపోతున్నారు.
1: టుడే వీ ఆర్ ఫర్గెటింగ్ ద వర్చ్యూస్ సో యాజ్ టు రియలైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మానవుని ప్రధాన కర్తవ్యం కాని ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించటము ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: ద మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రైమ్ డ్యూటీ ఈజ్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ బట్ టు వ్యూ దిస్ యూనిటీ యాజ్ డైవర్సిఫైడ్
0: ఒకటిగా ఉన్నటువంటి ఈ వస్త్రమును అనేక ముక్కలుగా చేయటం సులభం.
1: దిస్ క్లాత్ విచ్ ఇస్ వన్ సింగిల్ పీస్ can be cut into bits.
0: Aneka mukkaluga undinatundi danini ekanga cheskovatam chaala kashtam.
1: To unify all these bits of cloth into one is
0: a ekatvam nunde manaku upayogam kaani aanandam kaani jeevitham yokka anukoolam kaani cheri untundali.
1: The utility and the conveniences and the bliss depend on this unity.
0: Ee manavattamlo ekatvamu bhinnatvamu rendinti yokka samatvam kudanu manam gurtinchali.
1: We have to recognize in this human life the difference between unity and diversity.
0: Vidyarthulu unnaru,
1: there are students.
0: Oka shirt kuttinchukovalanukunte 2 meters cloth iskon potaru.
1: Students, you collect 2 meters of cloth If you want to have a shirt, stitch.
0: 2 meters purti okkatigane untuntadi.
1: 2 meters cloth is just one piece.
0: Tailor daggariki vellutaru.
1: You go to the tailor.
0: Tailor, naaku oka bush coat kuttali antadu.
1: You say, tailor, stitch a bush coat for me.
0: Appudu tailor ఈ 2 మీటర్లుగా ఉండినటువంటి క్లాత్ ను ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తాడు.
1: టైలర్ వాట్ హీ డస్ ఇస్ దిస్ 2 మీటర్ క్లాత్ వన్ పీస్ ఇస్ కట్ ఇన్ టు బిట్స్.
0: ఈ ముక్కలుగా చేయకపోతే బుష్ కోట్ తయారు కాదు.
1: అన్లెస్ హీ కట్స్ హీ కెనాట్ స్టిచ్ ఎ బుష్ కోట్ ఫర్ యూ.
0: చేతులు వేరుగా ఉండాలి, పాకెట్స్ వేరుగా ఉండాలి, క్లాత్ వేరుగా ఉంటుండాలి, ఈ కలర్ వేరుగా ఉంటుంది, అన్నిటికీ కాలర్స్ అన్నింటి ఎందు భిన్నంగా కనిపిస్తుంటాయి.
1: He cuts so as to fit in the various parts like collar, hands and the pockets.
0: ఈ 2 మీటర్స్ క్లాత్ ను భిన్నంగా అనేక ముక్కలుగా చేస్తాడు.
1: He cuts this cloth into bits.
0: అనేక ముక్కలుగా చేసేది ఏది?
1: What is that cuts?
0: Scissor, కత్తెర.
1: It's only the scissors that cuts.
0: అనేక ముక్కలను తిరిగి ఏకంగా కూడా చేస్తాడు షర్ట్ కుట్టడానికి.
1: The tailor will again make all these bits into one shirt.
0: ఏకంగా చేసేది ఏమిటి?
1: What is that unifying?
0: అది ఆ విధమైనటువంటి ఒక నీడిల్ అని సూది.
1: It is a needle that unifies all these bits into a shirt.
0: అన్నింటిని ఏకం చేసేటువంటిది నీడిల్.
1: It is a needle that unites.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి కత్తెర.
1: One is made into many by a scissor.
0: ఈనాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు, కానీ ఏకం చేసేటువంటి నీడిల్గా తయారు కావటం లేదు.
1: టుడే ఎవ్రీ మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ సీజర్ బట్ నాట్ ఎ నీడిల్.
0: ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు.
1: అండ్ హీ థింక్స్ దట్ హీస్ ఇంటెలిజెంట్.
0: ఇది కాదు మన తెలివితేటలు.
1: ఇట్స్ నాట్ ఇంటెలిజెన్స్ అట్ ఆల్.
0: ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రభుక్తులతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు.
1: We give up the true intelligence in the correct sense and we follow all knacks and lead our life sojourn.
0: Oka kutumbam untundadi.
1: There is a family.
0: Tandri kumaru.
1: There is a family, the mother, father and the son.
0: Tandri kashtapadi sampadinchi intiki dhanam teesukochinappudu ee talli chaala aananda padetundadi.
1: When father works day and night and earns money, mother is extremely happy.
0: ఏనాడు పని చిక్కక ఒట్టి చేతులతో ఇల్లు చేరినా ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది.
1: When the father returns home without earning money, without any job, mother feels sad.
0: ప్రతి దినము కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో నా కూడాను కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు.
1: The son has been noticing the sadness and the happiness that happened every day.
0: జీవితము సుఖ దుఃఖముల యొక్క సమత్వము.
1: Life is the combination of pain
0: sukha
1: and pleasure.
0: Sukha dukhi samay kutva lahum na vijayajat. Labha nashtamulu, sukha dukkamulu, manchi cheddalu, chikati velugulu, ivanni kudunu okadani koti pratibimbamulu.
1: Profit and loss, the defeat and success, they are just one is the object, the other is the reflection.
0: Ee badhanu bharinchukoleka tandri oka kalika devalayamku vellaadu.
1: As father could not bear the suffering any longer, he went to the temple of Kali.
0: Talli Devi, neenu ee badhalanu bharinchukolenu.
1: He prayed there to Goddess Mother, I can't bear the suffering any longer.
0: Ee bharyato nenu jeevinchalenu.
1: I can't live with this wife.
0: Kanuka aamuku twaraga maranam sambhavinchetattuga cheyamani cheppadu.
1: He prayed to Goddess Mother, see that his wife dies soon.
0: Tathastu annadi Devi.
1: The Goddess said, yes, let it happen.
0: Maraninchindi talli.
1: The mother died.
0: Ee drushyanni chuchadu kumarudu.
1: The son watched this scene.
0: Ade kumarudu tirigi kalika devalayamku vellaadu.
1: The very son went to the temple of Kali.
0: Dirghamainatunti manastho prarthinchadu kalika devini.
1: He prayed to Goddess Kali fervently, unceasingly. Kali manifested there in front of him.
0: Nayana, em kavali ani prashninchindi.
1: She said, oh son, what do you want?
0: Naa tallini bratikinchu unnadu.
1: He said, see that my mother come back to her life.
0: The
1: Kali said, yes, let it happen.
0: Tandri chavunu koraadu, kumarudu jeevitanni koraadu.
1: The father prayed for death while the son prayed for life. Kattagaru meeda
0: prarthana emiti? Chavu jeevitamu, ee maranamu jananamu, ee rendinti madhyatone jeevitam antyamaipoyindi.
1: Therefore what happened to the prayer? One prayer for birth and another prayer for death.
0: తల్లికి మంచి గుణములు సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది.
1: How fine it would it be if he prays for
0: the qualities of his mother.
1: Can't the father pray to Devi Kali for good
0: qualities?
1: What happened, the ultimate result of their prayer, it led to birth and death. Why should you pray?
0: Punarapi jananam, punarapi maranam, punarapi janani, jatare sayanam.

0: ഉടമതി. പുനരപി ജനനം പുനരപി മരണം.
1: The cycle of birth.
0: Jananamu, maranamu, jananamu, maranamu. Here in it, madhilo panne mani jeevitam ancham gavinch kotama. Manu yokka, jeevitam yokka, kattavyam emiti. What is the purpose of life?
1: What is the purpose of life?
0: Ee jeevitam yokka, gamyam emiti.
1: What is the goal of life?
0: Ee jeevitam yokka, lakshyam emiti.
1: What is the aim of life?
0: Manavattam aneetundi chaala pavithram aneetundiga bhavistunnaru.
1: We consider human life highly sacred.
0: Jantunam narajanma durlabham. Emiti durlabham?
1: Human life is rarest. Why?
0: Idi kaadu manam koravalasinatundi.
1: It's not this that we should pray for.
0: Mani yokka jeevitam yokka gamyam aadarshavantamaina jeevitanga nirupinchali.
1: We should demonstrate idealism, ideals in our life.
0: Mana vice chancellor cheppadu.
1: The vice chancellor said,
0: pillalu maraninchinatundi talidandrulaku oka vidhamainatundi shraddham idustuntaru konni shraddato samvatsaramulaku oka paryayamaina kani oka krutagnatanu chupeetundi reetiga kanti daralato vaari krutagnata chuptarani.
1: The vice chancellor said the sons express their gratitude after the death of their parents. They observe annual ceremonies and they shed tears at that moment.
0: Deeniki annual ceremony ki emanu pilicharu?
1: What is the name given to this annual ceremony?
0: Tat dinam. Id tad dinam.
1: It is tad dinam.
0: Anaga maraninchinatundi dinanni aanadu smarinchi varu ee janmanu prasadinchinanduku variki teginatundi krutagnatanu teliputu rendu daralaina kodunu kanti daralu valiki vachadam adiye nijamainatundi tarpanam.
1: On that day what they do is they think of the departed near and dear and shed tears as a mark of gratitude and respect.
0: Motta motta tallidannulaku manam krutagnatanu andinchali.
1: First we should express gratitude to parents.
0: Deni kosam?
1: What for?
0: Nee blood.
1: Your blood.
0: Nee food.
1: Your food.
0: Nee head.
1: Your head.
0: Nee duddu.
1: Duddu money.
0: Parents gift.
1: That are the parents gift.
0: కనుకనే మొట్టమొదట వాడికి మనము గ్రాట్యూస్ అందించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్
0: వాడు మరణించిన దినము తత్ దినం ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారంతో మనము తర్పణమిడ్చాలి.
1: దట్ డే దే లెఫ్ట్ అస్ హస్ గాట్ టు బి రిమెంబర్డ్ అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్ షెడ్డింగ్ ఎ టియర్.
0: ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ఇట్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సన్.
0: నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ సచ్ సేక్రెడ్ రిచువల్స్ విచ్ ఆర్ ఎ మస్ట్ ఇన్ ఫ్యూచర్ యు విల్ ఫేస్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినము నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు.
1: Today if you love your parents you'll be loved in turn by your children tomorrow.
0: Ee naadu nee talidandrulu nee mosam chesinappudu ninnu nee biddalu mosam chestaru.
1: If you deceive, if you cheat your parents you'll be cheated in turn by your children.
0: Kanuka ee prakrutamainatundi jagattunandu
1: in this physical world
0: ఈ భౌతికమైన జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్ మండే
0: ఈ అనిత్యమైన జగత్తునందు
1: టెంపరరీ వరల్డ్
0: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
1: దట్ బౌండ్ టు బి రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: కనుకనే ఇది తప్పించడానికి ఎవరు తరము కాదు.
1: నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
0: కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకొని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ప్రిజర్వ్ ది స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్ and set an ideal to others.
0: Kani telivitetulu penchukuntunnaru kani ee naati vidyarthulu
1: students are more and more intelligent.
0: Gunamulu aneetundi ekkada kanipinchatame ledu.
1: But there are no virtues at all, not even a trace anywhere.
0: Chaduvulandu hero gunamunandu zero.
1: One is a hero in study and a zero in character.
0: O grade ostuntuntadi study lopala.
1: In studies they secure O grade.
0: నూటికి నూరు మార్క్స్ తీసుకుంటారు.
1: దే సెక్యూర్ 100%.
0: కానీ గుణములో చూస్తే 100కి ఒక మార్కు కూడా అక్కడ రావటం లేదు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ దే డోంట్ సెక్యూర్ ఈవెన్
0: 1%. క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
1: 3/4 ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూస్లెస్.
0: కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి.
1: Therefore, we should develop character.
0: నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును.
1: You may be rich.
0: గొప్ప మేధావి కావచ్చును.
1: You may be an intellectual.
0: నీవు గొప్ప అధికారివి కావచ్చును.
1: You may be in position.
0: నీవు గొప్ప బలవంతుడు కావచ్చును.
1: You may be physically strong.
0: జనబలము, భుజబలము, ధనబలము, సర్వబలములు కూడాను సంపాదించవచ్చును.
1: You may have various forms of strength and power.
0: దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడాను వ్యర్థమే.
1: But without the strength of the divine, the rest will be useless.
0: మహాభారత యుద్ధమునందు
1: you know what happened in Bharat
0: war. భుజబలంబు గొప్ప బుద్ధి బలంబుండి.
1: With the physical strength and intelligence,
0: దైవ బలము లేక దీనుడగును.
1: Without the support of God, one becomes weak.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: Such one of valor and courage, Karna, what happened to him ultimately?

0: வீரசுதுட.
1: ஓ வேலியன்ட் சன் ஆஃப் பாரத், லிசன் டு திஸ்.
0: பூர்வமு
1: அர்லிய
0: டெல்லின் 7-8 యొక్క చక్రవర్తి,
1: ఎ కింగ్ హూ రూల్డ్ ఢిల్లీ,
0: మొహమ్మడన్స్ గా ఉండేటువంటి వారు.
1: హీ వాజ్ ఎ ముస్లిం.
0: అతను మహాభారతం యొక్క పవిత్రతంతా కూడా చక్కగా శ్రవణం చేశాడు.
1: హీ హర్డ్ ద మిస్టరీ గ్రేట్నెస్ ఆఫ్ మహాభారత.
0: మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు.
1: He recognized the fact that the 5 Pandavas, they stand for virtue and character.
0: ఆయొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్టదిగ్గజములను పరిపించాడు.
1: He wanted to acquire that character.
0: నన్నయ్యబట్టు, చిక్కన సోమయాది, ఎర్రప్రగడ, మాదరగాలమన్న, పింగళసూరన్న, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు పండితులు.
1: He summoned all these scholars.
0: నన్నయ్యబట్టు, తిక్కన సోమయాది, ఎర్రాప్రగడ, మాదనగారి మల్లన్న, పింగళి సూరన్న, రామరాజ భూషణుడు, రామకృష్ణుడు, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు.
1: వీళ్ళందరినీ
0: పిలిపించి కాన్ఫరెన్స్ జరిపాడు.
1: హీ కన్వీన్డ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్.
0: కాన్ఫరెన్స్ లో ఏం చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే దేర్?
0: ఓ మహాపండితులారా,
1: ఓ గ్రేట్ స్కాలర్స్,
0: మీకు గొప్ప బహుమతులు నేను అందిస్తాను.
1: ఐ గివ్ యూ రివార్డ్స్.
0: ఈ మహాభారత యుద్ధము, ఈ మహాభారతంలో ఉండినటువంటి యొక్క చరిత్రలంతా కూడాను నాకు పోలిక చేయనట్టుగా మీరు రాయండి అన్నాడు.
1: ఓ స్కాలర్స్, రైట్ ఎంటైర్ మహాభారత్ యాజ్ మై స్టోరీ.
0: మహాభారత యుద్ధంలో గొప్ప సత్యవంతుడు, ధర్మరు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు.
1: ఇన్ ది ఎంటైర్ మహాభారత్, the one who signifies truth and dharma is dharmaja.
0: Dharmajuniga meeru ennukondi.
1: You portray me as dharmaja.
0: Andulo nannayya bhattu cheppadu.
1: Then nannayya bhattu said,
0: tanisha, mimmalu dharmaraju ga mem polchukuntam kaani meeku naruguru sodaru undalane vaadani evarini nirminchtaavu annaru.
1: Nannayya bhattu said, tanisha, we can compare you with dharmaja, then how about our other 4 brothers?
0: Yochana chesadu, నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాడు నా సోదరులు మాదిరి అన్నాడు.
1: తానీషా సెడ్, ఐ విల్ పిక్ అప్ 4 అమంగ్ మై మినిస్టర్స్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ మై బ్రదర్స్.
0: తానీషా గారు, దీనిలో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు.
1: అండ్ దెన్ సెడ్, సార్ తానీషా, వీ నీడ్ కౌరవస్ నౌ, హూ ఆర్ కౌరవస్ హియర్?
0: నా విరోధులందరూ కౌరవులే.
1: All my enemies are Kauravas.
0: వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు.
1: We have hundreds of the lot.
0: కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి.
1: You just narrate all those against whom as Kauravas.
0: అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు.
1: As everyone was listening, Tenali Ramakrishna got up.
0: తానీష గారు,
1: he said, Tanisha sir,
0: పాండవులంతా సరిపోయినారు.
1: Pandavas,
0: మీ మంత్రులు నలుగురిలో ఎవరినో ఒకరిని తీసుకుంటావు, మీరు ధర్మజుడుతారు. ఇందులో భుజబలం ఉన్నటువంటి వాడు భీముడు అవుతాడు, బుద్ధిబలం ఉన్నటువంటి వాడు అర్జునుడు అవుతాడు, ఇంకా క్లవర్ గా ఒక తెలివితేటలు కలిగినటువంటి వారంతా నకులు సహదేవులు అయిపోతారు.
1: తానీషా, యూ స్టాండ్ ఫర్ ధర్మజ, ద వన్ అమంగ్ యువర్ మినిస్టర్స్ హూ స్టాండ్ ఫర్ ఇంటెలిజెన్స్ ఈజ్ అర్జున, ద వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ భీమ.
0: కనుక మీరు ధర్మజుడు అయినప్పుడు మీ భార్య ద్రౌపది కావాల్సి వస్తుంది అన్నాడు.
1: When you are portrayed as Dharmaja, you need a Draupadi, your wife.
0: అప్పుడు తన భార్య ద్రౌపది అయినప్పుడు ఈ మంత్రులకంతా కూడా తాను కూడా ద్రౌపది కావాలి.
1: When he has a Draupadi,
0: ఆమె పాంచాలి.
1: When he has got his wife Draupadi to play the role,
0: కాబట్టి దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు.
1: He said, who is going to play the role of Draupadi? Then this Tanisha said, I don't know.
0: మహాభారతంలో ఉండినటువంటి కీలకము,
1: the secret
0: life source,
1: life source,
0: దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథలకు మనం ప్రవేశించాలి.
1: Then once we realize the life source, we can listen to the story of Mahabharata.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పదార్థములకు, ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటాయి.
1: Therefore for every individual, for every material, for every object, there is a life source.
0: ఆ లైఫ్ సోర్స్ ను మనం గుర్తించినప్పుడే మనం దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
1: Then once we recognize this life source, we can understand.
0: కనుక ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటాడు.
1: The one who do not know this life source, this is the plan. All the intelligence today is along the wrong
0: path. They
1: are very intelligent, no doubt. What is the use?
0: ఎన్ని తెలివితేటలు ఉండినప్పటికీ
1: గుణమనేటువంటి
0: కొంచెం ఉంటుంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్ దేర్ షుడ్ బి క్యారెక్టర్ ఆల్సో టు బి సక్సెస్ఫుల్.
0: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చియో పెరుగాంచిన పెద్దవారలైన
1: యూ మే బి ఎల్డర్లీ పీపుల్ విత్ ఆల్ ది డిగ్రీస్ ఎంఏస్ అండ్ బిఏస్
0: సంపదలుండి సద్దాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన
1: యు మే బి మెరిటోరియస్ పీపుల్ ద పీపుల్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద ఫ్లూయెన్స్ అండ్ వెల్త్
0: ఆయురారోగ్యంబు ఆయురారోగ్యంబులనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన
1: యు మే హ్యావ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్
0: సతతంబు జపములు తపములు జీయుచు వేదములను నేర్పు విప్రులైన
1: యు మే బి స్కాలర్స్ డూయింగ్ పెనెన్స్ అటరింగ్ ట్రూత్ అండ్ రిపీట్ చాంట్ వేద
0: సాటిరారు భక్తునికి ఏనాటికైనా
1: దే ఆర్ నెవర్ ఈక్వల్ టు ఏ డివోటీ
0: నిధు భక్తులు గానిదే రాదు ముక్తి.
1: If they are not your devotees, they will never attain liberation.
0: Gereddiyaruga paratu sadhu sadguna ganyulau vidyarthulara.
1: What else is to be communicated to you, to this assembly of noble souls of students?
0: Vidyarthulara.
1: Students.
0: Inta pavitramainatundi yokka Bharat desham nandu udbhavinchi.
1: Having been born in sacred Bharat.
0: Telivitetalato paatu gunamulu kudanu manam penchukodaniki.
1: Along with intelligence, we have to develop character.
0: తెలివితేటలు కేవలము కొన్ని విధమైన పనులకు పూర్తి చేయిస్తుంది కానీ గుణం అనేటువంటిది అట్లాంటి కాదు. కీర్తిని సంపాదిస్తుంది.
1: ఇంటెలిజెన్స్ విల్ హెల్ప్ యూ టు ఫుల్ఫిల్ సర్టన్ టాస్క్స్.
0: మనం సంపాదించవలసినది రెండే.
1: వీ హావ్ టు పొసెస్ ఓన్లీ టూ.
0: ఈ జీవితం లోపల సత్యనిత్యమైనటువంటిది ఇవి రెండే.
1: దీస్ టూ ఆర్ ఎటర్నల్ ట్రూత్స్.
0: ఏదది?
1: What are they?
0: Dharmam kirti dvayam sthiram.
1: One is dharma, righteousness. Second, fame, kirti. They are permanent.
0: Anityam jivanam loke.
1: This life is transient.
0: Idanta anityam ayantvanti.
1: Everything is momentary.
0: Anta kadalipoye megamlo vantivi.
1: Everything is like a passing cloud.
0: Puttinadu. పుట్టిన దక్షణమే ప్రతి ఒక్కరు వచ్చి చైల్డ్ చైల్డ్ చైల్డ్ అని పిలిచారు.
1: And a child is born, everybody started addressing.
0: After 10 years, boy, boy, boy అని పిలిచించారు.
1: After some period of time, they address him as boy.
0: 30 years కు man, man అని పిలిచారు.
1: At the age of 30, he was addressed as man.
0: 75 years కు grandfather, grandfather అని పిలిచారు.
1: And later, he is called, addressed
0: as grandfather. Child, boy, man and grandfather ఒక్కడే.
1: Child, boy, man and grandfather.
0: కాని ఉన్నది ఒకే వ్యక్తిత్వమే.
1: ఓన్లీ వన్ పర్సన్ ఇస్ దేర్.
0: కాని వయసును బట్టి ఈ విధమైన వ్యత్యాసములు బయలుదేరుతూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ది ఏజ్ హీ గెట్స్ ఆల్
0: ఈనాడు లోకములో భగవంతుడు అందించినటువంటి యొక్క ప్రధానమైన విలువైనటువంటి యొక్క శక్తి ఒక్కటే ఒక్కటి.
1: What God has given the most valuable thing in this world is only one thing.
0: అది ఏ? టైం. కాలం.
1: That is time.
0: Time is very, very important.
1: Time is very, very important.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: Time is God.
1: Time is

0: Everything is time.
1: Everything is time.
2: జనన మరణాలకు కూడాను కాలమే ప్రధానము.
1: ఫర్ బర్త్ అండ్ డెత్ టైమ్ ఇస్ ఎసెన్షియల్.
2: ఏదైనా ఎవరైనా కూలిపోతే వాడి కాలం తీరిపోయిందిరా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ డైస్ వి సే దట్ హిస్ టైమ్ ఇస్.
2: ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయ అయినా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది.
1: ఎ ఫ్రూట్ ఆల్సో రైపెన్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
2: కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: సో టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ది ఎవిడెన్స్.
2: విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైమ్ ను వేస్ట్ చేస్తున్నారు.
1: స్టూడెంట్స్, యు ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ యువర్ టైమ్.
2: ఉన్నది ఒక భాగము, దాంట్లో తిండి నిద్రతో కలిసిపోతుండాలి. ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు?
1: What is that you are doing? వీరిని గురించి,
2: వారిని గురించి, వారిని గురించి, వీరిని గురించి అనవసరమైనటువంటి యొక్క మాటల తోపల కాలం వ్యర్థం చేస్తున్నారు.
1: యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్, థింకింగ్ ఆఫ్ అదర్స్.
2: ఇంకా పరులను దూషించడము, విమర్శించడము, హాస్యం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడా కాలమును వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆల్సో వేస్ట్ యువర్ టైమ్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
2: పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు.
1: If you accuse others, you will be committing a sin.
2: విడువదన్నటికిని విశ్వమందు.
1: You can never run away from the consequence.
2: పరులు పరులు కాదు.
1: The so-called others are not others in the real
2: sense.
1: They are divine, truly speaking.
2: వీడు భారతీయ వీరసుతుడా.
1: Listen to this, valiant.
2: పరులు పరులు కాదు.
1: Others are not others in the way.
2: పరమాత్ముడే.
1: They are divine.
2: కనుక నీవు పరమాత్ముడినే దూషించిన వాడవుతావు.
1: It amounts to accusing God.
2: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should never criticize anybody.
2: దీంతోనే కాలం అమితంగా నష్టం చేస్తున్నాం.
1: We are wasting time in
2: criticizing. వీరిని వారు ఒకరినొకరు దూషించుకోవటం, విమర్శించుకోవటం.
1: We criticize each other.
2: ఎందుకంటే ఇంకా దమ్ముడి పని లేదా మీకు?
1: Don't have any other job to do.
2: ఏ పని లేకపోతే పరిపేసుకుని పడుకొని నిద్రపో.
1: If you don't have any other work, come on, sleep.
2: ఎందుకు ఈ మాటలతో మీరు కాలంని వ్యర్థం చేస్తున్నారు?
1: Why should you waste your time in gossip?
2: కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మ పాపి అయిపోతాడు.
1: The one who makes the time unsacred is worse than
2: the sinner. మన భారతదేశం లోపల కష్టించి పని చేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది.
1: Truly speaking, if everybody works hard in Bharat, there will be no dearth for food.
2: మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు.
1: There is no dearth for the
2: భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు.
1: There is also number of people working here.
2: ఎంతైనా పంటను పండించవచ్చు.
1: Yes, we can grow crop.
2: భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశంలో కూడా లేవు.
1: కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఆర్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
2: కష్టించి పనిచేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తు వంటిది.
1: ఇఫ్ యు రియలీ వర్క్ హార్డ్, దిస్ ద ప్లేస్ ఆఫ్ వెల్త్.
2: కానీ ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే అన్నము కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది.
1: Today we don't have anybody who works really hard. Therefore we have to beg others.
2: ఎన్ని దేశం నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి.
1: We take loans from many countries.
2: ఎందుకు ఈ అప్పులు?
1: Why?
2: మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి.
1: We have lots of money with us.
2: దాన్ని సద్వినియోగం చేసుకోండి.
1: We have to make proper use of it.
2: దాన్ని పవిత్రంగా ఉంచుకోండి.
1: Make it sacred.
2: కష్టపడి పని చేయండి.
1: Work hard.
2: డొక్కలాడితే రెక్కలాడతాయన్నాడు.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ లివ్.
2: రెక్కలాడితే డొక్కలాడతాయి.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ ఫీల్.
2: రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా?
1: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ ది హ్యాండ్స్ కాంట్ యూ ఫిల్ వన్ స్టమక్.
2: ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం, బలహీనమైపోయి.
1: దో వీ హావ్ టూ హ్యాండ్స్ బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ ఇట్.
2: రెండు చేతులు నింపుకుని పని చేయి.
1: Work hard with both hands.
2: Do your duty sincerely.
1: Do your duty sincerely.
2: Hard work chaval.
1: Hard work is essential.
2: Appude mana jeevitham kudum chaala aarogyanga untadi.
1: Then our life will be healthy.
2: Aarogyame kaadu aanandamga kuda untadi.
1: Not only health, it will be.
2: Kaani ee naati paniki pararu, tindiki tayaru.
1: But we run away from work, but we are ready for food.
2: Inka arguments.
1: Then we indulge in argumentation.
2: Argument cheseetundu vaadu poorthi matte untunde thallo.
1: He is a dunce, dull-headed if you argue.
2: Ustukamula ninda menduga chaduvunde.
1: Books contain knowledge.
2: Mastakamula ninda matti mendu.
1: The head is full of mud.
2: Em prayojanam?
1: What is the use?
2: Pustakallo untunnadi goppa prabilta.
1: There's lot of expertise and knowledge information in books.
2: Pustakanni mastakanga marchuko.
1: But transform the book into your mind.
2: కానీ మస్తకాన్ని పుస్తకంగా మార్చవద్దు.
1: But never transform your mind into a book.
2: తెలియనటువంటి వాడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశిస్తాడు.
1: A fool only argues.
2: ఫూల్ ఫూల్ ఫూల్
1: ఏ ఫూల్ ఫూల్ డబుల్ ఫూల్
2: ఆర్గ్యుమెంట్ కి మనం పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఫూలిష్.
2: ఏం తెలిసిందనికి నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు?
1: వాట్ ఇస్ దట్ యు నో టు ఆర్గ్యూ?
2: నీవు చంద్రమండలం తర్వాత ఏమిటి అని యోచించేస్తా ఉన్నా.
1: యూ థింక్ వాట్ ఈజ్ ఇట్ బియాండ్ ద మూన్?
2: నీవు చూడలేదు.
1: యూ హావ్ సీన్?
2: నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు?
1: ఆన్ వాట్ బేసిస్ యూ ఆర్గ్యూ?
2: ఏది ఉందని నీవు నిర్ణయించగలవు?
1: వాట్ ఇస్ దట్ యు కెన్ డిసైడ్?
2: నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది భూమి ఉంది అని చెప్పొచ్చు.
1: యూ కెన్ సే దేర్ ఇస్
2: ఎర్త్ అండర్ యువర్ ఫీట్ అండ్
1: మైండ్.
2: కానీ నీకు తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది?
1: హౌ డు యూ ఆర్గ్యూ ఆన్ దట్ యూ డు నాట్ నో?
2: టైం వేస్ట్.
1: It's waste of time.
2: Energy waste.
1: Energy waste.
2: Memory power waste.
1: Memory power is wasted.
2: Inte kaadu.
1: Not only this.
2: Dantlo energy chaala gnapashakti kuda potuntundi.
1: You lose your memory also.
2: Very soon old age prarambhamavutundi.
1: Very soon you turn old, you become old.
2: Old age.
1: Old age.
2: Ee teliyinatundi dantlo manam praveshinchadam chetane old age kick lo manlo praveshistundadi.
1: If you argue on those matters that you do not know, age advances.
2: Vidyarthulara.
1: Students.
2: నాది చెప్పటము తలచటము చేయటము ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా,
1: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాట్ భగవాన్ థింగ్స్ వాట్ హీ సేస్ వాట్ హీ డస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
2: కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ
1: ఏదో పవర్ ఆఫ్
2: ఏ విధమైనటువంటి బలహీనత కానీ ఎప్పుడు నాకు ఏ నాడు ఎక్కడ రాలేదు.
1: దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ మెమరీ, దేర్ ఇస్ నో వీక్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
2: పిల్లలు చూడండి, 18 ఇయర్స్ 17 ఇయర్స్ 20 ఇయర్స్ పిల్లలు.
1: You see students here, 17,
2: 18. How are their
1: faces?
2: Anta castile face madri lottalu padipoyindi.
1: Face is like a castor oil face.
2: Eppudu happy ga undali. Happy ga undali.
1: You should be happy always.
2: Manchi jagrataga untundali.
1: You should be always
2: churukuga untundali.
1: You should be alert.
2: Ye pani cheyalannappudiki manu jagrataga munduku nadachali.
1: You should be dynamic and ready to step forward.
2: Appude deeniki taginatunte okka bhadrata shanti దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది.
1: దేర్ లైస్ ద సేఫ్టీ సెక్యూరిటీ అండ్ పీస్.
2: ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది.
1: యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్ సిన్సియర్లీ, వీ డిపెండ్ ఆన్ ఫారిన్ కంట్రీస్.
2: ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూడండి.
1: జస్ట్ లుక్ బ్యాక్ వన్ ఇన్స్టెన్స్.
2: ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు?
1: బ్రిటిషర్స్ క్యాప్చువేటెడ్, క్యాప్చర్డ్.
2: భారతదేశంలో పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి.
1: అవర్ పాపులేషన్ దెన్ వాస్ 48 crores.
2: ఎప్పుడు?
1: వెన్?
2: 50 సంవత్సరాలకు పూర్వం.
1: 50 ఇయర్స్ ఎర్లియర్.
2: ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది?
1: హౌ మెనీ బ్రిటిషర్స్ వర్ హియర్?
2: వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు.
1: దే ఆర్ నాట్ ఈవెన్ 1 crore పాపులేషన్.
2: ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు?
1: సచ్ ఎ స్మాల్ కంట్రీ లైక్ బ్రిటన్, హౌ ఇస్ దట్ ఇట్ వుడ్ కాంకర్ ఇండియా?
2: ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు.
1: దే హావ్ చీటెడ్ దెమ్సెల్వ్.
2: ధనం కోసం లొంగిపోయారు.
1: దే హావ్ సబ్మిటెడ్ ఫర్ మనీ.
2: స్వార్థ ప్రయోజనాల కోసం దేహాన్ని అందించారు.
1: దే జస్ట్ సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్ ఫర్ మనీ, సెల్ఫిష్నెస్.
2: పని చేయలేనటువంటి సోమరులుగా తయారైపోయారు.
1: దే హావ్ బికమ్ లేజీ బగర్స్.
2: కనుకనే వాళ్ళు సులభంగా కూడా ఇడ్లీ మింగినట్టు మింగేసేసేసారు ఈ దేశాన్ని.
1: దేర్ ఫోర్ దే కుడ్ స్వాలో హోల్ భారత్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎన్ ఇడ్లీ.
2: కానీ మనం ఏనుగులు వంటి వారము.
1: బట్ వర్ మైటీ ఎలిఫెంట్స్.
2: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: Just as elephant does not know its strength.
2: తన బలం ఎంత ఉందో తనకే తెలియదు.
1: Elephant cannot estimate its strength.
2: ఒక తోకతో కొడితే 90 అడుగులు పోయి దూరం పోయి పడిపోతాడు.
1: It can just wag its tail and throw him 90 feet apart.
2: మావుట ఒక అంకుశాన్ని చూపిస్తే అడిగిపోతుంది పాపం.
1: But such a mighty elephant will submit itself to an iron rod of the mouth.
2: కారణం ఏమిటి?
1: Why?
2: తన యొక్క తెలివితేటలు తనకు తెలియదు.
1: బికాస్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇంటెలిజెన్స్.
2: అట్టనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాడి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి.
1: లైక్ వైజ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్.
2: ఎంతనో శక్తి ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ పవర్.
2: ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
2: ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును.
1: ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం
2: ఎంత విజయాన్నైనా సాధించవచ్చును.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
2: సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు.
1: ఇఫ్ యూ విల్ ఇట్ యూ విల్ సర్టన్లీ డూ ఇట్.
2: కనుక సాధించవచ్చును.
1: ఎస్ యూ క్యాన్.
2: కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవుట్ దట్ లేటెంట్ ఎనర్జీ.
2: ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్లిపోతుంది.
1: ద బర్డ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు ఫ్లై ఇట్ కెన్ ఫ్లై టు మైల్స్ ఇన్ మైల్స్.
2: కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు ఫ్లై ఇట్ కెనాట్ గో ఫార్వర్డ్.
2: చీమ చిన్నది.
1: ant is so small.
2: నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళు అయినా నడిచిపోతుంటది.
1: And if it wants to walk, it can walk miles of distance.
2: కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు.
1: The power of an ant is described by Chagaraja.
2: చీమలో బ్రహ్మలో
1: in an ant and Brahman.
2: శివకేశవాదులలో
1: in ant and Brahman, Shiva and Keshava.

0: Rama, you are present in Antin Brahman. You are present in Shiva and Keshava. You come here and protect me. That's the prayer.
1: Brahmalo.
0: You are Antin in Brahma.
1: Shiva Keshava Dulalo.
0: Also in Shiva and Keshava.
1: Shiva Keshava Yavaru.
0: Who are Shiva and Keshava?
1: Shiva Keshava Nanga Bhagav Manavude.
0: Shiva and Keshava are truly man himself.
1: Jivitamno unna 20 vade Shivudu.
0: The one in life, alive, is
1: Jivitam lena 20 vade Shivamu.
0: The one without life, the one dead.
1: Kabat Shivudu Nanga Manavude.
0: So Shiva means
1: Shiva
0: man.
1: Shiva Keshava Dulalo.
0: In Shiva and Keshava.
1: Prema Mira Velasi Yunde.
0: You have installed yourself there with full of love.
1: Prema, prema.
0: Love.
1: Birudu vakinchina sita ramanannu bhuvara.
0: You have installed yourself in full of love. You have got the title. You have got
1: the title. Cheppar, tirigi marak paryayam.
0: And same Tyagaraja said in another instance.
1: Yemiti. Prati okkati ni bhagavat shaktiye.
0: Everything is the divine power.
1: Walking, talking, reading, writing, eating, anni bhagavanti yokka shaktide.
0: Walking, talking, eating, writing, everything is divine power.
1: Anta kudunu bhagavantuni yokka shaktide.
0: Everything is the divine power.
1: Kani.
0: But.
1: Okanoka samayam lopala Tyagaraja konchemu visugu puttindi.
0: At one time, Tyagaraja was disgusted.
1: Tyagaraja anna ayinatundi Raghunathudu aa poojinchetundi yokka vigrahalu teesukoni poi kaverlo vadali pettadu.
0: The elder brother of Tyagaraja, Raghunatha, has thrown out all the idols of Ramchandra
1: Rama,
0: into the river Kaveri.
1: ఏమిటి నాకు ఈ బాధలు కలిగించడం?
0: రామా, వై షుడ్ ఐ సఫర్?
1: నాలో భక్తి లేదా?
0: డోంట్ హ్యావ్ డివోషన్?
1: లేక నీలో శక్తి లేదా?
0: ఆర్ డోంట్ యు హ్యావ్ పవర్ స్ట్రెంగ్త్?
1: నీలో శక్తి లేదా లేకపోతే నాలో భక్తి లేదా?
0: Don't you have power or don't I have
1: devotion?
0: If I have devotion, do you ever leave me? If you have power in the true sense, will you ever put me in suffering? And he gave a scope for ego.
1: Because
0: he said Rama has no power. I have devotion, I always think of you.
1: Ninnu prarthinchinatundi nimisham ledu.
0: I pray every moment.
1: Ninnu aaradhinchinatundi samayam ledu.
0: I worship throughout the day.
1: Kanuka naalo bhakti undi.
0: So I have devotion.
1: Neelone shakti ledannadu.
0: But you have no power, Rama.
1: Aadeji chatagane appudu dolodu pai narchaadeta.
0: When one cannot dance properly, you will blame the drum.
1: Tarvata prarthana chesadu.
0: Then he prayed later.
1: Chi naadu chaala porapaatu.
0: Oh, it's my mistake.
1: రాములు మహా గొప్ప శక్తివంతుడు.
0: రామా ఇస్ హైలీ పవర్ఫుల్.
1: అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హి స్టార్టెడ్ టెలింగ్.
1: కపివారధి దాటున.
0: విల్ ఎ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
1: కలికి రోటగట్టున.
0: కెన్ ఇట్ ఎవర్ బి టై టు ఎ మోటర్?
1: లక్ష్మీదేవి వలచున.
0: విల్ ద కాన్సర్ట్ లక్ష్మి లవ్ హిమ్?
1: లక్ష్మణుండు కొలచున.
0: విల్ లక్ష్మణ సర్వ్ యు?
1: సూక్ష్మబుద్ధి తిగల భరతుడు చూచి చూచి మృక్కున. అపరామ భక్తి ఎంతో గొప్పరా. మీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు.
0: హౌ మైటీ, హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ రామ.
1: నీ శక్తి లేకపోతే కపివారధి దాటున.
0: వితౌట్
1: ఒక కోటి పెద్ద సముద్రాన్ని ఎట్ట దాటింది?
0: హౌ కుడ్ ఇట్ క్రాస్ దిస్?
1: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది.
0: దట్ మంకీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ చాంటింగ్ యువర్ నేమ్ రామ్.
1: లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేసుకుంటారు.
0: హూ ఇస్ లక్ష్మీ? గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్. ఎవ్రీవన్ విల్ వర్షిప్.
1: గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్.
0: గాడ్ ఇస్
1: ఆఫ్ ఓర్ అనే వాడు లేడు.
0: దేర్ ఇస్ నో వన్ హూ
1: పిచ్చి వాడు కూడా నాకు ధనం కావాలని కోరుతాడు.
0: ఈవెన్ మ్యాడ్ ఫెలో ఆల్సో వాంట్స్ వెల్త్.
1: అలాంటి లక్ష్మీదేవి నిన్ను కొలుస్తుందా స్వామి?
0: Swami, will that goddess of wealth ever worship you? Goddess of wealth.
1: Neeru shakti lekapothe ayame chini ninnu kolustundi.
0: If you have no power, why should she serve you?
1: Suchva buddhi.

0: Will that highly intelligent Bharata serve you? Your power is
1: mighty. Swami.
0: How great is
1: there
0: your power. We are fools that
1: నా పాత్ర చిన్నదిగా ఉంటుందని.
0: My feeling is so narrow.
1: కాబట్టి నా పాత్ర ఎంతో అంతే పట్టింది నీ యొక్క అనుగ్రహం నాకు.
0: The vessel is so small, therefore I could collect.
1: కాబట్టి నీది కాదు దోషము. నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: The mistake does not lie with you.
1: ఈ పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది.
0: Let me widen my vessel. Let me bring bigger vessel.
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: God is love.
1: Live in love.
0: Live in love.
1: ఆ ప్రేమ తత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: If we want to fill it up with love, we have to widen our hearts.
1: కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్నపై నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు?
0: With a narrow heart, a small heart, whom do you blame?
1: ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: This is the mistake in the modern education system.
1: ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరైనటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మికము శూన్యమైపోయింది.
0: In the present education system there are no moral ethical spiritual.
1: ఒక ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు.
0: A scholar of ancient wisdom has a son.
1: నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేర్చుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: The boy has learned from his father.
1: సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్నపై నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు?
0: With a narrow heart, a small heart, whom do you blame?
1: ఈనాటి

0: గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: The boy has learned from his father how to offer his morning prayers.
0: Tell me your company, I shall tell you what you are. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు.
1: The boy was in a bad company at one moment.
0: ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది?
1: What happened because of bad company?
0: Father, నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు.
1: The son said, Father, I want to go to America.
0: నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు.
1: My friends are going, let me go.
0: ఒరే నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు.
1: The father said, you cannot follow our tradition and culture.
0: అక్కడ గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు.
1: There is no chance to repeat Gayatri mantra.
0: సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం ఉండదు.
1: You cannot offer your morning prayer.
0: నీవు చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు.
1: If you do that, people will make fun of you.
0: కనుక నీవు పోనక్కర్లేదు.
1: So better you don't go, he said.
0: కానీ ఈ మొండి బిడ్డ చాలా పట్టుబట్టాడు.
1: But this foolish fellow determined to go.
0: కానీ ఒకే కుమారుడు.
1: But he's the only son.
0: ధనేష్ణ, ధారేష్ణ, పుత్రేష్ణ, ఈ ఈశ్వరత్రేములు తండ్రిని తల్లిని ఊరివేస్తున్నాయి.
1: These three attachments for wealth, the wife and son, will strangle
0: ఈ కుమారుని యొక్క బాధను తట్టుకోలేక సరే ఒప్పుకున్నాడు.
1: Out of disgust, he conceded.
0: వెళ్ళాడు, ఢిల్లీకి వెళ్ళాడు, పాస్పోర్ట్ వీసా ఈ పాస్పోర్ట్ తీసుకున్నాడు.
1: He went to Delhi, got his passport and visa.
0: వచ్చింది, రేపటి దినం ఇంకా వెళ్లిపోవాలి.
1: He got the visa and passport, he is to leave next day.
0: తండ్రి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని, నాయన నీవు ఎక్కడికి పోయినప్పటికీ మన కులదేవత.
1: And it's for father told his son, wherever you may go, our family deity is there.
0: మన కాళికా మాతను నీవు నిరంతరము హృదయంలో చింతిస్తూ ఉంటుండు.
1: You think of our family deity every day.
0: గాయత్రి దేవిని నీవు చింతిస్తూ ఉంటుండు.
1: You chant Gayatri.
0: భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని నీవు మర్చకుండా ఉంటుండాలి అన్న.
1: Never forget Gayatri mantra any day.
0: సరే, ఎట్టోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు.
1: He wanted to reach America somewhere other because
0: అంత మరొకటి లేని లేదు. అంత చెడ్డది మరొకటి లేని
1: లేదు. Nothing other much worse than that.
0: ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది.
1: ఇండియా ఇస్ సో సేక్రెడ్.
0: ఎంత పుణ్యవంతమైనటువంటిది.
1: వాట్ వర్చ్యువస్.
0: పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి.
1: ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ రిడెంప్షన్, ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ లిబరేషన్ అండ్ సాక్రిఫైస్.
0: ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్.
1: దేర్ లైఫ్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: సరే, ఏదో చూడాలని వెళ్లిపోతున్నాడు.
1: హి వాంటెడ్ టు గో అండ్ ఎక్స్‌పీరియన్స్.
0: తండ్రి మాట తీసుకున్నాడు.
1: అండ్ ఫాదర్ టు ప్రామిస్ ఫ్రమ్ హిస్ సన్.
0: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికి
1: యూ మే గో ఎనీవేర్.
0: తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి.
1: యూ ఆఫర్ యువర్ ప్రేయర్స్ మార్నింగ్ అండ్ ఇన్ ది
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు దేవిని మాత్రం మరవద్దు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ అవర్ ఫ్యామిలీ డైటీ.
0: సరే, ఇచ్చాడు. ఇండియా దాటిపోతే సరిపోయినుకున్నాడు. మాటకు ప్రాణము సత్యము, మాటకి ఇప్పుడు సత్యమే లేదు.
1: హీ మేడ్ ఎ ప్రామిస్ బికాస్ ఈజ్ ఇన్ ఎ హరీ టు గో.
0: పోయాడు, ఒక ఐదేళ్ళు అక్కడ చేరిపోయాడు.
1: హి స్పెండ్ 5 ఇయర్స్ దేర్.
0: ఐదేళ్ళు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు.
1: హి ఫర్గాట్ ది లాంగ్వేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అమ్మాతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు.
1: హి కుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు హిజ్ మదర్ టంగ్.
0: ఏదేదో మాట్లాడుతున్నాడు.
1: హి ఇస్ స్పీకింగ్ సంథింగ్ నాట్ నో.
0: ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం.
1: మదర్ డజంట్ నో దిస్ లాంగ్వేజ్.
0: ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉండేటువంటి యొక్క తత్వంలో ఆమెకి ఏమాత్రం ఈ ఆధునికం తెలియదు.
1: షీ ఈజ్ ఎ లేడీ ఆఫ్ ట్రెడిషన్.
0: సరే, తండ్రికిచ్చింది. తండ్రికిచ్చింది.
1: అండ్ షీ వాంటెడ్ ఫాదర్ టు టాక్ టు హిమ్. అండ్ హి టోల్డ్ ద
0: ఫాదర్, ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి.
1: He said, Father, I should stay here in America for 5 years
0: more.
1: And really he has not completed the study for which he has gone all the way.
0: He is
1: only spending the money sent to him by his parents. A barber who has no other work to do started shaving the head of a cat.
0: ఎవరు చిక్కలేదు, పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట.
1: హీ డిడ్ ఫైండ్ ఎనీబడి, దేర్ఫోర్ క్యాట్ బికేమ్ హిస్ క్లయింట్.
0: ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసాడు.
1: హీ వాస్ స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్.
0: తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి.
1: మదర్ పొజిషన్ వాస్ సీరియస్.
0: శివాన్ని ఇచ్చే వదిలిపెట్టి ఇంకా మరి ఇండియా కూడా రాడని తల్లికి సీరియస్ గా ఉంటుంది. వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నారు.
1: దే సెంట్ ఎ మెసేజ్ టు సన్ దట్ మదర్స్ పొజిషన్ ఇస్ క్రిటికల్, హైలీ డేంజరస్. They wanted the son to return.
0: కానీ పోతే తిరిగి డబ్బు పంపిస్తాడో లేదో నాన్న అని భయంతో వచ్చాడు.
1: Out of fear whether father would send money or not, ultimately he returned.
0: ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు.
1: The parents are happy that the son.
0: జాబ్ లో కూడా నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను.

0: అనేక అబద్ధాలంతా రాస్తూ వచ్చాడు.
1: ఇన్ ఎవ్రీ లెటర్ హీ స్టార్టెడ్ రైటింగ్ ఆల్ లైస్ ఫాల్స్హుడ్ టెలింగ్ దట్ హీ హాస్ నాట్ ఫర్గాటన్ గాయస్.
0: ఎరుడ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు.
1: ఫాదర్ రిసీవ్డ్ హిమ్ దేర్
0: పెట్టుకున్నాడు.
1: అండ్ హీ వాస్ దేర్
0: నేరుగా ముందు కాళికా దేవ దగ్గరికి వెళ్ళాడు.
1: అండ్ టుక్ హిస్
0: ఎందుకంటే పంపించినప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు.
1: He took his son straight to the temple of Kali because he did it earlier.
0: Kali yokka aashirvadam teeskoni intiki teeskoni povalani tandri yokka aasha paapam.
1: He wanted the blessings of Kali before they reach home.
0: Akkade poya nayana namaskaram cheyara annadu.
1: And he wanted his son to namaskar to mother.
0: How are you mummy? Madam annadigaadu.
1: And the boy said, how are you madam to mother Kali?
0: How are you madam? Tandiki kopam nee pindam annadu vadu. ఏమిటి మేడం, ఇలా నువ్వు నేర్చుకుని రావటము?
1: ఇస్ ఇట్ వాట్ యు హావ్ పిక్డ్ అప్ దేర్?
0: చీ, ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్ళిపోమన్నాడు.
1: అండ్ హి సెడ్ యు ఆర్ నాట్ మై సన్.
0: ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీలు కదా? హౌ ఆర్ యు మేడం?
1: కాంట్ యూ సే ఓ మదర్ గాడెస్? వై షుడ్ యు సే మేడం?
0: ఎంత పొగరు.
1: Oh, you good.
0: ఇది మానవత్వమా?
1: ఆర్ యు హ్యూమన్?
0: ఇదిగా ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమనా?
1: ఇస్ ది క్వాలిటీ ఆఫ్
0: ఎడ్యుకేషన్? లక్షణం.
1: ఇట్స్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
0: అలాంటి వాళ్ళు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు.
1: యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
0: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు.
1: అండ్ వీ ఫైండ్ ద స్టూడెంట్స్ ఆఫ్ దట్ టైమ్.
0: కనుక మొట్టమొదటి నైతికం కావాలి.
1: ఫస్ట్ మోరల్ వాల్యూస్.
0: మోరల్
1: వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
0: అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు.
1: వితౌట్ విచ్ ఇస్ నో ట్రూ లైఫ్ ఎట్ ఆల్.
0: ఈనాడు దేశం అంతా కూడా ఇన్ని విధములైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు.
1: ద కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: కాబట్టి మొరాలిటీ కావాలి.
1: సో మొరాలిటీ ఇస్ నీడెడ్.
0: పాప భీతి,
1: ఫియర్ ఆఫ్ సిన్,
0: దైవ ప్రీతి,
1: లవ్ ఆఫ్ గాడ్,
0: సొసైటీలో మొరాలిటీ,
1: అండ్ మొరాలిటీ ఇన్
0: మొరాలిటీ ఇన్ సొసైటీ,
1: మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: మూడు ఉంటున్నప్పుడే మనం త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం.
1: వెన్ దీస్ త్రీ ఆర్ దేర్ ఇట్ విల్ బి ఏ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: కనుక ఎంత గొప్ప చదువు అయినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్
0: దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
1: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అది లేనటువంటి వాడు శవంతో సమానమే.
1: వితౌట్ దట్
0: డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్
0: డెడ్ బాడీ పర్వాలేదు.
1: డెడ్ బాడీ,
0: చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది.
1: ద స్కిన్ ఆఫ్ ఎ డెడ్ టైగర్ ఇస్ యూస్ఫుల్.
0: చచ్చిపోయిన చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు.
1: అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హుడ్ ఈట్ ది మటన్ ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ ఎ డెడ్
0: యానిమల్. ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి.
1: అండ్ ద స్కిన్ ఇస్ యూస్ఫుల్.
0: కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు.
1: బట్ ది హ్యూమన్ బాడీ ఆఫ్టర్ డెత్ ఈజ్ యూస్లెస్.
0: చర్మం కూడా పనికిరాదు.
1: ద స్కిన్ ఈజ్ యూస్లెస్.
0: అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్,
0: అది ఏ ఐడియల్ లైఫ్,
1: రెప్యుటేషన్, లీడ్ అన్ ఐడియల్
0: లైఫ్. దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి.
1: దిస్ యూ కెన్ అక్వైర్ రెప్యుటేషన్.
0: ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకుంటుంది.
1: దట్ లవ్ విల్ ఎన్సర్కిల్ ఎవ్రీథింగ్.
0: ప్రేమ ముదిత మనసే కవి.

0: ساعت مجنون نچیت رہا ساعت مجنون نچیت رہا ప్రేమ స్వరూపులార
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివునకు జీవునకు భేదం లేదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ఆత్మజ్ఞాని.
1: హి నోస్ ద సెల్ఫ్ హు డస్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ శివ.
0: వైజ్ఞానులు ఈనాడు సృష్టిని గురించి అనేక విధములుగా వివరిస్తున్నారు. ఆధ్యాత్మిక శాస్త్రము పలు పలు విధములుగా కూడాను ఈ సృష్టిని గురించి ప్రబోధిస్తూ ఉన్నది.
1: స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వేరీడ్ వేస్.
0: ఎవరెన్ని బోధించినప్పటికీ మనకు గోచరమయ్యేటువంటిది అణువు.
1: వాట్ ఎవర్ మే బి టాట్ దట్ వాట్ వి సీ ఇస్ ఎన్ ఆటమ్.
0: ఈ అణువు లేక విశ్వము లేదు.
1: విదౌట్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: శిలామయమైన పర్వతములు, కాష్టమయమైనటువంటి అడవులు, జలమయమైనటువంటి సముద్రము, మృణ్మయమైనటువంటి భూమి, మాంసమయమైనటువంటి దేహము అన్నింటి యందుకూడను అణువుల యొక్క చేరిక.
1: ద మౌంటైన్ ఇస్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ ద ఓషన్ ఆఫ్ వాటర్ and there's wood there in a tree and the earth is made up of mud and the human being of flesh.
0: Aduvune leka ye padartham kudanu gocharam kaadu.
1: Without an atom anything cannot be seen.
0: Trage neeru tine tindi chuche chupu nadche nadaka anni kudanu anuvula yokka cherikiye.
1: The water that we drink and the food that we partake is full of atoms, combination.
0: Kanuka ee paramanuvulu yokka tattvanni manam chakkaga vicharam chesinappudu ee paramanuvu yokka swaroopame ee prapanchamu.
1: So the whole world is the very form of an atom.
0: Anu raniyan mahato mahiyan annadi vedam. అణువులో అణువుగను ఘనములో ఘనముగను ఉన్నది.
1: ద వేద డిక్లేర్స్ దట్ హి ఇస్ ఇమ్మనెంట్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: అణువు అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఎన్ ఆటమ్?
0: అణువు అనగా కేవలము కంటికి కనిపించినటువంటి యొక్క పదార్థమని భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ ఇఫ్ యూ థింక్ దట్ ఆటమ్ ఇస్ దట్ విచ్ ఇస్ సీన్.
0: అణువనగా రాశీభూతమైనటువంటి యొక్క శశిఖరము. ఈ యొక్క కణముల యొక్క స్వరూపము కంటికి కానరాదు.
1: యు కెనాట్ సీ ద ట్రూ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్ విత్ ద నేకెడ్ ఐ.
0: ఈ కణము యొక్క స్వరూపమే దైవమని భావిస్తూ వచ్చారు పూర్వ ఋషులు.
1: ద ఏన్షియంట్ రిషీస్ థాట్ దట్ గాడ్ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు ఘనము కంటే అతి

0: 14 లక్ష జీవముల అనయమ్మున నిడవాయ కుందువట అడుగురేణు తృడకాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలయుదిబట ఇనుగనుగొన గలమా.
1: ఓ లార్డ్, యు ఆర్ స్మాలర్ దెన్ నేచురల్ అండ్ బిగ్గర్ దెన్ ద బిగ్గెస్ట్ స్ప్రెడ్ ఇన్ అమాంగ్ ది 84 lakhs ఆఫ్ స్పీషీస్. కెన్ వీ ఎవర్ నో యూ?
0: ఈ అణుతత్వాన్ని గుర్తించటపై ఈ విజ్ఞానులు 1000 సంవత్సరములు పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: Scientists have investigated for 1000 years to know the nature of an atom.
0: కాని బారుడైన ప్రహ్లాదుడు ఏనాడో ఈ అణుస్వరూపమే దైవత్వం అనేటువంటి యొక్క దీనిని గుర్తించుతూ ప్రబోధిస్తూ వచ్చాడు.
1: బట్ ప్రహ్లాద కుడ్ నో దట్ ది డివైన్ ఈజ్ ఇన్ అన్ ఆటమ్ అండ్ టాట్ ఇట్.
0: ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
1: You cannot say that God is here, that he is not there. Wherever you search, you will certainly find him there.
0: కనుక యంత్రశక్తి కంటే మంత్రశక్తి చాలా ఉత్తమమైనటువంటిది, చాలా విలువైనటువంటిది, శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని ఈనాటి యువకులు గుర్తించాలి.
1: The modern youth should know that the mantra is more mightier, is stronger than machinery.
0: ప్రణవ హృత్కోలంలో గల ఉద్భేదముల్లో శక్తి శివ అనే తత్వములు ఇవ్వండి ఉంటున్నవి.
1: There is this principle of శక్తి in ప్రణవా.
0: ఈ శక్తికి, ఈ శివత్వమునకు రసాయన శాస్త్రజ్ఞులు దీనిని ఎలక్ట్రానిక్ ప్రోటానిక్స్ అని పేరు పెట్టారు.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి అండ్ శివ, ద కెమిస్ట్ కాల్డ్ ఇట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్.
0: అయితే ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేటువంటిది శివశక్తిమయములు అనేటువంటిది ఇందులో బోధపడుతున్నది.
1: ఇట్ విల్ బి క్వైట్ ఎవిడెంట్ దట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఆర్ శివ అండ్ శక్తి.
0: ప్రోటాన్ అనేటువంటి పరమాణువులు అణువులో కేంద్రంగా ఉంటున్నాయి.
1: ప్రోటాన్స్ ఆర్ ద సెంటర్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: కానీ ఈ కేంద్రము చుట్టూ ఎలక్ట్రాన్ పరమాణువులు అతి వేగంగా చుట్టూ తిరుగుతూ ఉంటున్నవి.
1: హవెవర్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అట్ హై స్పీడ్ రౌండ్ ద ప్రోటాన్స్.
0: దీనినే వేదము అనేక విధములుగా వివరిస్తూ వచ్చింది.
1: దిస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై వేద ఇన్ డిఫరెంట్ వేస్.
0: శివ ఊర్ధము మయం శక్తి, శక్తి ఊర్ధమయం శివ అని, అనగా ఈ శక్తియే శివం, శివమే శక్తి, ఈ రెండింటి యందు కూడాను భేదము లేదు అనేటువంటిది వివరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ శివ ఈజ్ శక్తి అండ్ శక్తి శివ, నాన్ డ్యూయల్.
0: ఎలక్ట్రాన్ కు ప్రోటాను ఆత్మ వంటిది అన్నారు.
1: Then it is said for an electron, proton is a spirit, an atma.
0: ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ పుట్టక పూర్వమే కూడాను న్యూట్రాన్ పుట్టింది.
1: న్యూట్రాన్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ ఎలక్ట్రాన్.
0: దీనిని వేదము సత్ అని చెప్తూ వచ్చింది.
1: వేద కాల్స్ ఇట్ సత్.
0: సత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ సత్?
0: సత్ అనగా ప్రకాశవంతమైనటువంటిదని భావిస్తున్నారు. కాదు కాదు, చీకటి.
1: వీ థింక్ సత్ ఈజ్ ఎఫల్జెన్స్, నౌ ఇట్ ఈస్ డార్క్నెస్.
0: ఈ చీకటి నుండి ఏ వెలుగు పుట్టుతూ వచ్చింది?
1: The light comes out of darkness.
0: Ashantiloni prashanti, prashantiloni prakanti, prakantiloni paramjyoti, paramjyotiye paramatma swaroopamuni. Kanuka ee ashanti aneetundi chikati nundiye prashanti aneetundi velugu aavirbhavistu vachindi.
1: Therefore, out of this ashanti or restlessness, this darkness, the light comes out thereafter, prashanti.
0: Deenine taha maha annaru, anaga tamaha ani.
1: This is called tamaha.
0: Taha ante amrutamu ani oka arthamu, rendavadi garbhamu ani rendava artham.
1: One meaning is that's amrita and nectar, the other one is the womb.
0: Ee garbhamune manamu space ani pilustu vacharu vijnanulu.
1: The scientists call this womb as the space.
0: Inka rendavadi maha అనేటువంటి యొక్క పదమునకు విషము కాలము అని అర్థం ఉంటుంది.
1: The second word maha conveys two meanings. One is poison, the other is time.
0: కనుకని తమహ అనేటువంటిది స్పేస్ అండ్ టైం అంటుంది. ఈ రెండింటి యొక్క జీవితమే మానవత్వము అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: So tamaha conveys the time and space which we find in a human being.
0: ఈ మానవత్వం ఏ రీతిగా జన్మిస్తూ వచ్చింది?
1: How do you find the human being appearing on earth?
0: మొట్టమొదట గర్భము, గర్భం అనేటువంటి స్పేస్.
1: First space, గర్భ.
0: ఇందులో ఏడవ దినము బుద్భుదముగా రూపొందుతుంది.
1: It shapes into a buddha or a bubble on the seventh day.
0: పదహైదో దినము పిండముగా రూపొందుతుంది.
1: On the 15th day, it will be an embryo.
0: ముప్పయో దినము కఠినంగా మారిపోతుంది.
1: On the 30th day, it becomes stronger.
0: అరవయో దినము శిరస్సు ప్రారంభమవుతుంది.
1: On 60th day, emerges the head.
0: 210వ దినము దీనికి ప్రాణం ప్రవేశిస్తుంది.
1: The life enters on the 210th day.
0: 240వ దినము రూపం పూర్తి ప్రారంభమవుతుంది.
1: Full form is formed on 240th day.
0: 270వ దినము ప్రపంచంలో ప్రవేశిస్తుంది.
1: And is delivered on 270th day.
0: ఇది మానవ జన్మమునకు కాలము, స్పేస్ ఈ రెండింటి యొక్క ప్రమాణము అత్యవసరమని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: Veda speaks of time and space which are very important.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని మానవుడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: Man is not making an attempt to know the secret of life.
0: లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైన విషయాలు యందు మానవుడు తన కాలమును, కాయమును, కర్మమును కూడా ఇమిడ్చి వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: Man is spending all his time in fleeting physical worldly matters and has forgotten the essential.
0: కనుక వేద ప్రమాణమునకు, విజ్ఞాన ప్రమాణమునకు అనేక విధములైనటువంటి యొక్క భేదములు కనిపించినట్టుగా ఉంటుంది, కానీ భేదములు లేదు.
1: సో వేద అండ్ సైన్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ దే ఆర్ నాట్ సో.
0: విజ్ఞానుడు గుర్తించినటువంటి విషయములు కూడాను వేదము గుర్తిస్తూ వచ్చింది.
1: వేద కుడ్ ఫైండ్ అవుట్ దట్ విచ్ ఇస్ నాట్ నోన్ టు సైన్స్.
0: వేదము గుర్తించినటువంటి విజ్ఞానుడు ఈనాటి వరకు కూడాను ఏమీ గుర్తించలేదు.
1: The science has not yet recognized
0: ee naati vidyanam gurtinchinatvanti vishayam chaala takkuva.
1: The scientists have known very little.
0: Kanuka ishtarattamunaku undinatvanti oka divya shakti manavattamlo enta varaku unnadaneetvanti danni vicharinchali.
1: We should investigate the power of divinity present in man.
0: Jeevudu devudu veru kaadu.
1: The individual and God are not different.
0: Aithe jeevudu దేహాభిమాని అయి అనేక విధములుగా దేహములతో కట్టుబడి ఈ ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: ఇండివిజువల్ ఇస్ బౌండ్ బై బాడీ అండ్ క్యారీస్ అవుట్ ద లివింగ్.
0: ఏనాడు ఈ జీవుడు ఆత్మాభిమానమును పెంచుకును ఆనాడే జీవత్వము, శివత్వము రెండింటి యొక్క ఏకత్వమును గుర్తించిన వాడవుతాడు.
1: దట్ డే విన్ హీ అటాచెస్ హిమ్సెల్ఫ్ టు ద స్పిరిట్ అండ్ ఆత్మ హీ విల్ నో ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్.
0: ప్రపంచంలో వెలుపల ఏమాత్రం కూడా ఏ ఒక్క చిన్న విషయం కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: ఏ చిన్న వస్తువు కూడాను లేదు.
1: దేర్ ఇస్ నో స్మాల్ థింగ్.
0: అంతా కూడాను అంతర్భాగమునందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
0: ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నటువంటి ప్రతి దృశ్యము కూడాను మన లోపలిదే కానీ బయటది కాదు.
1: ది సీన్ అవుట్ సైడ్ ఇస్ యాక్చువల్లీ ప్రెజెంట్ విదిన్.
0: ఈ సత్యాన్ని మానవుడు చక్కగా గుర్తించాలి.
1: మ్యాన్ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: కనిపించేటువంటి ఇన్ని శిరస్సులంతా కూడా మన లోనున్నటువంటివి కానీ బయట వచ్చినటువంటివి కాదు.
1: All heads here are present within, not outside.
0: Reflection of the inner being.
1: Reflection of the inner being.
0: ఏ పదార్థమైనా ఇది నాకు కావాలి అనుకుంటాడు.
1: You aspire, you want any object.
0: కానీ అది తనయందే ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేక అజ్ఞానం చేత ఆ వస్తువు కావాలని ఆశిస్తున్నాడు.
1: But you forget the fact that it's present within you, but you want it outside.
0: ఏ విధంగా?
1: హౌ?
0: ప్రతి ఒక్క వస్తువు కూడాను లోపల నుండే వెలుపల వచ్చి, వెలుపల నుండే తిరిగి లోపలికి పోతున్నాయి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అండ్ దెన్ గెట్ ఇన్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వర్షం కురుస్తుండాలి.
1: దర్ ఇస్ రెయిన్ దేర్.
0: వేలాది నదులు సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.
1: థౌజండ్స్ ఆఫ్ రివర్స్ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ వేలాది నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రము పెరిగిపోలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద మర్జర్ ఆఫ్ ద రివర్స్ ద సీ డస్ నాట్ ఇంక్రీజ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ వేలాది నదులంతా కూడాను ఈనాడు ఇందులో చేరినటువంటివి ఏనాడు ఈ సముద్రం నుంచి బయటకు పోయినాయి?
1: ద థౌజండ్స్ ఆఫ్ రివర్స్ దట్ హావ్ మర్జ్డ్ ఇన్ ద ఓషన్ హావ్ అరిజన్ అవుట్ ఆఫ్
0: మేఘ రూపంలో బయటపోయి కొంతకాలం బయట సంచరించి తిరిగి ఆ సముద్రంలోనే ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఓషన్ సెటిల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్.
0: సముద్రం నుండి వెలుపల పోయినటువంటి ఒక జలము తిరిగి సముద్రానికి రావడానికి వీల్లేదు.
1: దెన్ ఫర్ దట్ విచ్ డజంట్ కమ్ అవుట్ ఆఫ్ ది ఓషన్ కెనాట్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో చేరేటువంటి అన్ని కూడాను ఏనాడో ఒకనాడు సముద్రం నుంచి వెలుపల పోయినటువంటివే.
1: సో ఆల్ దట్ మర్జెస్ ఇన్ ఎన్ ఓషన్ వన్స్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే మనకు ఈనాడు కనిపించేటువంటివన్నీ కూడాను మన నుండి ఏనాడో బయట పోయినటువంటివి అవి.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్ ఇన్ ఫ్యాక్ట్ హావ్ కమ్ అవుట్
0: విషయములు కాని వ్యక్తులు కాని లేక పదార్థములు కాని ఇవన్నీ కూడాను మన నుండి వెలుపల పోయినటువంటివి తిరిగి మనలో వచ్చి చేరిపోతున్నాయి.
1: సో మెటీరియల్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ ఎట్ వన్ టైం.
0: అదే విధంగానే దైవం నుండి అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రోకాజమ్ అండ్ ఎ మాక్రో.
0: అణువులో అణువుగాను ఘనములో ఘనముగాను ఉంటున్నాడు.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్ అండ్ ది ఎంటైర్ కాస్మోస్.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటి ఎగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి అణువునే బ్రహ్మ బ్రహ్మనే అణువు ఎగును.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్ హీస్ ప్రెసెంట్ ఇన్ మైటి ఎంటైర్ కాస్మోస్ and his presence is eternal witness. Atom is God and God is an atom.
0: Samudram nundi bayata poyinatundi jalamu samudram yokka roopamu samudram yokka ruchi mari pothundadu.
1: The water that comes out of an ocean is different in its form and taste.
0: Kani velapula poyina tarvata adi pavitramai madhuramaina ruchi topala tirigi inkoka roopanni dharinchi samudramlo praveshistundadu.
1: Having come out of the ocean, it takes a different form and different taste and ultimately merges in an ocean.
0: ఇక్కడ ఎన్ని అవస్థలను పడినది, ఎంత సంస్కారం పొందినది.
1: What sort of refinement it has been through.
0: ఆవిరిగా మారి
1: becomes vapor.
0: మేఘములుగా రూపొంది
1: settles as a cloud.
0: వర్షముగా కురిచి
1: comes down.
0: వంకలుగా ప్రవహించి
1: flows as a
0: నదులుగా దీనిలో ప్రవేశిస్తుందని
1: shapes into a river and merges in an ocean.
0: ఈ ఆవిరిగా మారటమే సత్యము.
1: Transforming into vapor is satya.
0: మేఘములుగా రూపించడమే ధర్మము.
1: సెటిల్మెంట్ ఇస్ ద క్లౌడ్ ఇస్ ధర్మ.
0: రెయిన్ డ్రాప్స్ అనగా వర్ష బిందువులుగా రూపొందటమే ప్రేమ బిందువులు.
1: ద షవర్ ఆఫ్ రెయిన్ ఇస్ డ్రాప్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ బిందువుల యొక్క ఏకత్వమే ఆనందమనే ప్రవాహము.
1: ద డ్రాప్స్ ఆఫ్ లవ్ బికమ్ దిస్ ఫ్లో.
0: ఈ ఆనందమనే ప్రవాహము తిరిగి అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: ద ఫ్లో ఆఫ్ బ్లిస్ మర్జెస్ ఇన్ ది ఓషన్ ఆఫ్ గ్రేస్.
0: కనుక ఏనాటికైనా కూడా తిరిగి గమ్యంలో చేరక తప్పదు.
1: One day or the other, it must reach the goal.
0: Yachchata putte nachchatiki neguta naitamu pranikotiki.
1: It's quite natural for the living beings to go back to the place of origin.
0: Kanuka manavuduga putti jeevuduga jeevinchi tirigi madhavuniga roopondi tirigi divyatvamlo leenamaipothundi.
1: Therefore man stops his life and lives like an individual and merges in the divinity.
0: Daivam rooparahitudu kada.
1: God is formless.
0: Kanuka itaniki ee reethi manu nirnayinchavachu.
1: How can you decide them?
0: అన్ని కొన్ని రకములైనటువంటి యొక్క శాస్త్రములు దీనిని తర్కిస్తూ వచ్చింది.
1: Certain schools of thought argue on this line.
0: రూపరహితమైనటువంటి జగత్తులో ఎక్కడా లేదు.
1: There is nothing in this world that is formless.
0: చిన్న పరమాణువు కూడాను ఒక రూపాన్ని ధరించింది.
1: In the smallest atom has a form.
0: తెలియని మూర్ఖులు దీనికి రూపం లేదని భావిస్తారు, కానీ ప్రతి చిన్న అణువు కూడాను రూపం ఉంది.
1: A fool thinks it has no form, but in fact it has.
0: కనుక రూపం లేదని చెప్పడానికి వీలు కాదు.
1: హౌ కెన్ యూ డినై ఇట్స్ ఫామ్.
0: అందుకొనే కోసమే ప్రాచీనపు మహర్షులు రూపాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
1: సో ఏన్షియంట్ సెయింట్స్ వర్షిప్ వేరియస్ ఫార్మ్స్.
0: అనేక బిందువుల యొక్క ఏకత్వమే ఈ రూపమని.
1: That all drops have given this form.
0: అనేక అణువుల యొక్క స్వరూపమే ఈ రూపమని.
1: This form is a combination of atoms.
0: కనుక ఈ అనేక రూపంతో కూడినటువంటి ఈ అణువును ఆరాధించడం చేత ఆత్మతత్వం మనకు ఆవిర్భవిస్తుందని.
1: బై వర్షిపింగ్ ఎన్ ఆటమ్ వన్ కెన్ నో ద స్పిరిట్.
0: ఆనాటి వారి విశ్వాసం.
1: దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ దోస్ పీపుల్ దెన్.
0: ఈ శివరాత్రి అనేటువంటి యొక్క పరమతత్వమునకు అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: శివరాత్రి హ్యాస్ వెరీ ఇన్నర్ మీనింగ్స్ ఇంటర్ప్రిటేషన్స్.
0: తమహ అనగా చీకటి.
1: తమహ మీన్స్ డార్క్నెస్.
0: అనగా ఈ రాత్రి అన్ని రాత్రుల వలే కాక చీకటి రాత్రి వలే కాక ఇది శివరాత్రిగా రూపొందింది.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ డార్క్ నైట్ లైక్ అదర్ నైట్స్ బట్ ఇట్ సీక్రెట్.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ మీన్స్ డార్క్నెస్.
0: కానీ ఈనాటి రాత్రి కూడా నువ్వు చీకటే.
1: Even today, it is bound to be dark.
0: Mangalakaramainatundi okka ratri.
1: But it is very auspicious.
0: Karanam emiti?
1: Why?
0: Aneka paramanamulu yokka ekattamu ee naadu manaku prakatistamavutundi.
1: Today we find the combination of atoms.
0: Chandrama manaso jatah chakshu suryo ajayata mukha indrasya adnischa. Idi vedam yokka pramanam. Chandrama manaso jatah chandrudaniga manasu yokka swaroopame.
1: Mind is the moon.
0: ఈ మనస్సుకు 16 కడలు ఉంటున్నాయి.
1: This mind has 16 digits.
0: చంద్రుడికి కూడాను 16 కడలు ఉంటున్నాయి.
1: So also moon.
0: ఈ చతుర్దశ దినము 15 కడములు లయమైపోయి ఉంటాయి.
1: On this day 15 digits are gone.
0: ఒక్క కడ మాత్రమే ఉంటుందది.
1: Only one trace is left.
0: కనుక దివ్యత్వమునకు అత్యంత సమీపంలో ఉంటుందది.
1: It means it's so close to the divine. This night is close to divinity.

0: namo.
1: The day when all devotees gather together and praise the Lord.
0: Sattvattulandaru bhagavantudayantu chevulakimpuga smarana cheyudinamu.
1: That day when all devotees gather and sing the glory of the Lord.
0: Vidalagatalanni pitito neravechi annadammula matkinunnadinamu.
1: That day when we alleviate the suffering of the poor people and mingle with them as brothers.
0: Daiva chintana cheyu dasa brundambulaku preeti mrushtanambu pettu dinamu.
1: That day when we serve delicious food to the servants of God.
0: Mahaniyula varaina manakadake tenchi chelimi bhagavat katalu cheppu dinamu.
1: That day when noble souls come to us and speak of spiritual matters.
0: Dinamu kaka aa diname dinam.
1: That's only the day.
0: Migilinavanninu taddinaru.
1: The rest is an obituary.
0: Tat dinamulu taddinamulu.
1: That is an obituary.
0: Shraddhamulu kaadu.
1: Is not the other way around.
0: Ee naadu ee pavitramainatvanti oka tattvamlo 15 గుణములు లయమై ఉంటున్నాయి.
1: టుడే 15 డిజిట్స్ ఆర్ మర్జ్.
0: ప్లేటో కూడాను చెప్పేటువంటి వాడు.
1: ప్లేటో ఆల్సో సేడ్
0: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: హీ రిఫర్డ్ టు ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీన్ని ఉపనిషత్తులు సత్యం శివం సుందరం అన్నారు.
1: ఉపనిషత్స్ కాల్ ఇట్ సత్యం శివం సుందరం.
0: కనుకనే ఈ యొక్క శివం అనేటువంటిది ఒక విధమైన మంగళకరమైనటువంటి యొక్క తత్వం.
1: శివం మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: ఒకవైపున సుందరము ఒకవైపున సత్యము రెండింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి.
1: ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ట్రూత్.
0: ఇలాంటి దినమును మనము పవిత్ర దినముగా భావిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: ది ఏన్షియన్స్ కన్సిడర్ దిస్ డే ఇస్ వెరీ సేక్రెడ్ అండ్ ఆస్పిషియస్.
0: వారు సర్వమును గుర్తించి వర్తించినటువంటి ఆనందమును ఈ జగత్తుకు అందిస్తూ వచ్చారు.
1: దే హావ్ రికగ్నైజ్డ్ దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబాడీ.
0: సమస్త ఆనంద పరిపూర్ణ కణములన్నీ కూడాను మన లోపల నుండి వెలువడుతున్నవి.
1: ఆల్ దట్ ఇస్ బ్లిస్ఫుల్ హస్ ఎమనేటెడ్ అవుట్ ఆఫ్ us within.
0: అయితే ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఎందుకోసం తెలుసుకోవటం ప్రయత్నం?
1: వై వై
0: మనం ఈ భౌతిక జీవితమే సత్యమైన జీవితంగా ఎంచుకుంటున్నాం.
1: వి కన్సిడర్ దిస్ ఫిజికల్ లైఫ్ యాజ్ ట్రూత్.
0: ఇది ఎంతకాలం సత్యం?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది మధ్యలో జరిగిపోయేటువంటి మేఘముల వంటివి.
1: ఇట్స్ సంథింగ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: కనుక ఈ బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము ఇవన్నీ కూడా గతించిపోయేటువంటివి.
1: దేర్ఫోర్ ద చైల్డ్హుడ్ ద యూత్ అండ్ ద రిక్లూస్
0: ఒకదానిలో ఒకటి చేరినటువంటివి ఇవన్నీ.
1: వన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది అదర్.
0: కనుక ఏ విధంగా సముద్రం నుంచి బయలుదేరినటువంటి జలము మరో నదిగా రూపొంది ఈ సముద్రంలో ప్రవేశిస్తూ వచ్చినాయో అదే విధంగానే మానవత్వము ఒక్క బిందువుగా రూపొంది తదుపరి అదే అనేక రూపం మార్చి తిరిగి అందులోనే లయమైపోతుంది.
1: జస్ట్ ఎస్ అవుట్ ఆఫ్ ది ఓషన్ ద రివర్ హస్ టేకెన్ ఫామ్ అండ్ మర్జెస్ ఇన్ ది ఓషన్ బ్యాక్ సో ఆల్సో ది ఇండివిజువల్.
0: పిల్లలకి ఎన్ని పర్యాయంలో చెప్పాను పుట్టిన తక్షణమే చేంజ్.
1: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ వన్ ఇస్ ఎ చైల్డ్.
0: 10 సంవత్సరంలోపు బాయ్.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 10 బాయ్.
0: 30 సంవత్సరంలోపు మ్యాన్.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 30 మ్యాన్.
0: 75 ఇయర్స్కు గ్రాండ్ ఫాదర్.
1: 75 గ్రాండ్ ఫాదర్.
0: ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నాలుగు కుడు ఒకదాని ఎందుకు వీడి ఉంటున్నాయి.
1: సో చైల్డ్ బాయ్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్.
0: అదే విధంగానే మానవత్వం లోపల ఈ సర్వము కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: సో ఇన్ హ్యూమన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్.
0: కానీ మనం దానిని గుర్తించగలలేక బాల్యం బాల్యంగా యవ్వనం యవ్వనంగా వార్ధక్యం వార్ధక్యంగా మనం భావిస్తున్నాం.
1: బట్ వీ కన్సిడర్ దెమ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్ ద చైల్డ్హుడ్ అండ్ ద యూత్.
0: దీనిని పురస్కరించుకునే శంకర్ల వారు

0: గర్వము, ఈ యవ్వనం లోపల ఎక్కడా లేనటువంటి గర్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యుల్ బి హైలీ ఎగోయిస్టిక్.
0: తనకంటే అందరూ చిన్నవారుగా తాము భావిస్తుంటారు.
1: హీ కన్సిడర్స్ ఎవ్రీవన్ లో.
0: తానే గొప్ప వీరుడనని సూర్యుడనని భావిస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వాలియంట్ అండ్ బ్రేవ్.
0: ఎంతకాలము,
1: హౌ లాంగ్,
0: కదిలిపోయే మేఘముల వంటిది.
1: దెన్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ దీనికి ఇంత మిడిమిట్లు ఎందుకు?
1: దెన్ వై షుడ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
0: ఇవన్నీ ఇప్పుడు నువ్వు కేవలం కల్పితములే.
1: దట్స్ ఆల్ నాట్ ఎఫిషియల్.
0: కనుకనే కల్పితములను మనం అనుసరించడం చేతనే సత్యమైనటువంటి యొక్క ఆనందానికి మనం దూరం అయిపోతున్నాం.
1: యాజ్ ద లైఫ్ హ్యాస్ బికమ్ ఆర్టిఫిషియల్ వీఆర్ అవే ఫ్రమ్ ట్రూత్.
0: మనం చదివిన చదువులు కానీ, చేసిన ఉద్యోగములు కానీ, సంపాదించిన ధనము కానీ, సర్వము కూడాను ఏదో ఒకనాటికి మనల్ని అవైనా వదులుతుంది, లేక వాటిని మనమైనా వదులుతాం.
1: ఆల్ ది లర్నింగ్ అండ్ ది జాబ్ అండ్ ది మనీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ దెమ్ ఆర్ దే విల్ లీవ్ యు.
0: తప్పినది కాదు,
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక శివత్వమైనటువంటి మంగళత్వాన్ని మనము చక్కగా గుర్తించుతూ రావాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ఆస్పిషియస్ నేచర్ ఆఫ్ శివ.
0: అయితే ప్రతి అణువు కూడాను భగవత్ స్వరూపమే అయితే కొంతమంది ప్రశ్నించవచ్చును.
1: When every atom is divine, some may question.
0: ఈ పాపము, అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యము, ఇవన్నీ కూడాను భగవత్ స్వరూపంలేనా అని ప్రశ్నించవచ్చు.
1: యూ మే క్వశ్చన్ దిస్ అన్ట్రూత్, ద లైస్, ద నాన్ రైచియస్నెస్, ఇన్జస్టిస్ ఆర్ ద డివైన్.
0: పరమ సత్యము,
1: ఇట్స్ సుప్రీం ట్రూత్,
0: ఇవి కూడా భగవత్ స్వరూపములే.
1: దిస్ ఆల్సో డివైన్.
0: అయితే ఎప్పుడు?
1: వెన్?
0: ఇవన్నీ కూడా నువ్వు భగవత్ స్వరూపం అని విశ్వసించినటువంటి వాడికి అవి భగవత్ స్వరూపం.
1: ద వన్ హూ హస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ యువన్, yes they are.
0: ఆ అన్యాయం కూడా నువ్వు న్యాయంగా రూపొందుతుంది.
1: ఈవెన్ ఇన్జస్టిస్ బికమ్స్ జస్టిస్.
0: అక్రమం కూడా నువ్వు ఆ ఆనందంగా రూపొందుతుంది.
1: డిసార్డర్ బికమ్స్ బ్లెస్ ఫుల్.
0: క్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇట్ విల్ బి ఇన్ ఎ ప్రాపర్ లైన్.
0: కానీ మనం ఇది అన్యాయము అని, అన్యాయం పైన మనం నమ్మకం పెట్టుకుని ఇది భగవత్ స్వరూపమా అనేటువంటి సందేహిస్తున్నప్పుడు ఇది అన్యాయం, అన్యాయమే భగవత్ స్వరూపం, భగవత్ స్వరూపం.
1: When you think that injustice is separate, you never find identity with the divinity.
0: అన్ని భగవత్ స్వరూపమే అనేటువంటి విశ్వాసం ఉన్నవానికి చెడ్డ అనేది కనిపించదు.
1: When one has faith in the divine, there is nothing like bad. దీన్నే
0: భగవద్గీత యందు కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ వచ్చాడు.
1: This is taught by Krishna to Arjuna in Bhagavad Gita.
0: అర్జున, ఎందుకు నీవు సందేహిస్తున్నావు?
1: Why do you doubt?
0: ఈ యుద్ధమునకు నేనే కారణము.
1: And the cause for the war.
0: మరణాలకు నేనే కారణము.
1: And the cause for the death.
0: కాబట్టి చావును, చంపించేవాడు, చచ్చేడు అంతా కూడా నువ్వు నేనే కారణం.
1: సో ద డెత్ అండ్ ద కిల్లర్ ఆర్ మై సెల్ఫ్.
0: నిమిత్త మాత్రం భవసవ్య సాచి, నీవు నిమిత్తంగా ఉంటున్నావు.
1: యు ఆర్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అన్ని జరిపేది నేనే.
1: ఐఎమ్ ద డైరెక్టర్.
0: అయితే అన్నింటి యందు నేనే.
1: ఐఎమ్ ఇన్ ఆల్.
0: దేనికి తగినటువంటి యాక్ట్ దానికి చేయాలి.
1: I act according to the role.
0: తానే డైరెక్టర్, తానే యాక్టర్.
1: హీ ఇస్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్.
0: కనుకనే ఈ రెండింటి యొక్క సంబంధము తాను చూసుకున్నప్పుడు దేంతోనూ కూడా అతనికి బాధ ఉంటుంది.
1: When he knows the relationship between the two is not affected by pain.
0: నేను పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ
0: టైమ్స్. ఆగయ్య త్యాగయ్య వేషం వేశాడు.
1: ఆగయ్య హస్ టేకెన్ ద రోల్ ఆఫ్
0: చాగయ్య. అయితే త్యాగయ్యగా ఉన్నప్పుడు నేను నాగయ్య అని మాత్రం చింతించాడు.
1: ఇన్ ద రోల్ ఆఫ్ చాగయ్య హీ విల్ నాట్ ఫీల్ దట్.
0: నాగయ్య కాకుండా త్యాగయ్య కాలేదు.
1: వితౌట్ బీయింగ్ నాగయ్య కెనాట్ బి చాగయ్య.
0: కానీ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: బట్ ఇన్ ద రోల్ ఆఫ్ చాగయ్య హీ యాక్ట్స్ అకార్డింగ్లీ.
0: ఆ డ్రెస్ ను విప్పివేసిన తర్వాత నాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: దెన్ వన్స్ హీ చేంజెస్ ద డ్రెస్
0: నాగయ్య త్యాగయ్య రెండు కూడా ఒక్కటే.
1: నాగయ్య త్యాగయ్య వన్ అండ్ ద సేమ్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: న్యాయాన్యాయములు రెండు కూడా ఒక్కటే.
1: జస్టిస్ అండ్ ఇన్జస్టిస్ ఆర్ వన్.
0: అన్యాయంగా ప్రవర్తించేటప్పుడు న్యాయం అందులో కనిపించదు.
1: When once along in justice line,
0: నిజముగా న్యాయాన్ని కనిపించినప్పుడు, సర్వం కూడా న్యాయమే అని విశ్వసించినప్పుడు ఏది అన్యాయమే మనకు కనిపించదు.
1: In fact, you find justice everywhere, you don't notice injustice.
0: త్యాగయ్యలో నాగయ్య నేనే ఉంటుంది యాక్ట్ చేస్తున్నానని అనుకునేవాడు నాగయ్య లేడే అని తాను ఏమాత్రం విచారించాడు.
1: When నాగయ్య takes the role of చాగయ్య, he will not deny his existence. నాగయ్య
0: అదే విధంగానే
1: also
0: నేను చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ ప్రేరణ చేతనే చేస్తున్నాను, నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించిన వాడికి అన్యాయం అనేది అక్కడ కనిపించదు.
1: సో వెన్ యూ థింక్ దట్ ఆల్ మై యాక్షన్స్ ఆర్ ప్రాంప్టెడ్ బై గాడ్, దేర్ ఇస్ నో ట్రీజన్.
0: నేను జీవుడను అనేటువంటి ఒక భావం పైన తాను నమ్మకం పెట్టుకోవటం చేతనే ఈ విధమైన అక్రమ మార్గాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: బికాస్ హీ హస్ గాట్ ఎ ఫీలింగ్ దట్ ఎన్ ఇండివిజువల్ హీస్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది నీ భ్రమ మాత్రమే.
1: ఇట్స్ యువర్ ఇల్యూషన్.
0: కానీ ఈ భ్రమను వదిలేటువంటి వరకు బ్రహ్మ మాత్రం కనిపించదు.
1: Until you give up illusion, you cannot see Brahman.
0: కనుకనే బ్రహ్మను కనిపించాలంటే భ్రమను వదలాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు సీ బ్రహ్మ యూ షుడ్ గివ్ అప్
0: బ్రహ్మ వదలాలి. దేహ భ్రాంతి వదలాలి.
1: బాడీ అటాచ్మెంట్
0: అనగా దేహమే నీకు ఉండవలసిందే. దేహం చేతనే సర్వకర్మలు ఆచరిస్తున్నావు.
1: Yes, body is needed with which you act.
0: దేహం లేకపోతే ఏ కర్మలు మనం ఆచరించలేము.
1: Without body you cannot act.
0: అయితే ఈ యొక్క పనిముట్టుగా మనం తీసుకోవాలి.
1: Yet the body is an instrument.
0: ఈ యొక్క పనిముట్టుగా భావించి ఈ దేహంతో సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించాలి.
1: Taking body as an instrument, perform various activities.
0: కనుక ఆస్తికుడైనా నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనప్పటికీ దివ్యత్వం అనేటువంటిది అందరి యందు ఒకటిగానే ఉంటుంది.
1: నో మ్యాటర్ ఇస్ అథీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్, దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
0: కాన మనము దైవస్వరూపులుగా మనం భావించి దైవ ఆజ్ఞ ప్రకారం మనం అనుసరించి దివ్యత్వంతో ఉన్నాననే విశ్వాసాన్ని బలపరుచుకుని ఈ జగత్తులో జీవితం అనిపాలి.
1: Therefore, we should follow the command of the divine, consider ourselves divine and lead our life. Many scientists deny God.
0: కానీ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉన్నాయని అంటారు.
1: బట్ దే సే ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఎగ్జిస్ట్.
0: ఈ న్యూట్రాన్ అనేది కూడా ఉంటుందంటారు.
1: దేర్ ఇస్ ఆల్సో న్యూట్రాన్.
0: పేర్లు మార్పే కానీ పదార్థములు ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ నేమ్స్ బట్ మెటీరియల్ ఇస్ సేమ్.
0: ఈ కప్పులో జలం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
0: దీనిని నేను జలం అంటున్నాను.
1: భగవాన్ కాల్స్ ఇట్ వాటర్.
0: ఫారినర్స్ అంతా దీన్ని వాటర్ అంటారు.
1: ఫారినర్స్ కాల్ ఇట్.
0: తమిళ వాళ్ళు వస్తారు తన్ని అంటారు.
1: తమిళియన్స్ తన్ని.
0: హిందూ వాళ్ళు వస్తారు పాని అంటారు.
1: హిందూస్ కాల్ ఇట్ పాని.
0: సంస్కృత వారు వస్తారు వారి అంటారు.
1: సంస్కృత్ పీపుల్ కాల్ ఇట్ వారి.
0: పేర్లు మారినాయి కానీ పదార్థాన్ని వాళ్ళు మార్చలేదు కదా.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద నేమ్ బట్ నాట్ ఇన్ ద మెటీరియల్.
0: అదే విధంగానే
1: సో
0: ఈ జగత్తునందు ఏ దీనికి సంబంధించినటువంటి వారైనప్పటి దైవత్వం అనేటువంటిది పేరు లేకుండా ఉపయోగిస్తున్నారే కానీ దైవత్వం లేకుండా పోవటం లేదు.
1: సో వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద నేమ్ గాడ్ యట్ దే కాల్ ఇట్ ఇన్ డిఫరెంట్.
0: ఒకానొక సమయంలో బుద్ధుని దగ్గరికి వచ్చి దైవాన్ని గురించి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: ఎట్ వన్ టైమ్ వన్ కేమ్ టు బుద్ధ అండ్ ఆస్క్ ఎ క్వశ్చన్.
0: ఎందుకు ఈ వాదోపవాదంతో కాలం వ్యర్థం చేస్తున్నారు మీరు?
1: వై డు యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ఆర్గ్యూయింగ్.
0: దైవము అని చెప్పినా మీరు నమ్మరు.
1: యూ డోంట్ బిలీవ్ ఇఫ్ ఐ సే గాడ్.
0: అలాంటి పరిస్థితులు మీకు చెప్పి ప్రయోజనం ఏమిటి? నా కాలం వ్యర్థం చేయకండి.
1: దెన్ వై షుడ్ ఐ టీచ్ యూ? డోంట్ వేస్ట్ మై టైమ్.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటి సత్యము ధర్మము అహింస.
1: ద బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ట్రూత్ రైచియస్నెస్ అండ్
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: అది నీవు దాన్ని ఆధారం చేసుకో.
1: టేక్ ఇట్ యాజ్ ద బేసిస్.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించు.
1: ఫాలో ద ట్రూత్.
0: అన్ని కూడా నీకు సంసిద్ధమవుతాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి రెడీ.
0: దేవుడు అంటే ఎట్ట ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనుకుంటారు.
1: యు మే సే హౌ ఇస్ గాడ్.
0: రూపం లేదు కదా, దీన్ని ఎట్ట మేము ప్రమాణంగా అమ్మేది అనుకుంటాం.
1: గాడ్ హ్యాస్ నో ఫామ్, హౌ డు వి గో బై దట్?
0: కేవలం మూర్ఖత్వమే.
1: ఇట్స్ ఆల్ ఫూలిష్నెస్.
0: ఇది చూడండి, ఇది పుష్పం.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: పుష్పమునకు రూపం ఉంది.
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫామ్.
0: కానీ దీని వాసనకు రూపం లేదు.
1: But the smell has no form.
0: కానీ వాసనకు రూపం లేదని నీవు నమ్మకుండా వదులుతావా?
1: But would you deny because the smell has no form?
0: వాసనకు రూపం ఉంది. ఏమిటి ఆ రూపము?
1: What is that?
0: వాసన అందించేటువంటి పువ్వు రూపమే వాసన.
1: The form of the fragrance is that of a flower.
0: ప్రేమ.
1: Love.
0: ప్రేమకు రూపం ఏమిటి?
1: What is the form of love?
0: నీవు నమ్మలేకపోతున్నావు.
1: You don't believe that.
0: కానీ అది ఎవరి దోషము?
1: Whose mistake is that?
0: ప్రేమకు కూడా రూపం ఉంది.
1: Love has a form.
0: ఎట్లా ఉంది?
1: How?
0: ప్రేమించేటువంటి వారి ద్వారా ప్రేమ నమకు లభ్యమవుతుంది.
1: ది లవ్ విల్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ద లవ్.
0: ప్రేమించేవాడే లేకపోతే ప్రేమనే లేదు.
1: విదౌట్ లవర్ దేర్ ఇస్ నో లవ్.
0: అందించే పుష్పమే లేకపోతే దీనికి వాసనే లేదు.
1: విదౌట్ ఫ్లవర్ దేర్ ఇస్ నో ఫ్రాగ్రెన్స్.
0: కాబట్టి ఇవి రెండు కూడా అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం.
1: సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: కనుక రూపం లేకుండా ఉండదండి చాలా మూర్ఖత్వం అని చెప్పవచ్చు.
1: సో ఇట్స్ ఫూలిష్నెస్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఆ వ్యక్తికి రూపనామములు చెప్పినప్పుడే నేను నమ్ముతానంటావు.
1: ఇఫ్ యు టెల్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఐ విల్ బిలీవ్.
0: ఎంత బ్లైండ్, ఎంత మూర్ఖత్వం.
1: వాట్ బ్లైండ్నెస్ ఇట్ ఈస్.
0: ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: 6 అడుగులు ఎత్తు,
1: 6 ఫీట్ హైట్,
0: 40 అడుగులు లావు,
1: 40
0: ఇంచులు లావు,
1: 40 ఇంచెస్ విడ్త్,
0: 70 కిలోస్ వెయిట్,
1: 10 కిలోస్ ఆఫ్ వెయిట్.
0: కాబట్టి వెయిట్ టు హైట్ టు ఫ్యాట్ టు మూడు చెప్పినంత మాత్రం అతను నువ్వు గుర్తించినట్టు అయిపోయిందా?
1: బట్ కెన్ యూ ఐడెంటిఫై బై నోయింగ్ ద హైట్ అండ్ విడ్త్ అండ్
0: అతని లోపల నీకు కనిపించినటువంటి ఎంత సహన భావం ఉంటుందాది, ఎంత శాంతభావం ఉంటుండాలి, ఎంత సౌమ్యభావం ఉంటుండాలి, ఎంత ప్రేమభావం ఉంటుండాలి, ఎంత త్యాగభావం ఉంటాయి, అవన్నీ దేవా.
1: బట్ విత్ ఇన్ హెమ్ దర్ సో మెనీ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్, ద ఫర్ బ్యారెన్స్, సాక్రిఫైస్ అండ్
0: అవన్నీ ఉండినప్పుడే వీని విలువ వస్తుంది.
1: ద బాడీ విల్ హ్యావ్ వాల్యూ.
0: కేవలం హైట్ వెయిట్ ఫ్యాట్ చూసినంత మాత్రం కాదు.
1: హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ ఆర్ ఆఫ్ నో
0: యూస్. రూపాన్ని నమ్మేటువంటి మూర్ఖులు ఈ రకంగా ఉంటారు.
1: ఓన్లీ ఫూలిష్ పీపుల్ గో బై ద ఫార్మ్.
0: రూపమే కాదు, దానికి రూపరహితమైనటువంటి యొక్క సద్గుణాలు కూడా అతని ఎందుంటున్నాయి.
1: ద ఫార్మ్లెస్ వర్చ్యూస్ ఆర్ దేర్ బిహైండ్.
0: కనుక గుణములను మాత్రమే మనం విశ్వసించినప్పుడే రూపం ఏ రీతిగా ఉండినప్పటికీ మనం విశ్వసించనక్కర్లేదు.
1: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్చ్యూ, యూ కెన్ టేక్ ఎనీ ఫార్మ్.
0: ఇది ఏ జనక మహారాజ్ ఆస్థానం నందు
1: This in the court of Janaka.
0: అష్టావక్రుడు వచ్చాడు.
1: అష్టావక్ర కే
0: అష్టావక్రుడుగా దేహము 8 వంపులు చేరినటువంటి.
1: The body has 8 bends.
0: అతన్ని చూచారు పండితులందరూ.
1: Scholars saw him.
0: పక్కున నవ్వారు.
1: They laughed.
0: కానీ అష్టావక్ర మాత్రం సామాన్యుడు కాదు.
1: అష్టావక్ర is not ordinary.
0: వారికంటే గట్టిగా నవ్వుతూ వచ్చాడు.
1: He laughed more.
0: ఆ పండితులకందరికీ ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: నీ రూపం చూచి మేము నవ్వినాము. దీనికి కారణం ఉంటుండాలి. నీవు నవ్వడానికి ఏమి కారణం ఉంది?
1: We have one reason to laugh at you. Then why do you laugh?
0: అప్పుడు అతను దానికి జవాబు చెప్పాడు.
1: He gave a reply.
0: అందరూ గొప్ప పండితులు అని నేను భావించాను.
1: ఐ కన్సిడర్ దట్ ఆల్ ఆర్ స్కాలర్స్.
0: కానీ ఇంత మూర్ఖులు ఈ సభలో ఉంటున్నారని నేను భావించలేదు. కనుక ఈ మూర్ఖులు చూసి నేను నవ్వుతున్నాను.
1: ఐ నెవర్ థాట్ దట్ దేర్ బి ఫూల్స్ ఇన్ ది కాంగ్రిగేషన్. దెర్ఫోర్ ఐ లాఫ్.
0: మీరు పండితులు కాదు.
1: యు ఆర్ నాట్ స్కాలర్స్.
0: చర్మాకారులు దేహాన్నే చూస్తారు.
1: ఏ కాబ్లర్
0: పండిత సమదర్శన సమత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని పండితులు చూస్తారు.
1: ఏ స్కాలర్ విల్ అండర్స్టాండ్
0: ఈక్వల్. ఈ సమత్వం లేనటువంటి ఒక పండితులు చర్మకారులు చర్మం యొక్క మనిషి చెందిన వాళ్ళకి తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ కాబ్లర్ హూ థింక్స్ ఆఫ్ ది స్కేల్.
0: కాబట్టి మీరు పండితులు కాదని ఈ మహారాజు ఇలాంటి వారిని ఎందుకు ఆహ్వానించాడని నాకు నవ్వు వచ్చిందన్నారు.
1: ఐ లవ్ బికాస్ వై కింగ్ ఇన్వైటెడ్ కాబ్లర్స్.
0: కనుక ఈనాడు ఆకారమునే విశ్వసించేటువంటి వారు ఇలాంటి మూర్ఖులు వాటి వారిని.
1: టుడే హూ గో బై ద ఫామ్ ఆర్ సచ్ ఫూల్స్.
0: ఇంకా కొంతమంది బుద్ధుని దగ్గరకు వచ్చి చాలా వాదోపవాదం చేస్తూ వచ్చారు.
1: సమ్ అప్రోచ్ బుద్ధ అండ్ ఆర్గ్యూ.
0: అక్కడ ఒక చిన్న కథ ఉంటుంది.
1: దట్ ఇస్ అ స్మాల్ స్టోరీ హియర్.
0: ఒక పండితుడు
1: ఎ స్కాలర్
0: ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు.
1: వాస్ పాసింగ్ బై.
0: అలసిపోయి ఒక ఛత్రంలో దిగాడు.
1: హి వాస్ టైర్డ్ అండ్ రెస్టెడ్ దేర్ ఇన్ ఎ చౌట్రీ.
0: ఆ ఛత్రం లోపల ఒక వృద్ధివాడు ఉంటున్నాడు.
1: దట్ ఇస్ అ బ్లైండ్ మ్యాన్.
0: కూర్చొని ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటని విచారిస్తున్నాడు.
1: జస్ట్
0: ఈ లోపల ఒక పెద్ద కొంగల గుంపు శబ్దం చేసుకుంటూ పోయింది.
1: ఇన్ ది మీన్ టైమ్ మెనీ క్రేన్స్ కేమ్ దేర్ మేకింగ్ లౌడ్ సౌండ్.
0: ఆ శబ్దం విన్నాడు ఈ గుడ్డివాడు.
1: దిస్ బ్లైండ్ మ్యాన్ హర్డ్ ద సౌండ్.
0: ఏమిటండి ఆ శబ్దము అన్నాడు.
1: హీ సెడ్ వాట్స్ దట్ సౌండ్.
0: అప్పుడు ఈ పండితుడు చెప్పాడు.
1: ద స్కాలర్
0: నాయన కొంగలు ఎప్పుడు సమూహంతో ఉంటుంటాయి.
1: యూ నో ద క్రేన్స్ విల్ బి ఇన్
0: దానిలో ఉన్నటువంటి యూనిటీ ఐకమత్యం మరొక దాంట్లో లేదు.
1: ది యూనిటీ అమంగ్ దెమ్ ఇస్ వెరీ.
0: కొన్ని వందల కొంగలన్నీ కూడా ఒక తూరి ఎగిరిపోయినాయి. ఆ శబ్దమే వినిపించింది అని.
1: సో హండ్రెడ్స్ ఆఫ్ క్రేన్స్ వర్ పాసింగ్ బై. దట్ ద సౌండ్.
0: కొంగలంటే ఎట్టుంటాయండి అన్నాడు.
1: దెన్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్ హౌ డస్ ఇట్ లుక్.
0: తెల్లగా ఉంటాదండి.
1: ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్.
0: తెలుపు అంటే ఎట్టుంటాదండి.
1: వాట్ ఈస్ వైట్ కలర్?
0: పాల వలె ఉంటాదండి అన్నారు.
1: ఇట్ లుక్స్ లైక్ మిల్క్.
0: పాలంటే ఎట్ట ఉంటాదండి అన్నారు.
1: హౌ డస్ ద మిల్క్ లుక్?
0: ఈ గుడ్డి వాళ్ళతో వాదన వేసేదానికంటే పోవటం మంచిదని అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు.
1: దెన్ ద
0: స్కాలర్ ఏమీ తెలియనటువంటి వాడికి ఎంత వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద పర్సన్ హూ డజంట్ నో ఎనీథింగ్.
0: వివాహం కాని కన్యను నీ కాబోయే భర్త ఎట్ట ఉంటాడని ప్రశ్నిస్తే ఏమి చెప్పగలదు?
1: యూ కెనాట్ ఆస్క్ ఎన్ అన్మ్యారీడ్ గర్ల్ హౌ హర్ వుడ్ బి హస్బెండ్ లుక్.
0: అదే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యమైనటువంటి వాడికి దైవం అంటే ఎట్టుంటాడంటే ఏ రీతిగా చెప్పగలడు?
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ హౌ డు యూ స్పీక్ ఆఫ్ హిస్ ఫామ్?
0: కనుకనే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఎవడు కల్పించుకున్నో వానికే దైవత్వం అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ ద వన్ హూ హస్ గాట్ దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ కెన్ నో గాడ్.
0: కనుక దైవత్వం అనేది ఎక్కడ ఉంటుందది?
1: వేర్ ఇస్ డివినిటీ?
0: మన యొక్క కాన్షియన్స్. మన యొక్క హృదయ సాక్షియే దైవం హృదయం అందు ఉంటున్నాడు.
1: God is present in our heart.
0: అది ఏ పరమాణు యొక్క ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద డివినిటీ ఇన్ అన్ ఆటమ్.
0: అలాంటి దివ్యత్వంతో మనం సంబంధం పెట్టుకోవడానికి ఒక దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: వీ షుడ్ డెవలప్ డివైన్ థాట్స్ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ ద డివినిటీ.
0: ఆ దివ్య భావాలు మనలో రావాలంటే
1: ఫర్ ద డివైన్ థాట్స్
0: కొన్ని విధమైనటువంటి యొక్క సాధనలు మనం చేయాలి.
1: వీ షుడ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఇప్పుడు నీరు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీరుకు రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
0: ఏ రూపము లేదు.
1: నో ఫార్మ్.
0: ఎలాంటి పాత్రలో వేస్తే అలాంటి పాత్ర ఆకారాన్ని ధరిస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది షేప్ ఆఫ్ ఎ కంటైనర్
0: ఉంటుంది.
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: గాలికి ఏ యొక్క దీంట్లో వేస్తే ఫుట్బాల్ లో వేస్తే ఫుట్బాల్ స్వరూపం వస్తుంది. బెలూన్ లో వేస్తే బెలూన్ స్వరూపం వస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఎ టైర్. ఇట్ టేక్స్ ఫార్మ్ ఆఫ్ బెలూన్.
0: ఈ గాలికి ప్రత్యేకమైనటువంటి రూపం లేదు.
1: ఎయిర్ హస్ నో సెపరేట్ ఫార్మ్.
0: కనుకనే దైవమునికి ఏ రూపం మంచిది అంటే రామ కృష్ణ గోవింద నారాయణ మత్స్య ఇవన్నీ ఎవరెవరి భావాన్ని పురస్కరించుకొని వారికి ఆ రూపం ఇస్తుంటారు.
1: ద వేరియస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆఫ్ డివినిటీ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ థాట్స్.
0: రామ అన్నటువంటి వారికి రామరూపమే ఇష్టము.
1: యు సే రామ దట్ ఫార్మ్ ఇస్
0: ఆ బెలూన్ చేరిపోయింది నమ్మకము. ఆ బెలూన్ యొక్క రూపమే.
1: ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇన్ టు ద బెలూన్.
0: కృష్ణ అన్నటువంటి వారికి ఆ బెలూన్ చేరిపోయింది వీరి నమ్మకము. అది ఆ రూపమే.
1: ఇఫ్ యు సే కృష్ణ ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇన్ టు ద
0: బెలూన్. భక్తుల యొక్క విశ్వాసం పురస్కరించుకుని భగవంతుని రూపాలు కనిపించుకుంటాయి.
1: బేసింగ్ ఆన్ ది ఫేత్ ఆఫ్ ది డివోటీ గాడ్ టేక్స్ దట్ ఫామ్.
0: అన్ని రూపములు తానే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: భగవంతుడు ఎన్నో రూపములతో ఉన్నాడు.
1: గాడ్ హాస్ మెనీ ఫార్మ్స్.
0: కనుక అటువంటి భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం అణుస్వరూపకంగానే మనం భావిస్తే ఇంతకంటే గొప్ప విశ్వాసం మరొకటి లేదు.
1: ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ ద మైక్రో ఫార్మ్ అటామిక్ లెవెల్ ఇట్ ఇస్ ది హైయెస్ట్ ఫెయిత్.
0: మన దేహమంతా కూడాను అలాంటి అణువుల యొక్క ప్రమాణమే ఏకమే.
1: ద బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే దేన్నైనా మనం సాధించవచ్చు.
1: త్రూ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ప్రేమ లేని జీవితము కేవలము ఒక నిర్జీవమైనటువంటి జీవితమే.
1: లైఫ్ విదౌట్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమ చేత అందరినీ మనము సేవించాలి.
1: వీ షుడ్ సర్వ్ విత్ లవ్.
0: అదియే ప్రతి అణువును కూడా మనం సేవించిన వారం అవుతాం.
1: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ఎవరీ.
0: అందువల్లనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్
0: సులభమైన మార్గము అందరినీ మనం ప్రేమించాలి.
1: ఈజీ పాత్
0: అందరినీ మనం సేవించాలి.
1: సర్వ్ ఆల్.
0: దీంట్లో తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: సేవించబడేటువంటి వాడు భగవంతుడే, సేవించేటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ సర్వ్స్ ద వన్ హూ రిసీవ్ సర్వీస్ ఆర్ డివైన్.
0: ఆడేది భగవంతుడే, ఆడించేది భగవంతుడే.
1: ద డాన్సర్ దట్ మేక్స్ యూ డాన్స్.

0: Lord Rama will wipe out the tears and make you cry and shed tears.
1: Kanniru tappinchu etta tappistunnadu.
0: How does he wipe out your tear?
1: అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో నీ కన్నీరు తప్పిస్తున్నాడు.
0: ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ దేర్ ఇస్ నో టియర్ ఎట్ ఆల్.
1: లౌకికమైనటువంటి ప్రాపంచిక భాగాల లోపల నీకు కన్నీరు తెప్పిస్తున్నాడు.
0: ఇన్ ది వరల్డ్ ఇస్ సఫరింగ్ యూ క్రై అండ్ షెడ్ టియర్స్.
1: పిచ్చులు పట్టించు పిచ్చి పోగొట్టును సచ్చిదానందుడో సాయిరామ. స్వామి స్వామి స్వామి అనేటువంటి పిచ్చిని పట్టిస్తాడు, లోకము లోకము అనే పిచ్చిని తప్పిస్తాడు.
0: హి విల్ మేక్ యూ మ్యాడ్ ఆఫ్టర్ స్వామి అండ్ క్యూర్ ది మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుకనే పిచ్చిని పోగొట్టు పిచ్చి పట్టించు రెండు చేస్తాడు తానే.
0: హి విల్ క్యూర్ ది మ్యాడ్నెస్ అండ్ మేక్ యూ మ్యాడ్.
1: జోగి భోగిగా చేయు భోగి జోగిగా చేయు భాగవత గినో బాలరామ.
0: ఏ మిలేనియర్ బికమ్స్ ఏ పాపర్, పాపర్ బికమ్స్ ఏ మిలేనియర్.
1: జోగి భోగిగా మారిపోతాడు, భోగి జోగిగా మారిపోతాడు.
0: ఎ మ్యాన్ ఆఫ్ అఫ్లూయెన్స్ బికమ్స్ ఎ బెగర్.
1: భోగి జోగిగా మారినప్పుడు దైవ చింతన ప్రారంభమవుతుంది. కనుకనే ఈనాడు జగత్తునికి పట్టినటువంటి వ్యాధులు ఎన్ని?
0: వాట్ ఆర్ ది డిసీజెస్ అఫ్లిక్టింగ్?
1: ఏడు విధములైన రోగాలు పట్టినాయి.
0: సెవెన్ టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: సప్త విధములైనటువంటి యొక్క రోగములు పట్టి ఈ ప్రపంచమును అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: దీస్ ఆర్ ది సెవెన్ డిసీజెస్ విత్ విచ్ వి సఫర్.
1: ఈ రోగములు
0: వాట్ ఆర్ దే?
1: మొదటిది,
0: ఫస్ట్,
1: నీతి లేని వాణిజ్యం.
0: ద కామర్స్ వితౌట్
1: నీతి లేని వాణిజ్యము,
0: కామర్స్
1: ఇది ప్రపంచానికి పట్టినటువంటి పెద్ద రోగము.
0: ఇట్స్ ఎ బిగ్ డిసీజ్.
1: నిజాయితీ లేని రాజకీయము,
0: పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్.
1: ఇంకా శీలము లేనటువంటి విద్య,
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్.
1: త్యాగము లేని ఆదరణ,
0: అండ్ ఇట్స్ సపోర్ట్ వితౌట్ సాక్రిఫైస్.
1: కృషి లేని పంట,
0: అండ్ ద క్రాప్.
1: గుణము లేని మానవత్వము,
0: అండ్ హ్యూమన్ లైఫ్ వితౌట్ క్యారెక్టర్.
1: విశ్వాసము లేని భక్తి, ఇవే ఏడు రోగాలు.
0: అండ్ ద డివోషన్ వితౌట్ ఫెయిత్, దీస్ ఆర్ ద డిసీజెస్.
1: విశ్వాసము లేని భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఆర్ ది యూజ్ ఆఫ్ డివోషన్ విత్?
1: గుణము లేని మానవుడు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఆర్ ది ఫన్ ఆఫ్ మ్యాన్ విత్?
1: కృషి దర్శనటువంటి పంటను ఏ రీతిగా ఆశించగలడు?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద క్రాప్ విత్?
1: శీలము లేని విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వై ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్?
1: కలిగిన మొట్టమొదటి మనకి ఇప్పుడు ఉండవలసినవి మూడు.
0: సో వీ నీడ్ త్రీ.
1: నీతి కలిగినటువంటి కృషి, అనగా నీతి కలిగినటువంటి ఒక వాణిజ్యం.
0: సో వీ నీడ్ బిజినెస్ విత్ మొరాలిటీ.
1: నిజాయితీ, నిజాయితీతో కూడినటువంటి రాజకీయం,
0: అండ్ ద పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్.
1: శీలంతో కూడినటువంటి విద్య, ఈ మూడు ఉంటే మిగిలిన నాలుగు కూడా దీంతో ఇన్నిమైపోతాయి.
0: అండ్ ఎడ్యుకేషన్,
1: మానవత్వము,
0: అండ్ హ్యూమన్ లైఫ్ విత్ క్యారెక్టర్.
1: విశ్వాసము లేని భక్తి, ఇవే ఏడు రోగాలు.
0: అండ్ డివోషన్ వితౌట్ ఫెయిత్, దీస్ ఆర్ ద డిసీజెస్.
1: విశ్వాసము లేని భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఆర్ ది యూజ్ ఆఫ్

0: Education with character, the rest will join.
1: కనుకనే ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: సో భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: ఈనాడు ఈ దేశానికి ఈ ఏడు రకమైనటువంటి వ్యాధులు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: దీస్ సెవెన్ డిసీజెస్ మేక్ ది ఎంటైర్ మ్యాన్
1: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా గాని దుఃఖము, ఎక్కడ చూసినా భయం.
0: దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్, దేర్ ఇస్ ఫియర్ అండ్ మిజరీ.
1: కనుక మనము ఈ ఏడింటిని చక్క చేసుకోవడానికి ప్రతి మానవుడు కూడా కంకణం కట్టుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ దీస్ సెవెన్ డిసీజెస్.
1: దీన్ని ఏ రీతిగా మనం చక్క చేసుకోవటం?
0: హౌ టు క్యూర్?
1: ఒక్క ప్రేమ మార్గంలో మాత్రమే దీన్ని చక్క చేసుకోవచ్చు.
0: ఇట్స్ పాసిబుల్ టు క్యూర్ త్రూ ద పాత్ ఆఫ్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకుంటే ద్వేషానికి అవకాశమే లేదు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో హేట్.
1: అవినీతిలో మనం ప్రవేశించము,
0: దేర్ ఇస్ నో ఇమ్మోరాలిటీ.
1: అసత్యములో ప్రవేశించము,
0: యూ నెవర్ స్పీక్ లైస్.
1: దుశ్శీలములో మనం ప్రవేశించము,
0: యూ నెవర్ హ్యావ్ బ్యాడ్ క్యారెక్టర్.
1: అన్ని సక్రమమైనటువంటి మార్గంలో మనం నడుస్తాం.
0: ఎవ్రీథింగ్ విల్ బి ప్రాపర్.
1: కనుకనే ప్రేమనే దైవంగా వెతుకోండి.
0: సో ట్రూ లవ్ ఇస్ గాడ్.
1: బుద్ధుడు చెప్పాడు అహింసే పరమ ధర్మము అని.
0: బుద్ధ సెడ్ నాన్ వైలెన్స్ ఇస్ సుప్రీం.
1: సత్యసాయి చెప్పేటువంటి ప్రేమనే దైవ స్వరూపము. అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్, లవ్ ఆల్.
1: ప్రేమ ఒక్కటే భగవంతుని యొక్క సొత్తు.
0: Love is God's property.
1: ఇది మానవుల యొక్క సొత్తు కాదు.
0: It's not human property.
1: ఇది సంపాదించినటువంటిది కాదు. ఎక్కడి నుంచి గిఫ్ట్ తీసుకున్నటువంటిది కాదు. ఏ ఫ్యాక్టరీ లోపల డెవలప్ చేసినది కాదు.
0: It's not gifted. It's not manufactured.
1: ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
0: లవ్ కమ్స్
1: ఈ ప్రేమకు ఒక్కదానికే భగవంతుడు అని చెప్పడానికి వీలవుతుంది.
0: లవ్ ఇస్ గాడ్, దట్ అలోన్.
1: అమ్మా నాన్నల ప్రేమ ప్రేమ కాదు. అది
0: ఇట్స్ నాట్ లవ్.
1: అది అటాచ్మెంట్.
0: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
1: తల్లి బిడ్డల ప్రేమ ప్రేమ కాదు. అది
0: ఇట్స్ నాట్ లవ్.
1: అది కూడా అటాచ్మెంట్.
0: ఇట్స్ ఆల్సో అటాచ్మెంట్.
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి అవన్నీ.
0: ఇట్ హస్ కమ్ ఇన్ ది మిడిల్ అండ్ పాస్ట్.
1: ప్రేమ అనేటువంటిది నీ పుట్ట పూర్వము ఉంటుండాలి.
0: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు
1: నీ జీవితంలోనే ఉంటుండాలి.
0: డ్యూరింగ్ యువర్ లైఫ్
1: నీవు గతించిన తర్వాత కూడా ఉంటుండాలి.
0: ఈవెన్ ఆఫ్టర్ డెత్
1: ఇట్ ఇస్ ఆమ్నీ ప్రెజెంట్ లవ్.
0: లవ్ ఇస్ ఆమ్నీ ప్రెజెంట్.
1: కనుకనే ఈ మూడు కాలంలో ఎందుకు మార్పు చెందినటువంటి తత్వం ప్రేమ.
0: సో లవ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: అది ఏ నీ సరి అయినటువంటి యొక్క ఆదర్శము.
0: దట్ ఈస్ ద ట్రూ ఐడియా.
1: దాన్ని సరైన రీతిగా నీవు నీలో ఉంది, దాన్ని తగిన కృషి చేయాలి.
0: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యువర్ టంబ్లర్. దిస్ ఇస్ ఎ టంబ్లర్.
1: ఈ టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వాటర్.
1: కానీ అడుగు భాగంలో చక్కెర ఉంటుండాలి.
0: అట్ ద బాటమ్ దేర్ ఇస్ షుగర్.
1: అయితే షుగర్ ఉంది అక్కడ.
0: దేర్ ఈస్ షుగర్.
1: నీవు పై నీరు త్రాగుతున్నావు కాబట్టి చప్పిడిగా ఉంటుండాలి.
0: యూ జస్ట్ taste the water above, so it is tasteless. Take the spoon,
1: దాని లోపల వేయి,
0: put it in,
1: చక్కగా తిప్పు,
0: stir it up.
1: అడుగునున్నటువంటి చక్కెర అన్ని భాగంలోనూ ప్రవేశిస్తుంది.
0: వాటర్ ఎట్ ద బాటమ్ వుడ్ గెట్ మిక్స్డ్ విత్ ద రెస్ట్.
1: ఇప్పుడు ఈ చక్కెర ఎక్కడ ఉంటుండాలి?
0: వెరీ షుగర్ నౌ.
1: నీ జలంలో సర్వత్రా ఉంటుండాలి.
0: ద షుగర్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వాటర్.
1: ఇది తిప్పక మునుపు ఎక్కడ ఉంటుండాలి?
0: బిఫోర్ యూ స్టర్.
1: అడుగు భాగంలో మాత్రమే ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఎట్ ద బాటమ్.
1: అదే రీతిగా నీ హృదయమే ఒక కప్పు.
0: యువర్ హార్ట్ ఇస్ ఎ కప్.
1: అందులోనే అడుగు భాగంలో డివినిటీ అనేటువంటి షుగర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ది డివినిటీ ఆఫ్ షుగర్ ఎట్ ద బాటమ్.
1: నీకు తగినటువంటి బుద్ధి అనేటువంటి స్పూన్ తీసుకో.
0: టేక్ ది స్పూన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: సాధన అనేటువంటి కలుపు.
0: స్టర్ ఇట్ అప్ విచ్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: అప్పుడు ఆ డివినిటీ అనేటువంటి ఒకది సర్వాంగంలోనా ప్రవేశిస్తుంది.
0: దెన్ ది డివినిటీ విల్ ఎంటర్.
1: చేసే పనుల్లోనా స్వీటే.
0: యాక్షన్.
1: నడిచే నడకలో స్వీటే.
0: బిహేవియర్.
1: చెప్పే మాటలో స్వీటే. చూచే చూపులో స్వీటే.
0: లుక్స్.
1: వినే మనసులో స్వీటే.
0: లిజనింగ్.
1: సర్వం మధురమయం మధురమయం మధురమయం.
0: ఆల్ బికమ్ స్వీట్ స్వీట్ స్వీట్.
1: కనుక ఈనాడు నువ్వు చేయవలసింది ఏమిటి? నీలోనే ఉంటుండాలి ఆ మధురం.
0: దట్ స్వీట్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: కనుక నీ బుద్ధి అనేటువంటి దానిని అంతర్భాగముగా మార్చుకో.
0: సో టర్న్ యువర్ ఇంటెలెక్ట్ విత్ దేన్.
1: దాంట్లో ప్రేమ అనేటువంటి దాంతో కలుపు దాన్ని చక్కగా.
0: మిక్స్ ఇట్ విత్ లవ్.
1: అప్పుడే అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: దెన్ ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: సో రామదాస్ ఆల్సో సే
1: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హి సెడ్ ఓ డివోటీస్ కమ్ హియర్ ద స్వీట్స్ ఆఫ్
1: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హియర్ ఆర్ ద స్వీట్స్ ఆఫ్ లవ్ గాడ్స్ నేమ్ కమ్ హియర్ ఓ డివోటీస్.
1: వేద సారమను గోధుమ పిండిలో.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ వీట్ ఫ్లోర్.
1: వేద వాక్యమను క్షీరమి పోసి.
0: అండ్ ద మిల్క్ ఆఫ్ వేద ఇస్
1: ఆధారమైన పెద్ద పాండువ తీసి.
0: ఎ బిగ్ వెరీ కంటైనర్ ఇస్ టేకెన్.
1: ఆదిమునులు దిని బాగుగా కలిపిరి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఏన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ అప్ వెల్. ఓ డివోటీస్ కమ్ అండ్ టేక్ ది స్వీట్.
1: నిబద్ధియను కండ చక్కెర తెచ్చి.
0: దే బ్రాట్ ద షుగర్ ఆఫ్ ఇన్వర్డ్.
1: సుబుద్ధియను ఆవు నెయ్యే వేసి.
0: అండ్ గుడ్ మైండ్ గుడ్ ఇంటెలెక్ట్.

0: ఆదిమునులు దిని భాగము బట్టి రమనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: Ancient rishis have mixed it, stirred it well.
0: ఇది ఒక్క కాసైనా ఖర్చు లేదు దీనికి.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్, నో ఎక్స్పెన్స్.
0: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి.
1: డోంట్ బి ఫూలిష్ అండ్ స్పాయిల్ యువర్ లైవ్స్.
0: ఏ ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేదు దీనికి.
1: దేర్ ఆర్ నో ఎక్స్పెన్సెస్ హియర్.
0: ఈ ఖర్చు లేని దాన్ని కొనడానికి ఎందుకు మీకు దూరం పోతుంది?
1: వెన్ థింగ్స్ ఆర్ ఫ్రీ, వై డు యూ గో అవే?
0: ఖర్చు పెట్టి ఎంత మిమ్మల్ని పాడు చేసేటువంటి గుణాలు కొంటున్నారు.
1: యు బాయ్ bad things, bad qualities.
0: కనుకనే సుబుద్ధి అను కండ చక్కెర తెచ్చి.
1: There is sugar of good mind.
0: అపత్తమనేది మలినము తీసి.
1: And dirt is life.
0: ఆదిమునులు దీని పాకము బట్టిది.
1: And ancient rishis made sweet out of it.
0: కనుకనే సర్వవేదములో సారము.
1: Essence of Veda.
0: సమస్త మార్గముల గమ్యము.
1: Goal of all paths.
0: సర్వ సాధనల యొక్క సారము ఇది ఆనందమైన రామనామం.
1: దిస్ ఇస్ లార్డ్స్ నేమ్ ఇస్ ద గోల్ ఆఫ్ ఆల్ హిస్.
0: దైవ నామము చేత సర్వము కూడా మనకు సిద్ధి పొందుతుంది.
1: బై సింగింగ్ గాడ్స్ గ్లోరీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కాన సో శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు.
1: సో డోంట్ కన్సిడర్ శివరాత్రి కమ్స్.
0: ప్రతి రాత్రి కూడా శివరాత్రిగా మనం ఎంచుకోవాలి.
1: టేక్ ఎవ్రీ నైట్ శివరాత్రి.
0: ఎక్కడ మనం భగవత్ భావం స్మరిస్తుంటామో, ఎక్కడ మనకు సత్యంతను ఆవిర్భవిస్తుంటాయో, అక్కడంతకుడు శివరాత్రి. శివం మంగళం అనగా ఏమి? అహంకారాన్ని త్యజించటమే శివము.
1: గివింగ్ అప్ ఈగో ఈజ్ శివం.
0: తెలుగు వారికి బాగా తెలుసును.
1: తెలుగు పీపుల్ నో
0: సీ అని ఆ కొమ్మను కొట్టి వేస్తారు.
1: సీ
0: అనేటువంటి కొమ్మను కొట్టేస్తే సీ అనేటువంటిది అయిపోతుంది.
1: వెన్ ద బ్రాంచ్ ఇస్ టేకెన్ అవుట్ ఇట్ విల్ బి సీన్.
0: అప్పుడు శివం అవుతుంది.
1: శివం
0: ఆ దాన్ని కొట్టకుండా పోతే శవం అయిపోతుంది అంతే.
1: దట్స్ నాట్ దేర్ బికమ్ శవం డెడ్ బాడీ.
0: శివమునకు శవమునకు ఏది దీనికి ఆధారము?
1: వాట్ ఈస్ ది డిఫరెన్స్?
0: అహంకారం అనే కొమ్ములు పెట్టుకోవటమే శవం. అహంకారాన్ని నిర్మూలన చేయటమే శివం.
1: దట్ విత్ ఈగో ఈ శవం డెడ్ బాడీ, విదౌట్ ఇట్ ఇట్స్ శివం.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఈ అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ కిల్ దిస్ ఈగో.
0: అహంకారం ఉండినంత వరకు కూడా ఈ ఆకారాన్ని ఎవరు కూడా సమీపించరు.
1: So long there is ego, you can never be near this form.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: మీరందరూ ఎక్కడెక్కడి నుంచినో, ఎన్ని కష్టములకో, ఎన్ని బాధలకో ఓర్చుకుని, ఎంత సెలవులో చేసుకుని ఇక్కడికి వస్తున్నారు.
1: You have come here from different places bearing all inconveniences. What invitation is sent to you?
0: ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు?
1: Why are you here?
0: సాయి దగ్గర ఉన్నటువంటి ప్రేమ తత్వం కోసమని మీరు ఇంతగా వాడుతున్నారు.
1: You are here.
0: ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఎంతో కులాసగా మీతో సంతోషాన్ని పొందుతున్నాడు.
1: స్వామి టాక్స్ టు ఎవ్రీబడీ, హీ మూవ్స్ అబౌట్.
0: ఈ ప్రేమ తత్వం చేతనే మీరందరూ ఇక్కడ రాగలుగుతున్నారు.
1: బికాస్ ఆఫ్ స్వామిస్ లవ్ యు ఆర్ హియర్.
0: ఇక్కడే గిన అహంకారం ఉంది, వచ్చిన వారు వచ్చినట్టు పోతారు అంటే మీరెవరు నా దగ్గరికే రారు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఈగో హియర్ నన్ ఆఫ్ యు.
0: అహంకారం నిర్మూలమైపోవడం చేతనే అందరినీ సమీపిస్తుంటున్నాడు.
1: బికాస్ దేర్ ఇస్ నో ఈగో, ఇట్ కమ్స్ టు యు.
0: కనుకనే
1: సో
0: గోపికలు కూడా ఇదే ప్రార్థిస్తూ వచ్చారు.
1: దట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ గోపికాస్.
0: ఎప్పుడూ మీతోనే ఉండాలి స్వామి.
1: స్వామి వి షుడ్ బి విత్ యు ఆల్వేస్.
0: ఇంతకంటే మాకు అక్కర్లేదు. వరం ఉంటే
1: వి డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: పుష్పంబు వై నీవు పొలు పొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుండు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ఫ్లవర్ ఐ విల్ బి లైక్ ఎ బీ.
0: నీవెప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక పుష్పం మాదిరి పుట్టినామంటే నేను తుమ్మెద మాదిరి పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూ టేక్ ది ఫార్మ్ ఎ ఫ్లవర్ లెట్ మీ బి బోర్న్ ఎస్ ఎ బీ.
0: వృక్షంబువై నీవు వెలుగుందు చుండిన.
1: వెన్ యు గ్రో లైక్ ఎ ట్రీ,
0: వృక్షంగా నీవు మారుతావంటే వల్లికనై నీకు అల్లుకుందు.
1: ఓ కృష్ణ, ఫియర్ ఎ ట్రీ, ఐ మే క్రీపర్.
0: నేను క్రీపర్ మాదిరి నిన్నే విచ్చుకోకుండా నిన్ను అల్లుకుంటూ వస్తాను.
1: ఐ మే క్రీపర్ కాయిలింగ్ రౌండ్ యూ.
0: వర సముద్రుడే నీవైనా.
1: If you are the ocean,
0: vahini yaguchu nenu neelona aikyamagudu.
1: I am falls and merge in you.
0: Meru parvatame neevaina parachukoni parada nenu selayerunai selayerunai.
1: If you are a mountain,
0: falls, waterfalls,
1: waterfalls from the mountain,
0: nenu untanu niku.
1: I'll be with you always.
0: Aa vidhanga nannu chey.
1: Make me like that.
0: అనంత ఆకాశమే నీవైనా.
1: ఇఫ్ యు ఆర్ దట్ ఇన్ఫినిట్ స్కై.
0: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
1: ఐ విల్ బి టైనీ స్టార్ షైనింగ్ దేర్.
0: అది భగవత్ సంబంధము, అదే బాంధవ్యము.
1: దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నాకు అందించమని కోరారు.
1: దే ప్రేడ్ ఫర్ సచ్ గిఫ్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
0: కనుక జీవులకు దేవులకు ఇటు సన్ని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఈ బాంధవ్యాన్ని మర్చిపోతున్నారు.
1: బట్ వి హావ్ ఫర్గాటన్.
0: బంధంలో చిక్కుకుని పోతున్నారు.
1: వి ఆర్ ఇన్
0: బాధను అనుభవిస్తున్నారు. అశాంతితో కుంగిపోతున్నారు.
1: వి ఆర్ రెస్ట్లెస్.
0: కాలము తెలియనటువంటి దీంతో అనేక విధంగా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
1: వి ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైం.
0: ఈ వ్యర్థం చేసుకోకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
1: లైఫ్ ఇస్ వాల్యుబుల్.
0: జీవితం చాలా విలువైనటువంటిది.
1: ఇట్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: జీవించదగినటువంటిది.
1: వి హావ్ టు లివ్. ఇట్ హస్ టు బి లివ్డ్.
0: అలాంటి జీవితాన్ని వ్యర్థం కావించుకోకూడదు.
1: డోంట్ వేస్ట్ లైఫ్.
0: మానవ దేహమున కంటే మానవునికి ప్రాణం చాలా విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ద బాడీ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఎన్నింటికైనా త్యాగం చేసి దాన్ని సంరక్షించుకుని భగవత్ సన్నిధానికి చేర్చడానికి తగిన కృషి చేయాలి.
1: బీ రెడీ టు సాక్రిఫైస్ అండ్ అపోల్డ్ ద లైఫ్ టు బీ విత్ ద డివైన్.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: మా యొక్క జీవితం ఏమిటి?
1: వాట్ ఇస్ అవర్ లైఫ్?
0: మలయ మారుతం వలే కాలం అంతా కూడా నువ్వు మారిపోతుండాలి.
1: ఇట్స్ లైక్ ఎ వర్ల్డ్ విండ్ దట్ చేంజెస్.
0: మంచు గడ్డ వలె క్షణములకు దేహానికి కేటాయించినట్టు ఆయు ప్రమాణం తరిగిపోతుండాలి.
1: లైఫ్ స్పాన్ పాసెస్ ఆఫ్ లైక్ ది ఐస్ దట్ మెల్ట్.
0: కర్తవ్యాన్ని గుర్తించకపోవడమే కాయాన్ని వదిలిపోతున్నాము.
1: బిఫోర్ వి నో ద అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ.
0: ఏమిటి, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: దెన్ వాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?
0: కర్తవ్యాన్ని గుర్తించకపోవడమే పోతున్నాము.
1: వి హావ్ నాట్ రియలైజ్ ద అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కర్తవ్యాన్ని గుర్తించాలి.
1: వి షుడ్ నో అవర్ డ్యూటీ.
0: ఎందుకోసం పుట్టాము?
1: వై ఆర్ వి బోర్న్?
0: ఎందుకు మానవత్వం ధరించాము?
1: Why have taken human life?
0: నరజన్మ దుర్లభమని ఎందుకు చెప్పాము?
1: Why it is said that human life?
0: ఏమిటంత విశేషం ఉంటుండాలి?
1: What a speciality?
0: ఆ విశేషం దైవత్వంకు సమీపానికి పోవటమే విశేషం.
1: Proximity to the Lord is speciality.
0: అక్కడ నుంచి వచ్చాం, తిరిగి అక్కడికి వెళ్ళాలి.
1: We have come from God and go back to Him.
0: అదే మన లక్ష్యం.
1: That's our goal.
0: అదే జీవితం యొక్క పర్పస్.
1: That's the purpose of life.
0: ఈ సత్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
1: We should preserve the truth in our hearts.
0: విద్యార్థులారా,
1: students,
0: ఎన్ని విధమైనటువంటి ఆశల్లో మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారు.
1: యువర్ పేరెంట్స్ హావ్ హై హోప్స్ ఆన్ యూ.
0: మీ యొక్క ప్లాన్ కూడా అనేక రకమైనటువంటి ప్లాన్లు అంతా ఉంటున్నాయి.
1: యూ టు మేనీ ప్లాన్స్.
0: కానీ ఎన్ని ఉండినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆల్
0: ఈ భగవత్ చింతన మాత్రము మీరు ఏనాటికి ఎక్కడికి పోయినప్పటికీ వదలకూడదు.
1: నెవర్ ఫర్గెట్ గాడ్, నెవర్ గివ్ అప్ హిస్ నేమ్.
0: తల్లిదండ్రులను తగినటువంటి రీతిగా సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్, మీ దుడ్డు అంతా తల్లిదండ్రులు గిఫ్టే.
1: యువర్ బ్లడ్ అండ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ పేరెంట్స్ గిఫ్ట్స్.
0: కనుక వారికి కూడా కృతజ్ఞత చెప్పండి.
1: యూ షుడ్ షో యువర్ గ్రాట్యుట్యూడ్.
0: వారికి తగినటువంటి ఒక సేవలు చేయండి.
1: యూ షుడ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: జీవితం అంతా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్, యూ షుడ్ సర్వ్ యువర్ ఫాదర్.
0: వారి ధనంకు మాత్రం మేము వారసులము, వారి ఆజ్ఞకు వారసులు కాదంటే ఇది ఏమైనా న్యాయమా?
1: ఇఫ్ యూ సే దట్ యువర్ లీగల్ హైర్స్ టు దేర్ ప్రాపర్టీ అండ్ డోంట్ సర్వ్ దెమ్, ఇస్ దట్
0: ఇంజస్టిస్? అన్నిటికీ వారికి మానసు వారసులే.
1: యువర్ హైర్
0: వారి ఆజ్ఞను శిరసా వహించాలి.
1: ఫాలో దేర్ కమాండ్.
0: రాముడు దేవుడైనాడు.
1: రామ ఇస్ గాడ్.
0: ఎట్లయినాడు?
1: హౌ?
0: నేను దేవుడిని నేను ఆకాశం నుంచి ఉట్టిపడ్డా?
1: హ్యాస్ హీ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ డిక్లేరింగ్ సో? నో.
0: సామాన్యమైన మానవుడు నేను తల్లి గర్భం నుంచి పుట్టాడు.
1: హీ ఇస్ లైక్ ఆర్డినరీ హ్యూమన్.
0: దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వై హ్యాస్ హీ బికమ్ గాడ్?
0: ఆదర్శవంతమైనటువంటి గుణాలను అభివృద్ధి పరిచి ఆదర్శంగా జగత్తునికి చూపించాడు.
1: బికాజ్ హీ హ్యాస్ గాట్ ఐడియల్స్ అండ్ లెడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: తనకు అధికారమైనటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హెస్ గివెన్ అప్ ది ఎంటైర్ కింగ్డమ్.
0: పట్టాభిషేకమునకు సిద్ధమైనటువంటి ఒక క్షణం లోపలే అరణ్యానికి ప్రవేశించాడు.
1: హెస్ గోన్ టు ది ఎక్సైల్ అట్ ద టైమ్ హి వాస్ ఇన్కార్నేటెడ్. వై?
0: ఆడిన మాట తప్పకూడదు.
1: వి షుడ్ నాట్
0: సత్యమునక ఇంతవరకు త్యాగం చేస్తూ వచ్చాడు.
1: ఫర్ ట్రూత్ ఈ సాక్రిఫైస్.
0: తాను చెప్పింది కూడా కాదు, తండ్రి చెప్పిన దానికి తాను పాటిస్తూ వచ్చాడు.
1: హి అబ్జర్వ్డ్ ది కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: తండ్రి ఆ ఇచ్చినటువంటి సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై ఈ కుమారుడు ఇంత పాటుపడ్డాడు.
1: టు అపోల్డ్ ది ట్రూత్ ఆఫ్ ద ఫాదర్ ద సన్.
0: కనుకనే మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మన కాయం కూడా సార్థకమవుతుంది.
1: వెన్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ద బాడీ ఇస్
0: నిజమైన మన యోగము.
1: దట్స్ ట్రూ యోగ.
0: కర్తవ్యం యోగముచ్యతి.
1: డిశ్చార్జింగ్ ది డ్యూటీ.
0: కర్తవ్యం సుకర్మ కౌశలం.
1: వన్ షుడ్ డూ ఇట్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ఎబిలిటీ.
0: మన కర్తవ్యాన్ని చక్కగా గుర్తించండి.
1: వీ షుడ్ నో అవర్ డ్యూటీ.
0: నేను బాలుడిగా ఉన్నాను, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి?
1: ఐఎమ్ ఎ బాయ్, వాట్స్ మై డ్యూటీ?
0: వినయ విధేయతలతో,
1: హ్యూమిలిటీ,
0: గురువులకు తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి,
1: రెవరెన్స్ టు టీచర్,
0: సమాజం లోపల చక్కని పేరును తెచ్చుకోవటం.
1: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: ఇది ఈనాటి నీ కర్తవ్యం.
1: దిస్ ఇస్ యువర్ డ్యూటీ టుడే.
0: వివాహం చేసుకున్న తర్వాత
1: ఆఫ్టర్ మ్యారేజ్
0: గృహస్థ ధర్మములకు విరుద్ధం కాకుండా,
1: నాట్ అగేన్స్ ద ప్రిన్సిపల్
0: సమాజ ధర్మములకు ఏమాత్రం విరుద్ధం కాకుండా,
1: నాట్ అగేన్స్ ద నార్మ్స్ ఆఫ్ లైఫ్,
0: మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి సన్మార్గంలో నీవు ప్రవేశించాలి.
1: యు షుడ్ రిడీమ్ యువర్ లైఫ్ బై ట్రెడింగ్ అలాంగ్ ద రైట్
0: పాత్. ఇది భారతీయ సంస్కృతి.
1: దిస్ ఇస్ ది కల్చర్.
0: ఏమిటి భారతీయ సంస్కృతి అంటే?
1: వాట్ ఇస్ ఇట్
0: అనగా, పవిత్రమైనటువంటి భావాలతో,
1: సీక్రెట్ థాట్స్,
0: నిర్మలమైనటువంటి కార్యాలతో,
1: విత్ ఆల్ ప్యూర్ యాక్షన్స్
0: అనగా, ఏ విధమైనటువంటి యొక్క దోషములు లేనటువంటి మనసుతో,
1: a mind without any mistake.
0: మనం ప్రవర్తించినప్పుడే ఇదే భారతీయ సంస్కృతి.
1: When we conduct ourselves, it is భారతీయ కల్చర్.
0: అసత్యముతో దూషితం కానటువంటి మాట.
1: The word should not be polluted by
0: mouth. హింసతో దూషితం కానటువంటి దేహము.
1: The body should not be put to violence.
0: క్రియాశీలతో దూషితం కానటువంటి వాక్కు. ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: We should have the unity which is not polluted by mouth. దీనిని త్రికరణ
0: శుద్ధి అన్నారు.
1: This is called unity in Trinity.
0: అది ఏది? Proper study of mankind is man.
1: That is the proper study of mankind is man.
0: అనగా మంచి హృదయము,
1: గుడ్ హార్ట్,
0: మంచి పలుకు,
1: గుడ్ వర్డ్,
0: మంచి చేతలు,
1: గుడ్ హార్ట్, గుడ్ వర్డ్ అండ్ గుడ్ యాక్షన్.
0: ఇది మీకు శివరాత్రి యొక్క ప్రధానమైన సందేశం.
1: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి.
0: ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసినటువంటిది మూడు వాక్యాలతో మీకు చెప్తున్నాను.
1: త్రీ థింగ్స్ దట్ భగవాన్ టెల్స్ అస్ నౌ.
0: సేవ, సేవ, సేవ.
1: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
0: ఈ సేవను మాత్రం మీరు ఏనాటికి మర్చకూడదు.
1: Never forget service.
0: ఈ సేవలో మీరు పాల్గొనాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: In order to serve, develop
0: ఈ ప్రేమను పెంచుకోవాలంటే ప్రాకృతమైన సుఖాలను త్యాగం చేయాలి.
1: You have to sacrifice worldly pleasure.
0: త్యాగం చేసి ప్రేమను పెంచినప్పుడే సేవలో మనకు తెలియని
1: ఫలం. Sacrifice, develop love and then you can serve.
0: అది నిజమైన సేవ.
1: That is true service.
0: సేవ చేస్తున్నానంటే అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు.
1: Never be egoistic because
0: ఎవరు చేస్తున్నావు నీ సేవ? నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: హూమ్ ఆర్ యూ సర్వింగ్?
0: ఉద్ధరే ఆత్మనాత్మానాం. నిన్ను నీ ఉద్ధరించుకోవడానికి చేస్తున్నావు.
1: యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ ఓన్ ఎమాన్సిపేషన్.
0: అంతేకాని ఎవరికో కోసమో కాదు.
1: నాట్ ఫర్ ఎనీబడీ.
0: ప్రతి సేవ కూడా నువ్వు నిన్ను నీ ఉద్ధరించుకోవటమే.
1: ఎవరీ సర్వీస్ ఫర్
0: ప్రతి అపకారం కూడా నువ్వు నిన్ను నువ్వు పాడు చేసుకోవటమే.
1: అపకారం
0: చేయవద్దు.
1: డోంట్ హార్మ్ ఎనీబడీ.
0: ఎవరిని బాధ పెట్టవద్దు.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ.
0: ఎవరిని హీనంగా చూడవద్దు.
1: డోంట్ లుక్ డౌన్.
0: ఎవరిని హాస్యాస్పదంతో నువ్వు భావించవద్దు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
0: ఇవన్నీ కూడా తిరిగి నీకు వెలుగుకు తిరిగేటువంటివి.
1: బికాస్ దే విల్ కమ్ బ్యాక్ టు యూ సమ్డే.
0: కనుకనే మొట్టమొదట బీ గుడ్, డూ గుడ్.
1: సో బీ గుడ్, డూ గుడ్.
0: ఈ రెండు చేస్తే నీకు అన్ని సుఖము జరుగుతుంది.
1: దీస్ టూ యుల్ బి హ్యాపీ ఇన్ ఎవ్రీ వే.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఒక సంవత్సరం వరకు శివరాత్రి కోసం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ వన్ ఇయర్.
0: ప్రతి దినం కూడాను, ప్రతి రాత్రి కూడాను శివనామం చేత మనము శివత్వం అనేటువంటి మా మంగళత్వమే, నా యొక్క జీవిత తత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి నీ యొక్క అణువులో ఉన్నటువంటి పరమతత్వాన్ని నీవు చక్కగా విచారణ చేయాలి.
1: ఎవ్రీ నైట్ వి హడ్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ అండ్ డివినిటీ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ మేక్ ఇట్ సీక్రెట్.
0: శివ శివ శివ శివయ్య నరాధా నీ చింతలెల్లా బాపి కోనమా.

സത്യം ധർമ്മം അഹിംസയും ശാന്തി പ്രേമ മാനവുനി.

0: In this world, for man, these five qualities of Satya, Dharma, Ahimsa and Shanti and Prema are verily like the five pranas, the pancha pranas, the quintessentials, the life-giving forces. Amongst these five again, love indeed, which is the noblest and the highest, and one which has to be sought for. Therefore, in your heart, foster, nourish and sustain this element of love.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the Divine Atma.
1: Manava janma chala uttrushtamainatundi.
0: This life of a human being is rather difficult to get.
1: Ee medha vikasamanandu kudanu kudamiyandugala jeevulanninti yandu ee manavattam uttama sthanam nandukunnadi.
0: Not only in terms of giving rise to and sustaining the body as such, but also in the acts of letting the intellect blossom forth, this is what you wish to see in what we call as man amongst all living forms in this world.
1: Aite manavudu prakritikanga durbaludu.
0: But in a matter of speaking, man is a weakling.
1: Antiye kaadu tana yokka jeevitamu parimitamainatundi.
0: But not only that, his life has to come, it has an end.
1: Parimitamaina jeevitamunandu durbalamattamainatundi manavattamunandu divyatvanni prakatimpajesukoneatundi aatma shakti okka manavuniyandu maatrame unnadi.
0: But then in this life which has an upper limit and which is basically a weakness all around, there is this power of the Atma, the Atma Shakti in man and man alone.
1: Aite medha vikasamuto kudinatundi manavudu parimitamainatundi jeevitamunandu ee medha shaktini sattakamu gavinchukunetundi pravartana yande tana jeevitamunu ankitamu gavinchali.
0: He is given the power of the intellect, and though his life has to come to an end sooner than later, he should nevertheless strive to see to it that this intellect is given the role it has to play.
1: Prachina kalamunundi Bharata deshamulo ee pancha sutramulanu pranamuluga bhavinchi prachara prabodhamulu kalpinatvanti pavitra desham ee Bharata desham.
0: This ancient land of Bharat is that sacred land wherein the efficacy and the guiding principle in these five principles have been highlighted and handed down to man down the ages.
1: Bharata deshamunandu aneka sampradayamulu aneka tegalu aneka matamulato koodi undinappatikini anekatvamunandu ekatvamuga bhavinchi visvasinchi divyatvanni prakatimpajesinatvanti desham Bharata desham.
0: This land of Bharat is once again a land rich in tradition, rich in customs, and therefore though it has been having these things like caste and religion, it has nevertheless sustained itself against the onslaughts of time.
1: Ekatvame bharatiyuni yokka lakshyam.
0: And has realized the principle of oneness in the many.
1: Kani itti satyanni gurtinchaleinatundi vyaktulu Bharata desham yokka sampradayamunu aneka reetuluga kalpanalu chesi deenini vanchinchadaniki prayatnistu vacharu.
0: But those who have not been able to understand the significance of this rich tradition have tried to give different interpretations and misinterpretations to this ancient land.
1: Anni matamulanu anni tegalanu anni sampradayamulanu anni aacharamulanu ekatvanga bhavinchi oke matramainatundi margamulandu praveshimpajesinatundi yokka divyatvam okka bharatiya tattvam.
0: The great divine principle which is there to be found only in this ancient land is that amongst all these differentiation of religion, caste, traditions and norms, there is a basic oneness of purpose.
1: Adiye mana samskruti.
0: And that is this rich culture of ours.
1: Naranji pandiyandu aneka tonalu veru veruga kanipistuntai.
0: In an orange fruit, you can come across the different entities which you...
1: Orange. Aite tonalu veru veruga kanipinchinappatikini పైన అన్నింటినీ ఏకత్వంగా కప్పబడినటువంటి యొక్క చర్మం ఒక్కటి.
0: There are different pieces, no doubt, making up this orange fruit, but the skin that covers them all is one and the same.
1: అదే విధముగానే అన్ని మతములను, అన్ని సాంప్రదాయములను, అన్ని తెగలను, అన్ని కులములను కూడాను ఏకత్వంగా భావించి కులము ప్రధానము కాదు, గుణమే ప్రధానమని బోధించినటువంటి దేశము భారతదేశము.
0: In the same manner, though we have been having things like different religions, castes, traditions and norms, etc., this culture has proclaimed to us the truth that it is not the caste which is important, but the oneness of purpose that's important.
1: Jati kante niti mukhyamaniyu, matamu kante mamata abhivruddiyaniyu, bodhinchinatuvanti deshamu bharatiya samskruti.
0: Rather than the race, it is the character which is important, and rather than the religion, it is one's ideal that's important. This is the lesson given down to us.
1: మతము ప్రధానము కాదు, మమత ప్రధానము.
0: రిలిజన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ సో మచ్ యాజ్ యువర్ ఫీలింగ్ వన్ విత్ యువర్ సెల్ఫ్.
1: నీ జాతి ముఖ్యము కాదు, నీతియే దీనిలో ముఖ్యము.
0: యువర్ కాస్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, యువర్ రేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ యువర్ క్యారెక్టర్ ఈస్ ఇన్ డీడ్ ఇంపార్టెంట్.
1: నీతిని మమతతో అభివృద్ధి గావించినటువంటి ఏ మానవత్వము.
0: ద హ్యూమన్ నేచర్ ఇస్ దాట్ వెరీన్ యూ ట్రై టు ఫర్దర్ ది కాజ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, స్ట్రెంగ్థన్ ఇట్.
1: కనుక సత్య, ధర్మ, అహింస, శాంతి, ప్రేమలు అనేటువంటివి మానవతా ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: దేర్ఫోర్ ది వెరీ ఎసెన్షియల్ వైటల్ లైఫ్ గివింగ్ ఫోర్సెస్ టు మ్యాన్ ఆర్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య, ధర్మ, అహింస, శాంతి అండ్ ప్రేమ.
1: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైన మానవత్వాన్ని వీక్షింపజేసి, ప్రకటింపజేసి, ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
0: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization and one's own understanding of oneself.
1: Manavuniki charitra pradhanamu.
0: For man, history is important.
1: Vyaktitvamu aadharamu.
0: His own individual nature is the key.
1: Jatiyata mukhyamu.
0: His sense of patriotism is important again.
1: Pavitramu aadharamu.
0: Sacredness is again his guiding principle.
1: Aikamatyame deeni yokka pradhana tattvamu.
0: And you, the principle of unity is the key to this.
1: Kanukane charitramu, vyaktitvamu, జాతీయత, దివ్యత్వము, ఐకమత్యము ఇవి కూడాను పంచ సూత్రములు, భారతీయుని యొక్క శాస్త్రములు.
0: సో వీ ఆల్సో హ్యావ్ దీస్ ఫైవ్ కాంపోనెంట్స్ మేకింగ్ అప్ వన్స్ ఎగ్జిస్టెన్స్ వర్త్ వైల్, వన్స్ హిస్టరీ, క్యారెక్టర్, వన్ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ ద లైక్.
1: దీనిని పురస్కరించుకుని ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము, హిందూ దేశము అని పేరు పెట్టూ వచ్చారు.
0: ఇట్స్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ట్రెడిషన్ దట్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ this land of Bharat has also been called the land of Hindu land. Hindu
1: angleyulu ee Hindu desham ani peru pettinappatikini bharatiya sampradayamunu evvarukonu ee maatram kodanu maarchutaku veelu kaadu, cherchutaku alavi kaadu.
0: Though this name of Hindu was given to us by the Anglicans, it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
1: Indulo kodanu varu teliyaka vanchinchi దీన్ని హిందూ అనేటువంటి పదములు ఏర్పరిచినప్పటికీ ఇందులో కూడాను పంచప్రాణ సూత్రములు ప్రకాశించుచే ఉంటున్నవి.
0: Though as a form of deceit they gave this name Hindu, they have unwittingly given to us again in this term Hindu the five essential principles.
1: ఆంగ్ల భాషలో HINDU ఈ యొక్క ఐదు అక్షరములు.
0: Now this word Hindu is constituted by these five letters HINDU.
1: హెట్ అనగా history.
0: H standing for history.
1: I anaga individual anaga vyaktitvam.
0: I stands for one's individuality.
1: N anaga nationality ade jatiyata.
0: N stands for nationality, sense of patriotism.
1: D anaga devotion aney kaakunda divinity ani kodanu cheppavachu.
0: D again stands not only for thing like devotion but also for
1: ade divyattvam,
0: that is your divinity.
1: U anaga unity.
0: And U stands for the word unity.
1: Kanuka ee Hindu anetunte padamulandu kudanu history, vyaktitvamu, jatiyata, divinity, unity anetuntivi ee panchapranamulu panchasutramulu ga ninchi unnavi.
0: Therefore we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity and unity.
1: Ee unity ne mochamaniyu.
0: This unity is indeed liberation.
1: ఈ యొక్క ప్రభువైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మమనియు
0: And the very first among these, this history is basic to whoever could be called a Bharatiya.
1: Mana vyaktitvame nijamainatvanti yokka jatiyataniyu.
0: One's own individuality connotes one's own sense of belonging to the country.
1: Ee vyaktitvanni penchukunnappude divyatvamalo aavirbhavistundaniyu.
0: Only when you give, let this individuality of yours come to the surface, there will be a thing like nationality.
1: Itti divyatvame mochamunaku aadharamaniyu.
0: Rather, there will be a thing like divinity, and only when you have realized the divine, there is a sense of fulfillment, liberation.
1: Indulo dharmatta kama mochamulu purushartamuluga bhavistu vacharu.
0: Then again, we have these purushartas in the form of dharma, artha, kama, and
1: mocha. Kani ee naadu duradrushtavashattu manavulu dharma arthamulu visarjinchi kamamune pradhanamainatvanti yokka lakshyamunu chesukoni tadwara jeevitamunu gadupthu vastunnaru.
0: But unfortunately today, man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
1: Dharma mochamulu variki emo arthame kavatam ledu.
0: One does not really understand what these two terms mean, dharma and moksha.
1: Madalu leka kommalu ee reetiga puttagalavu.
0: Without roots in the first place, how can you think of the branches?
1: Artha kamamulane kommalapaina jeevinchetuvanti vyakti ఏ నాటికైనా కిందికి దిగక తప్పదు.
0: వన్ హూ ఇస్ ట్రైంగ్ టు ఈక్ అవుట్ ఎ లివింగ్ ఆన్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ అర్థ అండ్ కామ, సూనర్ దెన్ లేటర్ హీ హాస్ టు కొలాప్స్ అండ్ ఫాల్.
1: ఈ అర్థకామముల్ని ఆధారంగా చేసుకున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితంను వ్యర్థము గావించుకోవటమే అవుతుంది.
0: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ, దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్, హీల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అండ్ ఎక్స్ట్రాస్ ఇన్ ఫ్యూటిలిటీ.
1: ధర్మ మోక్షములను లక్ష్యం నందు ఉంచుకుని అర్థకామములు అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా నువ్వు గుర్తించాలి.
0: The true purushartha, on the other hand, contains in recognizing these ideas of dharma and moksha and then leading your lives on artha and kama.
1: Kaliyuga prabhavam che manavudu prati padamunaku kudanu nanarthamulu kalpinchi anarthamulu swikarinchi yadarthamulu visarjinchutu vachunnadu.
0: It is the influence of the present times of the Kaliyuga that man loses sight of the significance of any word or term. He seeks different varied interpretations which are terms in contradiction.
1: Antarathanni vicharinchatam ledu.
0: He does not go for the significance contained in
1: the vishayam.
0: Here is a small example.
1: Suryodayam kaagane manam chaala aanandistunnamu.
0: Now we tend to rejoice at the fact that the sun has risen.
1: Karanam,
0: what's the reason?
1: Mana karmalanu aacharinchi edo bhoga bhagyamulanu pondalani mana jeevitamunu aanandamainatundi jeevitanga gadapalani mana yokka vaancha.
0: Because it's our desire that we undertake the daily task assigned to us and thereby derive some joy and happiness.
1: Karmane jarapakundana జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసము.
0: బికాస్ వీ టెన్ టు బిలీవ్ దట్ వితౌట్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ దేర్ ఇస్ నో క్వశ్చన్.
1: ఈ కర్మలన్నీ కూడా కేవలము భోగభాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
0: నౌ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ఆర్స్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కాయమునకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
0: Likewise, as the sun sets, we tend to try and give rest to the body which has undergone a great deal of trouble through the day.
1: Aithe meeriki telisinatundi artham inti karma acharana nimittamai suryodayam jarugutunnadaniyu deham yokka vishranti nimittamai suryastamam jarugutunnadaniyu ee suryodaya suryastamam rendu kudanu manavuniki aanandanni andistunnadaniyu veeru bhavinchutunnaru.
0: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the body.
1: Idi yadartham kaadu.
0: But then this is not the significance of these.
1: Nijamuga ee suryodaya suryastamam yokka antarathanni gurtinchinatundi vyakti aanandanni anubhavinchadu.
0: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
1: Prati suryodaya suryastamam rendu kudanu మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
0: బికాస్ ఎవ్రీ సన్ రైజ్ అండ్ ఎవ్రీ సన్సెట్ మార్క్స్ యెట్ అనదర్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్, ఇట్ రిడ్యూసెస్ హిస్ లైఫ్ స్పాన్.
1: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు.
0: సో దిస్ రైజింగ్ ఆఫ్ ద సన్ అండ్ ద సెటింగ్ ఆఫ్ ద సన్ హాస్ స్నాచ్డ్ అవే డే ఫ్రమ్ యువర్ లైఫ్.
1: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపించుతూ వస్తున్నాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్ యు ఆర్ అప్రోచింగ్ డే బై డే యువర్ ఓన్ ఎండ్.
1: దీని ఎందు ఉండినటువంటి అంతరార్థం ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యార్థం మరొకటి.
0: దిస్ బీయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వి గివ్ సమ్ అదర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ టెండ్ టు ఫీల్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ గివెన్ టు మ్యాన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: పనిబడి పది దినములు పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
0: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
1: పనుల నిమిత్తమై 10 దినములు ఏదో ఒక హోటల్లో జీవిస్తూ వస్తుంటాడు.
0: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
1: తన పని పూర్తి కాగానే తిరిగి తన స్వస్థానము చేరుతుంటాడు.
0: As soon as he finishes his work, he gets back to his place.
1: 10 దినములు హోటల్లో ఒక గృహములో ఉండినంత మాత్రమున ఆ గృహము తన సొంతమవుతుందా?
0: Just because you have stayed 10 days in a hotel, has that become your home?
1: అదే విధముగానే మానవుడు తల్లి తండ్రి ఆస్తి పాస్తి ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
0: Likewise, man tends to feel that the mother, the father, his possessions, material, and all that has been handed down to him by his ancestors are his own.
1: ఇవన్నీ కూడా కేవలం విశ్రాంతి మందిరములక మాత్రమే కాని సొంతము కాదు.
0: But what you have to understand is, these are there so that you can take some momentary rest. They are not your own.
1: కారణము తనతో రావు.
0: Reason being, they do not go with you, come with you.
1: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
0: If they are really his, why don't they accompany him?
1: తనవి కావు కనుకనే తనతో రావు.
0: Because they are not his, they do not go with him.
1: ఇలాంటి పరిస్థితి యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: In such matters, when you tend to go deep into the inner significance and try to understand what it's all about, can you really understand the meaning of your existence?
1: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
0: Therefore, this lifespan of man is rather limited.
1: మేధా వికాసము ఎక్కువ.
0: Whereas the power of the intellect is stupendous.
1: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
0: Through the power of the intellect, that which has an end, that your lifespan, try to sanctify it, make the best of it.
1: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
0: How can we seek this sense of fulfillment?
1: ధనం ఉన్నది.
0: We have money.
1: బలం ఉన్నది.
0: We have strength.
1: గుణం ఉన్నది.
0: We have our own quality.
1: అధికారం ఉన్నది.
0: And we have a sense of authority.
1: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
0: These have to be channelized in the proper way so that we can get the best out of them.
1: ధనమున్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములో ప్రవేశపెట్టి దాన్ని దుర్వినియోగం చేయటం మంచిది కాదు.
0: Just because we have money, we should not misuse this money and take to evil, undesirable ways.
1: దానిని కూడాను సాత్విక మార్గములో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
0: Even this money has to be given its own place of importance.
1: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుదమో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడా అందుకుంటుంది.
0: And it has to be used in the best possible manner. Everything has its own use, it has its own status. We have to accordingly give it its place.
1: మనం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
0: Because we do not make the best possible use of any given thing, we cannot understand what it's there for.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మలు ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
0: సో ఎవ్రీ లిటిల్ థింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సీక్రెట్ పర్పస్. వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ యూజ్ ఇట్ అకార్డింగ్లీ. దేర్ఇన్ లైస్ ద శాంక్టిఫైయింగ్ ప్రాసెస్ ఆఫ్ అవర్ లైఫ్స్.
1: ఈ మేధాశక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి యొక్క ఊహలు పన్నాలి.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్, హౌ డస్ వన్ యూజ్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్?
1: Misuse of money is evil annaru.
0: Now misuse of money is evil, it's been said.
1: Deenini durviniyogam cheyaradu.
0: We should not misuse money.
1: Bhagavantudu nee yokka chittamunu maatrame aashinchadu kaani nee vittanni aashinchadu.
0: God would rather like to go for your heart. He is not after your money or wealth.
1: Nee neetini maatrame taanu korunu kaani nee jaatini taanu ye maatramu aashinchadu.
0: He seeks your character. He does not go to what caste or religion you belong.
1: Manava jaati endu putti మహత్తరమైన యొక్క దివ్య శక్తిని చేకూర్చుకొని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: Born of the human race and endowed with this powerful intellect and this innate spark of divinity, try to realize it, come to understand your own nature.
1: కానీ కలి ప్రభావం చేత మానవుడు తెల్లవారేంటి మొదలు రాత్రి పరుండినంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
0: But because the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed,
1: swartham ane sankelalo manavudu bandhitudai tadwara అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: He indulges in actions which are selfish to the core, and he lets himself be bound in this idea of selfishness.
1: ఏది తలంచినా స్వప్రయోజన నిమిత్తమే తాను సంకల్పించుతున్నాడో కానీ పరార్థ నిమిత్తమే ఏమాత్రం కూడా నువ్వు ప్రాకులాడుతలేదు.
0: Whatever he wishes to do, it is for his own selfish interest. He doesn't care for others.
1: పరార్థ తత్వాన్ని కొంతవరకు నువ్వు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనము త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
0: Or how does he try to understand what lies beyond the Paratha Tattva? We should try to go for that even as we are indulging in what we are doing.
1: Bhakti, bhakti, bhakti anaga kevalamu bhajanalu dhyanamulu japamulu ityadi karmalu acharinchatam matrame bhakti kaneradu.
0: We keep talking about bhakti or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do dhyana or sing bhajans.
1: Parulanu himsinchaka parulanu dushinchaka పరులను కష్టపెట్టక సాధ్యమైనంత వరకు కూడాను వారికి సహాయభూతులుగా నిలచాలి.
0: వి షుడ్ హర్ట్ అదర్స్ ఫీలింగ్స్, వి షుడ్ క్రిటిసైజ్ దెమ్, వి షుడ్ రిడిక్యూల్ దెమ్, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ ట్రై అండ్ గో అండ్ హెల్ప్ దెమ్.
1: మానవులందరూ సోదర భావాన్ని పెంచుకోవాలి.
0: అండ్ వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అమంగ్స్ ఆల్ మెన్.
1: అప్పుడే ఈ లోకము భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
0: ఓన్లీ దెన్ విల్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ వెరీలీ బికమ్ హెవెన్.
1: దిన దినములకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
0: Day by day, this broad outlook and attitude is disappearing.
1: సంకుచితమైన భావములు పెరుగుతున్నవి.
0: More and more of narrow mindedness is creeping in.
1: తాను తనవారు అనేటువంటి యొక్క స్వార్థము తప్ప పరులు పరవారు అనేటువంటి ప్రేమ తత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు పెంచుకుంటలేదు.
0: More and more it's a case of I, mine and thine. This differentiation. You're all the while bothered about yourself. You don't care.
1: నేను అనేటువంటి ప్రదేశం నుంచి మనము అనేటువంటి గమ్యము చేరటమే జీవితం యొక్క అంతరార్థము.
0: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
1: జీవితం అంతా కూడాను నేను నేను నేను అనేటువంటి యొక్క స్థాయి అందే ఉండిన గమ్యం ఏ రీతిగా చేరగలడు.
0: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
1: కనుకనే దేశములో ధనము ప్రధానమే.
0: But then, as far as our existence goes, money is important, no doubt.
1: గుణము అవసరమే.
0: You need character also.
1: బలం కూడా నువ్వు చేకూర్చుకోవలసినది.
0: And certainly you must strengthen yourself.
1: అయితే దీనిని ఎంతవరకు ఎట్టి మార్గములో ఏ విధమైన పవిత్రములో మనం దీనిని అనుభవించాలి.
0: But how far do we go catering towards these needs? And what is the way in which you make the best use of them?
1: గోవు పెరుగు కొలది కొమ్మలు కూడాను పెరుగునట్టుగా మన ధనము పెరుగు కొలది అహంకారం కూడాను పెరుగుతుంది.
0: Now as the cow grows, so do the horns grow, it is said. So also as the money grows, our sense of ego also grows.
1: Dhanamechina madamechunu madamechina durgunambu manakayechunu dhanamudigina madamudugunu madamudigina durgunambu manunivema annadu. Ee dhanamu chetane manavudu aneka vidhamulainatundi ahankaramulaku abhimanamulaku guriyai tana manavatvanne marachi taanu jeevithamunu vyartham gavinchukunnadu.
0: So money and wealth foster the sense of ego in oneself. And this in turn gives rise to evil tendencies. In the process, one loses the significance of one's existence.
1: Kovu perugukoladi kommunu kudanu perugunattuga mana dhanamu perugukoladi ahankaram kudanu perugutundi.
0: Now as the cow grows, so do the horns grow, it is said. So also as the money

0: in oneself. And this in turn gives rise to evil tendencies. In the process, one loses the significance of one's existence.
1: భారత దేశములో అన్నము లేక అల్లాడేటువంటి వారు కోటాను కోట్లగలరు.
0: In this country of Bharat, the any number of people who do not have enough to eat.
1: మానవుడు దురాశలచో మునిగి దుఃఖంచే కుంగిపోవుచున్నాడు.
0: And man is weighed down by a sense of burden of troubles.
1: ఈ దుఃఖమును నివృత్తి గావించుకునే నిమిత్తమే ఆశలను అరికట్టుకోమని బోధించాము.
0: Now by way of putting an end to this sorrow and grief,
1: ఆశలను అరికట్టుకున్నప్పుడే ఆనందం చేకూరుతుందని కూడాను దీని యొక్క అంతరార్థము.
0: Put a ceiling on your desires, because therein lies the key to happiness.
1: అయితే సాధకులైనటువంటి మీరు కూడాను దీని యొక్క అర్థాన్ని చక్కగా గుర్తించలేకపోతున్నారు.
0: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
1: Ceiling on desires anaga deeni yokka artham emiti mana yokka aasananu arikattukovatam ani deeni antartham.
0: Now what does this mean, ceiling on desires? It merely means curbing our desires.
1: Ee vidhamainante aasananu arikattukovatam valla dhanamunu kudanu kontha nilabettukunna varam avutam.
0: Now even as we curb our desires thus, we can also accumulate some money.
1: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవడానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
0: That money in turn could be used to support.
1: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
0: To support a fellow being and also use it for any other charitable purpose or for some worthwhile
1: cause. చెలరేగినటువంటి సమస్యలను కూడా ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
0: ఆల్సో బై సేవింగ్ అప్ దస్, దిస్ మనీ కుడ్ బి యూస్డ్ టు ఎలీవియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్.
1: కలియుగము ధనమూలం ఇదం జగత్తు. ధనము లేకపోతే ఏ యొక్క చిన్న కార్యం కూడా మనం చేయలేము.
0: బికాస్ వితౌట్ మనీ వీ కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌ మైన్యూట్.
1: కనుకనే కుటుంబ పోషణ కోసమని, పరోపకార నిమిత్తమని, పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము ceiling on desires ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాం.
0: Therefore to support one's own family, to extend help to others and to carry out some sacred and noble task, money is necessary. That's why we have stated ceiling on desires.
1: మన సంస్థలో ceiling on desires లో నాలుగు ప్రధానములైనటువంటివి.
0: And then again in our organization, this idea of ceiling on desires is fourfold.
1: ధనమును వ్యర్థం చేయవద్దు. ఇది మొట్టమొదటిది.
0: The first one is do not waste money. Do not misuse money.
1: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
0: సెకండ్ ఇస్ డు నాట్ వేస్ట్ ఫుడ్.
1: కాలమును వ్యర్థము చేయవద్దు.
0: థర్డ్ థింగ్ ఇస్ నాట్ వేస్ట్ టైం.
1: మీ యొక్క శక్తిని, మేధస్సును వృథా కరపోవద్దు.
0: అండ్ దెన్ డు నాట్ మిస్ యూజ్ ఫ్రిటర్ అవే యువర్ సెన్స్ ఆఫ్ ఎనర్జీ, యువర్ సెన్స్ ఆఫ్ పర్పస్.
1: కనుక డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ ఎనర్జీ. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనము స్థాపించాము.
0: Therefore in this fourfold path you have do not waste money, do not waste food, do not waste time, do not waste energy. Therein lies the key to understanding and realizing the innate divinity.
1: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు ఎందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు ముందు కడుతున్నారు.
0: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ keep away a certain money, no doubt, and they try to put aside in the bank, in their own accounts.
1: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
0: Sai has not launched this organization for the sake of money.
1: Nee yokka aasananu arikattukoni vairagya margamanandu divyanandamanu anubhavinchamani naa yokka aasha.
0: It has been my hope that you'll curb your desires, develop this sense of detachment, and thereby experience untold bliss and joy.
1: అతి పవిత్రమైన నా భావమును అర్థం చేసుకొనక కేవలము సీలింగ్ ఆన్ డిజైర్స్ లోపల ధనమును మాత్రమే సంస్థకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
0: సో యూ హ్యావ్ లాస్ట్ సైట్ ఆఫ్ దిస్ సేక్రెడ్ హోప్ ఆఫ్ మైండ్ అండ్ యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ అవే టు ఫీలింగ్ దట్ ఇఫ్ యూ సేవ్ ఎనఫ్ మనీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండర్ ది సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: ఇది సరియైనటువంటి మార్గం కాదు.
0: దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ దిస్.
1: ఈనాడు భారతదేశంలో

0: ఫీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి రూపంలో డిజైర్స్ ను మాత్రము అనగా ఆశలను మాత్రం అరికట్టుకొనక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
1: టుడే ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్, మిస్గైడెడ్ బై దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ వాట్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ మీన్స్, పీపుల్ హ్యావ్ సేవ్డ్ అప్ మనీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ హ్యావ్ అక్యుములేటెడ్ 60 లక్షల ఆఫ్ రూపీస్.
0: నేను ధనాన్ని ఆశించేటువంటి యొక్క పిచ్చు భావం నాలో లేదు.
1: I never have this dirty feeling of trying to go for wealth.
0: ఈనాడే కాదు, ఏనాడు కూడాను నేను ఎవరిని ఇంతవరకు కూడాను నేను ధనం కావాలని ఆశించినటువంటి క్షణం కూడాను లేదు.
1: Not only today but also in the past never has there been a moment or a second when I have craved.
0: నా పవిత్రమైనటువంటి కర్మలే ఆ ధనమునకు తగినటువంటి కార్యములు జరుపుతూ వస్తున్నాయి.
1: When I have craved and longed for money, all these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
0: కనుక నాకు ఇవ్వవలసినటువంటిది నాకు పవిత్రమైనటువంటి ప్రేమతత్వం తప్ప ఈ ధనం నాకు అక్కరలేదు.
1: సో వాట్ యూ హ్యావ్ టు గివ్ మీ టుడే ఈజ్ దిస్ సేకర్డ్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్, నాట్ దిస్ ఫిల్దీ మనీ.
0: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారం కలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
1: All of you should get together and be bound by this principle of unity. Proclaim the law of divinity the world over and carry this noble message and the sacred message.
0: Janasevane janardanasevane anetunte vishala bhavanni pinchukovali.
1: Have this broad feeling that serving man is verily serving God.
0: Nenu naadi anetunte sankuchita bhavanni trinchiveyali.
1: Try to let go, discard the feeling of mine and thine.
0: Ee naadunnatundi prapancham yokka samasyalu okka prema dwaraane pariharam kaagalavu.
1: Today's problems of the world could be solved only through the medium of love.
0: Prema lekapovatam chetane అడవిలో ఉండినటువంటి యొక్క క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
1: బికాస్ దేర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ లవ్, మ్యాన్ ఇస్ బిహేవింగ్ వర్స్ దాన్ ద బీస్ట్ ఇన్ ద జంగల్.
0: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని తృంచుకొని దివ్యమైనటువంటి యొక్క విశాల హృదయంతో సమాజ సేవలో పాల్గొనాలి.
1: సో హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లవ్ గ్రోయింగ్ ఇన్ యూ, కట్ డౌన్ ఆల్ యువర్ నారో ఫీలింగ్స్, డెవలప్ ఎ బ్రాడ్ విజన్ అండ్ జంప్ ఇన్ టు సర్వీస్ ఆఫ్.
0: ఈనాడే కాదు, ఏనాటికైనా కూడాను సత్యసాయి సంస్థలకు ధనమునకు ఎట్టి సంబంధం కూడా ఉండదని నా ఆశ.
1: ఇట్స్ నాట్ ఓన్లీ టుడే బట్ సర్టన్లీ ఎనీ టైమ్ ఫర్ ఎవర్ ఇట్స్ మై హోప్ ఫాండ్ హోప్ అండ్ ఫీలింగ్ దట్ దేర్ నో లింక్ బిట్వీన్ సత్యసాయి ఆర్గనైజేషన్ అండ్ మనీ.
0: చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: బికాస్ ద లింక్ బిట్వీన్ మనీ అండ్ ఎనీ ఆర్గనైజేషన్ ఇస్ అ వెరీ డేంజరస్ వన్.
0: ఇంతే కాదు, సంస్థ యొక్క పేరును కూడా నువ్వు చెడగొడుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్ ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
0: సత్యసాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నునకు వెన్నెముక వంటి వారు.
1: Men of the Sasai organization are like the spinal column of a body.
0: ఈ యొక్క కార్యకర్తలు సక్రమమైనటువంటి మార్గమును ప్రవర్తించకుండా ఈ యొక్క సంస్థ అనేటువంటి యొక్క దీని వెన్నెముకనే విరిగిపోతుంది.
1: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
0: కనుక సంస్థను పెడమార్గమునందు పట్టించకండి.
1: So see to it that the organization does not decay.
0: అన్ని సంస్థలకు ఆదర్శవంతమైనటువంటి ఈ సత్యసాయి సంస్థను దివ్యమైన భవ్యమైన నవ్యమైన మార్గంలో ప్రవేశపెట్టి సత్కీర్తిని తెచ్చుకోండి.
1: This Sasai organization, which is a trendsetter for all the other organizations, try to see to it that it attains a glorious name.
0: ధనమునకు సత్యసాయి సంస్థకు ఎట్టి సంబంధం కూడా ఉండదు.
1: There is no link, no relationship between money and the organization.
0: అట్టి సంబంధం కలిగినటువంటి సమస్త సత్యసాయి సంస్థ కానేరదు.
1: And the Sasai organization, any organization having a link with money is not the Sasai organization.
0: ప్రేమతో ప్రేమ హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
1: Love for love and a heart to heart link, this is the aim and purpose of the Sasai organization.
0: కనుక ఈనాడు మన భారతదేశం నందు ఉండేటువంటి ప్రతి ఒక్క రాష్ట్రప యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. కనుక ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారో, ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు బిచ్చం ఎత్తుకున్నారో, ఆ బిచ్చం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
1: సో టుడే వేరిన్ ఆర్ గ్యాదర్డ్ ఆల్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వాంటింగ్ యూ టు డూ. ద మనీ దట్ యూ హావ్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్ వైజ్ కోటాస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్ యువర్ ఓన్ సిటీస్ అండ్ టౌన్స్,
0: ఏ జిల్లా నుంచి మీరు వసూలు చేశారో ఆ వసూలు దక్క ధనము ఆ జిల్లా ఎందే సరైనటువంటి సేవను తెలిపి దీని వరకు దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
1: ఐఎమ్ రిటర్నింగ్ టు ఈచ్ స్టేట్ వాట్ ఎవర్ ఇట్ హాస్ కలెక్టెడ్ అండ్ ద మనీ దట్ యు హావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్ ట్రై టు గెట్ ద ఫండ్స్ బ్యాక్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పువర్ ద డిస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్ వన్స్.
0: మిమ్మల్ని నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయి ఇకపోతున్నది.
1: మై హ్యాండ్ స్ట్రెచెస్ ఫార్వర్డ్ జస్ట్ ఫర్ వన్ థింగ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యూ అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ దట్ ఈస్ ప్యూర్
0: లవ్.
1: లవ్ విచ్ ఈస్ సెరీన్ అన్సలీడ్ లవ్ అన్టైంటెడ్ లవ్.
0: ఇంకా దేనికి నీ నా చేయి ఈ విధంగా పోదు, ప్రతిదానికి నా చేయి ఈ విధంగా పోయేది, కానీ ఈ విధంగా ఏనాడు కూడా నువ్వు తిరగదు.
1: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing, it only tends to give and give and give.
0: కనుక నేను ఏ నాటికైనా కూడాను సత్యసాయి పేరుతో కొంత ధనమును వసూలు చేసినా ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: So try to be firm of this conviction that even if some money has been connected in the name of the organization, Satsai has nothing to do with this.
0: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
1: I've never sought, I will never seek, and I am not seeking this money.
0: Karuka neenu aashinchinadi okka pavitramainatundi bhavame.
1: What I seek and hope for is this noble idea.
0: Ee pavitramaina bhavam kudanu naa koraku kaadu.
1: This sacred feeling and response from you,
0: loka kalyanam koraku,
1: that again is not for my sake, it's for the well being of the world at large.
0: Ee loka kalyanam koraku satya sai samasthalo undinatundi sabhyulandaru kudanu pavitra hrudayamunu abhirudhi parchukoni ee prapanchamulo praveshinchi చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధిపరచాలి.
1: సో దిస్ ఐడియా దట్ యు ఆల్ హియర్ అండ్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ షుడ్ గో బ్యాక్ ట్రై టు క్లెన్స్ అండ్ ప్యూరిఫై ద సొసైటీ అరౌండ్ యూ అండ్ బ్రింగ్ బ్యాక్ టు ఇట్ ద ఓల్డ్ ఫర్గాటన్ వాల్యూస్ ఆఫ్ లైఫ్.
0: మన పని సేవ, సేవ, సేవ ఇదే ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: ద ప్రైమరీ టాస్క్ అహెడ్ ఆఫ్ us ఇస్ వన్ ఆఫ్ సర్వీస్ అండ్ నథింగ్ బట్ సర్వీస్.
0: ఇంకా రెండవది,
1: ద సెకండ్ థింగ్,
0: ప్రతి వ్యక్తి కూడాను సంకుచితమైన భావంతో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సాయి ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ అనగా సాయి కుటుంబము, సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదములు ఉపయోగపెడుతున్నారు.
1: ఎవ్రీ పర్సన్ దట్ యూ కమ్ అక్రాస్ కీప్స్ ఆఫరింగ్ దీస్ వర్డ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సాయి ఫ్యామిలీ, ద ఎంఫసిస్ బీయింగ్ ఆన్ ద సాయి ఫ్యామిలీ, ద సాయి ఫ్యామిలీ. దిస్ ఈస్ ఎ నారో మైండెడ్నెస్ ఆన్ యువర్ పార్ట్.
0: కనుక మున్ముందు ఈ సాయి ఫ్యామిలీ అనేటువంటి సాయి అనేటువంటి పదం ఉపయోగపెట్టకండి.
1: హెన్స్ ఫోర్త్ డు నాట్ యూజ్ దిస్ వర్డ్ సాయి.
0: అందరూ మానవ కుటుంబమే,
1: బికాస్ ఆల్ బిలాంగ్.
0: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారున్నారు.
1: బికాస్ దిస్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యామిలీ. There could be people who have fondness for the name of Rama or Krishna or Sai.
0: Naalo atuvanti sankuttamaya bhavam levu.
1: I have never given rise to such narrow feelings.
0: Meerandaru oka sai family ani kaadu, divyamainatundi okka bhavyamainatundi okka bhagavantuni okka kutumbam. Ee bhagavantudu aneetundi sarva deshamula variki, sarva kulamula variki, sarva tegala variki, sarva kaalamula variki kudunu idi samanvayamainatundi.
1: You are members of the world community. You do not belong to a narrow sect like the Sai family. You are verily the children of God, and God is everyone's, and everyone belongs to God.
0: Okka peru okka roopamu sankuttamainatundi.
1: One name, one form connote narrow mindedness.
0: Anni roopamulu anni naamamulu kudanu okkate aneetundi okka vishala bhavanni manam penchukovali.
1: We should try and give rise to this feeling that all names and all forms are equally valid.
0: Mukhyamuga ee naadu meeku pradhanamainatundi okka 10 sutramulanu nenu cheppadalchukunnanu.
1: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
0: What some of that is? Janani janma bhoomisya. Kanna talli etuvantido, janma michinatundi bhoomi kudamu atuvantidi.
1: The first thing is, just as your mother, your very own mother, who has given birth to you, the land that has given birth to you
0: kanuka
1: is your
0: home. Manavudu kudanu, desi abhimanam kaligi untundali.
1: So every person should have this sense of feeling for one's motherland.
0: ఏ దేశం వారు ఆయా దేశాభిమానమును అభివృద్ధి పరచుకున్నట్లో దోషము లేదు.
1: వాట్ ఎవర్ కంట్రీ యూ బిలాంగ్ టు, యూ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం.
0: తన దేశమును తాను అభివృద్ధి పరిచినంత మాత్రమున పరదేశమును కూడా మనము విమర్శించరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బట్ ఆల్సో యూ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ క్రిటిసైజింగ్ సమ్ అదర్ కంట్రీ ఆర్ పీపుల్ బిలాంగ్ టు సమ్ అదర్ నేషన్.
0: కనుక ఒక దేశమును విశ్వసించడం చేత మరొక దేశమును ద్వేషించడం అనేటువంటిది ఉండకూడదు.
1: బై హావింగ్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ, యూ షుడ్ నాట్ ట్రై అండ్ పుట్ డౌన్ సమ్ అదర్ కంట్రీ.
0: కనుక కళ ఎందు మాత్రం కానీ, ఇంకే విధమైనటువంటి ఊహలు ఎందుకు కానీ, దేశద్రోహములకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
1: సో ఐదర్ ఇన్ యువర్ థాట్స్ ఆర్ ఈవెన్ ఇన్ యువర్ రిమోటెస్ట్ డ్రీమ్స్ దే షుడ్ బి నో రూమ్ ఫర్ బ్రింగింగ్ గ్రీఫ్ అండ్ సారో టు యువర్ కంట్రీ.
0: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
1: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దిస్ ప్రైడ్ ఇన్ వన్స్ ఓన్ మదర్ ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: అది మొదటిది.
1: దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్.
0: రెండవది, సర్వ మతములు కూడాను మనం ద్వేషించక గౌరవించాలి.
1: ద సెకండ్ ప్రిన్సిపల్ ఇస్ నెవర్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ ఎనీ రిలీజియన్. ట్రై అండ్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
0: ఈ దేశాభిమానముతో పాటు అన్ని మతములను గౌరవించటము అది రెండవది.
1: సో ఈవెన్ యాజ్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు యువర్ మదర్ ల్యాండ్ ఆల్సో రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: ఈ మూడవది ప్రతి ఒక్క మానవత్వం కూడాను సోదరత్వంగా భావించి ప్రేమించాలి.
1: ద థర్డ్ ప్రిన్సిపల్ ఈస్ డెవలపింగ్ ది సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. లుక్ అపాన్ ద నెక్స్ట్ పర్సన్ యాజ్ యువర్ ఓన్ బ్రదర్.
0: మన జాతి ఒక్కటే, మానవ జాతి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వారం కనుక మానవులందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ప్రేమించాలి.
1: ఆల్ ఆఫ్ అస్ బిలాంగ్ టు ది హ్యూమన్ రేస్ సో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ దే బై లవ్ ఈచ్ వన్.
0: ఇంకా లౌకిక మార్గమునందు ప్రతి గృహమును కూడాను పరిశుద్ధపరచుకోవటము, గృహము యొక్క పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధపరచుకోవటము, ఇది నాలుగవది.
1: నౌ వి కమ్ టు ద ఫోర్త్ ప్రిన్సిపల్, స్పీకింగ్ ప్యూర్లీ ఇన్ ఎ వరల్డ్లీ వే, keeping one's own house clean, the surroundings pure and clean. This is the fourth injunction.
0: ee grahamunu graha parisara prantamulanu parishuddhamu gavinchukotam cheta konta aarogyamu aanandamu kudanu chekurutundi.
1: This will give rise to a sense of being healthy and also there will be a sense of hygiene around.
0: kanaka ee laukika jeevitamunaku entano upakaristundi.
1: This in turn will help your own worldly life.
0: Daanamu daanam anaga మన దేశమునంతా బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
1: దిస్ వర్డ్ చారిటీ డస్ నాట్ మీన్ దట్ ది పీపుల్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ ఫుల్ ఆఫ్ బెగర్స్.
0: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కాని మనము దానము చేయకూడదు.
1: నౌ వీ కెన్ ప్రొవైడ్ సమ్ సపోర్ట్ అండ్ మీన్స్ టు సపోర్ట్ ఫర్ ద బెగర్స్ బట్ షుడ్ నాట్ ట్రై అండ్ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చారిటీ.
0: వీరికి ఒక ఉపాధిని కలిగించి ఏదైనా ఒక ప్రదేశములో కొంత ఏర్పాట్లు గావించి కాలకాలమునకు ఇంత ఆహారము, వారికి వస్త్రము, వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కల్పించవచ్చునే కానీ బజారులో అడ్డం వచ్చినటువంటి వారికంతా కూడాను డబ్బులిచ్చి డబ్బులిచ్చి డబ్బులిచ్చి తద్వారా భారతదేశమంతా బిచ్చగాళ్లు అనేటువంటి యొక్క చెడ్డ పేరును తీరారు.
1: నౌ వాట్ యు మస్ట్ ట్రై అండ్ డు ఇస్ ప్రొవైడ్ ఎ బేస్ సో దట్ దే కుడ్ లివ్. ప్రొవైడ్ దెమ్ విత్ ఫుడ్, క్లోథింగ్ అండ్ అదర్ కన్వీనియన్సెస్ ఇన్ ఎ ప్రాపర్ వే. రాదర్ దన్ దట్ ఇఫ్ యు గో ఆన్ గివింగ్ ఆర్మ్స్ టు ఆల్ ద బెగర్స్ అరౌండ్ యు.
0: మనము బిచ్చమివ్వటం చేతనే ప్రతి పట్టణం యందు ప్రతి పల్లెలు యందు కూడాను అందరు కూడాను సోంబేరత్వాన్ని పెంచుకుని బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
1: యు ఆర్ హెల్పింగ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ దీస్ బెగర్స్ దేర్బై దిస్ కంట్రీ హస్ బికమ్ సినోనిమస్ విత్ బెగర్స్ అండ్ లేజినెస్ ఆల్సో హస్ కమ్. దిస్ ఇస్ నాట్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
0: ఇంకా ఆరవది,
1: ద సిక్స్త్ పాయింట్,
0: లంచం ఇచ్చి పని చేసుకోవటం కానీ లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకొని పని చేయటం కానీ సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
1: ఐదర్ బై గివింగ్ బ్రైబ్ ఆర్ బై టేకింగ్ బ్రైబ్ and getting your work done, this is not part of the Satya organization framework.
0: Satyam puchukovatam gaani lancham lancham ichukovatam gaani satya sai samasthalaku chaala droham jarugutundi.
1: Either giving bribes or accepting bribes is against the very dictates of the Satya organization.
0: Kanaka ee vyaktulandaru kuda ee yokka lakshyam ni tana yokka drishtiyan dunchukoni patti jagrataga pravartinchali.
1: This is something which you must bear in mind continuously and carefully.
0: Inka yedavadi.
1: Now the seventh point.
0: మానవత్వంలో అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
1: There are any number of problems that one has to face up to.
0: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను కూడా మనం పట్టుకోవాలి.
1: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
0: మనలో కొన్ని విధమైనటువంటి ద్వేషములు, అసూయలు పెరుగుతుంటాయి.
1: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
0: ఈ యొక్క దేశ అసూయమును కొంతవరకును అరికట్టుకునే నిమిత్తమై కొంత విశాల భావాన్ని పెంచుకోవాల్సి వస్తుంది.
1: By way of curbing this sense of envy or jealousy, we must try and develop our own outlook.
0: ఈ యొక్క విశాల భావం కలగాలంటే జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
1: So if you wish to broaden your vision and outlook, there should be no differences on the basis of race or caste. Or creed or country.
0: జాతి మతములను పాటించరాదు.
1: We should not go by what is laid down strictly in terms of one's
0: country. Or one's
1: country. Whatever is given to you in your
0: own home, follow
1: these in your house alright. But try to carry them
0: to society.
1: If you carry these to the society, there could be difficulties around you.
0: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను సోదర భావంతో మనం ప్రేమించాలి, కానీ జాతి మత భేదములు ఏమాత్రం కూడాను పెంచుకోరాదు.
1: Rather than this, love the other person as your own brother. Don't look upon him as belonging to some other creed or religion or country.
0: ఏడవది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
1: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
0: కనుక సత్యసాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి, కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
1: The members of Sathya organization should try and do things their own task by themselves. They shouldn't depend on others.
0: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
1: There could be many wealthy people all right.
0: వారిలో ఒక విధమైనటువంటి యొక్క పరివారాన్ని పెట్టుకోవచ్చును.
1: They could have people, servants to assist.
0: లేదు, కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి, కానీ తన సొంత పనిని కూడా ఆ పరివారంతో చేయించుకోవటం ఇది సోమరత్వం.
1: దీస్ సర్వెంట్స్ అండ్ అసిస్టెంట్స్ కుడ్ హెల్ప్ యూ ఇన్ ఎ ఫ్యూ టాస్క్ నో డౌట్, బట్ యువర్ ఓన్ వర్క్ యూ మస్ట్ డూ యువర్ సెల్ఫ్.
0: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
1: బికాస్ ఎ పర్సన్ దట్ ఇస్ ఎ లేజీ వన్ అండ్ హీ కెన్ నెవర్ డూ సర్వీస్ టు సొసైటీ.
0: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
1: వన్ హూ కెనాట్ బి ఆఫ్ సర్వీస్ టు సొసైటీ హాస్ నో రైట్ టు బిలాంగ్ టు ది సాయి ఆర్గనైజేషన్.
0: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
1: సో ఇఫ్ యూ విష్ టు సర్వ్ ది సొసైటీ, సర్వ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: ఇది తొమ్మిదవది.
1: This is the 8th point.
0: Inka padavadi.
1: Now we come to, sorry, this is the 9th one. We come to the 10th point.
0: Daiva preeti papa bheeti kalagali.
1: You must have love for God and fear of sin.
0: Nirantaramu bhagavantunni preminchu.
1: Love God incessantly.
0: Papanni dveshinchu.
1: And have hatred for fear, sin.
0: Papamu chesinanta kalamu kudanu daivamu neeku chikkadu.
1: So long as you keep committing sin, God can never be yours.
0: పది లక్షణములు కూడాను సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
1: These 10 injunctions, it is necessary and imperative for the Sathya organization members to follow.
0: ఇంతే కాకుండా మరొకటి, ఇది జనరల్ గా అన్నిటికీ సామాన్యమైనటువంటి ఒక సమస్య.
1: In addition to all this, there is yet another point which is in a general one in nature.
0: ప్రభుత్వం యొక్క అనగా చట్టం యొక్క నిబంధనలను మనం ఏమాత్రం కూడా మితిమీరిపోరాదు.
1: వీ షుడ్ నెవర్ గో అగెయిన్స్ ద లా ఆఫ్ ద ల్యాండ్.
0: ప్రభుత్వం యొక్క చట్టమును మనం తూచా నడుచుకోవాలి.
1: వీ మస్ట్ గో బై, వీ మస్ట్ ఫాలో టు ఎవ్రీ లెటర్ అండ్ వర్డ్ వాట్ ఈస్ హ్యాండెడ్ డౌన్ టు అస్. సత్యసాయి
0: సంస్థలు యందు ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీనిని సరైన మార్గంలో మనము దానిని అనుభవించి ఆచరించి ప్రభుత్వానికి కూడాను ఆదర్శాన్ని నిరూపించాలి.
1: So members of Sathya organization should follow these rules and regulations in letter and spirit and be models for the government too. In the spirit, whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others.
0: కనుక చట్ట విరుద్ధమైనటువంటి ఒక కర్మలు మన సంస్థలో చేయరాదు.
1: So something which goes against the law, we should never embark on doing that.
0: వీటిని మీరు హృదయమునందు ప్రతిష్ఠ గావించుకొని తద్వారా మన సంస్థకు సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: You should firmly implant these 10 points as your guiding principles, and I am hoping and blessing you that you shall succeed in your endeavors and bringing this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985, during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Sathya Sai Seva Organization.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడవురు.
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.
0: యవనంబునం

0: In youth, one spends time establishing association, contact, friendships with everybody, concentrating on the earning.
1: Mudimi vachinayanta murahari teluvaka adi idi ledani aratinchu.
0: In advanced age, one does not think of God, goes on repenting and regretting for all that they have not been enjoying at that stage.
1: Kani anchambuna kadilileka.
0: But as the end approaches, he could not find the objective.
1: Dravya marjinchuta tagiriyundu.
0: He is still after money and wealth.
1: Prapanchamuna vidyavanturu kota kolavi unnaru.
0: In this world, there are crores and crores educated people.
1: Chinna pillavani modalukoni వృద్ధుల వాళ్ళకు కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశతో బ్రతుకుతూ ఉన్నారు.
0: We find right from tiny tots to this level of the old people who want to learn, who want to study still more.
1: అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the ultimate result of all this reading, this study?
1: కలపటికి అనేక విధములుగా అవస్థలకు గురి అయిపోయి ఈ విద్యలన్నీ నేను దేనికి సహాయపడుతున్నవి అంటే పట్టపూటి కోసం సహాయపడుతున్నవి.
0: What is happening finally? They are put to all ways of suffering and misery, and all the education they acquired during the period of their lifetime will help at the most to eke out their living.
1: కానీ కూటికి మొదలు కోటీశ్వరం వరకు కూడాను కేవలము చదువు చదువు చదువు చదువు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి అప్పులైనా చేసి పిల్లల్ని చదివిస్తున్నారు తల్లిదండ్రులు.
0: Right from a pauper to a millionaire, all in the name of education are prepared to spend lot of money. Some even have to take loans also to educate their children.
1: ఇంత చేసినప్పటికీ ఆ తల్లిదండ్రులపైన సరి అయినటువంటి యొక్క కృతజ్ఞతను చూపడం లేదు.
0: Though the parents spend a lot of their time and the resources for children, children don't seem to have the spirit of gratitude towards them.
1: ఎవరు నన్ను చదివించరు, నన్ను ఎవరు ఇంత పెద్దవారిగా చేసరి అనేటువంటి విషయము ఏమాత్రం కూడా నువ్వు ఆలోచించరు.
0: The youngsters do not understand those who are responsible for all the education they received, all the benefits they enjoyed.
1: ఇట్టి పరిస్థితి ఎందు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి?
0: Under these circumstances, let us understand what education is.
1: పుస్తకంలో పఠించి పూర్తిగా చూచిన సర్వశాస్త్రములు.
0: One has gone through all the sacred texts, got into the depth of all that information contained in the books.
1: నిస్తులమైన విద్యను నేర్చితే అంటారు.
0: I have become an expert in all varied branches of knowledge.
1: కానీ ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టయబట్టికి వీడికి ఏమైనా శాంతి ఉన్నదా?
0: Having learnt all this, having acquired the whole of the knowledge in varied disciplines, do they enjoy any peace at all?
1: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడాను కేవలము భౌతిక దేహం నిమిత్తమే.
0: All the knowledge that we acquire by reading the books, the bookish knowledge, gives you only the worldly knowledge, the physical information.
1: కానీ నిజమైన విద్య ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
0: In fact, the true education is latent and immanent in every human being.
1: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్యలన్నీ చక్కగా తెలుసు.
0: We also know the women being highly educated.
1: విద్యలు ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు.
0: People expect very high standards of respectability and esteem by learning.
1: ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్తైన కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు.
0: With all the study that has gone through over the period of time, we don't find any wisdom, trace of wisdom in them.
1: ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు.
0: Every parent sends his children to schools.
1: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
0: If you ask them, why do you send your children to schools? They say, to get a good job.
1: అనగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
0: With all this job oriented education, what is that you do?
1: తాను బాగుపడటం లేదు, తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
0: In fact, the modern man has no transformation, reformation in him, and nor is he of any help to his parents.
1: కాని నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
0: But he is highly egoistic because of his knowledge.
1: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
0: Why should you be egoistic at all for all the education that you acquired?
1: విద్య యొక్క విశిష్టత వినయము.
0: The significance of education lies in humility.
1: కానీ ఆ వివేకమైనటువంటిది, విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండిన ఎన్ని నేర్చి ప్రయోజనమేమిటి?
0: Without wisdom, without the sense of discrimination and humility, what for all the education?
1: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్యను నేర్చుతున్నాము.
0: We study keeping in view the welfare of the whole society.
1: కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు వీరు?
0: What is that we are doing for the society?
1: సొసైటీ నుంచినే ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
0: From the society only we are benefited and learn many things.
1: తల్లిదండ్రులకు తెలిసినంత వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
0: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
1: కాని ఇంత మాత్రమేనకై వీరు ఎందుకు ఇంత విర్రవీగటం?
0: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
1: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులందు కేవలం వినయం శూన్యమైనది.
0: In modern students, there is no iota of humility at all.
1: పెద్దలను ఏ విధంగా గౌరవించాలి?
0: How to respect elders?
1: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
0: How one should render service to the community?
1: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
0: So there is no service, no humility, but one gets satisfied with this bookish knowledge.
1: ఈ bookish knowledge వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య.
0: By this bookish knowledge, your life becomes totally artificial.
1: The life anta artificial ga ne untundadi.
0: The entire life is full of this artificial.
1: Tindi anta artificial ga ne untundadi.
0: Learning is artificial.
1: Nadachatamu kuda artificial ga ne untundadi.
0: Even the walking style is artificial.
1: Anni style ga ne untundadi.
0: Everything is of this type, artificial nature.
1: Idi nechukodaniki college lu pampinchalana?
0: To lead an artificial life, should you go to a college?
1: నిజంగా నేను కాలేజీకి వచ్చినందు దేనికోసం అని తను తాను ప్రశ్నించుకోవాలి.
0: Each one has to question himself, what is it that has brought me to this college?
1: అప్పుడే తాను సరైనటువంటి యొక్క మననం చేయవచ్చును.
0: Then only can have true learning.
1: గ్రంథమును పరిచయం చేయటము చదువు కాదు.
0: The textual knowledge, the bookish knowledge, is not true education.
1: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకం కదా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్ నన్ను ఏ అర్థం చేసుకోలేదు.
0: హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ అండ్ అగైన్ స్టార్ట్ రైటింగ్ ద బుక్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ bidirectional flow of information, pustaka the book and mastaka the head.
1: Kani pustakamulinda mastuva chaduvunde.
0: In books, pustaka, there is lot of information, mastuga, lot of information.
1: Mastakamulayandu matti vendu.
0: But mastaka the head is full of matti, the mud.
1: దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు.
0: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్.
1: ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి.
0: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ థింక్ ఇన్ దిస్ స్పిరిచువల్ డైరెక్షన్.
1: అందరూ చేస్తున్నారే కానీ దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: ద చీఫ్ గెస్ట్ ఇన్ హిస్ అడ్రస్ మెన్షన్డ్ దో ఆల్ పీపుల్ లెర్న్ అండ్ స్టడీ, వాట్ ఈస్ అల్టిమేట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్?
1: ఇంత మాత్రమునకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము?
0: ఫర్ దిస్ వీ స్పెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ.
1: ఈ చదువుకున్నటువంటి వారంతా చేసేటువంటి పని ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్?
1: సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా?
0: డూ దే ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ?
1: వ్యక్తులను చక్క చేస్తున్నారా?
0: ఆర్ దే ట్రాన్స్ఫార్మింగ్ ఇండివిజువల్స్ ఇన్ ద కమ్యూనిటీ?
1: ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంటి చూసినా కూడాను వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు.
0: There is no discipline among the children of these educated people.
1: తల్లిదండ్రుల దగ్గర ఏమో వినయంగా ప్రవర్తిస్తారు.
0: They behave with all the humility in front of their parents.
1: బయట చూస్తే చాలా పక్క రౌడీస్ గా పెరుగుతుంటారు.
0: But the moment they go out of their homes, they behave like rowdies, vagabonds.
1: కనుక మొట్టమొట బయట మంచి పేరు సంపాదించాలి.
0: Therefore it is absolutely necessary.
1: ఈనాడు మీరు చదివంతా కూడాను బయట ప్రపంచం కోసమని
0: ఆల్ అవర్ స్టడీస్ ఆర్ మెంట్ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వారు ప్రచారం చేయటం లేదు.
0: బట్ నో వన్ ఈస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ద ఇన్నర్ మెసేజ్, ద ఇన్నర్ లెసన్స్.
1: మనకు ఆత్మ ప్రబోధమే నిజమైనటువంటి విద్య.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ అవేర్నెస్ which is most important.
1: అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
0: Without this awareness of the self, all the rest of the knowledge is useless.
1: ఏంటి knowledge?
0: What is this knowledge?
1: ఈ knowledge అంటున్నారు, అలర్జీగా పెంచుతున్నారు.
0: We say knowledge, but ultimately it lands up in allergy.
1: దీనికోసం మనం చదవటం.
0: Should we study to develop allergy?
1: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కాని మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించడం లేదు.
0: హీ థింక్స్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఇన్ఫ్లుయెన్స్, రెస్పెక్టబిలిటీ ఇన్ ది సొసైటీ, ఫర్గెటింగ్ ద వెరీ మైండ్ అండ్ ఆల్సో హిస్ హార్ట్.
1: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడ చూసినప్పటికీ మాటలు మంచివి.
0: ఇన్ ద మోడర్న్ వరల్డ్ వేర్ ఎవర్ యూ గో యూ లిసన్ టు నైస్ వర్డ్స్.
1: పోయి తాను చెప్పిన మాటలైనా తను ప్రవర్తించుతున్నాడా?
0: But does anyone observe in practice what he speaks?
1: Premaswarupulara.
0: Embodiments of law.
1: Ee grantha parichayam pedaram kaadu.
0: It is not this bookish knowledge that is important.
1: Aa grantha parichayam nu gandhanga maarchukoni hrudayaniki cherchukovali.
0: Out of all this textual knowledge, grantha, we should draw the gandha, the essence out of it.
1: Kaduka idi meeru nerchukovalsinatundi vidya.
0: Drawing the essence, Gandha, is the true education.
1: పుస్తకాలు చదువుతున్నాం చదువుతున్నాం చదువుతున్నాం.
0: We go on reading, referring books.
1: చదివిన చదువంతా కూడా ఏం ప్రయోజనం?
0: What is the ultimate use of all this knowledge, education?
1: ఆయన ఇట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు, ఆయన ఇదేనా మనం తెలుసుకోవటం?
0: After all, what is that we know? We go on quoting what people say about it.
1: నీ హృదయం నీకేం బోధిస్తుండాలి అది నీవు చెప్పాలి.
0: What is the knowledge of the self? What is the teaching of the self?
1: కానీ దాన్ని ఎవరు గోచారించడం లేదు.
0: Nobody is inquiring in this path.
1: ప్రేమస్వరూపులారా,
0: embodiments of love.
1: ఏది చదువుకున్నప్పటికీ ఒకటి రెండైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా నిరూపించాలి.
0: వాట్ ఎవర్ యూ మే స్టడీ, అట్లీస్ట్ యూ షుడ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దెన్ డెమోన్స్ట్రేట్ వాట్ ఐడియలిజం ఈస్.
1: గొప్ప గొప్ప వారందరూ కూడా చదివారు.
0: All great people studied, no doubt.
1: కాని చదివినారు కానీ వారికి వారే మాత్రం చూసుకోలేదు.
0: They studied to a very high standard, but they have not understood their true nature.
1: తన ప్రవర్తనలో చాలా చీప్ గా ఉంటాడు.
0: దేర్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: చీప్ లోపల చాలా గొప్ప చీప్ గా ఉంటాడు.
0: బట్ దో హీ ఈస్ ద చీఫ్ హిస్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: కనుక మొట్టమొదట చీర పరీక్ష చేసుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ రిక్వైర్ ద ట్రూ నాలెడ్జ్.
1: ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
0: ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
1: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
0: టు టేక్ కేర్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ కాన్స్టిట్యూట్స్ ద వేరియస్ సెన్స్ ఆఫ్ లైఫ్.
1: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనం?
0: ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ యూస్లెస్.
1: ఎంత కూడాను కేవలము ఉడకని అన్నము.
0: ఇట్ ఈస్ ఆల్ ది హాఫ్ బాయిల్డ్ రైస్, హాఫ్ బేక్డ్.
1: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని 10 మందికి బోధించాలి.
0: At least we should translate into action one or two principles what we study and preach and set an example to others.
1: మనిషికి ఉన్నటువంటిది మూడు తత్వములు.
0: Man has got 3-dimensional nature.
1: Mind, Atma, Buddhi.
0: The mind, intellect and the self, Atma.
1: ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి?
0: What is the nature of Atma, the self?
1: అది సర్వత్రా ఉంటుండాలి.
0: It's present all over.
1: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
0: The true education is that which propagates, which publicizes, that which arises out of one's own heart or the self.
1: కాని ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: ఫిజికల్ హార్ట్ ఏమిటి? అది ఒక మ్యాటర్.
0: ద ఫిజికల్ హార్ట్ ఇస్ ఓన్లీ మ్యాటర్.
1: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు.
0: ద ఫిజికల్ హార్ట్ విల్ పుట్ యూ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ డేంజర్స్. దేర్ ఇస్ నో బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్.
1: అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్ యూ విల్ బి ఎగ్జాంపులరీ.
1: చదివిన మహనీయులు అందరూ కూడాను ఎంతనో ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
0: ఆల్ నోబుల్ సోల్స్ ఆఫ్ రిక్వైరింగ్ నాలెడ్జ్ ఆ వెరీ హై స్టాండర్డ్ బై దేర్ ప్రాక్టీస్ దే హావ్ సెట్ ఐడియల్స్ టు సొసైటీ.
1: ఈ ఐడియల్ గా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడాను ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యు ఆర్ నాట్ ఐడియల్ ఇన్ యువర్ కాండక్ట్, ఇఫ్ యు హావ్ నాట్ పుట్ ఫార్వర్డ్ దెమ్ ఇన్ టు యువర్ డైలీ ప్రాక్టికల్ లైఫ్, all this education is useless.
1: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది.
0: భగవాన్ డస్ నాట్ విష్ టు స్పీక్ వెర్ ఎవర్ హీ గోస్, వెన్ ఎవర్ హీ వాజ్ రిక్వెస్టెడ్ టు స్పీక్.
1: కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం.
0: ఇట్ ఈస్ నాట్ వాట్ యు స్పీక్ దట్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ వాట్ యు డూ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చక్కగా మంచి నడవడికలో ఉంటే అది నాకు చాలా ఆనందము.
0: Bhagavan will be extremely happy if he finds people who practice all these ideals.
1: Kaluka, happiness is union with God.
0: True happiness is the union with God.
1: Kaluka, manam anta kuda kevalam manavulam kaadu.
0: We are not simply humans.
1: Andaru divinity.
0: All are essentially divine.
1: Ee divinity ni manam cheyalanukunte motta mota practical ga undali.
0: In order to attain divinity, one has to be practical and practice the ideal.
1: ఈ ప్రాక్టికల్ లోపల మనం దానిని అనుభవించాలి.
0: It is only in the practical life.

0: life, we have to experience.
1: ఆనందించాలి.
0: And we should attain bliss.
1: ఈ సత్య మానవునికి ఉంటున్నటువంటి యొక్క సహజ లక్షణమే.
0: In fact, this blissful nature is that quite natural gifted to man.
1: Natural దాన్ని మనం వదిలిపెట్టి మనం ఆర్టిఫిషియల్ దాన్ని ఎందుకు పట్టుకోవాలి?
0: We have given up this natural blissful state given to us, gifted to us, but we run after that which is artificial.
1: ఏ కాలేజీలో చూసినా, ఏ స్కూల్లో చూసినా కానీ ప్రాక్టికల్ అనేటువంటిది జీరో.
0: You go to any school or a college, there is nothing like practical life.
1: ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు.
0: You can teach others.
1: మనం ఒక గ్రంథం వారి తయారైపోతున్నాం.
0: Our life has become a sort of a book.
1: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
0: Out of this book, how to learn, how to be practical.
1: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
0: In fact, the true learning comes out of one's own heart, hridaya.
1: మన యొక్క జీవితం అనేటువంటిది మొట్టమొదటి హార్ట్ తో పుట్టుతుంది.
0: In fact, the life begins with the heart.
1: బిడ్డ పుట్టిన దశమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు.
0: The moment child is born, the people will be attentive, will be noticing the heartbeat of the child.
1: కనుక మనం హార్ట్ ని ఆధారంగా తీసుకోవాలి.
0: Therefore, we should rely on the heart.
1: హార్ట్ అంటే ఏమిటంటే ఫిజికల్ హార్ట్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
1: ఇది కాన్షియస్నెస్ అంటారు.
0: The true heart is consciousness. Consciousness.
1: కనుక మొట్టమొదటి మనము హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి.
0: Therefore, we should keep this consciousness in the correct form.
1: అది మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: This should be the main factor.
1: ప్రేమతో బోధించినటువంటి యొక్క ఇది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: That act which is done with all the love will give you total
1: bliss. And
0: in fact, the bliss is present in everybody. But one is not aware of the bliss within. Therefore, one should be aware of the bliss of one's own self.
1: Nityanandam.
0: The eternal bliss,
1: పరమ సుఖం,
0: is supreme happiness,
1: కేవలం జ్ఞానముక్తి,
0: is one of wisdom,
1: ద్వందాతీతం,
0: non-dual.
1: ఈ ద్వందాతీతంగా ఉంటుండాలి.
0: The true bliss is non-dual.
1: మనకి ఎక్కడ పోయినప్పటికీ ద్వందమే.
0: And therefore you find this dual bliss everywhere if you want to see.
1: కానీ ద్వందం అనేటువంటి ఉన్నంత వరకు మనకు ఆనందమే లేదు.
0: So long there is duality, there is no bliss.
1: కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుండాలి.
0: Therefore we should understand the underlying unity.
1: ఈ యూనిటీని ప్యూరిటీగా తీసుకోవాలి.
0: This unity should take you to purity.
1: ఈ ప్యూరిటీ నుంచి డివినిటీ పోవాలి.
0: It is with this purity you can attain divinity.
1: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
0: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
1: ఈ మూడింటి ఎందుకు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు.
0: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ if you have got this three dimensional view of unity, purity and divinity.
1: కేవలం ఈ మూడు కూడాను పశుపక్షి మృగాదులు కూడాను అనుభవిస్తున్నాయి.
0: In fact, we find the blissful state enjoyed by all animals, birds and bees.
1: మొట్టమొదటి నీవు యూనిటీగా ఉండు.
0: Therefore first let be there the purity first.
1: నీ పంచేంద్రియములు కూడాను ఏకంగా చేయి.
0: Let all the five senses be unified.
1: అది ఏ ధ్యానం అంటారు.
0: And this what is called meditation.
1: Kanuka motta motta manamu unity chestukovali.
0: And we have to foster unity.
1: Manam andaru kudunu oka annadamlo vale akachalente vale manu jeevinchali.
0: We should lead our lives considering everyone as brothers and sisters.
1: Kani antuntaru brothers and sisters ani ekkadina meeting lo vachinappudu matram brothers and sisters antaru.
0: But at every meeting you find this people addressing you as brothers and sisters.
1: కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లోపల ఐకమత్యం ఉందా?
0: బట్ డూ యూ ఫైండ్ యూనిటీ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్?
1: ఎక్కడా లేదు.
0: నో యూనిటీ ఎనీవేర్.
1: యూనిటీ ఉండినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందము.
0: ద ట్రూ బ్లిస్ కెన్ బి అటైన్డ్ వేర్ దేర్ ఇస్ యూనిటీ.
1: మన జీవితమే ఒక చెట్టు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ ట్రీ.
1: ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా మన బంధుత్వాలే.
0: ఆల్ ద బ్రాంచెస్ అండ్ సబ్ బ్రాంచెస్ are our relations.
1: దైవ చింతనే మన యొక్క దీంట్లో ఫ్లేవర్స్.
0: And the constant thought of God. Out of this flower, only you get the fruit, ultimately the bliss. Therefore, bliss is the fruit of life. Without this bliss, what is the use of any fruit? Students, you can certainly acquire secular knowledge. It's all physical knowledge. Basing on the secular knowledge, one should turn inward and acquire spiritual knowledge. You will be peaceful when only you get spiritual knowledge.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meelo pradhanamainatuvanti vidya premane.
0: The main education, the central point is love only.
1: Aa premane ainatuvanti vidyani enni nerchinappudu adi kevalam oka artificial.
0: Any education acquired without love is just artificial.
1: Kaliga motta motta ee premanu oka vidhanga penchukovali.
0: Therefore we have to develop, cultivate. Dehamu
1: veru veru ainappudiki dehi okkade.
0: There may be many bodies, but the indweller is only one.
1: Fundamental thing manu baddhanga pettukovali.
0: Therefore, that indweller being common in everyone is the fundamental principle.
1: A fundamental principle manu pettukunnapude manaku tagina aanandam manaku labhistundi.
0: You will be certainly blissful if only you understand this fundamental principle.
1: Ippudu chudandi inta mandi ikkada ee hall lo kurchunnaru.
0: So many assembled in this hall.
1: ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు.
0: మెనీ మెనీ పీపుల్ హావ్ అసెంబ్లెడ్ హియర్ బట్ ఆల్ అవర్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ ఇస్ ఆన్ స్వామి.
1: ఒకటే
0: బట్ ఓన్లీ వన్ వ్యూ, వన్ సెంటర్.
1: అదే భగవత్ చింతన.
0: దట్స్ వాట్ ఈస్ కాల్డ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: 15 రంబల నుండి పస్తుంటి వారికి మంచి భోజనం లభించినట్టు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ a person who has been fasting for the last 10 days, when he just comes across a banquet, how does he feel?
1: తినలేనటువంటి వారికి తిండి చూపించాలి.
0: You should feed those who are hungry.
1: ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
0: The divinity can be attained by serving others.
1: చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కూర్చినట్టు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెన్ ఆల్ ద వెల్స్, వెన్ ఆల్ ద రివర్స్, లేక్స్ ఆర్ ఎంప్టీ అండ్ డ్రై, సపోజింగ్ యూ ఫైండ్ ఎ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హౌ హ్యాపీ యూ విల్ బి.
1: ఈ విధమైనటువంటి ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
1: ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు.
0: బట్ వీ స్పెండ్ ది హ్యూమన్ లైఫ్ ఇన్ ఎ మీనింగ్లెస్ వే.
1: కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు.
0: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ స్పెండింగ్ దిస్ యూస్లెస్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విద్యార్థులు.
0: యు ఆర్ స్టూడెంట్స్.
1: విద్యను మీరు అర్థం చేయలేరు.
0: నాచురల్లీ యూ హావ్ గాట్ టు లెర్న్ స్టడీ.
1: కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివామంటే వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: Without getting the essence, the depth of knowledge, there is no use in just going through the books.
1: Kanuka meer prathi okka daniki endu unnatundi oka fundamental dinni meer pradhananga pettukovali.
0: We should understand the fundamental principle in every book, its profundity and its depth.
1: Inta mandi prajalu untunnappudiki andari endu okke pranave.
0: Though there are so many assembled here, many here, but life is one.
1: కనుక మీరు మొట్టమొదటి అందరి ఎందు ఉండేటువంటి యొక్క దైవత్వాన్ని, డివినిటీని మీరు గుర్తించాలి.
0: Therefore you must recognize the basic factor of divinity present in everyone.
1: అదే ఇది మొట్టమొదటి దేహం.
0: That is the chief objective.
1: దాన్ని ఆధారంగా తీసుకుని,
0: relying on this,
1: మిగిలినటువంటి అంత కూడా ఆధేయంగా పెట్టుకుని,
0: the rest of things can be taken up.
1: ఆధేయము ఆధారము రెండింటినీ యొక్క తీర్చుంటే ఆత్మతత్వం మనకు వస్తుంది.
0: Therefore that which is the foundation and the rest of the acquisition of knowledge will take care of themselves.
1: కానీ ఆత్మను అందరూ చూడవచ్చు.
0: And in fact one can visualize the self.
1: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేనే లేడు.
0: In this world we can say there is no one who cannot experience the self.
1: ఎలుకలు కూడా తన బిడ్డలు ఏమైనా ఎక్కడ ఉంటుంటే దానిపై అంత మనసు పెట్టుకుని పోతుంటుంది.
0: Even rats also will have this sense of awareness to find out its young ones.
1: దోమల మొదలుకొని చీమల మొదలుకు ఇది ఆత్మ విద్యనే నేర్చుకుంటుంటాయి.
0: Right from mosquito or an ant, there is this awareness.
1: కానీ అవి భాషతో చెప్పలేవు.
0: But they cannot express verbally.
1: ప్రవర్తన
0: acquisition of knowledge will take care of themselves.
1: కానీ ఆత్మను అందరూ చూడవచ్చు.
0: And in fact one can visualize the self.
1: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో

0: mosquito or an ant, there is this awareness.
1: కానీ అవి భాషలతో చెప్పలేవు.
0: బట్ దే కెనాట్ ఎక్స్ప్రెస్ వెర్బలీ.
1: ప్రవర్తనతో చూపుతుంది.
0: యు ఫైండ్ దెమ్ ఇన్ దేర్ బిహేవియర్.
1: నిజంగా మీరు విచారం చేస్తుంటే ఇంత పెద్ద పెద్ద గ్రంథాలంతా చదివారు.
0: యు హావ్ గాన్ త్రూ బిగ్ బుక్స్ సో మెనీ.
1: కానీ ఇందులో మీరు నేర్చుకోనటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ యు హావ్ ఎగ్జాక్ట్లీ లెర్న్?
1: కఠినత్వమే నేర్చుకుంటున్నారు.
0: యు హావ్ బికమ్ స్టోన్ హార్టెడ్, సో హార్డ్.
1: హార్డ్ హార్డ్గా ఉండేటువంటి హార్ట్ వల్ల మనకేమి చిక్కుతుంది?
0: విత్ దట్ స్టోనీ హార్ట్, హార్ష్ హార్ట్, వాట్ ఇస్ ది యూజ్?
1: కనుకనే మనము మొట్టమొదటి దాన్ని మనము ప్రేమించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బిగిన్ విత్ లవ్.
1: ప్రేమ ఒకటి ఉంటుంటే ఎందరితోనైనా మనం స్నేహం చేసుకోవచ్చు.
0: విత్ దిస్ బేసిక్ లవ్ యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్.
1: కానీ ప్రేమ లేకుండా ఎందరితో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఒక ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది.
0: Without inherent love, even if you develop friendships, it all amounts to artificiality.
1: కనుక మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
0: Therefore, all of you develop love.
1: మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము.
0: We are all studying in one college.
1: కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము.
0: And that college is our life.
1: ప్రేమే లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు.
0: Without love, life is meaningless.
1: నీవు నీ పక్కన వాడిని ప్రేమించు.
0: Love your neighbor.
1: ఆ పక్కన వాడి ఇంకొకరి పక్కన ప్రేమించాలి.
0: And there will be love spreading in the neighborhood.
1: ఈ విధంగా ఒకదానికి వస్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.
0: Like this, when you go on expanding love, you can grow more and more.
1: కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు.
0: There should not be any hatred in us.
1: కనుక మీరందరూ కూడా అన్నతమ్ముల వలె అక్కచెల్లెళ్ళ వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెలగాలి.
0: Therefore, you should mingle among yourselves. As brothers and sisters.
1: కానీ బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు. సిస్టర్స్ కు సిస్టర్స్ కు, బ్రదర్స్ కు బ్రదర్స్ కు లడాయి జరుగుతుంటారు.
0: బట్ వీ ఫైండ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్ ఫైటింగ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు.
1: కనుక ఇది ఉండి ప్రయోజనం ఏది?
0: విత్ దస్ ఆల్ దిస్ కాంట్రవర్షన్
1: బ్రదర్ ఎక్కడున్నాడు? బ్రదర్
0: వేర్ ఆర్ బ్రదర్స్? వేర్ ఇస్ దిస్ బ్రదర్హుడ్?
1: ఆ బ్రదరే నేను, నేనే బ్రదర్.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బ్రదర్ హూమ్ యూ కాల్ ఈజ్ వెరీలీ యువర్ సెల్ఫ్.
1: ఆ ఒక్క ప్రేమ భావం ఒకటి పెంచుకుంటే అందరూ సరిపోతారు.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లవ్, నేచురలీ యూ కెన్ అండర్స్టాండ్ ద వన్నెస్.
1: కానీ ఇప్పుడు ఆ లవ్ను చాలా చెడ్డగా మార్చుకుంటున్నారు.
0: బట్ దిస్ లవ్ ఈజ్ డైవర్టెడ్ అండ్ పర్వర్టెడ్.
1: ఈ ప్రేమను ప్రేమగానే తీసుకోవాలి మనం.
0: We should consider the basic love as love itself.
1: ఈ ప్రేమ ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరం కూడా ఒక్కటి అవుతాం.
0: When there is love to love, we'll all be one.
1: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద.
0: God has several hands, several feet, several eyes and ears spread all over the universe.
1: కానీ అన్నిటి అందు ఉన్నటువంటిది ఒక్కటే.
0: But there is only one that is common.
1: ఈ హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి. హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి.
0: హ్యాండ్ షోస్ ఫైవ్ ఫింగర్స్.
1: కానీ ఏ ఏ ఫింగర్ కు ఏదేది అవసరమో అదే దానికి అవసరము.
0: ఈచ్ ఫింగర్ హ్యాస్ గాట్ ఇట్ స్పెసిఫిక్ డ్యూటీ.
1: ఐదు వేలుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, ఐదు చేతి ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఫీల్ దట్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ సపరేట్ అండ్ డిఫరెంట్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వన్.
1: ఒకనాడు ఐదు కూడా కొట్టాడకపోతే.
0: వన్ డే ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
1: ఎవరు మనలో పెద్దవారు?
0: హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్?
1: ఎవరు మనలో మంచివారు?
0: హూ ఇస్ గుడ్ అమంగ్ అస్?
1: చెప్తే అప్పుడు చెప్పింది బొట్టలు లేదు.
0: నేను
1: మీ అందరికంటే కూడా గొప్పవాడు.
0: ఐఎమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: నేను చాలా ప్రధానమని.
0: ఐఎమ్ చీఫ్.
1: లావులో కానీ తెలుగులో కానీ నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు.
0: ఏదర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ రైటింగ్, వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. Therefore, I am most important.
1: Tachana ee reel navindata.
0: And then the pointing finger got up.
1: Ayyo, patal reelu, nuve em pan chestavu? Nene lekapothe palani vaaru veelu, palani vaaru vaaru, palani vaaru vaaru ani nenu cheppukunda pothe nuve em pan cheyalevu annadu.
0: The pointing finger went on speaking like this, without me, who is going to direct you?
1: Nenu pedda vaadini annadu.
0: Therefore, I direct you towards everybody you want to know. So, I am chief. Then says the third finger.
1: ఎంత మీరు హాస్యంగా మాట్లాడుతున్నారు,

0: ఐదు లోపల నేనే పెద్దవాడిని.
1: యు ఆల్ సీమ్ టు టాక్ రిడిక్యులస్ వే, ఐఎమ్ గ్రేటెస్ట్ అమంగ్ యూ.
0: ఇద్దరు ఒక వైపున, ఇద్దరు ఒక వైపున, వీటిని నలుగురు కూడాను నా ఏడీసీవే.
1: అండ్ ఆఫ్టర్ ఆల్ టూ ఆఫ్ యూ ఆన్ వన్ సైడ్, ద రిమైనింగ్ టూ ఫింగర్స్ ఆన్ ద అదర్ సైడ్ ఆర్ లైక్ ఎయిడీస్.
0: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
1: దేర్ఫోర్ ఐఎమ్ గ్రేటెస్ట్.
0: అప్పుడు నాలుగో వేలు చెప్తుంది.
1: అండ్ ఫోర్త్ ఫింగర్ స్టార్టెడ్ సేయింగ్,
0: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఏ యొక్క వజ్రవైడే వారికి మీద పుష్య రాగబడి చూసినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు, కానీ ఇంకెవరికి పెట్టరు.
1: ద ఫోర్త్ ఫింగర్ వెంట ఆన్ సేయింగ్, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ టాకింగ్? ఇట్ ఆల్ సీమ్స్ టు బి ఫనీ. ఇట్స్ ఓన్లీ రింగ్ ఇస్ గివెన్ డెకొరేటెడ్ టు దిస్ రింగ్ ఫింగర్, దేర్ ఫోర్ ఐఎమ్ గ్రేటెస్ట్.
0: నేనే మీ అందరికీ రాజు అన్నాడు.
1: Therefore, I am the chief greatest of all.
0: కట్టే అప్పటికి చిచ్చుకులు వేరు చెప్పిందట.
1: Then comes the little finger.
0: అయ్యా ఎవరికైనా నేను బుద్ధి చెప్పాలనుకుంటుంటే మొట్టమొదటి నేను ముందు పోతున్నాను సైన్యాధిపతిగా.
1: If any lesson is to be taught to anybody, the little finger comes first. I only tell people.
0: I am the leader,
1: says the little finger.
0: కాబట్టి నేను లేకుండా పోతే మీరు ఎవరు నన్ను ఫాలో చేయలేరు.
1: Without my leadership, none can follow.
0: కట్టగా అప్పటికి హృదయం చెప్పిందట, పిచ్చివాడారా, ఐదు మంది చేతనే ఐదు విధమైన గుణములు వస్తున్నాయి, ఐదు విధమైనటువంటి గుణములే మానవుని విలువలు.
1: అండ్ అల్టిమేట్లీ ది హార్ట్ సెడ్, యూ సీమ్ టు మ్యాక్ క్యాప్స్, ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ ఆర్ సేమ్ విత్ ఆల్ ది ఫైవ్ ఫంక్షనరీస్ అరౌండ్ విత్ ఆల్ దిస్ ఫైవ్ సెన్సెస్ అండ్ ఫైవ్ స్పిరిట్స్.
0: అప్పుడు ఈ ఐదు కూడా తల్ల ఉంచుకొని పోయినాయి.
1: Then all the five fingers bent their head in shame.
0: ఈ విధంగా విచారం చేస్తే అన్నిటికంటే గొప్పది ఏదికంటే హృదయమే.
1: Therefore, if you investigate, you will understand.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా కేవలము దీని అంగములే తప్ప వేరు కాదు.
1: The ego and the jealousy and the pride are all associated with the exterior.
0: కనుక ఎవరికి వారే గొప్ప.
1: So everyone is great in his own way.
0: మీరందరూ కూడా ఎవరికి వారే వారి గొప్ప వారని అనుకోండి, కాలంలో వ్యక్తం చేయకండి.
1: బట్ డోంట్ గో బై దిస్ గ్రేట్నెస్ అండ్ ఫీల్ ఎగోయిస్టిక్.
0: అందరికీ ఏకంగా ఉంటుంది.
1: ఆల్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్.
0: ఎవరు ఏ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఆల్ ఆఫ్ యూ షుడ్ స్టాండ్ యునైటెడ్ అండ్ చెక్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మన జీవితంలో మనకి ఎన్నో ఆదర్శాలు ఉంటున్నాయి.
1: ఇన్ లైఫ్ దే వి హావ్ సో మెనీ ఐడియల్స్ టు ఫాలో.
0: ఆ ఐడియాస్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి అందరూ పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాం.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఐడియల్స్ ఆర్ విత్ ఇన్ ఎవ్రీబడి, బట్ వీ రీడ్ అబౌట్ దీస్ ఐడియల్స్ ఫ్రమ్ బుక్స్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు ఐ సమంగా ఉంటుండాలి.
1: Everyone says I, this I-ness is common.
0: Whoever Sai Baba ante I antaru.
1: If you say who is Sai Baba, you get the response I.
0: Who is vice chancellor?
1: Who is the vice chancellor?
0: The vice chancellor.
1: He will say I am the vice chancellor.
0: Atani chuptundi ee velu.
1: It is pointing finger. Therefore it is one that points out.
0: ఈ పాయింట్ పైన ఉండేటువంటి అంటూ మొట్టమొదటి ఎవరు ఆత్మ.
1: దేర్ఫోర్ వి షుడ్ ఆల్సో బి వన్ పాయింట్.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మనే అది ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సెల్ఫ్ ఆత్మ ఈజ్ యూనిఫామ్ సేమ్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్, నాట్ టూ, ద వన్ వితౌట్ ద సెకండ్.
0: ఆధ్యాత్మికంగా మీరు పైకి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ ఎక్స్పెక్ట్ టు గ్రో టు హైట్స్.
0: ఆధ్యాత్మికం అనగా కేవలం మన ఎందు ఉండేటువంటి తత్వమే.
1: Therefore, spirituality means to know your own true nature.
0: చూసుకొని అహంకార పడుతున్నావు.
1: In fact, you go by the external form.
0: ఈ అహంకారం చేత మనం ఏమీ తెలుసుకోలేము.
1: And you are egoistic. With this ego, you cannot expect.
0: అందరూ ఒక్కటే.
1: We are all one.
0: అని అనుకుంటే అప్పుడు అందరి క్షేమము నీ క్షేమంగానే ఉంటుంటుంది.
1: You will consider everybody's welfare and prosperity as your own.
0: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ.
0: ఈ యూనిటీ ఉన్నప్పుడే మనము ప్యూరిటీ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ ఉంటే డివినిటీ బయలుదేరుతుంది.
1: విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు.
1: అంటిల్ దేర్ ఇస్ యూనిటీ ది హార్మనీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదటి ఏకం కావాలి.
1: దేర్ఫోర్ టు హ్యావ్ దిస్ ప్యూరిటీ దేర్ షుడ్ బి యూనిటీ టు బిగిన్ విత్.
0: వేదం అదే చెప్పింది, కలిసిమెలిసి తిరుగుదాము.
1: ఇట్ ఈస్ వేదిక్ డిక్టమ్ దట్ సేస్ లెట్స్ మింగిల్ టుగెదర్.
0: కలిసిమెలిసి మెలుగుదాము.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాము.
1: లెట్ అస్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ హ్యావింగ్ లెర్న్ టుగెదర్.
0: ఇది మనం చెప్పేటువంటి వేదవాక్కు.
1: దిస్ ఇస్ వేదిక్ డిక్టమ్.
0: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
1: ఆల్ షుడ్ మింగిల్ టుగెదర్.
0: కలిసిమెలిసి చదవాలి.
1: దే షుడ్ లెర్న్ టుగెదర్.
0: నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకో పుస్తకం నువ్వు తీసుకోవు, ఈ విధంగా ఉంటుంటే అది ఎట్ అవుతుంది?
1: యు ఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ విత్ ఈచ్ అదర్, దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ ది అల్టిమేట్?
0: కనుక అందరూ ఏకం కావాలి.
1: సో ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: అప్పుడే ఆనందం బయలుదేరుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ ఫీల్ బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఒక్కటే ఒకటి.
1: దేర్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ షుడ్ లెర్న్. నో,
0: ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫండమెంటలీ.
0: ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది.
1: దిస్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ ఆల్సో ఇన్ ఎవ్రీబడీ.
0: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమనే నా ఎందు కూడా ఉన్నది.
1: ద లవ్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఇన్ ఎవ్రీవన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ మీ.
0: కాదు, నేను అందరి ప్రేమను నేను చూస్తున్నానే కానీ నా ప్రేమను నేను చూచు.
1: భగవాన్ వాచెస్ ది లవ్ ఇన్ ఎవ్రీబడీ.
0: కనుక నాకు వారందరూ ఒకటే.
1: Therefore, we are all one, basically being.
0: మీ అందరూ కూడాను అదే భావంతోనే మెలగండి.
1: With these feelings of love, we should mingle each other.
0: కానీ పూజలు పూజలు పూజలు అనుకుంటారు.
1: We worship and worship.
0: నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో.
1: First, love yourself.
0: అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
1: You have no respect and love for yourself. But we say, all are God's divine.
0: All are one.
1: All are one in fact.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: ఇదే నేర్చుకోవాల్సింది మీరు.
1: This is the lesson that you have to learn.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: చదివే చదువుతున్నారు.
1: You study, no doubt.
0: కానీ ఈ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
1: And you should have this single-pointed attention on oneness.
0: అప్పుడే నీకు అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ ఫైండ్ యూనిటీ అండ్ పర్ఫెక్ట్.
0: నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు. నవగ్రహాలు,
1: వీ స్పీక్ ఆఫ్ 9 ప్లానెట్స్. ప్లానెట్స్,
0: ఆ 9-10 లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద 9 ప్లానెట్స్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ టోటల్ యూనిసన్. లైక్ వైజ్ దర్ యూనిటీ అమంగ్ యూ.
0: చూడు, ఇన్ని రేఖలు చేరి ఈ గులాబీ అయిపోయింది.
1: ఆల్ ద పెటల్స్ హియర్ మేడ్ దిస్ ఫ్లవర్.
0: కానీ ఇది ఒకటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు.
1: ఇఫ్ యూ సపరేట్ అవుట్ పెటల్స్, యూ డోంట్ గెట్ ద ఫ్లవర్.
0: కనుకనే మన హృదయం అనేటువంటిది అదే ఫ్లవర్.
1: అవర్ హ్యూమన్ హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
0: అదే మన గులాబీ పుష్పము.
1: దట్ ఈస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: కానీ ఈ రోజు పర్వ లోపల కొంచెం దినాలు గడిచిందంటే ఒకటి అంత రాలిపోతుంది.
1: యాజ్ ది టైమ్ పాసెస్ బై ద పెటల్స్ విదర్.
0: కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి.
1: టు సీ ద ఫ్లవర్ ఆల్ పెటల్స్ షుడ్ బి యునైటెడ్ టుగెదర్.
0: ఇప్పుడు ఇది
1: వాచ్ దిస్.
0: ఇదే 9 రత్నాలు.
1: దిస్ రింగ్ హ్యాస్ 9 జెమ్స్.
0: ఈ 9 చేతినే ఒక రింగ్ అయిపోయింది.
1: ఆల్ ద 9 జెమ్స్ మేడ్ వన్ రింగ్.
0: ఈ రింగు ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు అన్ని నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి.
1: ద వన్ హూ వేర్స్ దిస్ రింగ్ విత్ 9 జెమ్స్ హీ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్. 9 ప్లానెట్స్ విల్ బ్లెస్ హిమ్ వేర్ ఎవర్ హీ గోస్.
0: కనుకనే ఈ 9 ఏకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎండెవర్స్.
0: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము పాయించాలి.
1: స్టాండ్ యునైటెడ్ స్టడీ లెర్న్ అండ్ యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ యాజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ సొసైటీ.
0: అతి ఏకత్వం ఉండేటువంటి చదవండి.
1: Study to be united. Embodiments of love. We have gone beyond the time. Preserve all these good things that have been told to you. Then only you will attain, you will realize the aim and objective of education. Embodiments of love. Bhagavan blesses all. He showers his loving blessings on
0: everyone.
1: You be united. You study well. You be happy. And make your parents equally happy by serving
0: them.
1: In fact, you have got this body because of your parents. Therefore, you should express your gratitude to parents. Then only the essence of education is realized.
0: Prema mudita manase kaho Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama R

0: పకటి దుఃఖమితే చేతరామ నామ పకటి దుఃఖమితే చేతరామ నామ భవ సముద్ర సుఖ జనావ చేత రామ నామ
1: భవ సముద్ర సుఖ జనావ
0: చేత రామ నామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ
1: పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ
0: అత్త జనర జీవన ఘన చేత రామ భక్త జనర జీవన ఘన ఏక రామ నామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

0: కృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ అవతార శ్రీకృష్ణ ప్రేమ కృష్ణ
1: ఈస్ ది వెరీ గాడ్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఆన్ ఆల్ ద పీపుల్ హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఈజ్ లవ్ He is saturated with love. He showers the nectarine love on all people. He is the very avatar, the descendant of the love itself. He fills everyone with thirst for love and Krishna himself.
0: Prema మహా విలువైన వజ్రం వంటిది.
1: లవ్ ఈజ్ ఎ ప్రెషియస్ డైమండ్.
0: ఈ ప్రేమ స్వార్థపర దగ్గర క్షణమైన నిలువజాలదు.
1: ఇట్ విల్ నెవర్ స్టే విత్ సెల్ఫిష్ పీపుల్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: అహంకారం దగ్గర అరక్షణమైనా ఉండలేదు.
1: ఇట్ డజంట్ స్టే హాఫ్ ఎ సెకండ్ విత్ ఈగోటిజం.
0: ఆడంబరములు వారి దగ్గర ఇది అసలే ప్రవేశించదు.
1: ఇట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు పీపుల్ హూ ఆర్ షోయి అండ్ ఆస్టెంటేషియస్.
0: స్వార్థ అహంకార ఆడంబరములను ఏమాత్రం కొను ముఖమైనా చూడదు.
1: ఇట్ విల్ నెవర్ లుక్ అట్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ ఆస్టెంటేషన్.
0: కానీ ఈ ప్రేమ ఎక్కడ లభ్యమవుతుంది?
1: But where do you get this love?
0: ఈ విలువైన వజ్రము ప్రేమ రాజ్యమునందు మాత్రమే లభ్యమవుతుంది.
1: You get this precious diamond only in the kingdom of love.
0: ప్రేమ మార్గమునందే ఇది లభ్యమవుతుంది.
1: You can get straight only in the street of love.
0: ప్రేమ అంగడియందు మాత్రమే ఇది మనకు లభిస్తుంది.
1: You can get it only in the shop of love.
0: ప్రేమ హృదయంతోనే మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అయితే ఈ జగత్తంతయును ప్రేమమయమే కదా, ఇంటి ప్రేమయందు ప్రేమ ఎందుకు లభ్యం కావటం లేదు?
1: వెన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్, హౌ ఇస్ ఇట్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ లవ్?
0: కానీ జగత్తంతయును ప్రేమగా భావిస్తున్నారు, కానీ ఇది ప్రేమ కాదు.
1: You think that the world is full of love, but that is not love.
0: Deha, indriya, mano, buddhula sambandhamainatundi jeevitamunaku prema anipinchukodu.
1: Anything associated with the physical body, the senses, mind and intellect cannot be called love.
0: Ee deha, indriya, mano, buddhulato koodinatundi anuragame kaani prema kaadu.
1: One associated with body, senses, mind and intellect may be called anuraga, affection and not love.
0: Atma jeevitame nijamaina prema.
1: A life of atma is alone love.
0: Kanuka atma jeevuluga manam bhavinchali kani sharira jeevuluga indriya jeevuluga mano jeevuluga buddhi jeevuluga manam jeevincharadu.
1: We should not live the life on the basis of the body, the senses, the mind and intellect.
0: Sharira, indriya, mano, buddhulu undinanta varaku ahankara mamakaram anetundi kani aadambaram swartham anetundi kani manavuni vidichi undaledu.
1: As long as man is thinking of his body, mind, intellect and senses, he will be full of selfishness, ego and show.
0: Ekti premanu pondutaku ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ క్రతువులో ఆచరించనక్కరలేదు.
1: టు గెట్ సచ్ గ్రేట్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ డూయింగ్ ఎనీ జప, ధ్యాన, యజ్ఞ.
0: వీటి వల్ల కూడాను ప్రేమ లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ లవ్ త్రూ దెమ్.
0: కారణమేమనగా ఈ యొక్క కర్మలయందు అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనము ఇమిడి ఉంటున్నది.
1: The reason is, in all these actions, there is an element of selfishness, అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుక యజ్ఞములకు కాని యాగములకు కాని ధ్యానములకు కాని యోగములకు కాని ఈ ప్రేమ లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Therefore you cannot get this love either through యజ్ఞ, యాగ, ధ్యాన అండ్ జప.
0: సర్వార్పిత భావమునకే ఈ ప్రేమ సాధ్యమవుతుంది.
1: You can get love only when you offer entirely.
0: కనుకనే కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు.
1: That is why Krishna said, you have to give up all dharmas.
0: జీసస్ కూడాను,
1: ఈవెన్ జీసస్,
0: ఇదే విధమైనటువంటి అర్థం వచ్చినట్టుగా
1: మెన్షన్ టు దిస్
0: ఐ ఆమ్ ది పాత్ అన్నాడు.
1: హి సెడ్ దట్ ఐ ఆమ్ ది పాత్.
0: బుద్ధుడు కూడాను ఇదే అర్థం వచ్చినట్టుగా సర్వం శరణం గచ్చామి అన్నాడు.
1: బుద్ధ ఆల్సో హాస్ మెన్షన్ టు దిస్ ఎక్స్టెంట్ వెన్ హి సెడ్ సర్వం శరణం గచ్చామి.
0: అనగా సర్వమతముల సారము,
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్,
0: సర్వశాస్త్రముల మూలము,
1: ది ఆరిజిన్ ఆఫ్ ఆల్
0: సర్వధర్మముల యొక్క గమ్యము,
1: ది గోల్ ఆఫ్ ఆల్ ధర్మాస్,
0: సర్వార్పిత భావమే,
1: ఆఫరింగ్ టోటలీ ఎంటైర్లీ టు ది లార్డ్.
0: అట్టి అర్పితము గావించుకున్నటువంటి వారే గోపికలు.
1: Gopikas are those people who have offered themselves unreservedly and entirely.
0: అది ఈ ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు సర్వార్పిత భావము సాధ్యమవుతుందా అని సందేహించవచ్చు.
1: One may get a doubt whether in this world of action and natural world, is it possible to offer oneself entirely?
0: స్వార్థము కాని సప్రయోజనము కాని అహంకారం కాని ఆడంబరం కాని లేకుండా ఉండుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ లైఫ్ వితౌట్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఈగో అండ్ షో.
0: కానీ దీనికి కూడా ఒక పరిమితం ఉంటున్నది.
1: బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ సెట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్.
0: నశ్రేయో నియమం వినా, కొంత నియమం పాటించాలి.
1: యూ హ్యావ్ టు అబ్జర్వ్ సర్టన్ రూల్స్, లిమిటేషన్స్.
0: మన దేహంలో ఉష్ణము ఒక పరిమితమై ఉంటుండాలి.
1: There is a limit for the temperature in our body.
0: ఈ యొక్క వేడి ఒక పరిమితములోనే ఉంటున్నది.
1: There is a limit for the temperature set.
0: 98.4 or 0.6 ఉంటే ఇది ఆరోగ్యము. కానీ 99 చేరేటప్పటికీ అనారోగ్యం ప్రారంభమైంది.
1: One is healthy when the temperature is 98.4 or 98.6.
0: అదే విధముగానే మానవులకు స్వార్థము ఉండవచ్చు. కానీ ఎంతవరకు అంతవరకు స్వార్థం, అది మితిమీరిపోతే రోగముగా రూపొందుతుంది.
1: సిమిలర్లీ దేర్ కుడ్ బి సెల్ఫిష్నెస్ ఇన్ మ్యాన్, బట్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ లిమిట్స్. వన్స్ ఇట్ ఎక్సీడ్స్ ది లిమిట్స్ ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
0: అహంకారము ఒక రోగము.
1: ఈగో ఈజ్ ఆల్సో ఎ డిసీజ్.
0: ఆడంబరము ఒక రోగము.
1: ఆస్టెంటేషన్ ఈజ్ ఎ డిసీజ్.
0: స్వార్థము ఒక రోగము.
1: సెల్ఫిష్నెస్ ఈజ్ ఎ డిసీజ్.
0: అప్రయోజనము ఒక రోగము.
1: సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎ డిసీజ్.
0: కనుకని వీటన్నిటినీ కూడా చేర్చి భవరోగము అని దీనికి పేరు పెట్టారు.
1: ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ భవరోగ, భవ డిసీజ్.
0: అనగా జగత్తునందు మనకు వ్యాపించేటువంటి రోగములు ఇవన్నీ.
1: దట్ మీన్స్ ఆల్ దీస్ డిసీజెస్ అక్కర్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే భగవంతుడు సర్వులయందు ఉండినప్పటికీ సర్వార్థ భావాన్ని భక్తునియందు లేకుండినా ఇది కేవలము సార్థకమైనటువంటి యొక్క ప్రేమతత్వము కాదు.
1: యాజ్ గాడ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీవన్, ఇఫ్ ఎ డివోటీ డజంట్ రికగ్నైజ్ దిస్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్.
0: తనయందు భగవంతుడున్నాడని విశ్వసించవచ్చునే కాని,
1: వన్ మే బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ హిస్ హార్ట్,
0: ఈ విశ్వాసము సరి అయిన విశ్వాసము కాదు.
1: బట్ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ ఫెయిత్.
0: నీ యందు భగవంతుని చూడటం గొప్పతనము కాదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ సీయింగ్ గాడ్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని యందు నిన్ను చూడాలి.
1: యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్.
0: అది సరి అయినటువంటి ప్రేమతత్వం.
1: దట్ ఈస్ ప్రాపర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యందు నీ యొక్క స్వరూప లక్షణములు కనిపించకుండేంత వరకు కూడాను నీవు స్వార్థపరుడే కాని పరాత్మ తత్వముతో కూడినటువంటి వాడు కాదు.
1: అంటిల్ యూ సీ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ నేచర్ రిఫ్లెక్టెడ్ ఇన్ గాడ్, యు ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, యు డోంట్ హ్యావ్ సాక్రిఫైస్.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఈ ప్రాకృతమైన జగత్తునందు ఒక పరిమితమైనటువంటి యొక్క భావములను గుర్తిస్తూ పోవాలి.
1: ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ లిమిట్స్ ఆర్ సెట్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ డిలైట్ అండ్ జాయ్.
0: ఆనందం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై జాయ్?
0: దీనిని వేదాంత పరిభాషయందు యోగము అన్నారు.
1: ఇన్ వేదాంతిక్ పార్లన్స్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: యోగం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాణాయామం, ప్రత్యాహారం, ఇలాంటి కర్మలను ఆచరించడం యోగంగా భావిస్తున్నాము.
1: సమ్ పీపుల్ కన్సిడర్ యోగా యాజ్ అసోసియేటెడ్ విత్ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ డయట్.
0: యోగం అంటే ఇది కాదు అర్థం.
1: దాట్ ఈస్ నాట్ ది మీనింగ్ ఆఫ్ యోగా.
0: యోగం అనగా ఆనందము అని అర్థం.
1: యోగా మీన్స్ జాయ్.
0: ఈ ఆనందం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: వేర్ డు యూ గెట్ దిస్ జాయ్?
0: ఆనందమైన దగ్గర నుంచినే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ది సోర్స్.
0: ఆనందం వస్తువాహనములు ఎందు కాని,
1: జాయ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆబ్జెక్ట్స్.
0: ఆహార విహారములు ఎందు కాని,
1: ఇన్ ఫుడ్ అండ్ రెస్ట్.
0: ప్రాకృతమైనటువంటి పదవులు ఎందు కాని,
1: ఇన్ ది ఓన్లీ పొజిషన్స్ అండ్ పవర్.
0: స్థితిగతులు ఎందు కాని,
1: ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్.
0: ఆనందము మనకు లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ జాయ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
0: ఈ ఆనందము ఆనందమయుడైనటువంటి భగవంతుని ఎందే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ దిస్ జాయ్ ఫ్రమ్ గాడ్ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జాయ్ అండ్ డిలైట్.
0: అయితే ఎప్పుడు ఈ ఆనందం మనకు లభ్యమవుతుంది?
1: వెన్ కెన్ యూ గెట్ దిస్ జాయ్?
0: గోపికలు, రాధ, వీరందరూ కూడాను నిరంతరము కూడాను ఏకాత్మ భావంతో కృష్ణుని స్మరిస్తూ వచ్చారు అని.
1: గోపికాస్ అండ్ రాధా హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ వన్ విత్ దెమ్. ఏకాత్మ భావన.
0: గోపికలు అనగా ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: రాధ అనగా ఎవరు?
1: హూ ఈజ్ రాధా?
0: కేవలము ఒక స్త్రీలుగా భావించి దీనికి అనేక విధమైన ఆపోహలను కలిగించి అనర్థములను పెంచి యథార్థమును విశ్వసిస్తూ వస్తున్నారు.
1: Wrong meaning is attributed to the word gopikas, and thus there is a lot of misunderstanding, consequent suffering of that.
0: Mana sankalpamule gopikalu.
1: Our thoughts are gopikas.
0: Sarva sankalpamulu yokka koodike inetundi manase radha.
1: Mind which is a conglomeration of all thoughts is radha.
0: Kanuka mana sankalpamulu, mana manasu pragna anetundi krishnulo karigipovali.
1: Our thoughts and mind should merge in Krishna, who is Prajna.
0: Adi Prajnanam Brahma annaru.
1: That is the meaning of Prajnanam Brahma.
0: Ee Prajnanam anetundi kevalamu shariramunandu, manasunandu, buddhiyandu, antakaraniyandu, sarvatra antarbahishta sarvavyapya Prajna swarupaha.
1: This Prajna is inside, outside, in the mind, in the chitta, in every aspect of, in the heart, in every aspect of human being.
0: Kanukane itti pragnane brahma ani pilustu vacharu.
1: This pragna is described as brahma.
0: Anaga constant integrated awareness ani dini peru.
1: This pragna means constant integrated awareness.
0: Itti pragna yandu mana bhavamulu, mana manasu, sankalpamulu leenamai povali.
1: In this constant integrated awareness, all our feelings, our mind and our thoughts must get merged.
0: Aithe ilanti pragna swarupudainatti bhagavantudu sarvatra undinappudu ee avataramulu dharinchetvanti yokka deenlo unna rahasyam emiti?
1: When God in the form of pragna, constant integrated awareness is available everywhere, why should avatars come down and appear on the earth?
0: Aithe ee avataramulu dharinchadaniki కారణములు లేకపోలేదు.
1: దేర్ ఆర్ రీజన్స్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అవతార్స్ టు అపియర్.
0: ప్రత్యక్షం, పరోక్షం అని రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ లైక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ప్రత్యక్ష, పరోక్ష.
0: అంతర్శక్తి, బాహ్యశక్తి అని కూడా రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఈజ్ ది ఇన్నర్ పవర్ అండ్ ది అదర్ ఈజ్ ఎక్స్టర్నల్.
0: అంతర్భూతము, బహిర్భూతము అని కూడా రెండు ఉంటున్నవి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ కాల్డ్ అంతర్భూత అండ్ బహిర్భూత.
0: కట్టెలు యందు అగ్ని ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్.
0: కానీ ఆ కట్టెలు యందు ఉండేటువంటి అగ్ని అంతర్భూతమై ఉంటున్నది.
1: బట్ దట్ ఫైర్ ఈజ్ ఇన్సైడ్ ది ఫైర్ వుడ్,
0: అంతర్గతమై ఉంటున్నది.
1: అండ్ ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్,
0: అవ్యక్తమై ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ సీన్.
0: కనుక ఈ కట్టెల పైన బియ్యం పెట్టి ఆ కట్టెల పైన పాత్ర పెట్టితే బియ్యము అన్నముగా మారవు.
1: Therefore, you cannot cook food with merely firewood keeping in the place.
0: ఆ కట్టెల యందుండేటువంటి ఒక అగ్ని ప్రత్యక్షముగా వచ్చినప్పుడే కట్టెలను కూడా కాల్చి బియ్యమును కూడా ఉడికించి అన్నముగా రూపొందింపజేస్తుంది.
1: ఓన్లీ వెన్ ది అన్మానిఫెస్ట్ ఇన్విజిబుల్ ఫైర్ ఇన్ ది ఫైర్వుడ్ మానిఫెస్ట్ అండ్ కమ్స్ అవుట్ ఇట్ కెన్ కుక్ ఫుడ్ అండ్ గెట్.
0: కనుక ప్రతి దేహము కూడాను ఒక ఫైర్ వుడ్ వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఫైర్ వుడ్.
0: ఈ కట్టె యందు అంతర్భూతమై ఉంటున్నది ఆత్మతత్వం.
1: This principle of Atma is invisibly embedded in this
0: darani pratyakshamu gavinchukune nimittamai konni rakamainatvanti prema tattvanni manam anubhavinchali.
1: To manifest this invisible divinity there is need for doing some sadhana.
0: Maroka chinna udaharanam,
1: one more example.
0: Mana jobi ende match box untundadi agge pette.
1: There is a match box in our pocket
0: kani మన జోబీని ఏమాత్రం కూడా కాల్చదు.
1: బట్ ఇట్ డజంట్ బర్న్ అవర్ పాకెట్.
0: కానీ ప్రతి పుల్ల ఎందుకు కూడా అగ్ని ఉంటున్నది.
1: ఇన్ ఎవరీ మ్యాచ్ స్టిక్ దేర్ ఇస్ ఫైర్.
0: ఆ పుల్లను తీసి పెట్టెతో రాసినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రత్యక్షంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ స్ట్రైక్ ది స్టిక్ అగెన్స్ట్ ది ఫైర్ బాక్స్
0: ప్రత్యక్షంగా రూపొందినటువంటి అగ్ని తనను తన చొక్కాను తన జోబీని సర్వంను కాల్చివేస్తుంది.
1: వన్స్ దిస్ ఫైర్ బికమ్స్ మానిఫెస్ట్ అండ్ డైరెక్ట్ ఇట్ కెన్ బర్న్ అప్ the entire shirt, the pocket, and even the body itself.
0: Kanuka attane manavuni yandu divyattam anetunte prema tattvam anetunte yokka gnana swaroopamaina prakasham undinappatikini,
1: though there is this divine principle of God in every human being,
0: daarini pratyaksham gavinchukolanna,
1: if you want to make that manifest,
0: premato premanu chechinappude aa pratyakshamaina swaroopamu manaku సాక్షాత్కరిస్తుంది.
1: ఓన్లీ వెన్ లవ్ ఈజ్ మేడ్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ లవ్ ఇట్ కెన్ మేనిఫెస్ట్.
0: అగ్గి పుల్లలో ఉండినటువంటి మందు ఒక్కటే, అగ్గి పెట్టపైన ఉన్నటువంటిది మందు ఒక్కటే, రెండింటిని రాపిడి జరిగినప్పుడే అది అగ్ని మనకు గోచరం అవుతుంది.
1: ది పాయింట్ ఆన్ ది మ్యాచ్ బాక్స్ అండ్ ఆల్సో ఆన్ ది మ్యాచ్ స్టిక్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ది సేమ్. బట్ ఓన్లీ వెన్ యూ రబ్ వన్ అగెన్స్ ది అదర్ ది ఫైర్
0: మేనిఫెస్ట్. ప్రేమ దైవం నందు ఉన్నటువంటి ప్రేమ రెండు ఒక్కటిగా నీవు భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ లవ్ ఇన్ యూ అండ్ లవ్ ఇన్ గాడ్ యాజ్ ద సేమ్.
0: కానీ దైవం యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది.
1: బట్ గాడ్స్ లవ్ ఈస్ టోటలీ అన్సెల్ఫిష్.
0: నిర్వికల్పమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్ కెనాట్
0: నిరంజనమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ప్యూర్
0: నిత్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ పర్మనెంట్
0: నిర్గుణమైనటువంటిది.
1: ఇట్ ఈస్ క్వాలిటీలెస్.
0: నీ ఎందుండినటువంటి ప్రేమ
1: యువర్ లవ్
0: స్వార్థమైనటువంటిది.
1: ఈజ్ సెల్ఫిష్
0: స్వప్రయోజనమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: గుణ సహితమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఇలాంటి ప్రేమతత్వంతో ఆ ప్రేమతత్వం ఏమాత్రం కూడా కలియుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మిక్స్ సచ్ లవ్ ఆఫ్ యువర్స్ విత్ ది లవ్ ఆఫ్ ది గాడ్.
0: కనుక మానవుని ఎందుకున్నటువంటి ఈ అహంకార ఆడంబర అసూయ స్వార్థాదులనేటువంటిది ఏనాడు త్యజించినో ఆనాడే ఆ హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: Only when man's heart is rid of selfishness, self-interest, ostentation, ego, God will take
0: త్యాగము చేయక
1: without sacrificing
0: భోగముల పైన మనసు నుంచి,
1: if you want to just
0: విషయ రాగములతో ఈదుతూ,
1: if you are full of desires,
0: ప్రాకృతమైన జీవితాన్ని గడిపేంత వరకు కూడాను,
1: as long as you are living
0: భక్తిగా నటించినప్పటికీ,
1: however much of
0: ఎంత సద్గుణుడిగా నీవు భావించినప్పటికీ,
1: యు మే థింక్ యువర్ సెల్ఫ్ ఓమ్నిషియన్,
0: ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి జీవితమే కానీ నిన్ను నీవు మోసం చేసుకునేటువంటి వాడే కానీ దైవంతో కూడేటువంటి యోగం లేదు అక్కడ.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్నెస్. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. యు కెన్ నెవర్ జాయిన్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ గుణములతోనే నిండి ఉంటున్నది.
1: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నామంటున్నాం.
1: You think that you are loving God.
0: దైవాన్ని ప్రేమించేటువంటి జీవుడు ఎక్కడ కూడా ఇంతవరకు నాకు కనిపించలేదు.
1: I have not been able to see anyone who loves God.
0: తన నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమిస్తున్నాడే కానీ దైవ నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమించటం లేదు.
1: He is loving God for his own sake, not for the sake of God.
0: ఇదే స్వార్థం.
1: This is selfish.
0: ఈ యొక్క కర్చీఫ్ నిమిత్తమే నేను కర్చీఫ్ని ప్రేమిస్తున్నాను కానీ నా నిమిత్తమే కర్చీఫ్ని ప్రేమించడం లేదు.
1: ఐఎమ్ లవింగ్ దిస్ హ్యాంకీ ఫర్ సేక్ ఆఫ్ మై సెల్ఫ్, నాట్ ఫర్ సేక్ ఆఫ్
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు కూడాను పదార్థముల యొక్క ప్రయోజన నిమిత్తమే పదార్థములు ప్రేమిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ లవింగ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆబ్జెక్ట్స్.
0: కానీ పదార్థముల నిమిత్తం ప్రేమించటం లేదు.
1: ఫర్ హిస్ సేక్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆబ్జెక్ట్స్.
0: అన్ని తన స్వార్థమే, తన స్వార్థమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ హిజ్ ఓన్.
0: దైవాన్ని కూడా స్వార్థం కోసం ప్రేమిస్తున్నాడు.
1: హీఈస్ లవింగ్ గాడ్ ఆల్సో ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్.
0: దైవం సామాన్యం కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: దైవం అంత సులభంగా లభ్యమయ్యేటువంటి వాడు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ సో ఈజీ టు గెట్ ఎట్ గాడ్.
0: ఇది కేవలము ఒక్క సింహాసనమే, హృదయం.
1: దిస్ హార్ట్ ఈజ్ ఏ సీట్, ఏ
0: ఇది డబుల్ సోఫా కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఏ డబుల్ సోఫా బెడ్.
0: లేక మ్యూజికల్ చైర్ కాదు.
1: ఇట్ నాట్ ఏ మ్యూజికల్ చైర్.
0: ప్రాకృతమైన భావాన్ని ఈ చైర్ పైన కూర్చోబెట్టుకుని దైవమా ఇందులో కూర్చోమంటే ఏది కూర్చోగలడు?
1: If your heart is full of worldly desires, how will God come and sit on your in your heart?
0: కనుక దీనిని నీవు ఖాళీగా ఉంచినప్పుడే అందులో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: Only when you vacate your heart and make it free, God will enter into your heart.
0: కనుక ఈనాడు ప్రేమ అనేటువంటి పేరుతో నీవు మ్యూజికల్ చైర్ ఆడుతున్నావు.
1: In the name of love, you are playing the game of musical chair.
0: ఆ చైర్ ఒక్కరికి సొంతము కాదు.
1: This chair doesn't belong to anyone.
0: ఒక తూరి కూర్చోవచ్చును, మరి ఒక తూరి మరొకరు కూర్చోవచ్చును.
1: One person is given the seat on the chair once, another person has
0: another. కాబట్టి సొంతం చెప్పడానికి అధికారం లేదు.
1: How can you say that it is yours then?
0: కానీ అట్టి అధికారము,
1: that power, that authority,
0: గోపికలు మాత్రమే ఆదర్శంగా నిరూపించారు.
1: Only gopikas had that kind of authority.
0: అనగా భావములు దైవ భావముతో జీవించితే వచ్చారు.
1: They lived their life and feelings with godly feelings.
0: ప్రతి ఇంద్రియము కూడాను దైవార్పితమైన భావంతో అనుభవిస్తూ వచ్చారు.
1: They enjoyed every sense only offering it to God.
0: తమ మాటలు దైవ మాటలే.
1: Their talk was full of divine talk.
0: తమ స్మరణ దైవ స్మరణే.
1: Their thinking was full of God.
0: తమ శ్రవణము దైవ శ్రవణమే.
1: Their hearing was full of God.
0: తమ హస్తములు దైవ కర్మలే.
1: Whatever they did with hands was for God.
0: కనుక తమ సర్వేంద్రియములు కూడాను దైవార్పితమైన భావముతో అనుభవిస్తూ వచ్చారు.
1: They enjoyed all their sense organs offering them.
0: తమది అనేటువంటిది ఎక్కడ కూడాను వారి ఎందుకు కనిపించలేదు.
1: They never felt anything as their own.
0: తామెవరు? కృష్ణుడు మాత్రమే తమ వారు.
1: Who are they? After all, Krishna is theirs.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: వారి భక్తి ప్రపత్తులకు చక్కని సాక్ష్యంగా ఒక ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ ఆఫర్డ్ టు షో టు ద వరల్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ దేర్ లవ్.
0: అనేక పర్యాలను చెప్పాను.
1: ఐ టోల్డ్ యూ ఏ నంబర్ ఆఫ్ టైమ్స్.
0: ఒకనొక దినము ఉండినట్టుగా ఉండి కృష్ణుడు తనకు గొప్పగా తలభారము అని తలనొప్పిగా భావిస్తూ వచ్చాడు.
1: అనే పర్టికులర్లీ కృష్ణ ఆల్ ఆఫ్ ఎ సడన్ మెన్షన్ దట్ హీఈస్ హ్యావింగ్ వెరీ సివియర్ హెడేక్.
0: ఈ తలనొప్పి కోసము మందు కావాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్ మెడిసిన్ ఫర్ ది హెడేక్.
0: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు సర్వము కూడినటువంటి సమయం నుండే ఈ యొక్క లీలను ప్రకటన గావిస్తూ వచ్చాడు.
1: ఆమ్నిషియంట్ కృష్ణ ఆల్వేస్ షోడ్ దిస్ లీలాస్, దిస్ మిరకిల్స్ ఫర్ ఆల్ పీపుల్.
0: రుక్మిణి, నారద, జాంబవతి వీరందరూ కూడా సమీపంలోనే ఉంటున్నారు.
1: సత్యభామ, రుక్మిణి, జాంబవతి, నారద, ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ నియర్ కృష్ణ అట్ దట్ టైమ్.
0: ఏ కించిత్ ఆహారం కూడా తాను స్వీకరించడం లేదు.
1: హీ వాజ్ నాట్ టేకింగ్ ఈవెన్ ఎ పార్టికల్ ఆఫ్ ఫుడ్.
0: చాలా నాటకం ఆడుతూ వచ్చాడు.
1: హీ బిగాన్ ప్లేయింగ్ ఏ డ్రామా.
0: ఈ బాధను నేను భరించలేను అన్నాడు.
1: ఐ కెన్ నెవర్ బేర్ దిస్ పెయిన్.
0: ఈ దృశ్యాన్ని గుర్తించినటువంటి నారదుడు, స్వామి దీనికి మందు ఎక్కడ ఉంటున్నది, తప్పక చెప్పండి నేను చేస్తాను అన్నాడు.
1: సీయింగ్ దిస్ నారద ఆస్క్డ్, స్వామి వేర్ కెన్ ఐ ఫైండ్ ది మెడిసిన్, ఐ విల్ సర్టన్లీ గెట్ ఇట్.
0: వ్రేతల్లకు వెళ్లి గోపికల యొక్క పాదధూళిని తీసుకుని వచ్చి నా తలపైన పట్టు వేసిన ఈ తలనొప్పి తగ్గిపోతుందన్నాడు.
1: ఇఫ్ యూ కెన్ గో టు రేపల్లే అండ్ గెట్ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ అండ్ పుట్ ఇట్ ఆన్ మై ఫోర్ హెడ్ దెన్ ఐ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ హెడేక్.
0: పరమ భక్తులైనటువంటి వారు ఆ గోపికలు.
1: Gopikas were great devotees.
0: ఆ పరమ భక్తుల పాదజోడియే నా శిరోవేదన తగ్గిస్తుంది.
1: The dust of the feet of those gopikas who are the great devotees will free the gopikas.
0: నాదునకు కొంత తన లోపల దాగి ఉండినటువంటి అహంకారము బయట వచ్చింది.
1: The hidden ego in Narada began manifesting on hearing this.
0: స్వామి సతతం యోగినః, నేను నిరంతరం కూడా కృష్ణ యోగంలోనే ఉంటున్నాను.
1: స్వామి I am always in Krishna Yoga thinking of you constantly.
0: Sarvada sarvakalesu sarvatra Krishna chintanam. Ekkadiki vellina nenu Krishna chintanam chestunnanu.
1: At all times, in all places, under all circumstances, I am thinking of Krishna alone.
0: Nakante goppa bhaktulu untunnara ee jagattulo.
1: Is there a greater devotee than me, Swami, in this world?
0: Kani deenini angikarinchaledu Krishnudu.
1: Krishna did not agree for this.
0: Neevu bhaktulam kavachunu Narada, kani aa gopakala yokka padajodiye naa yokka chirovedannu challastundi.
1: You may be a devotee, Narada, but only the dust of the feet of gopikas will free me from the headache.
0: Ee Narada koncha prajnanam galiginatunti vaadu.
1: Narada had this
0: tama telivichetalantakunu maatallo chuptu vachadu.
1: Narada began showing all his cleverness
0: in words. Telivigalavaniki amitamaina bhasha untuntadi.
1: A person who has extraordinary cleverness will also speak in an extraordinary way.
0: Telivigalavaniki eppudu kudunu sandehale untuntai.
1: People with excessive cleverness will have full of doubts.
0: Enta medha shakti kaligindani bhavistunnado anta అపశక్తులు కూడా అతనిలో ప్రవేశించి ఉంటాయి.
1: ది మోర్ వన్ థింగ్ దట్ హీస్ క్లవర్ ది మోర్ హీ విల్ ఫుల్ ఆఫ్ ది నెగటివ్ ఫీలింగ్స్.
0: కృష్ణ పోనీ నా యొక్క భక్తి దానికి తగినంతటిగా లేకపోవచ్చును. సత్యభామ నీ నిమిత్తమై జీవితానంతా అంకితం చేసినటువంటిది సత్యభామ పాదశ్రీ ఒక పాదముని యొక్క ధూడిని నీవు ధరించరాదా అన్నాడు.
1: హీ ఆస్క్డ్ కృష్ణ ఐ మే నాట్ బి ఏ గ్రేట్ డివోటీ. సత్యభామ హ్యాస్ ఆఫర్డ్ హర్ ఎంటైర్ లైఫ్ టు కృష్ణ. Can we not get the dust off her feet?
0: Satyabhava cheppindi. Narada, nenu sati, Krishnudu pati. Sati padaduli pati sirasu paina veyatam enta paapamu, nenu daniki angikarinchanu annindi.
1: Satyabhama said, I am wife and Krishna is husband. How can the dust of my feet be put on the head of my husband? I don't agree for this.
0: Nenu paapa koopamlo paddani ka nenu ee pani cheyatam.
1: If this is done, I'll be committing a great sin.
0: అక్కడ కూడాను పూర్తి స్వార్థం ఏర్పడిపోయింది.
1: There again, there is
0: తన పాదధూళి తన శిరస్సు భర్త యొక్క శిరస్సు పైన వేసినప్పుడు తాను పాపకూపంలో మునుగుతుంది అనేటువంటి స్వార్థము తనలో ప్రవేశించింది.
1: She had the selfish feeling that she would be committing a sin if the dust of her feet is put on Krishna's head.
0: సత్యభామ కూడాను ఆ పాదధూళికి అంగీకరించలేదు.
1: సత్యభామ did not agree for this particular proposal of putting
0: Rukmini kudanu ide bhavamune pondutu vachindi.
1: Rukmini also had the same feeling.
0: Kani varevaru ivaledu.
1: None of them gave the dust.
0: Chana chanavaru kudanu Krishnudu yokka badha adhikamavutu vachindi.
1: Every second Krishna's pain was increasing.
0: Tappinadi kaaka Narada Repallaku vachadu.
1: Narada was compelled to go to Repalle.
0: Narada vachina tachame gopikalandaru kudanu gumiguraru.
1: The moment Narada came Repalle, all the gopikas crowded around him.
0: Eppudu ostadu maa Repalleku ini vaartalu bodhinchamani chepparu.
1: Please let us know, how is our Krishna? When is he coming to Repalle?
0: Amma ippudu Krishnudu vache vishayamu naaku teliyadu kaani ippudu amitamainatundi shirobhadana anubhavistunnadu.
1: He said, I do not know when he is coming to Repalle, but he is having
0: aa baadha nivaranarthamai nenu mandu nimittamai ikkadiki vachanu.
1: For this headache, I wanted to take medicine, therefore I have come here.
0: Narada, maa Krishnudu yokka shirasu yokka badhana nivarana gavinchetundi mandu maa Repalle yendunna.
1: Narada, is there medicine available in Repalle which can free Krishna's headache?
0: Kanuka aa mandu ekkada undado chepte tappaku mem vetikistam annaru.
1: If you can let us know where the medicine is available, we will certainly get it.
0: Amma mee padaduli athani yokka శిరో బాధ నివారణ గావించేటువంటి మందు అన్నాడు.
1: ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్ అలోన్ విల్ రిమూవ్ ది హెడ్ ఏక్ ఆఫ్ కృష్ణ హీ సెడ్.
0: ఒక గోపిక వెళ్ళింది, దుప్పట తెచ్చింది, అందరూ తమ పాదాలు ధూళినంతా తగుందో విదిలించారు, మూట కట్టుకున్నాడు. నారదు దాన్ని బయలుదేరి వచ్చాడు.
1: వన్ గోపిక ర్యాన్, గాట్ ఎ బెడ్ షీట్, కలెక్టెడ్ ది డస్ట్ ఆఫ్ ఆల్ ది గోపికాస్ ఫీట్ అండ్ ఇట్ వాస్ ప్యాక్డ్ అండ్ కృష్ణ నారద బిగాన్ గెటింగ్ ఇట్ to Krishna.
0: Ikkada vaari yokka nirswarthamunaku takkani udaharanam.
1: You can see the example of selflessness.
0: Memu bhaktulame, memu dasulame, maa padaduli krishnuliki ee vidhanga ivvali ani aitundi yochane vaariki ledu.
1: They never had the thought, they were devotees and the dust of their feet should not be.
0: Ikkada aanandanga unte ante chaalu maaku.
1: All that they wanted was Krishna should be happy.
0: అంతే కాని ఇది అది వాదోపవాదము వేయడానికి మాకు అర్హత లేదు.
1: దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అవర్ ఆర్గ్యూయింగ్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇన్ సచ్ మ్యాటర్స్.
0: మా జీవితమే అతనికి అర్పితమైనటువంటివి.
1: వి హావ్ ఆఫర్డ్ అవర్ లైఫ్ టు కృష్ణ.
0: అతని ఆనందమే మా ఆనందము.
1: అవర్ జో హిస్ జాయ్
0: ఏకాత్మ భావంతో వారు ఆ పాదజోడిని ఇచ్చిన దర్శనమే అక్కడ కృష్ణుడికి తలభారం నివారణ అయిపోయింది.
1: ది మూమెంట్ దిస్ ది డస్ట్ వాస్ గివన్ with this kind of feeling of oneness of atma,
0: Krishna padajoli teeskoni veli chuchetappatiki Krishnudu navutu navutu maatladutunnadu.
1: By the time Narada took this dust to Krishna, Krishna was talking full of smiles.
0: Narada, meeru bhaktulamu bhaktulamani ahankara padutunnaru, aadambaralato jeevithanni gadaputunnaru, ee swarthamto jeevithanni ankitam gaavistunnattuga bhavistunnaru.
1: Narada, thinking that you are devotees, you are spending your life full of selfishness,
0: nirahankaramu, nishwarthamu, niradambaramu gopakali yendunnadu kani meelandu evari yendu ledannadu.
1: Only gopikas are free from selfishness, ego and show. None of you are free from that.
0: Kanuka ee naadu lokamulo prathi okaru mem bhaktulamu bhaktulamu swamiki sannidhulamu sannihitulamu ani bhavistunnaru kani ivi evaru kaadu.
1: In the world of today, everyone is thinking that we are devotees of Swami. You can find selfishness in small measure or bigger measure, everyone.
0: అహంకారము ఉండినంత వరకు కూడాను భగవంతుని దృష్టి వారిపైన పడదు.
1: As long as people have this selfishness and ego, God will never...
0: సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: You may say, how he will not shower his
0: love. మేఘమును అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు కనిపించడు ఎవరికి?
1: Sun is shining. When the clouds cover the sun, you cannot see the sun.
0: కాని ప్రకాశం లేదా? ఉంది.
1: Is there no shining of the sun? There it is.
0: మేఘములు అడ్డు తగలడం చేత ఆ ప్రకాశం తనపైన పడలేకపోతుండాలి.
1: Clouds are preventing the sunshine from falling on human beings.
0: అదే విధంగానే దైవము నిరంతరము ప్రేమ స్వరూపుడే.
1: Similarly, God is the very embodiment of love.
0: కాని ఆ ప్రేమకు ఈ అహంకారము స్వార్థము ఆడంబరం అనేటువంటిది ఒక దట్టమైన మేఘములుగా అడ్డం రావటం చేతనే ఆ ప్రేమతత్వాన్ని వీరిపైన ప్రసరించలేకపోతుంది.
1: Selfishness, ego and show become clouds obstructing the grace and love of Lord to fall on the devotees.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రేమతత్వమే ప్రధానమైన ప్రయాణం.
1: Love is the right royal path to recognize and to manifest divinity hidden in man.
0: Lokamulo dhanakadaka vastuvahanadala shaktini.
1: In the world there is the power of
0: vijabalamunu buddhibalamunu dalabalamunu aashrayinchi aneka vidhamainatunti yokka ahankaralu padutuntaru.
1: There are number of people who are full of ego on the basis of their physical prowess, their money, their position, their power, which is only.
0: కాని దైవానుగ్రహమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థములుగా తోస్తాయి.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ ఆల్ దిస్ ఆర్ ఎ వేస్ట్.
0: భారతమునందు కృష్ణుడు ఈ ఇరువురి బలమును గుర్తింపజేయడానికి చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: కృష్ణ హాజ్ ఆఫర్డ్ ఎన్ ఎక్సలెంట్ ఇలస్ట్రేషన్ ఇన్ భారత టు షో దిస్.
0: అర్జునులకు కర్ణులకు ఉండినటువంటి భేదాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: He was showing the difference between Arjuna and Karna.
0: ఈ ఇరువురు శక్తికి లోపల కూడా కర్ణుని శక్తి అధికంగా ఉంటున్నది కానీ అర్జును శక్తి అంత అధికంగా లేకపోయింది.
1: కర్ణస్ ప్రవెస్ అండ్ స్ట్రెంగ్ విచ్ ఇస్ ఓన్లీ.
0: కానీ దైవానుగ్రహమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థములుగా తోస్తాయి.
1: Without God's grace, all these are a waste.

0: కర్ణుని శక్తి అధికంగా ఉంటున్నది కానీ అర్జున శక్తి అంత అధికంగా లేకపోయింది.
1: కర్ణస్ ప్రవెస్ అండ్ స్ట్రెంగ్త్ వాజ్ మచ్ సుపీరియర్ టు దట్ ఆఫ్ అర్జున.
0: అస్త్రశస్త్ర విద్యములు ఎందుకు కూడాను కర్ణుడే వీరుడుగా కనిపించాడు.
1: ఇన్ ది యూజ్ ఆఫ్
0: కర్ణుడే అధికుడుగా కనిపించాడు.
1: కర్ణ వాజ్ మచ్ సుపీరియర్ టు అర్జున ఇన్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద వెపన్స్.
0: అర్జునుడి కంటే అధికుడైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి ఈ కర్ణుడు కడపటికి ఏమయ్యాడు?
1: బట్ వాట్ హ్యాపెన్ టు కర్ణ హూ వాజ్ మచ్ సుపీరియర్ టు అర్జున అట్ ద ఎండ్?
0: దుష్టులు, దుర్మార్గులు, అన్యాయులు, అక్రమలు, అనాచారంతో ఉండినటువంటి యొక్క దుర్యోధన దుశ్శాసనాదులను ఆశ్రయించాడు.
1: కర్ణ టుక్ షెల్టర్ విత్ పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్ వికెట్ క్వాలిటీస్ లైక్ దుర్యోధన, దుశ్శాసన అండ్ ది హోస్ట్ ఆఫ్ దెమ్.
0: నిస్వార్థము, నిరహంకారము, ప్రేమతత్వంతో, సత్య ధర్మములతో కూడినటువంటి దైవాన్ని ఆశ్రయించాడు అర్జునుడు.
1: అర్జున టుక్ షెల్టర్ అండర్ గాడ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్, పర్మనెన్స్, స్ప్లెండర్ అండ్ గ్లోరీ.
0: ఇన్ని శక్తులు ఉండినప్పటికీ ఆశ్రయించినటువంటి వారి యొక్క ఇది చాలా హీనమైనటువంటి స్థితి కనుక వీడు కూడా అదే స్థితిని పొందాడు కర్ణుడు.
1: కర్ణ కేమ్ టు ఆల్ రూయిన్ అండ్ సఫరింగ్ బికాస్ హీ టుక్ షెల్టర్ అండర్ పీపుల్ హూఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్
0: క్వాలిటీ. గొప్ప బుద్ధి బలం దైవ బలము లేక దీనుడగును.
1: One may have extraordinary physical strength and strength of intellect, but he doesn't have
0: tati vaadu kadapati kemayye vinudu bharatiya veerasutuda.
1: Without God's grace it would not be possible for anyone to shine. Look at Karna.
0: Inni shaktulu untundi Karnudu em ayipoyadu?
1: With all the powers, what happened to Karna?
0: Daivanni aashrayinchaledu.
1: Karna did not take
0: daivanni devulaku paathrudu kaledu.
1: He never earned the grace of
0: ఎన్ని శక్తులు ఉండి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
0: కనుకనే ప్రతి భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములన్నీ కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి నీతులను బోధించి మానవత్వాన్ని వికసింపజేసి పశుత్వాన్ని నిర్మూలన గావిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద స్క్రిప్చర్స్ సచ్ అస్ భారత భాగవత రామాయణ అండ్ అదర్ స్క్రిప్చర్స్ దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ డివైన్ గ్రేస్ అలోన్ విల్ కన్ఫర్ సక్సెస్ and the animal power will never succeed.
0: Manamu aneka janmana nundi kudanu ee praaptamainatundi jeevithanni gadaputu gadaputu raavatam cheta ee praaptamaina jeevitham yokka bhavamule mana hrudayamlo praveshistu vachayi.
1: Birth after birth, for many births we have been living a worldly life, therefore this has got such power.
0: Divyamaina bhavyamaina navyamaina tundi yokka daivam yokka prema tattvanni anubhavinchalekapothunnaru.
1: Therefore we have not been able to enjoy that divine grace which is full of
0: splendor. Ento kaalam charasaralo kaalam gadipinatundi vyakti,
1: a person who has spent all his life in prison,
0: katina neela paina pavadinchinatundi oka aa vyakti,
1: person who has slept on the
0: tana parimitamainatundi oka shikshanu poorthi kaagare,
1: as soon as he completed his imprisonment
0: intiki velli pattu paanpula paina pavadinchinadu.
1: He began sleeping on a luxurious bed in his home.
0: Kani pattu paanpula paina pavadinchinappatikini ataniki nidra raledu.
1: He did not get sleep in spite of his sleeping on such comfortable bed.
0: Karanam emiti?
1: What is the reason?
0: Ento kaalam katina neela paina pavadinchinatundi ee vyakti kanuka ikkada pattu paanpula paina pavadinchinappatiki nidra raakapoyindi.
1: The reason is he is used to sleeping on the rough ground.
0: Katina neela paina ataniki haayi ganipinchindi.
1: He will feel comfortable only when he sleeps on this rough ground.
0: Adune loka vyavaharam lopala loka gunamulu lopala loka sambandhamainatundi chintana lopala kaalamu gadipinatundi vaaniki pavitramainatundi divya bhavamulu adiki ye maatram kudunu gittavu.
1: Similarly, a person who is full of the worldly thoughts, worldly feelings, worldly experiences
0: ati madhuramainatundi yokka bhagavantuni yokka prema tattvam adiki artham kaadu.
1: He would never understand the nectarine divine grace of Lord.
0: Parama prashantamainatundi bhagavati yokka tattvamu atanu anubhavinchaledu.
1: He would never seem to be enjoying the peace and serenity.
0: Karanam emadiga daniki puram anubhavinchinatundi yokka durbhavamulu durgunamulu duralochanle duschintanle deeniki moola karanam.
1: The reason is the memories of his previous life, which is full of bad thoughts, bad feelings, bad experiences, bad actions.
0: Adu neevu parishuddham chesukonduvo
1: when you free yourself from these feelings,
0: appude ee pavitramaina bhavam nandulo praveshistuntai,
1: then only you can get these divine

0: ఫీలింగ్స్ ఇన్ యూ.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ వన్స్ హెడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సంథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా.
0: ఇఫ్ దట్ హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ కెన్ ఇట్ బి ఎంప్టీ ఈజీలీ.
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
0: వితౌట్ ఎంప్టీయింగ్ ది హెడ్ కెన్ యూ ఫిల్ ఇట్ విత్ ది నెక్లైన్ గ్రేస్.
1: కనుక ఈ పాత్రలో నీరు ఉందంటే దీంట్లో పాలు నింపాలంటే ఈ నీరు పారబోయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు పుట్ మిల్క్ ఇన్ టు దిస్ యూ విల్ హావ్ టు త్రో అవుట్ ది వాటర్ విచ్ ఇస్ ఇన్ సైడ్ దాట్.
1: కనుక మన ఎందుడినటువంటి దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు మనం దూరము గావించుకున్నప్పుడే దైవత్వానికి సన్నిహితుడవుతావు.
0: ఓన్లీ వెన్ వీఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ టెండెన్సీస్ వీ కెన్ బికమ్ క్లోజర్ టు గాడ్.
1: కనుక మనం గావించుకోవలసినది ఏమిటంటే దుర్భావములు దూరం చేసుకోవాలి.
0: వాట్ వీ హావ్ టు డూ ఈస్ వీ హావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్.
1: కృష్ణతత్వం అనగా ఏమిటనగా ప్రేమతత్వమే కృష్ణతత్వం.
0: What is the principle of Krishna? Principle of love is
1: prema anaga emiti.
0: What do you mean by love?
1: Kevalam daiva tattvam tho koodinatundi prema avutundi kani praaptamaina tattvam tho koodinatundi prema kaadu idi anuragam avutundi.
0: Love of God alone is true love. Love of the world can never be called love. It is only affection.
1: Kanuka prema ane perutho anuragaanni anubhavistunnaru manavulu.
0: Men are enjoying affection in the name of love.
1: పేరు ప్రేమ పేరు చెప్తున్నారే కాని అనుభవించేదంతా అనురాగాలే.
0: దే ఆర్ కాలింగ్ ఇట్ లవ్ బట్ దే ఆర్ ఓన్లీ హ్యావింగ్
1: ప్రేమ బుర్కా వేసుకున్నారు.
0: బట్ దే ఆర్ ఓన్లీ పుట్టింగ్ ఆన్ దిస్ కర్టన్ ఆఫ్ లవ్.
1: చూసారా? కనుక మానవత్వం లోపల కేవలం రూపనామములు మాత్రమే, వేషభాషలు మాత్రమే మనం చూస్తున్నాము, కానీ భావశుద్ధిని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్ but we are not looking at the purity of the heart of man.
1: Aaku patcha pachulanni chilukale vela palukuna.
0: Can the all green birds make sounds like a parrot?
1: Poola pai paaradu purugulu tummedalaguna.
0: All the worms that move on the flowers, can they be called bees?
1: Pulu charmamu kappinatti gaadinta puriyaguna.
0: A donkey covered with a tiger skin, can it be called a tiger at all?
1: Yenuganta balisi unna pandi yenugavulataya.
0: However fat a pig can be, as much as an elephant, can it be called an elephant at all?
1: Kaadu kaadu kaadu.
0: You cannot call
1: idi paiveshamule kaani.
0: These are all external appearances. These are all not the correct real forms.
1: Kanuka swasvarupa sandarshanam kavalanukunte paiveshamulu purti manam teesiveyali.
0: If you want to really know who you really are, you'll have to free yourself from all these.
1: ఈ నాడు జగత్తంతా కూడా ఈ విధమైనటువంటి రోగంతోనే నిండి ఉంటుంది.
0: Today's world is full of this kind of disease.
1: ఈ రోగాలు నివారణ కావాలంటే పరిశుద్ధమైన ప్రేమ తత్వాన్ని మనం పొందాలి.
0: Only when you fill yourself with pure love, you can free yourself from this disease.
1: ఈ ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
0: There is no better path than this path of love.
1: ఈ ప్రేమ నిలవాలంటే మొట్టమొదట స్వార్థమును, అహంకారాన్ని త్యజించాలి.
0: ఓన్లీ వెన్ యూ గివ్ అప్ సెల్ఫిష్నెస్ అండ్ ఈగో లవ్ కెన్ స్టే ఇన్ యూ.
1: త్యజించినటువంటి వాడే ప్రేమకు కొంతవరకునైనా సమీపానికి రాగలడు.
0: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ కమ్ అట్లీస్ట్ ఎ లిటిల్ క్లోజ్ టు ది లవ్, ది సోర్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: యువర్ స్టూడెంట్స్,
1: భక్తులారా,
0: యువర్ డివోటీస్,
1: భగవత్ తత్వాన్ని గుర్తించడం అంటే అంత సులభం కాదు.
0: అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఇస్ నాట్
1: ఈజీ. గుర్తించినట్టుగా మీరు భావిస్తున్నారు.
0: యు థింక్ దట్ యు నో.
1: ఈ విధంగా మీరు అనేక జన్మలు తరించినప్పటికీ మీరు ఈ గుర్తించడాన్ని, మీరు సత్యాన్ని గుర్తించుకోలేరు.
0: ఇన్ దిస్ వే ఈవెన్ ఇఫ్ యు స్పెండ్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్ యు కెన్ నెవర్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: తాత్కాలిక జీవితానికి మీరు అనుభవిస్తున్నారు.
0: You are all enjoying temporary life.
1: ఈ తాత్కాలిక జీవితానికి సమీపంగా ఉంటున్నారు.
0: You are only close to this kind of life.
1: ఇది శాశ్వత సమీపత్వాన్ని అందించలేదు.
0: This can never give you closeness to the permanent Lord.
1: ఎవరు దీని నిమిత్తమై పాటు పడుదురో వారే అతి సమీపులవుతారు.
0: Whoever aspires and struggles to achieve this can become closer.
1: కృష్ణ తత్వములో ప్ర అనేక విధమైనటువంటి ఇలాంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చాయి.
0: There are a number of things which have been demonstrated by the principle of Krishna.
1: Gopikalu tama sarvasvani kudunu Krishnudiki arpitam gavistu vacharu.
0: Gopikas have offered their entire life to Krishna.
1: Krishna, neeve vruchamaite nenu creeperiga vachi ninnu allukoni untundali annadu.
0: If you become a tree like a creeper, I'll circle round you.
1: Ilanti ekatvanni gurtinchi ఆశించి ఆనందించి అనుభవించడానికి పూనుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ వర్ సచ్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ హూ లివ్డ్ ఎ లైఫ్ అకార్డింగ్ టు దాట్.
1: గోపికలు అంటే ఎవరు?
0: హూ ఆర్ గోపికాస్?
1: వారే ఆత్మభావంతో జీవించినటువంటి వారే గోపికలు.
0: ఆల్ పీపుల్ హూ లివ్ విత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ,
1: ఆత్మభావంతో జీవించినటువంటి వారే పాపులు.
0: And people who live always for food and with the thoughts of food are sinners.
1: Gopi, veeru papi.
0: One is gopi, the other is papi.
1: Kanukane manam nirantaram kodanu annamu annamu annamu annam ee annamaya jeevithamlo manam jeevinchutu kucchoni aatmayanni chintinchakunda mana jeevithanni vyartham gaavinchukuntunnam.
0: We are constantly thinking of food and making our life based upon food and not thinking of atma at all.
1: Atma bhavanni manam chintistu raavali.
0: Could always think of atma.
1: Swartham undavasindi kaani enta varaku anta haddulo pettukovali.
0: Selfishness must be within limits.
1: Okaru mechukoni okaru dushinchani dan rendukini lakshyam chesetunte vaaru kaadu gopikalu.
0: They never care the praise of some people or the criticism of others.
1: Krishnudu mechukovali kaani veeru meppulu maakenduku.
0: Krishna has to accept and appreciate. Why should we care for these people's praise?
1: Idu navadu ani okkatu anipinchukunte chaalinka.
0: If Krishna can say that he is mine even once, that is sufficient.
1: Bhagavantudu navadu ani anukotam valla prayojanam ledu.
0: It is no use your calling God as yours.
1: Bhagavantudu cheppali idu navadu ani.
0: God has to say that this person is mine.
1: Appude deeniki taginatundi viluva.
0: Then only it has some value.
1: Arjuna kodanu ento kaalamu ahankara padutu vachadu.
0: Arjuna also had ego for a long time.
1: Krishna maatne aitudu.
0: Krishna is my friend.
1: Krishna maa bhavamardi.
0: Krishna is my brother-in-law.
1: Krishna maa bandhuvu.
0: Krishna is my relative.
1: Krishna naa sarathi.
0: Krishna is my charitya.
1: Krishna naa mitrudu.
0: Krishna is my friend.
1: Ee rakanga bhavinchukuntu vachadu.
0: He went on thinking on these lines.
1: Enta kaalam ee tanni ee vidhanga bhavistu vacharo anta kaalam kollu krishna tattvanni vaadu artham chesukolekapoyaru.
0: As long as he was thinking on these lines, he never understood the principle of krishna correctly.
1: Anta varaku bhavamardhi gaane iddaru jeevistu vacharu.
0: Till that time they were living the life of relatives.
1: Arjuna maha medhavi.
0: Arjuna was extremely intelligent.
1: Ee medhasakti nanta kodanu upayoginchi krishnunu aneka vidhamula vaadopavadamulu vesadu.
0: Using all his intelligence, he began arguing with Krishna.
1: Inka saruku poyindi taggipoyindi.
0: He exhausted all his intelligence.
1: Appudu inka tana matanu tagginchadu.
0: He reduced his talk.
1: Charanagatudayyadu.
0: He fell at the feet and surrendered.
1: Appude karishche vachanam tava annadu.
0: He said that I'll do whatever you ask me to do.
1: Krishna ikapaina nee matanu nenu anusaristanu.
0: Krishna, I'll follow your word.
1: Nee vachanani nenu anusaristanu.
0: I'll enjoy your word.
1: ఆచరిస్తాను.
0: ఐ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్.
1: అనుకరిస్తాను.
0: ఐ విల్ ఫాలో ఇట్.
1: ఆ విధమైన వాగ్దానం చేసిన తర్వాతనే కృష్ణ యొక్క తత్వము చక్కగా గుర్తించుకోవడానికి వచ్చాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ అర్జున ప్రామిస్ ఆన్ దీస్ లైన్స్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: ఒక మిత్రుడికి నీ ఒక జాబు రాస్తే,
0: ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్,
1: రిజిస్టర్ జాబు జాబు వేసావు.
0: యూ హావ్ సెంట్ ఎ రిజిస్టర్డ్ లెటర్.
1: కానీ ఆ రిజిస్టర్ జాబు నీ మిత్రుడికి చిక్కిందా లేదా అనేటువంటిది నీకు తెలియాలంటే ఏమి కావాలి?
0: If you want to know whether that registered letter has reached your friend or not, what should you get?
1: Akkada nunchi neeku acknowledgement vaapsu raavali.
0: You should get acknowledgement from your friend.
1: Ee acknowledgement neeku raakunda undinanta varaku kuda nee job nee mitrudiki inka cheraledu.
0: If you have not got acknowledgement, your letter has not reached your friend.
1: Adhe vidhangane neevu naaku prema undi anukuntunnavu kaani ee letter naakochi cheri naa yokka acknowledgement neekochi cherali.
0: You are thinking that you have love for me. Your love should reach me, that letter, and acknowledgement must come from me to you.
1: Appude deeniki cherinattu gurtu.
0: Then only you can say that your letter has reached.
1: Anaga bhagavantudu neevu naavaadu ani cheppali.
0: That means God should say that you are mine.
1: Adi cheppakunda undinanta varaku kuda neevu bhagavantudiki sambandhinchinatuvanti vaadu kaane kaadu.
0: Until God tells so, you are not God's.
1: Eppudu nee avutavu?
0: When do you become God?
1: Nee sarvasvanni arpitam gaavinchukoni.
0: When you offer your entire thing,
1: aatmabhavanto neevu jeevinchinappude,
0: when you live the life on the principle of
1: sadhyam avutundi,
0: it becomes possible for you.
1: Sulabhamainatuvanti margam kaadu.
0: It is not that easy.
1: Kaani daniki taginatuvanti krushi cheyali.
0: But one has to make effort for this.
1: Nenu samanyamaina manavudu.
0: I am an ordinary man.
1: Nenu intati ghana karyam nenu sadhinchagalana?
0: Can I achieve this great
1: task?
0: Don't doubt on these lines.
1: Pattu padte denaina sadhinchavachchu.
0: If there is a firm determination, anything can be achieved.
1: Abhruti parchukovali.
0: You should develop that kind of
1: earnestness.
0: A person with earnestness
1: can labhistundi.
0: Can get knowledge and wisdom.
1: Na chetakadu antani vadalapettukuntu uttiri. Neevu kevalam heerudaipothavu.
0: If you go on telling, well, I cannot
1: do this,
0: you will waste whatever capacities you have also.
1: సాధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా నీవు సాధించవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్, వెల్ యూ కెన్ డూ ఇట్.
1: రెక్కలు ఉండి కూడాను గ్రద్ద ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచ్ అయినా ముందుకు పోలేదు.
0: ఆల్దో ది కైట్ హ్యాస్ ది వింగ్స్, ఇఫ్ ఇట్ డజంట్ డిసైడ్ టు ఫ్లై, ఇట్ కెనాట్ ఈవెన్ మూవ్ ఎన్ ఇంచ్.
1: చిన్న చీమ నడచడానికి ప్రయత్నిస్తే మైళ్ళ దూరమైన నడుస్తుంది.
0: When even a small ant decides to move, it can move miles.
1: Kanaka sadhinchalani sankalpam pettukunte emaina manam sadhinchavachu.
0: If you have a determination to achieve, you can achieve anything.
1: Kaani manavattulo ee madhya madhya kontu ee ahankaram praveshistundi.
0: But in human beings, this ego interferes.
1: Ee maha rakshasi.
0: This is very demonic.
1: Chala chadda jabbu.
0: It is a grave disease.
1: ఈ రోగం నివారణ కావాలంటే చాలా కాలం తీసుకుంటుంది.
0: It takes a long time if you want to free yourself from this disease.
1: ఈనాడు లోకములో అన్ని జబ్బుల కంటే అహంకారం అనే జబ్బు చాలా మితిమీరిపోయింది.
0: The disease of ego is seen excessively in the world today.
1: కనుక ఈ అహంకారం పోవాలి.
0: Free yourself from ego.
1: అహంకారమునకు అవకాశమే లేదు.
0: There is no room for ego at all.
1: దేనిని చూసి నువ్వు అహంకార పడుతున్నావు?
0: Why are you egoistic?
1: ఈ ధనమును చూచా?
0: Is it because of your wealth?
1: ఈ ధనం కంటే అధిక ధనం కలిగిన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: Are there no people who are wealthier than you?
1: లేక నీ అందమును చూచా?
0: Is it your beauty?
1: నీ కంటే అందమైన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: How many more people are there who are more beautiful than you?
1: నీ చదువును చూచా?
0: Is it your studies?
1: నీ చదువు కంటే మించినటువంటి చదువు గల వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: How many people are there who are better educated than you?
1: లేక నీ గుణములు చూచా?
0: Is it your qualities of virtue?
1: నీ గుణం కంటే ఎంతో ఉత్తమ గుణములు కలిగిన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: There are innumerable fellows who are much better than you.
1: నీ గురించి నువ్వు అహంకారపడుతున్నావు.
0: Why are you becoming
1: a pathetic rogam?
0: This is a great disease.
1: అజ్ఞానం అనే రోగము.
0: This is the disease of ignorance.
1: ఈ అహంకారం అనేటువంటి దానిని పూర్తి మనం నిర్మూలనం చేయాలి.
0: Root out this ego.
1: ఈ దేహం కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
0: This body is an instrument.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మమును ఆచరించే నిమిత్తం వచ్చింది.
0: This body is given to practice dharma, righteousness.
1: కనుక ఈ భావం చేత నీవు పనులు చేస్తూ వస్తే తప్పక దైవత్వాన్ని నీవు పొందగలవు, దైవత్వానికి సమీపం కాగలవు.
0: Live your life on these thoughts, then you will become closer to God and you will reach God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of divine love.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం అనుభవించాలి.
0: We should enjoy this love.
1: ఈ ప్రేమనే మనం అనుభవించినామంటే ప్రపంచంలో ద్వేషం అనేది ఉండదు.
0: If we experience this love, there can be no hatred in the world.
1: ఈ ద్వేషం అనేది లేకపోతే ఈ అలజడులంతా కూడా జరగనే జరగవు.
0: Without hatred, there cannot be this kind of violence.
1: హింసలు జరుగుతున్నాయి.
0: How much of violent activity is
1: going on? ఎన్ని కృత్యములు జరుగుతున్నాయి?
0: Cruel activities of
1: దీనికంత కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: ఈ స్వార్థము అహంకారమే మూల కారణం.
0: Selfishness and ego are responsible for this.
1: కనుక ఈ స్వార్థము అహంకారాన్ని మొట్టమొదట కాల్చివేయాలి.
0: Therefore, burn out all this selfishness and ego.
1: అప్పుడే నిస్వార్థమనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుంది.
0: Then only selflessness can emerge in you.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఆధారం చేసుకుని
0: base your life on this principle of
1: ప్రేమ భావాన్ని మనం అభివృద్ధి గావించుకుని
0: develop feeling of love.
1: ప్రేమ జీవితాన్ని మనం గడిపి
0: live the life of
1: ప్రేమలోనే మనం అంత్యం కావాలి.
0: You should end up with love.
1: ఈ ప్రేమ తత్వాన్ని అనుభవించే సమయంలో ఏది మనకు బాధలు అనిపించవు.
0: When you are experiencing this love, you will never feel
1: ప్రేమ లేని వానికి అన్ని బాధలు.
0: A person who does not have this love alone experiences all problems and difficulties.
1: నీరజ దీపమును అంటించుకుంటూ ఉన్నప్పుడు
0: when Nirja was lighting the lamp,
1: Krishna chustu,
0: she saw Krishna in that flame.
1: Tana veeru kalutu undira kodanu tanaku teliyutundi.
0: Even when her fingers were being burned, she was not aware of it.
1: Adi tana dehanni marchi,
0: she forgot about her body.
1: Adi nijamaina prema tattva.
0: That is true love.
1: ఈ దీపంలో ఏలు పెడితే కాలుతుందో ఏమో కాలుతుందో ఏమో ఈ యొక్క భావం నీలో ఉంటే నీకు భగవంతుడు కనిపించదే కనిపించదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యువర్ థింకింగ్ వెదర్ యువర్ ఫింగర్స్ విల్ గెట్ బర్న్ట్ అప్ ఇన్ దిస్
1: కారణం ఏంటి? భగవంతుని ప్రేమ కంటే నీ దేహ ప్రేమ అధికంగా ఉంటుండాలి.
0: బికాస్ ది లవ్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ మచ్ మోర్ దాన్ ది లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ.
1: కనుక ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దేహ భ్రాంతిని నీవు పెంచుకుంటున్నావు.
0: You are developing love of this body which is impermanent.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమ తత్వంతో కూడినటువంటి ఆత్మభావాన్ని విస్మరిస్తున్నావు.
0: You are giving up principle of ఆత్మ which is permanent and which is everlasting.
1: అట్టి ఏకత్వ భావాన్ని మనం అనుభవించాలి.
0: We should enjoy that kind of principle of unity.
1: ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై
0: in order to preach this kind
1: అవతారాలు రావటం కూడాను కారణం.
0: The avatars come down on earth.
1: సర్వలియందు దైవత్వం ఉండినప్పటికీ
0: గాడ్ లివ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా
0: ఇట్ ఇస్ లైక్ ఆయిల్ ఇన్ టిల్స్.
1: నీలో దైవం ఉన్నాడు.
0: గాడ్ రిసైడ్స్ ఇన్ యూ.
1: కానీ నువ్వులో నూనె దాన్ని పిండినప్పుడే ఆ నూనె నువ్వు తలంటుకోవచ్చు. కానీ నువ్వులతో నువ్వు తలంటుకోగలవా?
0: ఓన్లీ వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ దిస్ టిల్స్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఆయిల్ బాత్. అదర్వైజ్ హౌ కెన్
1: నువ్వుల నుంచి నూనెను తీవాలి.
0: యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఆయిల్ ఫ్రమ్ ది టిల్స్.
1: కనుకనే ప్రతి మానవుడికి కొన్ని కష్టాలు కూడా సంభవిస్తుంటాయి.
0: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ కమ్స్ అక్రాస్ ఫేసెస్ సమ్ డిఫికల్టీస్
1: గృష్టం పునరపి పునః చందనం చారుగంధం.

0: చందరపు కట్టెను మనము అగరి దీనిని తిక్కుతూ తిక్కుతూ రావుగా అందులో నుంచి పవిత్ర పరిమళంతో కూడినటువంటి ఒక గంధం మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ యు రబ్ ది శాండిల్ స్టిక్ యు కెన్ ఎక్స్ట్రాక్ట్ ది శాండిల్ పేస్ట్ అవుట్ ఆఫ్ ఇట్.

0: చెరకును నములుతూ నములుతూ నములుతూ రాగానే ఆ చెరకునున్నటువంటి యొక్క తీయని రసము మనకు అనుభూతికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ చూ షుగర్ కేన్ యూ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్వీట్ జ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది షుగర్ కేన్.

0: బంగారును అగ్నిలో వేసి కాల్చిన కొలది కూడాను అందులో ఉండేటువంటి మాలిన్యం తొలగి అపరంజిగా ప్రకాశిస్తూ వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ ది గోల్డ్ ఇన్ ది క్రూసియబుల్ అండ్ బర్న్ ఇట్ ది ఇంప్యూరిటీస్ గో అవే అండ్ ఇట్ షైన్స్ రెస్ప్లెండెంట్లీ.
0: అటులనే ఉత్తముడైనటువంటి వానికి అనేక కష్టములు కలిగే కొలది కూడాను వాళ్ళలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైన విశ్వాసము అభివృద్ధి కావాలనే కాని క్షీణించరాదు.
1: సిమిలర్లీ ఫర్ ఎ గుడ్ పర్సన్ మోర్ అండ్ మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ హిస్ ఫెయిత్ ఫర్మర్ అండ్ ఫర్మర్. హి షుడ్ నెవర్ బికమ్
0: కష్టాలలో బాధల్లో దుఃఖాల లోపల భగవంతుని యొక్క ప్రేమ తగ్గిపోతుందా, వాడు దుష్టుడు రాక్షసుడే.
1: ఇఫ్ ఎనీ పర్సన్ లూజెస్ ఫెయిత్ ఇన్ గాడ్ వెన్ హి ఫేసెస్ డిఫికల్టీస్
0: భగవంతుని ప్రేమ అధికం కావాలి.
1: మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ ఫెయిత్ స్ట్రాంగర్.
0: ఎట్లనగా బంగారం కాల్చిన కొలది అది పరిశుద్ధమే అవుతుంది కానీ మాలిన్యం కాదు.
1: ది మోర్ యు బర్న్ దిస్ గోల్డ్ ఇట్ బికమ్స్ ప్యూరర్ అండ్ ప్యూరర్.
0: మాలిన్యం అయిపోతే వీడు ఏ విధంగా ఉంటుంది? ఈ మాలిన్యం
1: కాకూడదు.
0: భక్తి కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఇంప్యూర్ ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ డివోషన్.
0: కనుక మన భక్తిని మనమే ప్రమాణంగా దాన్ని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ డివోషన్ వీ హ్యావ్.
0: మనము దృష్టినంతకులను పలు విధములుగా ప్రసరింపజేసుకుంటున్నాం.
1: వీఆర్ డైవర్టింగ్ అవర్ లుక్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: రామాయణం నందు కూడా ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితము అనేకంగా నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ ఆల్సో హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: రామ లక్ష్మణ సీత 14 సంవత్సరములు కఠినమైనటువంటి యొక్క కారణములందు జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: రామ లక్ష్మణ అండ్ సీత స్పెంట్ 14 ఇయర్స్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: వయసు చూస్తామా చాలా చిన్న వయసే.
1: దే వర్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్.
0: 20-21 సంవత్సరం రామలక్ష్మణులకు.
1: రామాయణ లక్ష్మణ
0: 16-18 సంవత్సరం సీతకు.
1: రామాయణ లక్ష్మణ వర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 20-21.
0: కూడా ఒకే కుటీరమునందు జీవిస్తూ
1: ఆల్ ది త్రీ వర్ లివింగ్ ఇన్ ది సేమ్
0: సంవత్సరములు కూడా జీవించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ లివింగ్
0: లక్ష్మణుడు తన యొక్క ఉదయమైనటువంటి సీత ముఖం ఏనాడు కూడా చూచింది.
1: లక్ష్మణ నెవర్ లుక్డ్ ఈవెన్ వన్స్ డ్యూరింగ్ దిస్ 14 ఇయర్స్ ఆఫ్ స్టే ది ఫేస్ ఆఫ్ సీత.
0: కానీ రావణుడు సీతను అపహరించిన తర్వాత సీతాన్వేషణ నిమిత్తమై రామలక్ష్మణుడు ప్రయాణమైపోతున్నారు ఆ భయంకరమైన అరణ్యంలో.
1: ఆఫ్టర్ షీ వాజ్ టేకన్ అవే బై రావణ, రామ అండ్ లక్ష్మణ బిగాన్ సర్చింగ్ ఫర్ సీత ఇన్ ది ఫారెస్ట్.
0: తిరిగి హనుమంతుడు సుగ్రీవుడు స్నేహమైన తర్వాత వారితో సంభాషించే సమయం లోపల సీత వియోగ భావనను లక్ష్మణుడు బోధించాడు.
1: ఆఫ్టర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ లక్ష్మణ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ సీత.
0: అది జ్ఞాపకం వచ్చి హనుమంతుడు ఒక మూటను తెచ్చి ఇచ్చాడు.
1: హనుమాన్ బ్రాట్ వన్ స్మాల్
0: ఈ విధంగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని పోయాడు. ఆమె కిందికి ఈ మూటను విడిచింది. ఇందులో ఆమె మూటలు ఏమైనా ఆమె నగలేమైనా ఉన్నాయా చూడమన్నాడు.
1: హనుమాన్ బ్రాట్ ఎ బ్యాగ్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ సెడ్ దట్ దీస్ జ్యువెల్స్ వర్ ఫౌండ్ ప్రాబబ్లీ సీత మైట్ హావ్ లెఫ్ట్ దెమ్ వెన్
0: రాముడు ఎప్పుడూ తన భార్య యొక్క నగలను ఏనాడు చూసిన వాడు కాదు.
1: రామ నెవర్ హ్యాడ్ ఎన్ ఆపర్చునిటీ టు నెవర్ లుక్ అట్ ది జ్యువెలరీ ఓన్ బై
0: లక్ష్మణుడు. అంతకంటే చూడలేదు పాపం.
1: లక్ష్మణ వాజ్ వర్స్ స్టిల్ ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: లక్ష్మణ ఇందులో మీ వదే యొక్క నగలు ఏమైనా ఉన్నవా చూడమన్నాడు.
1: రామ ఆస్క్ లక్ష్మణ, లక్ష్మణ లుక్ అట్ ది వెదర్ దీస్ జ్యువెలరీ బిలాంగ్ టు యువర్ సిస్టర్ ఇన్ లా.
0: చూచాడు. నహం జానామి తేయూరి అన్న, ఈ కంకణాలు నేను ఎప్పుడు చూడలేదు, ఇది సీతవు కాదేమో అన్నాడు.
1: హి సెడ్ బ్రదర్ ఐ హాడ్ నెవర్ సీన్ ది బ్యాంగిల్స్ దే మే నాట్ బి హర్స్.
0: జనామి కుండలే, ఈ చెవుల పోగులు నేను ఎప్పుడు చూడలేదు, ఇది నాకు తెలియదు అన్నాడు.
1: ద ఇయర్ వే ఆల్సో ఐ హావ్ నెవర్ సీన్, ఐ డు నాట్ నో వెన్.

0: అన్న, ఈ కాలి అందలు మాత్రమే సీతవేను అన్నాడు.
1: దీస్ యాంక్లెట్స్ ఆర్ హర్ట్ బికాస్ ఐ యూస్ టు ప్రాస్ట్రేట్ ఎవ్రీ డే అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్
0: నిత్యము పాదాభివందనం చేసే సమయంలో ఆ అందలు మాత్రమే నాకు చూచినాను, అవి సీతవేను అన్నాడు.
1: ఎవ్రీ డే ఐ యూస్ టు టచ్ హర్ ఫీట్, దేర్ ఫార్ ఐ కెన్ రికగ్నైజ్
0: అలుహే టు అది జానామి నిత్యం పాదాభివందనం. చూసారా యువకులు, ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: ద యూత్ షుడ్
0: రికగ్నైజ్. 14 సంవత్సరములు అరణ్యంలో ఉంటున్నప్పటికీ ఆ యొక్క తల్లి యొక్క ముఖం ఏనాడు కూడా చూచి ఎరుగడు. ఈ లక్షణం.
1: ఆల్దో హీ లివ్ టుగెదర్ విత్ రామ అండ్ సీత ఫర్ 14 ఇయర్స్, హీ నెవర్ లుక్డ్ అట్ సీతాస్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: అట్టి శీల గుణం కలిగినటువంటి వాడు లక్షణుడు.
1: సచ్ వాజ్ ది క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
0: ఒక్కతూరి రాముని చేతులెత్తి లక్ష్మణ నీకు నమస్కారం అన్నాడు.
1: వన్స్ రామ హోల్డెడ్ హిస్ హ్యాండ్స్ అండ్ సెడ్ దిస్
0: వయసులో నేను పెద్దవాడు కావచ్చును,
1: ఇన్ ఏజ్ ఐ ఎల్డర్ టు యూ,
0: గుణము కంటే గొప్పది మరొకటి లేదు లోకంలో.
1: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: నీలాంటి గుణవంతుడు ఈ లోకంలో నాకు కానరాడు.
1: ఐ కెన్ నెవర్ కమ్ అక్రాస్.
0: నేను పెద్దవాడైనప్పుడు నీ పాదములు పట్టి నమస్కరిస్తాను అని రాముడు లక్ష్మణుని పాదములు పట్టి నమస్కరించాడు.
1: Rama said that no one can excel you in character. I would like to
0: అనగా భగవంతుడు గుణాన్ని మెచ్చుకుంటున్నాడే కాని తన యొక్క వయసును కాని శక్తి సామర్థ్యములు కాని ఏమాత్రమూ చూడలేదు.
1: గాడ్ రికగ్నైజెస్ అండ్ అప్రిషియేట్స్ గుడ్ క్వాలిటీస్ అండ్ క్యారెక్టర్.
0: యోగులలో మొదలు చూసేది ముఖము.
1: ఇన్ టుడేస్ యూత్ దే సీ ది ఫేస్ ఫస్ట్.
0: ఈ ఎంత దుర్గుణమో చూసుకోండి.
1: యూ కెన్ సీ వాట్ ఎ బ్యాడ్ క్వాలిటీ ఇట్ ఈస్.
0: గుణశీలుడైనటువంటి వాడు పాదమును చూడగలిగిన ముఖమును చూడకూడదు.
1: ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ టు లుక్ అట్ ద ఫీట్ నాట్ ద ఫేస్.
0: ఈనాడు మాటలు పాటలు ఆటలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి మాలిన్యంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ టాక్ దేర్ సాంగ్
0: అన్ని కలుషితమైనటువంటివి,
1: ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: అనగా గాలి అపవిత్రంతో కూడినటువంటిది.
1: ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మాటలు అపవిత్రంతో కూడినటువంటి.
1: టాక్ ఇస్ పొల్యూటెడ్.
0: చూపులు అపవిత్రంతో కూడినటువంటివి.
1: లుక్ ఫర్ పొల్యూటెడ్.
0: వినికిడి అపవిత్రంతో కూడినటువంటి.
1: హియరింగ్ ఇస్ పొల్యూటెడ్.
0: ఈ చేతులు ఎన్ని పాపాలకు గురి అవుతున్నాయి.
1: దిస్ హ్యాండ్స్ ఇట్ డిఫికల్ట్ టు సే హౌ మెనీ
0: సీన్. రైతుడైనటువంటి ఈ యువకత్వము ఎందుకు ఉండాలి?
1: యూత్ వితౌట్ క్యారెక్టర్ వై షుడ్ దేర్ బి ఎ టాక్.
0: యువకులనగా ఆదర్శప్రాయులుగా రూపొందాలి.
1: యూ షుడ్ బి ఎగ్జాంపులరీ.
0: అప్పుడే భారతదేశం యొక్క రామచరిత్రను చక్కగా మనము సాటిన వారము, ఆదర్శించి అందించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వుడ్ హెల్డ్ అవర్ లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ రామ.
0: ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి విద్యార్థిగా రూపొందాలి.
1: ఎవరీ స్టూడెంట్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ బై హిమ్సెల్ఫ్.
0: కానీ అది ఏమాత్రం కూడా సాధ్యమవటం లేదు.
1: బట్ First things are not obtained to me.
0: అనేక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్.
0: దీంతో సహవాస దోషాలు కూడా ఉంటుంటాయి.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఈస్ ఆల్సో.
0: ఈ యొక్క సహవాస దోషంతోనే సర్వం కూడా క్షీణించిపోతుంది.
1: అన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ పీపుల్ గెట్ డిస్ట్రాయ్డ్.
0: పైకి పోవటానికి కానీ అధోగతికి దిగడానికి కానీ ఈ యొక్క సంఘ దోషమే.
1: టు గో అప్ ఆర్ టు డిసెండెంట్ గో డౌన్ ఇట్ ఇస్ కంపెనీ.
0: ఇందులో డస్ట్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డస్ట్ ఆన్ ఆర్.
0: ఈ డస్ట్ గాలితో స్నేహం చేస్తే గగనం వరకు ఎగురుతుంది.
1: డస్ట్ అసోసియేటెడ్ విత్ విండ్ గోస్ ఇన్ టు స్కై.
0: కానీ పైకి ఎగరడానికి రెక్కలు లేవు దానికి.
1: డస్ట్ డజంట్ హ్యావ్ వింగ్స్.
0: ఫ్రెండ్షిప్ ఇట్ ఈ యొక్క గాలి ఫ్రెండ్షిప్ వల్ల గగనం వరకు పోయింది.
1: ఇట్ ఇస్ కంపెనీ అండ్ ఫ్రెండ్షిప్ విత్ ఎయిర్ విచ్ హస్ టేకన్ డస్ట్.
0: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంత వరకు దిగిపోతుంది అది ఆ మట్టి.
1: ఇఫ్ ది డస్ట్ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ వాటర్ ఇట్ గోస్ ఇన్ టు స్కై.
0: కాళ్ళు లేవు దానికి.
1: ఇట్ డజంట్ హ్యావ్ లెగ్స్ టు గెట్ డౌన్.
0: కనుక ఎలాంటి దాన్ని మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అలాంటి గుణములు మనలో వస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది ఫ్రెండ్షిప్ అండ్ ది కంపెనీ విచ్ డిసైడ్ ది టైప్ ఆఫ్
0: క్వాలిటీ ఆఫ్ యువర్ కంపెనీ. ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ. ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్.
0: చెడ్డ వారితో సహవాసం చేసినప్పుడు అంతా మనం కూడా చెడ్డ అయిపోతాం.
1: ఇఫ్ యు మేక్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్ పీపుల్ యు డెవలప్ వికెట్ క్వాలిటీ.
0: చొక్కా వేసుకుని
1: యు హావ్ వర్న్ ఎ వైట్
0: కంపెనీ. వాడు బంగారు పని చేస్తుంటాడు.
1: A goldsmith is doing his work.
0: దాని ఒక గొట్టంతో ఊదుతూ ఊదుతూ ఉంటాడు.
1: He is blowing into the crucible.
0: దాని సహవాసంతో ఉన్నాడు కనుక తన తెల్ల బట్ట అంతా కూడా నల్లగా మారిపోతుండాలి.
1: On account of the work which he is doing, his clothes, white clothes are becoming dirty.
0: ఆ ఊదినప్పుడు అంతా కూడా ఆ యొక్క బొగ్గు యొక్క కణములంతా కూడా తన చొక్కా పైన పడిపోతున్నాయి.
1: Every time he blows into the crucible, the the charcoal, the particles of that will fall on his
0: taru chesedi bangara pane.
1: The work that he is doing is
0: kani aa dust anta atani pain vachi padipothundali,
1: but all this dust is collecting on his clothes.
0: Sahavasam daniki karanam,
1: company association is
0: kanuka manam satsangani cherandi,
1: have good company,
0: appude manamu sadgunavantuluga roopandavachunu.
1: Then only we become virtuous and full of character.
0: Prema tattvanni manam pravesha pettukondi,
1: develop love in you.
0: Prema gala varitone manam sambandham chechukondi.
1: Have association with people.
0: Prema anagadi laukikamainatundi kaadu,
1: love is not worldly,
0: kevalam divine anetundi.
1: Love is divine.
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనుకుంటున్నాం. ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: What do you mean by spirituality?
0: భజనలు చేయటం ఆధ్యాత్మికం.
1: Doing bhajan is
0: spiritual. పూజలు చేయటం ఆధ్యాత్మికము.
1: Worship.
0: జపం చేయటం ఆధ్యాత్మికం.
1: Doing japa.
0: ధ్యానం చేయటం ఆధ్యాత్మికం.
1: Doing meditation.
0: ఇది ఆధ్యాత్మికమే కాదు.
1: All these are not spiritual.
0: దానికి ఇవన్నీ ఉపాంగములు.
1: These are all only limbs.
0: ఆధ్యాత్మికం అనగా దీనికి సరైన అర్థం ఏమిటి?
1: The real meaning of spirituality.
0: మానవత్వం ఉన్నటువంటి పశుత్వాన్ని నాశనం చేసి,
1: destroying animal nature in man,
0: manavattani divyattanga marchukotame aadhyatmikam,
1: transforming human nature into divine nature.
0: Inaadu japalu dhyanalu yogalu bhajanalu anni chestune untunnavu, manlo unna pasuttham emaatram taggaledu.
1: But you are doing all sorts of japa, meditation, bhajan, everything, but animal nature is not destroyed.
0: Tetayaku dwaparigamlandu durmargulu durmargulu gane kanipistu vacharu.
1: In the bygone ages of Krita, Treta and Dwapara, wicked people were recognized as wicked.
0: Dharmaraj gane nirupistu vachadu.
1: Dharmaja was appearing like Dharmaja.
0: Shakuni gane nirupistu vachadu.
1: Shakuni was appearing like Shakuni.
0: Duryodhana gane pravartistu vachadu.
1: Duryodhana was behaving like Duryodhana.
0: Kani kalamlo ippudu vesham Dharmaraju, kani chestanu Duryodhana chestanu.
1: But in the Kali age, he puts on the robes of a Dharmaja, but appearance of Dharmaja.
0: Shakuni oka kavi cheppadu peru Dharmaraju penuvepavittanru ani. పేరు ధర్మరాజే కాని వాడు రాక్షస పనులు చేస్తున్నాడు.
1: దేర్ వన్ పాయింట్ సెడ్ దట్ హిస్ నేమ్ ఇస్ ధర్మరాజా బట్ హిస్ యాక్షన్స్ ఆర్ డెమోనిక్.
0: మానసిక తత్వమును మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: రికగ్నైజ్ యువర్ మెంటల్ లెవెల్ థాట్స్.
0: భక్తి ఆధ్యాత్మికం అంటే ఇది కాదు. మొట్టమొదట మనలో పశుత్వాన్ని నాశనం చేసుకోవాలి.
1: When you say spirituality and devotion, you have to destroy animal nature.
0: ఏమిటి?
1: What do you mean by animal nature?
0: ఆహార నిద్ర భయ మైదునాది. ఇవన్నీ పశువుకు మనిషికి నాలుగు ఒకటే.
1: ఫుడ్, స్లీప్ అండ్ డిజైర్, దీస్ ఆర్ ఆల్ కామన్ బిట్వీన్ యానిమల్ అండ్ మ్యాన్.
0: కానీ జ్ఞానం నరాణ అధికం విశేష.
1: బట్ ది విజ్డమ్ ఈస్ ది యునిక్ నేచర్ ఆఫ్ మ్యాన్.
0: జ్ఞానేన శూన్య పశుభి సమాన.
1: మ్యాన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వర్స్ దెన్ ఎన్ యానిమల్.
0: కనుక మనలో ఈ పశుత్వం అనేటువంటి ఉండటం చేతనే ఎన్ని చేసినా కూడా అన్ని నిరుపయోగమైపోతున్నాయి.
1: హ్యావింగ్ అనిమల్ నేచర్ ఇన్ అస్, వాట్ ఎవర్ యూ డూ ఇట్ బికమ్స్ ఎ వేస్ట్.
0: ఈ పశుత్వాన్ని మొట్టమొదట నిర్మూలన చేసుకోవాలి.
1: డెస్ట్రాయ్ అనిమల్ నేచర్ ఇన్ యూ.
0: మనం మానవుడు అనేటువంటి తత్వాన్ని నుంచి దివ్యత్వానికి మారాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్
0: సరైన భక్తి లక్షణాలు.
1: దట్ ఇస్ ది కరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డివోషన్.
0: కనుక వేషాలు వేస్తే ప్రయోజనం లేదు.
1: No use putting on appearances.
0: భాషను ఉపయోగపెడితే ప్రయోజనం లేదు.
1: నో యూజ్ యూజింగ్ లాంగ్వేజ్.
0: చేష్టల్లో మనం నిరూపించాలి.
1: త్రూ యాక్షన్స్ విల్ హావ్ టు ప్రూవ్.
0: ఇదియే నిజమైన భక్తికి గుర్తు.
1: దట్ ఈస్ ది కరెక్ట్ ప్రూఫ్ ఆఫ్ డివోషన్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 11th discourse on Gita Bhagavan delivered on 13th August 1984. This is an intense and inspiring lesson of Vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Tadrusyate vastuni tatra doshah. Vastu yokka doshamunu gurtinchinatundi vyakti తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: For a person who wants to reach the Lord and who wants to have a vision of the Lord, the most important and primary requisite is vairagyam, renunciation.
1: Ee vairagyamu manasunu madinchi tirigi aa manasunu bahidrishti nundi maralchi అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిజ్ విజన్, టు హ్యావ్ హిజ్ మైండ్ ఇంట్రోవర్టెడ్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: Mind is very strong, fickle and very determined in its approach.
1: Kanukane Arjunudu chanchalanki mana Krishna pramadi valavadrudam mani prarthinchadu. Nayana idi drudamainatundani pramadamainatundani chanchalamainatundani nakunu telusu. కానీ అంత మాత్రమే నీవు భయపడనక్కరలేదు. దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రేయర్ టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ బి వరీ, ఇఫ్ యూ కెన్ రిసార్ట్ టు ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ యూ బి ఏబుల్ టు కంట్రోల్ ద మైండ్.
1: గజము చాలా బలమైనటువంటిది.
2: ఎలిఫెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్.
1: చాలా క్రూరమైనటువంటిది కూడాను.
2: ఇట్ కెన్ బి వెరీ క్రూయల్ ఆల్సో.
1: ఇలాంటి గజమును స్వాధీనపరచుకున్నటకు అంకుశము ఎంతైనా కూడాను ఒక సహాయకారిగా ఉంటుంది.
2: Bring such an elephant under control, it is possible with the help of the ankusha.
1: Gurramu chala chanchalamainatundi.
2: Horse is very fickle, unsteady, wavering.
1: Eppudu idi edo oka bhagamunu kadalinchutune untundi.
2: It would be always indulging in shaking one of its limbs.
1: Mooti tappite toka, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుతూనే ఉంటుంది అది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ది లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: అశ్వం మీన్స్ దట్ the one which indulges in continuous wavering of the mind.
1: Asatya vrikshamu untaru. Ravi chettu chuchinappudu గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాడు. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
2: యు టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది ఇట్ విల్ బి ఆల్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్ దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: అనదర్ సాక్రిఫైస్ కాల్డ్ అశ్వమేధ యాగం ఇన్ విచ్ ది అటెంప్ట్ ఈస్ మేడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అండర్ కంట్రోల్ ద మైండ్ విచ్ ఇస్ వెరీ అన్స్టడీ విచ్ బి కంపేర్డ్ టు ఏ హార్స్.
1: ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి.
2: అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి మంకీ విచ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్ అన్స్టడీ అండ్ ఫికల్.
1: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్.
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళము ఏ విధముగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము.
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్డ్.
1: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఫిట్ అండ్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ విత్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువుల పైన మనస్సును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
2: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
1: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
2: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటెస్టెడ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ వుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్ దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యము కాదు.
2: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబ్లీ నాట్ పాసిబుల్.
1: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
2: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్ దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: దృశ్య కల్పితమైన ఈ జగత్తునందు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి విషయము మార్పు చెందినది.
2: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్గోస్ ఎ చేంజ్.
1: ఇది కేవలం షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
1: పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట.
2: బర్త్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్ దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
1: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్య కల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఇస్ వాట్ ఈస్ టాట్ బై గీత.
1: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయంలో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
2: ఇన్ ది టెంపుల్ ఆఫ్ విష్ణు యూ విల్ హ్యావ్ ది గరుడ and in the temple of Shiva you'll be have the bull Nandi, and in the temple of Rama you'll be having Hanuman. This you'll have to just see and recognize the truth.
1: Anaga దుష్యకల్పితమైనటువంటి ఈ జగత్తు నందు విముఖతను దైవత్వము నందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
2: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ద టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపైననే మరల్చినాయి కాని జగత్తు వైపున మరల్చలేదు.
2: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద విజన్ ఆఫ్ బీట్ నంది, బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభుపైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిదే ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
2: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్, వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఏనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనం దానిని ఆశించాం.
2: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: ధన కనక వస్తు వాహనాలతో తులుతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది శాంతి అనేటువంటిది ఈ యొక్క దుష్టికల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ స్టోరీస్ విచ్ డెమోన్స్ట్రేట్ దట్ దేర్ ఆర్ ఎంపరర్స్ హూ కమాండెడ్ ఎ లాట్ ఆఫ్ వెల్త్ అట్ ద డిస్పోజల్ ప్రాపర్టీ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ లగ్జరీ బట్ దే డిడ్ నాట్ గివ్ దెమ్ సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ అండ్ జాయ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ టు గెట్ దీస్ థింగ్స్ దే వెంట్ టు ద ఫారెస్ట్ అండ్ డిడ్ పెనన్స్ అండ్ అల్టిమేట్లీ గాట్ దట్.
1: కేవలం వస్తువు యొక్క దోషమును గుర్తించినంత మాత్రమున వైరాగ్యం కానేరదు. మంచిని స్వీకరించాలి కూడా.
2: Detachment does not mean merely recognizing the weakness and the defect of the
1: kattakadapataku daiva chintana cheyadaniki tapasu aacharinchadaniki aranyamuniki vellinatundi rajuni yokka charitralu inniyo prabodhisthu vastunnayi.
2: There are a number of stories which

0: And does not mean merely recognizing the weakness and the defect of the objects, but you will have to take the best out of it.
1: దుఃఖమును గుర్తించినంత మాత్రమే ప్రయోజనము లేదు, ఆనందమునకు తగినటువంటి కృషి చేయాలి.
0: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't confer joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడేటువంటి యొక్క తత్వం మనకి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
0: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫార్ ది జాయ్ అండ్ ద బ్లిస్, దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
0: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్, గోయింగ్ టు ఫారెస్ట్, దిస్ ఈజ్ నాట్ వైరాగ్యం.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
0: యు హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
0: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
0: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elanti ganaga oka manishi maraninchinadu.
0: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni smashanamunaku teeskelli deeni nippulo petti bastham chesaru.
0: This body was taken to the cremation ground and it was cremated.
1: లేక గుంటలో పెట్టి మట్టిని కప్పారు.
0: ఇట్ వాస్ బరీడ్.
1: ఈ దృశ్యం చూసే సమయంలో చీచి, ఎట్టి దేహమైన కట్టకడపటికి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
0: When you have a look at this particular situation, you develop a sort of detachment stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
1: ఈ వైరాగ్యము వైరాగ్యం అని చెప్పించుకోదు, తాత్కాలికమైనటువంటి మార్పు.
0: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomenon, a temporary feeling.
1: ఒక గృహిణి ప్రసవ వేదన సమయము లోపల అబ్బా ఇంకా ఈ బిడ్డలే నాకు అక్కరలేదు అని అనేక విధములుగా కూడాను తాను ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని పూనుగుతుంది.
0: A husband during delivery time not being able to bear the trouble may say that I do not want this life at all. This is not a real
1: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలి అని ఆశిస్తుంది.
0: This is a temporary feeling and temporary feeling of detachment. Once, unfortunately by chance, at that particular time, if she gets a female child, then she would like to have a male child next time.
1: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
0: The first type of detachment is detachment which arises in cremation ground when he sees the sights there, and the second one is the prasuti vairagyam, the vairagyam which comes during delivery time. These are things which occur any number in the day to day life of people. This is not real.
1: Konni manavuniki tama adishtamulu viruddhamainappudu kudanu jeevitham paina oka vidhamaina visugu putti idi kudanu oka vairagyanga bhavistuntadu.
0: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
1: Kani ivanni kodunu oka tatkalikamainatundi vairagyamle.
0: All these things may be described as temporary and not permanent type of vairagyam.
1: Idi vairagyamu rendu vidhamuluga untundadi.
0: Detachment may be described and classified as two types.
1: తీవ్ర వైరాగ్యమని, మంద వైరాగ్యము అని.
0: ఇంటెన్స్ డిటాచ్మెంట్ అండ్ వెరీ డల్ డిటాచ్మెంట్, నాట్ సో ఇంటెన్స్.
1: ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే రేపు చూద్దాం.

0: ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
1: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెండ్స్ టు పోస్ట్పోన్ ఫర్ ది నెక్స్ట్ డే ఆఫ్ టూ డేస్ లేటర్ అండ్ ఆల్ దాట్.
0: ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
1: This kind of attitude comes only in case of doing good things and good deeds.
0: Badriki veludama, Kedarnathiki veludama, inka Kashi ki veludama anukunte vache nela chuddam, vache nela chuddam, vache nela chuddam ani ee vidhanga kaalanni vyaktham chestaru.
1: If it is a decision relating to going to Badri, Kedarnath or Kashi, the tendency is to postpone it from next month we'll go.
0: Inkemaina chedda paniye cheyalanukunte రేపెందుకు, ఇప్పుడే చేద్దాం, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి, ఒక విధమైనటువంటి ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ యాక్టివిటీస్, ది ట్రెచరస్ యాక్టివిటీస్, దెన్ దేర్ విల్ నాట్ బి పోస్ట్పోన్మెంట్, వన్ వుడ్ లైక్ టు జస్ట్ డూ ఇట్ ఇమ్మీడియట్లీ.
0: ఈ కాలమును వ్యర్థం గావించి మంచి కార్యములు యందు తాను సార్థకమయ్యేటువంటి యొక్క విషయాన్ని పూనుకోవటం ఇది ఎవరు కూడా అంత ప్రయత్నించరు.
1: టు డూ గుడ్ యాక్ట్స్ అండ్ గుడ్ యాక్టివిటీస్ ఇమ్మీడియట్లీ పీపుల్ డు నాట్ మేక్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్.
0: ఇది మంద వైరాగ్యం అని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
1: దిస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ స్లో వైరాగ్యం విచ్ టెన్స్ టు పోస్ట్పోన్ ది happening of things and the implementation of things.
0: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరు విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
1: ఇంటెన్స్ వైరాగ్యం ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ మ్యాన్ ఇఫ్ హీ కమ్స్ టు నో అండ్ డిసైడ్స్ దట్ ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ గుడ్, ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ సేక్రెడ్, ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ పర్మనెంట్. హీ షుడ్ నాట్ పోస్ట్పోన్, షుడ్ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ అండ్ సీ దట్ దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ అచీవ్.
0: ఇది బుద్ధుడు నిరూపించినటువంటి ఒక రాజబాట.
1: దిస్ ఈజ్ ఎ రైట్ రాయల్ పాత్ విచ్ వాజ్ లైడ్ డౌన్ ఫర్ ఆల్ బై బుద్ధ.
0: ఒక్కతూరి ఇది సరి అయినటువంటిది కాదు. దేహము నశించేటువంటిది, మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి ఆరుబిడ్డలను త్యజించి రాజ్యమును కూడా విసర్జించి తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
1: గౌతమ్ బుద్ధ వన్స్ హీ రియలైజ్డ్ ది బాడీ ఇస్ నాట్ పర్మనెంట్, థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు లాస్ట్ అండ్ ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ హ్యాస్ టు బి సాట్, హీ గేవ్ అప్ హిస్ ఫ్యామిలీ, హిస్ కింగ్డమ్, ఎవ్రీథింగ్, హీ వెంట్ టు ఫారెస్ట్, హీ డిడ్ పెనన్స్ టు రియలైజ్ ది ట్రూత్.
0: మహాచక్రవర్తి అనేటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటికాపరిగా నిలిచాడు.
1: సత్యహరిశ్చంద్ర ఆల్సో దో హీ వాజ్ ఏ గ్రేట్ ఎంపరర్ బై unfortunate events he had to just become katakapari in the cremation ground.
0: Atanu modati munchu kudanu teevra vairagyam ainappatikani ee vidhamainatu vruttulanni kudanu patti chana chanam kudanu taanu teevra vairagyam vaipane prayanam chestu vellaadu.
1: Although he was emperor, he had intense sense of sacrifice and detachment, and even earlier he had practiced these things.
0: Okanati sayankalam shrimantuni yokka dehamunu వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమునకు తీసుకుని వచ్చారు.
1: When he was in the cremation ground doing performing his duties, on a particular day the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
0: వచ్చారు, కాస్తం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరిపాటికి వారు ఇండకు వెళ్లారు.
1: They brought the body, kept it on the fire, and afterwards they coolly went back to their homes.
0: దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికి దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
1: When it is put on the fire, they usually just put a little weight on the body, because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
0: Bandhulu mitru evvaru leru akkada, okka Harishchandra ku maatrame unnadu.
1: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular
0: thing. Kattelanta vestunnadu papa.
1: He was putting a little fuel.
0: Okka chanamu lopala aa deham lechi kurchunnattuga ayindi.
1: Suddenly he just saw that particular body lifted itself up.
0: Harishchandra aashcharyapaddadu. Yemi pranam vachindi ani. Mari daggariki poyi chuste tirigi mari padipoyindi.
1: Harishchandra was surprised. He went here to take a close look and he just saw that particular body again came back to its original posture.
0: Appudu anukuntunnadu mayameya jagambi nityamani bhavinchi sambhavinchi.
1: Then he just said that I thought that this world which is unreal to be real.
0: Mohambuto naillalani nakumarudani ento alladina ee deham ee kattelen kaluchu illalun raadu. పుత్రుడు తోడైరాడు చింతింపగన్ అని చాలా బాధపడ్డాడట. ఇంత మహారాజుగా ఉంటుంది, ఇన్ని విధములైనటువంటి ఏకచక్రాధిపత్యం నీయాలి, అన్ని మంది బంధువులు మిత్రులతో కూడినటువంటి ఈ దేహము ఈ కట్టెంతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
1: Satyarasimha lamented that such a wealthy man, the whose corpse was brought there, it showed that whatever be the richness of a person, whether be it the wife or the children, no one would be coming and no one would be just having any type of attachment. With this particular sight, Harishchandra developed much more intense detachment towards things and
0: objects.
1: This is the defect which is inherent in the persons and also
0: ye natikaina eppatikaina ee deham aneetundi kaani vastuvulu aneetundi kaani vishayamulu aneetundi kaani maarakunda undavu.
1: Any day, any time, over a period of time at least, there will certainly be changes in all the things.
0: Ee maarpu aneetundi kalpitamulu kaavu.
1: The changes are not artificial and they are not imagined.
0: Muhajanitamulu kaavu.
1: They are not imaginary either.
0: Sahaja siddhamai deeniki swayam swaroopamainatuve ee maarpulu.
1: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
0: Kanuka itti maarpulu kaliginatuvante ee jagattu ani deeni doshamulu gurtinchin tarvata tirigi ee jagattu paina mamakaram povatamu ee maatramu veelundadu.
1: Once we recognize that the world is such where changes are natural and inherent, we would not develop any sort of
0: paamulo vishamunnadani gurtinchinatunte vyakti paamunu emaatramu samipinchadu.
1: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near to it.
0: Telulo vishamunnadani gurtinchinatunte vyakti telupaina kaalu pettadu.
1: A person who recognizes that poison is in a scorpion, he would not trample on it.
0: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
1: ఓన్లీ ఎ స్మాల్ చైల్డ్ హూ మైట్ నాట్ రికగ్నైజ్ దిస్ ఆర్ ఎన్ ఇన్సేన్ పర్సన్ మైట్ గో నియర్ టు ఇట్ గెట్ స్టంగ్ అండ్ దెన్ హి మైట్ డై.
0: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ ఇది అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
1: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్ గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ డెవలపింగ్ అటాచ్మెంట్ అండ్ దెన్ గెటింగ్ డిసిల్యూజన్ వన్స్ థింగ్స్ హ్యాపన్ ఇట్ ఈస్ బెటర్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వీ డెవలప్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ద థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద
0: వరల్డ్. మానవుడు సత్యాన్ని గుర్తించుకునలేక ఏమేమో చేయాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు.
1: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ఇన్హెరెంట్ ట్రూత్ విల్ బి ప్లానింగ్ సో మెనీ థింగ్స్ టు డూ.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతులు అంచు ఊహలు వల్లి అలసిపో.
1: Don't get exhausted thinking that you should do this and you will do that and you will do many more things.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
1: Whatever seeds you have sown and wherever you are, you will be getting back the consequences in the fullness.
0: విత్తనం ఒకటేన ఇదేన ఫలములు ఫలించుటది ఎట్టు సాధ్యమగును.
1: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
0: ఎన్ని చేసినా మంచి అయినను చెడుగైనా తుంచకుండా బ్రహ్మ నీకిచ్చి పంపును బరువుమాల అన్నాడు.
1: వాట్ ఎవర్ యాక్ట్స్ యు ఇండల్జ్ ఇన్ ది అప్రోప్రియేట్ ఫ్రూట్స్ దేర్ ఆర్ విల్ బి గివెన్ బై బ్రహ్మ టు యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ విచ్ విల్ బి వెరీ వెయిటీ.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: వైల్ బీయింగ్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్ దేర్ విల్ నాట్ బి ఎనీ గార్లాండ్ విచ్ కెన్ బి సీన్.
0: మంచి ముత్యపు సరు మచ్చునకును లేవు.
1: గార్లాండ్స్ ఆఫ్ పర్ల్స్ విల్ నాట్ బి దేర్ ఈవెన్ ఫర్ శాంపుల్.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: గోల్డెన్ గార్లాండ్స్ ఆల్సో విల్ నాట్ బి దేర్ రౌండ్ ద నెక్.
0: రత్నాల హారము రంజింపగాలేదు.
1: ద పర్ల్స్ అండ్ జెమ్స్ విల్ నాట్ బి ఆల్సో దేర్.
0: చల గోల్డెన్ కొతకలేదు.
1: ది అదర్ టైప్స్ ఆఫ్ ప్రెషియస్ స్టోన్స్ గార్లాండ్స్ ఆల్సో విల్ నాట్ బి దేర్.
0: కలదు, కలదొక్క మాల మీ కంఠమందు.
1: బట్ then there is one garland, one definitely one garland around your neck.
0: Janma janmala karmalu pogu chesi
1: the activities and the deeds which you have done over a number of births,
0: karmalanni ruchina kantamala,
1: the fruits of all the actions would be in the form of a garland around your
0: brahma meekichi pampunu baruvala.
1: This weighty garland is given to you by brahma.
0: కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి.
1: ఇట్ మే నాట్ బి సీన్ బై ది ఫిజికల్ ఐ, బట్ ది గార్లెండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ రౌండ్ యువర్ నెక్ ఆల్ ద టైమ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సత్కర్మలు ఆచరిస్తూ పదార్థమునందు ఒక విధమైనటువంటి దోషమును గుర్తించి గుణమును స్వీకరించడానికి తగిన కృషి చేయటమే వైరాగ్యమని సాధకులకు ప్రత్యేకమైనటువంటి సాధనగా నిరూపించబడింది.
1: పర్సన్స్ హూ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్ ఫర్ యాక్షన్స్ విల్ టేక్ అప్ ఓన్లీ గుడ్ యాక్టివిటీ గుడ్ డీడ్స్ అండ్ దే విల్ ఇండల్జ్ ఇన్ ఓన్లీ దీస్ థింగ్స్. దిస్ హెస్ బీన్ టాట్ యాజ్ అ స్పెషల్ ఎక్సర్సైజ్ అండ్ స్పెషల్ సాధన ఫర్ ది డివోటీస్ బై గీత.
0: బ్రహ్మజ్ఞానం అనేటువంటి పేరులో మహాప్రవీణత జనక మహారాజు.
1: జనక కింగ్ జనక హ్యాస్ అక్వైర్డ్ ఎక్స్ట్రాడినరీ ప్రొఫిషియన్సీ ఇన్ బ్రహ్మజ్ఞానం.
0: ఇతను వైదేహి అనగా విదేహ మహారాజు. దేహముకు ఏ సంబంధము లేదని ఆత్మజ్ఞానమును వడించినటువంటి వాడు.
1: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ, విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
0: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: ఎ పర్టికులర్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ హీ వాస్ జస్ట్ డిస్కసింగ్ సర్టన్ థింగ్స్ విత్ ద మినిస్టర్స్ అండ్ ద నియర్ వన్స్.
0: కొంత ఆలస్యంగా పడక గదికి వెళ్లాడు.
1: హీ వెంట్ టు ద బెడ్రూమ్ ఎ లిటిల్ లేట్.
0: దాసదాసీలు పాదసేవ చేస్తూ వింజామర్లు వీస్తూ మహారాణి కూడా ప్రక్కన ఉంటున్నారు.
1: ద మెయిడ్ సర్వెంట్స్ వర్ డూయింగ్ సేవ అండ్ సర్వీస్ టు ది ప్రిన్సెస్.
0: రాజులకు నిద్ర వచ్చింది.
1: జనక గాట్ అస్లీప్.
0: ఈ యొక్క సమయాన్ని పరిష్కరించుకుని రాణిగారు దాసిదాసులను బయట వెళ్ళమన్నారు.
1: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ ద క్వీన్ ఆస్క్ ది సర్వెంట్స్ టు క్విట్ ద రూమ్.
0: మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని అతనికి ఏమాత్రం కూడాను శ్రమనివ్వకుండా అతని నిద్రకు భంగం కానివ్వకోకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
1: ద క్వీన్ హ్యాస్ టేకన్ ఆల్ ద కేర్ టు సీ ద కింగ్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ ఇన్ హిజ్ స్లీప్.
0: కొంతసేపటికి జనక మహారాజు లేచాడు. లేచి పిచ్చి పిచ్చిగా అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని కేకలు వేస్తూ వచ్చాడు.
1: Suddenly after some time, King Janaka got up from his sleep and began in a very peculiar way asking the question, is that the truth? Is this the truth? Is this the truth? Is that the truth?
0: Maharani chala kangaru vesindi. Ee Maharajani aneka vidhamula prashninchinappudiki aame prashnalaku ee maatramu jawabu ledu. Prathi daniki adi nijama idi nijama adi nijama idi nijama ani maatladutu unnadu.
1: Queen was quite a bit frightened. She began to find out what exactly is the reason, what he is asking about, but he was not prepared to answer. He began putting the questions, is that the truth? Is that a fact? Is this a fact?
0: Paricharakulla pilchindi, mantrulu rappinchindi Maharani.
1: She brought the ministers and the other important people over there.
0: అందరూ వచ్చి, మహారాజా మహారాజా, ఏమిటి మీ సందేహము, ఎందుకోసం నిలుతున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
1: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, మహారాజా వాట్ ఈస్ యువర్ డౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్. బట్ మహారాజా వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. హీ బిగాన్
0: ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుని పిలిపించారు.
1: All these ministers brought got Vasishtha to the court.
0: Vasishtha kuda vachi maharaja em jariginadi ani aneka vidhamuga prashninchinappudiki Vasishtha garu vaari taata kaadu andarki adi nijama idi nijama adi nijama idi nijama ee prashnane vesukuntu vacharu.
1: Maharishi Vasishtha also questioned maharaja the king, what exactly are you asking, what is your doubt, may I clarify, and whatever question you are asking king began repeating, is that truth, is this truth, is this a fact, is that a fact.
0: Vasishtha varu kunta kannu moosi kiloka gnani kanaka deeniki kaaranam emtani yochinchadu.
1: Maharishi Vasishtha being an omniscient, he closed his eyes for a while and he began just looking into the truth behind the king's behavior.
0: దీనికి కారణం ఏమిటంటే జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు
1: ది కింగ్ జనక ఇన్ హిస్ డ్రీమ్ సా దట్ హి హాడ్ ఫర్ఫీటెడ్ హిస్ కింగ్డమ్ అండ్ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ఎ ఫారెస్ట్
0: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు
1: అండ్ హీ ఆల్సో సా హిమ్సెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ
0: ఆకలి ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యంలో తిరుగుతూ ఉండినట్టు
1: హీ వాజ్ క్రయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్
0: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తూ ఉన్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు
1: and he also just saw a sight wherein there were a few dacoits in the forest and they were eating something in their leaves.
0: Ayyo evaro maharaja tunte vaadu vachinaade ani vaaru edo inta vaaru tineetundi annam taniki andinchadaniki poyinappudu oka gradda vachi aa annamunu kodunu kottukoni poyinattu kala vachindi.
1: Taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all that particular food also. All this was dreamt by King Janaka.
0: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినానే అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట మెలకు వచ్చింది.
1: హీ రియలైజ్ దట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ పర్టికులర్ ఫుడ్ గివెన్ బై ది డకాయిట్స్ ఆల్సో అండ్ సడన్లీ హీ బిగాన్ షౌటింగ్ ఓ వాట్ హాస్ హ్యాపెన్డ్ ఐఎమ్ హంగ్రీ.
0: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము హంసతూలిక పానుపు మహారాణి ఇదంతా చూచాడు చూచాడు. నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడు అన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూసేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, అంతతూలిగా పాంపు పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
1: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen. And then he began questioning whether the dream was true or this particular life, the fact that he was living in forest was true.
0: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు మహారాజా అది నిజము కాదు, ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
1: Maharishi Vasishtha, who recognized this particular thing, the reason for this question which was being put by King Janaka, he said, King Janaka, neither that is a fact or truth, nor this is truth, but the truth is yourself. You are the truth.
0: Swapnamalo jagrata ledu. Jagratalo swapnam ledu.
1: There is no dream in the waking state. And there is no wakefulness in the dream state.
0: Swapnamlona nee unnavu. జాగ్రత్తలోన నీ ఉన్నావు.
1: బోత్ ఇన్ డ్రీమ్ అండ్ ఇన్ వేక్ఫుల్ స్టే యు ఆర్ ఎగ్జిస్టింగ్, యు ఆర్ ఎ రియాలిటీ.
0: కనుక ఏ రెండింటి అన్ను నీవు కలవో అదే అని నీ ఓమ్నీ ప్రెజెంట్, అదే సత్యమైనటువంటిది అన్నాడు.
1: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్, డ్రీమ్ స్టేట్ అండ్ వేక్ఫుల్ స్టేట్, యు ఆర్ రియాలిటీ, యు ఆర్ ఎగ్జిస్టింగ్.
0: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే.
1: The life in the broad daylight, it is day dream. And in the life in the night, it is a night dream.
0: కనుక జాగ్రత్త స్వప్నములు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతులే అని కూడాను దీనిని నిరూపిస్తూ వచ్చాయి.
1: Both wakeful state and dream state, both of them are an illusion.
0: ఇట్టి దోషములు కలిగినటువంటి యొక్క జగత్తు కనుక ఇది దోషమును మనం గుర్తించడానికి ప్రయత్నించడమే నిజమైన వైరాగ్యం అని కూడాను గీతాచార్యుడు చెప్పాడు.
1: As this world consists of all these defects, that illusions, the Gitacharya has declared that we'll have to recognize this particular truth, that the world is changing and the world
0: is changing. Kevalamu annitini tejinchi sanyasattvamunu swikarinchi ekkado kaaladulo poyi kathinamainatunte oka tapassulu aacharinchatam kaadu.
1: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
0: తపస్సు అనగా ఏమిటి? తల కింద పెట్టి కారు పైకి పెట్టడమా? కాదు. ఇది ఒక విధమైనటువంటి కసరత్ అని చెప్పవచ్చు.
1: పెనన్స్ ఆర్ తపస్ డజంట్ రెఫర్ టు కీప్ గోయింగ్ ఇన్ ఎ టాప్ సీట్ అండ్ పోస్చర్, దట్ ఈస్ నాట్ ఇట్. ఇట్ కుడ్ బి అండ్
0: దీనికి శిరస్థాసనము గురించి చెప్తుంటారు.
1: ఇట్ కుడ్ బి అన్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ అన్ ఆసన శీర్షాసన.
0: ఇది ఒక ఆరోగ్య నిమిత్తమే ఆచరించేటువంటి ఆసనాలు మాత్రమే.
1: దిస్ ఈస్ ఓన్లీ అన్ ఎక్సర్సైజ్ ఫర్ అక్వైరింగ్ సమ్ హెల్త్.
0: తపస్సు అనగా దైవంలో కూర్చి తాపము, ఆ తాపమే తపస్సు.
1: తపస్ రెఫర్స్ టు ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ విచ్ వన్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ గాడ్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను అతని ఎడబాటును సహించుకోలేనిటువంటి తపస్సే పెద్ద తపస్సు. తాపమే ఒక తపస్సు.
1: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
0: ఇలాంటి తపస్సు సమయమునందు మూడు గుణములు ఉండవు.
1: During this particular period of anguish and aspiration for reaching the God,
0: tamasu kani rajasu kani sattvikam kani moodu pratyekanga manaku kanipinchavu.
1: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
0: Itti tapamu yokka sthiti yandu moodu nu ekamai potayi.
1: During this particular period of tapas, all these three gunas will become one.
0: Trigunamu yokka ekatvame tapasu ani kuda nu cheppavachchu.
1: The unity or union of all these three gunas can be described as tapas.
0: Kanukani ee moodinti yokka ekatvamto anubhavinchetundi yokka aanandame tapas phalamu ani.
1: The joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
0: Manam nitya jeevithamlo current varala manam anubhavistunnam.
1: In every day to day life we enjoy the benefits of electricity.
0: ఫ్యాన్ ఉంటుండాలి.
1: దెర్ ఇస్ అ ఫ్యాన్.
0: దానికి మూడు బ్లేడ్లు ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ త్రీ బ్లేడ్స్ ఫర్ ద ఫ్యాన్.
0: ఈ మూడు బ్లేడ్లు మూడు వైపులు చూస్తూ ఉంటే మనకు గాలి ఏమాత్రము లేదు.
1: దీస్ త్రీ బ్లేడ్స్ అండ్ ఆర్ ఇన్ త్రీ డైరెక్షన్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎనీ బ్రీజ్.
0: మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేస్తుంది.
1: వెన్ ద సర్కిల్ యాజ్ ఇన్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ బ్లేడ్ ఆల్ అరౌండ్ దెన్ యూ గెట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెంటీ ఆఫ్ బ్రీజ్.
0: కాబట్టి బ్రీజ్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
1: బ్రీజ్ ఇస్ కమ్ వెన్ దీస్ త్రీ బ్లేడ్స్ బికమ్ వన్ యాజ్ ఇట్ వర్ అండ్ దెన్ గో ఆన్ సర్క్లింగ్ అండ్ గివింగ్ ది జాబ్. సేమ్ వే వెన్ దీస్ త్రీ గుణాస్ బికమ్ వన్ అండ్ ది మర్జ్ దెమ్సెల్స్ ఇంటూ వన్ యూ గెట్ రియల్ బ్లెస్.
0: మన హృదయమే ఒక గది.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ రూమ్.
0: మూడు గుణములే సత్తరజోతమో గుణములే మూడు బ్లేడ్ల ఫ్యాన్.
1: దీస్ త్రీ గుణస్ ఆర్ అట్రిబ్యూట్స్ విల్ బి కంపేర్డ్ టు త్రీ బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్.
0: మన బుద్ధియే స్విచ్.
1: అవర్ ఇంటెలిజెన్స్ విల్ బి కంపేర్డ్ టు స్విచ్.
0: మన యొక్క ఆత్మశక్తియే కరెంట్.
1: అవర్ ఆత్మిక్ పవర్ విల్ బి కంపేర్డ్ టు ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్.
0: మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్.
1: అవర్ సాధన ఇస్ మే బి కంపేర్డ్ టు పుటింగ్ ది స్విచ్ ఆన్.
0: ఆ తాపమే ఈ యొక్క ఆనందము.
1: That anguish itself becomes bliss.
0: కనుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
1: Who can convert our entire life power itself into tapas?
0: కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకునలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
1: But today's man is encouraging tamoguna instead of tapoguna.
0: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే, మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
1: When you let go your vision on this temporary and transient world, it becomes tamas.
0: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
1: When you concentrate your look and your vision on the permanent God, then it becomes tapas.
0: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుండాలి సర్వశక్తులు.
1: All the powers rest and vested in the capacity to convert our mind and transfer our mind and put it into different directions.
0: Aneka paryayamulu pillalaku cheptu untanu. Oka talapunaku taalam vesi untaru.
1: A number of times Swami has told this particular thing. A particular door is locked.
0: Kani andulo key petti edam vaipunu trippite terchukuntundi. Kudu vaipunu trippite moosukuntundi.
1: If you insert the key and turn towards the right, it opens, and turns to the left, it closes.
0: Okay, talam. Okay, talam chevi.
1: Same lock and the same key.
0: Tripatam vityasam untundali.
1: There is only a slight difference in turning the sides.
0: Adhe vidhanga mana hrudayame talam.
1: Our heart may be compared to a lock.
0: Mana manasse key.
1: Our mind may be compared to key.
0: Daivam vaipuna tripitame mocham.
1: If we
0: prakriti vaipuna tripitame bandhana.
1: If you turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
0: Kanukare manayeva manushyanam karanam bandhamochyam.
1: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
0: Kanuka ee manasunu nasaramaina jagat paina prasarimpakunda shashtamainatundi daivattam paina dinni lagnam gavinchukuneetundi sadhana cheyatame nijamaina vairagyam.
1: True vairagya may be described as turning our mind towards God, who is a permanent entity, and taking our mind away from the world.
0: Ee vairagyam teevramainatundi vairagyanga మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ డిటాచ్మెంట్ ఆర్ సాక్రిఫైస్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టు వెరీ ఇంటెన్స్ టైప్ ఆఫ్ వన్.
0: నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అని పోకూడదు మనం.
1: వీ షుడ్ నాట్ గో ఆన్ పోస్ట్పోనింగ్ టు నెక్స్ట్ డే నెక్స్ట్ డే.
0: ఒక పెండికి ఏమైనా మనం వెళ్లాలనుకుంటుంటే ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. రెండు పంచలు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాం.
1: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్ పర్పస్.
0: ఒక సినిమాకైనా వెళ్లాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
1: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎ ఫిల్మ్.
0: ఒక వాకింగ్ కైనా వెళ్లాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ going on a walk, even for that we get ready.
0: Kanuka mana jeevitam anetundi next next anetundi ee reethiga manam cheppagalam.
1: How can we go on postponing as if we are having a assured span of life?
0: Appudu teevra vairagyamto samsiddhalamai untundali.
1: Always and ever ready, we must be completely ready to accept what comes our way.
0: Kalam evari kosamu agadu.
1: Time waits for none.
0: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కాని కాలం మానవుల్ని అనుసరించదు.
1: మ్యాన్ హ్యాస్ టు ఇంప్లిసిట్లీ ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ మ్యాన్.
0: కాలము ప్రవాహికమైనటువంటిది.
1: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
0: కనుక నీవు తీవ్రమైనటువంటి దీనిలో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వం మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధ.
1: Gita has been teaching, you should recognize this particular truth. You may enjoy the objects, but while enjoying, should not get attached to them. This is the essential aspect which has been taught by Gita.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of vairagya or detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita to the confused Arjunas of the current age in the form of 34 discourses. We present you now the first divine discourse on Gita Bhagavan delivered on 22nd August 1984. Bhagavan outlines the essence of Bhagavad Gita, the characteristics of Atma Jnana, the spiritual wisdom, in this starter discourse. Sri Bhagavan Vacha.
1: പൂർണപ്രേമയന്തു പുട്ടുമുഖ്യന്തു സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തം പൂർണപ്രേമയന്തു പുട്ടുനു സൗഖ്യന്തു സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തു നബ്ബു.
2: In real love, you will have saukhyam, happiness, and you will have peace of mind. Shanti and supreme peace, these are available only in the real love.
1: പ്രേമലേഖയുമ ക്ഷേമംഗു ലേദയാ സത്യ സായി മാട പ്രേമവൂട സത്യ സായി മാട പ്രേമവൂട.
2: If you are great of love, there is no shame for you. This is this word of Sai, the spring of love, stream of love. This word of Sai is the stream of love. Without prema, there is no khema at all. If you want khema, or khema cannot be translated properly.
3: Love.
2: In love, if you do not have love, there is no khema at all. This word of Sai is spring of love, stream of love. Embodied love. Embodiment of love.
3: నానాం గానముత్తమం ప్రపంచములో ఎన్నో విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నవి.
2: There are several varieties of knowledge.
3: సంగీత సాహిత్యం నృత్య చిత్ర శిల్పి ఇత్యాది జ్ఞానములే కాక లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటుంది. పొందుటకు అవకాశం ఉంటుంది మానవులకు.
2: By the knowledge of self, one can have peace and happiness.
3: అందువలననే నహి నహి రక్షతి దుఃఖంకరణి అన్నాడు శంకరుడు.
2: The grammar rules, therefore, the grammar rules, నహి నహి రక్షతి, they cannot save you when death comes.
3: మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానములు ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు.
2: ఆల్ దీస్ నాలెడ్జెస్, వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ది వరల్డ్, దే కెన్ గివ్ యూ సెక్యులర్ హ్యాపీనెస్ ఓన్లీ, లౌకిక ఆనందం, సెక్యులర్ హ్యాపీనెస్.
3: కానీ ఆత్మ జ్ఞానం సుస్థిరమైనటువంటి శాంతి సుఖములను అందిస్తుంది.
2: The self knowledge can give you the firm and eternal peace for you.
3: ఈ ఆత్మ జ్ఞానమన్నను బ్రహ్మ జ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను ఒక్కటి.
2: Self knowledge, knowledge of Brahman are one and the same. There's no difference between these two things.
3: అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం.
2: ಆತ್ಮಜ್ಞಾನ ವಿಲ್ ಮೇಕ್ ಯು ಟು ಸೀ ಯೂನಿಟಿ ಅಂಡ್ ಡೈವರ್ಸಿಟಿ ಅಂಡ್ ಇಮ್ಮಾರ್ಟಾಲಿಟಿ ಅಂಡ್ ಮಾರ್ಟಾಲಿಟಿ.
3: ಇಟ್ಟಿ ಪವಿತ್ರಮಯಂತೆ ಸೃಷ್ಟಿಸ್ತನು పవిత్రమైనటువంటి యొక్క దివ్య మార్గములో ప్రబోధించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం.
2: ఆధ్యాత్మిక నాలెడ్జ్
3: అయితే ఈ జ్ఞానమునకు ఆధారమేమిటి?
2: వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్?
3: దీనికి నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం.
2: ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్.
3: చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరము. ఈ కర్మలు సదాచారముచే, సత్వర్తనుచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు.
2: బై ది అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్ యూ మస్ట్ పర్ఫార్మ్ దిస్ సత్యకర్మ, నిత్య కర్మ, దిస్ సదాచారం.
3: ఇంతియే కాక పవిత్రమైనటువంటి భారత, భాగవత, రామాయణ, గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములను కూడాను పఠింపచేయటానికి కూడాను ఉపయోగించుకునేటువంటిది కూడాను సత్కర్మలే.
2: సత్కర్మ ఇస్ దాట్ విచ్ మేక్స్ యూ టు రీడ్ ది హోలీ స్క్రిప్చర్, భాగవత, భారత, రామాయణ, ఉపనిషత్ ఎట్సెట్రా.
3: దాన గ్రంథాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది క్రతువులు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది.
2: దోస్ కర్మ యాక్షన్స్ విచ్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ది శాస్త్ర ఆర్ ఆల్ సత్కర్మ.
3: అయితే లోక సంబంధమైన విద్యలను అభ్యసించినటువంటి వాడు పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, అతను విద్యావంతుడు కావచ్చును.
2: ఏ పర్సన్ లర్న్డ్ ఇన్ సెక్యులర్ విద్య మేబీ ఏ గ్రేట్ స్కాలర్, మేబీ ఏ గ్రేట్ పండిట్,
3: కానీ
2: మేబీ ఏ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్సో.
3: సర్వజ్ఞుడు కాలేడు, సర్వజ్ఞుడు కాలేడు, సర్వజ్ఞుడు.
2: ఈ కెనాట్ బికమ్ అప్రిషియేట్
3: కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మవిద్య.
2: రిమూవ్ గ్రీప్ ఫ్రమ్ యువర్ పాత్, ఆత్మజ్ఞాన టీచర్ బీ ఫ్రీ ఫ్రమ్ ది గ్రీప్.
3: తర్వాత శోకమాత్మవిద్య అన్నారు. అలాగా శోకమును దాటేటువంటి ఒక మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది.
2: శోకమాత్మవిద్య ఓన్లీ ది లోయర్ ఆఫ్ బ్రహ్మన్ కెన్ ట్రాన్సెండ్ ది మిజరీ.
3: అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి